0: tender reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున
0: I merely taking in
1: నామము స్మరించినంత మాత్రమున
0: by thinking his glory.
1: ఆకారము చింతించినంత మాత్రమున
0: by thinking of his form.
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the
1: ఇది భౌతికము యొక్క చర్యలు.
0: That physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you'll understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ
0: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్
1: పంచముఖి
0: ఫైవ్ ఫేస్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
0: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగో ముఖము.
0: ద ఫోర్త్ ఫేస్.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము.
0: దట్ ఇస్ ది కాస్మిక్ ఫామ్. దట్ ఇస్ ద డివైన్.
1: ఓ భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫేస్?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ గాయత్రి?
1: గాయత్రి ఛాందసా మాత. అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవత స్వరూపిణి,
0: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవత స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవత స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకనే ఇట్ ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మర్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: Bhur bhuvasvaha. Ee moodinti oka arthamunu kuda mattamata manam gurtinchali.
0: We have to understand the meaning of bhur bhuvasvaha.
1: Anaga bhulokamu, bhurlokamu, swargaloka mani manam bhavistunnamu.
0: We think the three words, bhuloka, bhuvarloka and swargaloka.
1: Ee moodu lokamulu ekkada untunnayi?
0: Where are these three words?
1: Ee moodu lokamulu kuda oka manavuni ende untunnayi.
0: All the three worlds are within the man.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in
1: every ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూలోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: We consider భూలోక, స్వర్గలోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్.
1: అనగా పదార్థం యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క లోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇంకా భూహా
0: సెకండ్ భూవా.
1: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: పుహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుందాది కానీ, ఈ పదార్థమును కదిలింపగలుగుతుందాది కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుందాది అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: దట్ ఈస్ సువహ.
1: భూర్ భువ సువహ.
0: భూర్ భువ
1: మెటీరియలైజేషన్ వైబ్రేషన్ ఈ సువహ, అదే రేడియేషన్.
0: మెటీరియలైజేషన్ వైబ్రలైజేషన్ వైబ్రేషన్, థర్డ్ వన్ ఈస్ రేడియేషన్.
1: దానిని వేదం నందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దిస్ ఇన్ వేద ఇస్ కాల్డ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అదేది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్
0: అవేర్నెస్. కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇలాంటి తెలివితేటలు మానవుడి ఎందు ఉంటున్నాయి.
0: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ దిస్ ప్రజ్ఞానం.
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందు ఉంటుండాలి.
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహం సర్వవ్యాపకమైనటువంటి పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ యూ డోంట్ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: హూ ఇస్ ద మెయిన్ వన్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్?
1: కానీ అది ఏ ఓంకార నాదం.
0: That is primordial sound, Omkara.
1: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: క్లీం అదే పృథ్వీ.
0: క్లీం ఇస్ అర్త్.
1: కృష్ణాయ అదే జలము.
0: కృష్ణాయ వాటర్.
1: గోవిందాయ అదే అగ్ని.
0: గోవిందాయ ఫైర్
1: అదే అగ్ని.
0: దట్ ఇస్ ఫైర్.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్ స్పేస్ ద స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
1: సర్వ జీవులు ఎందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ all over the universe.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: In fact, the five elements form the life basis.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: Five elements are spread everywhere.
1: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: Is what is said, the five elements are present all over.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: That which is so vast, that
1: ఈ పంచభూతములు
0: five elements.
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: Prithvi Bhagavat Swarupame.
0: Earth is divine.
1: Kanukane Bhaktulandaru Bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: Bhudevi ani pilustunnaru.
0: Called Bhudevi.
1: Inka rendavadi jalamu.
0: Second water.
1: Idi Ganga Devi antunnaru.
0: We call water Ganga Devi.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: వి కన్సిడర్ గంగా
1: మన ప్రాచీన యొక్క వైభాగము, ప్రాచీన యొక్క వైభాగ్యము, ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేరు.
0: No one is understanding the greatness and the nobility and the devotional heights of our ancient.
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు.
0: Then fire god.
1: ఇంకా గాలి దేవుడు.
0: అండ్ విన్ గాడ్.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైన.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తూ ఉంటారు.
0: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
1: అవర్. ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే, నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానో, లేక ఇంటి నుంచి వచ్చానో, లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానో మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or some place.
1: నీ ఎక్కడి నుంచి వచ్చిన వాడు కాదు.
0: You are not come from any place.
1: నీ స్థానం హృదయమే.
0: Your original place.
1: నీ నివాసం హృదయమే.
0: Your original placement is heart.
1: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
0: Where do you come and where do you go?
1: దైవం కూడా ఎక్కడను రాడు ఎక్కడను పోడు.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace, he manifested.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రమున అమెరికాకు వెళ్ళినాడని భావాలని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, he doesn't mean he has gone there.
1: ప్రభావమే ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
0: Divinity neither has its entrance nor exit.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: Divinity is present everywhere.
1: విశ్వం విష్ణు స్వరూపము.
0: The whole universe is
1: సర్వం కల్విదం బ్రహ్మం.
0: The whole universe is a very manifestation.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: All places are his altar.
1: దైవము లేని స్థానం కానీ దైవము కానీ నేమం కానీ రూపం కానీ లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: All forms
1: అన్ని నామములు తనవి.
0: All names are his.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: One God has many names.
1: కనుకనే మన పేదను పురస్కరించుకొని రూపాలను పురస్కరించుకొని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: We should never consider that God is multiple or multiplicity or diversified going by the name and form.
1: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ are one.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual పుట్టినంత
1: వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యు హావ్ నాన్ డ్యుయల్ ఎక్స్‌పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని శక్తినివ్వ కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కనుకనే మనం అద్దము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపోయే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హీ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
1: చిత్తశుద్ధయే కర్మః. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ అట్
1: చిత్తశుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ యు కెన్ ఎక్స్‌పీరియన్స్ డివినిటీ.
1: చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనం అర్పితం గావించుకోవాలి.
0: ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతుడికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You never offer a flower that is rotten, that has faded away from God.
1: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నాడు.
0: ద మూమెంట్ యు ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యు వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్. ఈ శుద్ధి అనేది
1: కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఈస్ నాట్ ఎనఫ్.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి యొక్క హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
0: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు
1: అర్పితము అర్పితము అర్పితము.
0: సరెండర్ సరెండర్.
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్ ఈస్ సరెండర్.
1: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దట్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
1: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
0: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది సత్.
0: డివినిటీ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది సత్.
0: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అతి సత్తును మనం పొందాలి.
0: We should reach that state of
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That tat is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితులు వారు చెప్పారు.
0: Morning పండిట్.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water
1: నీరు లేకుండా పాలనడానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: In the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది ఏ సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friend.
1: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడా నువ్వు కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
0: You have to understand how that friendship lasts.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: and once you boil the milk keeping it on the stove
1: andulo unnatundi neerandaru kuda aaviri aipothundi
0: all the water gets transformed into vapor
1: aa neeru tannu virchipoyindi kada ani paalu bharinchukoleka tara jeevithanne agnilo veyadaniki siddham avutundi
0: the milk cannot bear this separation because water is lost by way of vapor so it boils and jumps into the fire
1: ee paalu nunchi neeru vere enta chalame paalu pongi poyilo padipothayi
0: the moment water gets itself separated out of the milk the milk jeevitham
1: lakakkaledu
0: it feels that it cannot lead the life of separation
1: కనుకని ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్.
1: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ పాసిఫైడ్.
1: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
0: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్ డిలైట్
1: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
0: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: జీవుడు దేవుని యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
1: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
0: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
1: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
0: because of sensual pleasure
1: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
0: because of worldly pleasures that he wants
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
0: he wants all external pursuits
1: ఈ దుష్టకల్పితమైన జగత్తులో పడిపోవటం చేత
0: he gets himself drowned in
1: దైవం కొరకు చాలా బాధపడతాడు
0: and he feels so sad having
1: been away from God ఈ జీవుడు
0: God feels so sad that the individual left him
1: అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
0: in order to see God would not be sad in a moment
1: tirigi arpitamu anetundi athane chesthe tirigi daivam aanandanga untadu
0: when once the surrender offering takes place God would be happy again
1: boggu ajnanam
0: and the coal is ignorance
1: agni gnanam
0: fire is wisdom
1: gnanagnanam rendu cheyatame kaakunda
0: is not the combination of wisdom and ignorance
1: daivam anetundi oka gaadi kuda veechindatte దైవము ఒక్కటైపోతాడు.
0: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్
1: అండ్ ద కోల్ జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
0: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్
1: వన్ ఏకమైపోతాయి.
0: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
0: The individual is just a spark of the divine since ancient time.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
0: Because of the effects of Kali, individual feels separate from God.
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
0: Ages may roll, pass on, but they can't.
1: కానీ దేవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
0: Individual is not feeling sad, but God is feeling sad.
1: దేవుడికి బాధ ఏమాత్రము లేదు.
0: And in fact there's no sadness
1: kaani tana yokka mitrudu tanaku dooram aipothunnade anetundi baadha maatrame untundi
0: God feels sad because his friend the individual is cutting off himself
1: ee jagatlo manaku shastramainatundi mitrudu bhagavantudu okkade
0: there's only one permanent friend in this world God only
1: ee laukikamainatundi friends anta kuda hello hello how are you goodbye goodbye intone manaku mugichipothundadi
0: all worldly friends limit themselves with these three things hello how are you goodbye
1: kaani bhagavantudu hello anadu How are you anadu goodbye ani cheppadu
0: God will never say hello how are you goodbye
1: kaani bhagavantu cherinanta varaku kudanu tanaku aanandamu bhaktuniki aanandam
0: when once you join one with God you will be happy and he will be happy
1: kaani edabaatu jariginappudu bhagavantu cheppadu kaani baadha padutuntadu
0: when there is separation God would not stay but he feels sad
1: enduku ee jeevudu ee vidhamaina pedavargam padutunnadu
0: why the individual is going in
1: enduku ee satyanni marchipothunnadu
0: why has he forgotten
1: divyatvaniki dooram avutunnadu
0: why has he
1: pavitrathini kolipothunnadu
0: why has he lost
1: ani thanu chaala baadha padutuntadu
0: so feeling he feels
1: ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు
0: is not for
1: భక్తుని నిమిత్తమే
0: God feels sad for devotee
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా కాని నీ కోసమే
0: whatever that is said whatever that is done whatever that is seen is for you
1: kadani ee separation anetundi chaala bharinchukolenatundi jeevatvaniki
0: separation is unbearable for the individual
1: ramudu lakshmanudu sita tandri aadyan puraskarinchukoni aranyaniki vellaru
0: rama lakshmana sita obeying the command of the father went to the forest
1: kani dari nadachi enda kannedugunatundi sita alasipoyindi
0: sita never walked that long distance She felt very much tired.
1: Chitrakuta parvanappudu poyaru.
0: They reached Chitrakuta top.
1: Oka chettu kinda kurchoni.
0: They sat under it.
1: Ramana cheppadu, Lakshmana, oka parnasari niminchudu ayana annadu.
0: Rama said, Lakshmana, build some kind of hut there.
1: Ekkada swami annadu.
0: Where swami?
1: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
0: You can build the hut wherever you like.
1: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
0: Lakshmana could not bear these harsh words.
1: Naa ishtam naaku veriga unda?
0: Do you have my own?
1: Nee ishtame naa ishtamu.
0: Your likes are my
1: naaku prathyekamainatundi oka ishtam ledu.
0: I don't have any choice of my own.
1: Neenu em tappu chesanu?
0: What mistake I committed?
1: Nee ishtame chotu nirminchamantunnavu.
0: You wanted me to build where I
1: ani rama ani tala pattukoni kurchunnadu.
0: He went on feeling very sad, bending his head.
1: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
0: సీత వాచ్డ్ ది
1: సీన్. ఎందుకు నీ వంతి విలపిస్తున్నావు?
0: లక్ష్మణ, వై ఆర్ యు క్రైయింగ్?
1: మీ అన్నగారు ఏమన్నారు?
0: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
1: ఏమీ తిట్టలేదు, కొట్టలేదు కదా.
0: హీ డిడ్ అక్యూజ్ యు, హీ డిడ్ బీట్ యు.
1: వీంత విలపించడానికి మూల కారణం ఏమిటి?
0: వై ఆర్ యు క్రైయింగ్ లైక్ దట్?
1: తల్లి,
0: మదర్,
1: కొట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు.
0: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
1: నా ఇష్టమే నా ఇష్టము.
0: His likes for my life.
1: కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి.
0: He left to my choice. Isn't that separation?
1: ఈ ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను.
0: I can't bear the suffering of separation.
1: చూసారా, ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
0: That is intensity that the devotee feels unbearable to bear.
1: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
0: One should not be away from God.
1: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
0: Your feeling should not be contradicted
1: to the divine. మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
0: Your thought should not be separate from the divine thought.
1: ఏకంగా ఉండాలి.
0: What should be one?
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చును.
0: The world may last today and may vanish tomorrow.
1: కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
0: The relationship between the individual and God are like object and the reflection.
1: ఇది సత్యమైనటువంటిది.
0: It is true.
1: ఇది నిత్యమైనటువంటిది.
0: Eternal.
1: నిత్య శుద్ధ బుద్ధమత్యమైనటువంటి.
0: It is pure, unsullied, unpolluted, pure.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
0: This Veda says.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: This Veda says is attributeless, formless, is eternal, nectarine, immortal, ever successful.
1: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
1: గాయత్రి ఛాందసాం మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
0: గాయత్రి ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీత.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
1: ఒకటి వర్ణన,
0: వన్ ఇస్ డిస్క్రిప్షన్,
1: రెండవది అర్పితము,
0: సెకండ్ సరెండర్ ఆఫరింగ్,
1: మూడవది ధ్యానం,
0: థర్డ్ విజ్డమ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
0: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్. ఓం
1: భర్గో దేవస్య. ఇవి వర్ణన.
0: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి, అది ఏ ధ్యానము.
0: ధీమహి, దట్స్ విజ్డమ్.
1: ధియో యోనో ప్రచోదయాత్, ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోనో ప్రచోదయాత్,
0: ధియో
1: బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుండాలి.
0: ధియో యోనో ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ, దట్ పర్మనెంట్ నాన్-డ్యువల్ విజ్డమ్.
1: ధ్యానము, ప్రార్థన,
0: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడా, నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్, ఓ గాడ్ యువర్
1: నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
0: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్, ఓ గాడ్ యువర్ మైండ్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
0: We have a son at home.
1: వాడు స్కూల్కి పోతుంటాడు.
0: He is going to school.
1: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది, అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
0: The boy would not come to his father and say, oh father, you have so many cars, so many houses, why don't you give me one బుష్కోట్?
1: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు. నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టి.
0: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bush court.
1: Adi ye daivam yokka hakku.
0: That's the right.
1: Bhaktuni yokka hakku.
0: That is the right of a devotee.
1: Bhagavantuni o anugraha swarupuda akanda swarupuda విశాల స్వరూపుడ కరుణా స్వరూపుడ ప్రేమ స్వరూపుడ ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదు నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ ప్రైజింగ్ గాడ్. ఓ గాడ్ యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ వెరీ గ్రేట్.
1: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
0: యూ బీ రెడీ టు ఆస్క్ అండ్ ప్రే టు గాడ్ విత్ ఆల్ ద రైట్.
1: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
0: హూమ్ ఎల్స్ వుడ్ యూ ఆస్క్?
1: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
0: యూ హావ్ ఎవ్రీ రైట్ ఆన్ గాడ్.
1: అందువల్లనే నేను పూర్వం చెప్పాను,
0: భగవాన్
1: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హృదయ
1: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
0: అండ్ హృదయ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ హృదయానికి కూడా విశాల స్వరూపుడ కరుణా స్వరూపుడ ప్రేమ స్వరూపుడ ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదు నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
0: యూ షుడ్ నాట్ గో

0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హృదయ ఇస్ బాండ్
1: హృదయము ఆత్మకు కుమారుడు
0: అండ్ హృదయ ఇస్ ఎ సన్ ఆఫ్ ఆత్మ
1: ఈ హృదయానికి కుమారుడు మైండ్
0: మైండ్ ఇస్ ఎ సన్ ఆఫ్ హృదయ
1: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్
0: మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ
1: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు
0: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాండ్ టు దిస్ మైండ్
1: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్
0: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్
1: మైండ్ గ్రాండ్ సన్
0: మైండ్ ఇస్ గ్రాండ్ సన్
1: హృదయము సన్
0: హార్ట్ హృదయ
1: ఎవరికి ఆత్మకి
0: రిలేటెడ్
1: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు ఆ మనముడు ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే
0: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్
1: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు
0: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి
1: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు
0: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్
1: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే
0: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్ ప్రాపర్టీ
1: ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది
0: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson
1: grandson yokku kudanu great father yokka property ne vastundi
0: grandson also has got equal share in the property of the grandson
1: sannukunu father yokka property ne vastundi
0: son has right on his
1: purasthrinchukoniye bible nandu kudanu I am the messenger of god annadu
0: basing on this in the bible it is said
1: sharirika sambandham ayyindi ganukane messenger ga pettadu
0: as it is only physical relationship it is said
1: inga manasika chuchinappudu
0: when we look
1: I am the son of god annadu
0: psychologically at the mental realm he said and the son of god
1: tarvata atma bhavam tho kuda I and my father are one annaru
0: with the feeling of the spirit and atma he said I and my father are one
1: kanukane manam dehabhimanam tho kuda jeevudu devudu ni bhedam pettukochunu
0: with the body attachment you may consider separate from god
1: manasika abhimanam cheta nee yokka sambandhame nenu nee amshame nenu
0: at the mental realm you may feel that I am your spark
1: ఆత్మ సంబంధం నీవు నేనే నేను నీవే
0: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్
1: కనుక ఏమని ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి
0: వీ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్
1: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్
1: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు
0: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: ఆల్ స్పిరిచువల్ పాత్
1: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా
0: ఇఫ్ వి డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ రిలేషన్షిప్
1: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు
0: ఎనీ డే వి విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వెన్
1: యూ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
0: యువర్ సన్ మే బి స్టడీ
1: నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు
0: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్
1: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు
0: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా
1: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి ఈ యొక్క హృదయ సంబంధమే
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్ ఇట్స్ రిలేషన్ ఆఫ్ ద హార్ట్
1: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ఇన్
1: నీ ఎక్కడైనా ఉంటుండు ఏ పనైనా చేయి ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో అయినా ప్రవేశించు నా ఆత్మ సంబంధం నా ఒక్కటే
0: యూ మే బి ఎనీవేర్ యూ మే డూ ఎనీథింగ్ యూ మే ఫాలో ఎనీ పాత్ బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్
1: నా దైవం ఒక్కడే
0: మై గాడ్ ఇస్ వన్
1: ఆ దైవమే నాకు సంబంధము
0: ఐఎమ్ రిలేటెడ్
1: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడాను ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు
0: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్ నథింగ్ టు డూ విత్ ద
1: స్పిరిట్ ఇంటి యజమాని ఉంటుంటాడు
0: హియర్ ద మాస్టర్
1: ఆ మాస్టర్ ఒక్కడే
0: మాస్టర్ ఇస్ వన్
1: కానీ భార్య వస్తుంది ఏమండి అని పలకరిస్తుంది
0: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్
1: కుమారుడు వస్తాడు నాన్న అని పిలుస్తాడు
0: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్
1: కోడలు వస్తుంది మామా అని పిలుస్తుంది
0: డాటర్ లా విల్ సే అంకుల్
1: మనమని వస్తాడు తాత అని పిలుస్తాడు
0: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా
1: ఈ భార్య ఏమండి అని పిలిచినా కుమారుడు తండ్రి అని పిలిచినా కోడలు మామా అని పిలిచినా మనముడు తాత అని పిలిచినా యజమానుడు ఒక్కడే
0: ఆఫ్టర్ ఆల్ వన్ మే కాల్ హిమ్ సార్ వన్ మే కాల్ ఫాదర్ గ్రాండ్ పా వాట్ ఎవర్ మే బి ఈ
1: దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైన సంబంధాలు ప్రవేశిస్తున్నాయి
0: బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్ దే కాల్
1: ఈ దేహం చేత ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి
0: ఇట్స్ ఓన్లీ ది బాడీ ద వెస్చర్ దట్ బ్రింగ్స్ ఆల్ డిఫరెన్స్
1: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు
0: వీ షుడ్ నెవర్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్
1: మనకు కొంప
0: ఇట్స్ డర్టీ వన్
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప
0: అఫ్లిక్టెడ్ బై దిస్
1: జాత సంచలనము పొందు దుంప భవసాగర మీద గలేని కంప
0: ఇట్ కెనాట్ క్రాస్ అప్పుల
1: పదలము మనమెప్పు దలంప నేను స్థిరమని నమ్మబోకు మనసా
0: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్
1: హరిపాదములు ఆశ్రయించవే
0: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్
1: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు
0: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
1: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్
1: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది
0: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్
1: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే
0: అటాచ్మెంట్ టు ద స్పిరిట్
1: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది
0: దట్ ఇస్ ట్రూత్ ఇన్ ఇటర్నల్
1: అంటే సత్య నిత్యమైనటువంటి సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి

0: సరెండర్.
1: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
0: When can you surrender? There should be
1: friendship. స్నేహం అయిపోయిందా ఇంకా ఆత్మ నివేదన జరిగిపోతుంది.
0: Then once there is friendship, there will be offering.
1: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
0: In fact, this friendship is the penultimate one.
1: భగవంతుడితో friendship కావాలి.
0: We should develop friendship towards God.
1: Near గా మనం ప్రయత్నం చేయాలి.
0: We should be near and near to God.
1: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది.
0: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
1: ఆ డియర్నెస్ గాలి.
0: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
1: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడాను నిప్పు మాదిరి తయారవుతుంది.
0: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
1: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సలుపుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
1: సాధనే అవసరం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ఫ్యాక్ట్.
1: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
0: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
1: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
0: ఇట్స్ ఓన్లీ ఆత్మిక రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
1: అది ఏ బ్రహ్మ.
0: That's Brahma.
1: అది ఏ విష్ణువు.
0: That's Vishnu.
1: అది ఏ ఈశ్వరుడు.
0: That's Ishwara.
1: అంత తానే.
0: Everything God.
1: సృష్టి స్థితిలయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
0: The creator, sustainer and annihilator is God himself.
1: కనుకనే ఈ సృష్టికి వేరు, దైవములకు వేరు, రక్షణకు వేరు లేడు.
0: We can't consider the creator, sustainer and the destroyer.
1: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
0: That Bhagavan tells us often.
1: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
0: What is జీ?
1: జనరేషన్ అనే పుట్టుక.
0: జనరేటర్ బట్
1: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
0: ఓ ఆర్గనైజర్
1: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి ద ఆర్గనైజర్ ఫర్ ద జనరేటర్.
1: డిస్ట్రక్షన్. చూసారా సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
0: సో జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
1: సృష్టి స్థితి లయము
0: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్ ఆర్గనైజేషన్. That is G-O-D.
1: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుండాలి.
0: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
1: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, దైవానికి ఇంకొకడు కాదు.
0: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
1: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితిలో మూడింటి ఎందు ఉండాలి.
0: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
1: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
1: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
1: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: అందరూ ఆచార్యులు.
0: దేర్ ఆల్
1: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
1: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
0: శంకరాచార్య వెంట్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
1: స్వామి నా పాపమును క్షమించుము అని ఈశ్వరుని ప్రార్థించాడు.
0: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
1: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
0: ఆదిశంకర ఫస్ట్
1: ఆర్యాంబ కుమారుడు.
0: అండ్ స్థానం ఆర్యాంబ.
1: అక్కడ వెళ్ళి
0: స్వామి
1: స్వామి నా పాపాన్ని క్షమించమని కోరాడు.
0: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
1: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
0: వాట్ ఇస్ ద సిన్ హి ఇంక్వైర్డ్.
1: విధు వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
0: We cannot describe by word.
1: నీకు అందించడానికి భాష లేదు.
0: There's no language that describes your divinity.
1: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
0: The mind has no right to comprehend.
1: అది నేను చెప్పాను.
0: That's what I said.
1: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ వినేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
0: But having come to Kashi, I started describing you in various names.
1: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
0: Having said that you can't be described or narrated, but I ventured to do it.
1: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
0: I thought one thing and I started declaring another. It is a sin.
1: సర్వతా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
0: యూఆర్ ఆల్ పర్వేసివ్.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు.
0: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వశక్తిమయుడు.
0: ఆల్ పవర్ఫుల్
1: అని నేనే వర్ణించినాను.
0: ఐ డిస్క్రైబ్డ్ యు లైక్.
1: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
0: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్డ్.
1: ఇది పాపం కాదా?
0: ఇజంట్ దట్ ఎ సిన్?
1: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
0: Then God is everywhere. Why should I come to Kashi?
1: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
0: So feeling is one thing, action is different. It isn't that the same?
1: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
0: It only means the thought, word and deed should be perfect
1: unity. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
0: He's only a wicked man who observes disharmony in
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆలశంకర్ను కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: To tell the humanity what is correct, what is wrong, ఆదిశంకర started teaching like this.
1: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
0: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆది శంకర స్పీక్ ఆఫ్ దిస్
1: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
0: శంకర
1: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
0: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకనొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం.
1: స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఇన్క్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యూ ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యూ మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టావు.
1: హియర్ యూ హ్యావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టావు.
1: హియర్ యూ సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యూ
0: మేక్ ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: There is God, అంటాం.
1: You say, there is God?
0: No, God is nowhere, అంటాం.
1: Then you say, God is nowhere?
0: God is nowhere, అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Well, how do you construct the sentence?
0: God is nowhere.
1: God is nowhere.
0: No, N-O, no.
1: No, N-O, no.
0: Where, W-H-E-R-E, where?
1: Where, W-H-E-R-E?
0: ఈ W no చేస్తే God is now here అయిపోయింది.
1: Join the W with no now. God is now here.
0: God is nowhere అనేటువంటి పదమే God is now here గా మారిపోతుంది.
1: So the very sentence God is nowhere becomes of God is now here.
0: ఇది భాష యొక్క మ్యాజిక్.
1: It is only gimmicks of the word.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: You start beginning to chant the name of one God and you feel everything being the same.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: You understand the underlying principle of unity.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: This is the goal of the
0: ఇది సాధన యొక్క లక్ష్యము.
1: This is the aim of spiritual.
0: ఇది సాధన యొక్క సారము.
1: It is the essence of spiritual practice.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్
0: వన్. తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ వి స్టెప్డ్ ఇంటూ క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము
1: అన్నారు.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: దిస్ కాటన్ ఇస్
0: ద్వారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. ద్వారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతంలో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యులు వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తును అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఇస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యు ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఐరన్ సే.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్స్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్స్.
0: ఇనుపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనుపెట్టిలో ఉండేటువంటి వాడికి లభించవు.
1: ఇఫ్ యు కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాటిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటాది.
1: బాడీ ఇస్ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యు దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ స్పీడ్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సినా నా దగ్గర ఉంటుంది, అది రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్.
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యు హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying, I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: వాట్ కాస్ట్లీ థింగ్స్ ఈస్ గోయింగ్ టు గివ్.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: ఐ వాంట్ దట్ నాన్ యూర్ బ్లెస్. ఐ వాంట్ దట్ ఎటర్నల్ బ్లెస్. అండ్ దట్ ఐ వాంట్ దట్ బ్లెస్.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.
1: ఇట్ ఇస్ నో బౌండరీ.
0: ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్
0: దేర్. సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యు నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: ఫెయిత్ యూ షుడ్ డెవలప్ గ్రో.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: వెన్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ యూ కాంట్ ఆఫర్ యువర్ సెల్ఫ్.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్ అటెంప్ట్స్ అండ్ ఎఫర్ట్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: మెనీ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: దే రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: దే నో మెనీ థింగ్స్.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్.
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: chaala viveki ay
1: being so intelligent
0: magidi tannarugudu mandamathudu
1: having studied having been so intelligent
0: enta chaduvu chadivi
1: in spite
0: of yeniti unnanu deenuni gunammu maraledu
1: in spite of all high education the mean man will never
0: tarachi chaduva chaduva
1: in fact the all
0: tarkavadame kani
1: involves in
0: argument gnanam eppudu pondaledu
1: your study will make you to argue but you will not have a knowledge
0: chaduvu chaduvu chadivi chaavandaneetiki chaavuleni chaduvu chaduvali nu
1: at all having studied lifelong ultimate you have to die study to be more
0: adiye amrutasya putraha
1: you are the son of
0: sunnantristi amrutasya putraha nee amruta kutulayana
1: you are the son of immortality
0: atti amrutatvani nee chusko
1: understand that
0: atti amarakkani nee pondu
1: be immortal
0: atti ananda swaroopani nee nundu
1: be the form of bliss
0: ilanti prabodhistu untunte enduku manam danni gurtinchukovadaniki
1: prayatnistunnam when these are taught to you why do you forget
0: kadiripoyeetundi meghamulu vanti deeni kosam manam prarthisthunnam
1: you are after the passing clouds
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయమునందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రమక్రమేణ మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity in
0: experience. ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: Current is supplied to you, pay electricity bill.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: God has given us the sunlight, lighting the world.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: We have downpour of rain.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: What tax you are paying?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: God has given all these things freely.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటి అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: ఇస్ ద ట్యాక్స్ యు ఆర్
0: గాట్. మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: Where from you got this family?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యు వాంటెడ్ సో యు మ్యారీడ్.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యు హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ గ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే వెచ్చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యు హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టమంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్ ప్రెషర్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే ఆర్ సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగానే ఎత్తురా.
1: Such people, can they ever know me?
0: Yanta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of it?
0: Manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, don't listen to good things.
0: Chedda maatalatte cheviniyeru.
1: Bad words immediately
0: get into your ear. Direct ga poi cheripothayi ee randramlo.
1: Bad words will go directly into your ears.
0: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
1: Though good words are said repeatedly,
0: emmu varuku ullu povi
1: to them, you don't listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్.
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యూ ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంట్ బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు రీడ్,
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ రైట్,
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం.
0: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీయందే ఉంటుండది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీయందే ఉండేటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్ ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత.
1: And
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పంలో పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ హార్ట్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పంను పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్.
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంత ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్.
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: God is like that.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండవది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy, that will make you miserable.
0: ఈ యొక్క జెలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జెలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జెలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: Learning you get out of practice.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లెర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on
0: నీ
1: your destiny.
0: కర్మానుసారంగా వస్తుంటుండాలి.
1: You act basing on your destiny.
0: కర్మ సంకల్పం చేత కూడుకుంటుండాలి.
1: The fate is based on
0: పవిత్రమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సంతోషము ఆనందంగా కలుగుతుంది.
1: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
0: దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకంత దుఃఖాన్ని అందిస్తుంది.
1: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుక అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
1: ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of
0: Karu
1: God,
0: karudantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: Anni balamulu untunnayi Karuniki.
1: He is so strong.
0: Buddhi balam untundadi,
1: intelligence,
0: astra balam untundadi, shakti balam untundadi,
1: powerful,
0: shastra balam untundadi,
1: and knowledge.
0: Anni balamulu untunnayi kada daiva balam lekapoyindi.
1: Yes, all forms of knowledge, the weaponry, the intelligence, and intellect.
0: Patram ayipoyadu.
1: Ultimately ruined himself.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వి షుడ్ స్ట్రైవ్ ఫర్,
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: When once you entertain sacred thoughts, you will be spiritual.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్య ఫలం చేత,
1: because of the merit of the past life,
0: ఈ పవిత్రమైన ప్రాప్తి మనకు లభించింది.
1: Because of the merit of the several of the past life,
0: ఈ పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this chance.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: అదే
0: మనం చెప్పాను.
1: వాట్ భగవాన్ సిద్ధార్థ
0: భవనంలో ఉన్నాడు, భవనంలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ మ్యాన్షన్.
0: బాటలో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ పార్క్.
0: రాతిలో ఉన్నాడు,
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్.
0: బాటలో ఉన్నాడు, బాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్.
0: బాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వరల్డ్.
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ నన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్.
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పార్ట్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినమునకు, ఒక్కొక్క సంవత్సరమునకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ది నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కానీ నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ doesn't desire increase in numbers.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: It's not an increase in the number of
0: పాదుకులు. భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: those that have come for paduka puja,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: యూ నాట్ అండర్స్టాండింగ్.
0: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే థాట్ ద స్వామి ఈట్. And therefore they brought so many sweets there.
0: Dry fruits anta dechi aa shed lo pettesaru.
1: They brought all those things there in the
0: shed. Apples, bananas, ivanni dechi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Purnachandra hall anta kuda ee tindlutone cheripoyi untundadi.
1: All Purnachandra auditorium is full of these sweets and fruits.
0: Yen nen kumbakarnu anukunnara veellu?
1: Do you think Swami is kumbakarna? No.
0: Ye annamaina kuda nen tinanu.
1: Bhagavan doesn't take food also.
0: Alanti paristhithilo ee tindlante endukosam tichcharu?
1: When Swami doesn't eat rice food, what are these fruits and sweets?
0: Deenni sarichedamku ee pandanta veru cheyadaniki ee tindanta veru cheyadaniki oka 15 dinamulu pillalanta petti cheyavachustundi.
1: Swami made boys to work to categorize, to separate, to segregate fruits and sweets there.
0: ఎంత కాలం పడితే ఈ కాలం లోపల ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవలు, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: వెల్ స్వామి డజన్
0: ఒకవేళ మీకు తేవాలి అనుకుంటుంటే,
1: ఇఫ్ యు వాంట్ టు బ్రింగ్,
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పారు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాస్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీ.
0: ఆశించేది ఒక్కటే ఒకటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్,
0: అది ఏ నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నాకు అసలు పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చిపెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డెన్ డివోటీ.
0: ఈ విధమైనటువంటి బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీస్.
0: నిన్న రథం అని చూపించారు. నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేర్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి తెలుసు? కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach
0: it. ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దట్.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: స్వామి లైక్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ యువర్ లవ్.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంక పైన మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
0: ఇదంతా కూడా గూరు, ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: ఆల్ దిస్ ఇస్ భూ, దిస్ మెటీరియల్.
0: నాకు కావాలి. అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: నానా దేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యు టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ డివినిటీ. దానికి
0: అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: దట్ ఆఫరింగ్ మీన్స్,
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: ఉన్నతమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరం.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్
0: అబౌట్ ది ఐకమత్యం అనేటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాజ్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honeybee that brings honey from different
0: places. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
1: Honey brought from, collected from different flowers is kept at one
0: place. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: And it cures all diseases, honey.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఈస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు రెండు ఆచరణలో పెట్టడం లేదు.
1: అండ్ ఇట్ ఛాన్స్ మెనీ టైమ్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ థింగ్ దట్ ఇస్ హర్డ్ అండ్ డెడ్.
0: అంధకారం బెల్లా హతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన
1: బై అనౌన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత
1: బై లిసనింగ్ టు ద మిస్టరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్నయంత
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్
0: ఎత్తపోతుంది
1: ఇదంతా
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం
1: కాదు బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యు షుడ్ లైట్ ఎ ల్యాంప్
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్
0: దానిని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్
0: వర్ణించనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్
0: ఆరాధించు అర్పితం చేయి
1: ఆరాధన వర్షిప్ అర్పిత సరెండర్
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం అన్ని దీపాలను అంటిస్తుంటాం
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్
1: ద ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్
0: అది ఏ దైవత్వము
1: దట్ ఇస్ గాడ్
0: ఈ ఒక్కొక్క జ్యోతిని అందించమే అది జీవతత్వము
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడాను
1: రక్షిస్తుండాలి ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్
0: వెలిగిస్తుండాలి
1: వేర్ ఇస్
0: వెలిగిస్తుండాలి
1: ఇట్ ఇస్ లైట్ ది లూమిన్
0: అంత జీవన జ్యోతులు
1: దట్ లైట్
0: అది ఆత్మ జ్యోతి
1: అండ్
0: ఆత్మ జ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్ దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ ఇన్ ది లూమ్ ఇన్ ది హోమ్
0: మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి
1: అండ్ దిస్ light this lamp
0: ee meva jyoti kante prakashavantamainadi marokati ee jagatlo ledu
1: and this light of love is greatest of all nothing except
0: prema unda sarvamu akade untundadi
1: where there is love everything is there
0: kanuka ee prema tattvani meeru abhirudhi parchukoni
1: develop love more and more
0: ee prapancha sambandhamainadi panu chesinappudiki avi kudunu paramatmikamgaane maaripothayi
1: even the worldly activity would become spiritual if you have love
0: ee office ko pani cheyi
1: go to the office and do work.
0: Business cheyi pani cheyi
1: do business and work
0: intlo dosham ledu
1: no mistake
0: ee kutumbalu poshinchukovali
1: you can maintain your family
0: anni chestukunu sarvakarma bhagavat pritiyartham aniga meer bhavinchandi
1: whatever you may do offer to god to please him
0: anta bhagavat pritiyarthanga cheyali
1: may every activity be pleasing unto god
0: adi nijamainatuvanti oka bhakti
1: that is true devotion
0: ante gaani ee భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్
0: భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్
0: ఎక్కడైనా మీరు పోండి
1: గో ఎనీవే
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు
1: వై డూ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్
0: మీకు అందరికీ తెలుసు ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతి పోతారు పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు
1: people go to tirupati and they bring very big crown
0: daivatvani purti vikaram chestunna ee nagalanni
1: and all these jewels make god also awkward and ugly
0: natural vigraham chustunna enta aanandam ostundi
1: he'll be so happy if you watch that natural idol
0: dani vanta entutho makeup chesi idu kappu maadhiri baar chestunnaru
1: it's the rest of the thing jewelry just makeup and it's just
0: bhagavantuniki ekkadaina sari meer jewels teesukokandi
1: don't carry jewels anywhere
0: అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు
1: డు యూ థింక్ గాడ్ ఇస్ పూరర్ దాన్ యూ
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం
1: వై డు యూ క్యారీ
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి
1: యూ ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్
0: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు భగవంతుడికి బ్రాడ్ మైండ్
1: యూ ఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ ఎ నారో మైండెడ్ ఐడియా
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్ ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెప్తున్నారు
1: ది ట్రూ ఫామ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాజ్ ఆఫ్ దిస్ జ్యువెల్స్ ఆఫర్డ్
0: ఇవన్నీ కాదు ముఖ్యం
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్
0: చిత్తస్య శుద్ధయే కర్మః హస్తస్య భూషణం దానం
1: and it is a charity which is the jewel to the hand
0: satyam kantasya bhushanam
1: truth is the jewel to the throat
0: chotrancha bhushanam jnanam
1: the listening to the sacred text
0: ilanti nagala marukuntundaga inka deeniki tagilinatvanti nagala enduku manam marinchali
1: and these jewels are there why do you need other jewels
0: kantaniki okati untundadi satyam anetvanti jewel
1: and you have got this truth
0: to the jewel untundadi dharmamu danamu anetvanti di
1: and the charity and dharma are the jewels
0: pavitramaitundi shravanam anetundi deva chintana dharmamugu shravanam chestunnavu ade chevulu untunnayi
1: listening to sacred things is the jewel
0: chevulu sarine kankanalu vesukunnavu
1: and you have got ear rings
0: kantaniki necklace vesukunnavu
1: you have got the necklace
0: chetiki kankanam dharinchavu
1: dinikatte
0: inkem kavali
1: what do you want
0: idi e sarineetundi nagalu
1: and these are the problems
0: edo pedda udyana kiritamu ivanni kevalamu oka vidhamainatundi oka aadambaralaki edoka aata
1: and all these jewels made up of diamond
0: they take into vaallu show vaalle teeskune vaallu show vaalle show
1: Those that offer, they speak of show.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
1: They are not devotees at all.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
1: The one who receives is no God.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
1: So God should not receive and devotee should not give.
0: ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది ఏమిటి?
1: What is to be given, what is to be received?
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
1: Your pure love is to be offered.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
1: And you should
0: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం.
1: These are things to be transacted.
0: Give and take, give and take. Pure heart to heart.
1: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఎ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
1: Teach here in Bharat.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ది మిస్టేక్.
0: ఇల్లు నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్.
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This what we are supposed to do.
0: పైన ఈ విధమైన తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ అంతా నిండిపోయింది.
1: The whole పూర్ణచంద్ర హాల్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ ప్లేట్స్.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెట్టారు.
1: వాట్ ఆల్ దే ఈట్, దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజంట్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హీ ఈట్స్, వాట్ హీ లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హీ లిజన్స్ గుడ్ థింగ్.
0: నీ ప్రేమను తింటాను.
1: అండ్ హీ ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
1: ఓ గివ్ పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావాలి.
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యూ మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
1: విత్ డివోషన్ అండ్ లవ్ ది యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు ఎట్ట పోయి చేరేది?
1: హౌ టు రీచ్?
0: అందరూ కూడా వానర్లు, ఇక్కడ చేరిన వాళ్ళంతా.
1: ఆల్ మంకీస్ అసెంబ్డ్ దేర్.
0: ఎవరు వానర్లు?
1: హూ ఆర్ మంకీస్?
0: తోకున్న వాడు వానరు.
1: వానర
0: తీసుకుంటే నరుడు.
1: వానర ఇస్ వన్ విత్ వాలా ద టెయిల్.
0: వా నర,
1: వా నర.
0: వా అంటే వాలము.
1: వా మీన్స్ వాలము టెయిల్.
0: వాళ్ళని తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
1: ద మూమెంట్ టెయిల్ ఇస్ గాన్ హి బికమ్స్ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
1: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
1: స్వామి,
0: మీ నామే దీన్నంత దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదట రామ రామ రామ రామ అని ప్రాళ్ళంతా వేశారు సముద్రంలో.
1: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామ రామ ఆన్ స్టోన్స్ అండ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఇన్ ది ఓషన్.
0: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంతా.
1: ఆల్ ద స్టోన్స్ స్టార్టెడ్ ఫ్లోటింగ్.
0: కానీ ఎట్ట అవుతుంది? ఇక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎట్ట తీర్ దాటుతాడు?
1: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్, వన్ బౌల్డర్ ఓవర్ దేర్.
0: రెండింటిని చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
1: అనదర్ సీక్రెట్ నేమ్ టు జాయిన్ దీస్ టూ బౌల్డర్.
0: ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మారాస, రెండు చేరుతూ వచ్చేసాయి.
1: ఆన్ వన్ బిగ్ స్టోన్ దే రోడ్ రా, అనదర్ స్టోన్ మా, అండ్ బోత్ జాయిన్ టుగెదర్.
0: రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరామే అనుకుని వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో?
1: సో ఇఫ్ యూ గో ఆన్ డూయింగ్ సాయిరాం సాయిరాం, దట్ వేర్ డస్ ఇట్ గో?
0: రా మా, విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
1: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు సెపరేట్లీ
0: మనం తెలుసుకోవాలి.
1: దీస్ థింగ్స్,
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
1: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
1: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
1: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి, పవిత్రమైన భావంతో ఉండాలి. అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళు అయింది, ఇట్లా ఉన్నారు.
1: స్వామి ఈజ్ ఏజ్ 73, హౌ ఈజ్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
1: స్వామి స్టాండ్స్ బై దీస్ త్రీ పీస్.
0: పీ ప్యూరిటీ,
1: ఫస్ట్ పీ ప్యూరిటీ.
0: రెండవ పీ పేషెన్స్.
1: సెకండ్ పీ పేషెన్స్.
0: మూడవ పీ పర్సివరెన్స్.
1: థర్డ్ పీ పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇట్టే ఉంటాను.
1: With these three P's in hand, he'll be like this for any length of period of time.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడాను ఈ మూడింటిని కూడాను అనుభవించాలి.
1: So everyone should have these three P's.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
1: Develop purity.
0: ఇక శాంతమును పెంచుకోవాలి.
1: Develop
0: peace. ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: And the patience is your jewel ornament.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనము?
1: Without peace, what power is this life?
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
1: వెన్ వన్ దిస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి
1: గివ్ అప్ ది లో డిజైర్
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్ సెన్స్
0: అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవరీథింగ్ గెట్స్
0: ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్
0: చూడండి ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి ఒకటి తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్
0: అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
1: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: Develop unity. Bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకంతా బలం వచ్చేస్తుంది.
1: Their lives in
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుడితో ఏకత్వం చేయాలి.
1: Let all the world be one. Let the whole world be one with God.
0: ఏకం సత్విప్రాభవదావదంతి అన్నారు.
1: Truth is only one.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం is only letter, primal sound.
0: ఆ ఏకాక్షరం యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: Let us go by this primordial sound. Oh.
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి
1: Let us go along the divine path.
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి
1: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణము
1: ఫోన్ ఎగ్జాంపుల్
0: చెప్పాడు హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
1: వెరీ గుడ్
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడి.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: ఇది కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము
1: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్స్,
1: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
1: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి,
1: స్వామి,
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
1: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: 10 శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
1: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
1: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెట్ his bhakti devotion my shakti my power
0: will join ఇదిగ పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం.
1: Though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
1: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: So many changes going on.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్
0: మరొకటి కాదు.
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్
0: త్యాగరాజు సెడ్ చాలా కష్టాలు పడ్డాడు.
1: హి అండర్వెంట్ డిఫికల్ట్.
0: భార్య మరణించింది.
1: వైఫ్ డైడ్.
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
1: హి కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
0: సపోర్ట్. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్
0: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాముల పైన కూడా కోపం వచ్చేసేసి
1: హీ వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నేను స్మరించినందుకు రామా నీవు నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామా ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఈజ్ ది పనిష్మెంట్ యూ.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
1: మై డివోషన్ ఇస్ సెక్ట్.
0: నీ శక్తియే వీక్ శక్తి.
1: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
1: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
1: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
1: ఇమీడియట్లీ
0: ఎంక్వైర్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ క్రాస్
0: కలికి రోటగట్టునా
1: అండ్ కెన్ ది మోటార్ బి టైడ్
0: లక్ష్మి దేవి వలచునా
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ
0: లక్ష్మణుండు కొలచునా
1: లక్ష్మణ సర్వ్ యూ
0: సుఖ బుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కున అపరామ శక్తి ఎంతో గొప్పరా.
1: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: Ayyo Rama Shakti ittindi kaadu goppadi naa balahinati inta varaku nanni baadham pettindi.
1: Rama's power is highest and the greatest and limitless. It's only
0: by devamuna kante minchinatundi shakti marokati ledu.
1: The divine power is greatest.
0: Adi divine power.
1: That is divine.
0: Aa divyamaina shakti kante minchinatundi maroka shakti ee jagatlo ledu.
1: Nothing is greater than the divine power.
0: Kanuka aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku astagatam ayipothayi.
1: When once you have divine power with you, the rest will follow.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
1: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is the effect of the strength of the
0: planets? అనుగ్రహాల కోసం పాటుపడండి.
1: And work for to earn
0: God's grace. కోసం పాటుపడండి.
1: Work for this.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
1: Here lies the true bliss.
0: ప్రేమ ముదిట మనసే కగో.

0: రాజ్యమేలగవచ్చు. హేమ గోదానముల్ ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ from the battlefield. It is quite possible to rule the entire kingdom in the capacity of king. One can offer in charity golden cows, any number. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara,
1: embodiments of love, boys and girls, students,
0: vidyokka visheshamunu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: Idi bookish knowledge antaru.
1: This is called bookish knowledge.
0: Kaani indulo aneka mandi praveenuluga untunnaru.
1: In this bookish knowledge many experts are there.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: There are many intellectuals too.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: And we have got very high scholars.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: Being a scholar, being an intellectual of eminence, what is that he is doing to the community?
0: సమాజంలో

0: సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజానికి ఏ సేవ చేస్తున్నారు?
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ గ్రోన్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద సొసైటీ, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ డూయింగ్ ఇన్ టర్న్ టు ద సొసైటీ?
0: సమాజమునకు దీని కృతజ్ఞత తెలుపుకున్నా చదివిన చదువంత ఈ ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ వన్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద కమ్యూనిటీ అండ్ సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ది ఎడ్యుకేషన్?
0: ఒకనొక సమయం లోపల అరవింద్ చెప్పాడు కలకత్తాలో యూనివర్సిటీలో.
1: At one time Arvind said in Calcutta University,
0: ఓ విద్యార్థులారా,
1: ఓ స్టూడెంట్స్,
0: మీరు చదివే దేని నిమిత్తమే చదువుతున్నారు?
1: వై డు యూ అక్వైర్ నాలెడ్జ్?
0: చదివిన చదువు కేవలము స్వార్థ నిమిత్తమై కాదు.
1: This learning should not be for selfishness.
0: స్వప్రయోజన నిమిత్తం కాదు.
1: Nor for self-interest either.
0: సమాజంలో ఈ యొక్క విద్యను మనం అభ్యసించాము, ఆర్జించాము.
1: In fact, you acquired knowledge in this community.
0: ఏ సమాజం నుండి మనం ఈ అద్యను విద్యను ఆర్జించామో ఆ సమాజమునకు సేవలే చేయకుండా ఈ విద్యను ఎందుకు?
1: In fact, if you don't serve the community and serve society, where from you acquired the knowledge?
0: సమాజమునకు సేవ చేయనటువంటి, సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువుల కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది అన్నారు.
1: If you do not work for the progress and advancement of the community, better you burn all the books.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: Today the knowledge of science is increasing.
0: దాని ద్వారా అనేక విధములైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: Is the scientific knowledge imparted for the advancement of the community, society, or to earn the reputation?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఇంటెలెక్చువల్స్ యాజ్ వెల్, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ యు ఫైండ్ ఇన్ దెం?
0: దీనినే ఒకనొక సమయంలో చర్చిల్ కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ సెడ్ అట్ వన్ టైమ్ బై చర్చిల్.
0: మ్యాన్ హ్యాస్ కాంక్వర్డ్ ఆల్, బట్ హీ హ్యాస్ నాట్ కాంక్వర్డ్ హిమ్సెల్ఫ్ అన్నాడు.
1: మ్యాన్ హ్యాస్ కాంక్వర్డ్ ఆల్, బట్ హీ హ్యాస్ నాట్ కాంక్వర్డ్ హిమ్సెల్ఫ్.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except ee
0: charatara prapanchamulandu undinatvanti okka sarva vishayamulu kudanu manavudu gurtinchadaniki prayatnistunnadu.
1: Man is making every effort to know everything present in the outside world.
0: Idi antai kudinu kevalamu bhautikamainatvanti vidyalu, laukikamaina vidyalu.
1: This is all the physical knowledge, the secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: హావింగ్ నోన్ ఎవ్రీథింగ్ హీస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: ట్రూ రిలేషన్షిప్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ ఓన్లీ యు అండర్స్టాండ్ యువర్ ఇన్నేట్ నేచర్.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నాడు, కానీ హూ ఆర్ మై అనేటువంటి ప్రశ్నకు మాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: హూమ్ సో యువర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ.
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. Then only the interrelationships would blossom.
0: Kevalamu bhautikamainatvantidi oka vidhamainatvanti negative.
1: The physical knowledge is negative.
0: Kani tanam tan telusukuneatvanti tattvamu positive.
1: The knowledge of the self is positive.
0: Ee negative positive rendinti oka sambandha bandham chetane manavattam vikasistundi prakatistundi.
1: The human personality blossoms, shines forth. If there is happy blend of the positive and the negative,
0: manavuni manaviniga maatchinanta maatramna vidya yokka paripurnata yerpadadu.
1: In fact, if you become a total man, there does not lie the fullness of
0: vidya cheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into a compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: If you are not compassionate, what for is this education?
0: ఈ నాటి విద్యలన్నీ కూడాను కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుంది.
1: The modern education is making you very tough and hard.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ యూ సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్.
0: హృదయ విశాలతనే తెలుసుకున్నకుండిన ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: If you do not understand what for is this intellectual faculty,
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి
1: Since ancient times,
0: మన భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: కాని విదేశీయులు భారతదేశంలో ప్రవేశించడానికి పూర్వము విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉండేటువంటివి.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundi.
1: There were about 5 to 6 universities only.
0: Okkoka university kudanu okkoka subject nu maatrame lakshyam nandinchukoni tadwara manas sambandhamainatundi okka vishalatanu penchukuntu vacheyatundi varu.
1: Each university had one specialty, helping in the blossoming of the mental faculty in full.
0: Mottamota Kashi.
1: The first one, Kashi, Benares.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో
1: ద బెనార్స్ యూనివర్సిటీ గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ టాట్.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడా ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ది పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ
0: గణిత శాస్త్రం అభివృద్ది పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీప అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉంటుండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై నవద్వీప్ దేర్ వాస్
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానం కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ లా.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: Amaravati was ruled by Bharat, brother of Rama.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా
1: ఇన్ ది అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్
0: ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుందని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్ పర్సనాలిటీ.
0: నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టేక్ ది రైట్ ఫుల్ ట్రూత్ ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ రీడింగ్ దోస్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ యూజ్ఫుల్?
0: వారి వారి వృత్తికి సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ నో ద ప్రొఫెషనల్ స్కిల్స్ యాజ్ వెల్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ
0: సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాది అంతా కూడాను నాట్యకళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే ఆల్సో ఫాస్టర్డ్ ఎంకరేజ్ ద ఫైన్ ఆర్ట్స్ లైక్ డాన్స్ అండ్ ద మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: అమరావతి విశ్వవిద్యాలయం నందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది అమరావతి యూనివర్సిటీ ఎంకరేజ్ ఆల్ దీస్ డిసిప్లిన్స్ ద సబ్జెక్ట్స్.
0: తక్షశిల ఇంకొక విశ్వవిద్యాలయము.
1: another university, Takshashila University.
0: ఈ తక్షశిల విశ్వవిద్యాలయమందు
1: in this Takshashila University
0: ఒక విధమైన ఆయుర్వేదము అనేటువంటి ఒక అభిమాన శాస్త్రమును అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఆయుర్వేద అది మెడికల్ సైన్స్ ఒక స్పెషాలిటీ.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీ.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వీ హావ్
0: అండర్స్టాండ్. చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: వాట్ హెల్ప్ వీ హావ్ డన్ టు
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: Kani ee aadhunika vidyalanni kudunu abhirudhi ayipoyi
1: with the development of the modern education
0: nijamainatundi aatma vidyalanni cheenchipoyinayi.
1: The knowledge of the self declined.
0: Ee naadu vidyaku education antaru.
1: Vidya is called education.
0: Education ante emiti?
1: What is meant by education?
0: Idi kevalamu ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి తిరగటమే.
1: ద వర్డ్ ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు బ్రింగ్ ఫోర్త్.
0: ఏ విధంగా తీసేది దీన్ని?
1: What is it that's to be brought
0: up? ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఎవ్రీ పవర్ ఫ్యాకల్టీ ఇస్ లేటెంట్.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఆల్ పవర్స్ ద ఫిజికల్ ద మోరల్ ఇంటెలెక్చువల్ స్పిరిచువల్ ఎథికల్ ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ యూ.
0: గిట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యలను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి చేయాలి.
1: We should acquire that sacred education and serve the society.
0: కనుకని దీన్ని తీయడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉన్నాయి.
1: There are two paths to bring out the latent values.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిదే educare.
1: Educare is the Latin word.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటిని మనం బయటకు తీవాలి.
1: The Latin word indicates that those which are latent, immanent must be brought out.
0: ఒకటి కేవలము బాహ్యమైనటువంటి యొక్క భావములను బయటకు తీవటం.
1: వన్ బ్రింగింగ్ అవుట్ ది ఎక్స్టర్నల్ ఫీలింగ్స్.
0: దీనిని బయటకు తీసేటువంటిది తల.
1: ఇట్ కన్సర్న్స్ ది హెడ్.
0: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను శక్తులను మైండ్కి బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
1: ది ఇన్నర్ ఫ్యాకల్టీస్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ రెండింటినీ బయటకు తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము వ్రాయటము సంపాదించడము ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading, all experience. ఈ లౌకికమైన
0: యొక్క విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
1: All the secular knowledge has arisen out of the head.
0: దీన్ని bookish knowledge అన్నారు.
1: This is called bookish knowledge.
0: మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
1: This is the relationship between mastaka, the head, the
0: pustaka,
1: the book.
0: మస్తకము నుంచి పుస్తకములో ప్రవేశించింది, పుస్తకము నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
1: Things have come out of the head and gone into the book and then reverse order.
0: కనుక ఈ bookish knowledge అనేటువంటి కేవలం ఒక superficial knowledge.
1: This bookish knowledge is the superficial knowledge.
0: దీని తర్వాత general knowledge మనకు కావాలి.
1: We need general knowledge.
0: ఈ general knowledge ని తర్వాతనే
1: later
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
0: వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్.
1: వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది.
1: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై
0: లైఫ్ దాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
1: After discrimination knowledge comes in the field,
0: ee practical knowledge ne manaviki pradhanamainatuvanti knowledge.
1: Practical knowledge is important.
0: Ee bookish knowledge, ee superficial knowledge, జనరల్ నాలెడ్జ్, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కేవలము లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
1: The bookish knowledge, superficial knowledge, general knowledge, and the discrimination knowledge are absolutely worldly. They all stand for the external outlook. Therefore, man is drowned in selfishness, self-interest, and he has forgotten the progress of society.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: When once you desire and strive for the welfare of the society, you will be safe and secure.
0: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
1: We find lakhs and lakhs educated.
0: ఎంతమంది మేధావులు లేరు.
1: There are many intellectuals.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: What is that you are doing?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: You just do and work for your own selfish interests.
0: ఎవరైనా ఒక కాలమును ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ దోస్ పీపుల్ హూ టేక్ టైమ్ టు సర్వ్ ది సొసైటీ?
0: కేవలం స్వార్థ సప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ అడోర్ దోస్ పీపుల్ హూ ఆర్ డ్రౌన్డ్ ఇన్
0: సెల్ఫ్. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటో అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: Ye bodalu jet varaku kuda degrees teeskunte adi goppa education.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a high educated one. Is that education?
0: Ivanta kuda kevalam quantity.
1: All the degrees amount to quantity.
0: Quality kavali.
1: But we need quality.
0: Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is better?
1: Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is enough, better?
0: Kanukane ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: దట్ ఫర్ దట్ రీజన్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ వన్ స్పెషాలిటీ అండ్
0: గ్రామర్ అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ద సబ్జెక్ట్ గ్రామర్ was developed in a manifold way in the Kashi University.
0: Yes, Sajnanadaya Sindho Ragadasya Gaguna Sevita Machiyodiro Sasiyecha Amritayecha Samastha Samastyati. Ee vidhanga vaallu bodhinchukuntu andulo unnatundi antarathani practical lo pettinchukuntu vacharu vidyarthulu cheta.
1: They taught all the rules of the grammar and helped them to lead their practical life.
0: Amara Nijjala Deva Trijha Vibhudasuraha Suparvana Sumanasa Triji Bahusadikasa ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్యనందన ఆదిత్యారు భవస్వప్న అమృత్య అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వర్ టాట్ టు ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ and so that they could behave as brothers and sisters.
0: Tatsila Ujjaini idanti viswavidyalayamlandu ye yokka schools akkada levu.
1: There were no schools affiliated
0: with the university.
1: There were no schools as such.
0: Aa university lopala viswavidyalayam lopala vidyarthulu entha mandi?
1: How many students were there in every university?
0: 9 leka 10 mandi.
1: The strength 9 or 10.
0: Idi goppa vidyavattulu.
1: They're highly
0: goppa university.
1: It's a big university.
0: ఇంకా టీచర్స్ ఎవరు?
1: హు ఆర్ ప్రొఫెసర్స్?
0: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
1: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
0: ఇది ఎవరితో గవర్నమెంట్ కానీ ఏకతికి సంబంధం లేకుండా జరిపేటువంటి అవి.
1: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయన్స్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాస్ గివెన్ కంప్లీట్.
0: ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ టు ద స్టూడెంట్స్.
0: టీచర్స్ కూడా ఒక్క నయా పైసా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: టీచర్స్ ఆల్సో డిడ్ రిసీవ్ ఎనీ సాలరీ.
0: విద్యార్థులు కూడా ఇచ్చి పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: స్టూడెంట్స్ డోంట్ పే ఫీజ్ ఐదా.
0: కేవలము ఆ యొక్క వైస్ ఛాన్సలర్ ఇంటి అందే ఉండేవారు.
1: They stayed at the residence of Vice Chancellor.
0: ఎప్పుడు బోధిస్తారో ఏనాడు బోధిస్తారో చెప్పడానికి వీలు కాదు.
1: When and where?
0: దీనికి ఒక టైం టేబుల్ అని కానీ ఒక టైం యొక్క నిర్ణయం కానీ లేదు.
1: There were no specific times like timetables.
0: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంత వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: దెర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైం వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దర్ డౌట్స్.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డునుందో
1: They just used to study along the shores of the river.
0: Lake chalani chaya ainatvanti vrutchamana kindano.
1: Or sit under the shade of a tree.
0: Lake devalayamulando compound nando ekkado kurchoni variki vidyanu bodhinchetvanti
1: vaaru. Or they sit or squat on the ground in the temple premises
0: and learn. Ee vidyalayam ante pedda pedda bhavanalanta kavali.
1: Today university requires
0: laboratory kanta kuda entento goppa machines anta kavali.
1: And we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వి స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు.
1: నో మిషన్.
0: ఎలాంటి మంత్రములు లేదు.
1: నో మంత్రవాట.
0: ఎలాంటి భవనములు లేదు.
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్.
1: ఇట్ వాస్ ఓపెన్ ఎయిర్ థింగ్స్ వర్
0: ఆ విధమైనటువంటి దీంతో ఉంటుండి పవిత్రమైనటువంటి వాతావరణాన్ని గడిపి
1: there was sacred atmosphere all around
0: aarogyanni andinchetundi oka oxygen ni pilchukuntu
1: and they were breathing oxygen
0: aa vruksham kinda untunnappudu ee carbon dioxide nu nirmoolam gaavinchi
1: and exhaling carbon dioxide received by the tree
0: manchi aarogyavantuluga undetundi vaadu aa naati vidyarthulu
1: and students in those days were hale and healthy
0: aa naati vidyarthulaku aa naati adhyapakulaku ee naati vidyarthulaku ee naati adhyapakulaku poligane ledu.
1: There is no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettina enni vidhamaina notes pettina chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks but you don't read, no time.
0: Vidyarthulara vidyarthinilara aanadu papers anetundide ledu.
1: Students, boys and girls, there were no stationery papers.
0: Books anetundide enadu print kaaledu.
1: No printing, printed books.
0: Kevalam maataku maata maataku maata.
1: It was only verbal communication.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్ గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడా.
1: వాట్ ఎవర్ దట్ ఇస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైండ్
0: ఫర్ ఎవర్. గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: Students today, if they read 1 hour back, they forget right now.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ నాటి విద్యార్థులు మనసును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: Because the modern student has let his mind move, waver freely.
0: ఈ మనసును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యార్థులు.
1: In those days, education taught them how to control the mind.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: You should put your mind under
0: మనసును అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధము చేయు అన్నారు.
1: Basing on this, it is said that it's the mind that is the cause for the bondage and liberation.
0: నిత్య సత్య సుకృతులన్ని ప్రకృతి విడిచి పోగుచుండే.
1: And this eternal truth is just forgotten.
0: నిత్య దయా ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: And all the practices are full of compassion.
0: ఆర్య వేద విద్యలు అనగే.
1: And the education without practice.
0: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: When you do not practice, what for is this education? Why should you study?
0: కనుకనే విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: Therefore, all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: In fact, we can acquire the modern skills.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: బట్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్
0: విశాలమే.
1: Is broad mindedness.
0: Kevalam narrow mind ga manam pokoddu.
1: It should never be narrow minded.
0: Expansion love, not contraction love.
1: It should be expansion love, never contraction.
0: Deenini bodhinchetundi prachina samskruti.
1: The ancient culture taught these principles.
0: Ilanti bharatiya samskruti yokka vidyalanu ee naadu manam visvarinchi laukikamaina bhautikamaina ee yokka prakruti vidyalanta manam abhyadinchi tadwara manam chesetundi pani emiti.
1: We have forgotten the ancient knowledge of those days of rich culture.
0: తన ఎందున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యను ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ బుక్.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ వాస్ దేర్ ఇన్ యు బిఫోర్.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: ఆల్ దట్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత
1: because of advancement of science
0: భూమిలో ఉండినటువంటి యొక్క సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి
1: all the faculties of mother earth are brought out
0: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ ను కూడా నువ్వు తప్పు చేసి
1: and the balance of the earth is lost
0: తద్వారానే జగత్తు కూడా అనేక ప్రమాదములను తెప్పిస్తున్నారు
1: and we are put to danger because of this reason
0: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
1: What is that science?
0: Science and technological, technology, technology. ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
1: We often say science and technology.
0: అన్ని గుణలు ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
1: Everything is present within man.
0: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినట్టు అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: If you think deeply enough, if you investigate properly and inquire, you will know that everything is late changing.
0: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావు అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
1: If you ask any student of science, how do you make water? He will say H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
1: The student of science will say that water can be made out of two parts of hydrogen and one part of oxygen.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు, కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: You do make water, but do you distribute to society?
0: కొరకని సమాజమునకు సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
1: యూ హావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫిష్ గ్రాస్
0: బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వి ఆర్ స్పెండింగ్ వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి
1: in order to make this tumbler full of drinking water out of sea water
0: 5000 rupayalu kharchu pettali.
1: You need to spend 5000 rupees
0: inta kharchu petti
1: having spent so much
0: ee tumbler neeru prayatnam chesthe vachina phaltam emiti?
1: Having spent so much of money you just get tumbler full of water.
0: Ekade jeevanadulu mana bharat deshamlo kavalsinantu untunnai ganga yamuna sarasvatalu.
1: We have got many sacred holy rivers, Ganga, Yamuna.
0: ఈ ధనమును దానికి ఖర్చు పెట్టి అక్కడి నుంచి పంపులు కొట్టించి తెప్పించండి.
1: Let the money be spent on these holy rivers, irrigated and supplied.
0: ఎట్లా ఉందంటే ఈనాడు మోడర్న్ వేజ్ లోపల.
1: How are the modern ways?
0: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి,
1: the one who purchased peanuts,
0: కూర రెండనాలు,
1: the cost is 2 annas,
0: కూలి పావలా,
1: but labor charges 4 annas.
0: దాని ఇంటికి తేవడానికి పావలా వాడికి కూడి ఇవ్వాలి.
1: To fetch a spinach from home, one has to spend 4 annas.
0: ఈ నాడు మనం చేస్తున్నటువంటి ఉపకారాలు,
1: this is sort of activity.
0: డబ్బులు ఖర్చు పెడుతున్నారు.
1: We spend money.
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: This is not the
0: ఇది పక్క అజ్ఞానమే.
1: It's sign of ignorance.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానం అనేటువంటి నీడ కూడా దాన్ని వెంటాడుతుండాలి.
1: Just as you find the light of knowledge, you find the darkness of ignorance as a shade.
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: Today you think you are expert.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
1: As science has progressed, ignorance also has progressed equally.
0: దాన్ని మీరు చూడటం లేదు.
1: That you are not mindful.
0: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ యూ స్పెండ్ 4 times మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
0: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పూర్.
0: మనం సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
0: సద్గుణములు,
1: వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: శిక్ష, కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ,
0: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్, 6 things ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching these 6?
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: In fact, they get by heart poems.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెచ్చుతున్నారు.
1: They are heroes in recitation.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
1: But in practice, they get only zeros.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
1: Can that be education?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: This is not true education.
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
1: We should be heroes in the practical field.
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
1: We give many talks.
0: గ్రంథాలు రాస్తున్నాము.
1: We write books.
0: అనేక రకంగా ప్రబోధన చేస్తున్నాము.
1: వీ ప్రాపగేట్.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
1: ద ట్రూత్ మస్ట్ వీ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్.
0: మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: you simply receive degrees and go.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: In fact, the degrees add to your burden.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: What sort of comfort you will get it?
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు, అమాయకుడు, విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పూర్ పీపుల్ విత్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యను చదివి
1: educated man with so much of scholarship
0: katta gadu ఉద్యోగములు చిక్కక
1: he could not get a job
0: ధనము ఖర్చు పెట్టుకొని
1: and he spends money
0: katta gadu కష్టపడి పరుగుతున్నాడు
1: and he had to fast
0: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము
1: is that the result of education
0: కాదు కాదు
1: no
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విరించాలి.
1: అండ్ వి షుడ్ ట్రెడ్ ఆన్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్.
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యు కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుడు తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్
0: భూమి సూర్యుని చుట్టూ
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాయి.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం? మనము
1: షుజుగో రౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: ఇది ద మనీ నెసెసరీ.
0: గుణధనం కావాలి మనకు.
1: ఐ వీ నీడ్ ద వెల్త్ ఆఫ్ వర్చ్యూ.
0: ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము, ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుండాలి.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ప్రైడ్ పాంప్.
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ ఈజ్.
0: చదవటము, వ్రాయటము, ఉద్యోగాలు చేయటము, ధనం సంపాదించడం ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
1: ఈటింగ్ అండ్ రైటింగ్ డూయింగ్ ఏ జాబ్ దర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
0: కానీ రెండవది మనం బయటకు తీవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ హావ్ టు బ్రింగ్
0: అవుట్? ఎడ్యుకేర్. ఎడ్యుకేర్
1: దట్స్ ఎడ్యుకేర్.
0: అది ఏమని తీవాల్సింది? దయ, ప్రేమ, సహనము, శాంతి ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
1: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
0: ఏ కంపాషన్ లేదు.
1: There is no compassion.
0: Only fashion మాత్రం బయలుదేరింది.
1: No compassion, you see, only
0: compassion ఉంటుండాలి ముఖ్యము. ఈ కంపాషన్ కరుణ, దయ ఈ రెండింటికి మనం హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: Compassion should come out of one's own heart.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్.
0: వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
1: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్, దే స్ట్రైవ్.
0: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసు బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
0: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు. కానీ
1: in our university you don't need to spend no expense.
0: Right, poi evaraina puttinatundi pillavadiki first standard lo chertalanante vaadiki 10000 20000 kattala akkada.
1: A new born child should pay 10000 rupees to reserve the seat.
0: Meeku telusunu degree kola poyinappudu akkada enta dinaniki oka nelaki enta vasool chestaru.
1: You know how much of money they charge per month.
0: Ee charge evaru istunnaru?
1: Who are paying the fees?
0: Tallidandrulu pagalanta kashtapadi అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: The parents work throughout the day. They want their watch. The children.
0: కానీ అది మీరు ఏమాత్రం యోచించటం లేదు.
1: You are not thinking of it.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: Today you are a student.
0: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
1: Tomorrow you'll be a parent.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: When you respect your father today, your son will respect you tomorrow.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలో నీ ముసలితనమ్మను ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతలు పడే తల్లి నరసి కదా.
1: You cannot walk, you cannot see, the whole hair
0: turned
1: grey. Musikoti
0: ani pasivaralu ninnu musimusi navvaga kasareya bomma tai tai tai tai tai bomma nin tamashudulla tolu bomma.
1: Life has become a matter of puppet. Everybody will start making fun of
0: you. Inadi manavulu kevalam tolu bomma madri tayaraipothunnaru.
1: And human life has become like that of a puppet show.
0: Pranam unnatvanti yokka gunam unnatvanti yokka telivu unnatvanti yokka manavudiga roopandimpachadeyatu.
1: And he has not become a true man in the strict sense of the term, full of truth.
0: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
1: We should never be in bad
0: company.
1: We develop wicked
0: thoughts.
1: We take to bad
0: practices.
1: Ultimately, what happens? All the knowledge acquired is
0: misused. We
1: have to do it
0: sincerely.
1: Run away from the bad company.
0: Be
1: in the good company.
0: Kuru punya mahoratram.
1: Involve yourself in good deeds.
0: ఇవి మనం నేర్చుకోవాలి.
1: దీస్ ఆర్ థింగ్స్ వీ హావ్ టు లెర్న్.
0: దుష్టుల సంసర్గం తొలగించాలి.
1: యు హావ్ టు రన్ అవే ఫ్రమ్
0: బ్యాడ్ కంపెనీ.
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుంది?
1: వాట్ హ్యాపన్స్?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
1: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: అందరితోనా ప్రేమగా ఉంటుండు.
1: యు లవ్ ఆల్.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడుకు వాడికి మాత్రమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
1: నిత్య
0: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరము.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వీ నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, వెరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాచ్మెన్,
0: నీవే ఎందుకు చాకల వాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్?
0: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
0: దీనివల్ల ఎంత సేవ్ చేసినట్టు అవుతుంది?
1: యూ బి సేవింగ్ మనీ టు.
0: ఆ సేవ చేసినటువంటి మనీ చోట నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్ కెన్ బి యూజ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా,
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: గుణమును పెంచుకుని,
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
0: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి,
1: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం, ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్, యూ విల్ బి రెస్పెక్టెడ్ రికగ్నైజ్డ్.
0: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
1: ఇన్ ఫ్యాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు, ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్, హౌ కెన్ యూ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
0: కరెక్ట్, ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
1: వాట్ హ్యాపెన్స్? ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
0: వస్తుంది తిట్టి బోడి, నెత్తి బోడి, తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ.
0: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా,
1: ఈట్ ఆర్ నాట్,
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: వారిని తగినటువంటి తృప్తితో, మాటలతో మంచి ఆనందపరచు.
1: బై టాకింగ్ దెమ్
0: నైస్, యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి, ఏం నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
0: ఇవ్వాల్సినటువంటి గౌరవము.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్, హి సేస్
0: మంచి మాటలతో వినయం చేత, నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ, మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్, ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్
0: జాబ్. కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డు యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
0: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
1: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్?
0: పూర్తి అభ్యసించి,
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్,
0: ఆచరణలో పెట్టి,
1: దే ప్రాక్టీస్,
0: పరలోకి అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు,
1: వెన్ దే హ్యావ్ ద ఫ్యాకల్టీ,
0: గురువులు వారి దగ్గర చేర్చి,
1: అండ్ దే ఆల్ గ్యాదర్డ్,
0: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ యూఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది.
1: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి.
1: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్
0: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
0: ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు.
1: At home there's one grandson, the modern boy.
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలు వచ్చి ఇంక్ బుడ్డు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: అండ్ ద గ్రాండ్ బాయ్ వాజ్ డూయింగ్ హిస్ హోంవర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
0: దానికి ఒక ఇంక్ బుడ్డి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకొక పెన్ను పెట్టుకోవటం.
1: అండ్ హి హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ ఇన్ ద పెన్.
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: అండ్ హి విల్ డిప్ హిస్ పెన్ ఇన్ ది ఇంక్ బాటిల్, దేర్ ఆఫ్టర్ స్టార్ట్ స్క్రిబ్లింగ్.
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటుందని ఆ తాతగారు ఏమీ అతన్ని పలకరించలేదు.
1: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్
0: అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం. కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదాయ నమః, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
1: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: ద మోడర్న్ బాయ్
0: ఈ వర్క్ ను మానిపోయలేదు. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి మానేసేసాడు.
1: హి స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్.
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
1: హి స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్.
0: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
1: వాట్ ఇస్ ద గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన పైన
1: అటెండింగ్ దిస్ హోమ్ వర్క్ దట్ గ్రాండ్ సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్.
0: కానీ అంతటితో ఊరుకోలేదు.
1: తాతగారు గ్రాండ్ ఫాదర్
0: ఏంటి మీరు చేస్తుండేది?
1: దప్పేగిన
0: అయిపోతే టమ్లర్ ఎత్తుకుని తాగకూడదు. ఒక ఐతురే ఒక్కో స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు? తాతగారు గొప్ప తెలివి. ఈ మోడర్న్ విద్య లేవు అతనికి.
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్ సెడ్ దిస్ ఇస్ మై వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్ళతో వాదించటము.
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
1: నో గ్రాండ్ ఫాదర్, వై ఆర్ వై డి యూ లైక్?
0: ఆయన చక్కని ఒక సుదేత్తు వేసేయాడు.
1: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా, నువ్వు రాసుకుంటున్నావు,
1: యూ రైట్.
0: ఒక్కొక్కతూరి ఇంక బాటలు అద్దటం, తిరిగి రాసుకోవటం, ఒక్కొక్కతూరి ఇంక బాటలు అద్దటం, రాసుకోవటం, ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటలే పేపర్ పైన పోయి.
1: You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: So as you just do it, you can write
0: it. కేశవాయ నమః ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
1: దెన్ వన్స్ ఐ డ్రింక్ ద స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతి పోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: ఇఫ్ యు రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్, ఇట్ విల్ రీచ్ ద పర్సన్. అదే
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
1: దీస్ ఆర్ ది డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్.
0: ఆ అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
1: వెన్ యూ డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ గాడ్ కీప్ క్వైట్.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
1: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ది మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటివి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యూ హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక సో మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారు తెలిసినా?
1: యు నో వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ డస్?
0: భూమిలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటివే భగవంతుడు, కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హీ థింక్స్ దట్ దే ఆర్
0: లోహములు. లోహములు పదార్థములు అన్నింటిని కూడా దాన్ని వెలుపల తీస్తున్నారు.
1: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి, ఇది ఒక గ్లోబు.
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
1: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది, తిరిగిపోతుంది.
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీని వల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి బ్యాలెన్స్ అంతా పాడు చేస్తున్నారు.
1: బ్యాలెన్స్ ఆఫ్ ఎర్త్ ఇస్ లాస్ట్ టుడే.
0: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వాటర్ ఇస్ ఆల్సో ట్యాప్డ్.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
1: అండ్ ఆల్ ద అర్బన్ సూయేజ్ ఇస్ లెటింగ్ ఇట్ గో.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ లెడ్ టు వాటర్ పొల్యూషన్ అండ్ యూ డ్రింక్ దిస్ పొల్యూటెడ్ వాటర్.
0: మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: యు హావ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ.
0: మీకు తెలుసు,
1: యు నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ తెలియనటువంటి వాళ్ళే.
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
1: యూఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
1: దట్ ఇస్ ద టాప్.
0: అదే తల్లో ఉంచేటువంటిది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: రెండవది స్కిల్.
1: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్.
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్, ఫోర్త్ది ఇన్సైట్.
1: ఫోర్త్ ఇన్సైట్.
0: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు, కానీ స్కిల్ చేయమని చెప్పలేదు.
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
1: When once you remove yes out of skill, it
0: amounts to killing your knowledge. Knowledge is kill అయిపోయినప్పుడు balance తప్పుతుంది.
1: When once the knowledge is killed, the balance is lost.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ వేర్
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క తెలివితేటలను నీవు స్కిల్ చేయటం లేదు?
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
1: The human race jati has got the combination of neeti morality, reeti the
0: concept. Satyame neeti,
1: the reputation.
0: Satyame neeti,
1: truth is your morality.
0: Dharmame reeti,
1: dharma is the procedure.
0: Tyagame khyati,
1: and sacrifice tyaga is khyati.
0: Satyame manava jati,
1: and that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మ అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్ అంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
1: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: Forget the past.
0: Do not think for over future.
1: Do not think of the future.
0: Future is not sure.
1: Future is not sure.
0: Do not brood over the future.
1: Do not brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
1: Lead a perfect good life in the present.
0: ప్రెజెంట్ వచ్చిన దీని యొక్క ఫలితమే ఫ్యూచర్ అవుతుంది.
1: The results of the present you will find in future.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటి ఈ ప్రెజెంట్.
1: ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ ఈస్ ద ప్రెసెంట్.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
1: ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
1: అండ్ ద సీడ్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ ఇస్ ద ప్రెసెంట్.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
1: అండ్ సీడ్ ఆఫ్ ద ప్రెసెంట్ విల్ బి ఎ ట్రీ ఆఫ్
0: ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
1: Therefore, past it was a tree, future tree, present it
0: was a tree. Past ku, present ku, renditiki oka seed e mukhyamu.
1: And therefore, for the past and the future, the present is important.
0: Adiye mana neetiye khyati annaru.
1: And this neeti, the morality is khyati.
0: Neeti leni jati nirmoolamai potundi.
1: And the human race without morality is bound to ruin.
0: Kalkane mari endu neeti ni pradhanamainatundi pranamga teeskovali.
1: Morality is very important.
0: Morality lekapothe sangha yokka sevane manam cheyalemu.
1: Without morality you cannot live in society, not serve.
0: Kalkane ninna cheppanu. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమ ప్రియం.
1: Bhagavan said the other day, speak truth in an acceptable, sweet way.
0: Satyam bruyat. అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
1: స్పీక్ ట్రూత్ ఇస్ అ మోరల్ వాల్యూ.
0: నభ్యూజాత్ సత్యం అప్రియం.
1: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
0: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
1: అండ్ దట్ ఇస్ అ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు యూజ్ చేస్తున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సీక్రెట్ పాత్ టుడే?
0: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు.
1: వీ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: ఈ బ్రాహ్మణికి ఇంకా అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒల్డేసి పోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
1: వీ మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: ఒక్కొక్క మంత్రం కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఇట్స్ మంత్ర ఇస్ పొటెన్షియల్ హైలీ పవర్ఫుల్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మ్యారేజ్ జరుపుతారు.
1: ఇట్ ఇస్ మ్యారేజ్.
0: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
1: టైమ్ ఆఫ్ వెడ్డింగ్
0: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలంతా చిక్కుతున్నాయి.
1: నౌ హ్యావ్ షామియాన్స్ అండ్ వెరీ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది,
1: ఫోర్ పోల్స్,
0: ఏదో పచ్చగా ఆకులు వేసేది, దాంట్లో
1: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్ ద
0: టాప్, ఆకులు పెండాల మాదిరి చేసేది,
1: అండ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటువంటి,
1: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
0: ఎందుకోసము పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
1: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
1: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
1: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ ఆస్పిషియస్.
0: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
1: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
0: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
1: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎ
0: వెడ్డింగ్. కానీ వారు వదిలినటువంటి ఒక కార్బన్ డయాక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
1: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎగ్జేల్స్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ని మీకు అందిస్తుంది.
1: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్
0: కట్టాలి.
1: Then we say, why should we tie
0: them up? Why are they
1: bunting in front?
0: Plastic aakulu anta unnai kada.
1: We have plastic green leaves.
0: Plastic aakulu dechi thoranam kattukochum kada.
1: We can have plastic
0: leaves. Dinnam evaru bayatiki poi aakulu anta testuntaru.
1: Why should we?
0: Visigupadutuntaru pillalu.
1: And modern school doubt, why should we go out and bring green leaves? It's wrong, it's wrong.
0: Plastic leaves lopala ee carbon dioxide ledu oxygen ledu.
1: Plastic leaves cannot receive carbon dioxide nor pass on oxygen.
0: Kanukone ee pachchani aakulu lopala enta oxygen ostuntari.
1: Lot of oxygen there in green leaf.
0: మనం వదలినటువంటి యొక్క చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి. ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటుంది.
1: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈజ్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్ టు యు స్టూడెంట్స్.
0: ప్రాచీన సంస్కృతిని చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
1: యూ జస్ట్ అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్
0: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
1: వై దిస్ యూనివర్సిటీ?
0: మీరు చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
1: భగవాన్ విల్ ఎవర్
0: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
1: యూ షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్.
0: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ షుడ్ నో, యూ షుడ్ ఎక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
1: యూ షుడ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
1: దట్ వాజ్ ది ప్రొసీజర్ ఆఫ్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్.
0: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
1: ఇన్ దోస్ డేస్ దే టాట్ స్టూడెంట్స్ ఎట్ వన్ పర్టికులర్.
0: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఆ యొక్క స్నేహమే కుచేలుడికి అంత పవిత్రతను అందించింది.
1: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
0: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
0: ఏమిటి ఫ్రెండ్షిప్?
1: వాట్ ఫ్రెండ్షిప్?
0: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
0: డబ్బే గిన్నె లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
1: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
0: మన స్నేహము
1: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: ఇది కాదు స్నేహం. రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
1: టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ద ఫ్రెండ్షిప్.
0: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
1: నెవర్ హార్మ్ ఎనీబడి.

0: అనుకూలంగా సరైనటువంటి శాంతిగా మీరు జీవిస్తూ ఉంటారు.
1: సో లాంగ్ యు ఆర్ హియర్ యు ఆర్ కంఫర్టబుల్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: తిరిగి గృహాలకు వెళ్లిన తట్టమే
1: బై ది టైమ్ యు గో బ్యాక్
0: ఈ టీవీలు
1: టీవీ
0: సినిమాలు
1: సినిమా
0: ఈ యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
1: యు హావ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
1: దే పొల్యూట్ యువర్ హార్ట్.
0: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రూయిన్డ్ బై వీడియోస్ అండ్ టీవీ.
0: ఈ టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
1: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
0: ఇదిగో విద్యకు సంబంధించిన తీనా చూడండి.
1: ఇఫ్ ఇట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
0: నీతికి సంబంధించినటువంటి విషయాల మీరు చూడండి.
1: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
0: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
1: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
0: టీవీ కాదని టీబీగా రూపు పొందుతా ఉంది.
1: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
0: టీబీ అనగా ఏమిటి?
1: టీబీ
0: అనగా క్షయరోగము అని.
1: టీబీ ట్యూబర్క్లోసిస్.
0: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
1: వెన్ వీ డోంట్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ వాట్ విల్ హ్యాపెన్.
0: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
0: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
1: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
0: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింట్లోని పొగంతా వస్తుంటుంది.
1: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కిచెన్.
0: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినపడుతుంటుంది.
1: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద
0: సౌండ్. టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
1: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ, షౌట్ ఎట్ యువర్ మదర్.
0: మంచిగా తల్లిని సంతోషపెట్టి
1: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
0: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి
1: యు ఆల్సో కోఆపరేట్ అండ్
0: హెల్ప్ చేయి.
1: హెల్ప్ యువర్ మదర్.
0: అది ఏమని యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: దట్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్
0: ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి.
1: గెట్ హై డిగ్రీ.
0: తప్పు లేదు.
1: నథింగ్ రాంగ్.
0: గొప్ప పేరును పొందండి.
1: వెరీ గుడ్ నేమ్.
0: తప్పు లేదు.
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకంతా పోండి.
1: గో బ్రో.
0: తప్పు లేదు.
1: నథింగ్ రాంగ్.
0: కానీ
1: బట్
0: మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
0: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు.
1: యు మే గో ఎనీవే.
0: నీవు జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
1: వి లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అందరితోనూ మంచిగా స్నేహం చేయి.
1: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ వెల్.
0: మంచి పనుల్లో ప్రవేశించు.
1: డూ గుడ్ డీడ్స్.
0: అప్పుడు నీవు మంచివాడైపోతావు.
1: దెన్ యు విల్ బి గుడ్.
0: ఎక్కడ పోయినా కానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
1: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో. దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
1: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
0: ఐ వాంట్ గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్.
1: బి ఎ గుడ్ మ్యాన్. బి ఎ గుడ్ మ్యాన్.
0: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
1: లాట్ ఆఫ్ సిన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
0: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
1: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్డీడ్స్.
0: కానీ గుడ్ మ్యాన్,
1: గుడ్ మ్యాన్
0: అంత ఆదర్శమే చూస్తాడు.
1: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
0: గ్రేట్ మ్యాన్. రావణాసురుడు.
1: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: కానీ రాములే గుడ్ మ్యాన్.
1: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
0: చూసారా? ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
1: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మనలో ఈ కోపము, తోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకోండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
1: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ డిజైర్.
0: ఈ వాంచ్ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశంని నాశనం చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
0: క్రోధం చేత క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనం అయిపోయాడు.
1: హిరణ్యకశిప రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
0: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
0: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్
0: ఆల్ ద పంచభూతములు తన చేతిలో పెట్టుకున్నాడు. కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: నో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ బికాజ్ ఆఫ్ యాంగర్ హి మాత్రమే వారిలో
0: ఉండేటువంటిది.
1: దిస్ వాట్ హడ్ హ్యాపెండ్.
0: దుర్యోధనుకి లోభితనము.
1: దుర్యోధన వాజ్ గ్రీడీ.
0: లోబి లోబి లోబి లోబి లోబి.
1: హి వాజ్ ఎ మైజర్.
0: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
1: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్.
0: అంత లోబి
1: స్పేస్
0: కట్టకడికి ఏమైపోయినాడు.
1: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఆ రావణుడు కానీ, ఆ హిరణ్యకశిపుడు కానీ, ఈ యొక్క దుర్యోధను కానీ, దుశ్శాసనుడు కానీ పూర్తి నాశనం అయిపోయాడు.
1: వాట్ హ్యాపెన్ టు రావణ? వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు?
0: వాడు నాశనం కావటమే కాకుండా వాడు వంశాలంతా నాశనం చేసుకున్నాడు.
1: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన? దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్ క్లాన్.
0: ఒక్కొక్క గుణం ఉన్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే మీరు ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము.

0: మార్చని ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పెడుతుందో యోచన.
1: When one bad quality ruined them and their entire clan, what will happen to you with full of bad qualities?
0: యోచన చేసుకోండి.
1: Think well.
0: చెడ్డ వాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
1: When you watch a bad man, you will be reminded of your own bad quality.
0: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: There lies intimate relationship.
0: మంచి వాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనం అంతా బయటకు పడుతుంది.
1: When you come across a good man, all the good in you will come out.
0: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: There lies intimate relationship.
0: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
1: The relationship develops because of the innate qualities common to people.
0: కనుక అందరి యందు ఐకమత్యం చేయాలి.
1: Unify everybody.
0: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశమవుతుంది.
1: When there is unity, the divinity will shine forth, manifest.
0: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడాను మనం స్నేహం చేయకూడదు.
1: We should not have everybody as a friend.
0: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
1: Investigate clearly what is good, what is bad.
0: నీవు ఉపకారం చేయడానిక ఎవరికైనా సరే ఉపకారం చేయి.
1: In matter of help, be ready to help anybody.
0: అంటే దోషం లేదు.
1: Help everybody. All the time.
0: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
1: Never hate anybody.
0: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
1: Bhagavan will be very happy if you get a good name for yourself and good name to the institute.
0: ఒక నయాపైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
1: In fact, we don't receive single
0: నయాపైసా. ఏ విధమైన బాధలు లేవు.
1: No suffering.
0: Medical fees లేదు.
1: No medical fee.
0: Institute fees లేదు.
1: No tuition fee.
0: Library fees లేదు.
1: No library
0: fees లేదు.
1: No sports fee. No laboratory fee.
0: Health fees లేదు. ఏ ఫీజు లేదు.
1: No fees of any kind in Sri Satyasai University.
0: ఫీజు ఏది లేకపోవటంలే పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్ యూ ఎంజాయ్ పీస్.
0: బయటికి పోతే అంతా ఫీజులే, అంతా ఫీజులే.
1: అవుట్ సైడ్ fees is collected in every possible way.
0: Fees ekkada nunchi vastundi akkadanta pieces
1: so paying fees for in every possible way. Where do you get peace? Only pieces.
0: Peaceful ga pratikandi.
1: So lead a peaceful life.
0: Good people ga pratikandi.
1: And lead a good life.
0: Adarsha manavudi ga untundandi.
1: Be an ideal man.
0: Adi eena sthatikotsam lopa meeku andinchetundi oka nijamainatundi bahumanam.
1: That is the gift of Bhagavan to all of you on this occasion of
0: convocation. Daivatvanni matram meer maravakandi.
1: Never forget what Bhagavan tells you.
0: Adi e mee pranam.
1: That's your life.
0: అదియే మీ సర్వము.
1: That's everything in life.
0: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
1: keep God in you.
0: సేవక తత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
1: Serve the society thereafter.
0: తప్పక అన్నింటి మార్గంలో ఎందుకు కూడా మీకు జయమేజ కలుగుతుంది.
1: You are bound to be successful.
0: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే బిగెట్ సక్సెస్.
1: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
0: అలాంటి సక్సెస్ మీరు పొంది
1: be successful that way.
0: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you to lead a blissful life.
0: పెండ్ అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
1: As they were returning after the wedding, even Bharatiyas don't cry that
0: much. ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
1: They cry usually as they leave.
0: Not modern girls.
1: Not the modern girls.
0: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
1: The girls in the ancient days cry.
0: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
1: And in fact, as she was taking leave from here, she went on crying.
0: నేను చెప్పాను అబ్బాయిని ఎత్తుకుని రామ్మా, ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
1: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్, డోంట్ క్రై లైక్ దాట్.
0: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్, సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్.
0: దిస్ ఇస్ రైట్
1: అండ్ దిస్ ఇస్ ద రైట్.
0: దిస్ ఇస్ లెఫ్ట్
1: అండ్ దిస్ ఇస్ ద లెఫ్ట్.
0: రైట్ ఆల్వేస్ రైట్.
1: రైట్ ఇస్ ఆల్వేస్
0: లెఫ్ట్. ఆల్వేస్ లెఫ్ట్.
1: Left has got to be left at one time.
0: Left అనేటువంటిది ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
1: Left always does bad activity.
0: Right always good work చేస్తుంది.
1: Right does good work.
0: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకుని మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
1: యూ టు ఎర్న్ మనీ, యూ టు డూ జాబ్, యూ బీ హ్యాపీ బట్ బీ ఐడియల్.
0: కనుక గుడ్ నేమ్ తీసుకుని రండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీ తల్లిదండ్రులకు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
0: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
1: టుడే
0: ఇది తప్పింది కాదు. రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్, యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో. దట్ కమ్స్ బ్యాక్
0: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
1: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
0: ye chedda pani chesina gaani daniki phaltham tappindi kaadu.
1: You are bound to face the consequences.
0: ye manchi pani chesina daniki phaltham tappindi kaadu.
1: You are bound to suffer the consequences.
0: Do good.
1: So do good.
0: Be good.
1: Be good.
0: And see good.
1: And see good.
0: This is the way to God.
1: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat, presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

0: If an individual, does not possess qualities which are good, virtuous, and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulare.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. పవిత్రమైనటువంటి ప్రేమని ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: The second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us దట్ దట్ విచ్ ఇస్ ఆబ్టైన్ విత్ ఎ సింగిల్ మైండెడ్ పర్పస్ ఆఫ్ డివోషన్ అండ్ డెడికేషన్ ఈజ్
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుతున్నవి.
0: ఈజ్ జ్ఞాన ఆఫ్ సుప్రీం నాలెడ్జ్. ఫర్దర్, యు హావ్ అండర్స్టూడ్ వాట్ అద్వైత ఆర్ నాన్ డ్యువలిజం ఈజ్ అండ్ దట్ ఈజ్ జ్ఞాన.
1: కానీ ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what the elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యములు నేను చేయలేను.
0: అండ్ త్రూ ద మీడియం ఆఫ్ జప ఆర్ పెనన్స్ ఆర్ ధ్యాన మెడిటేషన్ ఆల్సో ఐ కెనాట్ రీచ్ యు.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: నౌ ఈవెన్ ఇఫ్ ఐ వర్ టు పర్ఫార్మ్ ఆల్ దీస్ రిచువల్స్ ఐ హావ్ నో కాన్ఫిడెన్స్ దట్ ఐ కుడ్ అటైన్ యు.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: ఐ హావ్ దిస్ ఇన్నేట్ కన్విక్షన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ పర్పస్ దట్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ అలోన్ ఐ కుడ్ పాసిబ్లీ సెక్యూర్ యు.
1: కనుక అట్టి ప్రేమని నాకు అభివృద్ధి అవునట్టుగా దీవించమని ప్రార్థించాడు.
0: దేర్ఫోర్ ఓ లార్డ్ బ్లెస్ మీ దస్ దట్ ఐ మే సెక్యూర్ దట్ సబ్లైమ్ లవ్.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: మనిషికి పదార్థమునకు మధ్య ఉన్నటువంటి ఒక ఇచ్ఛా శక్తిని ప్రేమ అని కూడాను మరికొందరు చెప్తారు.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: మనిషికి విషయమునకు మధ్య ఉన్నటువంటి సంబంధమే ప్రేమ అని కని మరికొంతమంది చెప్తారు.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and the material.
1: ఈ విధంగా ప్రేమను ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: In this way, they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: బట్ ఇన్ మై వ్యూ దిస్ కుడ్ బి కాల్డ్ లవ్ ఆర్ రైట్ బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటుంది.
0: దిస్ లవ్ ఇస్ దట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: Love is not something which should be given on loan or taken on loan.
1: Anuka paripurnamainatundi pavitramainatundi swachchamainatundi yokka prema swartharahitanga undali.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: Nirmalamainatundiga undali.
0: It should be pure.
1: Phalarahitamainatundiga undali.
0: It should not seek any fruit.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: If you do not see any of these qualities in it, it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందటానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్కండిషనల్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమ లేనిటువంటి జీవితము, ప్రేమ లేనిటువంటి యొక్క తత్వము, ప్రేమ లేనిటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ devoid of love can never take you to the destination proper.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: ప్రేమ ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానముసేయగది కృష్ణ గానముసేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ టస్ ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ wherein we can sow the seed of love. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga
1: just as the rays originate from the sun
0: samudramu nundi alalu puttinattuga
1: and just as you have the waves on the surface of an ocean
0: agni nundi kanamulu puttinattuga
1: as you have sparks flying out from a fire
0: daivamu nundi prema puttindi
1: love has its origin in god
0: kanuka prema daiva swaroopame
1: therefore love is a very embodiment of god
0: ati sukshmamainatundi yantram dwara manavuni raktamunandu kasarinchetundi kanamulanu choochutumo adhe vidhamugane manavatvam nundi ee prema anetundi yantram dwara పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: ఈవెన్ యాజ్ యూ కెన్ ఫీల్ అండ్ సీ ద వీన్స్ ఇన్ ద ఆర్టరీస్ విచ్ క్యారీ ద బ్లడ్ అక్రాస్ ద బాడీ సో ఆల్సో యూ కుడ్ సీ అండ్ పర్సీవ్ దిస్ ఫోర్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: కనుక పరమాత్మను మనము సందర్శించవలనన్నా కేవలం ప్రేమ ద్వారానే సందర్శించాలి.
1: సో ఇఫ్ యూ విష్ టు రియలైజ్ గాడ్ ఇట్ ఈస్ లవ్ అలోన్ విచ్ కెన్ కన్ఫర్ ఆన్ యూ దిస్ రియలైజేషన్.
0: ప్రేమ సాధకులకు అతి సులభమైన మార్గం.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharahitanga manamu deenni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iga paramulu kudanu imidi untunnadi.
1: Now these two syllables pre and ma which make up prema that is love you can get that which is in this world and the world beyond.
0: Aakasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలో వర్ష జలధార ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nallaregadi bhoomi pai padina adi nilchipo.
1: Whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti yokka జలము నల్లగా మారిపోతుంది.
1: ఇఫ్ ఇట్ వర్ టు ఫాల్ ఆన్ ఎ సర్ఫేస్ విచ్ ఇస్ డార్క్ అండ్ బ్లాక్ ఇన్ కలర్ ఇట్ వుడ్ అస్యూమ్ దట్ కలర్.
0: ఎర్ర భూమిపైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: ఇఫ్ ద సేమ్ రెయిన్ వర్ టు ఫాల్ ఆన్ ఎ షీట్ విచ్ ఇస్ రెడ్ ఇన్ కలర్
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: ద రెయిన్ విల్ బి రెడ్ ఇన్ కలర్. ఇఫ్ ఇట్ ఫాల్స్ ఇన్ ద ఓషన్ ఇట్ విల్ బికమ్ సాల్టిష్.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎ రివర్ ఇట్ విల్ బికమ్ స్వీట్నెస్ ఇట్సెల్ఫ్.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాకమును బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్ గాడ్స్ లవ్ ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్ బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్ ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడుగా మనము విశ్వసిస్తున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now, if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కాని విమర్శలకు కాని అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hrudayasthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadataniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external influence.
0: Vatavaranamunu puraskarinchukoni mana bhavamulo maarakudadu.
1: Now, it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉంటుండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్తున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhattalu kattulu nooruchunna nooretharu kopaginchuru etakegaru bhitila boru గోపికలు కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిల బోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or moved.
0: Adi hrudayam anetuvanti yokka deenilo mana prema hattukoni povali.
1: The same manner in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: Mana prema రాలిపోయేది పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from
0: us. రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఈస్ దిస్ స్టెడీ లవ్, ఇట్ ఈస్ దిస్ సెల్ఫ్లెస్ లవ్, ఇట్ ఈస్ దిస్ సబ్లైమ్ లవ్ విచ్ కుడ్ బి కాల్డ్ ట్రూ లవ్.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమస్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: Sarvasamanyamga manam vicharinchuchina artham avutundi.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: Udayinchinatvanti yokka surunni manam parikinchalanukunte oka torch light o petromax light o edo oka vidhamainatvanti dinni aadharanga teeskoni chudanakkarledu.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artifacts.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda nu manam chudavachu.
1: Likewise, you could see the moon through the coolness that the moon radiates.
0: Ee surya chandrulu chuchutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon, you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్, ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమస్వరూపుణ్ణి పొందుటకు ప్రయత్నించాలి.
1: యు షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమని పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
0: Malinyamainatundi jalamulo kanipinchetundi chandrudu malinyangane untunnattuga.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be dirty and impure.
0: Kani ee stirattamu ee chalattamu ee malinyamu jalamude kani andulo pratibimbinchetundi chandrudiki ee maatramu kudanu sambandham ledu.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: Kanukani మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణముతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether it is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటియందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything, God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is, we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములను పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this?
0: మనం అర్పితము గావించాలి.
1: We should offer.
0: ఏ హృదయంబు నొసగితిమో ఈసెనాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? Oh Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: Anjalikintu anduko vayya neevu.
1: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful
0: as to accept.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నా.
1: What you have given me, I am offering it to you.
0: గంగలో నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మత్స్యోదనాయ నమః. ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళు తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: names. ఈ గంగ తన జనముల కృతంగా అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: Ade vidhamgane bhagavantudu anugrahinchinatvanti sampadalanu kani balamunu kani gunamunu kani premanu kani bhagavantuniki arpinchatamlo tana yokka goppatanam ee matramu undadu.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: Bhagavantuniki nenu idi chesanu adi chesanu ani aneka vidhamuluga manamu కొంత బలహీనత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టి దానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరీక్షిస్తూ ఉంటాడు.
1: He would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: It is also a case of sheer illusion on our part to feel God is here or God is there.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: Because God is present everywhere.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతములు ఎందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశములు ఎందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ దట్ సిచ్యువేషన్స్ దట్ వి కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ సోల్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయం నందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్ మెడిటేటింగ్ అపాన్ హిమ్ గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.
0: మున్ను శిరిడి

0: ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్న. పొట్టి మాటల వాడు కాడన్న ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్న.
1: యు ఆఫన్ ఇండల్జ్ ఇన్ దిస్ టాక్ దట్ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ ఇన్ షిర్డి అండ్ నౌ he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes, and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words. Nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige potti baba kannu vippi chudaroranna. పొట్టి మాటల వాడు కాడన్నా ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టు బట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around, and there he is.
0: కనుక సాయి కొన్ని సమయం లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetundi shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntuntaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalu kani Sai yokka nadakalu kani Sai yokka vishayamulu kani ye matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: సాయి మాటలు యందు నిరంతరము కూడాను శక్తి యొక్క సత్యము సత్యము యొక్క భక్తము ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
1: In every word of Sai, there is this energizing force. There is this supreme sense of conviction. And there is this force.
0: తాత్కాలికంగా అది వేరొక రీతిగా కనుక కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనము చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రమూ ఆశించటం లేదని మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: Like the other day while discoursing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money, and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayam lopala kinchittaina kudanu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni meeku teliyakapoyinappudikini nenu teliyajeptunnanu.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for, or has no aspiration for things which are material.
0: Manasu mata nadata manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: ఈ మూడింటిలో ఏమాత్రమైన భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడే.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: ఈ సాయి సత్య సాయి.
1: Now this సాయి is సత్య సాయి.
0: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: Kevalam progu chesinatvanti 60 lakhalu tirigi matalato cheppinatvanti de maatrame kaakunda dani kriyaga nirupinchetvanti oka tattvamu Sai tattvam.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: Naaku 60 lakhale kaadu 60 crore వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 lakhs బీయింగ్ గివెన్ టు మీ. ఈవెన్ ఇఫ్ 60 crore ఆఫ్ రూపీస్ వర్ టు బి గివెన్ టు మీ, ఐ వుడ్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఐ వుడ్ డిస్కార్డ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పైసా.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: ఆల్ దట్ సాయి ఆస్క్స్ ఫర్ ఎవర్ ఈజ్ ప్యూర్ అన్సలీడ్ లవ్.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: అండ్ ఎ పర్సన్ హూ గివ్స్ దిస్ ప్యూర్ లవ్ టు హిమ్, సాయి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్.
0: నేను ఇచ్చుకుంటాను.
1: సాయి విల్ గివ్ హిమ్సెల్ఫ్ టు సచ్ ఎ పర్సన్.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: నా ఐ వుడ్ పర్టిక్యులర్లీ విష్ దట్ దోస్ పీపుల్ హూ ఆర్ అసెయిల్డ్ బై డౌట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ ఎట్ టైమ్స్ ఈజ్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని పక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: ఆల్ ద వైల్ బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ థింకింగ్ ప్రాసెస్ ద మైండ్ టెండ్స్ టు డిస్కార్డ్ దాట్ విచ్ ఈస్ గుడ్ అండ్ నోబుల్.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మన కృష్ణ ప్రమాద బలవద్రుడము. కృష్ణ, ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: దట్స్ వై అర్జున హడ్ దిస్ టు సే అబౌట్ ద మైండ్ టు కృష్ణ. నో డౌట్ కృష్ణ, ద మైండ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. ఇట్ కెన్ రియలీ అచీవ్ వండర్స్, బట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆఫ్ ఎ వేవరింగ్ టైప్.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావముల్లో, ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకును నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: సో ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ వేవరింగ్ నేచర్ ఆఫ్ ద మైండ్ బి అరెస్టెడ్ బై యూ. ఎక్సర్సైజ్ ఎ స్ట్రిక్ట్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ అండ్ లెట్ ఇట్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సూపర్ఫిషియల్ కన్సిడరేషన్స్.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒకవైపున చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపును చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపును చెప్పుతూ మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: ఆన్ ద వన్ హ్యాండ్ యూ కీప్ ప్రొక్లైమింగ్ గాడ్ యాజ్ బీయింగ్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూఆర్ లెడ్ అవే త్రూ ఎ ఫీలింగ్ ఆఫ్ డౌట్ అండ్ దిస్ ఈస్ ఎ ట్రూ ఇండెక్స్ ఆఫ్ యువర్ వీక్నెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ద ప్రొవోకేషన్, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, యువర్ వర్డ్ షుడ్ అప్హోల్డ్ యువర్ కన్విక్షన్.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: నౌ ఇఫ్ సంబడీ వర్ టు అటర్ సంథింగ్ కాంట్రడిక్టరీ టు వాట్ వి బిలీవ్, వి టెండ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, ఈ విధంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ అస్ అండ్ విచ్ షేక్స్ అట్ ద వెరీ మెన్షన్ ఆఫ్ సంథింగ్ విచ్ వి డు నాట్ రియలీ హావ్ ఇన్ మైండ్ What's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు నీ విశ్వసించడానికి సాధ్యం కాదు ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ
1: Now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
0: దారిని ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు. విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no
0: right. లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడుంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండో ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: Then the butter is there for you to see.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి గాని వెన్న మనకు తేలదు.
1: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి తేలినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం

0: వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
2: కన్ఫ్యూజన్ నాస్తికులు వాళ్ళు వచ్చి ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మీరు మాతో వాదించాలి.
1: Now there were these two, Panchasika and Disika. These two were learned scholars, pundits, and those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, "We wish to engage you in debate."
0: ఈ పంచశిఖులు దిశికులు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Disiku, would not agree to enter into this debate.
0: Kani Janaka Maharaju aagnanu tirasa vahinchi varito vaadinchadaniki kontha varaku angikarincharu.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
0: Veeri vaadana emiti? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదురో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
0: Sare ilante murkulaku buddhi cheptam manchi aneetuvanti uddeshamto panchasikudu siddhamayyadu.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
0: Motta modati prashna okate vesadu. Ayya Janaka Maharaju yokka bharya goppa pativrata annadu.
1: Now he made this statement, the wife of King Janaka is a chaste woman.
0: Ee nastikudu kaadu ani cheppali kada.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
0: Jawabu chikkaledu.
1: But faced up with this statement, they had no answer.
0: Maunam vahinchadu.
1: So that man maintained silence.
0: Inka rendava prashna అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father, is it not?
0: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
0: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasiku was, O son, you have a mother.
0: నాకు తల్లి లేదు అని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
0: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్పితే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా?
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
0: ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతూ వస్తున్నారు.
1: Because that will be foolishness. And today's world abounds in people like
0: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
0: విశ్వాసమా లేదు.
1: They don't know a thing, they don't know
0: వాదన సిద్ధం.
1: But they are ready for argument.
0: ఇది కేవలము ప్రొద్దుపోనేటువంటి ఆటలు.
1: This is merely a case of past time for them.
0: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
0: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్ఫ్ ఇన్ డిబేట్.
0: మన హృదయం కూడా చెరించిపోతుంది.
1: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: బంగారు పని చేసేటువంటి కంపెనీల దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో

0: and visit a goldsmith. We have worn pure white clothes. We have sat for a while, our clothes are also becoming dirty.
1: Endukanaga vaadu ooputunte aa dust anta mana chokkal paina poi padipothundi.
0: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
1: Kanu attivari sanghaanni manam anusarinchinappudu mana yokka bhavalakunno maalinyam avutundi.
0: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad, we also get influenced.
1: Satyanga maneetundi athyavasaramu ani cheppani ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
0: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
1: సాయి బాబా సీలింగ్ ఆన్ డిజైర్స్ తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
0: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
1: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
0: Has accumulated lakhs of rupees. Now is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
1: Kani nijanga Sai Baba tattvam telinatunte murkhulane cheppochu ilanti varu.
0: But these people can be classified as the foolish and the ignorant ones who do not know Sai Baba.
1: Veeru chaduvulu undi gaani prayojanam ledu.
0: They might be educated, but it's useless.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు.
0: What's the use of your studying and studying and studying? You should rather study that type of education which will confer on you immortality.
1: Chadugu chadugu anukunte kevalamu oka grantha parichayam anetundi kadani monnane cheptanu.
0: Study of education, I have told you the other day, does not mean scholarship.
1: Ee naadu goppa goppa vidyavantulu kuda nu ilanti murkhamainatundi bhavamulo munigipothunnaru.
0: Many educated and intellectual ones also are subject to this feeling.
1: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
1: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
0: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
1: తాము పెట్టకపోయిన తరువు లేదు తగువు లేదు కానీ పరుడు పెట్టుట చూచి ఓర్వలేరు.
0: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
1: Ilanti ajnanulanu kontha varaku nu kannu terpimpu cheyatunte oka prayatnanni sai cheyalani sankalpinchukuntunnadu.
0: So it is now sai's will to open the eyes of such ignorant and foolish persons.
1: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
0: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హీ ఇస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
1: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి యొక్క సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
0: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
1: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హాస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఐఎమ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
1: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
0: ఫర్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ కమిటీ ఫర్ దిస్ పర్పస్.
1: ట్రస్ట్ కన్వీనరు స్టేట్ ప్రెసిడెంట్ ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను.
0: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దట్ కుడ్ బి యూజ్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ దట్ దే హావ్ అండర్టేకెన్.
1: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
0: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, Some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
1: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
0: With this money you can embark on any seva activity. You don't have to go out of your way.
1: ఇంకా వీరి శక్తి కొలది కుద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాలు అభివృద్ధి గావించుకోవచ్చు.
0: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
1: సత్సాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
0: The సత్సాయి organization does not misuse even a single paisa.
1: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
0: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble
1: cause. సత్సాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
0: The people who work under the banner of the Sathai organization, their nobility and their virtues.
1: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
0: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
1: కాని పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క వర్కర్స్ ఒక సత్యసాయి సమాజంలో లక్షలకు ఉంటున్నారు.
0: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Sathai organization.
1: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: And there are lakhs of such workers in our Sathai organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
1: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
0: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
1: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
0: దీస్ స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హు ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
1: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
0: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ that is going to be the main support in your life.
1: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
0: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later
1: మీ శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
0: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
1: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
1: జీవించినంత వరకు నీ ధనము నీకు సంబంధంగా ఉండవచ్చు.
0: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ దిస్ మనీ కుడ్ బి యువర్స్.
1: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
0: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ ది ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్. యువర్ బిజినెస్ ప్రపోజిషన్.
1: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
0: వన్స్ యు ఆర్ డెడ్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యు.
1: కానీ ఈ త్యాగము ఈ ప్రేమ ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
0: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
1: Yevi nee venta vachuno avi nee swantamu. Ye nee venta raadu adi neevi kaavu.
0: That which comes with you now and after is your true asset, not other things.
1: Kanuka neete nundi meeru ee yokka sevala paina marinta shraddhanu abhivruddhi gaavinchukoni ee sevalloni ekku kaalaanni kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
0: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
1: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
0: Further, you should also have this feeling of brotherliness amongst you all.
1: Yetti paristhitini endu kodanu abhipraya bhedamulu raakunda chuchukovali.
0: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
1: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికి తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
0: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్ యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
1: ఇదే మన యొక్క ఆదర్శము.
0: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
1: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
0: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
0: And to achieve this innate purity, sacrifice is necessary.
1: త్యాగమే చేయక పరిశుద్ధం మనలో ఏర్పడదు.
0: Without sacrifice, there is no place for purity.
1: పరిశుద్ధమే లేకుండా మనకు ఐకమత్యం కుదరదు.
0: Without purity, there is no purpose of
1: unity. కనుకనే charity, purity, unity. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే divinity.
0: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
1: కనుక ఈ నాలుగింటిని మనము ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
0: These are the four lamps or light flames that you must show to the world.
1: చతుర్విధ పురుషార్థములను చెప్తున్నారు. ధర్మార్థ కామోక్షములు అవి కాదు మన యొక్క పురుషార్థములు. త్యాగము,
0: we talk about the four purushartha, dharma, artha,
1: pavitramu,
0: but they are not the ones. The
1: aikamatyamu,
0: the true purushartha's are charity, purity, unity
1: and divinity.
0: And divinity,
1: ee nalige mana nijamaina purushartamulu.
0: These are verily the four purushartha.
1: Ivi lekapothe arthame ledu jeevitham.
0: Without these essential, life is meaningless.
1: Vyartha jeevitame,
0: it is a fruitless life.
1: Kanuka neeti nundi ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
0: ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్ లైఫ్. దేర్ఫోర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాన్ఫరెన్స్ డెలిబరేషన్స్ అండ్ ఆల్ దట్ హస్ గాన్ బై ఇన్ ద డేస్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ యు మస్ట్ హావ్ దిస్ బేసిక్ లెసన్ దట్ చారిటీ, ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ, దీస్ ఆర్ ద వన్స్ దట్ యు మస్ట్
1: కనుక ఈ 60 లక్షల మొత్తమును కూడాను మీరు మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: సో టుడే ఐఎమ్ రిటర్నింగ్ దీస్ 60 lakhs of rupees to the state as outlined earlier, and I am hoping that these 60 lakhs would be used in the manner indicated. I am hoping and blessing you and bringing this discourse to a close.
1: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు, ఇంకా కూడాను అనేక మంది,
0: it is not purely the ceiling on desire scheme. In addition, there are many people.
1: సమారాధన అనగా అన్నము నిమిత్తమై, అనగా ఈ పూర్ ఫీడింగ్ నిమిత్తమై అనేక మంది అనేక వేలంతా కూడా అందించారు.
0: There are many people who have, as part of the feeding the poor program, given, donated many
1: santapana kosam kodanu paapam aneka mandi steel kodanu 10000 20000 ee reethiga kodanu andincharu.
0: And also for feeding of the masses, any number of people, women folk and men folk, have given any amount of money for this.
1: Adu kodanu nenu veluku ichi vestunnanu.
0: I am returning even these thousands and lakhs of rupees.
1: Varichinatundi prema naaku cherindi, varichinatundi dhanam naaku akkarledu.
0: The love that they have given me has reached me. I have accepted that love.
1: ప్రేమ కంటే మించినటువంటిది కాదు ఈ ధనము.
0: I don't want their money.
1: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
0: This money does not exceed this love in value.
1: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
0: In fact, there is nothing that can exceed love in value.
1: కనుక ఈ మొత్తముతో పాటు సంతర్పణ కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడాను చేర్చినాను.
0: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
1: వారు వారు ప్రాంతము లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
0: They should use this money in their own respective places, and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
1: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
0: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money. Channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
1: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
0: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
1: సహాయ యొక్క వాంఛని మీ యొక్క దాహంగా ఉంటుండాలి. బాహ్యవాంఛలు లేక సాయి సేవా దాహమే మీరందు అభివృద్ధి గావించాలి.
0: యూ షుడ్ నాట్ ఫీల్ థర్స్టీ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్ అండ్ సూపర్ఫిషియల్. యువర్ థర్స్ట్ షుడ్ బి ఫర్ వాట్ ఎవర్ సాయి లైక్ అండ్ ఆస్పైర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై ఫుల్ఫిల్లింగ్ వాట్ సాయి వాంట్స్ యూ టు డూ.
1: కనుక సాయి వాంఛలను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
0: సో in order that you might quench your thirst which will satisfy what Sai wants you to do, I am also gifting to you tumblers to each of you.
1: Loka vanchana tejinchi bhagavat vanchanu varinchi abhruddhi gavinchalane na yokka aasha.
0: Desires pertaining to the world, discard them. Further that desire which will take you onward to God, this is my hope, this is my wish and my desire.
1: ఏదో తమాషకు చెప్పాను గాని అందరు కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
0: నౌ ఐ మే హావ్ మేడ్ ఎ లైట్ హార్టెడ్ కామెంట్ ఆల్ రైట్ బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ మై వ్యూ ఆల్ పీపుల్ హావ్ డన్ వాట్ ఎవర్ దే హావ్ డన్ విత్ ఎ ప్యూరిటీ ఆఫ్
1: పర్పస్. తల్లికి పిల్లలను ఏడిపించినప్పుడే ఎక్కువ ముద్దు వస్తుంది.
0: ద మదర్ లవ్స్ ద చైల్డ్ ఆల్ ద మోర్ ఓన్లీ వెన్ హీ టీజెస్ ద చైల్డ్.
1: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకును వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఐ టూ అట్ టైమ్స్ టీజ్ అండ్ టార్మెంట్ అండ్ ప్లే ప్రాంక్స్ ఆన్ మై డివోటీస్ సో దట్ ఐ కుడ్ డిరైవ్ గ్రేటర్ జాయ్ అవుట్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్.
1: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు. అది స్వామికి తృప్తి.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్ ద ఆర్గనైజర్స్ and other workers in the Sai organization have really been toiling selflessly.
1: Aithe antatone meeru trupti padaka ee aanandanni marinta abhruddhi gavinchadaniki tagina krushi cheyali.
0: That certainly gives immense ananda to Sai, but you shouldn't be satisfied at this. Try to give more ananda and happiness to Sai.
1: Evare vidhanga vimarsinchinappudiki meeru ee maatram kodunu chelinchaka mee sevalo nimagulu kaandi.
0: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
1: ఇదే నిజమైనటువంటి త్యాగం.
0: This is true sacrifice.
1: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
0: It is this sense of sacrifice that should fill your life with ananda.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagwan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: దీని తత్వమెరుగా ఎవరి తరము.
1: ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ డిసైడ్ దట్ వన్ ఇస్ గుడ్ అండ్ వన్ ఇస్ బ్యాడ్? బోథ్ ఆర్ మేడ్ బై ద సేమ్ గాడ్. హూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్?
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: నవీన నాగరికత యుగమునందు దినదినములకును అనేక విధమైన సమస్యలు పెచ్చు పెరిగిపోతున్నవి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఆఫ్ సివిలైజేషన్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: జీవితంలో ఒక తీరని సమస్యలుగా రూపొందుతున్నది.
1: Life has become an endless problem itself.
0: ప్రయాణం యొక్క సౌకర్యములు అధికము కావటం చేత ప్రపంచమే ఒక చిన్నదైపోయినది.
1: The world has become so small because of transport facility.
0: ఒక్క ప్రదేశంలో సమస్యలు ప్రారంభమైనప్పుడు మరుక్షణమునందే మరొక దేశమునందు కూడా ఇదే ప్రారంభం, ఇదే ఒక ప్రాబ్లమ్స్, సమస్యలు పెరిగిపోతున్నవి.
1: A problem at one place will certainly lead to another problem, same problem elsewhere, in another country.
0: మానవుడు అనేక విధములైనటువంటి సులభ మార్గములను కనిపెడుతున్నాడు.
1: Therefore, man is devising easy techniques.
0: కానీ ఈ సులభ మార్గంలో ఉండినటువంటి సమస్యలు కనిపెట్టినటువంటి వాడుకు గుర్తించటం లేదు.
1: But the inventor of these devices is not able to know the problems behind.
0: మార్గములు సులభమైనవే కాని సమస్యలు అతి కష్టమైనటువంటివి.
1: The solutions seem to be simple and easy, but the problems are so tough.
0: ప్రతి వ్యక్తి కూడాను షార్ట్ కట్, చాలా సులభమైనటువంటి మార్గం కావాలి అంటాడు.
1: Everyone wants a shortcut, an easy way.
0: తలనొప్పికి ఒక పిల్లు వేసుకుంటే తలనొప్పి పోవాలి తక్షణం.
1: The moment he swallows a pill, he should be relieved.
0: అదే విధంగానే అన్ని సమస్యలు కూడాను కొన్ని పిల్లుస్తోనే సరిపోవాలి.
1: Likewise, he expects solutions to the problems with these pills or
0: tablets. అదే విధంగానే ఈనాడు మోక్షాపేక్ష కూడాను అతి సులభంగా లభ్యం కావాలి.
1: This day, even liberation should be easily attained.
0: సులభం అంటే ఏమిటి?
1: What do you mean by easy method?
0: నివారణ అంటే ఏమిటి?
1: What is remedial
0: method? Shortcut అంటే ఏమిటి?
1: What is shortcut?
0: ఇది కేవలం గుర్తించుకోవటానికి కూడాను చేతకానటువంటి సమస్యలు.
1: These are the things, the problems, but which we cannot know.
0: ఈ ప్రాకృత జగత్తునందు,
1: in this physical world,
0: ఈ భౌతికమైన జగత్తునందు,
1: in this ephemeral world,
0: ఈ లౌకికమైన జగత్తునందు,
1: in this world, mundane world,
0: ఈ ప్రవృత్తి మార్గమునందు,
1: in this outward trend,
0: ఈ చిన్న చిన్న పదములకే మనం అర్థములు గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to understand the meaning of these simple words.
0: పదములు సులభమే కాని అర్థం అనంతము.
1: Words seem to be simple, but the meaning is infinite.
0: కనుక ఈనాటి సమస్యలన్నీ కూడాను కేవలం మానవుని యొక్క సంకల్ప వికల్పం ద్వారానే అభివృద్ధి పొందుతున్నవి.
1: Today there are problems because of thoughts and counter thoughts in everyone.
0: మనసు చాలా విచిత్రమైనటువంటిది.
1: Mind is mysterious.
0: ఇది చాలా విశిష్టమైనటువంటిది.
1: It is special.
0: దీని చర్యలు మరింత ఘనమైనటువంటివి.
1: Its activity is also noble.
0: దీని నడతలు చాలా ఆశ్చర్యకరమైనటువంటివి.
1: Its attitude is surprising.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక రూపం, సొంత రూపం లేదు.
1: It has no form of its own.
0: ఇది ద్విధ ఒక విధమైనటువంటి యాక్ట్ చేస్తుంది, అనగా మోనో యాక్ట్.
1: మైండ్ యాక్ట్స్ మోనో యాక్షన్.
0: రెండింటి ఎందుకు ప్రవేశిస్తుంది.
1: It steps into both the fields.
0: క్షణంలో సుఖాన్ని అందిస్తుంది.
1: In a moment it makes you happy.
0: మరు క్షణంలోనే కష్టాన్ని చేకూరుస్తుంది.
1: Next moment it will put you to suffering.
0: క్షణంలో దుఃఖము, మరు క్షణంలోనే ఆనందము.
1: Happiness and sadness follow.
0: మనసు లేని స్థానం జగత్తులో కానరాదు.
1: There is no place in this world where there is no mind.
0: ఎక్కడ చూసినా మనసు యొక్క ప్రభావము ప్రత్యక్షమవుతుంటుంది.
1: Everywhere you find it's only the effect of the mind.
0: ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మనసు సర్వవ్యాపిగా రూపొందుతూ ఉంటుండాలి.
1: Because of the effects of the thoughts, the mind is all pervasive.
0: కనుకనే మనోమూలం ఇదం జగత్, జగత్తంతై కూడాను మనస్సు ద్వారానే నిండి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక మన సుఖమునకు, మన దుఃఖమునకు, మన పాపమునకు, మన పుణ్యములకు, మన ఆనందమునకు, మన ఆహ్లాదమునకు, సర్వమునకు మనసే మూల కారణం.
1: దేర్ఫోర్ ఫర్ ద పెయిన్ ఇన్ ద ప్లెజర్, ఫర్ ద మెరిట్ ఇన్ ద సిన్, ఫర్ ద డిలైట్ ఇన్ ద మిజరీ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుకనే వేదాంత పరిభాష యందు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేవో,
1: దేర్ఫోర్ ఇన్
0: మనసే ఈ బంధమోచ్చములకు మూల కారణమని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్ ఇస్ సెడ్ దట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: ఇట్టి మన ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనకు ఎట్టి సమస్యలు కూడాను మనల్ని బాధించవు.
1: వెన్ వన్స్ వీ నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ యూ విల్ నెవర్ సఫర్.
0: నా దుఃఖములకు ఎవరో కారణమని నీవు ఊహిస్తున్నావు.
1: యూ ఇమాజిన్ దట్ సమ్వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: నీ ఆనందమును కూడాను ఎవరో కారణమని నీవు భావిస్తున్నావు.
1: యూ ఆల్సో కన్సిడర్ సమ్వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్లెజర్.
0: నీ ఆనందమునకు కాని నీ దుఃఖములకు కాని నీవే కారణం.
1: Either for your happiness or misery, you are responsible.
0: నీకు నీ సంకల్పములే మూల కారణము.
1: Your thoughts are responsible.
0: నీ సంకల్పమునకు నీ మనసే కారణము.
1: It's the mind that is responsible for these thoughts.
0: నీ సంకల్ప మనో రూపములే నీ యొక్క సుఖ దుఃఖములకు మూల కారణమని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం.
1: Therefore we should know the mind and thoughts are responsible for the pain and pleasure. With that knowledge we should conduct ourselves.
0: జగత్తులో అనంతమైనటువంటి యొక్క సంఖ్యలు జన్మిస్తూ ఉంటున్నవి.
1: We find so many innumerable creatures.
0: 84 లక్షల జీవరాశుల యొక్క జాతులు ఉంటున్నవి ఈ జగత్తునందు.
1: In this world there are 84 lakhs of species.
0: అండజము,
1: అండజము,
0: పిండజము,
1: పిండజము,
0: శ్వేతజము,
1: శ్వేతజము,
0: ఉద్భిజము అని నాలుగు రకములు.
1: Four varieties of species.
0: అండజము అనగా గుడ్డులో పుట్టేటువంటి జీవులు.
1: అండజ దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎగ్, హ్యాచ్డ్ ఎగ్.
0: పక్షులు,
1: బర్డ్స్,
0: కొన్ని క్రిమికీటకాదులు,
1: ఇన్సెక్ట్స్,
0: చీమలు,
1: యాంట్స్
0: ఇలాంటివన్నీ కూడాను గుడ్లతో పుడుతూ ఉంటాయి. పాములు కూడా,
1: స్నేక్స్ ఆల్సో.
0: ఇవి 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దర్ 21 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఈ గుడ్డలో పుట్టేటువంటి ఒక జాతులు 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దోస్ దట్ హ్యాచ్ ఎగ్స్ నంబర్ అబౌట్ 21 lakhs.
0: పిండజము, పిండజమనగా గర్భము ద్వారా జన్మించేటువంటివి.
1: పిండజ
0: గర్భం ద్వారా జన్మించే
1: దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్.
0: మనుష్యులు, మృగములు, ఇంకా అనేక రకములైనటువంటి ఇవి కూడాను 21 జాతుల యొక్క ఇది ఉంటున్నాయి జన్మలు.
1: హ్యూమన్స్ అండ్ అనిమల్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది వూంబ్
0: 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దట్ 21 lakhs.
0: తదుపరి శ్వేతజము.
1: శ్వేతజము
0: మన చెమట ద్వారా పుట్టేటువంటి యొక్క క్రిములు ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ ఆర్ సో మెనీ జర్మ్స్ దట్ బోర్న్ అవుట్ ఆఫ్ అవర్ స్వెట్.
0: ఇవి కూడాను 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దేర్ ఆల్సో 21 lakhs వెరైటీ ఆఫ్ స్పీషీస్.
0: ఇంకా శ్వేతజమైంది, ఉద్భుజము అనగా భూమి నుండి పుట్టేటువంటి ఉన్నాయి.
1: దెన్ ద నెక్స్ట్ కేటగిరీ బోర్న్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఇవి కూడాను 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దేర్ ఆల్సో మేక్ ఎ టోటల్ 21 lakhs.
0: అన్ని 21 లక్షల చూస్తే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయి.
1: దే ఆల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 84 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఇన్ని 24 లక్షల జీవరాశుల లోపల జాతుల జీవరాశులు ఎందుకు మానవుడు అత్యంత ఉన్నతుడు అని.
1: ఆఫ్ ఆల్ దీస్ 84 లాక్స్ వెరైటీస్ ఆఫ్ స్పీషీస్ ద బర్త్ ఆఫ్ మ్యాన్ ఇస్ నో బ్లెస్డ్
0: నాం నరజన్మ దుర్లభమన్నారు.
1: ఆఫ్ ఆల్ ది క్రీచర్స్ హ్యూమన్ బర్త్ ఇస్ రేరెస్ట్.
0: 84 లక్షల జాతుల జీవరాశులు ఎందుకు 83 లక్షల 99,999 అన్ని మానవుడు తప్ప మిగతా జాతులు.
1: ఓన్లీ దిస్ వెరీ స్పీషీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఒక్క మానవుడు మాత్రమే ఉత్తముడు అన్నారు.
1: మ్యాన్ ఈజ్ ఓన్లీ నోబ్లెస్ట్.
0: దుర్లభము అన్నారు.
1: ఇట్స్ రేర్.
0: దేని ఎందు దుర్లభం?
1: హౌ డు యూ సే దాట్?
0: ఆకారం నందా దుర్లభం?
1: ఇస్ ఇట్ బై ఫార్మ్?
0: తెలివితేటలు ఎందా దుర్లభం?
1: ఆర్ ఇంటెలిజెన్స్?
0: లేక యుక్తి ప్రయుక్తులు ఎందా దుర్లభం?
1: ఆర్ నాక్ ఆర్ ట్రిక్?
0: అంద సందములు ఎందా దుర్లభం?
1: ఆర్ బ్యూటీ?
0: ఆస్తి పాస్తులు ఎందా దుర్లభం?
1: ప్రాపర్టీ ఆర్ మనీ?
0: విద్యాది విహారం ఎందా దుర్లభం?
1: ఆర్ నాలెడ్జ్ అండ్ హ్యాబిట్స్?
0: ఏమీ కాదు.
1: నథింగ్ వాట్
0: ఎవర్. ఇవన్నీ దుర్లభమే కాదు.
1: యూ కాంట్ కన్సిడర్
0: ప్రాక్టీస్ తో మనకు లభ్యమయ్యేటువంటివి.
1: యూ కెన్ అక్వైర్ దెమ్ ఇన్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్.
0: ఒక కోటి కూడా ప్రాక్టీస్ చేస్తే సర్కస్ లో సైకిల్ తొక్కుతుంది.
1: Even a monkey out of practice can ride on a bicycle.
0: క్రూరం మృగమైనటువంటి యొక్క పులి కూడాను ఈ యొక్క ట్రైనింగ్ చేసేటువంటి వారి వల్ల ఎంతో ఒక వినయంగా ఒక కుర్చీ పైన కూర్చుంటుంది.
1: యూ కెన్ ఆల్సో టేమ్ ఎ వైల్డ్ యానిమల్ లైక్ ఎ టైగర్ ఇన్ ఎ సర్కస్. రింగ్
0: మాస్టర్ చెప్పినట్టుగా వింటుంది.
1: ఇట్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ ద రింగ్ మాస్టర్.
0: ఇవన్నీ కూడా నువ్వు ప్రాక్టీస్ తో వచ్చినటువంటివి.
1: These are all acquired out of practice.
0: మానవుడు కూడాను ప్రాక్టీస్ తో వచ్చినటువంటివి.
1: మ్యాన్ ఆల్సో డస్ సేమ్.
0: ఇంకా ఇతన్లో దుర్లభమైనటువంటి గుణం ఏది ఉంటుంది?
1: Then what's the rarity here?
0: Anaga.
1: Meaning?
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి యొక్క ఇవన్నీ కూడాను మృగములు పక్షులు క్రిమికీటకాదులు.
1: Animals, birds and insects cannot know their own nature.
0: తన స్వస్వరూపాన్ని కోరి దానిని కనిపెట్టి దానిని అనుసరించి ఆచరించి ఆనందించేటువంటి గుణం మానవుడు.
1: He's only man who has got this special qualification as to know the true nature of his own self and conduct accordingly.
0: నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాని.
1: Therefore, food, sleep, fear and procreation are common to animals and
0: నరాణ అధికం విశేష.
1: Man has got extra qualification of wisdom.
0: జ్ఞానేన శూన్యః పశువిస్సమానః.
1: Bereft of wisdom, he is animal.
0: ఆ జ్ఞానమే లేకపోతే వీడు కూడాను పశువుతో సమానమే.
1: When he has no wisdom, he is equal to an animal.
0: పశుపక్షి మృగాదులకును మనిషికి ఉండినటువంటిది ఇదొక్కటే వ్యత్యాసం.
1: This is the only main difference between animals, birds, beasts and mankind. ఏ
0: జ్ఞానం అంటే?
1: What is this wisdom?
0: భౌతిక జ్ఞానమా?
1: Is it physical knowledge?
0: లౌకిక జ్ఞానమా?
1: Or worldly knowledge?
0: ఇంకే విధమైనటువంటి శాస్త్ర జ్ఞానమా?
1: Or science?
0: ఇంకే విధమైనటువంటి bookish knowledge?
1: Or is bookish knowledge?
0: కాదు కాదు.
1: No.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is true wisdom.
0: Anta okkate aneetundi satyanni gurtinchinatundide nijamaina gnanam.
1: The primal truth that everything is one is the true wisdom.
0: Ee naadu innyo chadutunnam manam.
1: We read a lot today.
0: Sangeeta, sahitya,
1: literature,
0: chitra, shilpi, physics, chemistry, botany, zoology, innyo vidyalu chadutunnam shastralu.
1: We have so many forms of knowledge today, the music, the literature.
0: Ivanni praapakamainatundi vidyale.
1: That's all worldly knowledge.
0: ఈ జగత్తుకు సంబంధించినటువంటి విద్యలే.
1: That's related to this world.
0: కానీ ఈ ప్రాకృతంతో మనము ఏమాత్రము పరతత్వాన్ని పొందలేము.
1: With this physical knowledge, you can never attain this
0: spiritual
1: knowledge.
0: ఇవన్నీ ప్రవృత్తులు.
1: That's all outward knowledge.
0: కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది నివృత్తి.
1: But what we should know, the inward trend.
0: నా దేహం సర్వులకు కనిపిస్తుంది.
1: This body I see.
0: నేను మానవ దేహము అనుకుంటున్నాము.
1: I take this human body.
0: అయితే దేహాన్ని మానవ జాతిగా భావిస్తున్నావు.
1: Body is human, no doubt.
0: నీ చర్మంకి ఏమి జాతి?
1: Then the skin.
0: నీ రక్తానికి ఏమి జాతి?
1: The blood.
0: నీ బోన్స్ కి ఏమి జాతి?
1: Bones.
0: నీ వెంట్రుకలకు ఏమి జాతి?
1: The hair.
0: గాలికి ఏమి జాతి?
1: Air.
0: గగనానికి ఏమి జాతి?
1: Sky.
0: నీటికి ఏమి జాతి?
1: Water.
0: నిప్పుకి ఏమి జాతి?
1: Fire.
0: ఆకాశమునికి ఏమి జాతి?
1: Sky, space.
0: ఏది జాతి లేదు.
1: What community, caste they belong to? Nothing whatsoever.
0: దేహానికి మాత్రం మానవ జాతి అంటున్నావు కానీ నీ దేహం యొక్క చర్మానికి ఏమి జాతి?
1: You say that the body is human, but how about the skin?
0: Skin ku skin jate.
1: Skin belongs to skin only.
0: Blood ku blood jate.
1: Blood belongs to the race of blood.
0: Bone ku bone jate.
1: Bone belongs to the group of
0: manav jate.
1: And human belongs to human race.
0: Aithe ee manav jati emitadi?
1: Then what is this human race?
0: Adi ye nijamaina divyamaina jati.
1: That is a divine race.
0: Dehanni aadharam cheskoni.
1: Basing on the body.
0: దేహిని ఆదర్శంగా తీసుకుని
1: టేకింగ్ ఇన్ డ్వెలర్ అస్ ద ఐడియా.
0: జగత్తునకు మనం చాటడానికి ప్రయత్నించాలి.
1: We have to propagate the principle. దేహము
0: క్షేత్రము.
1: Body is the field.
0: దేహి క్షేత్రజ్ఞుడు.
1: And the indweller is no.
0: కారులో కూర్చొని ప్రయాణం చేసినంత మాత్రం నీవు కారు కాదు, నీవు డ్రైవర్ అయిపోతావు.
1: But the simple reason you travel in a car, you are not the car, you are the
0: driver. వేరు.
1: Car and driver are different.
0: కాబట్టి నీ దేహం కారు.
1: So your body is a car.
0: దేహి డ్రైవర్.
1: And the indweller is the driver.
0: దేహియే దేవదేవుడు.
1: And that indweller is God the Almighty.
0: కనుకనే అట్టి దేవదేవ తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించాలి.
1: We have to recognize the divinity.
0: దేహము పంచభౌతికము.
1: Body is a five senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: The body is bound to fall down one day or other.
0: దేహిని రామయుండు.
1: Indweller is immortal.
0: గణుదింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ ఆర్ డెత్ అటాచ్మెంట్ ఆర్ లిబరేషన్. he doesn't carry any insignia with it.
0: Dehiye deva devudani.
1: That indweller is God himself.
0: Dehiye deva deva.
1: That indweller is God.
0: Kani ee naati aadhunika yugamulandu.
1: In this modern
0: age. Dehamunike pradhanamainatundi deenni andistunnaru.
1: They attach value to the body.
0: దేహిని విస్మరిస్తున్నారు.
1: They forget the indweller.
0: అది ఏ దుఃఖములకు కారణము.
1: That is the cause.
0: అది ఏ పాపములకు కారణము.
1: That is responsible for the sin.
0: అది ఏ కష్టములకు కారణము.
1: That is responsible for
0: the trouble. అది ఏ విచారములకు కారణము.
1: And anxiety.
0: మనం నిరంతరము సత్యంగా శాంతిగా మనం జీవించాలనుకుంటే దేహి తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In order to lead the life of truth and peace, we should know the indweller.
0: ఇది ఒక దైవ ప్రేమతో తప్ప అన్య మార్గంలో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: This you can possess and acquire only with love for God.
0: కనుకనే వేదం ఏ విధంగా చెప్పింది? సున్నంత విశ్వే అమృతస్య పుత్రః. ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం.
1: It is Upanishad that declares that you are the son of immortality.
0: అమృతస్య పుత్రః.
1: You are nectarine, immortal.
0: కానీ నాయన, నీవు మానవుడిగా నీవు భావిస్తున్నావు.
1: You consider yourself
0: as human.
1: You consider yourself
0: low. You think you
1: are mean.
0: Is your weakness.
1: Is your weakness. Is your weakness.
0: అమృతం కంటే కూడాను అధికమైనటువంటి వాడవు నీవు.
1: You are more than the nectar, amruta.
0: నీ ముందు అమృతం పెడితే అది ఏమి రుచి లేనటువంటిదిగా ఉంటుంటుంది.
1: That nectar would be tasteless in front of you.
0: అంతటి రుచి, అంతటి శక్తి, అంతటి భావము నీ హృదయమునందు ఉంటుంది.
1: Such a mighty taste in the power, feeling are in you.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తిని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to know clearly the divine power.
0: ఎవరికి తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనుకుంటాం.
1: We think that we commit sins without the knowledge of anybody.
0: ఇచ్చివాడు ఇతరులు ఎరుగక ఉన్నా ఈశ్వరుండెరుగడా.
1: Others may not know and watch, but God, does he not know this?
0: ఎక్కడో మేము బాత్రూమ్ లో చేసుకుంటున్నాము, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసుకున్నాము, ఎక్కడికో మేము రగ్గు కప్పుకొని చేసుకుంటాం అనుకుంటారు మీరు. కానీ ఇవన్నీ పరులను దాచిపెట్టచ్చు, కానీ పరమాత్మకు దాచడానికి వీలు కాదు.
1: యు థింక్ దట్ దీస్ సిన్స్ ఆర్ కమిటెడ్ ఇన్ బాత్రూమ్ ఆర్ కవరింగ్ ద బాడీ బై విత్ ఏ రగ్. బట్ అదర్స్ మే నాట్ నో, బట్ గాడ్ నోస్.
0: మనకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
1: బికాజ్ అవర్ ఓన్ మిస్టేక్స్ విల్ కమ్ బ్యాక్ టు యు యాస్ రియాక్షన్.
0: చేసిన దోషాన్ని మర్చిపోతున్నావు నీవు.
1: వి ఫర్గెట్ ద సిన్స్ వి కమిట్.
0: కష్టంలో వచ్చినప్పుడు నీవు దీన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
1: బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ కష్టములు ఎవరి ద్వారానో మనకు లభ్యమైనాయని భావిస్తున్నావు.
1: యు థింక్ ద సమ్వన్ ఇస్ ద కాజ్
0: ఫర్ ద ట్రబుల్. కాదు, కాదు, కాదు. చేసిన కర్మములు తప్పినది కాదు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ యు కెనాట్ ఎస్కేప్.
0: కర్మదాటవశమా నరుడా, కర్మదాటవశమా, కర్మదాటవశమా.
1: ఓ మ్యాన్, కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ? ఈజ్ ఇట్ పాసిబుల్?
0: ఘన

0: ಕರುಣಾ ಕರ್ಮದಾಟ ವಶಮಾ, ಕರ್ಮದಾಟ ವಶಮಾ.
1: ಯು ಮೇ ಬಿ ಎ ಗ್ರೇಟ್ ಸ್ಕಾಲರ್, ಹ್ಯಾವಿಂಗ್ ಗೋನ್ ಥ್ರೂ ಮೆನಿ ಆಫ್ ದ ಸೀಕ್ರೆಟ್ ಟೆಕ್ಸ್ಟ್, ಯು ಮೇ ಬಿ ವರ್ಶಿಪಿಂಗ್ ಯುವರ್ ಡೇಟಿ ಎವ್ರಿ ಡೇ, ಯು ಮೇ ಬಿ ಇನ್ ಎ ಫಾರೆಸ್ಟ್, ಯು ಮೇ ಅಂಡರ್ಟೇಕ್ ಪೆನೆನ್ಸ್, ಬಟ್ ಯು ಕ್ಯಾನಟ್ ಎಸ್ಕೇಪ್ ಫ್ರಮ್ ದ ಡೆಸ್ಟಿನಿ.
0: ಚಿನ್ನ ಚೆಲ್ಲಿ ಮಿಲೋ ಮುಂಚಿನ ಗಾನಿ, ಎನ್ನಿ ಸಮುದ್ರ ನಿಂಚಿನ ಗಾನಿ.
1: ಯು ಮೇ ಇಮರ್ಸ್ ಇಟ್ ಇನ್ ಎ ಸ್ಮಾಲ್ ಟ್ಯಾಂಕ್ ಆರ್ ಇನ್ ಎನ್ ಓಷನ್.
0: ಕಡವೆಂತೋರ ನೀರಂತೇರ,
1: as is the pot so is the measure of water you collect.
0: Kavalannanu ekkuvaradure karmadaata vashama, naruna karmadaata vashama, karmadaata vashama.
1: Even if you want to collect more than the measure of the pot, you cannot collect it. You can never escape from destiny.
0: Kani okka daivanugrahamto edanti karmalaina daatavachu.
1: However, with God's grace, you can
0: transcend.
1: There may be the sins which are of the size of a mountain. The sins may be that of a forest, but it can be put on fire in a moment of time. You should be the recipient of God's grace. You should receive God's grace. You should have the divine relationship.
0: అలాంటి సమయం నందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు.
1: At that moment you can atone any type of sin.
0: ఇది కలియుగము.
1: This is age of Kali.
0: కుడి చేతితో చేస్తే ఎడమ చేతిలోనే రిజల్ట్స్ వస్తున్నాయి.
1: What is done with the right hand, the left hand will find out the results.
0: ఎప్పుడు ఏ జన్మమో ఏ తరంకో నీవు కాచుకోనక్కరలేదు.
1: You don't need to wait for the results for
0: it. ఏ రూపంలో వస్తుందో ఏ భావంలో వస్తుందో ఏ స్థితిలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: You cannot decide in what form, when, how.
0: ఎక్కడ ఉండినా అది తప్పినది కాదు.
1: You cannot escape wherever you are.
0: అడవుల యందున్న,
1: you may be in a forest.
0: ఆకాశమునన్న,
1: or in space.
0: పట్టణమునన్న,
1: in a city.
0: పల్లెనున్న,
1: a village.
0: గుట్ట మీద నున్నా,
1: on the mountain top.
0: నట్టేటబడి ఉన్నా,
1: on the midst of the sea.
0: విడువదు నిన్ను ఓ విద్యార్థులారా,
1: భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ, వేర్ ఎవర్ యూ మే బీ, ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ద డీప్ సీ, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: ఎక్కడ ఉండినా విడిచడానికి వీలు కాదు.
1: యు మే బీ ఎనీవేర్, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: కానీ అట్టి ప్రేమను మీరు సంపాదించుకోవాలి.
1: బట్ హౌఎవర్ యు షుడ్ పొసెస్ సచ్ లవ్,
0: అట్టి దయను మీరు పొందడానికి తగిన కృషి చేయాలి.
1: యు షుడ్ ది రిసిపియెంట్స్ ఆఫ్ భగవాన్స్ కంపాషన్.
0: అదియే మీరు సాధించవలసినటువంటి గొప్ప సాధన.
1: That should be the achievement in this.
0: Dhanam ravachu povachu,
1: money comes and goes.
0: Janmamlu kuda enno ettavachu ettakunda povachu.
1: You may be born again and again.
0: Kani daivam anetundi oka tattamu okka thuri vaste podu.
1: But yet the divinity, when once it is there, it shall never vanish.
0: Vaste podu okati.
1: One thing if it comes it doesn't go.
0: Vaste radu.
1: Another if it goes it will never come back.
0: Podu radu.
1: Another, and neither it goes.
0: ఈ మూడింటిని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should try to know all these three.
0: వస్తే పోదు ఇంకా.
1: If it comes, it will never go.
0: ఏమిటది?
1: What is that?
0: అది ఏ జ్ఞానము?
1: That is wisdom.
0: జ్ఞానం వచ్చింది పోయింది, జ్ఞానం వచ్చింది పోయింది, అది జ్ఞానం కాదది.
1: If you say wisdom has come, it vanished, it's not wisdom.
0: ఒక్కసారి జ్ఞానం వచ్చినా తిరిగి పోదు.
1: When once wisdom comes, it will never leave you.
0: రెండవది పోయిందా తిరిగి రాదు.
1: The second, if it goes, it will never come back.
0: అది ఏ అజ్ఞానము?
1: That is ignorance.
0: Podu radu.
1: Next, neither comes nor goes.
0: Adi divyattamu prema.
1: That is the divine love.
0: Poyyanikanti kaadu, vachetuvanti kaadu.
1: It neither goes nor comes.
0: Okkatoori nee hrudayamulo praveshinchana ayipoyindi inka.
1: When once it is there in your heart, that comes to stand.
0: Ee moodintini vidyarthulu chakkaga gurtinchali.
1: Students should know all these three.
0: Kontha kaalam bhakti, mari kontha kaalam daniki virakti. Ee vidhanga raakoodadu.
1: Sometimes they are devoted, sometimes they
0: ఇది
1: are not.
0: భక్తియే కాదు,
1: ఇస్ నో డివోషన్ అట్ ఆల్.
0: రాకపోగలిగినటువంటి అజ్ఞానమే.
1: దట్ విచ్ కమ్స్ అండ్ గోస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: వచ్చేది పోయేది అజ్ఞానమే.
1: ఇగ్నోరెన్స్ కమ్స్ అండ్ గోస్.
0: అది ఏ అహంకారము.
1: దట్ ఇస్ ఈగో.
0: అహంకారం వస్తుంది పోతుంది.
1: ఈగో కమ్స్ అండ్ గోస్.
0: ధనము కలిగిన నాడు, కలిమి కలిగిన నాడు, కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: At times of affluence, prosperity, he denies even God.
0: Kalimi మించిపోవా కనపడు దైవంబు.
1: When money goes, then he will see God then.
0: అది ఉండినంత వరకు కైలాసపతినైన ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: So long there is money, the sinner moves about disobeying God.
0: ధనము అది కాదు.
1: It's not the money that's.
0: గుణమే మన ధనము.
1: The character is the true wealth.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధనములు ఎన్నో మారుతుంటాయి.
1: The worldly money changes.
0: ఈనాడు మీ తండ్రి గారు ఏదో 500 rupees నీకు మనీ ఆర్డర్ చేశాడు.
1: Supposing your father sends you 500 rupees by money order. 500
0: rupees చేతిలో పట్టుకుని నోటును ఇది నాది అని ఆనందపడుతుంటే,
1: వాచింగ్ ది 500 rupee note యూ ఫీల్ హ్యాపీ.
0: ఆ 500 rupees నీ ముఖాన్ని చూసి నవ్వుతుందట.
1: ద 500 rupee note స్టార్ట్స్ లాఫింగ్.
0: ఒరే పిచ్చివాడ, సాయంకాలానికి నేను ఇంకొక అంగడికి పోతున్నాను.
1: The 500 rupee currency note tells
0: you
1: more than cash.
0: శాశ్వతంగా ఉండేటువంటి దాన్ని కాను.
1: I will not stay with you permanently.
0: ఇలాంటి ముఖాలు ఎన్నో చూచాను, ఇంక ఎన్నో చూడబోతాను.
1: I have seen so many faces like you and also in future.
0: కాబట్టి నేను మించేదాన్ని కాదు అని చెప్తుందట.
1: And the note tells you
0: ధనం ఒక దగ్గర నిలుస్తుందా?
1: Money will not stay with anybody.
0: కాళ్ళ కింద నీళ్ల వలె కదిలిపోతుంటాది.
1: It is something like a flowing water, ever flowing water.
0: కాని ధనం ఏ ధనము?
1: But what is that wealth?
0: అనుగ్రహ ధనము.
1: It is the wealth of grace.
0: ప్రేమ ధనము.
1: That's the wealth of love.
0: అది ఆశీర్వాద ధనము.
1: That is the wealth
0: of
1: grace. అది
0: అనుగ్రహ ధనము.
1: That is the wealth of grace.
0: ఆ ధనము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోదు ఇంకా.
1: That wealth when once it comes it never vanishes.
0: దాన్ని మీరు సంపాదించుకోవాలి.
1: That we should acquire.
0: జన్మ జన్మల యొక్క ఫలితం చేతనే ఇప్పుడు ఈ యొక్క అవకాశం లభ్యమైంది.
1: It's because of a crude merit of the past lives you could be born here.
0: పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన ధనాన్ని మనము వచ్చింది కదా అని వినియోగించుకోవచ్చును, కానీ ఈనాడు కూడా తిరిగి దాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: నో డౌట్ యూ కెన్ ఎంజాయ్ ది వెల్త్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్, బట్ యూ షుడ్ యాడ్ ఆన్ ఈవెన్ ద ప్రెసెంట్.
0: మా నాన్నగారు సంపాదించినటువంటిది కాబట్టి ఈ 10,000 rupees నా దగ్గర ఉందని ఖర్చు పెట్టుకోవచ్చును.
1: యూ మే స్పెండ్ ఆల్ ది 10,000 rupees.
0: కానీ ఈ 10,000 rupees ఎంతకాలం నీకు పనికి వస్తాయి?
1: బట్ వాట్ విల్ హ్యాపన్ లేటర్?
0: పోతుంది, ఖర్చు అవుతూ అవుతూ అవుతూ అవుతూ 10,000 rupees అయిపోయిందట్టునే నీవు బికారైపోతావు.
1: ఆఫ్టర్ 10,000 rupees ఆర్ ఎగ్జాస్టెడ్ యూ బికమ్ ఏ బెగ్గర్.
0: కనుక ఈ 10,000 rupees తండ్రి సంపాదించింది పెట్టుకుని నీ సంపాదన నువ్వు దాన్ని ప్రయోగించుకోవాలి.
1: విత్ 10,000 rupees గివెన్ టు యూ బై యువర్ ఫాదర్ యూ షుడ్ యాడ్ ఆన్.
0: వేదాంతమునందు క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అన్నారు.
1: ద వేదాంత సేస్ ద మూమెంట్ మెరిట్ ఈస్ ఎగ్జాస్టెడ్ the soul returns back to the earth.
0: క్షీణించిపోతానే ఇది కూడా క్షీణించిపోతుంది.
1: The moment the merit diminishes you also lose the state. How?
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఎలక్షన్ లో నిలిచాడు ఒక విద్యార్థి.
1: A student contested in the election.
0: దాంతో జయం అయిపోయింది.
1: He won the election.
0: అసెంబ్లీలో పోయాడు.
1: He went to the assembly.
0: అసెంబ్లీ హాల్ లో కూర్చున్నాడు.
1: He sat there in the assembly hall.
0: ఒక ఎమ్మెల్యే అయినాడు.
1: Now he is an MLA.
0: ఎంత వరకు?
1: How long?
0: 5 years.
1: 5 years only.
0: తిరిగి ఒక్కో సంవత్సరం తరిగిపోతూ వచ్చింది.
1: 1 year passes, another year passes.
0: 5 సంవత్సరంలో పోతానే తిరిగి ఇంటికి రావాల్సింది, అసెంబ్లీలో కూర్చోడానికి వీలు కాదు.
1: ఆఫ్టర్ ద టర్మ్ ఆఫ్ 5 years ఓవర్ హి మస్ట్ రిటర్న్.
0: చీనే పుణ్యే మత్స్యలోకం విశంతి, ఇదంతా అయిపోయింది.
1: ఆల్ దిస్ మెరిట్ ఇస్ ఎగ్జాస్టెడ్.
0: కనుక అది అయిపోయే లోపల తిరిగి ప్రజల యొక్క మన్నన్ను కొంతవరకు సంపాదించుకోవాలి.
1: దెన్ యూ షుడ్ సీ దట్ హీ విల్ విన్ ది అప్రిసియేషన్.
0: నీకు ప్రాప్తించింది ఈ యొక్క ప్రాప్తి.
1: You could have this deservedness because
0: of past life.
1: With all sacred thoughts you can develop the accrued merit of the
0: past. Therefore
1: the past and the present will add on. It would only add or multiply.
0: కనుకనే నీవు ఈ యొక్క జన్మంలో కూడాను పవిత్రమైన రీతిగా నీవు జీవితాన్ని గడపాలి.
1: సో ఇన్ ది ప్రెసెంట్ లైఫ్ యూ షుడ్ లీడ్ ఎ
0: సేక్రెడ్ లైఫ్. అందుకున్నటువంటి గ్రేస్ను, ప్రేమను, ఒక అనుగ్రహాన్ని నీవు తప్పక దాన్ని బలపరచుకోవాలి.
1: యూ షుడ్ స్ట్రెంగ్థెన్ ద గ్రేస్ అండ్ ద లవ్ యూ రిసీవ్డ్.
0: అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిగ్రీస్ యూ గెట్,
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్,
0: ఏ ఉద్యోగాలు చేసినప్పటికీ,
1: ఎనీ జాబ్ యూ,
0: ఎంత ధనం సంపాదించినప్పటికీ,
1: మనీ యూ ఎర్న్,
0: ఇవన్నీ కూడాను శాశ్వతాలు కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఎర్న్ రెప్యుటేషన్, గుడ్ నేమ్.
0: జననము వచ్చినందుకు ఆ కీర్తిని మనం సంపాదించినందుకే ఆ జన్మం యొక్క సార్థకం.
1: హావింగ్ బీన్ బోర్న్, get a good name, that is the aim.
0: ఎప్పుడు చూసినా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటుంటే ఇంక ఎప్పుడు నీవు దీన్ని తప్పించుకునేది?
1: If we go on repeating mistakes committed again and again, when can you
0: ఒక దొంగ ఉండినాడు. దొంగ ఉండినాడు.
1: దేర్ ఇస్ ఎ థీఫ్.
0: దొంగతనం చేసేది జైల్లో పోయి కూర్చునేది.
1: హి కమిట్స్ ఎ థెఫ్ట్ అండ్ హి విల్ బి ఇంప్రిజన్డ్.
0: చాలా పెద్ద దొంగతనం, ఒకరు చంపి దొంగతనం చేశాడు.
1: రియల్లీ హి కిల్డ్ వన్ పర్సన్ అండ్ కమిటెడ్ బర్గ్లరీ.
0: వాళ్ళని తీసుకుని పోయారు, మూడేళ్లు కఠిన శిక్ష అని జైల్లో పెట్టారు.
1: హి వాస్ టేకెన్ కెప్ట్ ఇన్ ఎ ప్రిజన్ ఫర్ 3 ఇయర్స్.
0: సరే, మూడేళ్లు కూడా జరిగిపోయింది.
1: 3 ఇయర్స్ కంప్లీటెడ్.
0: ఆ యొక్క పోలీస్ అక్కడ జైలు సూపరింటెండెంట్ వచ్చాడు.
1: ద జైల్ సూపరింటెండెంట్ కేమ్.
0: నాయన, నీ గడువు తీరిపోయింది.
1: The period of punishment is over.
0: నిన్ను వదిలిపెట్టేస్తున్నాము.
1: యూ విల్ బి రిలీజ్ టుమారో.
0: నీ తట్ట బుట్ట చట్ట అంతా కూడా చెక్ చేసుకో అన్నాడు.
1: చెక్ అప్ యువర్ బ్యాగేజ్. బ్యాగేజ్
0: బ్యాగేజ్ అంతా తీసుకోమన్నాడు. అప్పుడు వాడు చేతులు పొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు.
1: And then prisoner paid his respects and started speaking to superintendent.
0: తిరిగి రేపోమన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని అన్నాడు.
1: The prisoner said, sir, I am going to come back tomorrow or day after. Better I keep my baggage here.
0: ఇంక నేను దొంగతనం చేస్తాను అని వాని ఉద్దేశం.
1: His idea is to repeat the same theft.
0: అలాంటి వానికి ఏం చేసే ఏం ప్రయోజనం?
1: What is the fun of doing anything to
0: ఒక్క తూరి మనం జైలుకి పోయినామా, తిరిగి జైలుకి పోకుండా చూసుకోవాలి.
1: When once you are in a prison, you should never enter.
0: మందులు తినేది దేనికోసం అని చెప్పి ఎవరినైనా ప్రశ్నిస్తే రోగ నివారణ కోసం అంటారు.
1: If you ask anybody why do you take medicine, they say to seek relief.
0: సరైన ఆన్సర్ కాదు.
1: It's not correct answer.
0: ఎందుకు మన బ్యాగేజ్ అంతా తీసుకోమన్నాడు.
1: Collect your bag.
0: అప్పుడు వాడు చేతులు పొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు.
1: And then prisoner paid his respects and started speaking to superintendent.
0: తిరిగి రేపోమన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని.

0: కోసం అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే రోగ నివారణ కోసం అంటారు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడీ వై డు టేక్ మెడిసిన్ దే సే టు సీక్ రిలీఫ్.
0: సరి అయిన ఆన్సర్ కాదు.
1: ఇస్ నాట్ కరెక్ట్ ఆన్సర్.
0: ఎందుకు మందు తింటున్నావు?
1: వై డు యు టేక్ మెడిసిన్?
0: మందు తినకుండా ఉండే కోసం మందు తింటున్నాను.
1: వీ టేక్ మెడిసిన్ టు సీ దట్ వీ డోంట్ టేక్ అగైన్.
0: అది సరి అయినటువంటి ఆన్సర్.
1: దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
0: కాదు, నేను రోగ నివారణ కోసం అంటారు.
1: We say it's for cure.
0: కొని ఆ మందుకు ఆ రోగం నివారణ కావచ్చు, కొత్త రోగం ఒకటి రావచ్చు.
1: This medicine may be a cure for the disease. You may have another disease. Then you need another medicine later.
0: కొని మందు తినే దేని కోసం అంటే ఇంకా మందు తినకుండా ఉండే కోసము, అలాగే రోగమే రాకుండా ఉండే కోసం.
1: You take medicine now so that you don't need any medicine later.
0: జన్మం వచ్చిందే దేని కోసము?
1: Why are you born?
0: తిరిగి జన్మం రాకుండా ఉండే కోసం జన్మం.
1: Not to be born again.
0: అది సరైన ఆన్సర్.
1: That is the correct answer.
0: పరీక్షకు ఎందుకు నువ్వు పోతున్నావు?
1: వై డు అపియర్ ఫర్
0: తిరిగి పరీక్షకు పోకుండా ఉండే కోసం పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ యు డోంట్ అపియర్ అగైన్.
0: అంతేగాని తిరిగి నీ పరీక్షకు పోవటం ఫెయిల్ కావటం, పరీక్షకు పోవటం ఫెయిల్ కావటం ఇదేనా? ఇది కాదు. తిరిగి పరీక్షకు పోకుండా ఉండాలి.
1: ఇఫ్ యు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ నౌ, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ లేటర్.
0: ఇలాంటి ఆన్సర్స్ మనం చక్కగా గుర్తించుకొని త్వరగా వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో హావ్ టు నో ది ఆన్సర్స్ క్లియర్లీ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్.
0: పిల్లలందరూ కూడా ఇలాంటి దీర్ఘమైన ఆలోచనలు చేయటం లేదు.
1: స్టూడెంట్స్ విల్ నాట్ థింక్ దట్ డీప్ ఎనఫ్.
0: ఒక చిన్న పదం,
1: a small word.
0: నిత్యము నేను వస్తున్నాను అంటారు.
1: We say that I come every day.
0: నిత్యం అనగా ఏమిటి?
1: What do you mean by నిత్యం?
0: అబ్బో, ఇది చాలా పెద్ద అర్థంతో కూడినటువంటిది.
1: It has got lot of meaning.
0: నిత్యం అనగా మన దృష్టి లోపల దినము అనుకుంటారు.
1: నిత్యం మీన్స్ ఎవ్రీ డే, ఎ డే.
0: నిత్యం అనగా మార్పు చెందినటువంటిది.
1: Nityam means that which is changeless.
0: Nityamainatvantidi.
1: That which is permanent.
0: Satyamainatvantidi.
1: That which is true.
0: Trikala bhajyamainatvantidi.
1: Which is indivisible.
0: Moodu kalamulandu maranatvantidi.
1: That which does not
0: Adi
1: change.
0: Nityamu.
1: That is nityam.
0: Inta goppa arthamuga undinatvanti dani nityam ante oka dinamu ga manu bhavistunnam.
1: It has got such a good lot of meaning.
0: Itta vedanta paribhashiyandu ఒక్కొక్క పదమును కూడాను ఎంతో అమితమైనటువంటి అఖండమైనటువంటి యొక్క విలువలంతా ఉంటున్నాయి.
1: ఇన్ వేదాంత ఎవ్రీ స్మాల్ వర్డ్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ మీనింగ్ బిహైండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మన జీవితం అనేటువంటి పారమార్థిక జీవితం.
1: అవర్ లైఫ్ షుడ్ బి స్పిరిచువల్.
0: కానీ ఇప్పుడు మనం జీవించేది వ్యావహారిక జీవితం.
1: బట్ వీ లీడ్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
0: కానీ దీని ఫలితము ప్రాతిభాషికము.
1: బట్ ద రిజల్ట్ ఈస్ వన్ ఆఫ్ మిస్టేకన్ ఐడెంటిటీ.
0: పారమార్థికము, వ్యావహారికము,
1: వరల్డ్లీ,
0: ప్రాతిభాషికము,
1: ఈ
0: మూడింటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: వీ షుడ్ నో ది యూనిటీ ఆఫ్ ది త్రీ.
0: దీనిని త్రికూటము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్
0: ఆ త్రికూట స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ త్రికూటం.
0: త్రికూటం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై త్రికూటం?
0: సముద్రము,
1: ఓషన్.
0: సముద్రం ఇది పారమార్థికము.
1: దిస్ ఓషన్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అలలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉన్నాయి, ఇది వ్యావహారికము.
1: సో మెనీ వేవ్స్ ఎమనేట్ ఒరిజినేట్ అవుట్ దిస్ ఓషన్.
0: ఈ వేవ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఫ్రమ్ ఆర్ ద బోర్న్?
0: సముద్రం నుంచినే పుడుతున్నాయి.
1: బోర్న్ అవుట్ ది ఓషన్.
0: ఈ సముద్రంలో ఏ రుచి ఉంది?
1: వాట్ ఈ వాట్ టేస్ట్ ఇస్
0: దేర్? ఈ వేవ్స్ లో కూడా ఉంటుంది.
1: ద టేస్ట్ ఆఫ్ ది ఓషన్ ఇస్ వెరీ మచ్ దేర్ ఇన్ ఎ వేవ్.
0: ఈ సముద్రంలో ఏ విధమైనటువంటి యొక్క తెలుపు ఉంది?
1: వాట్ కైండ్ ఆఫ్
0: ఆ అలలో తెలుపు ఉంది? సముద్రంలో ఏ గుణములు ఉంటున్నావో అలల్లో కూడా అదే గుణములే ఉంటున్నాయి.
1: ద క్వాలిటీస్ ఆఫ్ ది ఓషన్ ఆర్ వెరీ మచ్ దేర్ ఇన్ వేవ్స్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి సముద్రం నుంచి వ్యావహారికమైనటువంటి అలలు మనం పుడుతున్నాయి.
1: దేర్ ఫోర్ అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఓషన్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ ఆఫ్ వరల్డ్ లైఫ్.
0: ఈ యొక్క వ్యావహారికమందు కూడాను పారమార్థికమైనటువంటి భావాలు ఉండాలి.
1: సో ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ వీ షుడ్ కీప్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: ఈ వ్యావహారికమందు కూడాను ప్రాతిభాషికము నురుగుంటుండాలి.
1: దెన్ వి ఫైండ్ ద ఫోమ్ ప్రాతిభాషిక.
0: కనుకనే సముద్రమునందు అలలయందు నురుగునందు ఒకే గుణం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద ఓషన్ ద వేవ్ అండ్ ద ఫోమ్.
0: అప్పుడే ఇది సముద్రం అలలు అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ కాల్ ఇట్ ఇట్స్ ఎ వేవ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: సచ్చిత్ ఆనందం అనేటువంటి ఓషన్ నుంచి కూడాను మానవత్వం అనేటువంటి అలలు పుట్టేది.
1: Out of this ocean of Satchidananda, the being, awareness and bliss, you find the waves of mankind. So everyone must possess this Satchidananda.
0: Sat anaga emiti?
1: What is Sat?
0: Being.
1: Sat is being.
0: Chit anaga emiti?
1: What is Chit?
0: Awareness.
1: Awareness.
0: Ee rendinti oka ekattamu aanandamu.
1: The combination of the two is ananda, bliss.
0: కనుకనే మనం ఆనందాన్ని కోరుతున్నాము.
1: యు వాంట్ టు బి బ్లిస్ఫుల్.
0: చిత్ అనేటువంటిది మనలో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అవేర్నెస్ ఇన్ యూ.
0: సత్ అనేటువంటిది కూడా మనలోనే ఉంటుండాలి.
1: ద బీయింగ్ ఈజ్ ఇన్ యూ.
0: కనుకనే మన బాబా అనేటువంటి పదంలో ఉండే ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తించవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇన్ ది వెరీ నేమ్ బాబా.
0: బాబా డబుల్ డిగ్రీ, బిఏ బిఏ.
1: బాబా హ్యాస్ గాట్ డబుల్ డిగ్రీ.

0: When death is at your doorstep, your grammar will not come to your rescue. Oh fool, chant the name of God. Hari Govinda, Hari Govinda.
1: Oh manda buddhi.
0: Oh dull-headed dunce.
1: Oh doubt buddhi.
0: Oh doubting fellow.
1: నీవు ఏమాత్రం కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఇట్ ఫ్రేజ్.
1: హరి గోవింద
0: హరి
1: గోవింద
0: రిపీట్ గాడ్స్ నేమ్. హరి గోవింద
1: దైవాన్ని స్మరించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవ ప్రేమను నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ గాడ్.
1: అమృతాన్ని నీవు ఆరగించు.
0: ఆల్సో డ్రింక్
1: ఆనందాన్ని అనుభవించు.
0: బి బ్లిస్ఫుల్.
1: అన్యులకు పంచు.
0: షేర్
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నించు.
0: అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంజాయ్ గాడ్స్ బ్లెస్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: దిస్ ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: సంపాదించాను, ఇండ్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనము?
0: Not that you have earned money, that you construct a house. As you leave this world, you must go empty-handed. You cannot take even a minute thing. If there is possibility to take fistful of sand, there will be no sand in Bharat at all.
1: తాను కట్టిన ఇంటిలో కూడా ఆ యొక్క దేహాన్ని ఉంచారు ఎవరు.
0: ద బాడీ విల్ నాట్ బి కెప్ట్ ఇన్ దిస్ హౌస్ వే విచ్ ఇస్ బిల్ట్ బై హిమ్. ఇట్ విల్ బి కెప్ట్ అవుట్ సైడ్.
1: ఇలాంటిది ఈ దేహం.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: కానీ అలాంటి దేహంతో మనం సాధించవలసిన దాన్ని మంచిగా సాధించాలి.
0: బట్ విత్ దిస్ బాడీ వి షుడ్ అచీవ్ వాట్ వి హావ్.
1: దేహం అమృతము, కానీ మనసు ఆత్మ అమృతము.
0: బాడీ ఇస్ అమృత ఫాల్స్ బట్ ఆత్మ ఇస్ అమృత నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్.
1: అమృతమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి.
0: సో లీడ్ అన్ ఇమ్మోర్టల్ లైఫ్.
1: ఏమిటి ఆ అమృతం జీవితం?
0: వాట్ ఈస్ దట్ నెక్టర్ ఐన్ లైఫ్?
1: దైవ ప్రేమకు పాత్రులు కావాలి.
0: వీ షుడ్ డిసర్వ్ గాడ్స్ లవ్.
1: అది ఒక్కటి ఉంటే ఇంకెన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ గాడ్స్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక
0: సో
1: విద్యార్థులు,
0: స్టూడెంట్,
1: ఈ విద్యతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ స్టడీ,
1: ఈ విజ్ఞానంతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ సైన్స్,
1: మీ యొక్క డిస్క్రిమినేషన్ తో పాటు
0: విత్ యువర్ డిస్క్రిమినేషన్,
1: మీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు ఎరగాలి.
0: యు షుడ్ నో ద నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అని.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ సుప్రీమ్ ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఈ లోక సంబంధమైన విద్యలు అన్ని కూడా నువ్వు కేవలము చిన్న చిన్న కాలువల వంటివి.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ స్మాల్ లేక్.
1: అన్ని కాలువలు చేరి సముద్రంలో చేరిపోవాలి.
0: ఆల్ రివర్స్ మర్చ్ అల్టిమేట్లీ ఇన్ ఎన్ ఓషన్.
1: సముద్రము ఆధ్యాత్మిక విద్య.
0: ఓషన్ ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: నదీనాం సాగరోగతి.
0: ఆల్ రివర్స్ మర్చ్ ఇన్ ఓషన్.
1: ఈ నదులకు మరొక చోట స్థానం లేదు.
0: రివర్స్ డోంట్ గో ఎనీవేర్.
1: అయితే
0: హవెవర్
1: ఈ నదులకు కొన్ని గట్లు పెట్టాలి.
0: హవెవర్ ఎవ్రీ రివర్ షుడ్ హావ్ సర్టన్ బండ్స్.
1: దీనికి గట్టు లేకపోతే
0: వితౌట్ బండ్స్
1: ఎట్ట ప్రవహిస్తుందో, ఎన్ని కొంపలు ముంచుతుందో, ఎన్ని గ్రామాలు ముంచుతుందో, ఏమి ప్రమాదం చేస్తుందో ఎవరు చెప్పడానికి వీలు.
0: రివర్ వితౌట్ బండ్స్ మే ఫ్లో ఇన్ ఎనీ డైరెక్షన్ సో దాట్ ద హోల్ ఏరియా
1: చాలా వేగంగా పోతుంటది.
0: బికాస్ దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: చాలా డీప్ గా ఉంటుంటది, లోతుగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ సో డీప్.
1: కనుక ఇలాంటి ప్రవాహాన్ని మనం సముద్రంలో చేర్చాలంటే ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వి డూ ఇన్ ఆర్డర్ టు మర్జ్ ఇన్ ఓషన్?
1: ఇటువైపున ఒక గట్టు, ఇటువైపున ఒక గట్టు కట్టుకోవాలి.
0: వి మస్ట్ హావ్ వన్ బండ్ దిస్ సైడ్ అనదర్ ఆన్ ద
1: సైడ్. అదే అష్టాక్షర నామము.
0: దట్ ఇస్ ఎయిట్ లెటర్డ్ నేమ్.
1: సంశయాత్మ వినశ్యతే. ఇది అష్టాక్షర నామం. సంశయాత్మ వినశ్యతే. నిస్సంశయంగా ఉంటుండాలి. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సంశయం కాకూడదు. సంశయాత్మ వినశ్యత ఇస్ వన్ బండ్ ఎయిట్ లెటర్ వన్. నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: ఒకవైపున ఆ సంశయాత్మ వినశ్యత.
0: సో వీ షుడ్ బి డౌట్లెస్ ఆన్ వన్.
1: రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది ఎనిమిది అక్షరాలు.
0: ద సెకండ్ బండ్ ఆన్ దిస్ సైడ్ ఇస్ ఎయిట్ లెటర్డ్ శ్రద్ధావాన్ లభతే.
1: శ్రద్ధ ఒకవైపున, నిస్సంశయం ఒకవైపున, ఈ రెండు కట్టు కట్టిందట్టే ఈ యొక్క జీవితం అనే ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరంలో చేరిపోతుంది.
0: దేర్ఫోర్ విత్ టూ బండ్స్ ఆన్ ఐదర్ సైడ్, doubtlessness on one side, steadfastness on another side, this river will flow and merge in the grace of ocean.
1: ఎన్ని జపంలో చేస్తున్నారు?
0: వి డూ జప నౌ.
1: ఎన్ని శ్రవణంలో చేస్తున్నారు?
0: వి లిసన్ టు మెనీ థింగ్స్.
1: ఎంత ధ్యానంలో చేస్తున్నారు?
0: వి మెడిటేట్.
1: కానీ ఈ నది ముందుకు పోవటం లేదు.
0: బట్ వి డోంట్ మార్చ్ ఫార్వర్డ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: భౌతికమైనటువంటి దీంతో నువ్వు చేస్తున్నావు.
0: దాట్స్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇదంతా కూడా కేవలం టేప్ రికార్డు, గ్రామ్ఫోన్ ప్లేట్ వంటివి.
0: ఇట్ ఈస్ లైక్ ఎ టేప్ రికార్డ్ అండ్ గ్రామ్ఫోన్ ప్లేట్.
1: ఆ గ్రామ్ఫోన్ ప్లేట్ పాడే సమయంలో ఏడుస్తుంది.
0: గ్రామ్ఫోన్ ప్లేట్ యాజ్ యూ లిసన్ టు ఇట్ యూ.
1: కానీ దాని చూసి ఏమైనా ప్లేట్ ఏమైనా ఏడుస్తుందా?
0: బట్ గ్రామ్ఫోన్ ప్లేట్ విల్ నాట్ క్రై.
1: కనుక ఏ నిమిషంలో ఎప్పుడు జరుగుతుందో,
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ మూమెంట్?
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించెదరు.
0: హూ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ ఎట్ వాట్ మూమెంట్?
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించదురు.
0: At what moment of time what is going to happen, who can imagine?
1: కనుక నిమిషమునకును క్షణ క్షణమునకును మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
0: So we should be very careful every minute, every moment.
1: కనుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: Therefore be careful every moment.
1: మీ వైస్ ఛాన్సలర్ చెప్పారు.
0: Your vice chancellor said.
1: ఆదిశంకర్ల విషయమే చాలా బాగా చెప్పాడు.
0: He also explained ఆదిశంకర్.
1: అతను కాలడి అనేటువంటి చిన్న గ్రామంలో పుట్టినటువంటి వాడు.
0: He was born in a village by name కాలడి.
1: కానీ అతని పీఠాధిపతిగా చేసినప్పుడు,
0: but when he is made head priest,
1: ఆదిశంకర్లకు ఎట్టి అహంకారము లేదు.
0: ఆదిశంకర had no
1: jealousy. ఎట్టి మమకారము లేదు.
0: No attachment.
1: ఎట్టి అసూయలు లేదు.
0: No jealousy.
1: కానీ తర్వాత వచ్చినటువంటి వారికంతా కూడా మధ్య మధ్య వారికంతా ఇవన్నీ ప్రవేశిస్తూ వచ్చాయి.
0: But the followers thereafter, they had all these traits.
1: శంకరాచార్యులు ఇది కనుక్కున్నాడు.
0: శంకరాచార్య కుడ్
1: ఈ మఠములకు ఒక పద్ధతి పెట్టాలి.
0: హీ వాంటెడ్ ఎ ప్రొసీజర్ టు బి అడ్హియర్డ్.
1: ఇటువైపున ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్, అటువైపున ఒక ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్.
0: హీ అసైన్డ్ ద జాబ్ టు వన్ పర్సన్ టు సర్వ్ ఎస్ వాచ్.
1: దండం చేతిలో పట్టుకోవాలి.
0: అనదర్ ఆన్ ద అదర్ సైడ్.
1: దండం చేతిలో పట్టుకోవాలి.
0: అండ్ వన్ షుడ్ హోల్డ్ ద స్టిక్ ఆన్ హ్యాండ్.
1: రెండు నిమిషాలకు వాడు ఇటువైపున వీడు అటువైపున ఒక వాక్యాన్ని చెప్తూ పోవాలి.
0: So for every 2 minutes they should move in opposite directions, repeating one sentence.
1: ఈ మూడవ శంకరాచార్యులు వచ్చాడు.
0: Then came the third శంకరాచార్య.
1: ఆయన అనుకుంటున్నాడు, ఆహా ఇంత భూములు ఉన్నాయి నాకు, ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత ప్రజలంతా నన్ను ఆకర్షిస్తున్నారు, ప్రజలంతా కూడా నన్ను ఆరాధిస్తున్నారు అని కొంచెం అహంకారంగా తలుచుకుంటూ వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ వచ్చాడు.
0: Then immediately there appeared two people walking in the opposite direction, repeating be careful.
1: Tu poyaru o shankarlavara ee ahankaranik avakasam ivaddu, jagrata jagrata jagrata jagrata ani aa pewans hecharistu vacharu.
0: It only means they were cautioning him, never be egoistic, be careful.
1: Adiye meelo kudunu ante jagrata undali.
0: You should have that kind of caution.
1: Bhagavantuni naamam aneetvanti okka thread tho,
0: with the thread of God's name,
1: rope,
0: with the rope of God's
1: thread,
0: not thread rope,
1: naam anetundi very strong rope,
0: this name is a strong rope,
1: ee naamam anetundi thraduto,
0: with this rope of God's name,
1: naami ane bhagavantuni katti,
0: and you have to bind the God himself,
1: naalukane gootaniki baaga bigichali,
0: and the tongue must be tied up to a post tightly.
1: కనుకని ఈ నామం అనేటువంటి త్రాడు నాలుకనేటువంటి గూటానికి చక్కగా కట్టేస్తే భగవంతుడు మీ దగ్గర నిలిచిపోతాడు.
0: అండ్ దేర్ఫోర్ దిస్ రోప్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైడ్ అప్ టు దిస్ టంగ్,
1: నామము త్రాడు,
0: అండ్ గాడ్స్ నేమ్ ఇస్
1: రూపము,
0: అండ్ గాడ్ ఇస్ ఫార్మ్,
1: గూటము నాలుక,
0: అండ్ ఇట్స్ ది టంగ్ దట్ ఇస్ ద పోస్ట్ హియర్.
1: కనుక మీకు నాలుక కట్టివేయాలి.
0: సో యూ హావ్ టై అప్ దిస్ టంగ్.
1: జిహ్వే
0: ద టంగ్
1: రసగ్నే
0: నోస్ ది టేస్ట్,
1: మధుర ప్రియత్వం,
0: కెన్ స్పీక్ సత్యం
1: హితం త్వం,
0: ఇన్ ఎ ప్యాలెటబుల్ వే
1: పరమం వదామి. ఆ పవిత్రమైనటువంటి ఇది చెప్తున్నాను,
0: సీక్రెట్ థింగ్ ఐఎమ్ టెలింగ్
1: ఆవర్ణయేథ

0: ఆ మధురాచ్యం ఏమిటి తెలుసిన?
1: యు నో వాట్ దోస్ స్వీట్ వర్డ్స్ ఆర్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: దోస్ స్వీట్ లెటర్స్ ఆర్ దీస్ గోవింద మాధవ.
0: అంత మధురమైనటువంటివి అవి.
1: దట్స్ సో స్వీట్.
0: కనుకనే మాధవుడు అన్నారు.
1: ఈజ్ మాధవ.
0: మాధవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మాధవ?
0: మా అనగా మాయా.
1: మా
0: అనగా లక్ష్మి.
1: లక్ష్మి.
0: మా అనగా భూమి.
1: అర్త్.
0: కాబట్టి భూమికి లక్ష్మికి ఈ యొక్క వేదములకు ధవుడు.
1: సో
0: ధవుడు అనగా భర్త.
1: ధవ మీన్స్ మాస్టర్.
0: మాస్టర్.
1: మాస్టర్.
0: ఇతని అధికారి.
1: హీ హస్ గాట్ అథారిటీ.
0: మా ధవ. లక్ష్మికి అధిపతి.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్
0: భూమికి. మాస్టర్.
1: మాస్టర్ ఆఫ్ అర్త్.
0: చూసావా? మాధవుడు మాయకు హస్బెండ్.
1: He is the husband of this illusion.
0: Kaga Madhava anetunte padamuku inta artham untundadi.
1: The word Madhava has got lot of meaning.
0: Anaga mayaku thanu yajamanuduga unnadu.
1: He is the master of this illusion.
0: Lakshmiki thanu yajamanuduga unnadu.
1: The master of wealth.
0: Prakrutiki thanu yajamanuduga untundadu.
1: The master of this nature.
0: Atuvanti yajamanudini manam pattinappudu sarvamu manaku vasamaipothundi.
1: When once you submit yourself to the master, you can have anything else.
0: Damodara Madhaveti.
1: గోవింద దామోదర మాధవ.
0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: జాగ్రత్తగా విను.
1: లిసన్ కేర్ఫుల్లీ.
0: జిహ్వే,
1: ఓ టంగ్.
0: రసగ్ని,
1: వన్ దట్ నోస్ టేస్ట్.
0: నీకు రసం తెలిసినటువంటి దానికి రుచి తెలుస్తుంది నీకు.
1: యు నో ది టేస్ట్.
0: మధుర ప్రియత్వం. ఎంత మధురం పలుకుతావు నీవు.
1: హౌ నైస్, హౌ స్వీట్లీ యు టాక్.
0: నీవు చాలా గొప్పదానివి.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీ దగ్గర ఉన్నటువంటి మహాగుణములు దేనికి లేవు.
1: గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: ఏదైనా ఒక పదార్థం నాలుగు పైన పెట్టినప్పుడు
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: తీయంగా మధురంగా ఉంటుంటే నేను అనిపించకూడదు.
1: ఇఫ్ ఎనీ డెలీషియస్ ఐటమ్
0: సర్వాంగానికి సప్లై చేసేటువంటి విశాల హృదయమైనటువంటి స్టమక్ కు అందించాలి అని మింగివేస్తుంది.
1: ద టంగ్ ఫీల్స్ దట్ ఇట్ షుడ్ నాట్ కీప్ ది ఫుడ్ టు ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ సప్లైస్ టు ది ఎంటైర్ బాడీ.
0: చేదుగాను రుచిహీనంగా ఉంటుంటే ఇది మనకొద్దు అని బయట పారేసేస్తుంది.
1: బట్ if that item, the food partaken, is bitter and tasteless, it will be spitted out.
0: Inka deeni yokka chama,
1: forbearance.
0: Chama satyam,
1: forbearance.
0: Chama vedamu,
1: it is veda.
0: Chama dharmamu,
1: it is dharma.
0: Chama yogamu,
1: it is yoga.
0: Chama yajnamu,
1: yajna.
0: Chama sarvasvambu sarvalokamulandu.
1: Forbearance is everything in all the worlds.
0: Aa chama okka nalukku maatrame untunda.
1: It is this forbearance that the tongue has.
0: Yes, Lord.
1: How?
0: దంతములు ఉన్నాయి, 32 దంతములు, చాలా సూటిగా ఉంటున్నాయి, మంచి కత్తుల వలె ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ షార్ప్ టీత్ లైక్ స్వోర్డ్స్. 32
0: దాని మధ్యలో వెరీ సాఫ్ట్ టంగ్ ఉంటుండాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 32 షార్ప్ టీత్ దేర్ ఇస్ ద సాఫ్ట్ టంగ్.
0: ఏ కొంచెం అటు ఇటు తెలిపోయినా కట్ చేస్తాయి టంగ్.
1: ఎ స్లైటెస్ట్ స్లిప్ విల్ కట్ ది టంగ్.
0: ఇలాంటి చాలా దుర్మార్గుల మధ్యలోపల తని నాలుక జీవిస్తుంటుండాలి.
1: అమాంగ్ సరౌండెడ్ బై ది వికెట్ పీపుల్ టంగ్ ఈజ్ లీడింగ్ ఏ లైఫ్.
0: జీవించాలి.
1: యూ షుడ్ బి లైక్ దాట్.
0: దుష్టుల మధ్య లోపల కూడాను నాలుక వలె జీవించాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వికెట్ పీపుల్ లీడ్ ది లైఫ్. రాక్షసుల
0: మధ్య లోపల విభీషణుడు ఏ విధంగా జీవించాడు అట్లా జీవించాలి.
1: జస్టిస్ విభీషణ lived in the midst of the demon.
0: నాలుక ఈ యొక్క ఓపిక కలగటం చేత ఎంత కాలమైన నాలుక ప్రబాణం దేవుడు.
1: ద టంగ్ హస్ గాట్ సచ్ ఎ మైటీ పేట్.
0: కానీ మొట్టమొట్ట పడిపోయేది మన పండ్లే.
1: సో ఇట్స్ ఓన్లీ టీత్ దట్ ఫాల్ డౌన్.
0: కాబట్టి ఆ దుర్మార్గాలే మొట్టమొట్ట పడిపోతాయి.
1: సో ది వికెట్ పీపుల్ ఫాల్ డౌన్ ఫస్ట్.
0: శాంతం కలిగినటువంటి నాలుక ఇప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది.
1: ద టంగ్ దట్ సింబలైజెస్ పీస్ రిమైన్స్ పర్మనెంట్లీ.
0: అంతేకాదు చాలా గౌరవమైనటువంటి నాలుక.
1: బట్ ది టంగ్
0: ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఈ క్యాట్ ర్యాట్ మాదిరి సంచారం చేయదు.
1: ద టంగ్ విల్ నాట్ విజిట్, will not go around the room to room like cat and rat.
0: ఏ మాటలు వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా తన నోటిలో తానే నించుకుంటుంది. గాని అని ముందుకు ఏ మాత్రం రాదు.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్,
0: తన ఇల్లు వాకిలి దాటి బయటికే రాదు పాపం.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ డేంజర్ అండ్ కాషన్, ఇట్ విల్ జస్ట్ రిమైన్ వేర్ ఇట్ ఈస్. ఎప్పుడైనా ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద డోర్ స్టెప్.
0: ఎప్పుడు ఎంత మాటలు మాట్లాడినప్పటికీ నాలుగు బయటికి రాదు.
1: You may speak for any length of time, tongue will not come out.
0: దాని గౌరవంగా ఉంటుంటది.
1: It keeps up its own respect.
0: ఆ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Keep up that.
0: అందువల్లే జిహ్వే రసగ్నే మధురప్రియత్వం. ఎంత గొప్పదానివి నీవు.
1: How noble, how great you are.
0: కనుకనే అట్టి నోబెల్ ప్రైజ్ మనం పొందాలి.
1: So we should get that noble prize of that type.
0: ఆ నోబెల్ ప్రైజ్ ఈ నాలుగు మనం తెప్పించాలి.
1: అండ్ వీ షుడ్ సీ దట్ ద టంగ్ విన్స్ ద నోబెల్ ప్రైజ్.
0: అటువంటి నోబెల్ ప్రైజ్ ను మనం అందుకోవాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ నోబెల్ ప్రైజ్,
0: దైవ ప్రేమను మనం పొందాలి.
1: వీ షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దైవానుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వీ షుడ్ ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: రెండు అనేటువంటిది లేకుండా ఒకటిగా మనం కావాలి.
1: వీ షుడ్ యూనిఫై ఎవ్రీథింగ్ ఇంటూ వన్, నాట్ టూ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వీ షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ షుడ్ బి రిడీమ్డ్.
0: ఇది శంకర్ల వారు చెప్పిన అద్వైతం.
1: This is the doctrine of non-dualism taught by Shankaracharya.
0: Dualism ei untundakoddu.
1: There is no dualism.
0: A man with a dually mind is half blind.
1: The man with dual mind is half blind.
0: He half blind ga undakoddu.
1: You should never be half blind.
0: Unte purti blind ga undu.
1: Let you be totally blind.
0: Lekapothe purti drushtini penchuko.
1: Or have vision, total
0: half
1: vision.
0: Half blind pettukunte itu pothavu.
1: But if you remain half blind, you don't know where you go, in which direction you walk.
0: కనుక మనము హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి హాఫ్ బ్లైండ్.
0: ఎప్పుడు హాఫ్ బ్లైండ్ వస్తుంది?
1: వెన్ యూ బికమ్ హాఫ్
0: బ్లైండ్. హాఫ్ బ్లైండ్ అనేటువంటి దేనికి పేరు?
1: వాట్ ఈస్ ది మీనింగ్?
0: క్రో, కాకి.
1: ఇట్ ఈస్ ద క్రో దట్ స్టాండ్స్ ఫర్ దిస్ హాఫ్ బ్లైండ్.
0: చాలా పొడవుగా వస్తుంది.
1: ఇట్ హెస్ గాట్ లాంగ్ బీక్.
0: కనుక ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు.
1: సో this eye cannot watch what is happening the
0: other side. Itu vaipu ee kannu chudaledu.
1: And this eye cannot watch what is happening other side.
0: Sarsariki kaaki itu vaipu tipputundadi.
1: Therefore the crow moves its head that side and this side repeatedly.
0: Straight ga chudaledu.
1: It never looks straight.
0: కనుక మనము అటు ఇటు తిరగటమే చంచలత్వం.
1: సో మూవింగ్ ది హెడ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఈజ్ అ సైన్ ఆఫ్ వేవరింగ్ నేచర్. చంచలత్వం
0: అనేటువంటిది ఒక క్రో గుణము.
1: దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ క్రో.
0: ఇలాంటి అనిమల్ బర్డ్స్ ఇది మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ అనిమల్ క్వాలిటీస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ ఆర్ నాట్ బర్డ్.
1: We should remind ourselves, every one of us, that I am man, I am not animal, I am not bird.
0: విధమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చంచలత్వం మనలో ప్రవేశించదు.
1: Then once we develop such a strong faith, we'll never waver.

ಹೃದಯ ವಿಹಾರಿ ನೀರಾಕೇ

सूरदास प्रभु

0: let us now collect the divine pearls of wisdom from our discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanthi Nilayam on New Year's Day. In the discourse, Bhagavan emphasizes that service to fellow human beings is service to God. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: ఉన్నదిదియని చెప్పంగగలరు గాని దేనిదిది అని చెప్పంగలేరు సుమ్మి. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేనిదయ్యను లోకంబు కానరయ్య.
2: That which is existent can be explained and narrated. That which is beyond comprehension and human imagination cannot be described. There is one thing that exists, the divinity. God only is the existence.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Inaadu nutra samvatsaramani andaru entayo nuruvutalugutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commences this day that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee yokka పండుగలను ఆనందపరచుకోవటం ఇది కేవలం వెర్రితనం.
2: ఇట్ ఈస్ ఆల్ అవర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ వీ సెలిబ్రేట్ ద ఫెస్టివల్ బేసింగ్ ఆన్ ద డేస్ అలోన్.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సెలిబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ ఎట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్.
1: కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే.
2: And hence, every day happens to be a new day, a celebration.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Ee jagattu nandu unnadantayinu kudanu kevalam anityamainatundi asashtamainatundi.
2: All that exists in this world is ephemeral and transitory.
1: Manamu nitya jeevitanni gurinchi yochistunname kaani భవిష్యత్తును గురించి కానీ, గడిచిపోయినటువంటి దాని కానీ గురించి మనం విచారించటం లేదు.
2: వి జస్ట్ స్పెండ్ ద ప్రెసెంట్ మోమెంట్ ఇగ్నోరింగ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
1: కానీ ఇది మానవుని యొక్క పెద్ద అజ్ఞానమే.
2: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఎప్పటికప్పుడే ఉండేటువంటిది అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది.
2: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
2: Past is past.
1: అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు.
2: By repeated prayers, you cannot recover, bring back the past.
1: Future కాలగర్భంలో కలిసిపోయినది.
2: The future is uncertain, still in the womb of time.
1: కానీ దానిని చూచుటకు సాధ్యం కాదు.
2: It is impossible for anyone to visualize the future.
1: కనుకని ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది. సత్యం.
2: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని లేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
2: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.
1: అన్నింటికీ మనకు ప్రధానమైనటువంటిది సేవనే.
2: Of all most important thing is service.
1: ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి యొక్క భవిష్యత్తుని గురించి విచారిస్తూ గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
2: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: సేవలకంటి మించినటువంటి సాధారణ మనకుటి లేదు.
2: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, అర్చనం, దాస్నేహం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకుని ఇచ్చి సేవలను మనం మునిగిపోతున్నాము.
2: We spend our time thinking of the 9 parts of devotion, like singing, listening, worship, salutation, surrender, and so on.
1: Kanuka manaku nitya satyamainatundi seva yokka phaltame pradhanamainatundi.
2: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: Adi purushulu itti sevana chetane danyulaipoyaru.
2: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: Manam nirantaram kodunu paraloka seva chestu raavali.
2: We have to offer incessant services to everybody.
1: Andu nimittame ee kaayamu bhagavantudu anugrahinchadu.
2: For that purpose this body is gifted.
1: Ee dehamu kevalam tini traagi kaalamunu vyaktam chese nimittamai kaadu.
2: The body is gifted not to merely spend time in food, raiment, shelter, drinking and eating alone.
1: కనుక ఈ దేహమును పరులకు సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize the basic fact that God has given us this body to serve the neighborhood, everybody in society.
1: కనుకనే ప్రతి మానవుడు సేవలో పాల్గొనాలి.
2: Hence everyone must participate in service.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
2: There is no other thing that is greater than service.
1: మహాపురుషులందరూ కూడాను సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
2: ఆల్ నోబుల్ సోల్స్ హ్యాడ్ దేర్ లైవ్స్ రియలైజ్డ్, రిడీమ్డ్, లిబరేటెడ్ త్రూ సర్వీస్ ఓన్లీ.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
2: దేర్ఫోర్ పార్టిసిపేట్ ఇన్వాల్వ్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ.
1: భజన సాధనల కంటే కూడాను ఈ సేవలే చాలా ప్రధానమైనటువంటిది.
2: అఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ది సర్వీస్ ఇస్ నోబ్లెస్ట్ అండ్ ద హైయెస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు?
2: వాట్ ఈస్ దట్ యూ థింక్ అబౌట్ సర్వీస్?
1: ఏదో పరులకు కష్టాల సమయం లోపల తోడ్పట్టము, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇది ఏ సేవలుగా భావిస్తున్నారు?
2: యు కన్సిడర్ దట్ ద సర్వీస్ మెంట్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడీ అట్ ద టైమ్ ఆఫ్ అవర్?
1: కాదు కాదు.
2: నో,
1: మన దేహం నిరంతరం కూడాను సేవలు ఎందే దీన్ని అంకితం గావించాలి.
2: The body must be dedicated to service.
1: Maadi lopala aneka angamulu untunnayi.
2: The body has got various limbs.
1: Ee angamulu anni kudunu sevala nimittame andinchinavi kaani maroka karma nimittam kaadu.
2: All the limbs of the body are meant to serve only.
1: Ee sevalu manam marchipothunnamu.
2: We have forgotten the spirit of service.
1: దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగం కూడాను కర్మోపాసన నిమిత్తమై అందించినటువంటిది.
2: ఎవ్రీ లింబ్ హ్యాస్ టు బి ఇన్వాల్వ్డ్ స్పెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటిది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
2: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్, బట్ దే కన్ఫర్ ఓన్లీ టెంపరీ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ప్రాచీన మహర్షులు ప్రయత్నపూర్వకంగా సాధనలు చేసుకుని దేహాన్ని సాధించినారు.
2: ద ఏన్షియంట్ రిషీస్, ద సియర్స్ of wisdom have undertaken spiritual practice in all seriousness and were liberated.
1: Kanuka sevala kante minchinatvadi marokati ledani meenu nitya satyanni viswasinchali.
2: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
1: Evaraina baadapadutunnatvanti variki manam sahayam cheyali.
2: If you find anyone suffering, be of some help to them.
1: Kevalam aarogyam nimittame kaadu అన్నింటినీ ఎందుకు మనం సహాయం చేయాలి.
2: ద సఫరింగ్ నీడ్ నాట్ నెసెసర్లీ బీన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్.
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెలందే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
2: The ancient culture in fact is in villages and not in cities.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుంటుంది.
2: It is the city that totally spoils the ancient culture.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు దుఃఖములు విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
2: Therefore we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
1: టౌన్ లో పోతే కేవలము మన సుఖమును ఆనందమును సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
2: In fact, we move on to the towns and the cities expecting the comforts and conveniences and luxuries.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
2: By running after these comforts and luxuries, man is actually running after the suffering thereby.
1: నసుక లభ్యతే సుఖం, సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
2: You can never get happiness out of happiness. It is only the suffering that gets fructified ultimately in conferring happiness.
1: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను వదిలిపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: That's the reason why the ancient rishis are far from the madding crowd, away from the cities and towns, spend their lifetime in forests.
1: కనుక సేవలు చేయండి.
2: So serve.
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమే వచ్చినది, ఎవరికైనా అబ్బా అతను నాకు మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
2: There is nothing other than rendering service to a person who is in need of your service. That gives you good name and fame.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి కాని మనము సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
2: We should do good work and lead a peaceful life.
1: భగవంతునకు సేవలయందే ఆనందం కానీ పూజలయందు కానీ త్యాగములందు కానీ ఆనందం లేదు.
2: In fact, God is very happy watching your services and not other forms of worship.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
2: So we should serve.
1: The best way to love God is to love all, serve all.
2: The best way to God is to love all and serve all.
1: ఈ రెండింటిని మనం చక్కగా గుర్తించుకొని వర్తించితే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
2: If we recognize these twin principles, there is no other greater spiritual path other than this.
1: ఈ నయా పైసా కూడాను మనం ఖర్చు చేయనక్కర్లేదు.
2: You don't need to spend money for this.
1: సేవలకై ఎన్నో లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం.
2: We are spending lakhs of money for service activity.
1: దానివల్ల ఏం మనకు లభిస్తుండాలి?
2: What is the result of all this?
1: ఏమీ లభించడం లేదు.
2: Nothing you get.
1: కనుక ఈ జన్మను ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించడం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమము.
2: Don't waste your time in spending money, high expenditure. Therefore, render service in true spirit.
1: మా ఈ సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికని నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
2: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: ఇది ఎవరికి?
2: For whom is it meant that
1: amount? సేవలకై వచ్చినవి.
2: It is for service only.
1: దరిద్ర నారాయణ సేవని చేయటం ఇది చాలా ఉత్తమమైనటువంటిది.
2: To serve the poor people is the noblest of all.
1: కనుక నేను వారికి చెప్పాను, నాయన మీరు దాన్ని బ్యాంకులో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఒక వడ్డీతో నిత్య సేవలు మీరు చేస్తూ రండి.
2: భగవాన్ వాంటెడ్ దెమ్ to deposit money in the bank and out of the interest they should serve the community.
1: Dhanam chethi e maatramo manaku gunamlu peragu.
2: In fact, virtues cannot be developed purely out of money.
1: Tyage neki amrutva manasu tyagamulande manaku yogam untundali.
2: It is only the tyaga, the sacrifice, which is yoga, the spiritual.
1: Kani bhogani anubhavinchalani prayatnam chestunnaru.
2: Because we are after this bhoga, the affluence.
1: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
2: It is the bhoga, the plenty and prosperity that will put us to roga, the suffering.
1: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
2: It is out of tyaga, the sacrifice, you develop the spirit of yoga, the spiritual path.
1: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని దినములు ఉంచో మీకు మీ నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
2: Naturally you will be able to make that person happy, the recipient of your service.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Daivanni chintinchinappatiki manaku prayojanam ledu.
2: is not enough if you merely think of God.
1: ఈ థింక్ చేయటం చేత మీ యొక్క మనసు తృప్తి పడవచ్చు.
2: This thought on God may give you temporary satisfaction.
1: ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
2: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
1: అటువంటి వ్యక్తి ఎందున్నటువంటి దైవమే సర్వుల యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: The divinity present in you is present in everybody and is in a blissful state.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం జగత్.
2: God dwells in all of the beings. The whole creation, cosmos, is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టడమనందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
2: God is not specially located in any building or in any temple specially built.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సమతః.
2: The very body is the temple and the indweller is the divine, the ancient.
1: భగవంతుడు నిజమైన మందిరము మన దేహమే.
2: Really the body is the true temple of God.
1: అతని యొక్క ప్రతిష్ట మన హృదయమే.
2: And God is installed in the heart.
1: కనుకనే దీనికి హృదయము అని పేరు పెట్టారు.
2: And hence it is called hridaya.
1: Hrit plus daya, hridayamu.
2: Hrit plus daya is hridaya.
1: Ee hridayamulo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
2: In fact, when you are full of compassion in your hridaya, that will be true act of worship.
1: Kanuka hridayanni meeru abhivruddhi parchukondi.
2: Develop this compassion hridaya more.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా సార్థకం అవుతుంది.
2: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యూ విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
2: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామి అనిపెట్టి ఈ దేవ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
2: we have forgotten the divine principle which is all pervasive.
1: Alpamaina swalpamainaatunti yokka dehaanandamulu nimittamai manam paatu padutunnam.
2: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
1: Ee dehamtho manam ye maatram sugaanni pondalemu.
2: The happiness cannot be acquired out of this body.
1: Ee dehamu oka vidhamainatunti panjaramu.
2: This body is a sort of a cage.
1: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
2: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యు వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
1: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
2: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహము పాంచభౌతికము.
2: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
2: బౌండ్ టు ఫాల్ సమ్ డే ఆర్ అదర్.
1: దేహి నిరామయుండు.
2: ద ఇన్డ్వెలర్ ఈజ్ ఎటర్నల్.
1: గణుతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్దులు లేవు.
2: ద ఇన్డ్వెలర్ నైదర్ హ్యాస్ అ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ద లిబరేషన్ ఆర్ బాండేజ్ ఎయిదర్.
1: ఆ దేహి దేవదేవుడు.
2: అండ్ దట్ ఇన్డ్వెలర్ ఈజ్ గాడ్.
1: మదిన్ గమనింపక ఆత్మరూపుడై.
2: అండ్ హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
1: కనుకనే ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to make every effort to know the true self, Atma.
1: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
2: We are run after the pictures thinking that God is outside.
1: ఎక్కడ పోయినప్పుడు గాడ్ మానవాకారంతోనే ఉంటున్నాడు.
2: You find God in human form all around.
1: కనుకనే ఏక వ్యోధ పురుషులందరూ కూడాను దేహం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి?
2: యు పుట్ ద హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్.
1: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
2: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
1: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
2: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
1: కానీ ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
2: Better we put a stop worshipping the idols and
1: నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
2: Consider the man in front of your God.
1: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను నీ దగ్గరకు వచ్చినప్పటికి హలో బ్రదర్ అని పిలిచు.
2: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
1: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషకుడను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
2: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
1: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా భూత తిట్టు తిట్టేకపోతే వాడు కూడా నిన్ను భూత తిట్టు తిట్టాడు.
2: బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యూ గో ఆన్ అక్యూజింగ్ హిమ్ యూ విల్ బి అక్యూజ్డ్ ఇన్ టర్న్.
1: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
2: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్.
1: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
2: respect everyone.
1: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
2: When you respect, you will be respected.
1: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటుపడుతున్నాడు.
2: Man wants to be respected everywhere.
1: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
2: When you do not respect others, how do you expect to be respected?
1: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
2: Therefore respect others and be respected in turn.
1: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకును రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కాని గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కాని మన దేహము గౌరవం పూర్తిగా రాదు.
2: Therefore we are with this body in human form in order to be respected by everybody and to show respect to everyone.
1: అది ఈనాడు మనం సాధించవలసినటువంటిది.
2: దట్ ఈస్ టు బి అచీవ్డ్ టుడే.
1: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
2: When we talk softly and sweetly, you will also have such words in
1: మనం turn. గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
2: When you talk with all the respect, the other person also will talk to you respectfully.
1: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
2: దట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
1: ఒక నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
2: ఇఫ్ యూ డూ నమస్కార్ హూమ్ డస్ ఇట్ గో?
1: ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
2: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
1: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
2: యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మరినప్పు కొంప ఈ దేహము.
2: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: మగ్గడి సేవక గంప ఈ దేహము.
2: అండ్ దిస్ బాడీ ఈజ్ దేర్ సింప్లీ టు సర్వ్.
1: జాత సంచలనము బంధు దుంప.
2: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
1: అయ్యాలపు లేని కంప.
2: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ థార్నీ బుషెస్.
1: ఈ థార్నీ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఎక్స్పెక్ట్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ బాడీ?
1: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
2: డోంట్ రిలై ఆన్ ద బాడీ.
1: పాపమును మనం పూజించుకోకూడదు.
2: అండ్ సింప్లీ డోంట్ నాట్ అక్రూ.
1: ఈ దేహమును పరుల సేవ నిమిత్తమై నీవు పూజించుకో.
2: ద బాడీ హాస్ గాట్ టు బి మెయింటైన్ అండ్ సస్టైన్ టు సర్వ్.
1: కనుకనే మనం ఈ నిమిత్తమై దేహాలు వచ్చామని మనం భావించాలి.
2: We have to consider that God has given this body for this purpose.
1: మనం దేహాన్ని అందుకున్నందుకు
2: having been gifted.
1: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
2: The body is gifted not to enjoy the pleasures of life.
1: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
2: What pleasure you get in this body?
1: ఏమీ ప్రయోజనం లేదు.
2: It's useless.
1: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బతుకుతాము.
2: We may live for a long time.
1: కానీ అది పోయేసమిలో ఒక క్షణం కూడా మనకు తెలిపిపోదు.
2: But as the end approaches, you will not come even for a moment before.
1: ఇది క్షణంగా ఉన్నటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
2: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
1: మన హృదయాన్ని గౌరవించాలి.
2: Respect your heart.
1: జీవుణ్ణి గౌరవించాలి.
2: Respect the indweller.
1: అదే మన దేవసేవ.
2: And that is the true service.
1: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
2: We have to make use of our body to serve God in human form.
1: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే చూస్తాం.
2: Then every day will be a matter of celebration. There's melody in our life.
1: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయాలిపోతే ఇంతే నా జీవితము.
2: We don't have to wait just for one day in a year. Is that the life?
1: కాదు కాదు.
2: No.
1: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
2: The whole life, in fact, is full of dust the word, dust thou return.
1: కానీ గౌరవమే మనకు చిన్మయమైనటువంటిది.
2: And the respect is because of that eternal divinity in you.
1: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
2: Acquire, achieve this divinity.
1: లింకన్ మీకు తెలుసును?
2: Yes. Lincoln was highly respected.
1: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాళ్ళ చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
2: He was going to school along with his classmates.
1: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడా గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకుని వాళ్ళు వెళుతున్నారు స్కూల్.
2: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
1: కానీ లింకన్ కేతి కాస్త డ్రెస్ లేదు.
2: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
1: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో దాన్ని ధరించుకుని పోయేటువంటి వాడు.
2: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్, క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
1: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
2: One day he went to his mother and cried.
1: Amma, nenu school ku poru.
2: He said, Mother, I won't go to school.
1: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
2: All my classmates are making fun of me.
1: Nannu heenanga chustunnaru.
2: They are considering me very low.
1: Endukanaga naalo manchi vastralu levu.
2: The reason is I don't have costly dress.
1: Nenu bidavani ani cheppani vidi poor people ani nannu chaala haasyam chestunnaru.
2: They consider me very cheap because I am a poor boy.
1: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
2: And mother beckoned the son.
1: నాయనా ఇంత మాత్రమునికే నీవు వగచనక్కర్లేదు.
2: You don't need to worry and cry for this.
1: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిది అని అన్నాడు.
2: It's going to help you for your future.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ అని నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
2: Do not attach the value to anything, calling it costly, be that be.
1: ప్రతి మానవుణ్ణి నీవు గౌరవించుకుంటూ పో.
2: You go on respecting everyone you meet.
1: నిన్ను అందరూ కూడా గౌరవిస్తారు.
2: Then everyone will start respecting you.
1: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
2: From that day he started respecting everybody.
1: చెప్పులు కుట్టేటువంటి వారి దగ్గర కూడా పోయి ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
2: Even when he approaches the cobbler, he would say, you are simply great.
1: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు కుచ్చుకోకుండా ఈ యొక్క దీను ఈ మానవుడు మీకు సమర్చిస్తున్నాడు.
2: In fact, you are supplying the footwear, which will be protecting the feet against the pinching of the thorns on the way.
1: కాబట్టి అతన్ని గౌరవించాలి.
2: So you have to respect him in a cobbler.
1: ఆ చెప్పులే లేకపోతే మన ముండలో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
2: Without the footwear, naturally we will suffer as we walk along.
1: ఆ విధంగా పోతూ ఉంటే
2: as days went on like
1: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
2: After a couple of days he was highly respected.
1: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
2: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
1: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
2: ఆల్ ఆఫ్ దెం వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
1: అప్పుడు అతను నాయన నేను బీదవాడిని నాకెవరిస్తారు ఓటు నేను ఉండను అన్నాడు.
2: అండ్ దెన్ హీ సెడ్ ఐఎమ్ పూర్ హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
1: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
2: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
1: బెగ్గర్కు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
2: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగర్.
1: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
2: ఇస్ దట్ వర్షిప్? నో.
1: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని
2: having responded to his
1: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
2: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
1: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ గొప్ప పేరు వచ్చింది.
2: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ హీ వాస్ హైలీ ఎస్టీమ్డ్.
1: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
2: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ హీ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
1: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
2: దేర్ ఇన్ ది ఎలక్షన్ హీ వన్.
1: అతన్ని క్రమక్రమేణ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
2: దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడు అందరూ గౌరవించారు.
2: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
1: తల్లి దగ్గరికి వచ్చాడు.
2: హీ కేమ్ టు మదర్.
1: తల్లి, నీ యొక్క ప్రబోధని నాకు ఇంత గౌరవాన్ని అందించింది.
2: మదర్, ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
1: కనుక తల్లి చాలా గౌరవాన్ని, మంచి పేరును సంపాదించేటువంటిది.
2: In fact, it's mother who is the cause for your good name.
1: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసా వహించాలి.
2: We have to uphold the good name of the mother by following her command.
1: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
2: That's the reason why we have been taught from the earlier times that mother is God, father is God.
1: మదర్ ఒక బాడీ వంటిది.
2: Mother is like a body.
1: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
2: Father is the indweller, the spirit.
1: మదర్ ఫాదర్ రెండింటిని మనం గౌరవిస్తురండి.
2: సో యూ మస్ట్ రెస్పెక్ట్ మదర్ అండ్ ఫాదర్.
1: అప్పుడు మనకెంతైనా గౌరవం లభిస్తుంది.
2: నేచురలీ యూ విల్ ద గుడ్ నేమ్.
1: ఈ విధంగా పోయినటువంటి క్లింటన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
2: లైక్ దట్ లింకన్ వాజ్ హైలీ ప్రెస్టీజియస్ అండ్ ఫేమస్.
1: ఈనాడు మనం ఏం సంపాదిస్తున్నాము?
2: టుడే వాట్ ఇస్ ఇట్ వి ఆర్ గెటింగ్ టుడే?
1: అమ్మానాన్నలు సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
2: వి ఆర్ వేస్టింగ్ ద మనీ ఆఫ్ అవర్ పేరెంట్స్.
1: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
2: అండ్ వి బ్రింగ్ డిస్రిప్యూట్, బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
2: వాట్ ఇస్ దట్ వి గెట్?
1: కాదు కాదు.
2: That's not.
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
2: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెండ్ ప్రాపర్లీ.
1: దేహంలో ఉన్నటువంటి రక్తబొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
2: ఈవెన్ దట్ బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్డ్ ఇఫ్ అదర్ పర్సన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ బ్లడ్.
1: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
2: యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా భావిస్తుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దట్ రూయిన్స్ ద మ్యాన్.
1: అతను క్రమక్రమేణా అమెరికాకు రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
2: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
1: ఇతన్ని చూసి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
2: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: మీకు అందరికీ తెలుసును.
2: యు ఆల్ నో
1: చర్చిల్.
2: విన్స్టన్ చర్చిల్.
1: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
2: Winston Churchill was the Prime Minister of England.
1: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు,
2: భారతీయులు
1: గొప్పవారిని పూజపెట్టుకుంటుంటే చాలా గౌరవిస్తున్నారు.
2: Indians are highly reputed and they were respected. It is only the selfishness and self-interest that ruins the man.
1: అతను క్రమక్రమేణా అమెరికాకు రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
2: And he became the president of

0: Indians are highly reputed and they were respected.
1: కాని వారు చేసేది ఏమిటి?
0: What is that they do?
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, నిష్ప్రవర్తనలో మునుగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
0: The Churchill said they are misusing the money of their parents by their bad behavior in all their vices.
1: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెడితే నీకేమాత్రము ధన్యత కాదు.
0: If you spend money like that, you will never be successful.
1: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
0: With all this, we should see that the parents will get a good name because of us.
1: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
0: As was leaving, he only thought of his parents only.
1: వారి పేరును తలుచుకొని
0: he was thinking of the parental love.
1: సాధన చేస్తూ వచ్చాడు.
0: And he did every
1: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
0: And Lincoln was highly reputed at the world level.
1: ధనం వల్ల కాదు.
0: It's not because of money.
1: గుణం వల్లనే.
0: It's because of virtue.
1: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతులైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
0: There are many rich people in this world, but we need men of character, or else the money is useless.
1: ధనవంతుడు గొప్ప గొప్ప మేడలు మంత్రి కడుతుంటాడు.
0: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్,
1: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
0: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీ.
1: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
0: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
1: ఈ సంపాదించినంత ఏం చేస్తున్నాడు?
0: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
1: అంత దుర్వినియోగం చేస్తున్నారు.
0: హీ మిస్యూజెస్, వేస్ట్ ద మనీ.
1: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
0: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ, వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తనలో ఉండాలి.
0: బై గుడ్ బిహేవియర్
1: సద్వినియోగం చేయాలి.
0: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
0: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్, దే క్రై ఫర్
1: శాంతి. ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ పీస్?
1: మానవుల్లో ఉంది.
0: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: మనలో ఉంది.
0: విత్ ఇన్ యూ.
1: మనమే పరమ పవిత్రులము.
0: అండ్ యు ఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
1: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: పీస్ ఈజ్ మీ ఎందు.
0: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
0: విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
0: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
0: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
0: యూ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
1: దినదినం సంపాదించేటువంటి అంతా కూడా వ్యర్థమైపోతుంది. అది
0: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఈజ్
1: నీ ధనము, నీ గుణం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అది
0: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: మనం గుణము సంపాదించాలి.
0: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
1: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
1: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
0: వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మోర్ యూ కల్టివేట్.
1: కనుక మనకు ధనం కాదు గొప్ప.
0: It's not the nothing great being rich.
1: గుణమే చాలా ప్రధానమైనటువంటిది.
0: The character which is most important.
1: ఆ గుణముకు మించినటువంటి ధనం లోకంలో ఎక్కడ మనకు లభించదు.
0: There is no other property which is much more than that of virtue.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్,
1: మీరు ధనం నిమిత్తమే మీరు ఎంతో చదువు చదువుతున్నారు.
0: యూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ టు ఎర్న్ మనీ.
1: దేనికోసం ఈ ఎడ్యుకేషన్?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ధనం సంపాదించే కోసమని.
0: ఇస్ ఇట్ ఓన్లీ టు ఎర్న్?
1: ధన సేవకులైన కానీ దైవ సేవకులు కాలేదు.
0: After all, you can become the servant of the money, but you should be servant of God.
1: Servant of God and it is a predominant thing.
0: To be the servant of God is most important.
1: Servant of money and it is నిన్ను పతనం చేస్తుంది.
0: If you are the servant of the money, you will ruin yourself.
1: పతనం ఉండొచ్చుందే కొంతవరకు.
0: Money is necessary to some extent.
1: కానీ అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
0: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
1: మనకు కావాల్సినటువంటి ప్రేమ అనే ధనమును పెంచుకోవాలి.
0: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: సత్యం అనేటువంటి యొక్క ధనమును పెంచుకోవాలి.
0: ద వెల్త్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
1: కనుక సత్య ధర్మంతో మన జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ టు రిడీమ్ అవర్ లైఫ్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అంతేకాని ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకుల నిండుకు పెట్టుకుని బ్యాంక్ బుక్లు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
0: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్, వాట్ ఫార్ ఇస్ ఇట్? వేర్ విల్ ఇట్ టేక్ యూ?
1: పోయేటప్పుడు కించిత్తైనా మనం వెంట రాదు.
0: యాజ్ వీ లీవ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ మనీ విత్ యూ.
1: రాజా

0: This is said by the king. This is taught by him.
1: నేను ఎంతో గొప్పగా గొప్పవాడిని.
0: ఐఎమ్ రిచ్ మ్యాన్.
1: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
0: ఐఎమ్ వెరీ రిచ్
1: అని పెరుగుతూ పెరుగుతూ పోయాడు.
0: అండ్ హీ వాస్ ప్రైడింగ్ హింసెల్ఫ్.
1: కానీ అతనే ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
0: అండ్ దెన్ అలెగ్జాండర్ కేమ్ హియర్ టు ఇన్వేడ్ దిస్ కంట్రీ.
1: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
0: అలెగ్జాండర్ వెంట్ రౌండ్ భారత్.
1: ఏమి తనకు మంచి కనపడలేదు.
0: హీ డిడ్ ఫైండ్ ఎనీ గుడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: అన్ని దేశాలను సంపాదించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ కాంక్వర్ ద హోల్ వరల్డ్.
1: కరెక్ట్ కాబట్టి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
0: వై లీవింగ్ ఇండియా
1: హార్ట్ అటాక్ వచ్చింది.
0: హెడ్ హార్ట్ అటాక్.
1: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ ఎవ్రీబడీ టు కమ్ క్లోజ్ టు హిమ్.
1: నాయన మీరు రండి.
0: యూ కమ్ హియర్.
1: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
0: ఐఎమ్ సఫరింగ్ నౌ.
1: మా మీరే నాకు సహాయం చేయాలన్నారు.
0: యూ షుడ్ హెల్ప్ మీ హీ సెడ్.
1: ఏమిటి మీ బాధ?
0: What's your suffering?
1: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు.
0: They said you are rich enough, you have got horses and the chariots, number of subjects to serve you.
1: మీకు ఏమి తక్కువ?
0: What is that you run short of?
1: చెప్పాడు అప్పుడు అతను.
0: And then Alexander said,
1: నాకు కావలసినంత ధనం ఉంది.
0: I have a lot of money.
1: రాసులు రాసులు ధనం ఉంటుంది.
0: I have got plenty.
1: నాకు కావలసినంత సుఖం ఉంది.
0: I have got a lot of happiness.
1: కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు.
0: But they have not made me peaceful.
1: కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది.
0: And therefore I earn the true peace.
1: కనుకనే నేను పోయే సమయం లోపల రెండు చేతులు పైకి పెట్టి నా చేతులు దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
0: Let all of you know, as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
1: అప్పుడు అందరూ ఇది ఆశిస్తారు. ఏమిటిది మహారాజా అయిపోయి కావలసిన ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
0: How is it the emperor is taken along the street towards the final journey with both of his empty hands stretched? What for?
1: అప్పుడు ఏం చెప్పాలంటే చెప్పండి అందరికీ.
0: Yes, let it be publicized to everybody.
1: భారతదేశాన్ని జయించాను.
0: I conquered India.
1: అన్ని రాజ్యాలు నేను జయించాను.
0: I could conquer the whole world.
1: ఏవి నాకు సహాయం చేయలేదు.
0: None could come to my rescue at the end.
1: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
0: I realized that it is only sacrifice that would help me.
1: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతో మనం ధనాన్ని తీసుకుని పోము.
0: At the end we cannot take money with us.
1: నీవు ఎంత దాచి పెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవస్తుంది.
0: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
1: కనుకని ఈ ధనం పైన ఆశ పెట్టుకోకు.
0: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
1: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
0: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
0: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
0: అండ్ హ్యావ్ మోర్ అండ్ మోర్ దట్
1: సత్యమనే ధర్మాన్ని పెంచుకోండి.
0: అండ్ డెవలప్ దట్ వెల్త్ ఆఫ్ లవ్.
1: కనుకనే దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటే అదే సర్వ విధాలా మీకు శాంతి చేకూరుస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ అండ్ వెల్త్ ఆఫ్ ట్రూత్, నేచురలీ యూ విల్ బి లిబరేటెడ్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగట్టుకు ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
0: యాజ్ యూ నో దట్ మెనీ రిచ్ పీపుల్ హూ లీవ్ దిస్ వరల్డ్ ఇన్ డిసప్పాయింట్మెంట్ as they could not carry anything with them.
1: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
0: So what we are supposed to do is to serve those who are in need of our service.
1: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
0: We have to help all those who are weak in every respect and serve them.
1: కంటి ఎదురుగా కష్టపడేటువంటి వాడిని సహాయం చేయకుండా ఏదో కంటి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది కేవలం పిచ్చితనం.
0: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
1: కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడు?
0: Where is God?
1: దేవుడు నీలోనే ఉన్నాడు.
0: God is in you.
1: With you, in you, around you.
0: God is with you, in you, around you.
1: ఇలాంటి దేవుని నీవు వదిలేపెట్టి
0: you forget that God.
1: సహజ మానవులకు నీవు గౌరవిస్తుపోతే
0: and if you just go on in the body level.
1: లభించే ఆనందం ఏమిటి?
0: What is that you get at the physical level?
1: కనుకని మనకు కట్టేటప్పుడు సహాయం చేసేది త్యాగమే.
0: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్ సక్సెస్.
1: లభ్యతే సుఖం త్యాగే నైకే అమృతత్వ మానసు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెని, నాట్ అథారిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా.
1: ఈ కొత్త సంవత్సరం రావటం చేత
0: Because of this new year,
1: కొత్త బుద్ధులు మీరు పెంచుకోండి.
0: Let us have the noble qualities.
1: ఏంటి ఆ కొత్త బుద్ధులు?
0: What are they?
1: త్యాగము,
0: sacrifice,
1: ప్రేమ,
0: love,
1: సత్యము,
0: truth.
1: ఈ మూడింటిని పెంచుకుంటే మిమ్మల్ని ఎంతైనా ధన్యునిగా విస్తుంది.
0: These three will take us to the ultimate experience.
1: ఎదురుగా వచ్చినటువంటి మానవుని నేను ప్రేమించు.
0: Just love the person in front of you.
1: అతని దగ్గర మంచి మాటను మాట్లాడు.
0: అండ్ టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
1: అతనికి ఏమైనా సహాయం చేయి.
0: హెల్ప్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంతకంటే మించినటువంటి సాధన మన దగ్గర మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ పాత్ మోర్ దాన్ దిస్.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కనుకని మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
0: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
1: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
0: బాడీ ఈజ్ నెవర్ పర్మనెంట్.
1: దేహం పాంచభౌతికము.
0: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
0: ఇట్స్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: దీని వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణితింపకు దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: దిస్ ఇన్ వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ ద లిబరేషన్ ఆర్ బాండేజ్.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: అండ్ దట్ ఇన్ వెలర్ ఇస్ గాడ్.
1: ఆ దేహదేవుణ్ణి మీరు మీ దగ్గర పెట్టుకున్నారు.
0: యు హావ్ గాడ్ ఇన్ యూ విత్ యూ.
1: నువ్వు ఎక్కడ పూజిస్తున్నావు?
0: అండ్ హౌ
1: ఎవరిని నీవు పూజిస్తున్నావు?
0: హూమ్ ఆర్ యూ వర్షిప్?
1: ఎవరిని నీవు ఆరాధిస్తున్నావు?
0: హూమ్ ఆర్ యూ వర్షిపింగ్?
1: నిన్ను నీవే ఆరాధన చేసుకున్నావు.
0: యు ఆర్ వర్షిపింగ్ యువర్ ఓన్.
1: నిన్ను నీవే గౌరవించుకోవాలి.
0: యు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీవే అవమానం చేసుకుంటున్నావు.
0: డు నాట్ హ్యూమిలియేట్ యువర్ సెల్ఫ్.
1: కనుకని పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్. Be ready to sacrifice.
1: ఆ సాక్రిఫైస్ లోపలనే సర్వము లభిస్తుంది.
0: అవుట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ అకంప్లిష్ ఎవ్రీథింగ్.
1: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
0: A man without spirit of sacrifice can never be peaceful.
1: శాంతి శాంతి శాంతి శాంతి.
0: We just utter peace.
1: ఈ శాంతి కోసమే అన్ని దేశముల వారు ప్రార్థిస్తూనే ఉన్నారు.
0: People from all over the world pray for peace.
1: కానీ వారికి ఏమి చిక్కుతుంటుంది?
0: ఏమీ
1: లభించడం లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: నిరాశ అనిస్పృహ నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
0: దే ఆర్ జస్ట్ డిస్పాండెంట్ డిసప్పాయింటెడ్ ఫ్రస్ట్రేటెడ్ డిప్రెస్డ్.
1: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఈజ్ అవర్ వర్షిప్ దెన్?
1: కనుక మనకు నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
0: ది ఎటర్నల్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ అస్.
1: మన వెంటనే జటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇన్ యూ, అబవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
0: వీ ఫర్గెట్ ది గాడ్ విత్ ఇన్ అండ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఔటర్ వరల్డ్. ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: మీరు చదివిన చదువును,
0: ఆల్ ది స్టడీ,
1: మీరు సంపాదించేటువంటి ధనమును,
0: మనీ,
1: కానీ తోటి మానవులకు పంచు.
0: షేర్ ఇన్ ది నైబర్హుడ్.
1: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
0: And then who is the master of your money?
1: Kani ee dharmam adhikari daivame.
0: The master of your money is God himself.
1: Kanaka idantha daiva trust.
0: And your it belongs to God's trust.
1: Ee trust ku daivame president.
0: And the money belongs to God's trust and God is the president.
1: Athani neevu trust ga teeskoni ee dharmam entaina neevu sadhan cheyi.
0: Worship God who is the president of all this trust.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Kanuka meeru dharmulu kani inke vidhamaitu vastu aanadulu kani aasha pettukoni vaatini sedhi అభివృద్ధి చేసుకోకండి.
0: డోంట్ గో ఆన్ డెవలపింగ్ ది వరల్డ్లీ డిజైర్స్ టువర్డ్ ద పవర్ అండ్ ద సెల్ఫ్ టెన్సిల్స్ అండ్ ట్రాష్.
1: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
0: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో ఊరకో పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: అట్టి దైవాన్ని వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
0: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ బిలో యూ.
1: కనుక అట్టి ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
0: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్స్?
1: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
0: టుడే వి ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
1: ఎందుకు?
0: వై?
1: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
0: దెర్ఫోర్ వి కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
1: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
0: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
1: పిటికెట్ అన్నమైనా చాలు మనకు.
0: After all, the morsel of food is enough.
1: ఆ పిటికెట్లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి.
0: And just serve morsel of food.
1: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
0: You just keep up the life of the other person.
1: ఇదే నీ పెద్ద సాధన.
0: This is the spiritual practice.
1: ఇట్ సాధన వదిలిపెట్టి.
0: You give up that practice.
1: సులభమైన సున్నితమైన ఈ ప్రేమ తత్వాన్ని వదిలిపెట్టి.
0: You just give up that soft, tender principle of love.
1: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
0: యూ జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
1: అంతా కూడా కేవలం వెరితనము.
0: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
1: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
0: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్ లేట్ ఏ ఫూల్.
1: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
0: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్.
1: అది ఎప్పటికీ నీ దగ్గర నిలిచదు.
0: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
1: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
0: ఇట్ ఇస్ బౌండ్ టు వ్యానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
0: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీవన్.
1: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
1: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
0: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్.
1: అంతా నీ నుంచి వచ్చినవి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
1: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
0: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: నీ ఇతరులు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
0: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడీ, నేచురలీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
1: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ ఎక్కడొప్పించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
0: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ ద కంట్రీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: మన షాడోనే మనం తెలుస్తుండాలి.
0: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
1: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
0: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కనుక
0: సో
1: చర్చిల్
0: చర్చిల్
1: చర్చిల్ ఎంతో పోషించాడు.
0: వెల్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్
1: ఆఫ్ అందరి కూడా దూషించాడు.
0: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడీ.
1: ఇదంతా కేవలము కట్టగడపటికి ఏం చేసింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: కట్టగడపటికి అతనికి ఈ బాధ అందించింది.
0: అల్టిమేట్లీ హీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
1: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ కానీ చేయలేదు.
0: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
1: ప్రాక్టీస్ లేనిటువంటిది ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్?
1: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
0: ఆల్ దిస్ ప్రీచింగ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
1: మనం ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకేమాత్రం సహాయం చేయదు.
0: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
1: కించిత్ సహాయం చేయి.
0: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
1: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్ లేటర్.
1: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
1: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
1: కనుక ఎవరిని దూషించకండి.
0: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించండి.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
1: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
0: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
1: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్,
0: బ్రదర్హుడ్ ఆఫ్
1: ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
0: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
1: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని రాణిస్తుంది.
0: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్.
1: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
0: భారతీయ ఆర్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్.
1: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
0: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రము పండితంగా లేదు.
0: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమనే ఉంటుంటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
1: కనుక మనం ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
0: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
1: మనల్ని రక్షించేస్తుంది.
0: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: కనుక ఈ ప్రేమతత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
0: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ప్రేమ ముదిత మనసే కహు రామ రామ రామ.

0: అదే మెసరు పురాణం, ప్రేమ సరు పురాణం. నోరు చేయటువంటి ఉద్దరు తింటాను కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం కోసం.
1: Tongue is given to sing his glory.
0: ఆ చింతన తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చింది.
1: The hands are given so that you can also play the beat.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: Therefore the culture of Bharat insists on the tune and the rhythm and the beat.
0: ఏమిటది?
1: What is it?
0: భారత.
1: భారత.
0: భా.
1: భా.
0: భక్తి.
1: భక్తి డివోషన్.
0: రా.
1: రా.
0: రాగము.
1: రాగము ట్యూన్.
0: త్యా.
1: తా.
0: త్యాగము.
1: తా. త్యాగము సాక్రిఫైస్.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థకు గురి అయిపోతున్నాము?
1: హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్
0: కనుక మనకి ఏ స్వర్గమూ వద్దు.
1: You don't need to bother. You don't need to worry.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: Think of God.
0: ఇంతకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: Nothing more than this in this world.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: ఇంత గొప్ప ధనం మనం దగ్గర పెట్టుకుని ఎందుకు మనం బాధపడాలి?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ చదివే చదువులు,
1: all the education,
0: రాసే వ్రాతలు,
1: all your writing,
0: చేసే పనులు,
1: the deeds,
0: అన్ని భగవత్ కార్యాలుగా మీరు భావించుకోండి.
1: All of them be offered, dedicated to God.
0: సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వచ్చ.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: Therefore we have to dedicate ourselves to God.
0: అప్పుడే మీకు సర్వ విధాలా శాంతి చిక్కుతుంది.
1: Then you will be peaceful.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanti Nilayam on New Year's Day. Baba declared that the money we earn belongs to God's trust and that God Himself is the president of this trust. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Bharat, which is the motherland of ours, is the one which has earned fame intercontinental. Ours is the land, Bharat is the land which has defeated all foreign enemies and won victorious battles. Ours is the one, Bharat is the land which has earned extremely great name in the areas of music and all other fine arts. Bharat has given birth to you, and it is your responsibility to see that the dharma, the honor and dharma of Bharat is protected, fostered and developed. Devotees, this is your great responsibility.
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ.
0: ది ల్యాండ్ ఆఫ్ భారత్ కెన్ బి కంపేర్డ్ టు ది ఆరెంజ్ ఫ్రూట్.
1: కనగా జాతులు మతములు తొనలు కాదే.
0: ది ఇన్సైడ్ ద పీసెస్ విచ్ కాన్స్టిట్యూట్ ది ఆరెంజ్ ఫ్రూట్ may be compared to different types of castes and religions which are there.
1: Bhinna tegalunu vruttulu avi enni unna.
0: There may be different types of people who follow different professions and different communities may be there.
1: Bharata deshana puttute bhagyamagunu kada mari.
0: Is it not a great good fortune to be born in the land of Bharat, to whichever community and religion and caste you belong to?
1: Aikamatyambu jnanamu nandajeyu divyajyotini veliginchu desamidiye.
0: This is the land which can make the unity and the divinity shine in its fullness.
1: Pavitramaina Bharatadeshamu anadi kalamu nundiyu ఆస్తిక్యాన్ని ప్రబోధిస్తూ ప్రచార ప్రబోధన చేత ఆచరణను అందిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ ది టైమ్స్ ఇన్ మెమోరియల్ భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ టీచింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హెస్ బీన్ ప్రూవింగ్ బై బోత్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ బై ప్రాక్టీస్.
1: లోక సమస్త సుఖినో భవంతు అన్నదే హైందవ సాంప్రదాయం యొక్క లక్ష్యము.
0: ద ట్రెడిషన్ ఆఫ్ హిందూ ల్యాండ్ ఈజ్ that everyone in the world should be happy, all the world should be happy.
1: Itti pavitra Bharat deshamunandu janminchinatuvanti bharatiyulu yokka sukritamu adrishtamu entayo koniyadadaginadi.
0: In such a great land as Bharat, the people who have been born in that particular land, how fortunate they are.
1: Sahasra shirsha purushah sahasraksha sahasrapad. అన్ని శిరస్సులు అన్ని నేత్రములు అన్ని పాదములు అతని యొక్క అంగములే.
0: ఆల్ ద హెడ్స్ ఆల్ ద ఐస్ ఆల్ ద ఫీట్ ఆర్ ద లింబ్స్ ఆఫ్ ద కాస్మిక్ పర్సన్.
1: విశ్వమే విష్ణు స్వరూపము.
0: ద వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: ప్రతి పదార్థమందు కూడాను అస్థి భాతి ప్రియ నామ రూపములనేటువంటి ఐదు తత్వములు కూడి ఉన్నవి.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపుల్స్ అస్థి భాతి ప్రియం నామ అండ్ రూప.
1: మొదటివి మూడైనటువంటి సత్ చిత్ ఆనందములే మానవుని యొక్క నిజస్వరూపములు.
0: ద ఫస్ట్ త్రీ ప్రిన్సిపుల్స్ సత్ చిత్ ఆనంద్ ఆర్ ద రియల్ ఫామ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నామ రూపములు కల్పితములు.
0: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ created ones.
1: Nijamuga manavuni yokka swabhavamu chaala pavitramainatundi.
0: Truly speaking, the nature of humanity is most sacred.
1: Nirmalamainatundi,
0: extremely pure.
1: Nisvarthamainatundi,
0: absolutely selfless.
1: Kani ప్రాకృత దోషమును కొట్టడం చేత మానవత్వంలో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
0: బట్ అన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
1: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
1: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
0: ఇగ్నరెన్స్ విచ్ హెస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
1: ఎంత సంపద కలిగినప్పటికీ, ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా తొలగించలేవు.
0: However much wealth one may possess, whatever high position one may occupy, and whatever high education one may have, it is not so easy to remove ignorance which is in one's heart.
1: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
0: It is only the knowledge of Atma which can remove ignorance from the heart.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiment
1: మానవునకు లభించేటువంటి యొక్క సంతోషము కాని, ఆనందము కాని, సుఖము కాని, ఐశ్వర్యము కాని వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
1: ఇది కేవలం వచ్చినవి మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ but they go away from us.
1: ఈ సుఖ దుఃఖములు అనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటి మాత్రమే.
0: జాయ్ అండ్ సారో మే బి కంపేర్డ్ టు ద రిలేటివ్స్ హూ విజిట్ అస్ నౌ అండ్ దెన్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకునేందుకై తగిన ప్రయత్నం చేయాలి.
0: Therefore, man has to make an effort to see that his real nature is recognized without falling a prey to the temporary joy that may be there. Therefore, he has to manifest divinity within himself.
1: Manavuni yokka dehamu neeti budaga vantidi.
0: Man's body may be compared to a water bubble.
1: దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు.
0: We should not take shelter under that and go on living a life.
1: సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకును అట్టి వికారమే.
0: వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్ ద సేమ్ థింగ్
1: సుఖ దుఃఖములు రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్ దేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యము కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్ అండ్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ రియల్ డివినిటీ.
1: సర్వం నిత్యం సర్వగతం అనగా ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలమునకు అతీతమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ truth and permanent entity. It transcends all the things which relate to a particular situation and a country.
1: Atma jnana vicharame sanatana dharmamu.
0: Sanatana dharma is basically enquiry into atma jnana.
1: Itti atma jnana vicharana swarupamainatunti yokka sanatana dharmamunu anusarinchadame jeevuni yokka kartavyamu.
0: The responsibility of human being is to follow this sanatana dharma.
1: Anta vanta ive dukkha dehaha. Ee deham yokka tattvam anetundidi antamayetundidi.
0: The principle of the body is one that comes to an end. It is not going to be permanent.
1: Malinapu kompa.
0: It is full of dirty odors.
1: Rogamuna vraggedu sevaka gampa.
0: It is a basket which consists of a number of diseases.
1: Jata sanchalanamu pondu dumpa.
0: This is the one which undergoes different changes over a period of time.
1: Bhavasagara meedagaleni kampa.
0: This is the one which cannot help you to traverse the to cross the ocean of bhava.
1: Ambula padalammu manam eppudalampa.
0: If you want to just think of it a little carefully, this is something which is pierced with all sorts of arrows.
1: Menu chilamani nammaboku manasa hari padamulu ashrayinchave annaru.
0: Oh mind, don't consider this body as a permanent thing. Take shelter under the feet of Hari.
1: Pancha bhutamulu pancha bhautika dehamulu matrame badinchavachunu kani పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమాత్రం కూడా కదిలించలేవు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ మే కాజ్ పెయిన్ టు ద బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ ఇట్ కెనాట్ టచ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: మానవుడు అనగా విశ్వాసం కలిగినటువంటి వాడు.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫెయిత్.
1: విశ్వసించదగినటువంటిది మానవత్వము.
0: To have faith, that is the nature of humanity.
1: Pavitramainatundi manavattvamu.
0: Humanity is essentially sacred.
1: Jeevinchadaginatundi manavattvamu.
0: Humanity lives forever.
1: Lakshyamunu veedaka.
0: Without forgetting the goal of life.
1: Manavattvamunu sarthakam gavinchukotame tama yokka kartavyamu.
0: Your responsibility is to sanctify your lives and sanctify your opportunity.
1: Shariramu, manasu, ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
0: మానవత్వ ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోనుకోవచ్చున్నది.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావర్స్ అప్వర్డ్స్.
1: వీటిని చేయుట, తెలుసుకునుట, ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ డూయింగ్, బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు, అనుసరించుచు, ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రిఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ which are enjoined on the human being can be performed only with the help of the body.
1: Dehame lekundina yetti dharma karmala kudanu acharinchataku veelu kaadu.
0: If you do not have body, you cannot perform any duties enjoined on the human being.
1: Kanukane samasta karmala kudanu acharinchadaniki anukoolamainatundi okka karanamu ee okka dehamu.
0: Therefore body must be considered as an instrument which helps you to perform all the duties enjoined on you.
1: రెండవది మనస్సు.
0: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
0: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతయి కూడా మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కానీ, వ్యక్తి కానీ, విషయము కానీ ఇందులో కానరాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడా మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడా మనసు వల్లనే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకనే మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
0: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
1: ఇంకా ఆత్మ, ఇది నిత్యమై, సత్యమై, నిర్మలమై, నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
0: దెన్ నెక్స్ట్ ఈజ్ ఆత్మ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ నెవర్ డైయింగ్ విచ్ ఈస్ ఎఫల్జెంట్.
1: ఇది ఎట్టి కూర్పుల చేత కానీ, మార్పుల చేత కానీ మార్పు చెందినది కాదు.
0: Atma is one which doesn't undergo any change either by addition of things or by subtraction of
1: ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
0: ఇన్ ది ఇన్నర్ కోర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ దిస్ విల్ బి షైనింగ్ ఎఫల్జెంట్లీ.
1: దానిని దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
0: ది స్క్రిప్చర్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ డివినిటీ ఇట్సెల్ఫ్, గాడ్ హెడ్.
1: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు, చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
0: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
1: భగవంతుడు ఆత్మస్వరూపమని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
0: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
0: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
1: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
0: బైబిల్ హెస్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ డివినిటీ ఓన్లీ వెన్ యూ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్.
1: పవిత్ర కార్యములు ఆచరించి హృదయము నిర్మలమైనటువంటి స్థితిలో ఉంచుకోవటమే దివ్యత్వమైనటువంటి దైవత్వము అని మహమ్మదీయులు అనగా ఖురాన్ బోధిస్తూ వచ్చినది.
0: ఖురాన్ ఆల్సో హెస్ బీన్ డిస్క్రైబింగ్ దట్ బై ప్యూరిఫైయింగ్ యువర్ హార్ట్ విత్ సచ్ యాక్టివిటీ విచ్ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ యూ కెన్ ఫైండ్ డివినిటీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: సద్భావముల చేతను, సత్కర్మల చేతను, సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
0: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దట్ బై గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్ అండ్ గుడ్ బిహేవియర్ యూ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
1: ఏ తావాత సర్వ మతముల యొక్క సారము, సర్వ మార్గముల యొక్క కర్మము, దమ్యము గమ్యము అన్ని కూడాను హృదయం యొక్క పవిత్రతనే నిరూపిస్తూ వచ్చినది.
0: The sum and substance of all this is that all the scriptures, all the religions, and everyone has been expounding the fact that one must have pure heart.
1: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi dehamunku maatrame sambandhinchinadi kaadu hrudayamunku sambandhinchinatvantidi.
0: Love and truth are not so much with reference to the physical body as such, but they are essentially associated with one's heart.
1: Manavudu nijamuga atmaswaroopude.
0: Truly speaking, man is the very embodiment of atma.
1: Aithe tana yokka itti swaroopanni marchi poyi chanikamainatvanti shudramainatvanti laukikamainatvanti ee bhoga bhagyamulaku murisi poyi bhagavantunni marchi pothunnadu.
0: But being swayed by things which are temporary, which are worldly, he is forgetting his own true nature, unfortunately.
1: ee laukika sukamulanu aashinchu nimittamai aneka prayatnamulaku guri avutunnadu manavudu.
0: Desiring the happiness and joy of the world, he has been putting himself to innumerable problems and troubles.
1: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatuvanti darini poorthiga anubhavinchaleka nirashache nispruhache అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్, హీస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీస్.
1: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్లాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
0: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజనస్లీ వర్కింగ్ ఫర్ థింగ్స్, not knowing what they will have to work for, not knowing what is correct, and in a confused state.
1: Intatito tana yokka prayatnamu viraminchuta ledu.
0: Even with that, he is not putting an end to his own efforts.
1: Manavuni yendu undinatvanti manavatvanni daivatvanni marchipothunnadu.
0: He is forgetting the human nature which is embedded in him and also the divinity which he is.
1: Danavatvanni pempondimpa chesukuntunnadu.
0: He is developing the demonic nature in him.
1: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులను కూడా పతనము గావించుతున్నాడు.
0: నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము,
0: ద ప్రైమరీ రీజన్ అండ్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్
1: ధర్మబద్ధమైన నియమబద్ధమైనటువంటి ఒక జీవితమును అలక్ష్యము చేయటమే.
0: ఇగ్నోరింగ్ ఎ లైఫ్ which is based upon right conduct and which is based upon some discipline.
1: Dharma eva ato moolam, dharmamu annintiki ni moolamainatundi.
0: It is dharma, the righteous conduct, which is the root and the foundation of all the other things.
1: Dharma me goppa sugunamu,
0: dharma is a great virtue.
1: Dharma managa kevalamu మానవుడు నిత్య జీవితంలో తమ తమ కర్తవ్యం గుర్తించుకోవటము ఆచరించటం మాత్రమే కానేరదు.
0: ధర్మ డస్ నాట్ నెసెసర్లీ రిఫర్ టు ఓన్లీ కాండక్ట్ విచ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మం అనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
0: బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ రిఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ద మ్యాన్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ దేర్ ఇన్ హిమ్.
1: మానవుని యొక్క చైతన్యం తత్వమును అహంకార భావముచే, అహంకార సూత్రముచే తట్టినప్పుడే ఇది త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మంగా ఏర్పడుతుంది.
0: వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఇస్ ఇన్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ద త్రీ గుణాస్ ఇన్ హిమ్, దెన్ ఓన్లీ హీ డెవలప్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్.
1: శక్తి చైతన్యమునే ఈశ్వరబద్ధంగా మనం భావించినప్పుడు ఇదే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
0: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
1: భాష్యమైన, లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
0: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
0: స్వధర్మ రిఫర్స్ టు ద ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
0: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.
1: మార్పులతో కూడినటువంటివి.
0: ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగములందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
0: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విత్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
0: అమంగ్ ద ధర్మాస్ దేర్ ఆర్ ధర్మాస్ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇవి కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి మాత్రమే.
0: ఆల్ దీస్ ధర్మాస్ హ్యావ్ టేకన్ దర్ బాత్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
0: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మములు మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
0: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మ రిలేటెడ్ టు ది బాడీ వీ ఆర్ బికమింగ్ ఎనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ విత్ రెఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ
1: శారీర మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
0: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్, మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట.
0: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యం వివిధములుగా ఉండినప్పటికీ
0: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
0: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్ పాత్స్.
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దెర్ ఈస్ ఎ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి యొక్క మార్గమును అనుసరింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థం ఆశించాలి.
0: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
1: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకమవుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ దెన్
1: ధర్మమును మాత్రం విసర్జించి అర్థకామములు ఎండి అరుణులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
0: ఇఫ్ యూ గో అగెన్స్ ధర్మ అండ్ ఫాలో అర్థ అండ్ కర్మ విల్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ ట్రాక్.
1: అర్థకామములు అనేటువంటి ధర్మములు ఆచరించినప్పుడు మోక్షం మనకు సహజసిద్ధంగా ఏర్పడుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ వుడ్ బి ఏబుల్ టు రీచ్ మోక్ష ఈజీలీ.
1: మోహచ్చయమే మోక్షం అనేటువంటి ఒక సులభ మార్గాన్ని మనం అనుసరించవచ్చు.
0: ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ మోక్ష. దిస్ వీ కెన్ అచీవ్ బై దట్ పాత్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
0: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
1: మా అనగా కాదు.
0: మా రెఫర్స్ టు నో.
1: నవ అంటే క్రొత్తది.
0: నవ రెఫర్స్ టు
1: మానవ అంటే ఇది క్రొత్తది కాదు అని దీని అర్థము.
0: మానవ మీన్స్ దట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే రోతదే.
0: దిస్ ఈస్ ద వన్ విచ్ హెస్ బీన్ కమింగ్ ఫ్రమ్ అ నంబర్ ఆఫ్ బర్త్స్ వెరీ ఓల్డ్ వన్.
1: కనుక ఎంతకాలమైన కూడా మన యొక్క మానవత్వాన్ని పాతగానే రోతగానే అనుభవిస్తుంటే ఇంకా నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఏనాడు మనం అనుభవించేది.
0: ఇఫ్ యూ గోన్ ఎంజాయింగ్ దిస్ హ్యూమన్ నేచర్ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్ అండ్ ఇన్ ద రాటన్ ఫ్యాషన్ వెన్ ఆర్ వీ గోయింగ్ టు ఫాలో ద రైట్ పాత్.
1: కనుకనే సర్వమును బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపాన్ని మనం నిరూపించాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్టేక్ టు ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీథింగ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ.
1: సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవాలి.
0: వీ హావ్ టు మేనిఫెస్ట్ ద ఈశ్వరతత్వ ఇన్ ద సొసైటీ ఇట్సెల్ఫ్.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్.

0: the stars are Brahma, sun is Brahma, moon is Brahma.
1: Swargamananu Brahma, Vaikunthamadi Brahma,
0: water
1: Taliyananu Brahma, Tandri Brahma.
0: Water is Brahma, heaven is Brahma, Vaikuntha is Brahma, father is Brahma, mother also is Brahma.
1: Sampadantayu Brahma, Sarlabhyamadi Brahma.
0: Wealth is Brahma and good objects are Brahma.
1: Puttinchutadi Brahma, Poshinchutadi Brahma.
0: It is Brahma.
1: Puttinchutadi Brahma, Gruhini Brahma.
0: It is Brahma which causes birth. It is Brahma which protects you. It is Brahma which puts an end to the life.
1: Kalamantayu Brahma, Kayambuadi Brahma.
0: The entire time is Brahma. Your body itself is also Brahma.
1: Prakruti antayu Brahma, pranambu Brahma.
0: The entire nature is Brahma. Life itself is Brahma.
1: Sarvamunu Brahma, mariyu ee sabhayu Brahma.
0: Everything is Brahma, and this assembly itself is Brahma.
1: Satyamunu Brahma,
0: Ruth is Brahma.
1: Telupu ee Sai Brahma.
0: Sai, who is telling all this, is himself Brahma.
1: Sarvamunu Brahma Mayami.
0: Everything is full of Brahma.
1: Brahmaku వేరైనటువంటి ఒక పదార్థం మరొకటి లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ.
1: సర్వము భగవత్స్వరూపకంగా ఉండినప్పుడు మనం వెతుకుట ఎక్కడ, తాను చిక్కుటెక్కడ?
0: వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ, వేర్ హావ్ టు సర్చ్ బ్రహ్మ అండ్ హౌ కెన్ యూ బి ఫౌండ్ ఎల్స్వేర్.
1: విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన వీధి వాకిలి ఎక్కడ?
0: ఇఫ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ an open building, how can you find a door for that?
1: Vishwamanta mandiram ainappudu veediki inkekkada sthanam unnadi? Veediye lenappudu inka vaakali deeneke enduku?
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
1: Vishwavibhude nee hrudayeshwarudu.
0: The lord of the universe is the lord of your heart also.
1: Veena tantrulu meedi prana tantrulu naati ఆనంద భాష్పముతో ఆత్మార్పణము చేయ, అది ఏ వైకుంఠము, అది ఏ దైవత్వము.
0: ఇఫ్ యూ ప్లే అపాన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ యువర్ హార్ట్ యాజ్ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ వీణా అండ్ ఆఫర్ యువర్ ఓన్ హార్ట్ టు హిమ్సెల్ఫ్, దెన్ యూ విల్ ఫైండ్ వైకుంఠ దేర్ ఇట్సెల్ఫ్.
1: భగవంతుని యొక్క సంపదలు కాని, భగవంతుని యొక్క ఐశ్వర్యములు కాని మనకు అనుకూలమైనటువంటి మార్గంలో అందిస్తూ వచ్చాడు.
0: God has been giving the entire wealth and prosperity relating to God in the way that it is most appropriate.
1: Aishwaryamunuku varasule meerandaru.
0: You are all the heirs apparent for this particular wealth and prosperity of God.
1: Aishwaryam emito meeru gurtinchadaniki prayatninchali.
0: But you have to make efforts to recognize what that real wealth is.
1: Taayikunnatti aishwarya sampadalaku.
0: The wealth and properties of Sai,
1: aishwaryamunnadi echotanaina.
0: The Sai's wealth and properties,
1: Sai aishwaryamemanna swartha rahita nitya nirmala premaye nijamu nijamu.
0: If you ask what is the wealth and properties of Sai, it is only love.
1: Sai yokka aishwaryamulu ee bhavanamulu ee yokka mandiramulu ivi kaadu. Sai aishwaryamulu, Sai yokka aishwaryam anetuvantidi nisvarthamaina nirmalamaina pavitramaina prema okkati maatrame.
0: Property
1: Sai aishwaryamemanna స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమ.

0: ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: సాయి,
0: ఆ ప్రేమకు మీరు వారసులై, ఆ ప్రేమను మీరు అనుభవించి, ఆ ప్రేమను మీరు అందుకొని, ఆ ప్రేమను మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తునకు చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము.
1: సాయిస్ వెల్త్ అండ్ ప్రాపర్టీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ బంగ్లోస్ అండ్ టెంపుల్స్. ఇట్ ఈస్ బేసికలీ ఆల్ హిస్ ప్రాపర్టీ ఈజ్ సెల్ఫ్లెస్ ప్యూర్ లవ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్
0: సర్వవ్యాపి సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమైనటువంటి భగవంతునికి మీరు అర్పితం చేసేది ఏమిటి?
1: God who is omniscient, omnipresent and omnipotent, what is there which can happen to such a one?
0: Branti matrame manasika trupti nimittamai meeru inni vidhamulainatundi yokka arpitamulu gavistu vastunnaru.
1: All the things which you are offering is only an illusion which you are having. It is only for your own satisfaction that you are offering things to the Lord.
0: Brahmandamantata bravalu chundedi tanaku ఆలయం గుణమర్చ అలవియ గుణం.
1: ఫర్ ద వన్ హూ ఆక్యుపైస్ ది ఎంటైర్ కాస్మాస్ కెన్ యూ కన్స్ట్రక్ట్ టెంపుల్స్ ఫర్ సచ్ ఎ వన్?
0: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపము ఎవరు పట్టగలరు?
1: హూ కెన్ హోల్డ్ ఏ స్మాల్ ల్యాంప్ టు ద వన్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ a billion suns?
0: ajaharadulakaina alavikani tattvamu alavi rajulakaina andani vaadunu tana roopu ganugana nevaritaramu.
1: Who can find out the form which is not accessible for ajaha and hara to find out?
0: sarva jeevulayandu sancharinchedi tanaku సరి అయిన పేరిడ సాధ్యమగున.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ఆల్ ది
0: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చె బొజ్జము తనకు పెట్టదగున.
1: ఫర్ ద వన్ ఇన్ హూస్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్ హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ ఎ వన్?
0: బ్రతుకు కోసము బహు బాధ బద్దులైరి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యు ఆర్ బౌండ్.
0: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము, ఒక పేరు, ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్, గివింగ్ ఎ ప్లేస్.
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత, ఏ హృదయము చేత, ఏ వాంఛన చేత ఆరాధింతురో, ఆచరింతురో, ఆశింతురో ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
1: గాడ్స్ ఫామ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ దే ఆఫర్.
0: భగవంతుడు కల్పవృక్షము, కామధేనువు.
1: గాడ్ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ సెలెస్టియల్ కౌ.
0: ఎవరు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానినే తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ వన్ హూ గోస్ ఆన్ కన్ఫరింగ్ టు ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సీకర్స్ ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ గాని జ్ఞాని డిపెండింగ్ అపాన్ వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్.
0: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ టు రీచ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్.
0: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కాని ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్రమాక్స్ లైటో, ఏ అరికన్ లైటనో, ఏ టార్చ్ లైటో మనకు అవసరం లేదు.
1: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ the shining moon, there is no need for any other type of help like a torch light or another lamp to enjoy the effulgence of moon.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు కనుక ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: As God is the very embodiment of love, you have to recognize God only through love.
0: కనుక ప్రేమనే మన యొక్క ప్రాణముగా మనం విశ్వసించాలి.
1: We have to firmly believe that it is the love which is our

0: మానవుని నుండి మొట్టమొదట ఆవిర్భవింపజేసేటువంటిది ఆవిర్భవించేటువంటి కూడా ఒక్క ప్రేమ మాత్రమే.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఇస్ ది ఓన్లీ లవ్ విచ్ మానిఫెస్ట్
0: తదుపరి అన్ని గుణములు కూడాను ఆవిర్భవిస్తున్నవి.
1: ఇట్ ఇస్ ఓన్లీ లేటర్ ఆన్ ది అదర్ క్వాలిటీస్ హవ్ ఎమర్జ్డ్.
0: కనుక ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయములుగా ఉండకూడదు.
1: దేర్ఫోర్ యువర్ హార్ట్ షుడ్ నాట్ బి ద వన్ విచ్ ఈస్ డివైడ్ ఆఫ్ లవ్.
0: ప్రేమమయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి.
1: యు మస్ట్ స్పెండ్ లవ్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
1: ది ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్స్.
0: రాగ ద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు.
1: ది ట్రూ రాహుకేతుస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: నవగ్రహములని మనం భావిస్తున్నామే కానీ ఇది భ్రాంతి మాత్రమే. రెండు గ్రహములే మనం బాధిస్తున్నాయి, అదే రాగ ద్వేషములు.
1: వీఆర్ థింకింగ్ దట్ దేర్ ఆర్ 9 ప్లానెట్స్ నవగ్రహాస్, దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్. ఇట్ ఈస్ నాట్ దీస్ 9, ఓన్లీ 2, దట్ ఈస్ రాగ అండ్ ద్వేష.
0: శంకర వారి శిష్యుల్లో తోటకుడు అనేటువంటి వాడు ప్రశ్నిస్తాడు. ఒకటి
1: తోటక ఏ డిసైపుల్ ఆఫ్ శంకర క్వశ్చన్ శంకర దస్,
0: గురుదేవా ఈ జగత్తులో దిగ్విజయమును సాధించినటువంటి వారు ఎవడు అన్నాడు.
1: హీ ఆస్క్ ఓ మాస్టర్ హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ కాంకర్డ్ ద వరల్డ్.
0: కేవలం రాజ్యములు సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు.
1: ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఎ కింగ్డమ్ కెనాట్ బి కన్సిడర్డ్ విక్టోరియస్.
0: హిమాలయ పర్వతం ఎక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగ్ను చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది ఒక వీరత్వం కానేరదు.
1: టు గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్లాగ్, పుట్ ఎ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమాలయ.
0: సముద్రము ఎదురగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
1: వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ సక్సెస్ ఇఫ్ హి స్విమ్స్ ద ఓషన్.
0: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ వన్ ఎ నంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్.
0: హిరణ్యకశిపుడు సముద్రమునందు దిగి దానిని శోధించినటువంటి వాడు.
1: హిరణ్యాక్షు వాజ్ వన్ హూ ఎంటర్డ్ ఇన్ టు ది డెప్త్స్ ఆఫ్ ద ఓషన్ అండ్ కాంకర్డ్ ద ఓషన్.
0: మన్ను నుండి మిన్నును కూడా జయించినటువంటి వాడు.
1: హీఈస్ ద వన్ హూ హాస్ కాంకర్డ్ డార్క్ అండ్ ద స్కై టుగెదర్.
0: కానీ సర్వత్రా కూడా తాను సంచరించి దైవత్వాన్ని గుర్తింపు చేయడానికి తగినటువంటి కృషిని చల్పినటువంటి వాడు.
1: హీఈస్ ద వన్ హూ వెంట్ రౌండ్ ఆల్ ద వరల్డ్ టు ఫైండ్ అవుట్ వేర్ డివినిటీ ఈజ్.
0: కానీ అట్టివాడు కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
1: ఈవెన్ దాట్ వన్ వాజ్ నాట్ ఏబుల్ టు అచీవ్ సక్సెస్ అండ్ బికమ్ విక్టరీ.
0: నిజమైనటువంటి విజయుడు ఎవరు?
1: హూ ఈస్ ద వన్ హూ హాస్ అచీవ్డ్ రియల్ విక్టరీ?
0: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడే నిజమైన విజయుడు.
1: ఓన్లీ ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ సెన్సెస్ ఈస్ ద వన్ హూ హాస్ సక్సీడెడ్.
0: దారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి హిరణ్యకశిపునికు ఒక ప్రశ్న వేస్తున్నాడు.
1: ప్రహ్లాద హూ వాజ్ ఎ స్మాల్ బాయ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిరణ్యకశిపు హూ హాడ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్.
0: లోకములన్నీ గడియలోన జనించిన వాడవు, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు.
1: యు ఆర్ ద వన్ హూ హాడ్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ మొమెంట్. But you have not been able to conquer your own senses and your own chitta.
0: Tandri, shudramainatvanti chanikamainatvanti ee rajyamunu neevu sadhinchadaniki jayinchadaniki neevu prayatnistunnavu.
1: Oh father, you have been trying to conquer the worlds which are temporary, which are after all
0: yuddhamulo cheyali. Adavilo sancharinchetunte mrugamunu kada champinattuga manavulu champinanta matramuna veerudu kaneradu.
1: One does not become a hero by merely killing people as if they are merely animals or to be hunted in a forest.
0: నీ యందు ఉండినటువంటి మృగమును నీవు సంహరించడానికి తగిన కృషి చేయమన్నాడు.
1: Only when you destroy the animals inside your own heart, you would be able to.
0: నీ దుర్గుణములనేటువంటి ఇంద్రియములను నీవు మొట్టమొదట జయించమన్నాడు.
1: He asked his father to conquer the bad qualities in him and his own sense organs.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపుల నెట్లు పట్టగలడు.
1: ద వన్ హూ ఈస్ సబ్డ్యూడ్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఔటర్ ఎనిమీస్.
0: లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులను ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
1: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ డిఫీటెడ్ బై ది ఎనిమీస్ ఇన్ సైడ్, హౌ కెన్ హి కాంకర్ ది ఎనిమీస్?
0: అసాధ్యము,
1: దిస్ ఇస్ ఇంపాసిబుల్.
0: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
1: ఇఫ్ యు వాంట్ టు డిఫీట్ ద ఇన్నర్ ఎనిమీస్ అండ్ ఎస్టాబ్లిష్ యువర్ కింగ్డమ్ ఫర్మ్లీ, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లవ్ యుల్ బి ఏబుల్ టు డూ ఇట్.
0: కనుక ప్రేమ చేతనే మన యొక్క జీవితమును సార్థకం గావించుకుని, ప్రేమ చేతనే మనకు అడ్డు తగిలేటువంటి యొక్క ఈ అర్షద్వర్గములను జయించుకుని దివ్యత్వమైన దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయటము అత్యవసరము.
1: కాంకర్ ఆల్ అవర్ ఇన్నర్ ఎనిమీస్ అండ్ వి హావ్ టు కాంకర్ ద సిక్స్ ఎనిమీస్ విచ్ ఫేస్ అస్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ సెల్ఫ్ ఫర్మ్లీ.
0: మనుజ అనగా మను చక్రవర్తి యొక్క సంతతి వారు మనుజులు అని దీనికి అర్థము.
1: ది వర్డ్ మనుజ టెల్స్ అస్ దట్ వి ఆర్ ఆల్ వి హావ్
0: అతని యొక్క సంతతి వారు అతని యొక్క ఆస్తినే మనము ఆశ్రయించాలి.
1: వి బిలాంగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను అండ్ వి హావ్ ఇన్హెరిటెడ్ ఆల్ ద వెల్త్.
0: ధర్మము, సత్యము, ప్రేమ, సహనము, సానుభూతుల యొక్క గుణములే అతని స్వభావములు.
1: హిజ్ నేచర్ ఈజ్ మొరాలిటీ, ట్రూత్, లవ్, కంపాషన్, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
0: ఇలాంటి దీన్ని మనం అనుసరించినప్పుడే అతని సంతతికి, అతని దీనికి మనం వారసులుగా అవటానికి అధికారం ఉంటుంటుంది.
1: ఓన్లీ వెన్ వీ ఫాలో దిస్ పర్టికులర్ పాత్ కెన్ వీ క్లెయిమ్ అవర్ సెల్స్ టు బి ద ఇన్హెరిటర్స్ ఆఫ్ అండ్ ది పర్సన్స్ బిలాంగింగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
0: రూపనామములు ఎందుకని, వేష భాషలు ఎందుకని వేరు వేరు మార్గములను అనుసరించినప్పటికీ అందరు కూడా అందరికీ ఒక్క ప్రభువు మాత్రమే ఉన్నాడు.
1: People may be following different faiths, people may be having different names and forms, but there is only one Lord.
0: Tandri okkade.
1: There is only one Father.
0: Kanukane brotherhood of man, fatherhood of God, ee rendintini manam sadhinchali.
1: That is why we have to achieve the brotherhood of man and fatherhood of God.
0: Ee vaadu lokamulo aneka vidhamulaina ashantilu cheta, akramamulu cheta, anacharamulu cheta, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృశించి కురికిపోతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ ఆగుని అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్, కన్ఫ్యూజన్, అన్రైచియస్ కాండక్ట్ అండ్ అజిటేషన్.
0: ఇలాంటి దుష్టపరిస్థితి యందు మానవులు భగవత్ విశ్వాసమును అభివృద్ధి గావించుకుని మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమే ప్రేమాశ్రమును చేతబట్టి దివ్యమైనటువంటి సమాజములో ప్రవేశించి సేవకావృత్తి యందు ఈ జీవితం సార్థకం గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: అట్ సచ్ ఏ టైమ్ వెన్ ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్, యూ హావ్ టు టేక్ అప్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ అండ్ యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ టు సర్వ్ హ్యుమానిటీ అండ్ రిమూవ్ ఆల్ ది ల్యాక్ ఆఫ్ పీస్ ఎట్సెట్రా ఇన్ ది వరల్డ్.
0: కేవలం దేహమునే ఆశ్రయించకండి.
1: Don't take shelter only in the body.
0: Dehamunu maatrame kaaka manasunu kudanu meeru aashrayinchakandi.
1: You don't even accept the mastership of mind.
0: Deha manasulu yokka tattvamu cheta aatmanu aashrayinchandi.
1: Taking body and the mind, take real shelter only under atma.
0: Atti aatmanu aashrayinchinatunti vaade danyudu kaagaladu.
1: Only that one who takes refuge with atma would be able to sanctify his own life.
0: Adi eenavadu manam cheyavalsinatundi, jarapavalsinatundi sevalu.
1: This is the real service which we'll have to undertake and perform.
0: Manavattulo pratyekamainatundi sadhanalu chekapoyinappudiki sevana bhavam anetundi dintlo sevaka vrutti lopala jeevithanni sarthakam cheskovali.
1: You may not be able to undertake any other activity, but sanctify your life undertaking service as the activity.
0: Navavidha margamullo prana samanamainatundi madhyasthayato koodinatundi ee seva.
1: Among the 9 types of devotion, it is the service which comes very close to the last one.
0: Ee seva dwarane aatmaarpitam jarugutundi.
1: It is only through service one would be able to offer his own atma to the Lord.
0: Ee aatmaarpitam jariginappude sneham prarambham avutundi.
1: Only when one offers oneself completely, one will be able to perform
0: properly. ఐక్యతకు చేరుతుంది.
1: Only through service one will be able to achieve unity.

0: Travanam, listening and hearing the stories of the Lord, singing the glory of the Lord, remembering the Lord, doing Pada Seva and service of the lotus feet of the Lord, and offering Vandanam to the Lord, and worshipping the Lord, friendship to the Lord, and offering one's own Atma to the Lord.
1: Kanuka, Sarva Manamuli Yendu Kudanu, Prakashin Chetvanti Paratattamu, ఇది ఆత్మతత్వం అని విశ్వసించండి.
0: యూ విల్ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఆత్మ విచ్ ఈస్ షైనింగ్.
1: ఎవరిని మీరు గౌరవించినప్పటికీ, ఎవరిని మీరు నమస్కరించినప్పటికీ, ఇది దైవమునికే చెందుతుందనేటువంటి భావాన్ని మీరు విశ్వసించాలి.
0: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ టు హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ వర్షిప్ ఆర్ ఒబేసన్స్ ఆర్ యూ టు హూమ్ సో ఎవర్ యూ.
1: ఇది భారతీయ శాస్త్రములందు సర్వజీవ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ సే దట్ వెన్ యూ ఆఫర్ ది నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా భగవంతునికి చేరుతుందన్నారు.
0: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు, ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ యూ హ్యావ్ టు జస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ ద సేమ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో. తుదకు దొంగలకి తురో దొరలకవునో. తేనె జుంటి గలియవా తిరువరులకు.

0: సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా సభ్యులారా సభ్యులారా.
1: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
2: Prema swarupanaina swayam sevakulara
3: manavattvam ati pavitramainadanna vishayamu meekandarki telisina vishayame.
1: Prema swarupas and sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
3: Lokamunandagala anni vidyalakante kudanu paropakara bhavam anetuvanti yokka vidya uttamainatuvanti.
1: In all the types of learning that exist in this world, to learn to help others when they need such help is the most useful and important thing.
3: Sarvottkushtamainatuvanti yokka paropakaramu సర్వ విద్యల కంటే కూడా ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరమే.
1: దట్ టు హెల్ప్ అదర్స్ ఈస్ ది మోస్ట్ డిస్టింగ్విషింగ్ టైప్ ఆఫ్ లర్నింగ్ ఈస్ వాట్ వీ షుడ్ రికగ్నైజ్ టుడే.
3: పరోపకారం అనగా కేవలము తోటి మానవులకు దీనులకు సహాయము చేయటము పరులకు సహాయం చేయటము అన్న విషయం మాత్రమే ఈనాడు మనం గుర్తిస్తూ ఉన్నాం.
1: Today, we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
3: Paropakaram anaga, deeni arthamu inta maatrame kaadu.
1: The words helping others do not carry with them only this simple meaning.
3: Anantamaina arthamuto kudukonna paropakaram anetuvanti padamunaku manam ee naadu divyamainatuvanti bhavyamainatuvanti నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
1: దీస్ వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ హ్యావ్ గాట్ అన్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ ఇన్ దెమ్ అండ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ వైల్ వీ హెల్ప్ అదర్స్ వీ షుడ్ టుడే డిరైవ్ అండ్ డివైస్ ఎ సేక్రెడ్ మెథడ్.
3: పరోపకారం ఇందులో ఐదు అక్షరములు. పరోపకారం
1: హెల్పింగ్ అదర్స్ ఇన్ తెలుగు హ్యాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
3: పర అనగా కేవలము మనకు ప్రక్కన ఉన్నటువంటి మానవుడని కాని మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
1: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పర షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
3: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
1: అవర్ బాడీస్ are being referred to not simply as bodies but as dehatma.
3: Mana pranamunaku jeevaatma ani pilustunnam.
1: The life in this body is being referred to by us as jeevaatma.
3: Kaani mana aatmanu maatramu paramaatma ani pilustunnam.
1: But the aatma in us is being called by us as paramaatma.
3: Para anaga kevalamu aatmaku sambandhinchinatuntide kaani toti manavulaku sambandhinchinatuntide artham kaadu.
1: This word para in paropakara or in paramatma is something which refers to the atma, but it does not refer to a fellow human being.
3: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakara paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
1: Here all the service we do to other human beings under the name Paropakara should be regarded as being done not to a fellow human being but to Paramatma himself.
3: Para anaga sarva jeevulu yendu kudanu atma sthayi yendu ananda sthayi yendu antarbhukam nandu prakatinchi vikasinchi varinchi tarinchi braminchi raminpachesetundi oka tattvam.
1: The word para here refers to a location which is the location of the Atma in a human being, and it refers to the fact that it is the place of Ananda. It is the inner place of self which is the place of Ananda.
3: Kanuka manam ye seva chesinappatikini paramatma seva gane mana bhavinchatam atyuttamainatuvanti oka margam.
1: So whatever service we do, to regard that service as service to Paramatma or to God is the best way of looking at service which we do.
3: Manam ye sevaku poonukunnappatikini swartha bhavamu kaaka paraktha bhavamu cheta phalapeksha lekunda manamu sevalo mundanja veyyali.
1: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
3: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetunti oka bhavamu mana sevalo ye maatram kodanu cheraradu.
1: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
3: ఫలాపేక్ష రహితమైనటువంటి సేవ పరమాత్మ సేవ.
1: సర్వీస్ ది బెనిఫిట్స్ ఆఫ్ విచ్ ఆర్ నాట్ సాట్ బై యూ ఈజ్ సర్వీస్ టు గాడ్.
3: దీనిని భగవద్గీత యందు కర్మ ఫల త్యాగ అని చెప్తూ వచ్చారు.
1: ఇన్ భగవద్గీత దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్ యాజ్ కర్మ ఫల త్యాగ, ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ వర్క్ బీయింగ్ సాక్రిఫైస్డ్ బై యూ.
3: నది ప్రవహిస్తూ ఉండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్.
3: ఫలాపేక్ష రహితమైనటువంటి రీతిగా నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ విదౌట్ వాంటింగ్ టు గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ ఫ్లో.
3: పరోపకార నిమిత్తమై నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
3: వృక్షములు పరోపకార నిమిత్తమై ఫలములను అందిస్తున్నాయి,
1: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
3: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి,
1: cattle give us milk for the benefit of others.
3: ee paropakara nimittamai jeevinchi aadarshavantamaina jeevithanni andinchetvanti nadi vrutchamu govu ee moodu kudanu manavuni yokka divyatvanni manavuni yokka bhavyatvanni prakatistu vastunnayi.
1: The river, the tree and the cow which yield their fruit for the benefit of others are really proclaiming the divinity that is contained in human beings.
3: Vrutchamulu nadi govule lekundina manavudu chana kalamaina kudanu jeevinchadaniki veelu kaadu.
1: If there are no trees, no rivers and no cows, man cannot live even for a moment.
3: Manavuni yokka jeevitoddharamunaku jalamu phalamu ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ వాటర్ ఫ్రూట్ అండ్ మిల్క్
3: కౌస్
1: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్ ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
3: కనుకనే పశువులు జలము వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్ ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్ టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సేక్రెడ్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
3: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె వృక్షము వలె గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
1: A good man, therefore, like the river, like the cow, and like the tree, should do help to others along the path of a selfless service.
3: Swarthamu aneetvanti yokka penubhutamu manavatvanni maripimpa chestundi.
1: The demon of selfishness makes you forget the very human nature in you.
3: Swartharahitamainatvanti yokka pavitramaina prema, seva, manavatvanni దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
1: సెల్ఫ్లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
3: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, ఎక్కడికి చేస్తున్నాడు?
1: మ్యాన్ ఈస్ పర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పర్ఫార్మింగ్ ది జర్నీ?
3: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
1: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
3: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
3: దేహము ఒక ఛత్రము.
1: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
3: మనసు వాచ్మ్యాన్, కాపలాకారి.
1: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మ్యాన్ అట్ దట్ చౌల్ట్రీ.
3: జీవుడు యాత్రికుడు.
1: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
3: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రమనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
1: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
3: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
1: ఇన్ దిస్ దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ కనెక్షన్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ది పిల్గ్రిమ్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది చౌల్ట్రీ అండ్ ది వాచ్మన్.
3: ఛత్రంలో ఉండినంత వరకే వాచ్మ్యాన్ తో మనకు పని అవసరం.
1: వైల్ ది పిల్గ్రిమ్ స్టేస్ ఇన్ ది చౌల్ట్రీ దేర్ ఇస్ నీడ్ ఫర్ అస్ ఫర్ ది వాచ్మన్.
3: తిరిగి ముందు ప్రయాణం అయ్యేంత వరకే మనకు ఛత్రంతో అవసరం.
1: ది నీడ్ ఫర్ ది చౌల్ట్రీ ఆల్సో లాస్ట్ ఓన్లీ సో లాంగ్ యాజ్ యూ మేక్ ది నెక్స్ట్ జర్నీ.
3: ఈనాడు మనము ఈ ఛత్రమునకు, ఈ కాపలాకారికి, ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
1: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మన్ అండ్ ది పిల్గ్రిమ్.
3: ఇది సరి అయినటువంటిది కాదు.
1: దిస్ ఈస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
3: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
3: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహం అనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
1: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీ ఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
3: అయితే ఎక్కడికి ప్రయాణం?
1: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
3: ఎచ్చట నుండి వచ్చనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
1: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
3: కానీ ఈ ఛత్రములో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు.
1: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
3: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
1: Why should he go to the place from where he has come?
3: Oka gramam nundi karyarthamai oka vidhamainatvanti gramantaram bayil deri velutam manam.
1: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
3: Kani tana panini taanu cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
1: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బీ టు విచ్ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
3: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
1: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
3: కనుకని ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
1: ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
3: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
3: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నాడు.
1: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశాస్.
3: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
1: That is why
3: ఈశ్వర సర్వభూతానాం.
1: It has been said that ఈశావాస్యం, Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
3: Manamu yachchata nundi vachitimo attatike cherunanta varaku kudanu manaki ee vidhamaina shanti undadu.
1: So until we reach the place from where we have come, there is no kind of rest or peace for us.
3: Yekavata mana vachina sthanamu atma sthanamu.
1: Be that as it may, the place from where we have come is the place of atma.
3: Ee atma sthanamu cherunanta varaku kudanu mana prayanamu nirviramanga kalputu raavali.
1: Until we reach this place of atma, our journey should be performed without any interruption.
3: Ee prayanamu lopala toti manavulu, toti jeevulu, toti pranulu manato paatu prayanam chestu unnai.
1: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jeevas are all co-travelers with us.
3: ఈ తోటి మానవులకు తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయం చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సల్పుతూ రావాలి.
1: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
3: ఈ విద్యలు కానీ, ఈ సేవలు కానీ, ఈ సాధనలు కానీ సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
1: దిస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
3: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు, ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు యోగులు, ప్రాచీనపు జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: In this journey, our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
3: Tapas anaga ee naadu viru vipareetamainatundi arthamunu teesukoni bhayabhrantulaku guri avutunnaru.
1: Today, by taking an incorrect and extraordinary type of meaning for this word tapas, they are simply subjecting themselves to fear.
3: Bhayankaramaina aranyamulo nivasistu aakulalumulu tintu tala kindu betti kaallu paina unchi తపింపజేయటమే తపస్సు అని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అండ్ ఈటింగ్ ఓన్లీ లీవ్స్ అండ్ సచ్ థింగ్స్.
3: కానీ తపస్సు అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
1: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
3: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
1: తపస్ ఈజ్ ఆఫ్ త్రీ డిఫరెంట్ కైండ్స్.
3: శారీరక, వాకు, మానసిక తపస్సులు.
1: దీస్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్ రిలేట్ టు వన్ బాడీలీ తపస్, టూ తపస్ రిలేటింగ్ టు యువర్ వర్డ్స్, త్రీ తపస్ రిలేటింగ్ టు యువర్ మైండ్.
3: ఇక్కడ దేహ తపస్సు, శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
1: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
3: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
1: Again, in the bodily type of tapas, there are five different kinds.
3: Bhagavat aradhana shariramto cheyatamu okka tapasu.
1: To worship God with your body is one type of tapas.
3: Antar bahir shuddhi aneetundi shariramto aacharinchatamu rendo tapasu.
1: Cleansing internally and externally with your body is
3: moodavadi rujumargamu ani telapatamu moodo tapasu.
1: The third type of tapas is to find the path of truth.
3: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
1: ది ఫోర్త్ వన్ ఇస్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసి.
3: ఐదవది అహింస అన్నారు.
1: ది ఫిఫ్త్ వన్ ఇస్ అహింస.
3: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
1: దీస్ ఫైవ్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ రిలేటింగ్ టు ది బాడీ.
3: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షుల యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము, ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములు కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
1: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ టు రిమూవ్ ఈగో ఇన్ యూ అండ్ టు మినిమైజ్ ది అటాచ్మెంట్ దట్ ఈస్ ఇన్ యూ అండ్ టు డెవలప్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టు దీస్ గ్రేట్ పీపుల్.
3: ఈ పెద్దలను దర్శించటం చేతను పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
1: బై వర్షిపింగ్ అండ్ పేయింగ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్ అండ్ టు గ్రేట్ పీపుల్ అవర్ ఈగో విల్ బి ఎలిమినేటెడ్.
3: నీవే తప్పని తప్పరం మెరుగాని దైవాభిమానం పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
1: ఇన్ ది కాంటెక్స్ట్ అండ్ ఇన్ ది మీనింగ్ టు యూ దట్ ఐ డూ నాట్ నో ఎనీ అదర్ హెల్ప్ ఎక్సెప్ట్ యూ.
3: ఈ అభిమాన అహంకారములు రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
1: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసపియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్.
3: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్, హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
3: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
1: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ సమ్ అటాచ్మెంట్స్ అండ్ లైక్నెస్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఒబీడియన్స్.
3: కనుక మొట్టమొదటి మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
1: విత్ ది బాడీ, విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ అస్ కంప్లీట్లీ, వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
3: ఇది మొట్టమొదటి తపస్సు.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
3: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురి కానక్కరలేదు.
1: తపస్సు డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ టార్చర్ యువర్ సెల్ఫ్ ఇన్ మెనీ.
3: ఆకలి అన్నాలు నీవు వదలు విసర్జించనక్కరలేదు.
1: యూ డూ నాట్ హ్యావ్ టు గివ్ అప్ యువర్ ఫుడ్.
3: అరణ్యములు పోనక్కరలేదు.
1: డోంట్ హ్యావ్ టు గో టు ది ఫారెస్ట్.
3: తోటి మానవుల ఎందే మనం సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
1: లివింగ్ ఇన్ ది కమ్యూనిటీ అండ్ డూయింగ్ సర్వీస్ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఈస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ రియల్ తపస్సు.
3: ఇంకా రెండవది అంతర్ బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
1: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లినెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ బోత్.
3: ఇక్కడ శరీరం అంతర్ బహిశుద్ధులు అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
1: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ మీన్స్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లినెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
3: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
1: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
3: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: వేరింగ్ క్లీన్ క్లోత్స్ అండ్ బేథింగ్ అండ్ వాషింగ్ ది బాడీ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వీ కీప్ ది బాడీ క్లీన్, క్లీన్ అండ్ గుడ్ ఐడియాస్ విల్ ఎంటర్ ఇన్ అస్.
3: ఇంతేకాకుండా మానసిక సంబంధమైన దుర్భావములు, దుర్గుణములు, దురహంకారములు, దురభిమానములు క్రమక్రమేణ ఈ యొక్క సేవ చేత మనం కొంతవరకు దానిని అరికట్టుకుంటూ రావడానికి అవకాశం ఉంటుంటుంది.
1: నాట్ ఓన్లీ దిస్, బై సచ్ సర్వీస్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ థాట్స్ gradually we will be able to control these bad things relating to the mind.
3: కేవలం దేహమును భావములను పరిశుద్ధి చేసుకుంటున్నంత మాత్రమున ప్రయోజనం లేదు, మన పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధంగా ఉండాలి.
1: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
3: మన దేహము, మన మనసు, మన పరిసర ప్రాంతములు పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైనటువంటి గాలిని మనం పీల్చుకుంటూ పవిత్రమైన భావముల చేత పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది.
1: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
3: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్ కింద చేరినటువంటిది.
1: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
3: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
1: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్
3: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
1: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
3: యుక్తితో మరొకరిని మోసపుచ్చడం కాని, కుయుక్తితో ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం కాని, సంకుచితమైన భావములను ప్రదర్శించడం కాని ఈ రుజు మార్గంలో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: బై బీయింగ్ క్లెవర్ and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
3: కేవలం నీవు సేవ చేయకపోయినప్పటికీ సేవ చేస్తున్నట్టుగా యజమానుకు నటించడం కూడా కుయుక్తి కిందనే చేరుతుంది.
1: While not doing any service, pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
3: సంకుచిత భావము. సంకుచిత భావం అనగా చిన్న చూపులు, చిల్లర భావములు మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: Narrow ideas and narrow vision, such thoughts should not enter our heart at
3: all. Look up, aim high, అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
1: This has also been stated in two ways. Look up, aim high.
3: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
1: This is the right kind of tapas for the path of truth.
3: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత, ఒక కామచర్యలు కాని, ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్య యొక్క లక్షణము.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డూ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
3: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి? సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించడమే బ్రహ్మచర్య.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మచర్య ఈజ్ వట్ ఎవర్ యూ డూ టు హ్యావ్ ది ఫీలింగ్ దట్ యూఆర్ డూయింగ్ దట్ in the aspect of God, this will be called brahmacharya.
3: Sarva jeeva namaskaram kesavam prati gacchate brahmacharya.
1: The obeisance you do to all the jeevas will go to kesava.
3: Andari endu kuda nu daivattam unnadaneetundi ikka satyanni viswasinchadame brahmacharyam.
1: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
3: Ee deha tapasulo nalugavadi.
1: This is the fourth type of tapas related to
3: ahimsa. Aidavadi.
1: The fifth one is ahimsa.
3: Ahimsa anaga itarulu baadha pettatamu, pranulanu himsinchatamu, idi maatrame himsa ani manam bhavistunnamu. Chaala porapatu.
1: We generally think that troubling others and causing harm to living people is himsa. This is not right.
3: Kevalam deha reetiga inkoka dehaanni himsinchinatta maatramana, vaakku reetiga inkokari manasu oppinchukunda undinatta maatramana ahimsa kaadu.
1: If just you take care to see that your body does not trouble another body or your mind does not harm another mind, that alone cannot be called ahimsa.
3: Ahimsa anaga atma nigrahamunu prakatinchatame ahimsa.
1: The word ahimsa means to be able to proclaim and practice control of your atma.
3: Sahaname ahimsa.
1: To be patient is ahimsa.
3: కనుక ఈ సహనం అనేటువంటి దానిని మనం ఏనాడు అభివృద్ధి గాంచుకుందామో అది సరైనటువంటి అహింస.
1: ది డే వెన్ వీ కెన్ ప్రమోట్ దిస్ పేషెన్స్ ఇన్ అస్ టు బి ఏబుల్ టు విత్స్టాండ్ అదర్
3: మన ఇంద్రియ నిగ్రహమును మనకు ప్రయత్నం చేసుకోవటము ఇది ఒక సేవ లోపల ప్రధానమైన అహింసగా రూపొందుతుంది.
1: ది ప్రాక్టీస్ బై విచ్ వీ కెన్ కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ దాట్ విల్ బికమ్.
3: ఎప్పుడు మనం ఇంద్రియాన్ని నిగ్రహించుకుందామో అప్పుడు కఠినమైన వాక్కు కానీ, కఠినమైన చర్యలు కానీ, కఠినమైన చూపు కానీ మనలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
1: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
3: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
1: ఇఫ్ వీ సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్ వాట్ అబౌట్ ద అదర్ సెన్సరీ.
3: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమత్వమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
3: ఇది శారీరక తపస్సులో ఐదవది.
1: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
3: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
1: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
3: ఇంకా రెండవది వాక్ తపస్.
1: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
3: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
1: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
3: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
1: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
3: సత్యమునే పలకాలి.
1: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
3: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
1: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియలీ ప్రే.
3: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
1: with the feeling that truth is truth. We should not utter, even if it is truth, with
3: a calm heart. Priyam Brujat.
1: Speak the truth. Speak that truth which causes...
3: Prema to undali. Na Brujat Satyam Apriyam.
1: Unpleasant truth do not be uttered.
3: Kanukane Bhagavad Gita yandu anvudvegakaram vakyam satyam preeti hitam cheyattannadu. ఈ సత్యం అనేటువంటిది కూడాను ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
3: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
1: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
3: పరమశాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
1: With great peace and with no force and with love, the truth must be one which will be given pleasure.
3: ఈ గీత యందు అన్వుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడాను ప్రీతిగా హితంగా

0: నడిచేటువంటిదిగా ఉంటుండాలి. విత్ గ్రేట్ పీస్ అండ్ విత్ నో ఫోర్స్ అండ్ విత్ లవ్ ది ట్రూత్ మస్ట్ బి వన్ హూ విల్ బి గివెన్
1: వాక్ తపస్సు అన్నారు.
0: దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది తపస్సు ఆఫ్ ది వర్డ్.
1: మన నిత్య జీవితంలో మనం ఉచ్చరించేటువంటి ప్రతి పదములు కూడాను తపస్సు కిందనే పరిణమించిపోవాలి.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్ ది వర్డ్స్ దట్ వి అటర్ షుడ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ తపస్సు డిస్క్రైబ్డ్ యాజ్ నౌ.
1: మన వాక్కును ఈనాడు అనేక విధములైనటువంటి పెద మార్గములో ప్రవేశపెడుతున్నాం.
0: ది వర్డ్స్ వి అటర్ టుడే ఆర్ బీయింగ్ పుట్ అలాంగ్ సెవరల్ రాంగ్ పాత్.
1: మన యొక్క దోషములను మనం కప్పిపుచ్చుకునే నిమిత్తమై సత్యం వలె దానికి కొన్ని రకములైనటువంటి యొక్క షేపు ఇచ్చి అసత్యాన్ని వినియోగపెడుతున్నాం.
0: టు కవర్ అవర్ ఓన్ ఫాల్ట్స్ వీఆర్ యూజింగ్ ట్రూత్ ఫర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మ్ అన్ ఔటర్ కవర్ అండ్ వీఆర్ యూజింగ్ ట్రూత్.
1: మన కష్టములను తప్పించుకునే నిమిత్తమై అసత్యాన్ని కూడా సత్యంగా రూపొందింప చేసుకుంటున్నాం.
0: టు ఎస్కేప్ ఫ్రమ్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ వీఆర్ గివింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ ఫర్ అన్ట్రూత్ యాజ్ వెల్.
1: మనకు కష్టములు నష్టములు వచ్చిన కూడా పర్వాలేదు, సత్యాన్ని మనము ఒక విధమైనటువంటి తపస్సు కింద మనము దానిని అనుభవింపచేసుకోవాలి.
0: ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ సబ్జెక్టెడ్ టు పెయిన్ అండ్ లాస్.
1: సత్యమునకు ఆదర్శ పురుషుడు హరిశ్చంద్రుడు.
0: వీ మస్ట్ యూజ్ ట్రూత్ ఫర్ ఎ గుడ్ పర్పస్.
1: తన సత్యాన్ని తాను నిలుపుకునే నిమిత్తమై సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింపచేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
0: ది ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఇస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ ఎ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు సెవరల్ డిఫికల్టీస్.
1: ఇల్లాలును తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
0: హి సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్.
1: కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
0: అట్ ది వెరీ ఎండ్ హి సోల్డ్ హింసెల్ఫ్ ఫర్ దట్ పర్పస్.
1: కుమారుడు గతించిన సమయం లోపల శ్మశానములో ఆ ఇల్లాలైనటువంటి చంద్రమతి ఆ డెడ్ బాడీ ఆ మృతిక కళేబరమును పెట్టుకుని సుంకమును చెల్లించడానికి చేత కానటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుండాలి.
0: అట్ ది డెత్ ఆఫ్ ది సన్ ది మదర్ వైఫ్ చంద్రమతి వాజ్ హ్యావింగ్ ది డెడ్ బాడీ ఆఫ్ ది సన్ విత్ హర్ అండ్ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ది ట్యాక్స్ ఇన్ ఆర్డర్ టు క్రిమేట్ దట్ బాడీ ఆఫ్ ది సన్.
1: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్ తాను ఒక సేవకుడు తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు సుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
0: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్ హి స్టక్ టు ట్రూత్ అండ్ ఇట్ డిడ్ హిస్ డ్యూటీ.
1: హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
0: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
1: Yetti avasthalu endaina kudanu manam asatyaniki avakasam nandinchukuntamu.
0: Under no circumstances should we give room to utter untruth.
1: Lokam satyam ani bhrantito naa illalu naa kumarudani ento alladina ee deham ippudi kattalanu kaalchuto illalun ledu putrunum throdai raadani Harishchandrudu gattiga prapanchaniki saataadu. Ee samayamnandu ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
0: హరిశ్చంద్ర ప్రొక్లైమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాజ్ సో మచ్ అటాచ్డ్ టు హిజ్ ఓన్ వైఫ్ అండ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ ఇట్ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ వైఫ్ అండ్ ది సన్ అండ్ దిస్ యాక్చువల్లీ వాజ్ ప్రొక్లైమ్డ్ బై హిమ్ when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
1: Nippu pettaru andaru indakocharu.
0: The body was set fire to before cremation and all of them returned
1: home. Kontase paina tarvata evvaru leru. Aa deham em chesindi ee vedi valla atu lechindi paina kalam bongatamulla.
0: After some time there was nobody but this dead body on account of the fire and the tension in the spinal column the body just got up and sat.
1: Ikkada kaavini gaachukunnatundi Harishchandra daggariki vellaadu ayyo bratikinaadu kada ani kontha sepu lechi tarvata mari pandukundi.
0: Harishchandra who was attending at the crematorium he just went near the body thinking that the man has come back to life.
1: Appudu Harishchandra yochistunnadu ayyo paapamu lechi నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరు లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
0: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్

0: Oh, this poor body has got up to see if his wife and relations are still here. Finding that there is nobody there and they have all gone home, the body sleeps again, falls down.
1: ఈ సత్యాన్ని మరొకతూరి తన హృదయంలో చేసుకున్నాడు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
0: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్
1: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
0: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
1: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా, వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
0: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
1: Puttaka puramu thalli evaru kumarudu evaru.
0: When one is not born, who is the mother and who is the son?
1: Pendikaka puramu bharta evaru bharya evaru.
0: When the marriage did not take place, who is the husband?
1: Pendi aina taruvatane bharya bharta.
0: It's only after marriage one becomes a husband.
1: Puttina taruvatane thalli koduku.
0: It's after birth we talk of a mother.
1: దానికి ముందు ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
0: బిఫోర్ దట్ దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ఎనీవన్.
1: అందరూ దైవాంశ సంభూతులు.
0: ఆల్ ఆర్ సింప్లీ రిలేషన్స్.
1: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
0: ఆల్ దీస్ బై అవర్ ఓన్ క్రియేషన్స్ ఆర్ ప్రమోటెడ్ యాజ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ బాడీస్.
1: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
0: These are relationships which will have to change with time.
1: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరాలైతేనే ఆమె అత్తగా మారిపోతుంది.
0: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
1: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
0: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
1: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకుడు అభివృద్ధి చేసుకోవాలి.
0: అవర్ సాధకాస్ షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
0: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ అండ్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ట్రూత్.
1: మన ప్రేమనే తల్లి.
0: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
1: మన జ్ఞానమే మన కుమారుడు.
0: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
1: మన శాంతమే మన పుత్రిక.
0: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
1: మన భక్తి మన సోదరుడు.
0: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
1: యోగులే మన మిత్రులు.
0: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
1: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
1: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
0: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
1: ప్రేమ, ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
0: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్
1: చేంజ్. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
0: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
0: We should take that kind of love as
1: ఈ ప్రేమ మనల్ని ఎడబాటి చేసేటువంటిది ప్రేమ తల్లి కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది టైప్ ఆఫ్ మదర్ హూ విల్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మన జ్ఞానము, విజ్డమ్ ఈజ్ సన్.
0: అవర్ విజ్డమ్ ఈజ్ అవర్ సన్.
1: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
0: దిస్ విజ్డమ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ విల్ చేంజ్.
1: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
0: ఇన్ దిస్ పాత్ ఆఫ్ విజ్డమ్ వీ షుల్ హావ్ టు రికగ్నైజ్.
1: ఒకటూరి వచ్చినా తిరిగి పోదు.
0: ఇఫ్ దిస్ విజ్డమ్ కమ్స్ టు అస్ వన్స్ ఇట్ విల్ నాట్ గో బ్యాక్ అగైన్.
1: ఒకటూరి పోయినా తిరిగి రాదు.
0: ఇఫ్ వీ హావ్ లాస్ట్ ఇట్ వన్స్ అండ్ ఇఫ్ ఇట్ హస్ గాన్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్.
1: ఇది పోదు, రాదు, ఇది మూడు ఉన్నాయి.
0: దిస్ డస్ నాట్ గో, దిస్ డస్ నాట్ కమ్.
1: ఈ మూడు కూడా మన హృదయంలో నివసిస్తున్నాయి.
0: దీస్ త్రీ ఆర్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఒకటూరి వచ్చినా పోదు, అది జ్ఞానం.
0: What comes once will not go, that is wisdom.
1: Okaturi poyana tirigi raadu, ajnanam.
0: Once it goes, it won't come back to you again, that is ignorance.
1: Podu raadu, idi brahma tattvam.
0: The aspect of brahma neither goes nor comes back.
1: Idi atma tattvam. Danini manam ee naadu parishodhana cheyali.
0: దిస్ ఈస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ దాట్ ద
1: కనుకనే అనేక పర్యాయములు మనము చదువుతూనే ఉంటుంటాం. ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్, యు ఆర్ నాట్ వన్ పర్సన్ అని మనం అనేక పర్యాయం చదువుతుంటాం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ రీడ్ ది త్రీ ఆస్పెక్ట్స్, దే ఆర్ ది వన్ దట్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, అండ్ ది వన్ యూ రియలీ ఆర్. దీస్ త్రీ
1: అనగా ది వన్ యూ థింక్ యు ఆర్ మన భౌతికమైనటువంటి యొక్క శారీరం యొక్క సంబంధం.
0: The one you think you are relates to the body. This is the material body.
1: The one others think you are, ఇది నీ యొక్క జీవతత్వము.
0: The one others think you are, this is the jiva aspect in you.
1: The one you really are, అదే ఆత్మతత్వం.
0: The one you really are is the aspect.
1: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
0: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
1: ఇంకా దేహతత్వములన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
0: ఇన్ ది బాడీ ఆస్పెక్ట్ ఇట్ మే గ్రో, ఇట్ మే బికమ్ డెకడెంట్.
1: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
0: But the aspect of Atma is unchanging and is neither growth nor decadence. It will remain permanent. This has been described as the pure
1: ee tattvanni enaadu manam gurtinchukondumo gurtinchumo aanaade mana nija swaroopanni manam prakatinchina varam avtam.
0: Only on that day when we recognize this aspect of Atma will we have understood and proclaimed our true form.
1: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu. అనగా దేహ రీతి లోపల నేను ఈ జగత్తునకు ఒక మెసెంజర్ గా వచ్చాను అన్నాడు.
0: ది సేమ్ హాస్ బీన్ ఎక్స్ప్రెస్డ్ బై జీసస్ బై సేయింగ్ ఫ్రమ్ ది బాడీలీ ఆస్పెక్ట్ ఐ ఆమ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: ఒక్క జీసస్ ఏ కాదు మెసెంజర్, మీరందరూ కూడా మెసెంజర్స్.
0: నాట్ ఓన్లీ జీసస్ ఈజ్ ఎ మెసెంజర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్,
1: కానీ ఈ మెసెంజర్స్ అంతా ఈనాడు మిస్ ఇండియన్స్ గా తయారైపోతున్నారు.
0: But you are all messengers. Unfortunately today all these messengers are turning into messengers.
1: Indians. ఈనాడు మనము ప్రతి ఒక్కరు కూడాను మెసెంజర్ గా మన యొక్క ఈ పవిత్రమైన దివ్య దీనిని జగత్తులో చాటడానికి ప్రయత్నం చేయాలి.
0: టుడే ఎవ్రీ వన్ ఆఫ్ us యాజ్ అ మెసెంజర్ టు ప్రొక్లెయిమ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రూత్ ఇన్ ది వరల్డ్.
1: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
0: వెన్ వి బ్రాడ్కాస్ట్ సచ్ ఎ మెసేజ్ అమంగ్స్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ దెన్ అవర్ రిలేషన్షిప్స్ విల్ గో ఆన్.
1: ఎట్లా మొట్టమొదటి ఐ ఐ ఐ అనుకున్నాం, నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వలె ఉంటున్నావు.
0: ది స్టార్టింగ్ పాయింట్ యు ఆర్ ఎన్ ఐ, ఎన్ ఇండివిజువల్ ఐ, లైక్ ది డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఆన్ ఎ సర్ఫేస్ ఆఫ్ వాటర్.
1: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి వచ్చే ఐ ప్లస్ యు వి అయిపోతుంది.
0: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యు విల్ బికమ్ వి.
1: ఈ విధంగా ఐ ప్లస్ యు ఐ ప్లస్ యు ఐ ప్లస్ యు ఐ ప్లస్ యు వి వి వి వి ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
0: In this manner, this grows, I plus you, we, and this we grows into a large number of we.
1: ఈ we plus he అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు he అయిపోతుంది, we ఉండదు, I ఉండదు, you ఉండదు.
0: In this manner we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
1: కనుకనే మొట్టమొదట మనము I am the messenger of God అనేటువంటి I నుంచి మనం స్టార్ట్ చేయాలి.
0: The starting point therefore is in the first instance to tell yourself that you are the messenger of God.
1: తదుపరి ఐ ఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
0: ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐ ఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
1: కారణం ఏమనగా మెసెంజర్ వేరే ఉన్నాడు, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
1: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
0: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
1: ఇది క్రమక్రమేణా యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంది.
0: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
1: రెండవ దీంట్లో లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రి సంబంధం ఏర్పడుతుంది.
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ దర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్, ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్, ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్.
1: క్రమక్రమేణా పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
0: గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇన్ దిస్ మేనర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఏ పార్ట్ అండ్ యాజ్ ఎ మెసెంజర్ వీ షుడ్ డూ సర్వీస్.
1: దీనిని డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ పాత్ హ్యాస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది డివైన్ పాత్ అంటిల్ యూ ఎండ్ అప్ బై సేయింగ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ యూ బికమ్ వన్ విత్ ది ఆత్మ.
1: వర్క్ వితౌట్ లవ్ డిప్లోరబుల్, వర్క్ విత్ లవ్ డిజైరబుల్. లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్.
0: వర్క్ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్, వర్క్ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్.
1: లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్.
0: లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్.
1: కనుకనే ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు మనం. ఇక డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తము లేనటువంటి పని అని ఒక అర్థం.
0: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ డ్యూటీ వితౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
1: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
0: In our language, in our context, duty is described in three ways. One is kartavya.
1: Sambandham, marokati.
0: The second one is connection, sambandham.
1: Nirbandham, inkokati.
0: The third one is compulsion or nirbandham.
1: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaitu padamulato bharatiyulu tama jeevitanni sagistu pothunnaru.
0: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
1: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
0: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి.
0: వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
1: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
0: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
1: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
0: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ దెన్ దిస్ వర్కర్ హూ ఇస్ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ హెస్ గాట్ 104 degrees.
1: ఆనాడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
0: హీ కెనాట్ టేక్ లీవ్ దట్ డే.
1: ఏదో కొన్ని పిల్స్ అయినా తినేసేసి డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ అయినా తీసుకుని నిర్బంధంగా పోయే తీరాలి. ఎందుకంటే విజిట్ చేస్తున్నాడు, తన ఫైల్స్ అంతా కూడా చెకప్ చేస్తున్నాడు.
0: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
1: ఇది తన యొక్క కంట్రోల్ లో లేదు.
0: Here, this leave is not in his control that day.
1: ఇది డ్యూటీ.
0: This is duty.
1: ఇంకా రెండవ మార్గం ఏమిటనగా ఈనాడు సండే అవుతుంది. సండే అయినప్పుడు హాలిడేగా ఉండాలనుకుని తాను మిత్రులందరినీ ఇంటికి డిన్నర్ పిలిచాలా అని అనుకున్నాడు.
0: The second type is, today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home.
1: Sariga suddenly ga tellavar lechinappudiki itaniki jwaram vachestundi 104 degrees.
0: Suddenly when he wakes up in the morning on Sunday he gets fever 104 degrees.
1: Takshane my friends ku phone chesadu, na dinner cancel cheskunnanu naaku health saraledu annadu.
0: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
1: ఇది సంబంధం, తన కంట్రోల్ లో ఉంది.
0: దిస్ ఇస్ ఎ
1: కనెక్షన్. చేయొచ్చు లేక క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: దిస్ ఇస్ ఎ కనెక్షన్, ఇట్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. హీ కెన్ గో త్రూ ది డ్యూటీ హీ హాస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హీ కెన్.
1: కానీ ఆఫీస్ డ్యూటీ మాత్రం తన కంట్రోల్ లేదు. ఆఫీసర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని తీరాలి, ఇది డ్యూటీ.
0: బట్ వాట్ రిలేట్స్ టు హిస్ ఆఫీస్ వర్క్ ఈస్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. హీ విల్ హ్యావ్ టు డూ హిస్ డ్యూటీ అకార్డింగ్ టు ది ఆఫీసర్స్ కంట్రోల్.
1: ఇంకా కర్తవ్యము అంటే ఏమిటి, అదే ఈనాడు మానవుడికి అతి ప్రధానమైనటువంటిది.
0: The third type, kartavya, what is that? That is most important thing to man today.
1: Small example.
0: There is a small example.
1: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
0: In one home, wife and husband for some reasons quarreled with each other.
1: Bharta bharyanu aneka vidhamuluga kopinchi rendu debbalu vesadu.
0: The husband became angry with the wife in many ways and even given her a little beating.
1: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
1: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
0: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిజ్ వైఫ్.
1: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
0: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
1: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
0: వెన్ హీ గోస్ టు రిసీవ్ హిస్ ఫ్రెండ్ హీ సేస్ హలో ఫ్రెండ్ అండ్ హీ ఈస్ స్మైలింగ్.
1: కూర్చోమని ఫ్రెండ్ దగ్గర చాలా హ్యాపీగా మాట్లాడినాడు.
0: హీ స్పీక్స్ టు ది ఫ్రెండ్ వెరీ హ్యాపీలీ, ఆస్క్స్ హిమ్ టు సిట్ డౌన్.
1: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి, కోపంగా మాట్లాడుతున్నాడు.
0: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife, prepare some coffee.
1: భార్య దగ్గర కోపాన్ని ప్రకటిస్తున్నాడు, ఫ్రెండ్ దగ్గర సహనాన్ని ప్రకటిస్తున్నాడు.
0: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
1: presence of his friend. తన యొక్క సంసారం యొక్క గుట్టు బయట వానికి తెలియకూడదు, ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
0: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ ద
1: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
0: ది వైఫ్ షుడ్ నాట్ నో దట్ హీఈస్ ఫ్రీ అండ్ వెల్ విత్ ది ఫ్రెండ్.
1: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లనే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
0: In order to protect this kind of honor of a family, the family continues to be protected and honored. This kartavya, this type of duty today has been lost.
1: Bharya daggara kopam friend paina kuda ichi pettestadu.
0: The anger which should have been shown towards the wife, he will show towards the friend.
1: Kanuka tana yokka manners ye potu undali.
0: Which means he is losing his manners.
1: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
0: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ. బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
1: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, God duty.
0: Today, the duty of our sevakas is not that of the government, it is that of God.
1: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
0: There is only one master for him.
1: ఇక్కడ ఆఫీసు లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
0: In the office, there may be several masters.
1: కనుకని ఈ I and my father are one అనుకున్నప్పుడే హోలీ గోస్ ఏర్పడిపోతుంది.
0: So, when you are able to think, I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
1: కనుక ఈనాడు మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మొట్టమొదట మనం భావించి సేవకులో మనం పాల్గొనాలి.
0: So today our very first thought should relate to brotherhood of man and fatherhood of God and then we should enter service.
1: క్రమక్రమేణ కూడాను ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: Gradually we should also develop the idea of one atma in everyone.
1: కనుకనే ఈనాడు మనము మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైనటువంటి రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
0: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్, టూ బ్యాంక్స్.
1: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దెర్ ఆర్ బండ్స్, బ్యాంక్.
1: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
0: It's only then that the river flows well and goes and merges into the ocean.
1: ఈనాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
0: Today, the river of our life is flowing very fast.
1: దీనికి గట్టు లేకుండా ఉంటున్నాయి.
0: There is no control, there's no bond for this river.
1: కనుకని ఈనాడు ఒకవైపున ఒక గట్టు, రెండవ వైపున మరొక గట్టు, ఈ రెండు గట్లను ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
0: Today, we will have to build a bond on one side and another bond on the other side.
1: ఒకవైపున అష్టాక్షరనామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
0: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షరనామం.
1: రెండవ వైపున మరొక అష్టాక్షరనామము అనే గట్టును కట్టుకోవాలి.
0: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షరనామ విచ్ వీ హ్యావ్.
1: ఏమిటి అష్టాక్షరనామము? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే, సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
0: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsiyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
1: Rendo Vaipana Ashtakshara Namo Saddhavam Labhate Gnanam.
0: The second side again, the Ashtakshari is Saddhavam Labhate Gnanam.
1: Anaga Vaka Vaipana Saddha, Vaka Vaipana Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
0: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ, కేర్ అండ్ అటెన్షన్, on another side, absence of all doubt. We have these two controls.
1: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
0: Today, man is a bundle of doubts.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
0: There is no self-confidence for him.
1: Self-confidence లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
0: One who has no self-confidence cannot do even a small, tiny task.
1: తనపైన తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటాడు.
0: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
1: కింద పునాదే లేకపోతే పైన మనము రూఫ్ ఏ విధంగా వేయగలము?
0: When there is no foundation, how can we put a roof on the top?
1: గోడనే కట్టకపోతే మనము రూఫ్ ని ఏ రీతిగా ధరించగలము?
0: If we have not built the walls, who is going to bear the roof?
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది గోడ.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ లైక్ ది వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ అదే రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఈస్ ది రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఈస్ లైఫ్.
0: Self-realization is the life.
1: కనుక ఈ మూడు కూడాను భద్రంగా ఉండినప్పుడే ఈ లైఫ్ అనేటువంటి సెల్ఫ్ రియలైజేషన్ కూడాను మనం సుఖంగా మనం ఆనందంగా సంపూర్ణమైన నిర్భయంతో జీవించడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ బిల్ట్ ప్రాపర్లీ ది సెల్ఫ్ రియలైజేషన్ వీ కెన్ హ్యావ్ అండ్ అవర్ లైఫ్ కెన్ బి హ్యాపీ అండ్ ప్రాస్పరస్.
1: కనుక మొట్టమొదట మనం విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
0: ఫస్ట్ స్టెప్ ఇస్ టు ప్రమోట్ కాన్ఫిడెన్స్.
1: ఈ సేవను చేసే సమయం లోపల మనం అందరికీ సాయిరాం సాయిరాం సాయిరాం అంటున్నాం, కానీ ఎందుకోసం నువ్వు సాయిరాం అంటున్నావు?
0: వైల్ పర్ఫార్మింగ్ దిస్ సేవ ఆర్ గివింగ్ సర్వీస్ టు ఆల్ వి సే సాయిరాం.
1: ఈ సాయిరాం సాయిరాం అనేటువంటి ఈ పదములు కానీ ఈ యాక్షన్ కానీ కేవలం యాంత్రికంగా బయలుదేరకూడదు, యంత్ర రూపంతో ఉండకూడదు.
0: వై డు వి అటర్ దీస్ వర్డ్స్ సాయిరాం? దీస్ వర్డ్స్ షుడ్ నాట్ కమ్ మెకానికలీ అవుట్ ఆఫ్ యూ.
1: ఎవరికి మనం సాయిరాం అన్నా సాయిరాం పోయి చేరుతుంది అనేటువంటి భావంతో, అందులో సాయిరాముడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం చేస్తున్నాం.
0: విత్ ది థాట్ దట్ టు హూమ్ సో ఎవర్ యు అటర్ దీస్ వర్డ్స్ సాయిరాం, దే విల్ గో అండ్ రీచ్ సాయిరాం అండ్ దట్ సాయిరాం ఇస్ ప్రెసెంట్ ఇన్ దట్ ఇండివిజువల్.
1: గనుకనే మన ఉపనిషత్తులు అనుకున్నాం, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి మనం నమస్కారం చేసినా దైవానికి పోయి చేరుతుండాలి.
0: దట్ ఈస్ వై అకార్డింగ్ టు ది ఉపనిషత్ టు హూమ్ సో ఎవర్ వీ మేక్ ఒబీసెన్స్ అల్టిమేట్లీ ఇట్ గోస్ అండ్ రీచెస్ గాడ్. దిస్ ఇస్ వాట్ వీ బిలీవ్.
1: ఎవరికి మనము నమస్కారం చేసినా ఏ విధంగా భగవంతునికి పోయి చేరుతున్నదో అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని మనం తిరస్కరించినా, ఎవరిని మనం అవమానం చేసినా, ఎవరిని మనం బాధించినా అది కూడా భగవంతునికి చేరిపోతుంది.
0: జస్ట్ యాజ్ టు హూమ్ సో ఎవర్ వీ మేక్ ఒబీసెన్స్ ఇట్ గోస్ అండ్ రీచెస్ గాడ్, సో ఆల్సో హూమ్ సో ఎవర్ యూ కాజ్ హార్మ్ అండ్ హర్ట్ దట్ విల్ ఆల్సో గో అండ్ రీచ్ గాడ్.
1: కనుక మనము ఎవరిని కూడా హింసించకుండా, ఎవరిని బాధించకుండా, ఎవరిని కష్టపెట్టుకోకుండా అందరినీ కూడా సాధ్యమైనంత వరకును ప్రేమతో మనం చేస్తుంటుంటే ఇది వాక్ తపస్సు కింద గాని మనస్తపస్సు కింద గాని సంసిద్ధంగా నేర్పడుతుంది.
0: సో వితౌట్ కాజింగ్ హార్మ్ ఆర్ హర్ట్ టు ఎనీబడీ ఇఫ్ వీ కెన్ కండక్ట్ అవర్ సర్వీస్ దెన్ దిస్ విల్ బీ లైక్ తపస్ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక తపస్సు అనగా మనము ఇల్లు వాకిలి వదిలిపెట్టి మన యొక్క కర్తవ్యాలు విసర్జించి అరణ్యానికి పోవటం కాదు, వాక్ తపస్సు మనం చెయ్యాలి. మనో తపస్సు మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి. దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు మహనీయులకు పెద్దలకు తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుగొట్టుకోవాలి.
0: తపస్సు డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్సు షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్సు ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ in order that you may give up your ego and your attachments.
1: కనుకనే దీనిని పురస్కరించుకునియే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్కైండ్.
1: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణములు మూడు ఏకమైపోవాలి.
0: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
1: కానీ ఈనాడు మ్యాన్కైండ్ మ్యాన్కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
0: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
1: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అంటే చెప్పొచ్చు బాగా.
0: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
1: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము నరుడము.
0: We should not take that path. We are sacred human beings, we are naras.
1: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
0: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నర ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానర ఎ మంకీ.
1: వానర ఇది మూడు అక్షరాలు, నర రెండు అక్షరాలే.
0: వానర మంకీ హెస్ గా 3 letters, నర మ్యాన్ హెస్ గా 2 letters.
1: ఈ వానర ఈ 3 అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
0: వానర కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ బికాస్ దర్ ఇస్ ఎ టెయిల్. వా వానర ఇస్ వన్ హూ హెస్ ఎ టెయిల్.
1: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
0: సిన్స్ మ్యాన్ హ్యాస్ నో టెయిల్ ది లెటర్ వా గోస్ అండ్ హీ బికమ్స్ నర.
1: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
0: ఓన్లీ ది టెయిల్ ఇస్ అబ్సెంట్ బట్ ఆల్ ది కాండక్ట్ ఆఫ్ ఎ మంకీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్.
1: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనం దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామసేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
0: హూ షుడ్ నాట్ టేక్ దట్ పార్ట్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దర్ లైవ్స్.
1: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సంబంధం అనేటువంటి గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
0: టుడే బీయింగ్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ అండ్ మచ్ క్లోజర్ టు గాడ్ యట్ ఇఫ్ వీ డూ నాట్ డూ సచ్ సర్వీస్ దెన్ వీఆర్ నాట్.
1: మన నిత్య జీవితంలో మనం అనుభవించవలసినటువంటివి మనం తెలుసుకోవలసినటువంటివి ఇంకా ఎన్నో ఉంటున్నాయి. నిత్య జీవితమే మనం ఆధ్యాత్మిక మార్గము.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్. ఇన్ ఫ్యాక్ట్ డైలీ లైఫ్ ఈజ్ స్పిరిచువాలిటీ.
1: నిజంగా మనము ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనగా ప్రత్యేకమైనటువంటి ఒక స్థాయి కాదు.
0: Truly when we talk of adhyatmika spirituality, it's not as if it is a distinct
1: mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kudanu adhyatmika sambandhinchinatundi.
0: Every event which we experience in our daily life is connected closely with spirit.
1: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chetane adhyatmika veru mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
0: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
1: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండూ ఒక్కటి.
0: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
1: ధర్మ అర్థ కామ మోక్షంలోని 4గా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పని చెప్పాడు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు 2.
1: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
0: ధర్మార్థ what for do you want to have wealth? Artha for come for
1: ikkada artham anaga kevalam currency note oka dollars maatrame kaadu.
0: Here the word artha does not mean only currency notes or dollars.
1: Wealth anetvanti kevalam gnanam okka dhaname.
0: Wealth has got a much broader meaning.
1: Aarogyam okka dhaname.
0: Wisdom is a health.
1: Mana yokka bhavam okka dhaname.
0: Thoughts are wealth.
1: మన యొక్క దేహ బలము యొక్క ధర్మమే ధనమే.
0: అవర్ బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో.
1: కనుక ధనం అనగా ఏమిటి? దేహబలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కిందనే లెక్క.
0: వాట్ ఈస్ వెల్త్? బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్.
1: సత్శీలము ధనమే, సదాచారము ధనమే, ఐశ్వర్యము ధనమే, సర్వము ధనమే.
0: గుడ్ క్యారెక్టర్ ఇస్ వెల్త్, గుడ్ కాండక్ట్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెల్త్, దే కాన్స్టిట్యూట్.
1: కనుకనే ఆ ధనమును మనము ధర్మము చెయ్యాలి అన్నాడు.
0: This wealth of all kinds, this should be used for the purpose of dharma.
1: కనుకనే ఈ ధనం అనేటువంటి యొక్క సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
0: That is why all this wealth of all types is for you to give away as gifts to others.
1: ఇంకా అర్థ కామము.
0: The other two పురుషార్థాస్ అర్థ కామ.
1: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
0: We should have the desire of getting moksha.
1: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది ఆశించవలసినటువంటి మార్గము.
0: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్, వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్.
1: ఈనాడు కూడా లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి.
0: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్.
1: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించగలుగుతున్నాం.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్
1: స్పిరిచువల్. ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్.
0: This is not a piece of cloth, it's a bundle of threads.
1: Idiki threads kaadu, idi cotton.
0: This is not threads, this is
1: cotton. Mottamota cotton, rendavadi thread, moodavadi cloth.
0: First is cotton, then come threads, then come cloth.
1: Taruka deham anetundi cloth.
0: Body is like the cloth.
1: Mana thoughts anetundi threads.
0: Our thoughts are like the threads.
1: Mana aatmane cotton, pure cotton.
0: Our atma is the base cotton.
1: Daniki no shape.
0: ఆత్మ
1: అదే దీవన్ యూ థింక్ యూ ఆర్ బాడీ.
0: The one you think you are
1: Adhe
0: is
1: cloth.
0: The body. That's the cloth.
1: The one others think you are, Adhe thread.
0: The one others think you are, those are
1: the thread. The one you really are, Adhe cotton.
0: The one you really are, that's the Atma.
1: Cotton e lekapote, thread se levu. Thread se lekapote, cloth se levu. Karak moodu cheri okkate. Dehatma, Jeevatma, Paramatma, moodu okkate. Aihika, Amushmika, Kaivalya, moodu okkate.
0: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
1: Deeniki inka kodunu chala avasaramainatuvi, chala important ainatuvi, Dehamu, Indriyamulu, Manasu. Ee moodinti yokka cherika chetane, ee Dehamu, ee Jagattu, Binna roopamuga gocharistu vastunnayi.
0: Further, the three most important things, the body, the organs and the mind, it's the conglomeration of these three which makes you
1: ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmika spashtanga artham avutundi.
0: It's only when we can understand the nature and the aspect of these three can we understand spirituality.
1: Kanuka ee dehamu indriyamu ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandarpajestundi.
0: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
1: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatundi prapanchaniki viruddhamaina margam kadu.
0: Spirituality does not consist of a separate path unconnected with the living
1: world. Tellavari lechinade modalu ratri varaku manam nidrinche anta varaku ye pani chesina anta kodunu aadhyatmikame.
0: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
1: Tellavari 6 gantalaku japamu ratri 8 gantalaku japamani oka tayanni manam nirninchukotam nakkarledu nirantaram kodunu sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every instant.
1: Yavanamu, baljamu, kaumaramu, vardakyam anetuvanti yokka style kodunu avasaram ledu.
0: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such distinction.
1: Kanuka deeniki vaya pramanam kani, kala pramanam kani, kala nimitam kani, yematram kodunu akkaraledu.
0: For this, neither a fixed age nor a fixed time are necessary.
1: Mana anukoolamulu nimittamai manam kaalani nirnayam chesukuntanname kaani kaalamuniki ye maatram kodano haddu ledu.
0: It is for our convenience that we fix a time, but time has no limitations.
1: Kevalam idi sayankaalam anukuntunnamu, sayankaalamuniki ye maatram artham ledu.
0: We call this evening, it has no meaning at all.
1: Suryudu bhoomi kindiki povatam cheta sayankaalam anukuntunnam, suryudu bhoomi paina praveshinchata cheta tellavaru anukuntunnamu.
0: Because the sun is setting, we think it is evening. When the sun is rising, we think it is morning.
1: Nijanga setting rising rendu levu sunku.
0: Truly sun neither rises nor sets.
1: Kevalam manaku anipinchukunda poyinanta maatramna danni munigipoyadu anukuntunnam, kanipinchinappudu puttinadu anukuntunnam. Ee rendu kuda mana bhavale kaani suryuni yokka tattvamulu kaadu.
0: Just because we do not see the sun, we think he is set. Just because we see him rise, we think sun is rising. But these are only our ideas and our
1: thoughts. Adhevidhamgane atma kaneetundi jananamu maranamu rendu levu.
0: In the same manner, atma has neither birth nor death.
1: Dehamu kanipinchinappudu puttuka anukuntunnam.
0: When the body is seen by us, we say
1: dehamu sidhalam ayipothane maranam antunnam.
0: When the body falls down, we say death.
1: Kani atmaku no birth, no death.
0: But atma has neither birth nor death.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: Why did Bhagwan stop granting Padanamaskar? How can we offer our love to Him without physically touching His lotus feet? In His Guru Purnima discourse on the 5th of July 2001, Bhagwan Baba explains the rationale behind this decision and teaches us to offer our obeisance to Him directly, heart to heart.
1: గుండెలోని ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు అతడే సిక్కు. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుడు అతడే సిక్కు. అతడే హైందవుడు అతడే ముస్లిమును అతడే మానవుడు అతడే గురువు.

0: If one cultivates the harvest, the crop of love in the field of his heart, he is a true Christian, Sikh, he is Hindu, Muslim, he is true man in the strict sense of the word, he is also Guru, the teacher.
1: Bhagavantudu, Sarvavyapi, Sarvabhutantaratma, అని చెప్పినట్టుగాని భగవంతుని శక్తులైనటువంటి యొక్క పంచభూతములు కూడాను సర్వవ్యాపకమైనటువంటివి, సర్వశక్తిమయమైనటువంటివి.
0: జస్ట్ యాజ్ వీ సే గాడ్ ఈజ్ ఆల్ పర్వేసింగ్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ వెలా హెస్ ఆల్ గాట్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ సో ఆల్సో వీ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ and so powerful.
1: ప్రపంచమంతా కూడాను పంచభూతములతోనే నిండి ఉన్నది.
0: The whole world is filled with these five elements.
1: పంచభూతముల చేతనే కట్టబడి ఉంటున్నవి.
0: The world is bound by these five elements.
1: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
0: In fact, it runs, is conducted by the five elements.
1: పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
0: The world cannot proceed with one of the elements missing.
1: Kanuka prati manavuniki kudanu ee pancha bhutamulu pancha pranamulu.
0: Therefore every man should consider the five elements as the five life principles.
1: Viti shakti samarthyamulu evarunu gurtinchaleru.
0: None can estimate and know the power and the capacity of the elements.
1: అర్థం చేసుకునలేరు.
0: నార్ కెన్ కాంప్రిహెండ్.
1: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడా గుర్తించక తప్పదు.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ నెసెసరీ నో ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
1: గుర్తించినటువంటి వాడే ధన్యుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీస్ లిబరేటెడ్, రిడీమ్డ్ ఇఫ్ హీ నోస్ ద
1: పుణ్యుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద మెరిటోరియస్ వన్ ఇఫ్ హీ నోస్.
1: అతడే పురుషార్థమును గుర్తించినటువంటి వాడు.
0: It amounts to knowledge of the objectives of the world.
1: Kanuka panchabhutamulu yokka tattvamunu chakkaga artham chesukoni dani vartinchadamu prati manavuniki kartavyam.
0: And hence it is the duty of everyone to know the value and the significance of the five elements and behave.
1: Sukhadukkhamulaku manchi cheddalaku ee panchabhutamule moola karanamulu.
0: For the pleasure and the pain, good and bad, the five elements are responsible.
1: Kanuka manam sukhapadavalanna panchabhutamulu chetane sukhapadali.
0: If you really want to be happy, you can be happy with these elements only.
1: Manam dukkhamulo munagavalannannu ee panchabhutamulu chetane manam munagali.
0: The misery is also due to these five elements.
1: Ivi perlakkani aakaramna kani అతి అల్పంగా కనిపించవచ్చును, కానీ ఇది మహా శక్తివంతమైనటువంటివి.
0: దిస్ మైట్ అపియర్ టు బి సో లిటిల్ అండ్ ఫ్రాగ్మెంటల్ బట్ యెట్ దెన్ అండ్ నౌ దే ఆర్ మైటీ పవర్స్.
1: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
0: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్ గ్రోస్ బై ది ఏజ్ అండ్ అడ్వాన్సింగ్ ఇయర్స్ and leaves this world.
1: ఈ పెరుగుటకు కాని విసర్జించుటకు కాని ఏది కారణం?
0: For growth and death, what is the cause?
1: ఈ పంచభూతములే.
0: The five elements are responsible.
1: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
0: The five elements are spread right from microcosm to the macrocosm.
1: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించవచ్చు. అత్యవసరము.
0: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద సీక్రెట్స్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
0: బుద్ధ మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
1: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: బుద్ధ మేడ్ యూజ్ ఆఫ్ హిస్ ఇంటెలెక్ట్, హిస్ అండర్స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టెప్డ్ ఇన్ టు ద సొసైటీ, దేర్ బై షేర్డ్ హిస్ విజ్డమ్.
1: మొట్టమొదట తన ఈ పంచభూతముల యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ టోటల్ కంట్రోల్ ఓవర్ హిస్ విజన్, ఓవర్ హిస్ లుక్స్.
1: ఈ దృష్టిని అరికట్టడానికి కారణం ఏమిటి?
0: వై హాజ్ హీ ఎక్సర్సైజ్డ్ కంట్రోల్ ఆన్ హిస్ లుక్స్?
1: ఈ పంచభూతముల యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
0: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
1: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
0: దేర్ లైస్ 40 lakhs ఆఫ్ లైట్ రేస్.
1: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
0: వీ హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
1: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణ కూడాను నశించిపోతూ వస్తుంది.
0: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యు హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
1: మనం చూచేటువంటి చూపులు,
0: ఆల్ అవర్ లుక్స్,
1: మనం అనుభవించేటువంటి ఆనందములు,
0: ఆల్ ది కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్పీరియన్స్,
1: దృశ్యకల్పితమైనటువంటి యొక్క ప్రభావములు,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ది సినారియో,
1: ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింపచేస్తున్నాయి.
0: ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్ స్పాన్ దట్ ఈస్ కట్ షార్ట్.
1: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని ఎందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
0: బై కాస్టింగ్ బ్యాడ్ లుక్స్ మెనీ ల్యాక్స్ ఆఫ్ లైట్ రేస్ ఆర్ లాస్ట్.
1: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషము లభిస్తుండాలి.
0: దాట్స్ ద రీజన్ వై వీ డెవలప్ ఐ డిఫెక్ట్.
1: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
0: దట్స్ వాట్ అపియర్స్ బై వే ఆఫ్ క్యాట్రాక్ట్ ఫర్ విచ్ వీ గో ఫర్ సర్జరీ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ టు సీక్ ఎ రిలీఫ్.
1: ఇదంతా ఇప్పుడు డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
0: ఫ్రమ్ ది డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ క్యాట్రాక్ట్ బట్ ఇట్ ఈస్ ది ఇఫెక్ట్ ఆఫ్ బ్యాడ్ లుక్స్.
1: ఈ చెడ్డ దృష్టి యొక్క ప్రభావము తన యొక్క దృష్టి యందు చేరి అనేక విధములుగా తన శక్తిని కోల్పోపు చేస్తున్నది.
0: ఆల్ దిస్ బ్యాడ్ గెట్స్ ఇన్ టు యువర్ ఐ, కమ్స్ అవుట్ బై వే ఆఫ్ బ్యాడ్ లుక్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ డిఫెక్ట్.
1: కనుక మనం దృష్టిని మొట్టమొదట అరికట్టాలి.
0: సో వీ హావ్ టు కంట్రోల్ అవర్ విజన్.
1: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
0: You are deluded that you reach a state of sacredness by controlling your senses.
1: Enni vidhamulainatvanti sadhanalu chesinappatikini drishtini arikattaka ee sadhanalu yokka phalitham e maatram kudanu manamu andukonalemu.
0: If you cannot control your looks, all your spiritual practices will be in vain.
1: Ivanni kudunu tatkarikamainatvanti tripti nimittamai manu sadhanalu salputunnamu.
0: Spiritual practices confer temporary happiness.
1: Dhyanam kani, జపం కాని, తపం కాని, ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైన తృప్తి నిమిత్తమే చేస్తున్నాం.
0: ప్రాక్టీసెస్ లైక్ మెడిటేషన్, ద పెనెన్స్, కాన్సన్ట్రేషన్ గివ్ యూ ఓన్లీ టెంపరీ ప్లెజర్, హ్యాపీనెస్.
1: కాదు కాదు, ఇవి కాదు మన దృష్టిని రక్షించేది.
0: దే డు నాట్ గివ్ యూ కైండ్ ఆఫ్ గ్యారంటీ.
1: సృష్టినే రక్షించేటువంటి దృష్టిని ఎవరు రక్షించగలరు?
0: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
1: కనుకనే మన దృష్టియే మన యొక్క సృష్టి.
0: Therefore, the vision is the creation.
1: మన నేత్రమే మన నిజమైనటువంటి శాస్త్రము.
0: Netra, the eye is the శాస్త్ర, the sacred text.
1: కనుక మన యందుండినటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టియే కోల్పోవు చేస్తుంది.
0: Therefore, the bad look is responsible for all the defects of the eye.
1: ఇంకా రెండవది,
0: the second,
1: నాలుక,
0: the tongue.
1: దీనిలో 3 లక్షల టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
0: దేర్ ఆర్ టెస్ట్ బర్డ్స్, టెస్ట్ బర్డ్స్.
1: 3 లక్షల టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
0: 3 lakhs ఆఫ్ టెస్ట్ బర్డ్స్.
1: మనం రుచిని మరిగి అనేక రకమైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందం అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తినంతా కూడా మనం కోల్పోతున్నాం.
0: We got addicted to various types of tastes. We go on eating all the stuff that we relish, and that's responsible for the tongue that gets spoiled.
1: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు, మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాం.
0: Not that we simply eat with the help of the tongue, we also utter useless words.
1: ఇతరుల యొక్క హృదయాన్ని కూడాను మనం బాధింపచేస్తున్నాము.
0: By using harsh words, we hurt others.
1: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
0: Harsh words injure the other man.
1: కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుంది.
0: It is the tongue that's responsible for the lifespan that's cut short.
1: ఇదే విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించడం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
0: Likewise, every one of these senses, because of their put to excessive use, our life is short.
1: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: So to begin with, we have to control our looks and also our taste.
1: ఈ రెండింటిని అరికట్టడమే మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
0: There emanates the new power.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను, మన వాక్కు చేతను, టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
0: Above all types of penances is only out of our look and the good taste and the word you get the power more and more.
1: మనం చాలా పొరబడిపోతున్నాము.
0: We are very often mistaken.
1: మన నిత్య జీవితంలో ఏదో చిన్న పదములు కదా అని మనం ఉపయోగపెడుతున్నాము.
0: We use all sorts of words recklessly.
1: కనుకనే మనము రసజ్ఞత తెలియనటువంటి వాళ్ళం మనము.
0: Therefore we don't have proper taste.
1: జిహ్వే రసజ్ఞే

0: సవేతి. ఓ నాలుక, రుచి కలిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ప్రసక్తమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యూఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వారి మనసును నొప్పిస్తుందో నీ గుర్తించుకోలేవు.
1: యు ఆర్ నాట్ ఓ టంగ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రికగ్నైజ్ ద వర్డ్ దట్ హర్ట్స్ అదర్స్.
0: ఎదుటివాడు వ్యక్తి ఎదుటివాడు కాదు.
1: In fact, the one in front of you is not separate.
0: అందులో కూడాను ఉన్నది నీవే.
1: In fact, you are present in him.
0: దేహములు వేరు వేరైనప్పటికీ ఆత్మ ఇరువురి యందు ఒక్కటే ఉన్నది.
1: Bodies are different but the spirit is same.
0: బాధ పడున్నది బాధ పెట్టున్నది రెండు ఒకే వ్యక్తిత్వమే.
1: The one who causes pain, the one who suffers from pain are one and the same.
0: కనుక మనం ఎదుటి వ్యక్తిని బాధించుటగా మనం మాట్లాడకూడదు.
1: We should not speak in such a way as to hurt others.
0: కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను,
1: భగవాన్ టెల్స్ అస్
0: టాక్ లెస్ అని.
1: భగవాన్ టెల్స్ అస్,
0: కానీ అవన్నీ మీరు చాలా అలక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: బట్ యు నెగ్లెక్ట్ ద టీచింగ్.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: యు డు నాట్ నో రైట్ నౌ ద కైండ్ ఆఫ్ హజార్డ్స్ దట్ యు వుడ్ సఫర్ బై టాకింగ్ టూ మచ్.
0: సీ గుడ్,
1: సీ గుడ్,
0: కానీ నీవు చెడ్డను చూడవద్దు.
1: నెవర్ సీ బ్యాడ్.
0: నీవు మంచిని చూడు.
1: See good only.
0: అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది.
1: Then the eye will earn the sacred power.
0: దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడాను చూపగలుగుతుంది.
1: You will also be able to visualize the divine cosmic form.
0: కనుక మనము ఇంద్రియాలను చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ధి అవుతుంది.
1: The results of spiritual practices depend on the more and more of sense control you exercise.
0: ee naati manavudu bhautikamaina laukikamaina prakrutamaina sadhanalaku marigi divyamaina bhavyamaina kunti yokka ee shaktulanu manamu vismaristunnadu.
1: Man is running after physical, mundane, worldly practices, but he has forgotten the eternal, truthful, immortal results. These are all just illusory.
0: మానవుని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్. ఇవన్నీ
1: దే ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ మ్యాన్.
0: ఈ సాధన చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్.
0: వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: నథింగ్ యూ వుడ్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్.
0: మొట్టమొదటి ఇంద్రియాన్ని అరికట్టుకో.
1: ఫస్ట్ యూ షుడ్ ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్.
0: స్పర్శ రూప రస గంధములు.
1: ద ఫైవ్ సెన్సెస్ హావ్ గాట్ టు బి అండర్ చెక్.
0: ఏ చెడ్డ విషయాలు కూడా నువ్వు వినడానికి ప్రయత్నించద్దు.
1: నెవర్ లిసన్ టు ఎనీథింగ్ దట్ ఇస్ బ్యాడ్.
0: అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్లిపో.
1: If any such thing is to happen, leave that place.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: Never listen to bad.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: Never look bad.
0: చెడ్డ మాటలు వినియోగపెట్టవద్దు.
1: Never use bad words.
0: Bad habits ఇవన్నీ.
1: They are all bad habits of mankind.
0: ఈ సాధన చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.
1: You think that you have achieved something out of these
0: practices. వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు.

0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: నెవర్ లుక్ బ్యాడ్.
0: చెడ్డ మాటలు వినియోగ పెట్టవద్దు.
1: నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి నీవు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: When once you do that, the power of the spiritual practice will grow more.
0: ఎందుకు పవిత్రమైనటువంటి మహర్షులందరూ కూడాను ఏకాంతంగా ఒక అరణ్యానికి వెళ్లి తమ ఇంద్రియాలను సరైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతున్నారు?
1: Ancient rishis have gone to solitude, spent life in isolation, exercising control over senses.
0: కనుకనే ఇంద్రియాలను అరికట్టుకునేటువంటి సాధనే నిజమైనటువంటి సాధన.
1: Spiritual practice, true spiritual practice is to have sense control.
0: ఇంద్రియాలను అరికట్టుకునకుండా ఏ సాధన చేసినప్పటికీ అవి నీకు నిరుపయోగమే.
1: All spiritual practices are useless if you don't have control over the senses.
0: నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ కృష్ణ గోవింద నారాయణ ఇలాంటి మంచి మాటలు నీవు ఉపయోగపెట్టుకో.
1: Instead of using all bad words, with the tongue you can repeat God's name, Rama Krishna Govinda.
0: కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపమును ఒడిగట్టుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కమిటింగ్ మెనీ సిన్స్ విత్ హిస్ సెన్సెస్.
0: కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు.
1: దట్ యూ డోంట్ సీ రైట్ నౌ.
0: మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధ పెడుతుండాలి.
1: But there lies in a hidden way the consequences which you have to face.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ.
1: Oh, individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంది, అది కర్మఫలం అనేది.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: For every man the senses are the life
0: breath. ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: When once the senses are controlled, your life will proceed in a happy way.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా ఉంచుకుని జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
1: In order to spend peaceful life, you should control your senses.
0: ఇది కేవలం చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: You should abstain from using bad words, but you should always have limited
0: soft
1: thought.
0: Soft and sweet.
1: As short and sweet.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: You should talk like that.
0: కనుక మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: So much of sanctity lies in our words.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: Some also compose, they write books.
0: వాల్మీకి వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ కంపోజ్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ దస్ శాంక్టిఫైడ్ ద టైమ్.
0: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రతను మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
1: When you emulate the example of these ideal people, we would also be exemplary.
0: మనం చదవటం కూడాను చెడ్డ పుస్తకాలు మనం చదువుతున్నాము.
1: We also read often bad books.
0: అది కూడా చాలా చెడ్డది.
1: It's very bad indeed.
0: చదివినా వ్రాసినా చూసినా చెప్పినా చేసినా అన్ని కూడాను మంచివే చెయ్యాలి.
1: Whatever you read, whatever you see, whatever you do must be good.
0: తెలిసినంత వరకు కూడా ఏది ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సీ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
1: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
0: ఈ ఇంద్రియం ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: By sense control you can attain divinity.
0: ఎంత సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
1: You can experience even the divine manifestation.
0: తాను సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
1: You can be divine for that matter.
0: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవునియందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్ అండ్ మైటీ హ్యాస్ బికమ్ సో వీక్ అండ్ కన్సిడర్ హింసెల్ఫ్ ఇగ్నోరెంట్.
0: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాపురాడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ విత్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌవ్ హిమ్.
0: ఏకం సత్ప్రాబహుదా వదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: Only one and not two, that is the reality.
0: Rendo padartham unnadani vetukotamu chaala ajnaname.
1: To be in search of the second is a sign of ignorance.
0: Rendo padartham e ledi ee prapanchamlo.
1: There is nothing, only one that exists in this world.
0: Unnadi okkate.

0: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం మనం.
1: ఇస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ అవర్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే ఇవన్నీ కూడా మనం ఇండియాని అరికట్టుకున్నప్పుడు
1: వన్స్ వీ కంట్రోల్ అవర్
0: చాలా మంది భావిస్తుంటారు
1: మెనీ థింగ్
0: కోరికలు నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది అంటారు.
1: దట్ ఆర్ హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డిజైర్స్.
0: కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము.
1: You will never be happy by the fulfillment of your desire.
0: కోరికలను అరికట్టినప్పుడే మనకు ఆనందం చిక్కుతుండాలి.
1: You will be really blissful when you control your desires.
0: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
1: A blissful person is enjoys the state of bliss by controlling his desire.
0: కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు మహా అశాంతికి గురి అవుతున్నాడు.
1: Fructification of the desire will make you restless.
0: ఏమిటి ఈ కోరికలు?
1: What is this desire?
0: ఈ కోరికలన్నీ కూడాను ప్రపంచకు సంబంధమైనటువంటి ప్రవృత్తి వచ్చినాలే కదా.
1: Desires are worldly and outward.
0: ఈ ప్రవృత్తి లోపల ఏమాత్రం కూడాను సుఖం లేదు.
1: In this worldly outward life there is no trace of happiness.
0: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: యూ థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మనము పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ యూ షుడ్ మేక్ యువర్ సెన్స్
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: ఎఫర్ టు బిగిన్ విత్ సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: నీవు మంచిని చూడు,
1: సీ గుడ్.
0: చెడ్డను చూడవద్దు,
1: నెవర్ సీ బ్యాడ్.
0: మంచిని మాట్లాడు,
1: టాక్ గుడ్.
0: చెడ్డను మాట్లాడవద్దు,
1: నెవర్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, గుడ్.
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: డెవలప్ గుడ్ సైట్.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: బుద్ధ విజిటెడ్ మెనీ నోబుల్ సోల్స్.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: హి హస్ గాన్ త్రూ సేక్రెడ్ టెక్స్ట్.
0: అనేక సాధనంతా చలిపినాడు.
1: హి డిడ్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనలు చలిపి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ivanni kudunu pravrutti yokka lakshanale.
1: He has known that all that is outward.
0: Annadu aa pustakala pakkana pettadu.
1: And has given up all the books.
0: Ee peddalu darshinchadam maanivesadu.
1: He has discontinued visiting elders.
0: Vaari bodhanalu vinatam kudunu maanivesadu.
1: He stopped listening to their teaching.
0: Bhagavantudu anugrahinchinatvanti yokka ee panchabhutamnu nenu sarthakam gaavinchukovali.
1: He has decided to make his the elements
0: bhagavantudu ichinatvanti oka panchabhutamulle nenu sarthakam gaavinchukonukunna inka deni nenu sadham cheyali.
1: If I do not realize the sanctity behind the five elements, what for is my life?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: ద బాడీ ఇస్ బౌండ్ టు డికే, ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు కూడా నాశనం అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ, అనిత్యమైన దేహంతో చేసినవి
0: అనిత్యమే అయిపోతాయి.
1: ద బాడీ విచ్ ఇస్ టెంపరీ విల్ గివ్ యూ టెంపరీ రిజల్ట్.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో నీవు ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: బట్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ ప్రాక్టీసెస్ దట్ యు అండర్టేక్ విల్ గివ్ యూ పర్మనెంట్ రిజల్ట్.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: Taanu ee indriyalu arikettukodaniki prayatnam chesinappude,
1: when he made every attempt to control,
0: inni dina viruthi pondindi aanandamu.
1: Yes, all the happiness that he enjoyed,
0: aanandam tanu minchipoyindi.
1: It has become much more.
0: Aanandam anukodunu taanu bharinchukolekapoyadu.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి యొక్క తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: అండ్ హి హగ్డ్ ఆనంద, హిస్ కజన్.
0: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: హి సెడ్, ఆనంద, ఐ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ బ్లిస్.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: ఐఎమ్ రీచింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ లిబరేషన్.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: హి సెడ్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ నౌ.
0: అప్పుడు ఈ ఆనందుడు పినతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద, హిస్ కజన్ బ్రదర్.
0: ఆనందుడు కంటిదారలు కార్చాడు.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్.
0: పిచ్చివాడా, నేను పొందేటువంటిది ఆనందాన్ని,
1: ది బ్లిస్ దట్ ఐ ఎంజాయ్,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవెందుకు దుఃఖిస్తున్నావు?
1: వై డోంట్ యు అప్రిషియేట్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ దట్ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ నౌ?
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: దిస్ ఇస్ ద పర్వర్షన్, ద డైవర్షన్ ఇన్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్స్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: That is the true form of bliss. That is all
0: true bliss.
1: That is eternal bliss. And this novel, that is nectar and immortality. In fact, we are distancing ourselves from that nectarine immortality. All we have been doing are mistakes. But we seek for the pardon.
0: తప్పును క్షమించమనే కోరకూడదు.
1: యు షుడ్ నెవర్ సీక్ పార్డన్.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ అండర్గో ద పనిష్మెంట్ ఫర్ ద మిస్టేక్స్ డన్.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద మిస్టేక్స్.
0: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కొండ పెడతారు.
1: ఇఫ్ ఎనీవన్ కమిట్స్ అ మిస్టేక్ హీ విల్ బి imprisoned.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమే ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: ది ఇంప్రిజన్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ద క్రైమ్ కమిటెడ్.
0: ఆ శిక్షను పూర్తి కాగానే తన్ను విడిచిపెడుతున్నారు.
1: ఆఫ్టర్ ద పనిష్మెంట్ ఈజ్ ఓవర్ హీ విల్ బి రిలీజ్డ్.
0: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: వెన్ వన్స్ యూ అటోన్ యువర్ సిన్స్ యూ విల్ బి రిలీవ్డ్.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ రిలీజ్
0: ఈ దోషమును అనుభవించాలి.
1: We have to face the punishment consequences.
0: దోషములు తిరిగి దాంట్లో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sin.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించటం లేదు.
1: We are not considering.
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వములుగా భావిస్తున్నాము.
1: We think that quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదములను అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
1: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
0: వేదముల్లో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా ద్వేషించినటువంటి బుద్ధుడు
1: బుద్ధ వాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెం ఎర్లియర్.
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్
0: హిస్ జ్ఞాన దయా సింధూ రఘాద శనగా గుణ సేవితా మక్షయో ధీర శశి అమృతాజిత. ఈ విధంగా భావించాడు. అమరా నిజ రాదేవ త్రిశ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేషాది వంకష ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు. అనగా వేదముల్లో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు.
1: He started chanting, repeating all that is mentioned in Vedas.
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నిటిను. అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు.
1: Thinking that Buddha opposed Vedas, Shankaracharya rose up to the occasion.
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు.
1: Buddha has not contradicted Vedas.
0: మేము అవివేకములో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము.
1: And in fact we are contradicting the Vedic text.
0: బుద్ధుడు ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు.
1: Buddha repeated that eternal truths of Vedas.
0: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము.
1: We think it's a mistake.
0: మదనో మన్మతో మారవ్ పద్యంలో మేనకేతన కందర్పో దపకోనంగ కామ పంచ అన్నాడు. ఈ కామమును జయించటం అనేటువంటిది ఎంత గొప్పది.
1: To be desireless is the highest thing.
0: Madano manmato mara pajyamno meeniketana evaru dinni sadhinchagalaru.
1: Who can achieve this?
0: Idi kevalam oka buddhudu matrame sadhinchagaliyadu.
1: Only Buddha could accomplish.
0: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్.
0: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం.
1: దెన్ వన్స్ యు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు.
1: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ.
0: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా.
1: For rupai money, lopai, with all unlawful means, we eat all dirty stuff, the grass.
0: Ranga ringa yanchu, donga mokkulu mokki, panganavam prajaku pertaraya.
1: Like a thief, we utter God's name and ultimately we leave him unnoticingly. Is that what we are supposed to do?
0: Kaadu, kaadu, kaadu, kaadu.
1: No.
0: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth.
0: దీన్ని మనం జయించాలి.
1: We should win.
0: దీన్ని మనం సాధించాలి.
1: We should achieve.
0: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
1: Without knowing that we don't deserve the success, yet we want control.
0: మీరు యువకులు,
1: you are youngsters.
0: ఈ వయసులో దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర.
1: The main thing to be done at this age is to control.
0: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు.
1: Happily you can exercise control.
0: ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
1: You can make use senses in sacred way.
0: ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
1: You can do it in a meritorious way and redeem your life.
0: చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: And it's really lucky thing to do that.
0: ఇలాంటి దీంతో మనము సరైన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏ మాత్రము మనము దీన్ని వదలము.
1: If you know the proper path, you'll never give up.
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
1: Why sacred words are mentioned there in Veda?
0: ఈ పదాలంతా కూడా నువ్వు కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
1: These words can be brought to reality by cultivating virtues.
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?
1: How to develop virtues?
0: సదాచారమే ముఖ్యము.
1: Good life, good behavior, good practices.
0: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
1: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్.
0: కొన్ని వస్తూ ఉంటాయి ప్రపంచంలో, అడ్డు తగులుతూ ఉంటాయి.
1: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దెం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పూర్ణిమ అంటారు.
1: వి సే గురు పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
0: ఏ దినము? గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ గురు పూర్ణిమ.
0: గురువు యొక్క పూర్ణిమ అనేటువంటిది.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు. ద
0: గురు అంటే ఎవరు?
1: హూ ఇస్ గురు?
0: కానీ ఈనాటి గురువులు కాదు.
1: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే.
0: చెవులో మంత్రాలు చెప్పటం, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇదే గురుత్వము.
1: దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్.
0: ఇది కాదు గురుత్వము.
1: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ రిసెప్టర్.
0: గుకారో గుణాతీత, టుకారో రూపభజ్జిత. రూపభజ్జితమైన గుణాతీతమైన తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి.
1: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్.
0: కనుకని ఈ గుణాతీతమైన తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము.
1: ద ప్రిసెప్టర్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ God who is beyond attributes.
0: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం కనుకని దైవమునే గురువుగా తీసుకుందాం.
1: Since it's so difficult to get right guru, when you say God as guru.
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకరులు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే నాకు సర్వము.
1: గురు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ.
0: అతనే విష్ణువు.
1: హీఈస్ విష్ణు.
0: అతనే శివుడు.
1: అండ్ హీ శివ.
0: అతనే బ్రహ్మ.
1: హీఈస్ బ్రహ్మ క్రియేటర్.
0: అతనే సర్వము.
1: అండ్ హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
1: ది ట్రినిటీ ఈస్ రిప్రజెంటెడ్ బై గురు.
0: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ కాస్మిక్.
0: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
1: హూమ్ సో యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్.
0: ఎవరు చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
1: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ సస్టైన్
0: విష్ణు. విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
0: ఇన్ని శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
1: ద వేద సేస్ యు వాచ్ థౌజండ్స్ ఆఫ్ ఫేసెస్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్స్, థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి.
1: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్, దేర్ ఫోర్
0: కోట్లు పెరిగినాయి.
1: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాజ్ సెట్ థౌజండ్ హెడ్స్, థౌజండ్ హ్యాండ్స్, థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
0: అందరు కూడా దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
1: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
1: whom so you offer salutation,
0: ishara sarvabhutanam namaskaram chesevaru,
1: it amounts to obeisance to God himself.
0: Sarvabhuta namaskaram kesavam pratigacchate,
1: whom so you respect it amounts to respecting God.
0: Evariki namaskaram chesina kesavunike poi cheripothundi.
1: You may do namaskar to anybody,
0: evariki namaskaram chesinappudiki ishwarike andipothundi.
1: Ishwara will receive all namaskars that you do.
0: Endukosam ishara sarvabhutanam?
1: Why? Because God is indwelling
0: in all. విజయవాసం ఇదం జగత్తు.
1: The entire world is divine.
0: జగత్ అంతా కూడా ఈశ్వరు యొక్క తత్వంగానే ఉంటుంది.
1: The whole universe is divine.
0: కనుకనే ఆ యొక్క ఈశ్వరత్వం అనేటువంటిది ఇక్కడ అక్కడ ఉంటుండాలని కాదు.
1: Divinity is not restricted to a place.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఒక్కడే ఉండేది హృదయంలో.
1: Only one is present ikkada, here, akkada, there, yakkada,
0: everywhere. Undeyatvanti okka eeshwarathvam okkate.
1: The divinity is one and the same all over.
0: Andariyandu undeyatvanti okka vishnuvam okkate.
1: The Vishnu principle is present in all.
0: Mana bhramala kosam ani manam ee bhantulu pondutunname kaani.
1: But we go by our imagination.
0: Daivamlo etti bhedamulu levu.
1: There are no differences in the divine.
0: Sarvam kalvidam.
1: Everything is divine.
0: Ilanti ekatvanni bodhinchukune nimittamai ఆనాటి గురువును సృష్టిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రొపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురుస్ ప్రిసెప్ట్ ఐ హావ్ అండర్టేకెన్ దట్.
0: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
0: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
1: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
1: దర్ మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్.
0: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
1: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డగా వస్తుంది. అనుభవించవలసి వస్తుంది. చిన్న ఉదాహరణ, రాత్రి నీవు పండుకున్నావు, పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
0: మస్కిటోస్
1: మస్కిటోస్
0: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్.
0: తెల్లవారు లేచావు,
1: నెక్స్ట్ మార్నింగ్
0: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని స్విట్ తీసుకున్నావు, అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
1: యూ స్ప్రెడ్ స్ప్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
0: నిన్ను కరిచింది రెండు మూడే.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
0: చంపుతున్నావు.
1: బట్ యు ఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద మస్కిటోస్.
0: కరిచినవే చంపినావా?
1: హావ్ యు కిల్డ్ దట్ విచ్ హాస్ బిటెన్ యు?
0: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే
1: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్ వన్ ఆర్ టూ
0: సంఘం చేతనే పక్కనున్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దేర్ ప్రాక్స్ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్
0: దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ ద గుడ్ కంపెనీ.
0: గురు పుణ్య మహోరాత్రం.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
0: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకరుడు.
1: దట్స్ వాట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
0: తేజ దుర్జన సంసర్గం. చెడ్డవారిని మొట్టమొదటి వదిలిపెట్టుపో.
1: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సేక్రెడ్.
0: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: మనకు కోపం వస్తుంది.
1: సపోజింగ్ యువర్ యాంగ్రీ.
0: ఈర్ష్య వచ్చేస్తుంది.
1: ఆర్ జెలస్.
0: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
1: వాట్ షుడ్ వీ డూ దెన్?
0: కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు.
1: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ డోంట్ ఎక్స్ప్రెస్.
0: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
1: దిస్ యాంగర్ ఈజ్ అ బ్యాడ్ క్వాలిటీ.
0: ఇది నా చెడ్డ క్వాలిటీ.
1: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ యాంగర్.
0: చెడ్డ పనులు చేస్తుంది.
1: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్.
0: అని ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి
1: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్.
0: కూర్చో ఒక చోట.
1: సిట్ అసైడ్.
0: ఏదైనా ఒక నామాన్ని స్మరించు.
1: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కొంతసేపటి అది తగ్గిపోతుంది.
1: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
0: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
1: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్ Go all alone and move about.
0: అర్థమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
1: Walk briskly for half a mile.
0: ఈ కోపం తగ్గిపోతుంది.
1: Then there'll be no more of anger.
0: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
1: మెనీ ఈజీ టెక్నిక్స్ ఆర్ గివెన్ టు కాంకర్ యాంగర్.
0: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్
0: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్ ఈ
0: సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
1: దిస్ ఇస్ ద రైట్ టైం టు బ్యాంగ్ హిమ్ అక్యూజ్ హిమ్ ఆర్ ఎల్స్ ఐ లూజ్ ద ఆపర్చునిటీ.
0: వాడి ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
1: లెట్ మీ స్టాండ్ దేర్ అండ్ సీ టు ఇట్.
0: అది మరింత పాపంగా తోస్తుంది.
1: ఓ ఇట్స్ మచ్ వర్స్ దాన్ ద అదర్
0: సెన్స్. మంచిది కాదు.
1: దట్స్ నాట్ ప్రాపర్.
0: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ ట్రై టు పాసిఫై కూల్ డౌన్.
0: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ అండ్ థింకింగ్ ఆఫ్ గాడ్ వీ కెన్ బి రీడ్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదటి మన దృష్టిని నాలుకను
1: In the first instance, control your sight and the tongue. The eyes are responsible for many of the bad sins. We experience the consequence of the sins. We see many sins around. And we are experiencing the results. And we have children of the same sort. So never see anything bad.
0: చెడ్డని ఎప్పుడు మనం పలకకూడదు.
1: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: పూర్వకాలం లోపల
1: In earlier times,
0: మీకు ఎంత తెలియదు.
1: You do not
0: know. వారికి తెలుసును.
1: Women know this.
0: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి
1: in a family way 9 months.
0: ఏ చెడ్డవి కూడా చూపకుండా.
1: They see to it they don't say anything bad. And they don't speak anything bad.
0: భగవత్ కథలు చెప్పుకుంటూ
1: and they think of God's story.
0: వాళ్ళకు శ్రీమంతాలని మంచి వంటలు మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
1: All good news is conveyed to them. All delicious items are served.
0: కారణం ఏమిటి?
1: Why?
0: వాళ్ళు మంచి భావాలు లోపల పోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
1: The reason behind is when once the good feelings get into them, they will beget good children in turn.
0: తల్లిదండ్రులు చేసినటువంటి పాపములు పిల్లలకు తప్పక అంటుతుంది.
1: The sins committed by parents will naturally go to their children. They must face the consequences. You know this.
0: సుభద్ర గర్భంగా ఉంటున్నప్పుడు
1: and Subhadra was pregnant.
0: కానీ అర్జునుడు వచ్చి పద్మ వ్యూహాన్ని గురించి చెప్తున్నాడు.
1: And the entire mystery of Padma Vyuha was narrated.
0: ఆ ఉద్దేశాన్ని గురించి చెప్తుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బావా నిలిచిపెట్టేయన్నా.
1: Immediately Krishna came and said, stop there at that stage.
0: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
1: This is not the time to tell.
0: ఇది ఎవరు వింటున్నారు?
1: Who is the listener?
0: ఊకొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు.
1: You think that someone is listening?
0: సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊకొడుతుండాలి.
1: It's not the Subhadra who is listening. The child in the womb is responding.
0: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
1: సో అర్జున నరేటెడ్ ద వే టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ
0: అన్నాడు అభిమన్యుడు.
1: And so Abhimanya listened to that extent.
0: కృష్ణుడు నిలబెట్టమని చెప్పేటప్పటికి అర్జునుడు మానివేశాడు.
1: When Krishna asked him not to proceed further,
0: ఆ పద్మవ్యూహం ప్రవేశించేంత వరకు తెలిసింది. తిరిగి వెనుకకు రావటం తెలియకపోవటం చేత అభిమన్యుడు అందులో మరణించాడు.
1: సో అభిమన్య కుడ్ నో టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ అండ్ హీ డస్ నాట్ నో ది వే టు గెట్ అవుట్. Therefore he died.
0: మనకు తెలియకుండా ఉంటుంటారు గాని తెలియకుండా ఎన్నో జరుగుతుంటున్నాయి జగత్తు లోపల.
1: There are many things that happen without our knowledge.
0: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
0: తెలియదు.
1: యూ మే నాట్ బి నోయింగ్.
0: నీకు తెలియకుండా ఈశ్వరుడు కూడా.
1: బట్ గాడ్ నోస్.
0: అతనికి తెలుసు.
1: హీ నోస్.
0: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
1: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
0: మంచి పనులు చేయాలి.
1: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
0: మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములన్నీ కూడా పరిహారం అయిపోతాయి.
1: వెన్ వన్స్ వీ మేక్ యూస్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే దట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
0: ఒక చెయ్యి ఉంటుండాలి.
1: హియర్ లైస్ ద హ్యాండ్.
0: దీనికి ఐదు వేళ్లు ఉన్నాయి.
1: ఇట్ హస్ ఫైవ్ ఫింగర్స్.
0: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ ఉంటుంది?
1: ఎస్ యూ ఆర్ ట్రై టు బీట్ విత్ ఆల్ ద ఫైవ్ ఫింగర్స్ జాయినింగ్ టుగెదర్
0: కానీ కొట్టవద్దు.
1: బట్ నెవర్ బీట్
0: కొట్టవద్దు.
1: నెవర్ బీట్ పీపుల్ అటాక్ పీపుల్.
0: ఒకవేళ నీకు కొట్టాలని ఇష్టం వచ్చిందా?
1: వెల్ ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్
0: స్లాప్ వేళ్లతో కొట్టు.
1: జస్ట్ ట్రై టు స్లాప్ విత్ వన్ లిటిల్ ఫింగర్.
0: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా? ఐదు వేలు కనిపిస్తుందా?
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్ టు బీట్ యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్.
0: చేత్తోనే కొడతాడు, కాలుతోనే కొడతాడు.
1: హి విల్ ట్రై టు హిట్ యు విత్ హిస్ హ్యాండ్ అండ్ ఆల్సో ద లెగ్.
0: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యూ వోంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్ వెదర్ హిస్ హ్యాండ్ ఆర్ ద లెగ్.
0: కనుక ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
1: అండ్ వన్స్ దేర్ ఇస్ యాంగర్ లీవ్ దట్ ప్లేస్.
0: నువ్వు దూరం అయిపో.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
1: అండ్ నెవర్ కమిట్ ఎ సిన్ లైక్ దట్.
0: కనుకనే మనం పాపం చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
1: వి కమిట్ ఎ సిన్ అండ్ వి ట్రై టు అటోన్ ద సిన్స్ కమిటెడ్. బెటర్ యు డోంట్ కమిట్ ఎ సిన్ అట్ ఆల్.
0: కానీ
1: బట్
0: దీనికి మరొక విషయము.
1: దేర్ ఇస్ అనదర్ పాయింట్.
0: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
1: యు మే ఫీల్ బ్యాడ్.
0: కానీ నాకు అది చాలా ఆనందమే.
1: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
0: ఎందుకంటే అందరి ఎందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని
1: యూ నో దిస్ ట్రూత్.
0: నేను ఈనాటి నుండి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
1: Bhagavan is not going to grant namaskara.
0: Endukatte meeru nenu okkate.
1: Because you and I are one.
0: Karaga meelo meeru namaskaram cheskondi.
1: And you salute yourself.
0: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని చూస్తున్నాను.
1: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ టేకెన్.
0: ఎవరికి మనం నమస్కారం చేయండి? తల్లిదండ్రులకు చేయండి.
1: ఎస్ do namaskar to your parents.
0: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
1: Because parents are unaware of this, you too don't know.
0: ఈ సత్యం నాకు తెలుసును కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
1: Since Bhagavan is all truth himself.
0: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటే ఆత్మ.
1: Bhagavan is present in everyone in the form of Atma.
0: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
1: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
0: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే
1: ఇఫ్ యూ సో లైక్
0: మనసులో చేసుకో.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
1: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
0: ఈ పది చేసి స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
1: డూ నమస్కార్ విత్ ద ఫీలింగ్ దట్ ఆల్ ది టెన్ సెన్సెస్ ఆర్ ఆఫరింగ్ టు యు.
0: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు టచ్ ది ఫీట్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
0: కనుక ఈనాటి నుంచి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఇది మీకు కొంచెం కష్టంగా కలవచ్చు.
1: యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్
0: కానీ
1: బట్
0: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది కానీ చెవులకు.
1: వీ ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్
0: కానీ చెవులను ముయ్యవచ్చు కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా.
1: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
1: Nobody should do namaskar like this hereafter.
0: అందరి యందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ ఎవ్రీవన్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ యందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
1: When once you have that feeling, you will have the experience of the manifestation of divine.
0: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
0: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు నాకు ఇవ్వలేదే.
1: ఈ వన్ ఈజ్ గిఫ్టెడ్ బ్లెస్డ్ విత్ నమస్కార్ అదర్ వన్ వుడ్ ఫీల్.
0: యొక్క భేదభావం కూడా పెరిగిపోతున్నాయి, ద్వేషాలు కూడా.
1: ద డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: ఈ ద్వేషభావాన్ని కూడా తగ్గించుకునే నిమిత్తమై నేను ఈ నమస్కారంలో మానివేస్తాను.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హేట్రెడ్ భగవాన్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ టు డూ నమస్కారం.
0: ఎక్కడ ఉంటున్నా గానీ మనసులో చేసుకోండి.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అదే ఆనందము.
1: దట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
0: కానీ మొదటి నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను కానీ అది మీరు ఎవరు పాటించడం లేదు.
1: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
0: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రెడ్యూస్డ్.
0: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
1: కంట్రోలింగ్ ద సెన్సెస్,
0: ఈ విధమైనటువంటి కోపతాప ఈశాస్య డమ్మములంతా కూడా అరికట్టుకోవటము,
1: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
0: నమస్కారాలు చేయటము
1: అండ్ డూయింగ్ నమస్కార్
0: వర్ణన్లు చేయటము,
1: ఎక్స్ట్రోలింగ్
0: ఇవన్నీ కూడా మంచిది కాదు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
0: బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
1: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: కనుక ఈ గురు పౌర్ణం నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ దిస్ గురు పౌర్ణం
0: పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
1: డెవలప్ గ్రో మోర్
0: మీరు కూడా పవిత్రులైపోయి
1: యు బీ సీక్రెట్ ఫర్ యువర్
0: పరమశాంతిని పొందండి
1: అండ్ be peaceful and have that eternal divine state.
0: ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
1: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
0: ఎప్పుడు వస్తుంది ఈ ఆనందము?
1: వెన్ కెన్ యూ గెట్ ఇట్?
0: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైన దేహం చేత.
1: ద ఫస్ట్ వన్ ఇస్ హియర్ ఇస్ ద బాడీ.
0: అది అన్నగత ప్రాణమైన దేహం చేత ప్రారంభమైంది.
1: The body born out of the food has got the life.
0: ప్రాణమయమైపోయింది.
1: It is full of life.
0: మనోమయమైపోయింది.
1: And there lies the mind thereafter.
0: ఆనంద విజ్ఞానమయం వస్తుంది.
1: అండ్ దెన్ కమ్స్ ద విజ్డమ్.
0: ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే.
1: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధనలు చేసుకోండి.
1: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ ద విజ్డమ్.
0: ఈ విజ్ఞానమును మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
1: విత్ దిస్ బ్లిస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్.
0: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్.
0: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము అగ్ని ఉంటుంది. అగ్ని చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకొని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
1: Well, even if you carry a single matchstick and get it burnt, well, the whole thing would be transformed into fire.
0: అదే విధంగానే స్వామికి సమీపంగా ఉంటుంది.
1: Being close to Swami,
0: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
1: When you are very close to Bhagavan, mentally you will also be divine.
0: మీ మైండ్ కూడాను ప్రకాశవంతంగా ఉంటుంది.
1: Your mind also illumines.
0: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
1: And you will be beyond the body.
0: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
1: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
1: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
1: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్.
0: ఈ బాధ కూడా మన ఆనందం కోసమని.
1: దిస్ పెయిన్ ఇస్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: పోతూ ఉన్నప్పుడు వస్తుండేటప్పుడు పాదాల పైన పట్టం ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
1: యాజ్ భగవాన్ పాసెస్ బై వీ ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్.
0: కనుక ఈనాడు ఇంద్రియ నిగ్రహము,
1: టుడే సెన్స్ కంట్రోల్,
0: పాద నమస్కారము
1: అండ్ ది పాద నమస్కారం,
0: రెండింటినీ సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
1: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: పక్షి జాతులు పశువులు పరమమైన నిమమును గూడి జీవించ నెచ్చియుండ తెలివి కలిగియు మానవులు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నిమమును గూర్చి జీవించ నేర్చియుండా తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదు.
1: బర్డ్స్ ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లైఫ్ మెటిక్యులస్లీ అండ్ ప్రాపర్లీ. But what about the man who has been endowed with intelligence? Should he not have that much of sense to observe the rules and regulations of life?
0: Chitrambulu

0: మునిజన వన క్షేత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు విష్ణుదేవు చరిత్రంబు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యూనిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఇస్ లైక్డ్ బై మునీస్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ సీక్రెట్ అండ్ నోబుల్.
0: సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా.
1: ది క్రియేషన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: ఏ లోకమునందు కాని ఏ కాలమునందు కాని ఏ ఇరువురు మనుషుల యొక్క రూపకలములు తెలివితేటలు ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఇస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ అండ్ ఇన్ వాట్ ఎవర్ టైమ్ యు సీ నో టూ పర్సన్స్ ఆర్ అలైక్ ఎయిదర్ ఇన్ దర్ ఫార్మ్ ఆర్ ఇన్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దర్ క్యారెక్టరిస్టిక్స్.
0: భౌతికవాదులు ఏకత్వం యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము ఇది ప్రపంచం యొక్క సహజం.
1: మెటీరియలిస్ట్ టెండ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ పీపుల్. దిస్ ఈజ్ న్యాచురల్ ఫర్ దెమ్.
0: కానీ అనేకత్వంలోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: బట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ పీపుల్ హూ ట్రై టు ఫైండ్ ద యూనిఫయింగ్ వన్నెస్ అమంగ్ ద డైవర్స్ ఫ్యాక్టర్స్.
0: పవిత్ర దృష్టితో సువిశాలమైనటువంటి యొక్క ప్రజ్ఞానముచే పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ యూ ఎన్క్వైర్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సేక్రెడ్నెస్ అండ్ విత్ బ్రాడ్ మైండెడ్నెస్ దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద యూనిఫయింగ్ వన్నెస్ ద వన్ విచ్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ ద డైవర్స్ థింగ్స్.
0: ప్రాపంచికంగా నైతికంగా మానసికంగా వైజ్ఞానికంగా ప్రతి మానవుని యొక్క ఆహార విహారములను ఏకత్వంగా గుర్తించటం జరుగుతూ ఉంటుంది.
1: యూజువలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్స్ దే ట్రై టు ఫైండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: రాజు మొదలు రైతు వరకును కూటి పేద మొదలు కోటీశ్వర వరకును జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: దిస్ వన్ ప్రిన్సిపుల్ విచ్ ఇస్ ఫౌండ్ యాజ్ కామన్ కెన్ బి సీన్ ఇన్ ది డెత్ విచ్ అక్కర్స్ టు ఆల్ పీపుల్ బీ హీ ఎ కింగ్ ఆర్ ఎ పాపర్ బీ హీ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్ దిస్ డెత్ అక్కర్స్ అండ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
0: జాతి మత వర్ణ వర్గ దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రము గురికాక ఏకత్వం అనేటువంటి ఒక సత్యాన్ని కఠోపనిషత్తు బోధిస్తుంది.
1: కఠోపనిషత్ టీచర్స్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ యూనిటీ అండ్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ కామన్నెస్ విచ్ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ క్రీడ్ రిలిజియన్ కంట్రీ నేషన్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ మైట్ ఎగ్జిస్ట్ ఫర్ పీపుల్.
0: అది ఆత్మానం రత్నం విద్ధి శరీరం రథమే వచ్చ. ప్రతి శరీరము కూడాను రథం వంటిదని ఈ రథమునందు రౌతు ఒక ఆత్మస్వరూపుడై ఉన్నాడని ఇవి ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి యొక్క చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
1: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్ అండ్ దట్ ఈస్ ద బాడీ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ అండ్ ది ఇండ్వెలర్ హూ ఈస్ డ్రైవింగ్ and making this particular body to function, he is also common among all people.
0: Manavani yandu రెండు విధములైనటువంటి తత్వములు ఉన్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
1: వన్ ఈస్ ఎనిమాలిటీ అండ్ ఎనిమల్ నేచర్, ద సెకండ్ ఈస్ డివినిటీ అండ్ డివైన్ నేచర్.
0: దుష్టమైన కామ క్రోధ లోభ మోహ మదమాచ్చినటువంటి ఈ అరిషడ్ వర్గములు లోబడి భగవత్ ప్రసాదమైన స్థితి గతి మతి సంపత్తిని సద్వినియోగపరచుకొనక దుష్ట మార్గములందు దీనిని ప్రవేశపెట్టి దుష్టుడై అనేక విధములుగా కూడాను చతుష్ట సంపత్తిని సాహసం చేత మానవుడు మరింత అధోగతికి గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ అండ్ కంట్రోల్డ్ బై ది సిక్స్ ఎనిమీస్ సచ్ అస్ డిజైర్ గ్రీడ్ యాంగర్ అండ్ ప్రైడ్ ఎట్సెట్రా ఈజ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది డివైన్ క్వాలిటీస్ విచ్ హ్యావ్ బీన్ ఎండోర్డ్ ఇన్ హిమ్ బై డివినిటీ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ పాత్ అండ్ సఫరింగ్ ఇమ్మెన్స్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క దుష్ట మార్గం నందు జీవితమును ప్రవేశపెట్టి దాని యొక్క సత్యత్వాన్ని గుర్తించక కేవలం అసత్యమునే విశ్వసించి పరమాత్మను విస్మరించి తన యొక్క జీవితమును అధోగతి పాలు చేసుకోవటమే ఇది పశుత్వం యొక్క తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎనిమాలిటీ విచ్ ఇస్ ఇన్హరెంట్ ఇన్ మ్యాన్ మేక్స్ మ్యాన్ టేక్స్ ది రాంగ్ పాత్ బిలీవింగ్ ఓన్లీ అన్ట్రూ థింగ్స్ గివింగ్ అప్ the truth in him and giving up the divinity and the divine way and thus suffering untold suffering because he introduces life in the wrong path.
0: Manavuni yokka kayamunu kalamunu karmanu sampadanu sadviniyoga parachi
1: man by making good use of his body, the time available to him, the wealth at his disposal,
0: neeti nijayitiliye jati yokka lakshanam ani bhavinchi
1: considering truth and morality as the very life breath of
0: vitini paropakara dikshaga vishwasinchi
1: believing them to be used for the good of others
0: tara karmalanu pavitramu gavinchukotame idi daivattvam yokka tattvam ani
1: making use of his own actions in the divine way this is the path of divinity
0: manavuni yokka pravartanu puraskarinchukoniye వాని యొక్క మంచి చెడ్డలు ప్రకటిస్తూ ఉంటాది.
1: డిపెండింగ్ అపాన్ మ్యాన్స్ బిహేవియర్ వన్ కెన్ సీ వెదర్ హీఈస్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్.
0: ఎట్టి భావము అట్టి ఫలితము.
1: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్.
0: కనుకనే ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు వేదాంగములు శృతులు ఇతిహాసములు పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి యొక్క అవకాశమే మన భారతీయ సంస్కృతి.
1: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్ సచ్ అస్ వేదాస్ వేదాంత ఉపనిషత్స్ అండ్ మేక్స్ వన్ బిలీవ్ దట్ హీ హస్ టు టేక్ ద రైట్ పాత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: ఇవి అనంతమైనటువంటి యొక్క సాగరాలు.
1: దీస్ స్క్రిప్చర్స్ ఆర్ infinite in their scope.
0: ఇవి విజ్ఞాన నిలయాలు.
1: These are the mines of wisdom.
0: సముద్రము నుండి నిత్యము సూర్యుడు తన యొక్క కిరణముల చేత నీరును ఆవిరిగా మార్చుకొని ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుతున్నాడు.
1: Sun god is responsible for making the waters in the ocean become clouds and thus rain comes and through rain there will be plenty of harvest and thus contributes to the prosperity and joy of the people.
0: ee naadu ee vidhamuga suryudu nityamu kudanu samudra janamunu anekanga anantanga aaviriga maarchukunnappatikini ee samudramu kinchit maatram kudanu taanu taggipovatam ledu.
1: Although on account of sun's rays the waters get evaporated in a very large measure and become clouds, the ocean itself doesn't shrink even a little.
0: Nadulu pongi pravahinchi kattulu degi gramamulu munchinappatikini ee vidhamga aneka nadulu pravahinchi సముద్రము నందు చేరుచున్నప్పటికీ సముద్రము కించిత్ మాత్రం కూడా నువ్వు పెరుగుటలేదు.
1: ఈవెన్ వెన్ ఎ నంబర్ ఆఫ్ రివర్స్ ఆర్ ఫ్లడెడ్ అండ్ దే ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఓషన్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ దెన్ ఆల్సో ఇట్ వుడ్ నాట్ ఎక్స్పాండ్.
0: ఈ వెరీ తరగనటువంటి యొక్క నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
1: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇన్క్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
0: అదే విధముగానే భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఎన్ని ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్ ఫర్ ఏజెస్ టుగెదర్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ అండ్ బెనిఫిటెడ్ బై ది భారతీయ కల్చర్. బట్ భారతీయ కల్చర్ డజంట్ అండర్గో చేంజ్ అండ్ ఇట్ డజంట్ గెట్ కాంట్రాక్టెడ్ బై ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకునలేక కేవలం వీటిని అలక్ష్యపరచట చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: భారతీయ themselves have not recognized this extraordinary quality of భారతీయ culture which is permanent and unchanging. Therefore foreigners took advantage of this particular culture. They made use of the good things about this culture and got the benefits.
0: వేద వేదాంగములు కేవలం ఆధ్యాత్మిక తత్వమును మాత్రమే ప్రచరించటం కాక విలువైనటువంటి వైజ్ఞానిక తత్వాన్ని కూడాను సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును కూడాను విరివిగా ప్రకటించడానికి పూనుకున్నది.
1: వేదాస్ అండ్ వేదాంగాస్ ఆర్ నాట్ మియర్లీ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్, దే హావ్ ఆల్సో కంటెయిన్డ్ ఇన్ దెమ్సెల్వ్స్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: వేదమునకు పుట్టిన ఇల్లు భారతదేశము.
1: భారత్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ వేదాస్.
0: కానీ ఈ వేదము యొక్క విహార స్థానం విదేశములు.
1: బట్ they are prospering and thriving in foreign countries.
0: Vedamulo nalugova vedam ainatundi adharvana vedamu,
1: the fourth veda adharvana veda,
0: idi japanulo cheri germany ki bayal deri aneka vidhamainatundi videshamulu yendu idi aneka vidhamuluga kudanu variki upayogakaranga vinyogistuntunnaru.
1: This adharvana veda first went to Japan and then traveled on to Germany and various other countries which made use of the contents of this Veda and got immense benefits.
0: ఈ వేదము ఖగోళ శాస్త్రము.
1: This Veda gives astronomy
0: శాస్త్రము, శిల్ప శాస్త్రము, చిత్ర శాస్త్రము, అనేక విధమైనటువంటి యొక్క పదార్థ శాస్త్రముతో కూడినటువంటిది.
1: This particular Veda is full of sciences which relate to the world such as astronomy, physics, chemistry and various other sciences.
0: ఇది గణిత శాస్త్రమునందు కూడాను సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది.
1: దిస్ హాజ్ అర్న్డ్ ఎ గ్రేట్ నేమ్ ఈవెన్ ఇన్ ది సైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ.
0: ఈ ఖగోళ శాస్త్రం యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశం యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కంటెయిన్ ఇన్ దిస్ వేద విత్ రెఫరెన్స్ టు ద ఆస్ట్రానమీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై మెనీ ఫారినర్స్.
0: ఒకానొక సమయంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి సర్ డబ్ల్యూ హంటర్ అనేటువంటి వాడు ఈ యొక్క అధర్వణ వేదం యొక్క ఖగోళ శాస్త్రం యొక్క తత్వాన్ని గుర్తించి గ్రీసు దేశములకు మించినటువంటిదిగా ఉంటున్నదని దీనిని అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ వన్ మిస్టర్ హంటర్ రికగ్నైజ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేద విత్ రెఫరెన్స్ టు అస్ట్రానమీ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ వేద టు కంటెయిన్ మోర్ అడ్వాన్స్ థింగ్స్ దాన్ థింగ్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ గ్రీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ వాల్యుబుల్ థింగ్స్ విచ్ దిస్ పర్టికులర్ వేద కంటెయిన్స్.
0: రష్యా దేశములో,
1: ఇన్ రష్యా,
0: ఉత్తర దిశ యందు,
1: ఇన్ నార్త్,
0: మాస్కోకు ఇంచుమించు 1,000 మైళ్ళ దూరం లోపల,
1: అట్ ఎ ప్లేస్ విచ్ ఈస్ 1,000 మైల్స్ అవే ఫ్రమ్ మాస్కో,
0: ఒక విధమైనటువంటి విశాలమైనటువంటి పట్టణం ఉన్నది.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సిటీ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ వేద టు కంటెయిన్ మోర్ అడ్వాన్స్ థింగ్స్ దాన్ థింగ్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ గ్రీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క

0: ప్రతి పట్టణం ఉన్నది.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సిటీ.
0: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
1: ఇన్ దట్ సిటీ దే హావ్ బిల్ట్ ఎ లైబ్రరీ విచ్ కంటైన్స్ ఎ నంబర్ ఆఫ్ టెక్స్ టేకన్ ఫ్రమ్ ఇండియా.
0: అదే కాజా పట్టణము.
1: నేమ్ ఆఫ్ దట్ సిటీ ఈస్ కాజా.
0: ఈ కాజా పట్టణములకు 4,000 మైళ్ల సమీపం లోపల,
1: టు దిస్ పర్టికులర్ సిటీ ఆఫ్ కాజా అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4,000 మైల్స్
0: సుఖా నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఎ రివర్ బై నేమ్ సుఖా నది విచ్ ఈస్ ఫ్లోయింగ్.
0: ఈనాడు ఆ సుఖా నదిని అను అని పిలుస్తూ వస్తున్నారు.
1: ది సేమ్ రివర్ సుఖా నది ఈస్ టుడే కాల్డ్ అను.
0: దీనికి సమీపములో చాలా విలువైనటువంటి యొక్క సువర్ణము లభ్యమవుతుందని ఈ అథర్వణ శాస్త్రము ద్వారా గుర్తిస్తూ వచ్చారు.
1: త్రూ అథర్వణ శాస్త్ర అండ్ బై అథర్వణ వేద దే హావ్ రికగ్నైజ్డ్ దట్ క్లోజ్ టు దట్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఆర్ వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ లాడి వాస్టాస్ అనేటువంటిది ఒక పెద్ద పట్టణం ఉన్నది.
1: దేర్ ఈస్ అనదర్ టౌన్ క్లోజ్ టు ఇట్ విచ్
0: లాడి వాస్టాస్
1: విచ్ గోస్ బై ద నేమ్ లాడి వాస్టాస్.
0: ఈ పట్టణ సమీపములో ఈ అథర్వణ వేదం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి శక్తివంతులు పరిశీలన చేయగా ఇక్కడ 69 సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
1: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ వెన్ దే ఎన్క్వైర్డ్ ఇన్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అథర్వణ వేద దే వర్ ఏబుల్ టు లొకేట్ 69 వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: కానీ భారతీయుల యొక్క పవిత్రతను వారు గుర్తించి ఇలాంటి మహాభాగ్యం మాకు లభ్యమైనదని వారు ఎంతయో దానిని వర్ణిస్తూ దానికి కృతజ్ఞతారూపం లోపల దానికి ఒక చక్కని భారతీయుల యొక్క నామంను ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ రికగ్నైజ్డ్ ది రిచ్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్ అండ్ దే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫార్ ది బెనిఫిట్స్ దే హావ్ గాట్ ఫ్రమ్ దిస్ అథర్వణ వేద గేవ్ ఎన్ ఇండియన్ నేమ్.
0: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
1: ది నేమ్ ఆఫ్ దిస్ ఈజ్ మహానిధి. ఇస్ ఇట్ నాట్ ఎన్ ఇండియన్ నేమ్?
0: అనగా భారతదేశం నుంచి వచ్చినటువంటి అధర్మణ వేదం యొక్క అనుగ్రహమే ఇదని భారతీయుల యొక్క తత్వానికి కృతజ్ఞతగా ఈ పేరును వారు ఉచ్చరిస్తూ వచ్చారు.
1: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ భారత్ ఫ్రమ్ విచ్ దిస్ అధర్మణ వేద హ్యాస్ కమ్ అండ్ విచ్ హాస్ బెనిఫిటెడ్ దెమ్ దే హావ్ గివన్ దిస్ పర్టికులర్ నేమ్.
0: రష్యన్స్ నందు కేవలము ఒక దైవత్వం మాత్రమే ఉచ్చరించేటువంటి యొక్క ఉత్సాహం లేదు, కానీ వారి యందు ఘనమైనటువంటి నీతి నిజాయితీలు ఉంటున్నవి.
1: దీస్ రష్యన్స్ మే నాట్ బి అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ క్వైట్ ఆఫన్ బట్ దెన్ దే హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ది ట్రూత్ అండ్ మొరాలిటీ.
0: ఈ విధమైనటువంటి నీతి నిజాయితీలే వారి జీవితములకు జాతిగా రూపొందుతూ వచ్చినాయి.
1: దే హావ్ టేకన్ ట్రూత్ అండ్ మొరాలిటీ యాజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ దేర్ కమ్యూనల్ లైఫ్.
0: మానవ జాతికి ప్రధానమైనటువంటి లక్ష్యమే మన యొక్క శీలము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ అవర్ క్యారెక్టర్.
0: ఈ విధమైనటువంటి గుణములు సరైన నడతలే లేకుండా ఇది మానవత్వమే కానేరదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ క్యారెక్టర్ యూ కెనాట్ డిస్క్రైబ్ ద పర్సన్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్
0: మానవుని యొక్క విలువ ధనకనక వస్తువాహనాలతో లేదు, మానవుని యొక్క నడకతోనే ఉంటున్నది.
1: ద వాల్యూ ఆఫ్ మ్యాన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ పొసెషన్స్ అండ్ సచ్ అస్ గోల్డ్ బట్ ఇట్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ హిస్ బిహేవియర్ అండ్ కాండక్ట్.
0: కనుక మానవుని యొక్క నీతి తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మొరాలిటీ అండ్ ట్రూత్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా అన్నాడు.
1: ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ ఓన్లీ దట్ పర్టికులర్ క్యాస్ట్ ఈజ్ ఎ ట్రూ క్యాస్ట్ ఇన్ ఎ కమ్యూనిటీ.
0: ఈ నీతి మానవత్వం యొక్క తత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి యొక్క విలువ.
1: That is, morality is a true measure of human nature.
0: Enni vidhamulainatundi yokka margamulalo bharatiya sanskrutini bodhinchi tadwara neetiye pradhanamainatundi yokka sanskrutika visveshistu vacharu.
1: Ancestors believe that neeti the morality is the very basis of bharatiya culture. They taught the same thing in a number
0: of ways. Sariyaina guna pravartane lekundina idi manavattame kadani kudanu danini విశ్లేషిస్తూ వచ్చారు.
1: దే హావ్ ఆల్సో ఫర్మ్లీ బిలీవ్డ్ దట్ ఇట్ ఇస్ నాట్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యుమానిటీ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
0: కనుకనే

0: మానవుని యొక్క శీలం అనగా మూడు విధమైనటువంటి యొక్క తత్వములతో కూడినటువంటి దాన్ని కూడాను మనము గుర్తించాలి.
1: We have to recognize that morality of man and man's life must be based upon three important principles.
0: మొదటిది పవిత్రము.
1: The first one is sacredness.
0: రెండవది సహనము.
1: The second one is patience.
0: మూడవది పట్టుదల.
1: The third one is perseverance.
0: కనుకనే దీనిని పర్సూరెన్స్ అనేటువంటి పేరుతో పెట్టి P+P+P+C అన్నారు.
1: Along with this word
0: perseverance and purity plus patience.
1: Three P's, perseverance, purity and patience.
0: E equal character.
1: These three are equal to C, C is equal to character.
0: కనుకని ఈ మూడు ముచ్చటైనటువంటి యొక్క పదముల యొక్క తత్వమునే భారతీయులు చిన్న వాక్యముగా ఉచ్చరించి విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సూరెన్స్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై భారతీయాస్.
0: అయితే ఈనాడు అట్టి పవిత్రత ఉన్నదా?
1: బట్ టుడే డూ యూ హ్యావ్ సచ్ ప్యూరిటీ?
0: పవిత్రత ఏమాత్రం కూడా మనకు కనిపించటం లేదు.
1: ప్యూరిటీ ఈజ్ నాట్ ఫౌండ్ ఈవెన్ ఇన్ ఎ స్మాల్ మెజర్ దీస్ డేస్.
0: ఈ పవిత్రత ఉండినప్పుడే మనలో సహనము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ యూ విల్ హ్యావ్ పేషెన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత సహనము రెండు కూడినప్పుడే మనలో విధమైనటువంటి యొక్క దృఢత్వము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ అండ్ పేషెన్స్ యూ విల్ హ్యావ్ పర్సీవరెన్స్.
0: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ arising out of these three things mutually depend upon each other.
0: శారీరకమైనటువంటి ఒక తత్వము లోపల మనం ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రయోజనమునకు ఉపయోగించాలి.
1: We have to use the body for the purpose of attaining
0: పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది సామాజిక యొక్క సేవ నిమిత్తమై, సత్యాన్వేషణ నిమిత్తమై, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమై సంభవించినదని, ప్రాప్తించినదని మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand that this body has been given to us in order to serve people, in order to find out unity which is underlying the diversity and thus sanctify our own body.
0: Sahanamu, deeni mittamai sahanamu, idi mana yokka swabhavam.
1: Patience, then for what purpose is patience to be used? This is our very nature.
0: Manavattamulo undinatunte sahaname divyatvanga mari ade daivatvanga roopanduthundi.
1: It is the patience which is inherent in man gets transformed into divinity.
0: ప్రతి ఒక్క కష్టమునకు, నష్టమునకు, దుఃఖమునకు, నిందలకు, నిష్ఠూరకు కూడాను మనం సహనాన్ని వహించాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ పేషెన్స్ ఇన్ టైమ్స్ విచ్ ఆర్ ట్రయింగ్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సహనమే లేకుండా జీవితమే సాగదు.
1: వితౌట్ పేషెన్స్ యువర్ లైఫ్ విల్ నాట్ మూవ్.
0: కనుక సహనం అన్నదేటువంటిది మన యొక్క జీవితం యొక్క, భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: Patience, therefore, is a very important characteristic of Bharatiya culture.
0: Parama pavanamaina bharatavaniyandu sahanamannade manaku.

0: ఏమేతి? ఇన్ అవర్ కంట్రీ వాట్ ఈస్ దట్ సేక్రెడ్ స్వీట్ ఫీలింగ్ ద ఫీలింగ్ ఆఫ్ ది అప్రోచ్ ఆఫ్ మదర్హుడ్ ది రెస్పెక్ట్ ఫర్ మదర్హుడ్ దిస్ ఇస్ ది మోస్ట్ సేక్రెడ్ అండ్ స్వీట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ భారతీయ
1: ప్రాణంబు కంటెను మానం బెఘనమను మన దేశ నీతిని మంటగల్పి
0: అవర్ నేషనల్ క్యారెక్టరిస్టిక్ ఇన్ విచ్ వీ కన్సిడర్ ఆనర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్ వీ ఆర్ థ్రోయింగ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ ఓవర్ బోర్డ్
1: నేటికి చిరి పరదేశ నీతుల రసీ విచిత్ర స్వేచ్ఛయను.

0: By giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: Today's man does not know what virtue means.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: He is not even making an effort to understand the meaning of virtue.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: Even when he makes an effort to understand, he is only misunderstanding and the wrong interpretation.
1: కేవలం మానవుని యొక్క ఆకారమున మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: Man is giving up his divine nature. Only in form he is remaining as a man.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. విచ్ ఎవర్ సైడ్ యు లుక్ అండ్ వాట్ ఎవర్ యు హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యు.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ famine for everything what is responsible it is only our behavior and
1: sariyina pravartanam manu kaligi undinappudu ee prakruti kudanu sariyinaatunte oka phalitamane andistoo untadi.
0: If our conduct and behavior is good, then nature also will be giving what is good for us.
1: Cheppu maatalaku cheyu panulakunu bhinnamgainaatunte oka idini manam anubhavistunnamu.
0: There is a lot of difference in what we utter and in what we do. This is our life.
1: The proper study of mankind is man. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవటానికి ఏమాత్రమూ ప్రయత్నించటం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ఈనాడు మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ,
0: ఆల్దో టుడేస్ మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ అండ్ హైట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్,
1: ఈ నైతికమైనటువంటి విలువ దినదినములకు దిగజారిపోతున్నది.
0: డే టు డే he is getting degenerated in terms of morality.
1: ee yokka naitikamainatunte jeevitame lekundina idi jeevitamane anipinchukodu.
0: If life is devoid of morality, you cannot call it life at all.
1: Naitika jeevitamato paatu adhyatmika jeevitanni kuda nu prachirimpa chesinatunte mana yokka samskruti.
0: Our culture is one which has also put spiritual
1: ee samskrutini manam gurtinchadaniki samskramu anaga సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ లైఫ్ అండ్ దట్ పర్టికులర్ కల్చర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ అండ్ మొరాలిటీ, వీ హావ్ టు అండర్స్టాండ్ సంస్కృత్.
1: జర్మనీలో రష్యాలో అమెరికాలో ఇత్యాది ప్రాంతములు ఎందుకు కూడాను ఈ భారతదేశం నుంచి కొనిపోయినటువంటి యొక్క వేద గ్రంథములను గుర్తించుకోని నిమిత్తమై తప్పనిసరిగా అనేక విశ్వవిద్యాలయముల లోపల ఈ సంస్కృతమును అభ్యసించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు జరుపుతున్నాయి.
0: ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ రష్యా అండ్ అమెరికా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది టెక్స్ విచ్ హావ్ గాన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ టు దోస్ కంట్రీస్, దే ఆర్ ట్రైన్ టు లెర్న్ సంస్కృత్ కంపల్సరీలీ.
1: మన ప్రాచీన గ్రంథములన్నీ కూడా సంస్కృతం నందే లిఖించబడినటువంటివి.
0: ఆల్ అవర్ గ్రేట్ టెక్స్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత.
1: సంస్కృతం నుంచి ఆవిర్భవించినటువంటివే సంస్కృతి.
0: ది కల్చర్ this samskruti has come from this language samskrutam.
1: ee vidhamainatunti yokka protsaha utsahamulu videshamunandu viriviga perigipochunnappatikini bharata deshamunandu deeniki nirutsahamulu nisthahamulu maatrame abhrudhi avutunnavaneetunti cheppukotamu chaala vicharakaramainatunti vishayam.
0: It is rather distressing to think that in other countries there is a lot of encouragement given to the learning of the language of Sanskrit, while
1: ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశం అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమోరియల్ ది కంట్రీ ఆఫ్ భారత్ హెస్ ఆక్యుపైడ్ ది పొజిషన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ ద ప్రిసెప్టర్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్.
1: ఈ సంస్కృతం నందుండినటువంటి సంస్కృతి యొక్క తత్వాన్ని విదేశీయులు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో దీనిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఎ నంబర్ ఆఫ్ ఫారినర్స్ ఆర్ మేకింగ్ ఎఫర్ట్ సీరియస్లీ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ట్రూస్ కంటెయిన్ in this particular culture through understanding
1: the jeevitamane manam anukarinchadaniki prayatnistunname kani swadesham yokka pavitram yokka nirmalam yokka nishwartham yokka ee samskrutini manam ye maatram kodanu aacharanalo pettutuko angikarinchatan ledu.
0: we are not making real efforts to understand the sacredness of our own culture and our own language, although we are blindly imitating the foreigners in their own way of life.
1: Enna Bharate tanna Bharata, భారతదేశంలో లేనటువంటి మరొక దేశంలో ఏమాత్రం కూడా కనిపించవు.
0: దెర్ ఈస్ నథింగ్ విచ్ ఇస్ ఫౌండ్ అవుట్ సైడ్ భారత్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్.
1: భారతదేశం లేని రూపములు కానీ నామములు కానీ ఏ పదార్థములు కానీ చాలా పవిత్రమైనటువంటివని కూడా అందరూ గుర్తిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ రికగ్నైజ్ ఇన్ ద పాస్ట్ దట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ కంటైన్డ్ ఇన్ భారత్ ఇన్ వాట్ ఎవర్ ఫారం ఇన్ వాట్ ఎవర్ నేమ్ థింగ్స్ ఎగ్జిస్ట్ దేవర్ ఆల్ సేక్రెడ్.
1: గ్రీక్ దేశపు రాజు భారతదేశమునకు ప్రయాణమై వచ్చుచుండగా ఆ గ్రీక్ యొక్క మత గురువు ఈ రాజులకు ఒక ఆజ్ఞాపించాడు ఒక విషయాన్ని.
0: ఎ కింగ్ ఫ్రమ్ గ్రీస్ వాస్ కమింగ్ టు భారత్. హిజ్ ఓన్ స్పిరిచువల్ మాస్టర్ అడ్వైజ్ హిమ్ దస్.
1: రాజా, నీవు పవిత్రమైనటువంటి భారతదేశంలో పాదం పెట్టుచున్నావు, కానీ నా యొక్క చిరకాల వాంఛను కొంతకాల నీవు తీర్చగలవని నేను విశ్వసిస్తున్నానన్నాడు.
0: ఓ కింగ్, you are going to enter the sacred land of Bharat. I have a few long standing desires.
1: Mavitramentti ganga jalamunu okka patralo teesukuni rammannadu.
0: He requested the king, "O king, you get one small vessel of Ganges water.
1: Divyamainatti Bhagavad Gita nu okati koni rammannadu.
0: You also buy one sacred Bhagavad Gita for me."
1: భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి పాదధూళిని కొంత తీసుకుని రమ్మన్నాడు.
0: హి ఆల్సో సెడ్ దట్ గెట్ ద సీక్రెట్ డస్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ల్యాండ్ ఫర్ మీ.
1: మానవాతీతమైనటువంటి శక్తులను గుర్తించి మానవాతీతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించినటువంటి మహాభారతం యొక్క చరిత్రను కూడా నువ్వు ఒకటి కొని రమ్మన్నాడు.
0: హి ఆల్సో జస్ట్ సెడ్ ఎనీ టెక్స్ట్ విచ్ గివ్స్ ద సుప్రీం డిస్క్రిప్షన్ ఆఫ్
1: మహాభారతమునందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి యొక్క ప్రతి సూత్రములు కూడాను ఇందులో ఇమిడి ఉన్నవని కూడాను బోధించాడు.
0: ఎ కాపీ ఆఫ్ మహాభారత్ విచ్ కంటైన్స్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ సేక్రెడ్ అండ్ విచ్ ఆర్ యునిక్ విచ్ ఆర్ వెరీ బెనిఫిషియల్.
1: విదేశీయులు భారతం యొక్క రహస్యాన్ని ఈ విధంగా గుర్తిస్తే మన భారతీయులు భారతం అంటే ఏమిటి అంటే వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలని గారెలతో పోల్చుకుంటున్నారు భారతాన్ని.
0: వెన్ foreigners have recognized the sacredness of Mahabharat, what is the state of our Indians? Those people think that either if you want to listen, you have to listen Mahabharat, or you want to eat
1: Mahashrimantudu dhanavantudainatvanti vaadu kuberudu Bharatadeshamlo.
0: They compare this particular text only to a sweet.
1: Kanukane Indonesia lopala kodanu oka bank peru Bank of Kubera ani kodanu peru pettukunnaru.
0: In Indonesia they have given the name of Kubera, who is the wealthiest person according to
1: ee airline kanta kudanu garuda ani kudanu peru pettukunnaru.
0: They have given the name of Garuda also to an
1: anaga garuda ante enta pavitramainatundi vishnu vahanam ani kudanu vaaru gurtincharu.
0: They have recognized the sacredness of this eagle Garuda, and therefore they have given that
1: vishnu anaga sarvavyapakudu sarvagudainatundi vaadu ee garuda vahanude sarvatra vyapinchutunnadu aneetundi satyanni kudanu vaaru artham chestunnaru.
0: They have also recognized the fact that the Vishnu is all pervasive, thus this particular Garuda also is all pervasive. That is how they have given that name.
1: Kani ee naadu manam garuda ante pachiga bhavistunnamu,
0: but today what we are doing is we are considering Garuda only as
1: neevuga manam bharatiyulamani cheppukovatam kudanu chaala sigulu chetuga untundani.
0: We must feel ashamed of ourselves if we really do not know the inner significance of these things.
1: Okanoka samayam lopala,
0: once upon a time,
1: అమెరికా వెళ్ళినప్పుడు,
0: వెన్ ఎ పర్సన్ వెంట్ టు అమెరికా,
1: ఒకని పేరు చతుర్వేద శాస్త్రి అని.
0: దట్ పర్టికులర్ పర్సన్ హ్యాడ్ ద నేమ్ ఆఫ్ చతుర్వేద శాస్త్రి.
1: ఈ చతుర్వేద శాస్త్రి అనగా నాలుగు వేదములు కూడా గుర్తించినటువంటి వాడు అని దీని యొక్క అర్థము.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ నేమ్ ఈస్ ద వన్ హూ హాస్ మాస్టర్డ్ ఫోర్ వేదాస్.
1: ఈ నాలుగు వేదములు గుర్తించినటువంటి వాడు మహావీరుడు అనుకున్నారు ఆ విదేశీయులు.
0: దోస్ country people, they thought that this man is a very great man because he knows all the four Vedas.
1: Okanoka samayamlo Bharata Vedanni kontha varaku tarjuma chestu,
0: while translating Veda,
1: konni shlokamulalo chakkaga arthamulu teliyakapoyindi.
0: He did not know the correct meaning of a few slokams and stanzas in that.
1: Ee maximullaru ee vidhamainte arthamulo nimittamai aneka vidhamuluga kudanu vicharistu vachadu.
0: Max Muller tried to find out the correct meaning and he contemplated over that.
1: విదేశములకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడాను మొట్టమొదటి మ్యాక్స్ ముల్లర్ ని చూచి వచ్చేటువంటి వారు.
0: Those people who visited that particular country, they would first pay a visit to Max Muller.
1: ఇతను కూడాను తన పని తాను పూర్తి చేసుకుని ఇండియాకు వెనుకకు తిరిగి రావాలని చెప్పని ఈ చతుర్వేద శాస్త్రి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపల పంపించాడు.
0: This Chaturveda Shastri, as he had completed the assignment for which he had gone, he wanted to return to his country, that is India. Before he returned, he went to Max Muller and said to visit
1: his friend. Anandamto utti padadu.
0: Max Muller was extremely overjoyous and he was in an ecstasy to see that particular visiting card.
1: Chaturveda Shastri, edo oka vedarthani nenu gurtinchalanukunte prayatnam chestunte Bharatadesham nunchi Chaturveda Shastri vachadu, idi Bhagavantuni yokka anugraham ani bhavinchadu.
0: Max Muller thought that is an act of grace of God, because when I am trying to understand a few stanzas of a Veda,
1: tatchaname ee yokka Max Muller swayanga velli aa Chaturveda Shastrini lopala teesukoni vachadu gauravamto.
0: Here comes a person who is a master of four Vedas, therefore he went there and personally brought Chaturveda Shastri in.
1: Lopala praveshinchina tatchaname edo bhagavastrupudu vachinattuga bhavinchadu Max Muller.
0: Max Muller thought that God himself has come when he saw this particular person coming in.
1: Tea biscuits to tanaki sairenti tripti parichadu.
0: He extended all hospitality and gave him a cup of tea.
1: Meeru ekkada nunchi vacharani prashninchagane nenu Bharat desham nunchi vachanu annadu.
0: He questioned him, from where do you come, sir? He said, from Bharat.
1: Mee peru emanaga? Naaku peru Chaturveda Shastri annadu.
0: Max Muller asked the question, what is your name? My name is Chaturveda Shastri.
1: Aha, enta adrushtavantudavu neevu. మహాభారత దేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు, నీ జన్మ సార్థకమైంది అన్నాడు మ్యాక్స్ ముల్లర్.
0: మ్యాక్స్ ముల్లర్ సెట్, హౌ ఫార్చునేట్ ఆర్ యూ టు బి బోర్న్ ఇన్ భారత్, విచ్ ఇస్ అ వెరీ సేక్రెడ్ ల్యాండ్.
1: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
0: ఇమ్మీడియట్లీ మ్యాక్స్ ముల్లర్ బ్రాట్ ద టెక్స్ట్ అండ్ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి,
1: ఈ పదం ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు ఈ చతుర్వేద శాస్త్రి.
0: He asked Chaturveda Shastri, what is the meaning of this word?
1: Ego palani yokka Shankara Bhashyamlo untunnadani cheppadu.
0: Chaturveda Shastri said that this is found in Shankara Bhashya.
1: Ataniki ee artham teliyadu, okka vedam kudanu teliyadu.
0: He does not know the correct meaning. He did not know even one Veda.
1: Appudu itana aashcharyapaddadu, emtandi Chaturveda Shastri ani peru pettukunnaru, okka vedam yokka padamaina meeku teliyadu annadu.
0: Max Muller was surprised, was wonderstruck. Well, sir, you have kept the name
1: only Shankaracharya vishayamaina meeku telusna ani prashninchadu.
0: All right, do you know something about Shankaracharya? Max Muller asked.
1: Abbe, aa Shankaracharya evaro chadastha brahmanulu annaru.
0: Chaturveda Shastri said, well, that Shankaracharya is a person.
1: Appudu anukunnaru Max Muller, deeniki puramanta kudanu tana yokka anti jeevitamanta kudanu Mahabharat desham lopala gadupukoni tana yokka అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారత దేశం నుండి అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయ స్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
0: ఆఫ్టర్ హియరింగ్ this ignorant utterances from Chaturveda Shastri, he just said, well, let me not go to Bharat. In Bharat also there may not be all pandits.
1: ee vidhamuga Bharat deshamnandu undinatunti varu mana shastramulu mana samskrutini mana yokka sadhanalu mana yokka neeti nijayatirunu ee matram kuda nu gurtinchukolaleka kevalam goppa goppa chaduvulakai videshalaku vellatam anetundi kevalam oka vidhamainatunti agauravamainatunti vishayam.
0: What is important is proper heart, he said. But when such is the sacredness of our country, our own people going to foreign countries to learn certain skills and certain technologies, it is rather unfortunate.
1: Videshilu Bharat deshamuloku vachi Bharatiya sanskruti vishayanni chakkaga gurtinchi telusukunnaru aneka vidhamainatundi shraddha bhaktulu nirupinchutundaga, Bharatiyulu Bharat desham nunde untundi tama yokka sanskrutini taanu gurtinchukolekapotamu enta verritanamu.
0: When so many foreigners are coming to Bharat in order to understand Bharatiya culture and experience the sacredness, when our own people, if they do not know what Bharatiya culture is, what a great misfortune.
1: Kanuka Bharatiya samskruti endundinatvantidi pradhanamainatvantidi oka gunamu.
0: In Bharatiya culture ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వర్చ్యూ.
1: ప్రాచీన కాలము నుండి కూడా మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణం ఇస్తూ వచ్చేటువంటి వారు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వి హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
1: కనుకనే పూర్వం యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫే పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
0: దోస్ పీపుల్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ లూజింగ్ వన్స్ లైఫ్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: దే బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: They also believe if wealth is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: They also believe if health is lost, something is lost.
1: ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
0: These three are important principles which govern.
1: కానీ ఈనాడు కారుకు రివర్స్ అని ఉంటున్నట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
0: But unfortunately today we are going in the reverse order.
1: If character is lost, nothing is lost.
0: Today's man believes if character is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: If health is lost, something is lost.
1: If wealth is lost, everything is lost.
0: If wealth is lost, everything is lost.
1: ఇదే ధనమూలం ఇదం జగత్తు. ఇదే మన యొక్క భారతీయ సంస్కృతి. ధర్మమూలం ఇదం జగత్తు. ఇది నిజమైన సంస్కృతి.
0: This amounts to the statement that the entire world is based and is supported by money. No, this is wrong. On the other hand, the entire world is based
1: dharma
0: upon dharma.
1: Rakshinchataku evvaru kuda mundanje veyatam ledu.
0: For protecting dharma, no one is coming forward.
1: Kani adharmamulu acharinchataku mundanje vestunnaru.
0: But for practicing adharma, people are coming forward in great measure and great number.
1: Kanukane desham paapa bhuyishtamaga maaripothunnadi.
0: That is why the country is becoming rather sinful.
1: Kanuka paapamulaku manam guri kaakudadu, punyamunu aacharinchali.
0: We should not be responsible for acts of sin.
1: Deenine bharatiya samskrutiki punyascha phalam ischanti punyam nischanti manavaha na paapa phalam ischanti paapam kurvantu yattataha annaru. Anaga punyamu cheyatamu chaala manchidani cheptunnamu.
0: That means we are uttering by word of mouth that it is sacred to do virtues.
1: Punya phalamu kavalani aashistunnamu.
0: We want to get the fruits of virtue.
1: Kani punya karmalu cheyatam ledu.
0: But we are not undertaking acts of virtue.
1: Punya karmalu cheyaka punya phalamu ye reetiga manaku labhyam avutundi.
0: Without performing virtuous deeds, how can you get the fruits of virtue?
1: Na paapa phalam ischanti paapam kurvantu yattataha. Paapa phalamu naaku voddu ani antunnamu.
0: We are praying that we do not want the fruits of bad deeds.
1: Kani paapa phalamulu aacharistunnam paapa karmalu.
0: But we are performing sinful deeds and
1: paapa karmalu aacharinchinappudu paapa phalam oddante podu kada.
0: If you perform bad deeds and sinful deeds, you will automatically get the fruits thereof.
1: Kanuka etti karmalu manam aacharinchamo atti phalitham manaku siddhistuntadi.
0: Whatever results and fruits we get depend upon the type of action that we perform.
1: Kanuka pavitramaina karmalu aacharinchadaniki prati vyakti kuda nu poonukovali.
0: Everyone must take a resolution to perform good deeds.
1: Ee manavattam anetundi enta pavitramaina anetundi danini gurtinchadaniki prayatninchali.
0: We have to make an effort to understand how sacred human life is.
1: Bharatiya samskruti yokka viluvanu kuda nu manam artham chesukovali.
0: We have to also understand the sacred values of bharatam
1: chesukuntaku kaalam lekapoyina ishtam lekapoyina deenini pedattamulu chesukodaniki prayatninchakoodadu.
0: We may not be able to understand, but we should not misunderstand it.
1: వీటిని హాస్యాస్పదం చేయటానికి అంతకంటే మనం ముందంజ వేయకూడదు.
0: వి షుడ్ నాట్ గో ఫార్వర్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ దెం.
1: గౌరవించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ ఆల్వేస్ ట్రై టు ఆనర్ దీస్ వాల్యూస్.
1: కృతజ్ఞతను నేర్చుకోవాలి.
0: వి ఆల్సో కల్టివేట్ అ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెం.
1: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
0: But what is happening today is we get all the benefits but we don't have gratitude for such.
1: ఈ నాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
0: వాట్ ఎవర్ థింగ్స్ హావ్ బీన్ అటర్డ్ బై ది యూత్ ఆఫ్ టుడే, దే హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: కేవలం మాటలు ఎందు మాత్రమే చెప్పి క్రియల ఎందు మాత్రమే వీటిని వినియోగించకుండా ఇది మానవత్వములకు విరుద్ధమైన కృషి తత్వము.
0: ఇట్ వుడ్ బి కాంట్రరీ టు హ్యూమన్ నేచర్ ఇఫ్ ఓన్లీ ది అటర్ బై వర్డ్ అండ్ డు నాట్ ప్రాక్టీస్ సచ్ గ్రేట్ వర్చ్యూస్.
1: కనుక ఏ విధమైన భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా మీరు ఇట్టి ఉపన్యాసములు ఇస్తున్నారో ఆ ఉపన్యాసములు జీవిత పర్యంతం కూడాను మీరు ఆచరణ యందు ఉంచి మీరు ఆనందించి 10 మందికి అందించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ అర్నెస్నెస్ యు ఆర్ గివింగ్ స్పీచెస్ ద సేమ్ థింగ్ నాట్ బి ప్రాక్టీస్డ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ శాంటిఫై యువర్ లైఫ్ అండ్ హోల్డ్ యువర్
1: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు యువకులు కేవలం ఒక 10 మంది పవిత్రులుగా చిక్కినప్పటికీ చాలు.
0: ఇఫ్ వీ కెన్ గెట్ 10 such sacred students, that would be sufficient for us.
1: జగత్తునంత మనము ప్రచారం సల్పవచ్చు.
0: విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద ఎంటైర్ వరల్డ్.
1: ప్రచారమునకు ముందు నీవు మొట్టమొదట ఆచరించు.
0: బిఫోర్ యు ప్రీచ్ యు మస్ట్ ప్రాక్టీస్.
1: అనుష్ఠించు.
0: ప్రాక్టీస్ దెమ్.
1: అనుభవించు.
0: ఎంజాయ్.
1: ఆనందించు.
0: అండ్ ఎంజాయ్.
1: తదుపరి 10 మందికి పంచు.
0: అండ్ దెన్ డిస్ట్రిబ్యూట్ ది సేమ్.
1: మన యొక్క కర్తవ్యంగా మీరు కంకణం కట్టుకోవాలి.
0: This particular duty will have to be cultivated by you.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటమే మన యొక్క ప్రధానమైన ధర్మంగా మనం సూచించాలి.
0: We must consider that as an important duty on our part to discharge all our duties meticulously.
1: కాలం అతి వేగంగా ప్రచండ మారుతం వలె కదిలిపోతున్నది.
0: Time is moving fast.
1: దేహం యొక్క జీవిత ప్రమాణం అనేటువంటిది మంచుగడ్డ వలె క్షణక్షణమునకు కరిగిపోతున్నది.
0: The quantum of life is becoming less and less day by day.
1: కర్తవ్యాన్ని గుర్తించకపోతే కాయమును వదిలిపెడుతున్నాడు మానవుడు.
0: బిఫోర్ మ్యాన్ రికగ్నైజెస్ వాట్ ఇస్ డ్యూటీ
1: మానవుడు పుట్టిన బాడీ దీని ఫలితం ఏమిటి?
0: Then what is the use and purpose of life?
1: Why నీవు పుట్టావు?
0: Why is man born?
1: తిండి నిద్రాల కోసమా?
0: Is it for the sake of food and sleep man is born?
1: భయమైనాల కోసమా?
0: Is it for indulging in
1: కాదు ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమే తత్పశువిన్నరాణి జ్ఞానం నరాణ అధికం విశేష దానైన శూన్య పశువి సమాన. ఇలాంటి జ్ఞానమే లేకపోతే పశువుతో సమానము నిపాద పశువు అనే చెప్పవచ్చు.
0: If man does not have discrimination and wisdom which are unique features, then you cannot call him a man at all.
1: ఆహార నిద్ర భయమైదునాదులు కేవలం పశుపక్షి మృగాదులకు కూడా ఉంటున్నవి.
0: Even animals will have a desire for food, a desire for sleep.
1: ఇలాంటి ఫలితమును అనుభవించే నిమిత్తం మానవత్వం రావాలా?
0: For the sake of indulging in such useless things should man's life be obtained?
1: కాదు కాదు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అందించాలి.
0: Not for the sake of this, one should live an ideal life and one should offer ideals for others.
1: అందు విద్యార్థులు యందు ఇది ప్రధానమైనటువంటి లక్షణంగా భావించాలి.
0: And even there, among people, among students, this is a very important.
1: వారే భవిష్యత్తు యొక్క నాయకులు.
0: These are going to be the leaders in future.
1: కనుక వారి యొక్క భావములను సున్నితమైనట్టుగాను పవిత్రమైనట్టుగాను నిర్మలమైనట్టుగాను నిస్వార్థమైనట్టుగాను తీర్చిదిద్దుకుంటకు తగిన కృషి చేయాలి.
0: దే హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ దర్ ఫీలింగ్ సేక్రెడ్ ప్యూర్ అండ్ పర్పస్ఫుల్ అండ్ గ్రేట్.
1: ఈ విధమైన యొక్క పవిత్రమైన సంస్కృతిని మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
0: Wishing that you should practice this sacred culture, live this sacred culture and offer an ideal to others and sanctify your life. Thus, Swami is bringing his divine discourse to a close.

0: Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Sarupular.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి మాటియందు మరొకటి ఉండుట చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: Prati manavudu shanti kavalani aashistunnadu, shanti nimittamai tama kalamunu tama kayamunu tama karmanu kudanu viniyoga parustunnadu.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: Aithe ee shanti ante emito, idi ekkada unnado, dinni pondi vidhanam emiti aneetuvanti vishayam maatramu evvaru kudanu vicharinchatam ledu.
0: But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually.
1: Shanti aneetuvantidi prakrutamainatuvanti shantiya leka antar shantiya అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment and hatred, is temporary.
1: ప్రశాంతి. ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word, ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: Pra means blossoming.
1: శాంతి అనగా కేవలము రాగద్వేషరహితమైనటువంటిది.
0: పీస్ ఇస్ దట్ విచ్ నైదర్ హ్యాస్
1: ప్రశాంతి అనగా రాగద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని ప్రకటింపచేయటమే ప్రశాంతి. ప్రకటింపచేయటమే ప్రశాంతి.
0: ప్రశాంతి ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కానీ ఇలాంటి శాంతి లోకములో ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవులు యందు ఇట్టి రాగరహితమైనటువంటి దేశరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించటం చాలా దుర్లభం.
0: ఇఫ్ వీ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes
1: into. ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: It is an innate power.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: How to acquire it?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: You can get peace out of peace only.
1: కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: Thorn that has gone into your leg can be taken out with the help of another thorn.
1: అదే విధముగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: Diamond cuts a diamond.
1: కర్మను కర్మచేతనే మనం నివారణ గావించుకోవాలి.
0: Action gives you relief అట్టనే
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ దే హావ్ నో పీస్ వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తు వాహనాదులు మానవునికి శాంతిని అందించుతున్నావా?
0: ద వరల్డ్లీ మనీ ద వెల్త్ అండ్ కన్వీనియంట్ కంఫర్ట్స్ డూ దే గివ్ యూ పీస్?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో వై హాస్ హి డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ రెస్ట్లెస్నెస్?
1: కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్.
1: ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించటమే చాలా కష్టంగా ఉంటుంది.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: ఈనాడు రాగద్వేషములనేటువంటి యొక్క విషపురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది?
0: When there are poisonous germs like attachment hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: కనుకన మనసునందు ఏ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many rich people.
1: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: There are many men of authority.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: What is the reason that they don't have peace? What's the reason behind this?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: ఎక్స్టర్నల్లీ హిస్ పొజిషన్స్ ద వెల్త్ అథారిటీ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ బట్ హీ హస్ నో పీస్ విత్ ఇన్ బికాస్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ హిస్ మైండ్.
1: తన హృదయ అంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటున్నది.
0: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ అస్ అండ్ ద వాటర్ ఇన్ డెప్త్.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ఆల్ దిస్ మడ్ you can get draw water.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: Therefore, between the peace and the individual, there is lot of mud which is hatred and attachment.
1: ఈ మట్టి పెళ్లనంతా మనం తీసివేయాలి.
0: We have to remove all this mud.
1: అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
0: Then only you can acquire this peace.
1: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఫీల్ దాట్ బై అండర్టేకింగ్ సర్టన్ రిచువల్స్ లైక్ వర్షిప్ అండ్ యాగాస్ దట్ దే కెన్ అక్వైర్ పీస్.
1: లోక శాంతి నిమిత్తమై అనేక మంది యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తుంటారు.
0: యు నో మెనీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ వరల్డ్ పీస్.
1: అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే.
0: నాట్ దట్ యూ షుడ్ డూ ఇట్, ఇట్స్ గుడ్ దట్ యూ డూ ఇట్.
1: కానీ ఈ క్రతువుల వల్ల లోక శాంతి మనకు ఏమాత్రం కూడా చేకూరదు.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెరితనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యూ విల్ బి ఇన్ పీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు టేక్ ద మెడిసిన్ ఫర్ వన్స్ ఓన్ డిసీజ్.
1: అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను ఎవరికి వారు తమ శాంతి కోసమై అనేక విధమైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: లైక్ వైజ్ టు రిసీవ్ దిస్ పీస్ వన్ హ్యాస్ టు గివ్ అప్ షెడ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఇది తల్లిదండ్రుల యొక్క ఆస్తి వల్లే ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కానటువంటిది.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: యూ కెన్
1: కనుక పంచడానికి సాధ్యం కాదు.
0: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యం చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మనసులో కలతలు ఉండినంత వరకు కూడా మనిషికి నిద్ర కూడాను రాదు. సో
0: లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
1: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: ద వన్ హూ కెనాట్ స్లీప్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్.
1: కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము.
0: సో పీస్ ఈస్ గాడ్.
1: అట్టి దైవ స్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ you should purify your heart.
1: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
0: Make it pure.
1: పరిశుద్ధం అనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: Purification meant giving
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
0: Under any circumstances you should be able to resist and give up these bad qualities.
1: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: బి దట్ బి ద లాస్ ఆర్ సఫరింగ్ ఎంగ్జైటీ ఆర్ ఎ ప్రాబ్లం సీ దట్ దీస్ విల్ నాట్ ఎంటర్ ఇన్ యువర్ మైండ్.
1: ఈ శక్తి ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ పవర్?
1: అది ఏ ప్రేమ?
0: దట్ ఈస్ లవ్.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ పవర్ ఆఫ్ లవ్ ద బ్యాడ్ ఫీలింగ్స్ ఇల్ ఫీలింగ్స్ కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యూ.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: ఇన్ ఎ రూమ్ విచ్ ఇస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ డార్క్ దేర్ ఆర్ మెనీ ఆఫ్ ద ఆర్టికల్స్. దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ ద పాయిజనస్ వర్మ్స్ అండ్ జర్మ్స్ టు ఎంటర్.
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: There are so many articles in that room which is closed and dark. So you find so many poisonous insects.
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
0: Therefore in the room of our heart
1: ee desires anetunte padarthamulu ekkuga andulo chechukokunda undali.
0: There should be the light of love. There should not be articles
1: that
0: desire.
1: Less luggage, more comfort. Ee luggage anetunte ekkuga chechukokunda ave desires.
0: So you should not have more of luggage the desires.
1: Andulo ee prema prakasham untundali.
0: Because you should have the light, so many articles in that room which is closed and dark. So you find so many poisons in things.
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందుకు ప్రవేశించడానికి వీలు కాదు.

0: You should have the light of love.
1: అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలు ఉండదు.
0: Then only these wicked qualities cannot enter.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తున్నది, కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: Though peace appears to be a two-lettered one, but it is so vast.
1: మనము భజనలు జరిగిన తర్వాత, ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత, శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నాం.
0: ఆఫ్టర్ భజన్, ఆఫ్టర్ ప్రేయర్, వీ రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
1: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
0: వై షుడ్ వి సే త్రీ టైమ్స్?
1: ఎందుకు నాలుగు తూర్లు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్?
1: లేక ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
0: వై నాట్ ట్వైస్?
1: మూడు పర్యాయంలో ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: వై షుడ్ వి సే థ్రైస్?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: There are three levels: ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: పీస్ ఈస్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్: ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రమున అది మనస్సుకు శాంతి కలుగుతుంది.
0: It's not enough if there is peace at the body level. The mind needs peace.
1: లేక మనసు శాంతితో ఉండినంత మాత్రమున దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
0: It's not enough if mind is in the state of peace. The body also needs peace.
1: కనుకని ఈ మూడు మార్గములు యందు కూడాను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: The inner significance of this prayer is to pray to Lord to give us peace in these three levels: body, mind and spirit.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్, రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్, యూ విల్ సర్టన్లీ అక్వైర్.
1: అదే విధంగా నేను అనేక పర్యాయాలు చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికీ ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికీ ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: భగవాన్ టోల్డ్ us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not animal, I am man.
1: మనకు కోపం వచ్చేస్తుంది.
0: So we are angry.
1: ఈ కోపం వచ్చినప్పుడు I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అనుకుంటే ఈ డాగ్ పరిగెత్తిపోతుంది. ఇది డాగ్ క్వాలిటీ, మనిషి క్వాలిటీ కాదు.
0: Anger is the quality of dog. When you are angry, feel like this: I am not dog, I am man.
1: లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారానటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో.
0: Sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man. అనేటువంటి ఈ రీతిగా తలుచుకో. అప్పుడు ఈ అనిమల్ క్వాలిటీస్ అంతా దూరం అవుతుంది.
0: Think within yourself repeatedly: I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనుష్య యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnavu kani bayata nunchi praveshinchadam ledu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sanga dosham cheta konni praptistuntayani.
0: Something because of the defect in the company,
1: kani aa sangamunku tana taadchukunu konni sambandham baddamme untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact, there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు.
0: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్.
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దాట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావనకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈస్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడా సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: వెన్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ, నేచురలీ గుడ్ థాట్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ అండ్ జాయిన్ దట్ గుడ్ కంపెనీ.
1: కానా

0: మన లోపల నిరంతరం కూడాను పవిత్రమైన భావాన్ని అభివృద్ధిపరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ ది సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ కంటిన్యూ.
0: ఈ పవిత్రమైన భావములు అంటే ఏమిటి? కేవలం దైవనామములే.
1: The sacred thoughts are the Lord's name.
0: ఏ నామమైనా పర్వాలేదు.
1: It could be any name.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One God has many names.
0: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవనామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
1: You pray in any name, but fill his name.
0: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించిందంటే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
1: When once the heart is full of God's name, well, there's no other thing like bad thoughts.
0: ఒకే హార్ట్, ఒకే చైర్.
1: It's only one heart, single chair.
0: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణం అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
1: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
0: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తుంటాయి.
1: At this age, many thoughts do come.
0: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
1: They are not merely the result of the
0: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
1: They are also due to food and habits.
0: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
1: The foolishness also may be the cause.
0: ఎలాంటి ఫూలిష్నెస్?
1: What sort of foolishness?
0: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇవి రెండే పెద్ద ఫూలిష్నెస్.
1: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
0: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
1: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
0: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటి ఏమన్నారు.
1: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్.
0: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
1: If you don't know anything, make every attempt to know.
0: నీకు తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
1: Approach noble souls and try to learn from them.
0: ఈ విధమైనటువంటి ఒక ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేర్చుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
1: Like this, when we develop good habits and good practices,
0: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
1: It's not mere acquisition, you will experience it.
0: భూమి క్రిందంత నీరు ఉంటుండాలి, నీవు పోసి పెట్టావా లేదు, సహజంగానే ఉంటుండాలి.
1: There is water in the depths of this soil. You have not put it there.
0: అది ఉన్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అది మన చేతికి చిక్కుతుండాయి.
1: You have just removed the mud over that water.
0: అదే విధంగానే శాంతి నీ హృదయస్థాయి.
1: So peace is present in our heart.
0: దీనికి మధ్యచేరినటువంటి యొక్క రాగద్వేషములు దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
0: కనుక ఈ నాడు లోకము లోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
1: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
0: ఏ మానవుడు కూడా శాంతి కాలేడు.
1: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
1: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
0: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
1: When I am restless, I am
0: నాలో ప్రవేశించినటువంటి ఒక దుర్భావమే దీనికి కారణము.
1: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
1: లెట్ మీ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
0: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
0: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
1: పీస్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
0: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరులను చూస్తే పరిగెత్తిపోతుంది.
1: Peace will run away looking at the selfish man.
0: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
1: Peace will not be anywhere near a person who is full of attachment. మనం
0: చూస్తే మనం ఎంత పరిగెత్తిపోతామో అట్టనే ఈ రాగద్వేషంలో ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
1: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
0: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది.
1: Where there is sacred love, naturally the peace would approach very close.
0: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
1: Therefore, peace is our natural inner property.
0: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకుని కూడాను ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
1: Having that property within, why should we search for it outside?
0: ఇంటిలోనే జ్యోతి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువునెల్లాల.
1: When you have lamp at home, why do you go for light outside?
0: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
1: See that you lamp, see that you'll have light at home.
0: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవటం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
1: Because you don't know what you have at home, you go to others.
0: ఎవరి దగ్గరికి నీ పోనక్కర్లేదు.
1: You don't need to go to anyone.
0: నీ శాంతి నీలోనే ఉంటుంది.
1: Peace is within you.
0: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
1: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
0: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధపరచేటువంటి పవిత్రత లేదు.
1: ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ విల్ హెల్ప్ అస్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ అక్వైర్ పీస్.
0: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
1: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఓన్లీ ప్యూరిఫైస్ అవర్ మైండ్.
0: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
0: నీవు భజన చేయి,
1: యు డూ భజన,
0: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి,
1: మెడిటేషన్,
0: ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడా ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావం కొంత దూరం చేస్తుంది.
1: యు మే డూ భజన్, యు మే మెడిటేట్, ఆర్ యు మే జాయిన్ అ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
0: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
1: However, the peace you get by this way is temporary.
0: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
1: It's not a permanent peace.
0: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి, పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమ్ ఈజ్ క్రైమ్.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్, లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity.
0: కర్మని జీవితమంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
1: So long you spend all your lifetime in this dualism, when do you reach that qualified non-dualism, ultimately reach the state of non-dualism?
0: మీరు విద్యార్థులు,
1: you are students.
0: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
1: You are joined here in the first
0: standard. ఎప్పుడు చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
1: Do you like to remain in first standard throughout your life?
0: No. Next year second standard పోవాలి.
1: Next year you should be promoted to the second standard.
0: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంటే కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
1: Thereafter third standard.
0: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
1: Year after year you should be promoted.
0: అది సరైన పద్ధతి.
1: That is the procedure.
0: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
1: That is the true progress in the field of education.
0: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాము. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాము.
1: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
0: కాని ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునికి ప్రవేశించాలి. అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరు ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
1: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
0: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
1: Bodies are different.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: But the principle of ఆత్మ is one and the same in both of us.
0: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేమంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
1: Let us not be carried away by the delusion of this body identification.
0: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
1: This is qualified non-dualism.
0: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
1: When once you give up this body feeling, then you will reach the higher level.
0: తదుపరి అద్వైతం.
1: Later non-dualism.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: ఎన్ని దేహం ఉండినప్పటికీ ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
1: You find so many bulbs around.
0: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే.
1: But current is one.
0: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
1: We should step into that non-dualism.
0: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణా జీవితం అంతా కూడా నువ్వు ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
1: We should not waste our time, our life.
0: ఈ వాంఛననేటువంటిది కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: You have to develop at some stage or other.
0: ఈ వాంఛన దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
1: You may have certain desires to discharge your responsibility.
0: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
1: As a student you have certain responsibilities. You have to study well, you have to listen and you have to attend classes regularly. అండ్ యూ షుడ్ స్టడీ.
0: ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాసులో ఉత్తీర్ణుడు అవుతావు.
1: వెన్ దిస్ ప్రొసీజర్ ఇస్ ప్రాపర్లీ ఫాలోడ్ యూ విల్ సర్టన్లీ పాస్.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ కావాలి.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ ఆల్సో దేర్ ఇస్ ఎ ప్రొసీజర్.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
1: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ది ట్రూ నాలెడ్జ్.
0: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జీలంతా కూడా చదువులంతా కూడా చిన్న చిన్న రివర్స్ వంటివి.
1: ద వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్ లైక్ ఎ రివర్.
0: కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతిహి, సాగరం లోపలిపోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికి కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
1: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
0: You physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటినీ చింతించేది ఒకే బ్రెయిన్.
1: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
0: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి? PCM అంటారు.
1: What is your subject? You say PCM.
0: Physics, chemistry, mathematics.
1: PCM, physics, chemistry, mathematics.
0: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏనో బిఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బిఎస్సీ.
0: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
1: యూ మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్.
0: ఏ మార్గంలో నీ వెళ్ళు.
1: యూ మే ప్రొసీడ్ ఇన్ ఎనీ పాత్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: దాస్యం,
1: సర్వీస్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదన,
1: సరెండర్,
0: ఇవన్నీ కూడా దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
1: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
0: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ గెట్ దట్ పీస్.
0: నివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
1: దెన్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్.
0: ఈ భౌతికమైనటువంటి భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
1: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
0: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
1: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
0: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
1: దట్ స్టేబుల్ పర్మనెంట్ వన్ ఈజ్ పీస్.
0: సదిరిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
1: దట్ విచ్ పాసెస్ ఆఫ్ యూ కెనాట్ కాల్ ఇట్ పీస్.
0: కనుక పర్మనెంట్ దే శాంతి అనడానికి.
1: సో పీస్ ఈజ్ పర్మనెంట్.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గాడ్, యూ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ పర్మనెంట్ లైన్.
0: పర్మనెంట్ దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము?
1: ఇఫ్ యూ డోంట్ ఫాలో ద పర్మనెంట్ పాత్ వేర్ విల్ యూ రీచ్, వీ కాంట్ డిసైడ్.
0: కనుకనే మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి.
1: సో వీ షుడ్ ఫాలో దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అప్పుడే సత్యనిత్యమైనటువంటి యొక్క స్థానాన్ని మనం పొందగలుగుతాము.
1: దెన్ ఓన్లీ యూ విల్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ట్రూత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కేవలము సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొలుపుతూ రావాలి.
1: It's not enough if we just repeat like a parrot these words, truth, righteousness, peace and love.
0: దాన్ని ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని.
1: We should awaken these human values. Arise, awake, stop not till the goal is reached.
0: అవి నిద్రిస్తున్నాయి.
1: They are there, but yet they are sleeping.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దాంతో మనం ఏమి ఉపయోగ పెట్టుకోవటం లేదు.
1: Because we are not making use of these latent values.
0: భౌతికమైనటువంటివి అన్ని ఉపయోగపడుతున్నాయి.
1: We are carried away by the outer illusion.
0: కాబట్టి దానికి ఏం పని లేదు.
1: So we don't make use of the inner quality.
0: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
1: As we don't make use of the innate quality.
0: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి, అది మేలుకుంటుంది.
1: Give it, awaken it, and then only the externals would sleep.
0: ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
1: Spiritual power is like a tiger.
0: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
1: The tiger walks, it never looks behind.
0: మంచి జెంటిల్ గా నడుస్తుంటది.
1: It walks in a gentle, majestic way.
0: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
1: It has no fear whatsoever.
0: కారణం ఏంటి?
1: Why?
0: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
1: Because it relies on its truth.
0: అందువల్లనే అది సింహం వంటిది.
1: It's like a lion.
0: మృగరాజు.
1: It is the king.
0: ఈ దుర్మార్గము దుష్టము దుర్గుణములు అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది.
1: It is the king for all the wild animals.
0: దానికి ఏమాత్రం ఇది బెదిరికోదు అదిరిపోదు.
1: It has no fear whatsoever.
0: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
1: The worldly desires are like sheep.
0: ఈ షీప్ ఏంటి ఒక్క అడుగు పెట్టినా మరి ఏంటి చూస్తే మరి ఒక్క అడుగు పెట్టినా అంత భయము అదురుతోనే పోతుంటాది.
1: షీప్ ఈస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
0: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాది.
1: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
0: ముందు పోయేటువంటిది బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
1: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
0: కనుక మనము సింహ జీవులుగా మనం తయారు కావాలి.
1: We should be like a lion.
0: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
1: Not the life of a sheep.
0: మనం అంత ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give scope for any
0: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
1: We should not have any fear or hesitation.
0: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
1: That is only the lion in our life.
0: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: యూ హ్యావ్ ద డివినిటీ.
0: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
1: దేర్ ఇస్ ఫియర్.
0: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
1: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
0: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
0: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
1: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
0: ఎక్కడ డిసిప్లిన్ అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్
0: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
1: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
0: ఎక్కడ గుణము లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
1: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్
0: శాంతి కంటే మూల కారణం గుణములే.
1: దేర్ ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
0: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం పోషించుకోవాలి.
1: Therefore, we should develop these
0: virtues. గుణవంతుడు కావాలి.
1: We should be one of character.
0: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
1: You know about Hanuman is.
0: శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నారు.
1: Therefore, Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
0: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడికి ఏది ఆధారము?
1: What is the cause for Hanuman?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఒకానొక సమయం లోపల.
1: At one time.
0: అగస్త్యుని తల్లి.
1: The mother of Agastya.
0: శ్రీరాముని తల్లి.
1: And mother of
0: హనుమంతుని తల్లి.
1: And mother of Hanuman.
0: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
1: All the three ladies met like Mahila Vibhag.
0: Andulo urukundakunda ee Hanumantun thalli leka Agastun thalli modulu pettindi.
1: Mother of sage Agastya started conversation.
0: Amma naa koduke evaro telusna?
1: You know my son?
0: Samudrananta kudunu okka thuri upasam chesadu.
1: He could swallow the whole ocean just in one sip.
0: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
1: దాట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
0: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
1: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్ ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హస్ స్వాలోడ్ వాటర్ మై సన్.
0: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
1: ద థర్డ్ లేడీ కౌసల్య మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్ యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
0: మై సన్ నా కుమారుని యొక్క పేరును తలుచుకోవడం వల్ల నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
1: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్ యువర్ సన్ కుడ్ జంప్.
0: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
1: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అగస్త్య కుడ్ స్వాలో ద హోల్ ఓషన్ బికాస్ ఆఫ్ ద డివినిటీ. హనుమాన్ కుడ్ జంప్ ఓవర్ ద ఓషన్ బికాస్ ఆఫ్ రామాస్ నేమ్.
0: కనుక మొట్టమొదటి భగవత్ నామము దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
1: గాడ్స్ నేమ్ ఇస్ మైటీయెస్ట్ మోస్ట్ పవర్ఫుల్.

0: From time to time, Bhagwan Baba conducts in the month of May a summer course in Indian culture and spirituality. The high point of the summer course is the daily discourse given by Bhagwan. Radio Sai now presents excerpts from one of the divine discourses delivered by Bhagwan Baba during the summer course conducted in the year 2002.
1: दैवादीनं जगत्सर्वं दैवादीनं जगत्सर्वं ओंकारं तत्त्वमासितं तत् सत्यम् उत्तमादीनम् उत्तमो परदेवता दैवादीनम् जगत्सर्वम् जगत्सर्वम् सत्यादिनंचु देवतम् तत्सत्यम् उत्तमादिनम् उत्तमो परदेवत
2: द होल वर्ल्ड इज अंडर द कंट्रोल ऑफ गॉड And the noble soul would adhere to the path of truth. And that noble man always follows the path of the divine.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Ee naati samajamunaku Ramayanam atyavasaram.
2: For the modern society, Ramayana is very essential.
1: తండ్రిని గౌరవించే కుమారులు లేరు నేడు.
2: Today we don't have children who revere their fathers.
1: కుమారుని వాత్సల్యపరిచేటువంటి యొక్క తండ్రులు లేరు.
2: We don't have fathers who treat their children, sons, with all the affection and care.
1: గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు.
2: We don't have disciples who respect their gurus or preceptors.
1: శిష్యులను వాత్సల్యపరిచేటువంటి యొక్క గురువులు లేరు.
2: Nor do we have teachers who have concern for their students.
1: Itti sthitilo Ramayanamu anni rangamulu yendukodanu aadarshanni andinchetuvanti oka pavitramaina charitra.
2: Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
1: Intilo tandru tandrulu ee vidhanga melagali.
2: At home, how parents should conduct themselves.
1: పిల్లలకు ఏ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలి.
2: How children should grow in an ideal way.
1: అనేటువంటిది ఈనాడు ఏ ఇంటి ఎందుకు మనకు కాను రావటం లేదు.
2: Not even a trace of this is noticed at any residence today.
1: అన్నదమ్ములు కలిసిమెలిసి ఏ విధంగా మెలగాలి.
2: How
1: కుటుంబం యొక్క గౌరవాన్ని ఈ కుమారులు ఏ విధంగా నిలపాలి అనేటువంటి ఒక ఆదర్శము ఈనాడు కనిపించటం లేదు.
2: హౌ బ్రదర్స్ షుడ్ మింగల్ విత్ ఈచ్ అదర్, హౌ చిల్డ్రన్ షుడ్ కీప్ అప్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, వెల్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ నోటీస్డ్ టుడే.
1: పతులను సతులు, సతులను పతులు ఏ విధంగా కూడాను మెలిగి ఆదర్శాన్ని సమాజమునకు అందించాలి అనేటువంటి ఒక ఇది ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
2: ది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్, హౌ ఇట్ షుడ్ బి, ఇన్ వాట్ ఐడియల్ మేనర్ షుడ్ ఎగ్జిస్ట్, ఈజ్ నాట్ సీన్ టుడే.
1: గౌరవ మర్యాదలే అడుగంటి పోయినవి.
2: ది కర్టెస్ అండ్ రెస్పెక్ట్ ఆర్ టోటలీ గాన్.
1: కానీ స్వేచ్ఛ మితి మీరినది.
2: We find the freedom is more and more.
1: పరేచ్ఛకు విరుద్ధమైనది.
2: It's quite against the others' feelings.
1: ఇలాంటి పరిస్థితులు యందు ప్రాచీన చరిత్రలైనటువంటి యొక్క ఈ పవిత్రమైన రామాయణము అన్ని రంగములు యందు కూడాను ఆదర్శాన్ని అందిస్తుంది.
2: In the present circumstances, Ramayana will teach us all the ideals worth emulation.
1: కన్న బిడ్డలను ఏ విధంగా సాకాలి, వారిని ఏ విధమైన అదుపులో పెట్టాలి, ఏ విధమైన ఆదర్శాన్ని వారికి అందించాలి అనేటువంటి విచారణ ఈనాడు తల్లిదండ్రులు ఏమాత్రమూ చేయటం లేదు.
2: Today parents have not noticed this important fact, how to bring up their children, how they should make their children ideal to the rest of the society.
1: ఏదో 5 సంవత్సరములు వస్తే ఆ పిల్లలను ఏ ప్రైమరీ స్కూల్ లోపలను ఏ విలేజ్ స్కూల్ లోపలను చేర్చినంత మాత్రమే వాళ్ళ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
2: The modern parent thinks that his responsibility ends by admitting his child in the primary school at the age of 5.
1: మొట్టమొదటి పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
2: In fact, for a child, a home is the first school of learning.
1: ఆ పాఠశాల యందే పెద్దల్ని ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి.
2: There, the child is taught how to respect elders, how to speak truth.
1: ఈ సత్య ధర్మమును ఏ రీతిగా మనం ఆచరించాలి.
2: How to follow dharma, how to speak truth are taught at home.
1: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
2: There in the school, how one should behave.
1: గురువులను ఏ రీతిగా గౌరవించాలి.
2: How one should respect one's own teacher.
1: తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
2: How to conduct, how to mingle among friends.
1: ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడాను ఎవరు యోచించటం లేదు.
2: Nobody is bothered about these aspects of life.
1: పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి.
2: The moment one is admitted to school, one should know how to move, mingle among classmates.
1: ఇంతే కాక ఆ యొక్క నిబంధనలు కూడాను మనము చక్కగా గుర్తించి వర్తించాలి.
2: We should also take into cognizance the regulations of the institution.
1: విద్యా సంస్థల యొక్క డిసిప్లిన్ ను మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
2: We have to clearly understand the code of discipline of the institution and behave accordingly.
1: ఈ విధమైనటువంటివి సత్యంత్యములైనటువంటి గుర్తులు మనం గుర్తించినప్పుడే విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
2: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
1: నామము నామిని చూపుతుంది.
2: The name will direct you to the person.
1: నామ రూపములు రెండు కూడాను ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
2: The name and form speak of the conduct, the behavior.
1: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
2: These two aspects must be realized, understood in full and practiced in life.
1: పూర్వం పల్లెలియందు కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండిలేము.
2: In earlier times, people would used to get up from the bed in the early hours of the morning, listening to the sounds of the hummingbird.
1: పరుదోబుకొని దేహ బాధ తీర్చుకొని జనకమాడి ధరించి చలిది భుజించు.
2: They attend to the calls of nature, they will have their bath.
1: హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా ఆదించుండు మేలవు నీకు.
2: They will consume the food in a limited way, in a palatable way.
1: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకవగల బాలుడు అనిపించుకొను.
2: They go to school in all humility and learn.
1: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
2: Never move about in rain.
1: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
2: Never be anywhere near.
1: దరి నుండి నీయకు దానకీడగను. దరి నుండి నీయకు.
2: Never be anywhere near that.
1: పరుగుడు చెరుగుడి బంతులాటయ్యను.
2: And then participate in games, run well.
1: సరియైన వేళలో సలుపుచునుండా.
2: If you act at the right moment,
1: పై రీతులన్నీ పరికింతివేని ఆరోగ్య భాగ్యములు అనుభవించవు.
2: If you follow all the above rules of conduct, you are bound to be healthy.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
2: We have to maintain our perfect health before we go to learning.
1: దశరథనకు లేక లేక పుట్టినటువంటి నలుగురు కుమారులు, వారిని ఏ విధమైనటువంటి యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు.
2: దశరథ హ్యాడ్ ఫోర్ సన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రము జ్ఞప్తి అందు ఉంచుకోవటం లేదు.
2: ద మోడర్న్ స్టూడెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ టు రెస్పెక్ట్ అండ్ రివియర్ వన్స్ ఓన్ మదర్, హౌ టు ఫాలో హర్ కమాండ్ ఇన్ లైఫ్.
1: యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథం దగ్గరికి రావటం చేత,
2: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
1: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
2: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
1: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
2: We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
1: లోక కళ్యాణం నిమిత్తమై నేను ఒక యజ్ఞమును సంకల్పించాను.
2: దశరథ, I have determined to conduct the sacred ritual for the welfare of the whole world.
1: కానీ దీనికి అనేక విధములైనటువంటి ఒక రాక్షసులు ఆటంకములు కల్పిస్తున్నారు.
2: But we there's constant interference by the demons in that area.
1: నాకు శక్తి లేకపోలేదు.
2: I do have power.
1: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
2: I have all the weapons.
1: అన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
2: I got all capacities.
1: కానీ యజ్ఞ దీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీనిని ఉపయోగించడానికి వీరిపైన ద్వేషమును పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
2: Since I am in the process of conducting the sacred ritual, I am not eligible to make use of any weapon or fight with
1: anyone. ప్రమాణమును స్వీకరించాను.
2: In fact, I have accepted this sacred ritual to be performed.
1: వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
2: At this stage, I am not supposed to punish anybody.
1: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
2: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
1: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
2: దశరథ వాస్ షాక్డ్.
1: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడా వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కషగంధలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళని పంపటం చాలా న్యాయంగా కనిపించడం లేదు.
2: Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna sacred rituals.
1: Swami, chaminchandi.
2: Please pardon me.
1: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
2: Swami, please pardon me.
1: Enni vela sainyamunanta kudanu nenu teesukoni vastanu.
2: I will be followed by thousands of battalions of army.
1: Ee pashupalu matram ee yajnamulu kaigi teesukoni ponakkaraledu.
2: Please don't ask for these young boys.
1: వారికి ఏమీ తెలియదు.
2: దే డు నాట్ నో ఎనీ.
1: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసము లేదు.
2: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ యూజ్ ఆఫ్ వెపన్స్.
1: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
2: దే జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
1: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
2: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ యజ్ఞ?
1: ఈ సమయం పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
2: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
1: Ikshvakula vamsamunandu aadina maata tapparu.
2: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
1: Meeru ichina karyam emto nenu tappaka nerveesthanani maata icharu.
2: In fact, you have promised that you will follow what I said.
1: Itti maatanu neevu tappadaniki emaina nyayam unda neeku?
2: Can you take your promise back?
1: Neeku nyayam aithe nenu vellipothanu annadu.
2: Is it justifiable? If you think so, I will return.
1: Kani rishul daggara chaala jagrataga undali.
2: One has to be very careful with regard to sages.
1: స్వాముల దగ్గర పాముల దగ్గర చాలా జాగ్రత్తగా మెలగాలి.
2: One has to be very careful as you deal with Swami and Pamu the snake.
1: ఇతను ఏ శాపంలో వచ్చాడో ఏమో.
2: Well, one may be put to any curse.
1: అని కొంచెం భయపడి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
2: He was very much afraid of the situation and summoned Vasishtha.
1: వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుడిని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
2: Vasishtha came and started talking with Vishwamitra.
1: దీంతో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
2: దశరథ వాజ్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
2: అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
1: నీవి కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులు అందుతున్నావు.
2: బికాస్ ఆఫ్ యువర్ వరల్డ్లీ ఫిజికల్ అటాచ్మెంట్ ఎఫెక్షన్ యు ఆర్ లూజింగ్ దిస్ సైట్.
1: నీ దృష్టిలో వారు పుత్రులే కానీ
2: from your point of view your
1: rakshatulo vallu pidigulu vanti varu.
2: In fact they are mighty and very powerful.
1: Vaari shakti samarthyamulu nee vaatramu gurtinchadaniki prayatninchadam ledhu.
2: You are not making an attempt to know their capacities, their potentialities.
1: Ramulnu pilipinchadu.
2: And then he asked Rama to go there.
1: Ramulu vaste prakkana Lakshmanudu kuda raavali.
2: And Rama will be followed by Lakshmana.
1: Idi vaari yokka alavatu.
2: This has been the practice.
1: Ittiru kudunu vachi
2: both came.
1: తండ్రికి నమస్కరించారు.
2: They did నమస్కారాలు.
1: గురువైన వశిష్ఠుల వారికి నమస్కరించారు.
2: Also వశిష్ఠ.
1: తండ్రి గారు విశ్వామిత్రుని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వారికి కూడా నమస్కరించారు.
2: And Vishwamitra was introduced by Dasaratha to both of them.
1: నెమ్మదిగా నిలుచుకున్నారు.
2: They stood there silently.
1: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
2: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దెం.
1: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపోయింది.
2: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెం.
1: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
2: విశ్వామిత్ర వాంటెడ్ టు డూ నమస్కార టు బోత్ ఆఫ్ దెం.
1: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
2: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డూ నమస్కార.
1: అని తనలో తాను నమస్కరించుకొని
2: హీ హాస్ పేడ్ రెస్పెక్ట్స్ విదిన్ హిమ్సెల్ఫ్.
1: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
2: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెం.
1: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
2: వశిష్ఠ నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెన్డ్.
1: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి.
2: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్.
1: ఎక్కడికి పోయినప్పటికీ
2: వేరెవర్ దే గో
1: రాముని వెంట లక్ష్మణుడు.
2: రామా విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ.
1: భరతుని వెంట శత్రుఘ్నుడు.
2: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్న.
1: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు.
2: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
1: దీనికి కారణం ఏమిటి?
2: వై?
1: దీని ముందు చరిత్ర మనం కొంత విచారించినప్పుడే
2: when once we investigate
1: ee kaaranaalu manaku chakkaga artham avutayi.
2: We know the mystery behind it.
1: Putrakameshti yagam jarigina tarvata
2: at the end of Putrakameshti
1: yaga prasadam entundi payasamanu
2: when the sacrificial food is offered
1: Vasishtha tecchi
2: Vasishtha brought
1: tandi ainatundi Dasaratha chetiki icharu
2: and offered to Dasaratha the father.
1: Dasarathudu Kausalya chetiki ichi meeru mugguru panchukondi annaru.
2: Dasaratha gave this payasa, the pudding, to Kausalya, wanted her to share with other two.
1: Kausalya pattaprani.
2: Kausalya is the queen.
1: Aameku puttinatvanti biddaku tappaka rajyam chikkutundi aneetvanti dhairyam undi.
2: In fact she has got full conviction that her son would be coronated.
1: Pendiki puramu
2: prior to the wedding
1: Keki raju daggara pramanam teeskunnadu Dasaratha Maharaju.
2: In fact Dasaratha made a promise to the Kekaya king.
1: మీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు.
2: He made a promise that her son would be coronated.
1: దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు.
2: So both of them received this news in a good way.
1: సుమిత్ర చాలా గుణవంతురాలు.
2: సుమిత్ర is virtuous lady.
1: పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వ్యక్తి.
2: She is sacred hearted.
1: ఆమెకు కూడా ఇచ్చారు.
2: And she too had her share.
1: ఆమె తెలుసుకుంది లోపల.
2: She was thinking within.
1: ఈ పాయసం వల్ల నాకు పుట్టేటువంటి పిల్లల వల్ల ఏమి ప్రయోజనము.
2: What for the children who are begotten after partaking this
1: prasad? పరలోక సేవ చేయవలసి వచ్చినది కానీ మీరు ఏమాత్రము స్వతంత్రంగా జీవించలేరు.
2: The sons who are going to be born would have to serve others. They have no independence.
1: ఏ పలుకు పలకలేదు.
2: She didn't utter a single word.
1: మౌనంగా ఆ కప్పు తీసుకుని టాప్ లెవెల్ కు పోయింది అనగా మేడపైకి పోయింది.
2: She collected that cup with the rice pudding prasada and climbed to the terrace.
1: శిరస్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు హెయిర్ వికోర్లు ఇలాంటివంతా లేవు.
2: She had a head bath. There was no hair dryer in those days.
1: సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది.
3: as it was the broad daylight, she kept the cup on one side and she was drying her hair. In the meantime, kite came over there and collected the cup.
1: చాలా భయపడిపోయింది సుమిత్ర.
3: షీ వాస్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ద సిచ్యువేషన్.
1: నేను అలక్ష్యం చేయటం వలన,
3: బికాస్ ఆఫ్ మై
1: అజాగ్రత్తగా ఉండటం చేతను,
3: బికాస్ ఆఫ్ మై నెగ్లిజెన్స్
1: ఈ విధంగా జరిగిపోయింది. అతను ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
3: షీ ఇస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
1: క్రిందికి వచ్చింది.
3: షీ గాట్ డౌన్ ఫ్రమ్ ద టెరెస్.
1: క్రిందికి వచ్చేసేటప్పటికి చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
3: షీ టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్డ్, దట్ ద కైట్ హస్ కలెక్టెడ్ ద కప్.
1: కౌసల్య కైకేయి చాలా గుణవంతులు.
3: కౌసల్య కైకేయి ఆర్ హైలీ నోబుల్ అండ్ వర్చువస్.
1: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు.
3: దే ఆర్ హైలీ రెప్యూటెడ్.
1: యజ్ఞయాగాది కతవుల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
3: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది
1: సెక్రెటరీ కైక.
3: ఇన్ ఫ్యాక్ట్ ఐ కైక ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చర్.
1: చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకనే.
3: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కైక హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్స్.
1: కైక చాలా గుణవంతురాలు.
3: కైక ఇస్ హైలీ వర్చువస్.
1: అక్కడ పిలిచింది.
3: She called her sister.
1: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
3: Don't feel sad.
1: మనం ముగ్గురు ఒక్కటే.
3: All the three of us are one.
1: అందరూ ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
3: Let us share what all lot we
1: have. ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
3: Do you find that mentality today?
1: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమ సత్వము, ఈ అహంకార హీనత, కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు విచారించండి.
3: How sacred the unity, the harmony and that sisterly feeling among those people.
1: Tana kappulo ardanni ame kappulo posindi.
3: And she shared half of her lot.
1: Kausalya pattaprani.
3: Kausalya is the queen.
1: Amma mana mugguru samanule.
3: All the three of us are same.
1: Igo naadi kudinu ardham postunnanani ame kappulo ardham paayasamu sumitra kappulo posindi.
3: And she also shared her half.
1: Ee mugguru kappulu teesukunnaru.
3: All the three collected cups.
1: Vastavar daggariki velli
3: they approached the sister.
1: యజ్ఞ దేవతకు నమస్కారం చేసి
3: they paid all respect to the altar.
1: ఆజ్ఞ పుచ్చుకున్నారు.
3: And they got permission.
1: వశిష్ఠ వారు సెలవిచ్చారు.
3: Vasishtha permitted them to go ahead.
1: ముగ్గురు నమస్కారం చేసుకున్నారు.
3: All the three did namaskar.
1: ముగ్గురు కనులు మూసుకొని ఆ పాయసాన్ని భుజించారు.
3: Closing their eyes in all humility and prayerfulness, they consumed prasad.
1: ఈ ప్రసాదం భుజించిన తర్వాత
3: కొన్ని
1: నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
3: ఆఫ్టర్ సమ్ టైమ్ దే కుడ్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు హావ్ చిల్డ్రన్.
1: ఈ సంగతి తెలుసుకుని వారు ఎంతో లోపల ఆనందిస్తూ వచ్చారు.
3: దే వర్ సో హ్యాపీ విత్ దెం.
1: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
3: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేజన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
1: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
3: అండ్ షీ హ్యాడ్ ట్విన్స్.
1: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
3: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్, టు టేక్ కేర్.
1: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
3: ట్విన్స్ డిడ్ నాట్ స్లీప్.
1: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
3: శత్రుఘ్న లక్ష్మణ దే వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
1: ఆ చిన్నపిల్లలు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
3: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వరీడ్ వై ద కిడ్స్ వర్ క్రైయింగ్ ఆల్ ద టైమ్ అండ్ అప్రోచ్ వశిష్ఠ టు నో ద రీజన్.
1: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
3: She said, Guruji,
1: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
3: Do they have any pain or any complaint?
1: ఏ దైవరక్షణ తక్కువగా ఉందా?
3: Or am I not taking care of them?
1: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
3: Please let me know the reason why they cry.
1: ఆయన కన్నులు మూసుకున్నాడు. యోగ దృష్టితో చూచాడు.
3: He closed his eyes and he could have vision.
1: అమ్మా, రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
3: You please understand, Lakshmana is the spark of Rama.
1: Kausalya atta paasam nunchi puttinatundi vaadu ee yokka Lakshmanudu.
3: And is born because of the half share that she received from
1: Kausalya. Kaika atta bhagam nunchi puttinatundi vaadu Shatrughnudu.
3: Shatrughna is born because of the half share of
1: Kaika. Shatrughna yokka amshamu ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము.
3: సో శత్రుఘ్న ఇస్ ద స్పార్క్ ఆఫ్ భరత.
1: లక్ష్మణుడు రామ అంశము.
3: లక్ష్మణ ఈజ్ ద పార్ట్ ఆఫ్
1: రాముడు దగ్గర పోయి ఈ లక్ష్మణుని పండబెట్టండి.
3: సో మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
1: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్ని పండబెట్టండి.
3: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
3: దే విల్ స్లీప్ వెల్.
1: గురువాజ్ఞ ప్రకారం తీసుకుని వచ్చింది.
3: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
1: ఏ విధమైనటువంటి ఒక కలతలు లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
3: ద చిల్డ్రన్ హూ డిడ్
1: ఆడుకుంటూ ఉంటున్నారు.
3: దే స్లెప్ట్ సో నైస్లీ.
1: ఇద్దరు పాడుకుంటూ లేచారు.
3: దే గాట్ అప్ వైల్ ప్లేయింగ్.
1: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
3: సుమిత్ర వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
3: సుమిత్ర వెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
1: అక్క,
3: సిస్టర్,
1: చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
3: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: లేకపోతే నాకు బిడ్డలు ఎక్కడ?
3: ఆర్ ఎల్స్ ఐ వుడ్ నాట్ హావ్ హ్యాడ్.
1: కనుక ఈ రెండు బిడ్డలను కూడాను, ఇగో ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
3: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ.
1: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్న అర్పితం చేసింది కైకకు.
3: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
1: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
3: They are your property.
1: నేను నిమిత్త మాత్రమే.
3: I am only instrument.
1: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
3: And these children are your gift.
1: వీరు సేవలు చేసే నిమిత్తమే నా యొక్క గర్భంలో పుట్టారు.
3: They are born to serve them.
1: నేను ఎంతో ధన్యురాలను.
3: I am really
1: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
3: I am really lucky to have children who are ready to serve.
1: తనలో తాను ఎంతో ఆనందించుకొని.
3: She was so happy with them.
1: భరతుని వెంట శత్రుఘ్నిచ్చింది.
3: And she gave Shatrughna to follow Bharata.
1: Ramulu venta Lakshmanu ichindi.
3: And Lakshmana was to follow Rama.
1: Ante inga Ramulu ekkada adigu pedte Lakshmanu ekkada povali.
3: Right from that moment Lakshmana followed Rama.
1: Bharatudu ekkada adigu pedte Shatrughna ekkada povali.
3: So also Shatrughna followed Bharata.
1: Ee vidhamainatundi yokka jeevithanni varu garuttu vacharu.
3: That has been the pattern of life.
1: Kevalam veeru sevakulu maatrame kaadu.
3: They are not merely servants.
1: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదలు ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు.
3: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
1: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చి ఇస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
3: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్ టు రామ హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
1: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
3: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్
1: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
3: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
1: భరతుడు కూడా అంతే.
3: సో ఆల్సో భరత.
1: శత్రుఘ్నుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
3: ప్యాటర్న్ ఆఫ్ లైఫ్.
1: కేవలం వీరు సేవకులు మాత్రమే కాదు.
3: దే ఆర్ నాట్ మెయిలీ సర్వెంట్స్.
1: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదలు ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు.
3: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్.

0: శత్రుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
1: అంటే శత్రుఘ్న అరైవ్డ్ దేర్ భరత నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫుడ్.
0: కనుకనే భరతుణ్ణి వివాహమైన తర్వాత,
1: సో ఆఫ్టర్ వెడ్డింగ్ ఆఫ్ భరత్,
0: తన మేనమామైనటువంటి కైకేయి రాజు,
1: హిజ్ ఓన్ అంకుల్ ద కింగ్ ఆఫ్ కైకేయి,
0: అనగా కాశ్మీర్ రాజా,
1: ద రాజా ఆఫ్ కాశ్మీర్,
0: ఆయన తన కుమార్తెను తన ఇంటికి తీసుకుని పోయాడు.
1: అండ్ హి ఇన్ ఫ్యాక్ట్ హస్ టేకెన్ హిస్ డాటర్ అలాంగ్ విత్ హిమ్.
0: అప్పుడు
1: దెన్
0: భరతుణ్ణి మాత్రమే పిలిచాడు, కానీ శత్రుఘ్నుని పిలవలేదు.
1: ఇట్ వాజ్ ఓన్లీ భరత వాజ్ సపోజ్ టు గో.
0: భరతుడు కూడా శత్రుఘ్నుని రమ్మని చెప్పలేదు.
1: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుఘ్న టు ఫాలో.
0: ఏ చరిత్ర ఎందుకు లేదు.
1: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాజ్ దేర్.
0: అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్లాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడా వెంట పోయాడు.
1: దెన్ రామ వాజ్ సెంట్ టు ద ఫారెస్ట్, హి వాజ్ ఫాలోడ్ బై లక్ష్మణ.
0: రాముని ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి, వారికి శాంతి చేయడానికి నీ ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
1: రామ టోల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద పేరెంట్స్ ఆర్ ఏజ్డ్, దే నీడ్ యువర్ సర్వీస్, బెటర్ యూ స్టే బ్యాక్.
0: అన్నా, నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ రంపించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు సర్వ్.
0: నీవు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
1: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ ఫాదర్
0: పితృదేవోభవ. ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
1: ఫాదర్ ఈస్ గాడ్, మదర్ ఈస్ గాడ్, దే ఆర్ ది డిక్టా, సీక్రెట్ డిక్టా.
0: లక్ష్మణుడు వెళ్ళాడు రాముల వెంట.
1: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఎంత చెప్పినా కూడా వినలేదు.
1: హీ డిడ్ పే హీడ్ టు
0: శత్రుఘ్నుడు. అంతే, శత్రుఘ్ని యొక్క గుణగణములు రామాయణంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ
1: ద వర్చ్యూస్ ఆఫ్ శత్రుఘ్న ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ రామాయణ.
0: శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ శత్రుఘ్న ఇస్ ద బెస్ట్ వారియర్ టు కిల్ ఎనిమీస్.
0: ఎక్కడే కాని రాములకు భరతునకు శత్రువులు కనిపించారా, ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు.
1: అండ్ శత్రుఘ్న విల్ నాట్ అలౌ ఎనీ ఎనిమీ టు సర్వైవ్.
0: కానీ అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దో సర్కమ్స్టాన్సెస్ హావ్ నాట్ బీన్ రిటన్.
0: భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాడు.
1: అండ్ శత్రుఘ్నలో
0: అతనికి వివాహమైంది.
1: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
0: భరతుడు భార్యతో పాటు వెళ్ళాడు.
1: భరత వాస్ ఫాలోడ్ బై హిస్ వైఫ్.
0: తండ్రి గారింటికి.
1: అండ్ హి వెంట్ టు హిస్ హౌస్.
0: ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
1: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అనకంపనీడ్ బై వైఫ్.
0: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్ళాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
0: ఎలాంటి గుణములంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి యొక్క గుణములు.
1: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్, వర్చ్యూస్.
0: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది, అనగా మిథిలాపురము, మిథిలాపురం నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
1: After the holy wedding there in Mithila, all the four sons returned to Ayodhya.
0: Dasharatha cheppadu.
1: Dasharatha said,
0: Nayana, ee nalugurini nenu chuchi ashtagrahala vale enimidi netramulanu nenu chuchi aanandistunnanu.
1: Watching all four sons, I feel as if I am watching the eight planets.
0: Kaani vaari venta satulu kuda vachi vaari kuda ashtagrahalu anaga enimidi netramulu.
1: And you are followed by wives also.
0: 8 + 8 = 16. ఈ 16 కణాలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
1: 8 + 8 = 16 aspects.
0: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్లు కూడా నాకు కుమార్తెల వలే చూసుకుంటున్నాను.
1: I consider my daughter-in-law as daughter.
0: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
1: They are also highly virtuous.
0: అప్పుడు చెప్పాడు.
1: Then you said,
0: ఎంతటి అదృష్టం నా ఇది.
1: హౌ లక్కీ ఐ యామ్.
0: ఈ తపఫలం యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
1: ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
0: మిథిలాపురి ఉండినటువంటి వారు ఎక్కడ, అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ.
1: దే ఆర్ ఫ్రమ్ మిథిలా, మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
0: వీరిద్దరికి నీ ధనిక సంబంధ బాంధవ్యం ఉన్నంత ఇది భగవత్ అనుగ్రహమే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెమ్ టుగెదర్
0: అని చెప్పి,
1: సో సే
0: అంతటి గుణవంతులను నేను ఇంకా చూడను, చూడబోను.
1: అండ్ హి సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు వాచ్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
0: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
1: వైవ్స్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
0: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి
1: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబల్.
0: మాండవీ శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే.
1: మాండవీ శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
0: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవీ శృతకీర్తి.
1: మాండవీ శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: జనకునికి మొదటి బిడ్డ సీత.
1: ది ఫస్ట్ బోర్న్ చైల్డ్ జనక ఇస్ సీత. ద సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
0: ఈ ఇద్దరి కూడా రామలక్ష్మణులకి ఇచ్చి పెళ్లి చేసిన.
1: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: ఏనాడు

0: అని పతి ఆర్డర్లకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
1: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్స్.
0: అలాంటి బిడ్డలు, అలాంటి కోడళ్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ దట్ నొబిలిటీ, బికాస్ ఆఫ్ దట్ గ్రేట్నెస్ that prevailed among the daughters in law and mothers in law, the family was so peaceful.
0: కోరిన తక్షణమే వశిష్ఠుడు వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
1: The moment Vishwamitra wanted, the permission is obtained from Vasishtha and Rama was asked to follow. And he never said no to the proposal.
0: మాతృ ఆజ్ఞ మొట్టమొదటనే జరిగిపోయింది.
1: And in fact, they followed the command of the mother.
0: రాములతో బయలుదేరాడు.
1: అండ్ హీ ఫాలోడ్ రామ.
0: వెళ్లిన తర్వాత సరయూ నది తీరం లోపల,
1: వెరీ క్లోజ్ టు సరయూ రివర్,
0: ఇంకా సిద్ధాశ్రమానికి చేరవలసి వచ్చింది.
1: వీఆర్ వెరీ క్లోజ్ టు సిద్ధాశ్రమ.
0: మీకు ఒక మంత్రోపదేశం చేస్తారు.
1: అండ్ దెన్ ఐ విల్ టీచ్ యు ఎ మంత్ర.
0: మాయా, ఇదే మాయా,
1: దిస్ ఇస్ ఇల్యూజన్.
0: సర్వజ్ఞుడు రామకృష్ణుడు రామచంద్రులు అని తెలిసి కూడాను,
1: హీ నోస్ రామ ఇస్ ఓమ్నిషియన్,
0: సర్వశక్తిమయుడు రాముడు అని తెలిసి కూడాను,
1: హీ నోస్ రామ ఇస్ ఆల్ పవర్ఫుల్,
0: తిరిగి ఏదో మంత్రోపదేశం కోసం ప్రయత్నం చేశాడు విశ్వామిత్రుడు.
1: యట్ విశ్వామిత్ర వాంటెడ్ టు టీచ్ ఎ మంత్ర.
0: ఈ విధమైనటువంటి మాయలో పడుతూ వచ్చారు మహర్షులు కూడాను.
1: అండ్ ఈవెన్ సేజెస్ వర్ పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ డిసిల్యూషన్మెంట్.
0: నాయన, ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడాను మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు.
1: ఇన్ సిద్ధాశ్రమ until all the demons are killed, no one should partake in food.
0: అవకాశం ఉండదు.
1: You will not have any time.
0: ఆహార నిద్రమును రెండు కూడా నువ్వు జయించుకునే నిమిత్తమై,
1: you have to sacrifice your food and drink and sleep.
0: బల అతి బల అని రెండు మంత్రాలు ఇచ్చాను.
1: Now he taught them
0: బల నిద్రను సాధిస్తుంటారు.
1: బల will help you to conquer sleep.
0: ఆహారాన్ని సాధిస్తు ఆకలిని సాధిస్తుంది.
1: అతి బల will help you to conquer hunger, appetite.
0: ఆకలి దప్పులు లేకుండా, నిద్రాహారములకు లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు.
1: And this preceptor conferred them the gifts to win over the appetite and thirst.
0: అందువల్ల రాముని చేత లక్ష్మణుడు కూడాను వెంటబడ్డాడు.
1: For that reason Lakshmana accompanied Rama.
0: కనుక ఒక్కొక్క ఇంటి యందు కూడాను బిడ్డలు ఉంటారు.
1: We have children at every
0: home. ఆ బిడ్డలు ఒకరికొకరు ఏమాత్రము సన్నిధి సంబంధ బాంధవ్యమే ఉండదు.
1: They don't have any intimate relationship among them.
0: కానీ దశరథుని మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు.
1: But they are the residents of Dasharatha. All the four mingled in harmony.
0: తిరగటము, ఆడుకోవటం, పాడుకోవటం అంతా ఒక చోటే.
1: దే ఆల్ మూవ్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే హావ్
0: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైనా నిమిషించేటువంటి వారు కాదు.
1: దే హాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఎవరికైనా ఏదైనా కించిత్ బాధ కలిగితే అందరూ దీన్ని బాధని పంచుకునేటువంటి వాళ్ళు.
1: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అనే ప్రాబ్లమ్ ఇస్ షేర్డ్ బై ఎవ్రీబడీ.
0: కనుకనే రాములను అందరు కూడా అనుసరిస్తూ వచ్చారు.
1: సో ఆల్ ఫాలోడ్ రామ.
0: కనుక ఒక్క ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు.
1: Therefore they demonstrated what unity is, what harmony is.
0: ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో.
1: వన్ వైఫ్ ఈజ్ ఎనఫ్ టు గివ్ ఎనఫ్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు.
1: విత్ టూ వైఫ్స్ బియాండ్ ఎస్టిమేట్.
0: ముగ్గురు భార్య ఉంటుంటే ఇక ముడి పడినట్టే ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే.
1: త్రీ వైఫ్స్ కాన్ఫ్లిక్ట్ ఆల్ ది టైమ్.
0: కానీ దశరథ ఇంటిలో అలాంటివి ఏ మాత్రమూ లేదు.
1: బట్ ద రెస్ట్ ఆఫ్ దశరథ నథింగ్.
0: మీరు తలచవచ్చును, కైక ఈ విధంగా కోరింది కదా, కైక ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో. కానీ కైకకు చేసింది కానే కాదు.
1: యూ మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ బై ఆస్కింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ దీస్ బోన్స్.
0: కేవలము రాక్షస సంహార నిమిత్తమై,
1: only to kill the demons.
0: తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది.
1: In strict obedience to the command of her husband, she prayed so.
0: రాములు రాక్షస సంహారం గావించాలి.
1: Rama has to kill the demons.
0: కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు.
1: And so she wanted that the two boons to be granted because she doesn't want to disobey.
0: Mandar cheppindi aa mandar bodhinchatam cheta ee chedipoyindi ani anek rakaluga manam bhavichukuntuntam.
1: But we consider that Kaika listen to all the bad words of Mandara.
0: Mandara maata cheppinatundi vineetundi kaika ga daiva.
1: Kaika is not of that sort so as to hear cheap words of Mandara.
0: Goppa gunavanturalu.
1: She is highly virtuous.
0: Sadhyamaduralu.
1: She is chastefully.
0: Seelavanturalu.
1: She is one of character.
0: Eeme kevalamu daivagniga bhavinchi.
1: She considers God's command.
0: Ramunu ee vidhanga aranyaniki pampite gaani raja samharam jaragadu.
1: Unless Rama is in the forest, demons will not be killed.
0: Ravana mardam jaragali.
1: Ravana has to be annihilated.
0: కనుకనే దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది.
1: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్.
0: చేసుకుని కట్టకట్టి రాక్షస సంహారం జరిగించింది.
1: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఎట్ ది ఎండ్.
0: తన కుమారుడైనటువంటి భరతుని కంటే రాముని అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌసు కైక.
1: ఇన్ ఫ్యాక్ట్ కైక లవ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
0: కుమారుడు వచ్చాడు,
1: సంఖ్య
0: భర్తను వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఎందుకు కోరింది?
1: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్? హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బోన్స్?
0: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి,
1: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ షీ
0: సెడ్, నాయన ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే.
1: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్.
0: ఈ సంకల్పమును పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది.
1: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
0: కనుక ప్రతి ఒక్కటిని దైవాజ్ఞ ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు God's master plan. We are not independent.
0: అని చెప్పి కట్టకడపై అందరికి సమాధానం కప్పించింది.
1: అండ్ షీ ఆన్సర్డ్ ఎవ్రీబడి.
0: ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు?
1: ఇన్ ఫ్యూచర్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు లీడ్.
0: అప్పుడే
1: దెన్
0: రావణుని యొక్క విషయం కూడా తెలుసును.
1: దెన్ షీ ఆల్సో నోస్ రావణ స్టోరీ.
0: రావణుడు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుని ప్రార్థించారు.
1: And in fact everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering.
0: అప్పుడు చెప్పాడు,
1: then he said,
0: నాయనా నా కుమారుడు పుట్టాడు.
1: I have a son.
0: వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు.
1: He's so young.
0: ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు.
1: He can carry on the responsibility.
0: నాకు అంత శక్తి సామర్థ్యం నాకు ఎక్కడ లేదు.
1: And he has got that capacity.
0: దాని విచారణ చేసేటువంటి ఒక శక్తి కూడా నాకు లేదు.
1: And I cannot even estimate his capacities.
0: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి,
1: అండ్ హీ పాస్డ్ ఆన్ ద మెసేజ్,
0: మీరే విచారించండి అన్నారు.
1: హీ సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అతనికి మరణం కావాలి.
1: అండ్ హీ వాంట్స్
0: ఈ మరణం ఎవరి ద్వారా జరుగుతుంది?
1: హీ ఈస్ టు బి కిల్డ్ ఎట్ హూస్ హ్యాండ్.
0: అది మాత్రం దశరథుడు చెప్పాడు.
1: దట్ ఓన్లీ దశరథ సెడ్.
0: దేవతల చేత గాని,
1: ఐదర్ బై ఏంజెల్స్,
0: యజ్ఞ యాగాది కృతువుల చేత గాని,
1: ఆర్ బై సేక్రెడ్ రిచువల్స్,
0: కిన్నెర కింపురుషుల చేత గాని,
1: ఆర్ కిన్నెర అండ్ కింపురుష,
0: ఒకానొక సమయంలో నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు.
1: రావణ ప్రేయర్ దట్ హీ షుడ్ నెవర్ బి కిల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆనాడు
0: నేను ఆ రావణుకు నేనే వరం ఇచ్చాను.
1: దాట్ వాజ్ ద బూన్ ఐ గ్రాంటెడ్.
0: దేవతల చేత గాని, కిన్నెర కింపురుషుల చేత గాని, రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం.
1: అండ్ హీ విల్ నెవర్ ఫేస్ డెత్ ఎట్ దేర్ హ్యాండ్స్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి.
1: వన్ పాయింట్ వీ హావ్ టు థింక్ హియర్.
0: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
1: హీ డిడ్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్. హీ ఇస్ నాట్ హీ డిడ్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్. కాబట్టి
0: రాములు మానవాకారము.
1: Rama is in a human form.
0: Ramulu chetane athane maranam jarugutundi.
1: So his death is at the hands of Rama.
0: Kanukane devadala chete jarigeetundi kaadu.
1: It's not to happen the hands.
0: Kirulu chete jarigeetundi kaadu.
1: Or other.
0: Kimpuru chete jarigeetundi kaadu.
1: Or kimpurusha.
0: Inke vidhame dinto prugal chete jarigeetundi kaadu.
1: By no other way or beast or whatsoever.
0: Oka manavulu alupulu kada anukunnadu taanu.
1: He considered that man is so low.
0: Manavuni oka alapathame meeniki enta ghanataga chesindi.
1: And he thought that man is so low and అండ్
0: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు నో క్లియర్లీ ద బూన్ దట్ వీ ఆస్క్.
0: విష్ణువుడు కూడా అతనికి వరం ఇచ్చాడు.
1: విష్ణు ఆల్సో గేవ్
0: దేవతల చేత కానీ,
1: ఐదర్ బై ఏంజెల్స్,
0: కిరణుల చేత కానీ,
1: ఆర్ కిన్నెర
0: కింపరుల చేత కానీ,
1: పురుష
0: రాక్షసుల చేత
1: కానీ
0: నీకు మరణం ఉండదు అన్నాడు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు డై.
0: కానీ మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు. దీనికి రాముని కూడా దేవుడు కూడా అంగీకరించలేదు.
1: బట్ దిస్ ఎగ్జెంప్షన్ హాస్ నాట్ బీన్ సాట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇదిలో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి.
1: దిస్ ఇస్ ద సీక్రెట్.
0: కాబట్టి రాముని ఇంకా పెద్దవాడైన తర్వాత రాముని అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు.
1: దేర్ఫోర్ రామా ఇస్ గోయింగ్ టు కిల్ రావణ్ ఎట్ ద రైట్ టైం.
0: దీనినే లంకకు చేరినప్పుడు,
1: దెన్ ఇస్ క్లోజ్ టు లంక,
0: హనుమంతుడు పోయినప్పుడు
1: హనుమంత
0: లంకని చెప్పుతుంది.
1: లంకని స్టార్టెడ్ టెలింగ్,
0: మన లంకకు చెడ్డ కాలం ప్రాప్తిస్తూ వచ్చింది.
1: బ్యాడ్ టైమ్స్ ఆర్ సో నియర్.
0: ఒక కోతి వచ్చి
1: ఎ మంకీ విల్ బి హియర్.
0: ఈ లంకిణిని కొట్టినప్పుడు
1: అండ్ వెన్ లంకిణి ఇస్ హర్ట్
0: ఆ తల తిరిగి పడిపోయింది.
1: అండ్ షీ విల్ ఫాల్ విత్
0: ఈ లంకిణి సులభంగా పడేటువంటిది కాదు.
1: షీ నాట్ ఆర్డినరీ వన్.
0: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో
1: ద మూమెంట్ షీ ఫెయింట్స్
0: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకిణి పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం.
1: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకిణి డైస్ దేర్ ఇస్ నో
0: సెక్యూరిటీ ఫర్ లంక. లంకకు ప్రమాదం ప్రాప్తించింది.
1: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
0: అని లంకిణిని పోయి రావణుడు చెప్పింది.
1: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకిణి.
0: ఈ హనుమంతుడు ఎక్కడేవాడు?
1: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్?
0: అది కూడా మనం తెలుసుకోవాలి.
1: వీ హావ్ టు నో దాట్.
0: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది.
1: అండ్ కై కలెక్టెడ్ దట్ వెజల్ ఆఫ్ ప్రసాద్
0: తీసుకుని పోయి అంజనీ దేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవే.
1: ద కప్ వాజ్ డ్రాప్డ్ దేర్ అట్ ద ప్లేస్ వేర్ అంజనీ దేవి వాజ్ ఇన్ మెడిటేషన్.
0: అంజనీ కాదు అంజనీ దేవి.
1: షీఈస్ అంజనీ దేవి.
0: ఆమె ఆ పాయసాన్ని తీసింది.
1: And she has received that pious.
0: ఆమె గర్భములోపల హనుమంతుడు ప్రాప్తించాడు.
1: And Hanuman is born because of the grace.
0: ఈ రామలక్ష్మణ భరత శత్రుల యొక్క అంశమే హనుమంతుడు కూడాను.
1: It only means Hanuman belongs to all the four brothers. He is the spark of them.
0: కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామ కార్యములోపల పాల్గొంటూ వచ్చాడు.
1: సో హనుమాన్ ఎంజాయిడ్ ఆల్ ద ప్రాక్సిమిటీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డివైన్ మిషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనూ ఉంటున్నాయి.
1: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ
0: వెతికి చూచిన వాళ్ళు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ హావ్ క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ డీటెయిల్.
0: నిదానంగా యోచన చేస్తే
1: ప్రతి
0: ఒక్కటి అర్థం లేనిటి పదం అక్కడ ఏమాత్రమూ ఉండదు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ హైలీ మీనింగ్ ఫుల్ అండ్ పర్పస్ ఫుల్.
0: ప్రతి కుటుంబములకు,
1: ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ,
0: ప్రతి అన్నదమ్ములకు, ప్రతి అక్క చెల్లెండ్రులకు,
1: సిస్టర్,
0: ప్రతి తల్లిదండ్రులకు,
1: పేరెంట్స్,
0: అన్ని రంగముల్లో కూడా ఇన్నో ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
1: రిసీవ్ ఐడియల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్.
0: ఎవరెవరు ఏ రీతిగా మెలగాలి,
1: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్,
0: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి,
1: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్
0: అనేటువంటి అన్ని కూడా రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణ.
0: ఇది మోడర్న్ ఏజ్ కదా, ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
1: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
0: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ.
1: This may modern age or ultra modern age.
0: మాటని
1: అవర్ సో కమాండ్
0: సత్యాన్ని పాటించాలి.
1: అండ్ వన్ హస్ టు ఫాలో
0: విజయాన్ని ప్రదర్శించాలి.
1: అండ్ యు హావ్ టు బి హంబుల్
0: విజయతను నిరూపించాలి.
1: అండ్ యు హావ్ టు బి ఒబీడియంట్
0: నిజమైనటువంటి ఆదర్శాన్ని మనం అందించాలి.
1: అండ్ యు హావ్ టు బి ట్రూ ఐడియల్
0: ప్రతి మానవుడు కూడా ఒక ఆదర్శాన్ని అందించే నిమిత్తమే జన్మించాడు కానీ ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు.
1: ఎవ్రీ మ్యాన్ ఈస్ బాన్ టు బి అన్ ఐడియల్ నాట్ టు సింప్లీ లివ్.
0: ప్రతి వ్యక్తి కూడాను
1: ఎవ్రీ పర్సన్
0: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: ది బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీ షుడ్ బి అన్ ఐడియల్.
0: అతని ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీవన్ డిజర్వ్స్ ది స్టేటస్.
0: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి.
1: And how mother should take care of the child.
0: బిడ్డ ఏ రీతిగా తల్లిని గౌరవించాలి.
1: And how the child should respect
0: mother. ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతను ఏ రీతిగా మనం గౌరవించాలి.
1: Our guests are to be received in respect.
0: ఇవన్నీ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటివి.
1: All these norms are to be observed in every family.
0: ప్రపంచమంతా ఒక ఇల్లు.
1: The whole world is one home.
0: మానవులందరూ ఒక కుటుంబమే.
1: The humanity belongs to one family.
0: కనుకనే ఈ ఒక కుటుంబమైనటువంటి మానవులు ఈ విధమైన భేదభావాలకు అవకాశం ఇవ్వకుండా
1: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ హ్యూమానిటీ దిస్ నాట్ ది
0: దేహంలో ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటుండదో.
1: జస్ట్ యాజ్ వి హావ్ వేరియస్ లింబ్స్ టు దిస్ బాడీ.
0: చెయ్యి పని చేస్తుంది.
1: ది హ్యాండ్ వర్క్స్.
0: కన్ను చూస్తుంది.
1: ఐ వాచెస్.
0: చెవులు వింటుంది.
1: ఇయర్స్ హియర్.
0: నోరు మాట్లాడుతుంది.
1: ది టంగ్ స్పీక్స్.
0: కానీ ఇవి చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ
1: దో దేర్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్
0: అన్ని అంగములు కూడా శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందో.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ దిస్ బాడీ
0: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారమే ధరిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ రిప్రజెంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్
0: సొసైటీ. ఒక్క దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సొసైటీ ఆర్ ది లింబ్స్ ఆఫ్ దిస్ కాస్మిక్ పర్సనాలిటీ.
0: ఇది ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితులు.
1: దిస్ హాస్ బీన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
0: కనుక ఆనాది కాలం నుండి
1: సిన్స్ గుడ్ ఓల్డ్ డేస్
0: ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ
1: పాసింగ్ ఆన్ ది ఐడియల్ లైఫ్
0: ఒక తల్లి కన్నటువంటి బిడ్డను
1: చిల్డ్రన్ ఆఫ్
0: మరొక తల్లి కన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు
1: అండ్ వెన్ వన్స్ దే గాట్ మ్యారీడ్
0: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
1: పేరెంట్స్ నెవర్ క్రైడ్ దట్ ద డాటర్ ఈస్ గోయింగ్ టు అనదర్ ప్లేస్.
0: ఇది మా కర్తవ్యం.
1: ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి.
1: మై డాటర్ హ్యాస్ టు గో టు ఇన్ లాస్ హౌస్ అండ్ సర్వ్ దేర్.
0: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యము నెరవేర్చాలి.
1: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్
0: ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు.
1: దే వర్ సో హ్యాపీ యాజ్ దే సెండ్ దేర్ డాటర్ ఆనందం లేదు
0: అత్తగారింటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం.
1: When daughter is to join her in-law's house, the parents start crying. They may not cry, at least they will wipe out their tears. Though you don't find that kind of behavior in those days.
0: Naramulu ante neeru.
1: Naramu means water.
0: Nayanamulu ante kannulu.
1: Nayana means eye.
0: Nayanamulu nunchi vachetundi neeti daralle ide kanti daralani.
1: And you know, the eye sheds tears.
0: ఇది శోక భాష్పం కాదు.
1: It's not the tears of misery.
0: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు.
1: The tears of joy.
0: కనుక కంటిదారలు అంటే ఏమిటి? ఆనంద భాష్పములనే కంటిదారలు.
1: So the tears of joy should flow, not the tears of misery.
0: దుఃఖంతో పరితపించేటువంటి దారలు కాదు ఇవి.
1: They are not the tears of misery out of sadness.
0: కనుక
1: సో
0: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండే.
1: Those days were highly sacred.
0: ఒక్కొక్కరి వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది.
1: ఎవ్రీవన్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ. ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్.
0: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నాడంటే ఎంత బాధపడాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్
0: మన చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు.
1: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు.
1: కౌసల్య నెవర్ క్రైడ్.
0: నాయన నీవు పుట్టావు.
1: You are born.
0: నిన్ను నేను కనటం నా ప్రాప్తి.
1: And I'm so lucky to have you.
0: నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి.
1: And it's your deservedness to discharge
0: duty.
1: And both of us should do our duties.
0: నాయన అరణ్యానికి పోతున్నావు నువ్వు బాధిస్తున్నావు నువ్వు.
1: Are you conscious that you are going to the forest?
0: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము. నీవు ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు.
1: In fact, this Ayodhya is the forest without you, and that forest with you is very Ayodhya.
0: కాబట్టి ఆ ఫారెస్ట్ నీకు అయోధ్య.
1: So that forest is your Ayodhya.
0: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం.
1: And this Ayodhya without you is forest for all of us.
0: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
1: That was the ideal teaching of the mothers of those days.
0: కనుక
1: so
0: మనం రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే
1: in Ramayana, as we take each aspect
0: of life, there are
1: many surprising moments.
0: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి.
1: ఇట్ ఆల్సో అపియర్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ అస్టానిషింగ్.
0: దశరథుడు వస్తున్నాడు.
1: దశరథ వాస్ కమింగ్.
0: కానీ చూచినాడు.
1: హీ నోటిస్డ్.
0: తల్లి పడక ఇంట్లో లేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ నోటీస్ వై.
0: రాములు ఉన్నాడు.
1: రామ వాస్ దేర్.
0: కానీ రాములు ఏం చేస్తున్నాడు?
1: వాట్ ఈస్ దట్ రామ వాస్ డూయింగ్?
0: చిన్న పిల్లవాడు.
1: సో యంగ్.
0: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
0: చూచాడు దశరథుడు.
1: దశరథ నోటీస్.
0: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరినైనా పంపించాలని ఇద్దరు పనివాళ్ళని అక్కడ పంపించాడు.
1: And perhaps Rama must have played all the day, and because of the pain in the leg, he must have been pressing his feet. So he sent two servants.
0: Noppulu levu.
1: No pain at all.
0: Endukosam?
1: Why?
0: Ee kaala yokka swabhavamu.
1: And this is the nature of the body.
0: దీనికి తగినటువంటి యొక్క మసాజ్ చేయాలి.
1: అండ్ ది బాడీ హ్యాస్ టు బి మసాజ్.
0: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పరులు చేయటం మంచిది కాదు.
1: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్.
0: పరులు నా పాదంలో తెస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
1: ఇఫ్ అదర్స్ ఆర్ టు డూ మై వర్క్ దే ఆర్ సర్వెంట్స్.
0: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: కరెక్ట్. అందరూ సమత్వమే.
1: సో ఆల్ ఆర్ వన్.
0: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాస్ టాట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ బై రామ.
0: ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
1: హి నెవర్ అలౌడ్ ఎనీవన్ టు డూ జాబ్ ఫర్ హిమ్.
0: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారం యొక్క లక్షణములు, అవతారం యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
1: ద నేచర్, ద సైన్స్ అండ్ ద ఇన్సిగ్నియా అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్.
0: లావణ్యమని.
1: లావణ్య
0: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
1: లావణ్య బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
0: దశరథుడు.
1: దశరథ.
0: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
1: హీ కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్.
0: కాబట్టి దశేంద్రియమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రామునటువంటి కుమారుడు పుడతాడు.
1: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద 10 సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
0: కాబట్టి రామును పుట్టాలంటే ఇంద్రియములు అనుగ్రహించుకోవాలి, ఇంద్రియములు అదుపుకుట్టుకోవాలి.
1: సో ఇఫ్ యూ ఆర్ టు హ్యావ్ ఎ సన్ ఆఫ్ రామ టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: కనుక ఈ విధమైన యొక్క అంతరాత్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ వాజ్ ది ఇన్నర్ టీచింగ్.
0: కైక చాలా మందర మాట విన్నట్టు,
1: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్,
0: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా,
1: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద థింగ్స్ దట్ హస్ బీన్ సెడ్ బై మదర్ అంటారు. And people go through such stories.
0: కాదు కాదు.
1: No.
0: కీకి రాజ్యం కుమార్తె కైక.
1: And she is the daughter of the king of Kashmir.
0: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడునీటిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి.
1: In fact, she supported Dasharatha every moment when the wheel was disturbed, and she could hold her finger there.
0: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక.
1: కైక is highly courageous and virtuous.
0: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
1: Do you think that she will be so low in me?
0: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
1: Do you mean say that you will make somebody to cry and shed
0: tears? కౌసల్యానికి చాలా ప్రీతిగా ఉండేటువంటి.
1: And she loved Kausalya very much.
0: ఏదు ఈనాడు క్రమక్రమేణ కాలం కరిగే కొద్దీ కూడాను చరిత్రలు మారుతూ వచ్చినాయి.
1: As the times passed by, the stories also are diverted.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
1: గాడ్ హెస్ ఆల్ ద డిటర్మినేషన్.
0: అదే సౌశీల్యము.
1: దట్ ఇస్ సౌశీల్య.
0: అదే అతని యవనముకు మూల కారణము.
1: దట్ ఇస్ ద కాజ్ క్యారెక్టర్.
0: అతనికి వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడా లభించలేదు.
1: దేర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్ ఎట్ ఆల్.
0: వృద్ధాప్యమే లేదు.
1: నో ఓల్డ్ ఏజ్.
0: ఎప్పుడు యవనుడే.
1: హి వాస్ ఎవర్ యంగ్.
0: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
1: హావ్ యూ సీన్ కృష్ణ యాజ్ ద గ్రాండ్ ఫాదర్?
0: నో. ముసలివాడే కాలేదు.
1: నో, హి వాస్ నెవర్ ఓల్డ్.
0: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
0: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
1: హౌ కెన్ హీ బి ఓల్డ్?
0: కాదు కాదు.
1: నో.
0: రాముడు,
1: రామ,
0: రామును కూడాను అంతే.
1: సో ఆల్సో రామ,
0: రామును కూడాను యువకుడుగానే ఉంటున్నాడు.
1: హీ వాస్ ఆల్వేస్
0: ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టి ముట్టిగా నడిచేటువంటి వాడు.
1: ఎనీ ఏజ్ హీ వాస్ సో స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
0: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవరు కూడా భావించకూడదు.
1: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్. బై గాడ్
0: దేహానికి 77.
1: భగవాన్ ఈజ్ 77.
0: కానీ నాకు ఏమాత్రం బలహీనత లేదు.
1: నో, హీస్ నాట్ వీక్ ఎట్ ఆల్.
0: చాలా క్విక్ గా నడుస్తాను.
1: హీ కెన్ వాక్ క్విక్లీ.
0: కానీ ఇతనికి హాస్యంగా కనిపిస్తుంది.
1: బట్ యూ ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
0: నేను నడచడం లేదు.
1: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
0: చిన్నపిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిడిక్యులస్.
0: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
0: నేను పరిగెత్తితే ఇప్పుడు అట్లు నవ్వుతారు.
1: సో ఆల్సో ఇట్ వుడ్ సేమ్ హిమ్. భగవాన్
0: అనుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
1: సో హీ కండక్ట్స్ హింసెల్ఫ్ యాజ్ పర్ ద ఏజ్.
0: ఏ విధమైనటువంటి యొక్క బలహీనత నాకు లేవు రావు.
1: నో వీక్నెస్ ఎట్ ఆల్, నో ఇల్ హెల్త్ ఎట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
0: ఏ అవతారమునకైనా సరియే.
1: Any incarnation.
0: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
1: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
0: నాకేమైనా మడతలు పడ్డాయా?
1: యూ ఫైండ్ ఎనీ రింకుల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
0: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బుల వలె వెలుగుతూ ఉన్నాయి.
1: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
0: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో కొంత మిస్టేక్ వస్తుందేమో కానీ ఆ చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
1: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ద లౌడ్ స్పీకర్స్. భగవాన్ ఇయర్స్ ఆర్ వెరీ.
0: ఈ వయసు వస్తే ఏ క్యాట్రాక్ట్ ఆపరేషన్లకు ఏ దీనికో ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
1: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
0: నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు కనిపిస్తుంది.
1: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ దిస్.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
1: భగవాన్ హాస్ గాట్ ది ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు
0: అచీవ్ శక్తియా ఎవరికీ తెలియదు.
1: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు
0: ఎనీబడీ. ఎంత శక్తి అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
1: హీ విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
0: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని ఆదిపు కొడతాను.
1: ఇప్పుడు ఇన్ ఎక్సెస్ హీ విల్ పుట్ ఇట్ అండర్ చెక్.
0: ఇది ఎట్లా ఉంటుందంటే స్పీడ్ బ్రేకర్స్ అనే ఉంటుంటాయి చూడండి రోడ్ లో.
1: ఇట్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
0: అవి కొన్ని చోట్ల పెద్ద ఎత్తుగా కట్టేస్తారు.
1: అట్ సర్టన్ ప్లేస్ దే ఆర్ సో హై.
0: కొన్ని దగ్గర రెండు రెండు పెట్టేస్తారు.
1: అండ్ దేర్ విల్ బి టూ స్పీడ్ బ్రేకర్స్.
0: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
1: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
0: అంతేగాని కార్ లో దోషం లేదు.
1: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
0: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
1: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై స్పీడ్.
0: ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
1: ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
1: వెన్ డు యు నో?
0: క్రమక్రమేణా ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది.
1: గ్రాడ్యువల్లీ విల్ కమ్ టు నో.
0: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
1: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
0: దేహం మానవాకారమే కానీ
1: బాడీ ఇస్ హ్యూమన్.
0: మానవాకారమైనటువంటి దేహము మానవుడిగానే ఉంటాయి.
1: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్ హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
0: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
1: డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: దేహం పంచభౌతికము.
1: ద బాడీ హ్యాస్ టు సెన్స్.
0: దేహం కూరక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయుండు.
1: ఇన్ వెలర్ ఇస్
0: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: ఇట్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్ బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: నిజము చూడ ఐ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
0: దేహం దేహం అంటే అదే నిజమైనటువంటి దేవ సంబంధం.
1: అండ్ దాట్ ఈస్ ది బేసిక్ ఇండ్వెలర్.
0: కృష్ణుడు కూడాను అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
1: దాట్ వాజ్ ది లైఫ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ.
0: కట్టకడపడికి రాముడు పోయాడు,
1: రామ లెఫ్ట్,
0: కృష్ణుడు పోయాడు,
1: దేహాన్ని.
0: కానీ ఎట్లా పోయారు?
1: హౌ డిడ్ దే గో?
0: వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు.
1: Many people who do not know they think
0: యాదవుల లోపల ముస్లిం ముట్టి ఒకరికొకరు కొట్టుకుని చంపుకున్నారు.
1: They thought that they killed among themselves.
0: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
1: It's not so.
0: రాముడు సరయూ నదిలో దిగాడు.
1: Rama got down into Sarayu river.
0: సరయూ నదిలో దిగి అంతర్ధానమయ్యాడు.
1: There he disappeared.
0: ముందుగానే సీతను పంపించాడు.
1: He sent Sita first.
0: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
1: So also Krishna.
0: ద్వారక లోపల పోయి,
1: దేని ద్వారక,
0: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
1: As he was gone,
0: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
1: He sat under a tree.
0: ఉద్ధవుడు చూచాడు.
1: ఉద్ధవ saw.
0: చూచినాడు, ఒక నిమిషంలో అర్ధత్వానం అయిపోయాడు.
1: And then he has withdrawn, vanished in a moment of time.
0: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
1: In fact, they cannot leave the mortal coil at the hands of anybody.
0: కనుక నీ దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
1: You should have all the power and the strength to know the divine.
0: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
1: Then you can understand, comprehend the divinity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీతో పాటు తిరుగుతూ, మీతో పాటు తింటూ,
1: భగవాన్
0: తిరుగుతూ, మీతో పాటు ఆటలాడుతూ, పాటలు పాడుతూ,
1: భగవాన్ చేతనే
0: ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు.
1: అండ్ వీ కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
0: ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ హిమ్.
0: అజ్ఞానమే మీకు ఇన్ని విధమైనటువంటి జ్ఞానాన్ని నిర్పుణం చేస్తున్నారు.
1: అండ్ ఇట్స్ ఇగ్నోరెన్స్ దట్ ఇస్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
0: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వీక్నెస్.
0: కొంతమంది ఆడవాళ్ళు చెప్తుంటారు,
1: సమ్ విమెన్
0: స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లు నడుస్తూ ఉంటారే అంటారు.
1: విమెన్ సే, స్వామి యు గాట్ సమ్ పెయిన్ ఇన్ ది లెగ్.
0: నాకు ఏ కాలు నొప్పి లేదు.
1: నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నేను ఆనందంగా తిరుగుతూ ఉన్నాను.
1: భగవాన్ మోస్ట్ బ్లెస్డ్లీ.
0: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
1: దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్.
0: ఇది రోబ్ ఉంటుంది.
1: హియర్ ఇస్ ద రోబ్.
0: ఈ రోబ్ మోకాటి వరకు కూడా కుడతారు.
1: ఇట్ ఇస్ సో లాంగ్.
0: అక్కడ కుట్టి వేస్తారు.
1: అండ్ దేర్ ఇట్ ఇస్ స్టిచ్ దేర్ అట్ ద బాటమ్.
0: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
1: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్.
0: నేను కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
1: అండ్ దేర్ ఫర్ ద రోబ్ నేచురలీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్ ఫార్వర్డ్.
0: ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నడచడం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు.
1: ఇఫ్ యు నో ది రీజన్ యు నెవర్ క్వశ్చన్ వై స్వామి ఇస్ వాకింగ్ సో స్లో.
0: కుట్టింటారు, కాలు ముందు పెడితే ఇది వెనక్కి పోతుంది.
1: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
0: కనుక నేను నడచడం కూడా ఒక విధమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద పోయింది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
0: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
1: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్, సో బ్యూటిఫుల్.
0: మృదు మధురమైనటువంటి నడక.
1: ఇట్స్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
0: మృదువైనటువంటి నడక.
1: అండ్ సో స్వీట్ అండ్
0: రఫ్ గా పోయేటువంటిది కాదు.
1: సో డెలికేట్, నాట్ రఫ్.
0: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
0: అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.
1: భగవాన్ ఇస్ ఆల్ సాఫ్ట్నెస్ అండ్ స్వీట్నెస్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణం లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
0: ఇంకా కొన్ని కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను. చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
0: ముందు ముందు మీకు తెలిపి
1: భగవాన్ విల్ టీచ్ యు.
0: ఈ సందేహాలకు నివారణ గావిస్తాడు.
1: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మొట్టమొదట మనం విద్యారంగంలో పంచతంత్రములను చక్కగా మనం విచారించి చల్పాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ యాజ్ వీ ఎంబార్క్ ఆన్ ది ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్.
0: మొదటిది, విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు నో వాట్ విద్య ఎడ్యుకేషన్ ఈజ్.
0: ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది.
1: ది సెకండ్ పాయింట్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి లెర్న్డ్.
0: మూడవది, విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి.
1: The third aspect being the purpose of education.
0: నాలుగవది, విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: The fourth is the responsibility of all of us to teach the significance of education to our students.
0: ఐదవది, ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: The fifth aspect is to know the benefits, the rewards of the education we received.
0: ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది.
1: When once we know all these five aspects, we'll be knowing all the details of education.
0: ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం.
1: వాట్ ఈస్ ది మీనింగ్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాం.
1: వి అక్వైర్ బై టూ ప్రొసీజర్స్.
0: ఎడ్యుకేషన్ అనగా బయట ప్రపంచం నుంచి క్రోడీకరించుకుని సర్వ విషయములు కూడాను విద్యార్థులకు బోధించటం.
1: ది ఫస్ట్ మెథడ్ ఈజ్ టు కలెక్ట్ ఆల్ ది డేటా అండ్ ది స్టాటిస్టిక్స్ of the outer world and teach to our students.
0: Rendavadi educare anetuvanti dani chudali.
1: The second one is educare.
0: Educare anaga lopalu nunchi antarbhavam nundi aavirbhampa cheskoni dalini vidyarthulaku vipulanga vivarinchali.
1: Educare wants us to know all that from within and explain to our students.
0: Kani ee naati vidya kevalam ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం.
1: టుడే వీఆర్ టీచింగ్ టు అవర్ స్టూడెంట్స్ ఆల్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది కాని కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాత్రం మనం అభివృద్ధి పొందలేము.
1: వీ కెనాట్ గ్రో యాజ్ అన్ ఇండివిజువల్ బై మియర్లీ receiving education. It's only culture that helps us to grow.
0: Kanuka ee vidyaku samskaram kudano atyavasaram.
1: Therefore education requires culture.
0: Ee naati samskaram lenetunte vidya chellani kaasu vantidi.
1: Education without culture is a fake coin.
0: Ee chellani kaasunu bichchagaadu kudano andukoledu.
1: The fake coin will not be received by even a beggar.
0: అలాంటి విద్యను ఈనాడు అనుభవజ్ఞులు అయినటువంటి వీరులు అనుభవజ్ఞులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు.
1: How do you expect experienced experts to accept this kind of education?
0: కనుకనే అందరికీ ఆనందాన్ని చేకూర్చవాలన్న అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్ దీన్ని మనం అభివృద్ధిగర్చుకోవాలి.
1: In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
0: Samskaram anaga dinni maroka reetiga meeru artham chesukovali.
1: Culture, samskara, can also be understood.
0: Samskaram lenetundi vidya cheekati kombu vantidi.
1: Education without culture is like a dark room.
0: ఈ డార్క్ రూమ్ లోపల కేవలము గబ్బిడములు మాత్రమే నివసించగలవు.
1: డార్క్ రూమ్ విల్ బి ఇన్హాబిటెడ్ బై బ్యాట్స్ ఓన్లీ.
0: ఇట్టి రూము మహా కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది.
1: The dark room naturally will be full of dirt.
0: కనుక అలాంటి సంస్కారం లేనిటువంటి చదువులు ఈనాడు చదువుతున్న చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities.
0: Samskaram lenetunti vidya tegina gali patam vantide.
1: Education without culture is a kite that has lost its connection, the string.
0: Idi ekkada padipothundo,
1: where it would fall,
0: evari kompalo kulustundo,
1: where it will fall,
0: ye vyaktuluku ye vidhamaina baadha kaligistundo,
1: what harm it is going to do to others.
0: Kalukane deeni yokka manchi chedadu evaru kudunu varninchaleru.
1: No one can decide the consequences, good and bad.
0: Kalukane chaduvuto paatu samskaram kuda undinappude deeniki raanistundi gauravistundi.
1: Education will shine better and will be respected if it has got culture.
0: Samskaram anaga emiti?
1: What is culture?
0: Nitya jeevithamulo manam anubhavinchetuvanti yokka manchi cheddalu paapa punyamulu satya satyamulu దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతనలు ఇలాంటి విషయములను మనం దూరం గావించి
1: we have got to give up all that is bad, all that is sinful, all that is cruel and wicked.
0: సద్భావములను సచ్చింతనలను సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us.
0: అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి.
1: Culture requires to give up all that is bad and to cultivate that which is good.
0: ఇంత మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది.
1: Culture will help you to have broad mindedness.
0: ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు. I and you are one another.
1: You heard in this morning songs a sentence saying I and you are one.
0: Narrow mind yokka lakshanam. Narrow mind.
1: This is also a narrow mindedness.
0: All are one anetundi chaala baaguntadi.
1: It will be so perfect if you say all are one.
0: I and you are one ante oka individual kinda maatrame cherutundi.
1: If you say I and you are one, it is individualist.
0: Deenni మొట్టమొదట జీసస్ కు ఆకాశవాణి బోధించింది.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ టీచింగ్ టు జీసస్ ఫ్రమ్ ది ఎథీరియల్ లెవెల్.
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అనింది.
1: ది ఎథీరియల్ వాయిస్ డిక్లేర్డ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: కనుకనే మన యందు ఈ విశాలత్వాన్ని పెంచుకోవడానికి అంతర్భావమైనటువంటి ఎడ్యుకేషన్ కూడా మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: To develop this feeling of vastness, broad-mindedness, we need the inner feeling and sentiments.
0: Kanuka ee naati education anetundi samanyamainatundi prapanchika sambandhamainatundi prakrutama sambandhamainatundi laukika sambandhamainatundi laukika vidyale.
1: All the education that we find in the world today is worldly, physical and materialistic.
0: Idi kevalam bookish knowledge.
1: This is all the bookish knowledge.
0: ఇనాడు అందరూ కూడాను ఈ bookish knowledge ని ప్రారంభం చేసుకుంటున్నారు.
1: Today all have centered around this bookish knowledge.
0: ఇది కేవలము superficial knowledge.
1: This is merely a superficial knowledge.
0: ఈ superficial knowledge చరచరములకు మారిపోతుంటది.
1: Superficial knowledge goes on changing moment to moment.
0: కనుకనే ఈ bookish knowledge నుంచి కూడాను మన అంతర్భావమైనటువంటి ఒక ఎడ్యుకేర్ అనేటువంటి దానికి ఈ చదువును అందించాలి.
1: Out of this bookish knowledge, we should see that we develop educare with the inner awareness.
0: Ah, educare anetundide practical knowledge.
1: Educare confers practical knowledge.
0: Aithe ee yokka superficial knowledge kini practical knowledge kini madhyalo konni steps untuntai.
1: However, between the first step, superficial knowledge, and the final practical knowledge, there are few steps in between.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జి నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జి అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వీ షుడ్ గెట్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జి నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జి, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వేర్ వీ డిస్క్రిమినేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణా ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి.
1: గ్రాడ్యువల్లీ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ నే నిత్య సత్యమైనటువంటి విద్య.
1: Practical knowledge is the real eternal.
0: ఏనాటికి నీ మార్పు చెందేటువంటిది కాదు.
1: Practical knowledge is changeless.
0: హృదయం ఏ విధంగా యస్య భూషితం నిరంతరము పూజింపబడినటువంటిదిగా ఉంటుందో,
1: జస్ట్ as the heart is worshipped receiving adoration.
0: సదయం హృదయం అన్నాను.
1: It is said the heart
0: అతి శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది.
1: ద హార్ట్ హెల్ప్స్ అస్ టు గ్రో అలాంగ్ ద లైన్స్ ఆఫ్ పీస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు.
1: ఇఫ్ హీస్ అన్ ఎడ్యుకేటెడ్ వన్ హీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ రిజార్ట్ టు ఈవిల్ డీడ్స్.
0: అతను విద్యావంతుడు ఎట్టవుతాడు?
1: హౌ కెన్ యూ కాల్ హిమ్ ఎడ్యుకేటెడ్?
0: విద్య అనగా కేవలం జ్ఞానము అని అర్థము.
1: Education, vidya, the meaning is jnana, wisdom.
0: Jnanamu.
1: What sort of wisdom?
0: Laukika jnanama.
1: Is it worldly knowledge?
0: Prakrita knowledge.
1: Or physical knowledge?
0: Leka general knowledge.
1: Or is that general knowledge?
0: Kaadu.
1: No.
0: Idi kevalamu bookish knowledge.
1: That's all, after all, bookish knowledge.
0: Ee bookish knowledge nunchine manavudu inaadu anni vidhamlo kodanu heenamai chedipothunnadu.
1: The man is spoiled totally because he relies on bookish knowledge.
0: ఇది ఎంతవరకు కలుస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హెల్ప్ యు?
0: మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది.
1: యూ కెన్ హ్యావ్ ఇట్ ఎక్స్పీరియన్స్ సో లాంగ్ యూ హ్యావ్ మెమరీ.
0: ఇది కొంతవరకు నువ్వు బుకిష్ నాలెడ్జీ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు.
1: ఇట్స్ నాట్ ఎట్ టైమ్స్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్.
0: ఈ బుకిష్ నాలెడ్జీ తల నింపుకొని
1: ఫిల్లింగ్ అవర్ హెడ్ విత్ ది బుకిష్ నాలెడ్జ్
0: ఎగ్జామినేషన్ హాల్ వరకు మాత్రం పోస్తుంది.
1: Will help us to proceed up to the examination hall.
0: Examination hall lopala ee tallo unnatundi vishayam anta kodanu paper lo gummaristadu.
1: We empty our head there in the examination hall.
0: Tirigi venukoku vachesamlo kuda empty head tho vastadu.
1: And as he returns he'll be empty headed.
0: Idi eppudu empty gaane untuntadi.
1: The head continues to be empty anyway.
0: Kaaranam emiti?
1: Why?
0: Dinni discrimination analogy ga cheskodaniki avakasam lekunda untadi.
1: Because he has not given any chance to develop discrimination knowledge.
0: ee discrimination knowledge poadaniki general knowledge kuda atyavasarame.
1: To reach that state of discrimination knowledge the general knowledge is essential.
0: General knowledge lopala oka samanyamainatundi oka telivitetalanta koodi untayi.
1: General knowledge requires intelligence.
0: ee oka discrimination knowledge lopala
1: indiscrimination knowledge
0: common sense kuda untadi.
1: Common sense is necessary.
0: ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి ఒక భౌతిక గుణములు కనబడతాయి.
1: When general knowledge goes hand in hand with the common sense, you can have all advantage.
0: విద్యార్థులారా,
1: students,
0: విద్యాధిపతులారా,
1: and heads of institutions,
0: మనం ఈనాడు చదవవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జ్ కాదు.
1: The education that we need today is not bookish knowledge. It's necessary, however.
0: తత్ప్రథమలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎసెన్షియల్ ఎట్ ద బిగినింగ్ స్టేజెస్.
0: ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే.
1: దిస్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
0: కాదు కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి.
1: We have to develop the spiritual knowledge also.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అనేది భగవద్గీత.
1: భగవద్గీత డిక్లేర్స్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ద రైట్ వన్ ఆఫ్ ఆల్ ద రెస్ట్.
0: సముద్రంలో చేరేటువంటి నీరు అన్ని నీరు చేరిపోతుంటాయి.
1: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: డ్రైనేజీ వాటర్ కూడా చేరుతుంటాయి.
1: ఆల్సో
0: సూయేజ్ వాటర్ కూడా చేరుతుంటాయి.
1: డ్రైనేజ్ వాటర్, సూయేజ్ వాటర్,
0: ఇంకా కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటాయి.
1: వాటర్ ఫాల్స్ ఫ్రమ్ ద మౌంటైన్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: కానీ
1: బట్
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటుంది.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ will flow like a pure river.
0: Life river.
1: Like life, river of life.
0: Life. అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది.
1: దట్ రిమైన్స్ పర్మనెంట్.
0: అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని,
1: ద క్వాంటిటీ మే బి లెస్,
0: క్వాంటిటీ పెరుగుతుంటాదే కాని,
1: ఇట్ మైట్ ఇంక్రీజ్.
0: నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు.
1: But it will never be dry without water.
0: జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది గాని క్వాలిటీ ఒక్కటిగానే ఉంటాయి.
1: ఇన్ దీస్ రివర్స్ యూ ఫైండ్ వాటర్ ఆల్ త్రూ, ఇట్ విల్ నెవర్ బి డ్రై ఎనీ టైం.
0: కనుక ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి.
1: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డెవలప్ క్వాలిటీ టుడే.
0: మనం ఇంత గొప్ప చదువు చదివాం, ఇంత పెద్ద డిగ్రీ తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి.
1: డోంట్ గో బై ది క్వాంటిటీ బై అక్వైరింగ్ డిగ్రీస్.
0: మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమై ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి.
1: ఎడ్యుకేర్ వాంట్స్ యూ టు ఎక్స్ప్లోర్, ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ విదిన్.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ నాలెడ్జ్, ఇట్ మస్ట్ టేక్ యూ టు యాక్షన్.
0: అది మనం యొక్క ఎడ్యుకేషన్ ఈనాడు కావాలి.
1: దాట్ ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్.
0: చదివినదంతా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is studied must be put in
0: practice.
1: You have to share with others.
0: వారిని కూడా ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: You should also help them to go in the same path.
0: కనుకనే మనము చదవవలసిన చదువు కొంతవరకు లోపల శక్తివంతమైనట్టుగా ఉండాలి.
1: What all that we should study should be so powerful coming from within.
0: ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటాయి.
1: That which comes from within will remain forever.
0: దీనిని సత్యము అని చెప్తూ వచ్చారు.
1: This is called truth satya.
0: అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది.
1: But there is one that transcends this meaning.
0: రుతము అని వేదం బోధించింది.
1: Veda calls it as rutamu.
0: ప్రాపంచిక సంబంధమైన జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు.
1: All that we experience in this fleeting world is full of facts. Facts.
0: కానీ గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అని కొని చెప్తూ వచ్చారు.
1: We call the textual knowledge as education.
0: ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గా పోవాలి.
1: Therefore, we have to proceed along the direction of practical knowledge.
0: Act, act.
1: We should put into action, we should act.
0: తర్వాత what is the aim of education?
1: Then comes, what's the aim of education?
0: ఈ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎవరు విచారించడం లేదు.
1: నో వన్ ఇస్ బదర్డ్ అబౌట్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ లివింగ్.
0: కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపడుతున్నాము.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈస్ హెల్పింగ్ అస్ ఫర్ లివింగ్.
0: కానీ లివింగ్ కోసం యోచించేస్తే పచ్చిపచ్చి మృగాదులు కూడా లివింగ్ చేస్తున్నాయి, నివసిస్తున్నాయి.
1: ఇఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ ఫర్ ఎ లివింగ్, యు ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ అనిమల్స్.
0: ఎడ్యుకేషన్ కూడా లేదే.
1: దే డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్.
0: నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: ఫర్ జస్ట్ లివింగ్,
0: జీవించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: టు క్యారీ అవుట్ యువర్ లైఫ్,
0: చిన్న చీమలు దోమలు కూడా నివసిస్తున్నాయి.
1: యు ఫైండ్ యాంట్స్ అండ్ మస్కిటోస్ లివింగ్.
0: కాదు కాదు, మన ఎడ్యుకేషన్ అనేటువంటిది living for life.
1: Our education should be for life.
0: Aa vidhamainga chudali, what is the essence of education?
1: Then comes, what's the essence of education?
0: Aa essence of education nu manam chakkaga gurtinchali.
1: We have to recognize well the essence of education.
0: Living chestunnayi, ivisthunnayi.
1: If education is merely for a living, you find birds and bees, animals.
0: What is the education kuda lede?
1: They don't have education.

0: ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: ఆ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ వెల్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, నాట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
0: కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, నాట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
1: అన్ని ప్రపంచంలో జరిగేటువన్నీ కలెక్ట్ చేసుకోవటం, ఇది కాదు ఎడ్యుకేషన్ యొక్క విషయం.
0: నాట్ కలెక్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, దాట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్.
1: ఇవన్నీ మనకి ఎందుకు ఈ కలెక్షన్ అంతా?
0: వై కలెక్షన్?
1: ఈ కలెక్షన్ కూడా మనం మర్చిపోతుంటాము.
0: ఎట్ టైమ్స్ వీ ఫర్గెట్. దీనికి
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక దోబి ఉంటాడు ఒక పల్లె లోపల.
0: హియర్ యు హావ్ ఎ వాష్మన్ ఇన్ ఎ విలేజ్.
1: ఆ దోబి ఇంటింటికి వెళుతుంటాడు.
0: హి విజిట్స్ ఎవ్రీ రెసిడెంట్.
1: ఆ ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు.
0: దోబి వాష్మన్ కలెక్ట్స్ ఆల్ క్లోత్స్.
1: ఇంటి వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు.
0: The master of the house will note down all the clothes
1: one
0: put
1: bed sheet
0: to him.
1: One shirt, one pant, one banin, and raskuntadu.
0: He notes all the details of the clothes given to washerman. One shirt, one pant, and so on.
1: Inti vaadu kudanu ee vidhanga okati exercise book lo raskuntuntaru.
0: Every householder goes on recording it in exercise notebook.
1: Kaani chaakala vaadu emi raskodu.
0: The washerman doesn't record anything.
1: సాయంకాలం అప్పటికి ఏ ఏ ఇంటి వారు ఏ ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటాడు.
0: బై ది ఈవినింగ్ హీ పాసెస్ ఆన్ అండ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ.
1: జనరల్ నాలెడ్జ్,
0: దాట్ ఈస్ జనరల్ నాలెడ్జ్.
1: ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు.
0: For general knowledge, education is not necessary.
1: Oka chakalavani kuda untuntadu general knowledge.
0: Washerman has general knowledge.
1: కనుకని మనం ఈనాడు వాషర్మ్యాన్ కంటే హీనమైపోతున్నాం.
0: టుడే వీఆర్ మచ్ వర్స్ దాన్ వాషర్మన్.
1: నాలుగు గుడ్డలు చాకలవానికి వేస్తే నాలుగు పేజీల్లో రాసుకుంటుంటాం మనం.
0: ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఫోర్ క్లోత్స్ టు ద వాషర్మన్, వీ స్క్రిబుల్ ఆన్ ఫోర్ పేపర్స్.
1: ఇది కాదు మన జనరల్ నాలెడ్జ్.
0: దిస్ ఇస్ నాట్ జనరల్ నాలెడ్జ్.
1: జనరల్ నాలెడ్జ్ మనలో శాశ్వతంగా ఉంటుండాలి.
0: But the general knowledge should remain with you forever.
1: అది నేడు చదువుతో వచ్చేటువంటిది కాదు.
0: It's not that you get
1: మన జన్మతోనే మనకు ప్రారంభమైంది.
0: You have it right from birth.
1: ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్.
0: ద జనరల్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇట్ రైట్ ఫ్రమ్ బర్త్.
1: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో దిస్.
1: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు.
0: If anyone asks what is the end of education, they say education has no end.
1: దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం రాయటం అనేది దానికి ఎండ్ ఉంటుంది.
0: There is an end to reading and writing.
1: Kani, end of education is character.
0: But the end of education is character.
1: Ee character lekapothe ee education e maatramo upayoginchadu.
0: Without character, education is useless.
1: Puram rishikulamlantu.
0: Earlier in hermitages,
1: aneka mandi rishulu,
0: many sages,
1: tellavari raatri anetundi samayamnu chudukunda.
0: They didn't go by the timing.
1: వారు ఎక్కడికి వెళ్ళినా వారి వెంట శిష్యుని తీసుకుని పోయి,
0: they were accompanied by disciples.
1: నడుచుకుంటూ కూడా వారికి ఉపదేశం చేసేటువంటి వారు.
0: Even only walking, they used to teach.
1: మనది అట్ట కాదు.
0: Ours is not.
1: తెల్లవారు 8 గంటల మొదలుకొని
0: 8 o'clock in the morning.
1: మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసెస్.
0: We have classes till 12 o'clock in the
1: afternoon. తర్వాత 2 గంటల నుంచి
0: from 1 o'clock.
1: 5 గంటల వరకు మరి క్లాసెస్.
0: We have classes till 5 o'clock.
1: ఈ విధంగా మనం అవర్స్ నిర్ణయం చేసుకుని మనం చదువుకుంటున్నాము. ఇదంతా లిమిటెడ్ నాలెడ్జ్.
0: We base our studies on time table and hours. It is limited knowledge.
1: కానీ మనది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు.
0: Ours is not limited knowledge.
1: క్యారెక్టర్ కు లిమిటే లేదు.
0: Character has no limits.
1: కనుకొని ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకున్నప్పుడు అది ఎడ్యుకేషన్ యొక్క ఎండ్.
0: ది లిమిట్లెస్ క్యారెక్టర్ అక్విజిషన్ కల్టివేషన్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇది మన నడకలో ఉంటుండాలి.
0: దిస్ హాస్ టు బి ఇన్ అవర్ బిహేవియర్.
1: మన ప్రవర్తనలో ఉంటుండాలి.
0: ఇన్ అవర్ కాండక్ట్.
1: నిత్య జీవితంలో ఉంటుండాలి.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: మన మాటల్లో ఉంటుండాలి.
0: ఇన్ అవర్ వర్డ్స్.
1: మాటల్లో ఉంటుండాలి.
0: అండ్ సాంగ్.
1: ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులు బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి.
0: ఆల్ అవర్ వర్డ్స్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ స్వీట్ దట్ డు నాట్ హర్ట్ అదర్స్.
1: కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు.
0: క్యారెక్టర్ ఇస్ నాట్ లిమిటెడ్ టు కాండక్ట్.
1: మన మాటల్లో కూడా ఉంటుండాలి.
0: It should be there in our word.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can speak obligingly.
1: ఇది కూడాను ఒక క్యారెక్టర్ సంబంధించినటువంటిది.
0: This is also related to character.
1: మనం చేసేటువంటి పనులంతా కూడాను క్యారెక్టర్ సంబంధించినటువంటిది.
0: All our actions are related to character.
1: ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు.
0: Ladies cook at home.
1: ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి.
0: They need specific quantity of rice to boil.
1: ఈ సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి?
0: They should also decide the container, the size.
1: కాబట్టి పదార్థం

0: పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి.
1: బేసింగ్ ఆన్ ద మెటీరియల్ దే కలెక్ట్ దే వుడ్ హ్యావ్ ద కంటైనర్.
0: పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి.
1: బేసింగ్ ఆన్ ద కంటైనర్ యూ హ్యావ్ టు చేంజ్ ద మెటీరియల్.
0: ఒక షేర్ బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?
1: యూ డోంట్ నీడ్ వెరీ వెరీ బిగ్ కంటైనర్ టు బాయిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్.
0: డిస్క్రిమినేషన్ లాలజీ లేకపోవడం చల్లే ఈ విధంగా జరుగుతూ ఉండాలి.
1: థింగ్స్ హ్యాపన్ లైక్ దట్ ఇన్ ఎ రాంగ్ వే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మనం అవసరము.
1: హియర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము?
1: హౌ మచ్ వాట్ కైండ్ ఆఫ్ కంటైనర్ సైజ్ యూ నీడ్ for the rice you have.
0: Manam vesina manta enta varaku deeniki upayogamu?
1: The flame, to what extent it would help.
0: Vantaku tagina manta, mantaku tagina vanta.
1: The cooking process vanta requires the manta, the flame.
0: ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది.
1: As you discriminate like this, you can strengthen your character.
0: ఎవరైనా ఇంటికి వచ్చారు,
1: anyone visited
0: పెద్దలు ఇంటికి వచ్చారు,
1: elders visited you,
0: వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికి,
1: you may not offer any food and drink,
0: దయచేయండి లోపల దయచేయండి,
1: you can invite them courteously.
0: ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి.
1: You should speak to them softly to all elders and make them happy.
0: అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు?
1: Otherwise you say, why are you here?
0: నాన్నగారు లోపల ఉండి కూడాను నాన్నగారు లేరు వెళ్ళిపోండి అంటారు.
1: దో ఫాదర్ ఈజ్ ఎట్ హోమ్ దే సే ఫాదర్ ఈజ్ నాట్ ఎట్ హోమ్ బెటర్ యూ గో.
0: ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్.
1: ఇట్స్ రియలీ బిగ్ మిస్టేక్.
0: మంచి మాటలు చెప్పు.
1: స్పీక్ సాఫ్ట్లీ.
0: తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు.
1: ఇఫ్ ఫాదర్ ఈజ్ ఎట్ హోమ్ సే యెస్ ఆర్ ఎల్స్ నో ఇఫ్ ఈజ్ నాట్ ఎట్ హోమ్.
0: దీంతో నేను చెప్పాను నిజము సత్యము వృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి.
1: Bhagavan mentioned three words, Niza the fact, Satya the truth, and ultimate Rutamu.
0: Nijamu.
1: Nizamu.
0: Yemitadi nijamu.
1: What is this Nizamu fact?
0: Yappatikappudu, ye samayamlo taan choochina samayamlo, ye dress vesado, danni cheptam nijamu.
1: Fact wants you to say things as you see, as you hear.
0: Neevu ikkadiki vachavu.
1: You're here now.
0: తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు.
1: You put on white dress.
0: నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను.
1: Bhagavan sees you wearing white dress.
0: సత్యము అంట కాదు నిజము అంటాం.
1: You say it is truth. No, it is a fact.
0: అయితే నీవు ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు.
1: By the time you go home, you will change this white dress and wear blue coat.
0: అప్పుడు నేను చెప్పింది నిజం కాదు.
1: Then what Bhagavan said to you is not
0: చూసినప్పుడు చెప్పినటువంటిది నిజము.
1: The fact is said as it is.
0: దాని తర్వాత మారేటువంటివంతా కూడాను నిజం కాదు.
1: That which changes later is not true.
0: అనగా అప్పటికప్పటికు ఉండినటువంటి దాన్ని బోధించడమే నిజము.
1: That which is seen and watched is a fact.
0: సత్యం అంటే ఏమిటి?
1: Then what is truth, Satya?
0: ఎన్ని బనిన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు.
1: You have been changing your dress.
0: కాని నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు.
1: You could not change your body.
0: అది మారినటువంటిది సత్యం.
1: That which is changeless is satya.
0: త్రికాలం ఎందుకుడను ఉండేటువంటిది సత్యం.
1: Satya is changeless. త్రికాల
0: భాగ్యం సత్యం అన్నారు.
1: It will never change any time, past, present and future.
0: కానీ దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: This Bhagavan tells us now and then.
0: You are not one person.
1: You are not one person.
0: But three.
1: But three.
0: ఏమిటా త్రీ?
1: What are
0: those? The one you think you are, అది నీ వేసినటువంటి డ్రెస్.
1: The one you think you are is the dress you have.
0: అది భౌతికమైనటువంటి రూపము.
1: It is physical form.
0: The one others think you are, అది mind.
1: The one others think you are is the mind.
0: ఆ మైండ్ ఎవరికి కూడా కనిపించదు.
1: No one can see your mind.
0: నువ్వు చేసిన పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు.
1: Your actions will help us to decide good or bad.
0: కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుంది. అదే రుతం.
1: There's something beyond that is
0: rutam. The one you really are.
1: Rutamu is the one you really are.
0: అది ఆత్మ సంబంధం.
1: That is of the self.
0: దేహ సంబంధము, మనస్ సంబంధము, ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపములే నీవి.
1: This represents all the three levels of understanding, the body, mind and the spirit.
0: కానీ బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది.
1: Body changes.
0: కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయటువంటిది కాదు.
1: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది.
1: ద హార్ట్ రిమైన్స్ పర్మనెంట్ విత్ యూ.
0: ఆ పర్మనెంట్ అయినటువంటిదే రుతం.
1: That which is permanent is rutam.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వేదములో రుతం అని పేరు పెట్టారు.
1: వేద కాల్స్ ఇట్ యాస్ రుతం.
0: మార్పు చెందినటువంటిది.
1: That which is changeless.
0: గుణములు లేనటువంటిది.
1: అట్రిబ్యూట్లెస్.
0: దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు?
1: హౌ డిడ్ దే టీచ్ దిస్?
0: నిర్గుణం,
1: అట్రిబ్యూట్లెస్,
0: నిరంజనం,
1: ఎవర్ షైనింగ్,
0: సనాతనం,
1: ఏన్షియంట్,
0: నికేతనం,
1: షైనింగ్,
0: నిత్య,
1: ఎటర్నల్,
0: శుద్ధ,
1: ప్యూర్,
0: ముక్త, నిర్మల స్వరూపిణం,
1: అన్సలీడ్, ప్యూర్, క్రిస్టల్ క్లియర్.
0: అటువంటి ఋతం అన్నారు.
1: దాట్ ఈస్ ఋతం.
0: మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు.
1: వాట్ ఆల్ దట్ వీ స్పీక్ దే మే బి ట్రూత్ఫుల్ ఆర్ అన్ట్రూత్ఫుల్.
0: కనుక
1: బట్
0: మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
1: వేరియస్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సీమ్ టు బి మైటీ.
0: మనం చదువును చదివేసేసి నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నాను అన్నాడు.
1: One says that he has 3 postgraduate degrees.
0: ఏమిటి ఈ 3 postgraduate?
1: What are these degrees?
0: ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికెట్స్ మాత్రమే.
1: They are merely certificates awarded
0: to him. ఈ 3 చదివినటువంటి వాడు ఎవరు?
1: Who studied all these 3?
0: I. అదే నిజమైనటువంటిది.
1: I is truth.
0: ఈ పోస్ట్ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి.
1: ద 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ యూ రిసీవ్ చేంజ్
0: కాన్స్టెంట్లీ. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకునేటువంటి వాడు.
1: ఇట్స్ ద సేమ్ పర్సన్ హూ అక్వైర్డ్ దీస్ 3 డిగ్రీస్.
0: అంటే ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల,
1: in day time when you are awake,
0: నీ దేహంతో ప్రయాణం చేస్తున్నావు.
1: You go on moving about with your body.
0: అన్ని చూస్తున్నావు.
1: యు వాచ్ ఆల్.
0: అన్ని తింటున్నావు.
1: యు ఈట్.
0: అనుభవిస్తున్నావు.
1: ఎక్స్పీరియన్స్.
0: కానీ ఇది ఏమిటి?
1: వాట్స్ ఆల్ దిస్?
0: ఇది నీవే నేను అనుభవిస్తున్నాను అంటావు.
1: యు సే దట్ ఐ యామ్ ఎక్స్పీరియన్సింగ్.
0: అయితే స్వప్నావస్థ లోపల,
1: ఇన్ ఎ డ్రీమ్,
0: నిన్ను నీవే సృష్టించుకుంటున్నావు.
1: యు క్రియేట్ యువర్ సెల్ఫ్.
0: నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు.
1: యు హావ్ బీన్ డూయింగ్ యువర్ యాక్టివిటీ.
0: ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు.
1: యు గో ఆన్ మూవింగ్ అబౌట్.
0: ఏ బస్ టికెట్ గాని ఏ ప్లేన్ టికెట్ గాని కొనలేదు.
1: యు హావెంట్ బాట్ ఎనీ బస్ టికెట్ ఆర్ ఫ్లైట్.
0: ఎక్కడో ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు.
1: యు గో ఆన్ విజిటింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఢిల్లీ, ఆల్ ప్లేసెస్.
0: ఇది ఏమిటి? స్వప్నావస్థలో.
1: ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ఎ డ్రీమ్.
0: కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు.
1: బట్ సుషుప్తి, డీప్ స్లీప్, యూ డోంట్ గో ఎనీవేర్.
0: అది ఎప్పుడు కూడా కదల మెదలక ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ మోషన్లెస్.
0: అది సాక్షిభూతిగా ఉంటుంది.
1: దేర్ యూ ఫైండ్ విట్నెస్.
0: దీనికి ఎట్టి మార్పులు ఉండవు.
1: విట్నెస్ ఇస్ చేంజ్లెస్.
0: కనుకనే ఈ విధమైన మానవత్వం 3 చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు.
1: ఆల్ దీస్ 3 ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై వన్ అండ్ ద సేమ్ పర్సన్.
0: డీప్ లోపల అంతర్ధానంగా ఉంటుంది ఆనందాన్ని అనుభవించేవాడు నీవే.
1: In fact, you experience that which is hidden, immanent, latent
0: in you.
1: In a dream you
0: create all. In
1: fact, you imagine yourself
0: and
1: experience.
0: This
1: is the dreaming
0: state.
1: In wakeful
0: state,
1: you do it your hands.
0: కంటి ద్వారా చూచి, చెవుల ద్వారా విని, నోటి ద్వారా అనుభవిస్తున్నావు.
1: ఇన్ వేక్ఫుల్ స్టేట్ యూ డూ యువర్ యాక్టివిటీ విత్ యువర్ హ్యాండ్స్,
0: మూవ్ అబౌట్ యువర్ లెగ్స్ అండ్ స్పీక్. అనుభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా కేవలం జాగ్రత్త అన్నారు.
1: ది ఎక్స్పీరియన్సెస్ త్రూ అవర్ సెన్సెస్ రిప్రజెంట్స్ ద వేకింగ్ స్టేట్.
0: కనుకనే ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు,
1: when Adi Shankara wanted to develop his school of thought,
0: manavuniki enyo uhalu puttuntai,
1: he said that man has so many imaginations.
0: Aa uhalu arikattukune nimittamai oka chinna practice pettadu vidyarthulaku.
1: In fact, he wanted students to practice to be thoughtless.
0: తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి. ఈ విధంగా పోవటం రావటం, పోవటం రావటం, ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని.
1: The disciple should walk from this end to that end and vice versa. Let the duty
0: be jagrata jagrata jagrata jagrata jagrata jagrata ani anukuntu tirigali.
1: They should move about hither and thither in opposite directions repeatedly saying jagrata, be careful.
0: అలాగ ఆ సమయం లోపల ఒక శంకరాచార్య వారికి ఏదో పెద్ద భావం లోపల ఉప్పెంతుంది.
1: దేర్ శంకరాచార్య హ్యాడ్ ఎ నోబుల్ థాట్.
0: నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి.
1: ఐ గాట్ ద బిగ్ హ్యాబిట్.
0: ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి.
1: ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్.
0: దీనికంతా నేనే పెద్ద.
1: ఐ యామ్ ది హెడ్ ఆఫ్.
0: అని అనుకుంటూ ఉన్నాడు లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది.
1: వెన్ హీ వాస్ థింకింగ్ సో హీ హెర్డ్ దిస్ సౌండ్ జాగ్రత్త, బి కేర్ఫుల్, బి.
0: అప్పుడు ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు.
1: That brought a change in him.
0: Inte kaadu.
1: Not only this.
0: Jagrata lopala anek rakamaina petti jagratalu untunnayi.
1: There are several, many levels in the
0: Janma dukkam, jara dukkam, జాయా దుఃఖం పునః పునః, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః.
1: Repeatedly we'll have the misery tagged to our birth, old age and withdrawal of this
0: world. Maha dukkam.
1: Ultimate is totally miserable.
0: Tasma jagrata jagrata jagrata.
1: And hence be careful, be careful.
0: Nene edo goppa vaadu anukuntunnavu.
1: You think you are great.
0: Ee jagratalo undinanta varaku nee peru pratishthalu untunnayi.
1: In the waking state you have your name.
0: Kaani అంత్యకాలే మహాదుఖం, ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు.
1: At the end you suffer, it is a state of absolute suffering.
0: అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: And hence be awake, be wakeful towards the end.
0: తరువాత
1: later
0: కొంచెం యోచన చేసుకుంటున్నాడు.
1: He thought over some time.
0: ఈ వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులు చూచేవారు ఎవరు?
1: In this old age, who will take care of my parents?
0: వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో?
1: Where are they going to stay?
0: అని కొంత యోచన చేస్తూ వచ్చాడు.
1: He was thinking in this direction.
0: అప్పుడు అనుకున్నాడు.
1: He thought.
0: ఏది జాగ్రత్త?
1: What is this జాగ్రత్త?
0: మాత నాస్తి.
1: No mother.
0: పితా నాస్తి.
1: No father.
0: నాస్తి బంధు సహోదర.
1: No relations, no brother.
0: అర్థం నాస్తి.
1: No money.
0: గృహం నాస్తి.
1: No residence.
0: తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: And therefore be wakeful, watchful of this, be careful.
0: ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమం లోపల ఇలాంటి విద్యలంతా వారికి నేర్పుతూ వచ్చారు.
1: This has been the teaching of the ancient saints to their disciples.
0: కనుకనే ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు.
1: The students of those days are heads of monasteries today.
0: కనుకనే ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతము నుంచి ప్రారంభమయ్యేటువంటివి.
1: The education started from the point of
0: దానిని మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం.
1: దట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఋతం ఇస్ ఎడ్యుకేర్.
0: కేర్ కేర్
1: ఎడ్యుకేర్ కేర్ బి కేర్ జాగ్రత్త.
0: కనుకనే మనం ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుందా?
1: అండ్ హెన్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: అందువల్లనే ఏబిసి మూడు వచ్చాలు పెట్టారు.
1: So Bhagwan says of three letters A, B, C.
0: A, B, C.
1: A, B, C.
0: A, always.
1: A, always.
0: B, K, B, careful.
1: B, B, C, B, careful.
0: B, always.
1: Always be careful.
0: ఎప్పుడు ఉంటావు?
1: Always be
0: కానీ
1: careful.
0: Always be careful.
1: So always be careful.
0: దీన్ని మనకు అంతరాత్మ బోధించవలసినటువంటి A, B, C, D.
1: This is the significance of learning the alphabet.
0: అక్షరాలను మనం అంత్యం గావిస్తున్నాము.
1: And in fact we just end up with that.
0: అక్షరార్థాన్ని కూడా మనం గురిపించడం లేదు.
1: While teaching alphabets we should know the significance too.
0: కనుకనే always be careful.
1: Always be careful.
0: ఇది శంకర వారు అందరికీ ప్రబోధించినటువంటిది.
1: This is the teaching of Shankara to everybody.
0: కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి.
1: Along with the secular knowledge it is essential to pass on the spiritual knowledge to our students.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగటివ్ మాత్రమే.
1: Without spiritual knowledge general knowledge turns negative.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిదే.
1: General knowledge is like a
0: negative.
1: It is negative.
0: కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి.
1: The current within is positive.
0: అప్పుడే దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది.
1: Then you will have illumination brightness.
0: కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది.
1: When once the positive joins the negative, you'll have all the light that sheds the darkness.
0: కనుక మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ని కూడా పెంచుకోవాలి.
1: So we have to grow, develop positive along
0: negative
1: with the negative.
0: నెగటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
1: Doesn't matter if you don't have
0: దాని పవర్ ఎక్కడైనా కూడా ఉపయోగపెట్టొచ్చును.
1: The positive power can be utilized anywhere.
0: బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు.
1: Even the bulb you can just apply to the fan and enjoy the
0: ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చును, వంటలు గావించుకోవచ్చును.
1: At least you can make use of it in a heater and cook.
0: ఏది లేకపోతే నాకు ఈ కరెంట్ తో ఏం పని ఉంటుందది?
1: Without these gadgets what do I do with current?
0: అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ను ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది.
1: If you touch the current you will have electric
0: shock. దాని పవర్ అక్కడ కూడా ఉంటుందది.
1: It has got a point there.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వుల యందు ఉంటుందది.
1: So powerful divinity is in everyone.
0: అదే పాజిటివ్.
1: That is positive.
0: ఈ పాజిటివ్ మానవుని యందు నెగటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు.
1: The positive divinity within but he is just collecting the negative.
0: పుట్టడం చావటం పెరగటం తినటం ఉండటం అన్ని కూడా నెగటివ్ నే.
1: The birth, growth, death, eating, drinking all are negative.
0: కాదు కాదు, చావు పుట్టుకలేనట్టు శాశ్వతుడు.
1: But you are eternal permanent.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: with no beginning nor the end.
0: తాను చావక పుట్టక చంపబడక
1: he cannot be annihilated or destroyed. He remains as eternal through the witness.
0: ఆత్మతత్వం.
1: That is the principle of truth.
0: కనుకనే ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది.
1: Therefore spiritual awareness is the main principle.
0: మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది.
1: It is beyond the practical knowledge.
0: అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది.
1: Therefore this spiritual knowledge is much more than general knowledge.
0: Fundamental knowledge. Fundamental.
1: It is fundamental knowledge.
0: అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
1: ఇట్ బీయింగ్ ఫండమెంటల్ ఎవ్రీథింగ్ అరైజ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ని మొట్టమొదటి పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ నాలెడ్జ్ టు బిగిన్ విత్.
0: అందులోని ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఇన్ గ్రెయిన్డ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
0: కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము.
1: దేర్ఫోర్ టుడే అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్ వీ నీడ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: మన సత్య జీవితం మాత్రమే జరపటం గొప్పదే.
1: It's no doubt it's great to lead a
0: fruitful life.
1: How long can you carry on? We should lead the life of truth, Ruta.
0: మన లైఫ్ ఎక్కడ పోతుంది? దేహం అనుకుంటున్నాం మనం.
1: You think you are the body.
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఒక తల్లి 25 సంవత్సరములు తల్లి ఉంటుండాలి.
1: We have a mother age of 25.
0: 15 సంవత్సరముల యొక్క కుమారుడు ఉన్నాడు.
1: She has a son aged 15.
0: కానీ ఆ 15 ఇయర్స్ ఏజ్ వాడు ఈ 25 30 వయసు వచ్చినటువంటి తల్లి మరణించగానే
1: దిస్ బాయ్ సూన్ ఆఫ్టర్ హి ఫైండ్స్ హిస్ మదర్ డెడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 30.
0: అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు.
1: హి ఫీల్స్ సో సాడ్.
0: ఏమని బాధపడుతున్నాడు?
1: ఇన్ వాట్ వే?
0: అమ్మా నన్ను వదిలిపోతివా, నన్ను నాకెవరు దిక్కు, నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను వదిలిపోతివా వదిలిపోతివా వదిలిపోతివా అని ఏడుస్తున్నాడు.
1: ద సన్ గోస్ ఆన్ క్రైయింగ్, ఓ మదర్ యు లెఫ్ట్ మీ, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ?
0: చక్కగా విచారణ చేస్తే
1: వెన్ హీ ఎంక్వైర్స్ క్లియర్లీ,
0: తన్ను వదిలిపోయినటువంటిది ఏమిటి?
1: హూ ఇస్ ద వన్ దట్ లెఫ్ట్ హిమ్?
0: ఇంతకాలం దేని నీవు తల్లి తల్లి అని భావిస్తున్నావో ఆ దేహం నీ కంటి ముందే ఉందే.
1: ద వన్ హూమ్ యూ కన్సిడర్ మదర్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కాబట్టి నువ్వు వదిలిపోతివని ఎందుకు అంటున్నావు?
1: దెన్ వై డు యు సే యు లెఫ్ట్ మీ?
0: నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి.
1: యు ఫైండ్ దిస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
0: కానీ ఆ దేహం కాదు తల్లి.
1: అండ్ దిస్
0: నన్ను వదిలిపోతివా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం.
1: యు సే యువర్ మదర్ డైడ్ బట్ ద బాడీ ఇస్ దేర్, సో వాట్ ఈస్ దట్ లెఫ్ట్? ఇట్ ఇస్ లైఫ్.
0: కనుకనే ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి.
1: దేర్ఫోర్ మై మదర్ ఇస్ నాట్ దిస్ బాడీ, షీ ఈస్ ద వెరీ లైఫ్.
0: ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు.
1: The life as such is eternal, immortal.
0: దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రములు వంటివి.
1: The body is like a dress.
0: Death of the dress.
1: Yeah, and it's the death of, is the dress of life.
0: ఈ డ్రెస్ అనేటువంటిది డెత్ ఆఫ్ లైఫ్.
1: We go on changing.
0: ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి.
1: They change continuously.
0: అన్నిటికీ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుంది.
1: But for all this, there's one basic thing.
0: అది fundamental.
1: That is the fundamental.
0: ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గర్పాలి.
1: We have to develop this fundamental knowledge.
0: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేళనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటుంది.
1: Having acquired this fundamental knowledge, you can go anywhere, town or village or any other country, you will be safe.
0: కాని దేహాన్ని లక్షణంగా పెట్టుకుని దేహాధారంతోనే మనం ఉండకూడదు.
1: We should not concentrate limiting ourselves to the body.
0: మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of the self.
0: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
1: This awareness of the self is
0: ఎడ్యుకేషన్ తో పాటు
1: along with education.
0: ఎడ్యుకేర్ కూడా అత్యవసరము.
1: ఎడ్యుకేర్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు.
1: Without this education you cannot comprehend educare.
0: కనుక
1: సో
0: మీరందరూ చదువులు ప్రారంభిస్తున్నారు.
1: You all commence your education activity.
0: అనేక దేశముల్లో అనేక రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు.
1: Many study in different ways.
0: కానీ దీనిని క్రమక్రమేణా మీరు అభివృద్ధి గావించుకుని ఏ విధమైనటువంటి దాంట్లో మీ సందేహాలు, మీ బాధలు, మీ డౌట్స్ వస్తున్నాయో అవి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు.
1: As you investigate, explore, as to go how about, you may have some doubts in between.
0: ఐదు పంచభూతములు మాత్రం మనకు తెలుసుకోవాలి.
1: First, we should know the
0: పంచతంత్రాలు మాత్రమే గుర్తించాలి.
1: The five principles and five procedures.
0: ఏమిటి చదువు అంటే ఏమి?
1: What is education?
0: ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు?
1: What sort of education we acquire?
0: ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: నేటి ఉన్నటువంటి చదువు లోపల దీని వల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ది అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్?
0: ఈ ఐదింటిని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో ది ఆన్సర్స్ టు దీస్ ఫైవ్ క్వెశ్చన్స్.
0: ఇది పంచతంత్రం యొక్క ప్రవేశము.
1: దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గెటింగ్ ఇంటు ఫైవ్
0: యొక్క వివేకము.
1: దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్
0: పంచతంత్రం యొక్క విచారము.
1: దిస్ ఎంక్వైరీ ఆఫ్ ది ఫైవ్
0: విచారం చేసినప్పుడే అన్ని ఎడ్యుకేషన్ మనకు సులభంగా అర్థమవుతాయి.
1: వెన్ యు ఎంక్వైర్ అండ్ ఇన్వెస్టిగేట్ యు విల్ నో ద డిఫరెంట్ ప్రొసీజర్స్.
0: కనుక
1: సో
0: మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: ఫస్ట్ యూ షుడ్ నో వాట్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: కేవలం గ్రంథ పరిచయం కాదు.
1: నాట్ మెయిన్లీ బుక్ ఇస్ నాట్
0: బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు.
1: నాట్ వర్డ్స్ రిటన్ ఆన్ ద బ్లాక్ బోర్డ్.
0: మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము.
1: వీ సే ఇట్స్ ఆల్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు.
1: ఇస్ నాట్ మియర్లీ వెర్బల్ ఆర్ వోకల్ ఎక్స్ప్రెషన్.
0: నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపులను తెరుస్తుంది.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ మైండ్.
0: ఈ డోర్స్ ఆఫ్ మైండ్,
1: ద డోర్స్ ఆఫ్
0: మైండ్ యొక్క డోర్స్ ను తెరిపించాలి.
1: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ హావ్ గాట్ టు బి ఓపెన్.
0: అదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దాట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి,
1: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ ఆర్ క్లోజ్డ్,
0: అందరినీ పిలుస్తుంటే లోపల విడిచేది ఎట్లా?
1: అండ్ యూ ఇన్వైట్ దెమ్, హౌ డు దే గెట్ ఇన్?
0: అనేక సుఖములు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ ప్లెజర్.
0: అనేక సౌభాగ్యాలు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ కన్వీనియన్స్.
0: అనేక గుణములు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ కంఫర్ట్.
0: కానీ తలుపులు తెరిచి దాన్ని ఆశించు.
1: అండ్ ఓపెన్ ద డోర్ సో దట్ యు కెన్ గెట్ ఇన్.
0: అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు.
1: యాజ్ ద డోర్స్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఎనీబడి కెన్ బి అషర్డ్ ఇన్.
0: కనుకనే ఋతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ఎక్వైర్ దిస్ ఋతం,
0: హృదయం కొత్త తలుపులు తెరచాలి.
1: యూ హావ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడే మనలో ఆ ఋతం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
1: దెన్ దిస్ ఋత ద ఫండమెంటల్
0: సర్వత్రా సంచారం చేస్తుంది.
1: దిస్ ఋత ఫండమెంటల్ ఈస్ ప్రెసెంట్
0: ఎవ్రీవేర్. నీకు నాకు వారికి వీరికి అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ఇట్ ఈస్ యూనిఫామ్ టు మీ అండ్ టు ఎవ్రీవన్.
0: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ దిస్ యూనిఫామ్ లైఫ్.
0: యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ డ్రెస్ యూనిఫామ్.
0: యూనిఫామ్ మైండ్ కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద మైండ్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేట్స్.
0: ఆ మైండ్ అందరి ఎందుకు ఒక పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: ద మైండ్ షుడ్ బి ఎగ్జాంపులరీ.
0: సంస్కారంతో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్ యువర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి.
1: ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి నోన్.
0: కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రము తెలుసుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దాట్.
0: అనవసరమైనటువంటి వాటిని అంతా తెలుసుకుంటున్నాము.
1: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్.
0: ఎవరో బుక్ లో రాసినటువంటి విషయాన్ని నువ్వు దాన్ని స్వీకరిస్తున్నావు.
1: ఆల్ దట్ ఇస్ రిటన్ ఈస్ జస్ట్ అక్సెప్టెడ్.
0: అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్.
1: అండ్ ఇట్ గివ్స్ యూ స్కోప్ ఫర్ డౌట్.
0: ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా నువ్వు చేర్చాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి మిక్స్డ్ అప్ విత్ కేర్.
0: అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది.
1: దెన్ యుల్ బి బ్లెస్ ఫర్.
0: ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ కొట్టి వాటర్.
1: ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ వాటర్.
0: ఎడ్యుకేర్ షుగర్.
1: ఎడ్యుకేర్ ఈ షుగర్.
0: ఆ షుగర్ దాంట్లో వేయి.
1: మిక్స్ ది షుగర్.
0: వేసిన తర్వాత ఒక తూరి త్రాగి చూడు.
1: డ్రింక్.
0: కానీ నీకు ఆ రుచి తెలియదు.
1: యు డోంట్ నో ద టేస్ట్ ఇనిషియల్.
0: కానీ ఒక స్పూన్ తీసుకో.
1: పిక్ అప్ ద స్పూన్.
0: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు.
1: పుట్ ఇట్ దేర్ అండ్ మిక్స్ ఇట్ అప్ వెల్.
0: అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం వస్తుంది.
1: ద షుగర్ అట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద కంటైనర్.
0: మన హృదయమే టంబ్లర్.
1: అవర్ హార్ట్ ఇస్ ద టంబ్లర్.
0: డివినిటీ షుగర్.
1: డివినిటీ షుగర్.
0: లౌకిక విద్యలంతా కూడా కేవలం వాటర్.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ వాటర్.
0: విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో.
1: అండ్ పుట్ ది పిక్ అప్ ది స్పూన్ ఆఫ్ విజ్డమ్.
0: విచారణ అనేటువంటిది కలుపు.
1: అండ్ స్టరింగ్ అప్ మిక్సింగ్ ఇస్ విజ్డమ్ ఎంక్వైరీ.
0: విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: అండ్ దిస్ విజ్డమ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక కేవలము
1: సో
0: స్పూన్ కూడా కావాలి మనకు.
1: యూ నీడ్ స్పూన్ ఆల్సో.
0: అది విజ్ఞానము.
1: అండ్ దట్ ఈస్ విజ్డమ్.
0: ఆ విజ్ఞానం నుంచి మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది.
1: అండ్ దట్ విజ్ఞాన విజ్డమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ప్రజ్ఞానం
0: అనేటువంటిది ఆచరణ పెట్టేటప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది.
1: వెన్ వన్స్ మీ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ సుజ్ఞాన.
0: జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు.
1: యు సే యు ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: కానీ జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడూ కాదు.
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ జ్ఞాని వన్ ఆఫ్ విజ్డమ్ యు ఆర్ నాట్ సో.
0: జ్ఞాని దానికి రూపం లేదు.
1: And wisdom has no form.
0: జ్ఞానాన్ని ఎవరు చూపలేరు.
1: No one can demonstrate.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The experience of non-duality
0: Andaru
1: is wisdom. All are one.
0: Be alike to everyone.
1: Ee
0: satyanni gurtukuntame adhe gnanam.
1: Experience in this truth is wisdom.
0: Annintiki yandu unnatundi ekatvanni gurtinchali.
1: We should know the unity in diversity.
0: Yemiti kachipu.
1: This kerchief.
0: ఇది ఒక గుడ్డ.
1: This is a cloth.
0: ఇది గుడ్డ కాదు అంటాను నేను.
1: Not so.
0: మరి ఏమిటి?
1: Then what is it?
0: త్రాళ్ళు అంటాము.
1: And with threads.
0: Threads. ఇది త్రాళ్ళు కాదు అంటారు
1: మీరు. Not threads anyway.
0: కానీ ఇది ప్రత్తి అంటారు.
1: But you say it's
0: cotton. ఈ ప్రత్తి దారము వస్త్రము మూడు చేరి ఒకటే.
1: The cotton, the thread and the cloth are one and the same.
0: కానీ కాటనే లేకపోతే థ్రెడ్ లేదు.
1: Without cotton you cannot have yarn.
0: థ్రెడ్ లేకపోతే కాటన్ కాదు.
1: Without yarn you cannot have cloth.
0: ఒక గుడ్డ కాదు.
1: And it cannot be a cloth.
0: కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వము.
1: The combination of three is unity.
0: కనుకనే మానవత్వములో త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: Therefore it is said, I offer unto God, surrender totally the three attributes, the three levels of consciousness. You have to surrender, offer to God.
0: Sukham kani, dukham kani.
1: Either pain or pleasure.
0: Dukham vachinappudu, ayyo bhagavantuna naaku enduku ee dukkanni ichchavu ani bhagavantuni nindisthamu.
1: You blame God when there is pain in life.
0: Kaadu kaadu.
1: No.
0: Daanlo kuda edo oka sukham pettadu.
1: There must have been some pleasure.
0: This is good for me. This is good for me.
1: You should have a spirit of acceptance that it is good for me.
0: Tarata sukham vachesindi.
1: Then you are happy later.
0: Ayyo idi bhagavantudu ichinatvanti gift anukuntamu.
1: You think this God's gift.
0: Kaadu kaadu adi kuda nee yokka manchi kosam ani.
1: That's also good for you.
0: Pain and pleasure both are your.
1: The pain and pleasure are both are good.
0: Good.
1: Both are good.
0: ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది.
1: If you proceed along this line, you'll be broad-minded.
2: That was the Supreme Teacher Bhagwan Baba enlightening us on the true purpose of education in his discourse delivered on 20th November 2001 during the inauguration of the Sai Schools Conference.

0: పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం.
1: ఫర్ ది సుప్రీమ్ నాలెడ్జ్ ఇట్ ద డివోషన్ దట్ ఈస్ ద కాజ్.
0: భక్తి రేవ భవరోగనాశిని. జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరియైన ఔషధము.
1: డివోషన్ ఇస్ ద ట్రూ మెడిసిన్ to give us a relief or cure from the disease of birth and death.

0: సమస్త తత్వజ్ఞానమునకు ఈ భక్తియే మూల కారణము.
1: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ది డివోషన్ దట్ ఈస్ ది బేసిస్.
2: భక్తి రేవ పరమోక్షకారిణి.
0: పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణం.
1: ఇట్ ఇస్ ది డివోషన్ దట్ టేక్స్ అస్ టు ద గోల్ ఆఫ్ లిబరేషన్.
0: ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు.
1: People take to many, many sorts of efforts and follow many paths in order to receive God's grace by following the path of devotion.
0: Aithe bhakti anaga emiti?
1: However, what is devotion?
0: Bhaj anu dhatuvu nundi udbhavinchinatuvantide bhakti.
1: Bhakti devotion is the derivative of that word bhaj.
0: Bhaj anaga seva.
1: Bhaj means service.
0: Bhaj anaga oka vidhamainatuvanti yokka bantu reeti koluvu.
1: Bhaj means spirit of servitude.
0: Bhaj anaga ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము.
1: భజ్ ఇండికేట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ భజ్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ భక్తులు యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు.
1: హౌఎవర్ devotees are of four types and think of the Lord in these four paths.
0: Modatidi gunaganamu.
1: The first one is singing the glory basing on the attributes.
0: Rendavadi leela ganamu.
1: The second, singing the glory of the Lord basing on miracles.
0: Moodavadi bhava ganamu.
1: The third one is the one with the feeling.
0: Nalugavadi నామజ్ఞానము.
1: ద ఫోర్త్ వన్ ఇస్ చాంటింగ్ లార్డ్స్ నేమ్.
0: అనగా నామ సంకీర్తన చేత కొంతమంది తరిస్తూ వచ్చారు.
1: సమ్ సార్ట్ లిబరేషన్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్
0: లీలా సంకీర్తన చేత మరికొంతమంది తరిస్తూ వచ్చారు.
1: సమ్ సింగ్ ది గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ హిస్ మిస్టరీస్ అండ్ మిరాకిల్స్.
0: భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు.
1: సమ్ ఆర్ డెల్యూడెడ్ by the feeling and the tributes of the divine.
0: Guna sankirtana cheta kevalamu asantruptim pondutu vacharu.
1: By singing the divine qualities, however, they are not completely satisfied.
0: Guna sankirtana anetvantidi bhagavantudu gunatheetudu.
1: God is beyond all attributes.
0: Alanti gunatheetudu ainatvanti okka bhagavantunni gunamu cheta gaanamu chesi meppinchamu idi kevalam oka bhramane.
1: It is delusion to superimpose the attributes which are not present in God.
0: Idi kevalamu vari bhranti chetane ee guna sankirtana chesi appadikappadiki tripti padutu vastunnaru.
1: It's only our illusion that gives us the temporary satisfaction by praising his attributes.
0: Nijamuga chuste bhagavantuniki gunamule levu.
1: Truly speaking, there are no attributes in our God.
0: Atti gunarahitudainatundi bhagavantunni gunamuluga kalpinchi దానితో స్మరించి దానితో భజించి మీరు తరించాలనేటువంటి కోరటం ఇది ఒక భ్రాంతి మాత్రమే.
1: When God is beyond all attributes, to attribute certain of these qualities, sing his glory and try to attain liberation is just an illusion.
0: వాసుకీతయన్న శ్రీనివాస తిద్విలాస భవ పాశమూల దుంచి మనోల్లాసమివరం వాసుర కళ్యాణ పూర వాసుడవు శేష గోప దాసుని బ్రోచేటి జగదీశ ఖుషి కేశవేగ తీరమ రమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమ రమణి మనోహర. గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస. ఏమిటి ఇవి శ్రీనివాసుడు, ఈ చిద్విలాసుడు ఏమిటి, విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా?
1: We praise, we think of God who is beyond all attributes, but yet we call him Chidvilasa with all the mystery. Is it not an attribute?
0: ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తి పడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు.
1: A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and attributes of the divine.
0: ఇంకా లీలాగానము,
1: లీలాగాన, సింగింగ్ హిస్ మిరకల్స్.
0: ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు, గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు.
1: దిస్ పాత్ ఈస్ ఫాలోడ్ బై డివోటీస్ లైక్ జయదేవ, గౌరాంగ.
0: కేవలం అది కూడా వారి భ్రమనే.
1: ఇట్స్ ఆల్సో దేర్ డెల్యూషన్.
0: ఈ భ్రమను మరింత అభివృద్ధిగా ఉంచుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు. కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడా తరిస్తూ వచ్చారు.
1: దే ఆర్ డెల్యూటెడ్ మోర్ అండ్ మోర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ మిరకల్స్. హౌఎవర్ దే రికగ్నైజ్ ద ట్రూత్ టువర్డ్స్ ద ఎండ్.
0: మీరా కూడాను ఆ విధంగానే, మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టకడపటికి దీని వల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయు అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలలు ప్రత్యేకించి ఏమిటున్నవి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది.
1: మీరా సక్కుబాయ్ దే ఫాలోడ్ దిస్ పాత్ సింగింగ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్, బట్ యెట్ దే ఫైనల్లీ రియలైజ్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ మిరాక్యులస్ దాన్ ద క్రియేషన్ ఇట్సెల్ఫ్ అండ్ దే ఎంటర్టైన్ సచ్ ఎ ఫీలింగ్.

0: తుమ దిన రామ తుమ బిన కృష్ణ తుమ బిన ప్యారే తుమ బిన రసయన జాయ.
1: నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా నువ్వు రావు, నాకు అక్కర్లేదు.
2: Without you, I don't need any drink or food to eat. I can't sleep even.
0: Divasana bhuka nindanahi raina.
1: Dinamulo naaku aakalani kaani dappeni kaani ye maatram kuda nu naaku kaligeetunti kaadu Krishna.
2: Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day.
1: Ee vidhangaina Krishnuni prarthinchi katta kadapatiki దినము తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే, ఇంక దీందులో లీలలు ఏమిటి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, అమార దిల్ తుమార మందిర్ అని నిశ్చయం చేసుకుంది.
2: షీ కుడ్ అండర్స్టాండ్ డే ఈజ్ గాడ్, నైట్ ఈజ్ గాడ్. Then what else you speak of a miracle or mystery? That's all your illusion. Therefore, finally she considered God as indweller in her heart and thought so.
1: Inka bhava sankirtana lopala aneka mandi vaaru kudunu bhraminchipothunnaru.
2: The bhava sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded.
1: Sandu gondu landi muari andarandu nive aanandamundu chunduvani bindu sridhara. సందు గొందులందు మరి అందరందు నీవే ఆనందముందు చుందువాని విందు శ్రీధర. హిందువదన సురేంద్ర బుంద వందిత పాదార వింద నిత్యనంద గోవింద వేగ బ్రోవర శ్రీరమారమణి మనోహర. ఆశ్రిత జన శుభకర శ్రీరమారమణి మనోహర. సందు గొందులందు మారి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర.
2: ఓ గాడ్, ఐ లిసన్ టు దట్. యు డిలైట్ యువర్ సెల్ఫ్ బై ఇన్స్టాలింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లివ్ ఎవ్రీవేర్.
1: భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా?
2: దేర్ ఇస్ నో స్పెసిఫిక్ లేన్ ఆర్ బై లేన్ ఫర్ గాడ్.
1: కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే.
2: దట్స్ ఆల్ మై ఇమాజినేషన్.
1: కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా నువ్వు భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు.
2: ఫైనలీ ఇట్స్ డిసైడెడ్ దట్ ఆల్ దీస్ త్రీ పార్ట్స్ సింగింగ్ హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ ఫుల్ రియలైజేషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ ఆర్ ద మిరకల్ దట్ జస్ట్ ఇల్యూషన్.
1: నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు.
2: That which is permanent, that which is steady, is to chant
1: singing his name.
2: God takes a form.
1: రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు.
2: When once he takes a form, he has a name too.
1: రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు.
2: Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there's combination of these two.
1: Kanuka ee oka nama sankirtana anetundi sarvulu kudunu tarinchadaniki chakkani maraja margamu.
2: Singing his name, chanting his name is the royal path to liberation.
1: Ee nama sankirtanato andari kanthamulu cheri ekatma tattanga ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: When all join in chorus singing in absolute unison in one voice, that will certainly lead to divinity.
1: ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడా కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు.
2: They also demonstrated the feeling of his divine form while repeating his name. రూపనామములు రెండు
1: చేరేటప్పటికి జగత్ వ్యవహారం కూడా ప్రారంభమైంది.
2: When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things.
1: రూపనామములతో to కూడినటువంటిది ఈ జగత్తు.
2: The whole world is the combination of these two, name and form.
1: కనుకని ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారములు.
2: And we find these two, the attachment, possessive instinct.
1: ఒకానొక సమయంలోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు.
2: Krishna was in his original form at one time.
1: Anadu kani, inati prajalu, Krishna yokka leelalu kani, atani yokka charyalu kani, aneka vidhamulaga kudanu vimarsistu vacharu. Kani appatiki Sri Krishnudiki vayasu 6 samvatsaramule.
2: Then and now, people criticize the divine actions and the divine miracles.
1: 6 samvatsaramule yokka barudainatunti vaadu ఏమిటి ఈ చర్యలను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది?
2: వేర్ ది స్కోప్ ఫర్ ఎనీవన్ టు క్రిటిసైజ్ కృష్ణ హూ వాస్ ఏజ్డ్ కానీ అది కూడా
1: భావరాగముల యొక్క ఊహరే.
2: ఇట్ వాస్ ఆల్సో జస్ట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ ఎమోషన్.
1: భర్త లోపల పరుండినాడు.
2: ది హస్బెండ్ ఇస్ స్లీపింగ్ ఇన్ సైడ్.
1: భార్య కూడా లోపల ఉంటుండాలి.
2: వైఫ్ వాస్ ఆల్సో దేర్.
1: కృష్ణుడు పోయి తలుపు తట్టాడు.
2: కృష్ణ ట్యాప్డ్ ది డోర్.
1: ఆమెకు అభిమానం ప్రారంభమైంది.
2: దెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్.
1: కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది.
2: షీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్.
1: కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు. ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును.
2: కృష్ణ డిడ్ కీప్ క్వైట్. హీ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూసి అక్కడ కృష్ణుడితో చెప్తుంటుండాలి.
2: Watching a small hole there, she went on telling to Krishna.

0: Krishna, I will open the door. Wait for some time. Wait for some time.
1: కానీ ఇంకా కొడుతూ వచ్చాడు.
0: బట్ యట్ కృష్ణ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: కానీ భర్త లేచాడు.
0: హస్బెండ్ గాట్ అప్.
1: భర్త లేచి తలుపు తెరిచాడు.
0: హస్బెండ్ ఓపెన్ ద డోర్.
1: కృష్ణుడు చిన్న పిల్లవాడు.
0: కృష్ణ వాస్ సో యంగ్.
1: ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు.
0: హస్బెండ్ వాస్ నాట్ యాంగ్రీ వాచింగ్ దిస్ లిటిల్ బాయ్.
1: ఎత్తుకున్నాడు పాపం.
0: హీ లిఫ్టెడ్ హిమ్.
1: ఎత్తుకుని లోపలికి వెళ్లాడు.
0: హస్ టేకెన్ హిమ్ ఇన్సైడ్.
1: భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు. నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతనో ఆలిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది.
0: వైఫ్ హాస్ ఫర్గోటన్ హర్సెల్ఫ్ బికాస్ హస్బెండ్ స్టార్టెడ్ లవింగ్ కృష్ణ, కెరెసింగ్ కృష్ణ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఎఫెక్ట్ ఆఫ్ భజన్.
1: కనుకనే కృష్ణుని యొక్క చేష్టలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది.
0: దో యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అవుట్వర్డ్, ఇట్ విల్ టేక్ అస్ టు ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తి యందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
0: ఇన్ ట్రైంగ్ టు బి ఇన్ వర్డ్ వీ స్టార్ట్ టు బిగిన్ విత్ ఫ్రమ్ ద అవుట్వర్డ్ ట్రెండ్ అండ్ దెన్ రియలైజ్ లేటర్.
1: కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాయి.
0: గాడ్స్ మిస్టరీస్ క్యాన్ బి అండర్స్టూడ్ అండ్ విల్ బి బ్లిస్ఫుల్ బై సింగింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్.
1: ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు.
0: మ్యూజిక్ యు నో హౌ మెలోడియస్ ఇట్ ఈస్, హౌ ప్లీజింగ్ టు హియర్.
1: తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు.
0: The morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus.
1: ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుండాలి.
0: So much of sweetness is contained in this music.
1: నాస్తికుడైన ఆస్తికుడైన ఆస్తిక నాస్తికుడైన నాస్తికుడైన గానములో మురిచిపోతాడు, మర్చిపోతాడు.
0: He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody.
1: తనను తాను మరిపించి మురిపించి మయమర్పించేటువంటి తత్వమే ఈ గానం.
0: ఇట్ ఇస్ ద మ్యూజిక్ దట్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ లాస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఎక్స్టాటిక్ స్టేట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను, మహత్తరములు కూడాను ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటది.
0: బై మ్యూజిక్ వీ కెన్ కన్వే అండ్ షేర్ ద మిరకల్స్ ఇన్ ద మిస్టరీ అండ్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
1: ఈ భగవంతుని యొక్క చర్యలను, అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడా లేకపోలేదు.
0: దర్ ఆర్ మెనీ డివోటీస్ హూ ప్రాపగేటెడ్ ద డివైన్ యాక్షన్స్ అండ్ ద డివైన్ మిస్టరీ అండ్ ద మిరకల్స్.
1: కనుక గానం అనేటువంటిది చాలా అందరిని ఉల్లాసపరిచేటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్స్ ద మ్యూజిక్ దట్ విల్ ఇన్ విచ్ విల్ బి స్వెప్ట్ ఆఫ్.
1: కాన గానము చేత అందరూ తరించడానికి ఇది ఒక చక్కని రాజమార్గం.
0: మ్యూజిక్ ఇస్ ద రాయల్ పాత్ లీడింగ్ టు లిబరేషన్.
1: కనుకని ఈ గాన సంకీర్తన చేతనే భగవంతుణ్ణి తన స్వాధీనము గావించుకోవచ్చు.
0: బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వీ కెన్ సర్టన్లీ అటైన్ హిమ్, రీచ్ హిమ్.
1: ఈ విధంగా గాన సంకీర్తన చేసి హృదయాన్ని మర్చిపోయి ఆ గానములో లీనమై భగవంతుని అందుకు తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు.
0: వైల్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్, హీ మర్జెస్ ఇన్ హిమ్, దేర్ బై డెవలప్స్ డివైన్ లవ్.
1: హే కృష్ణాయని మురళిడా ద్రౌపదిని కావలేదా.
0: రాయల్ పాత్ లీడింగ్ టు లిబరేషన్.
1: కనుకనే ఈ గాన సంకీర్తన చేతనే భగవంతుణ్ణి తన స్వాధీనము గావించుకోవచ్చు.
0: బై సింగింగ్ ద గ్లోరీ

0: ఓ కృష్ణ, హ్యావ్ యు నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద్రౌపది?
1: పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు. వాచామ గోచరుండని

0: Krishna, you have protected Pandavas. It was you who had saturated the Kubja at that time. It was you who helped that Kuchela. And I have been waiting for you to receive your
1: grace.
0: You have protected Pandavas. And you made that ugly Kubja look so beautiful. And you helped Kuchela.
1: Krishna.
0: You came to their rescue, responding to their prayer. Is it possible for Brahma to narrate, to describe, to extol, in
1: full
0: your mystery? God is beyond comprehension, understanding. The word and the mind return in futility, being not able to understand the divinity.
1: Kanukane gana sankirtanam chetane, samasthi gana sankirtanam chetane, marinta jagat vyapti gavinchadaniki, hrudayam vikasinchadaniki, విశాలముగా అవడానికి చక్కని అవకాశములు ఉంటున్నాయి.
0: బై సింగింగ్ టుగెదర్ దేర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ టు బ్లాసమ్ అవర్ డివోషన్ అండ్ టు రీచ్ అవుట్ టు ఎవరీబడీ.
1: ఈ భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: కలెక్టివ్ సింగింగ్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: దీనిని మొట్టమొదట గురునానక్ ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కలెక్టివ్ సింగింగ్.
1: అతను అందరూ ఏకంగా పాడేటువంటి రీతిగా భజనలోని ప్రారంభించాడు.
0: హీ స్టార్టెడ్ భజన్స్ కలెక్టివ్ కమ్యూనిటీ సింగింగ్.
1: కనుక అట్టి భజన అనేటువంటిది మానవుణ్ణి చక్కగా తరింపజేస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ భజన్ కలెక్టివ్ సింగింగ్ ఇన్ కోరస్.
1: కబీర్ దాసు,
0: కబీర్
1: తులసిదాసు,
0: తులసిదాసు
1: రామదాసు,
0: రామదాస్
1: వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
0: దేర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్ బికాస్ ఆఫ్ దీస్ భజన్స్.
1: ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి.
0: సచ్ గ్రేట్ మైటీ స్ట్రెంగ్త్ ఇస్ లేటెంట్ ఇన్ ది సింగింగ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: రూపం లేదని చెప్పుకోవచ్చు కానీ నామం మాత్రం ఉంటుండాలి.
0: యు మే సే దట్ గాడ్ హాస్ నో ఫామ్ బట్ హి హాస్ ఎ నేమ్.
1: భగవంతుడు అనేది ఒక పెద్ద పేరు.
0: గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నేమ్.
1: పేరంటే ఏమిటి కావాలి? ఓ రామకృష్ణ గోవింద్ అని కాదు, భగవంతుడా అనటమే ఒక పేరు.
0: Name is not Rama, Krishna, Govinda. You say God. God itself is a name.
1: Nama rahitudu antunnaru, roopa rahitudu antunnaru.
0: You say he is nameless and formless.
1: Nama roopam lenatundi ee jagatlo kaanaradu.
0: In this world there is nothing without a name and a form.
1: Kinchit anusvaroopani kudanu roopam undi naamam undi.
0: Even an atom has a name and a form.
1: ఈ రూపనామములే లేకపోతే ఇంకా పెద్ద స్వరూపాన్ని ఏ విధంగా ధరిస్తుంది?
0: వితౌట్ నేమ్ అండ్ ఫార్మ్ టు సచ్ ఎ టైనీ స్మాల్ సటిల్ ఆటమ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ఎ లార్జ్ థింగ్.
1: ఉన్నటువంటి సమస్త రూపములకు నామము, ప్రతి నామమునకు ఒక శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్ అండ్ ఎ పవర్ దేర్ ఇన్.
1: కనుకనే భారతీయులు ప్రతి రాతిని కూడాను పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడాను పూజిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ భారతీయస్ వర్షిప్ ఎవ్రీ స్టోన్, ఎవ్రీ ట్రీ.
1: విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ ఈవెన్ ఎ పాయిజనస్ స్నేక్.
1: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో వర్షిప్ ద బర్డ్ దట్ ఫ్లైస్.
1: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ డస్ నాట్ డిజర్వ్ యువర్ వర్షిప్.
1: అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదర్శన చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటారు.
0: దేర్ ఫోర్ వాట్ మెనీ పీపుల్ డూ యూ మైట్ బి వాచింగ్, they go on paying their obeisance, respects.
1: Sarvatra untundadi bhoomi.
0: Mother Earth is present everywhere.
1: Idi mother earth lenatvanti pradesame ledu.
0: There is no place where there is no earth.
1: Oka chinna katha untundadi.
0: There is a small story here.
1: Oka fox bhoomi daggara 5 rupayalu appu teeskundata.
0: A fox has taken a loan of 5 rupees from earth.
1: Rendo dinam lechetappudike earth adigindata, em 4 rupayalu na isthava leda ani.
0: Second day earth asked.

0: Are you going to repay the loan?
1: అదే దీన్ని ఇంకా తృప్తిపరచడం చాలా కష్టమవుతుందని రాత్రి చాలా పరిగెత్తి ఎంతో అడుగు పరిగెత్తిపోయిందట.
0: In order to evade payment, the fox went on running overnight.
1: ఈ భూమి యొక్క శాపాన్ని నేను తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట అన్నక్క.
0: The fox didn't want to be bothered or pestered by earth, therefore it went on running.
1: విశ్రాంతి తీసుకుంది.
0: ఇట్ టుక్ రెస్ట్.
1: తెల్లవారు లేచింది.
0: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
1: అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అని అడిగింది.
0: ఇమ్మీడియట్లీ ఎర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఆర్ యు గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్?
1: కనుకనే భూదేవి అనేటువంటిది సర్వత పాణిపాదం, సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
0: దెర్ఫోర్ ఎర్త్ ఈస్ డివైన్.
1: కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
0: దిస్ ఎర్త్ ప్రే టు నారాయణ.
1: స్వామి, ఎలాంటి పాపములనైనాను నేను భరించగలను.
0: ఐ కెన్ బేర్ ఎనీ సినర్.
1: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
0: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
1: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమనిందట.
0: సో ఎర్త్ ప్రే టు నారాయణ, ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
1: అప్పుడు
0: దెన్
1: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
0: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas ఆఫ్ రామాయణ.
1: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వారికి పంచాలి అనుకున్నాడట.
0: హీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ 1 crore ఆఫ్ శ్లోకాస్ అమంగ్ ద 3 వరల్డ్స్.
1: కానీ అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు.
0: దే వర్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ.
1: 33,33,333 పంచాడు.
0: 333 వర్ డిస్ట్రిబ్యూటెడ్.
1: ముల్లోకములు వారికి పంచాడు.
0: దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ది 3 వరల్డ్స్.
1: 33,33,333. ఇది మూడు లోకాల వరకు చేరిపోయింది.
0: ఇట్ రీచ్డ్ ఆల్ ది 3 వరల్డ్స్.
1: ఒక్క శ్లోకం మిగిలింది.
0: బట్ 1 శ్లోక రిమైన్డ్.
1: ఈ శ్లోకాన్ని ఎట్ట పంచేది?
0: హౌ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వల్లీ ది శ్లోక?
1: ఇది పంచడానికి వీలు కాదే.
0: ఇట్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్.
1: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంట్లో 11 అక్షరాలు ఉంటున్నాయి.
0: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
1: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ మూడు లోకముల వరకు పంచాలి.
0: 3 వర్డ్స్ మస్ట్ రిసీవ్ ఈక్వల్.
1: 3 అక్షరాలు ఒక్కొక్కరికి ముల్లోకాల వరకు పంచారు.
0: అట్ ద రేట్ ఆఫ్ 3 లెటర్స్ దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ది 3 వర్డ్స్.
1: మిగిలినాయి
0: 2 లెటర్స్ రిమైన్.
1: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
0: Only 2 letters are remaining. There are 3 words to claim.
1: Cheppindata Vishnu
0: said,
1: amma ee yokka valmiki rasinatunti yokka ramayanamunu andanni panchadaniki karakunda poyindi. Igo 2 aksharalu migilayi. Ee 2 aksharale rama krishna hari shiva hara sai anetunti 2 aksharalu ga pettukondanu.
0: At this juncture Narayana told earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
1: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
0: సో 2 letters are here now.
1: కనుకని ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపం అని పెట్టింది.
0: సో దీస్ 2 letters are to be shared.
1: కనుకని ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
0: The whole world is dual.
1: కనుకని దాని వల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు తెచ్చుతుంటారు.
0: ది డ్యువలిజం విల్ మేక్ యూ
1: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని.
0: ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: అందువల్లే ఒక తూరు ఎస్ అని పోతుంది, ఒక తూరు నో అని వస్తుంది.
0: సో మైండ్ సేస్ ఎస్ ఎట్ వన్ టైమ్ అండ్ నో ఎట్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది నేచర్.
1: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
0: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
1: Christians kuda Jesus 2 aksharalu vachesindi.
0: Christians also said 2 letters.
1: Muslims kuda Allah 2 aksharalu vachesesindi.
0: Muslims say Allah 2 letters.
1: Anninti enduru 2 aksharalu.
0: Every religion speaks of God 2-lettered one.
1: Anduvallane Tyagaraj cheppadu.
0: So Tyagaraj said,
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: How can I decide you, God?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
0: నాయనాయ అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్,
0: కాబట్టి దీంతో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ, ఇందులో మకారం అని లేకుంటే నమ శివాయ.
1: But Shiva Mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is
0: life letter.
1: Life letter.
0: Kanukane, Namah Shivaya anetvadi poi, Namah Shivaya, makaram lekunda pothe, Namah Shivaya, mangalam kaanetvadi, amangalam aipothundi.
1: Namah Shivaya, which is auspicious, without Ma, life letter, it is inauspicious.
0: Ee vivaramu telisina ganunaku rokkeda.
1: I pay my respects to the one who knows all these details.
0: Yavarani, yavarani, ninnu, ninna inche dira.
1: How am I to decide? In what way I can call you?
0: Shivudavo, Madhavudavo.
1: Maybe Shivudavo, Shivuda or Madhava.
0: Kani Shivamantramlo Majivamu, Madhavamantramlo Rajivanam. Ee vivaramu telisinatundi vaniki nenu brokutanu annadu.
1: Therefore, in Madhava Mantra, లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రమునకు నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామ. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు
0: కనుక జగత్ అంతా ఇక్కడను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: ఇన్ దిస్ హోల్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ డోంట్ చాంట్ హిస్ నేమ్.
0: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ హీ థింక్స్ ఆఫ్ గాడ్.
0: పిల్లలు పేరు పెట్టుకోనన్నా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: అట్లీస్ట్ దే విల్ హ్యావ్ దేర్ చిల్డ్రన్ నేమ్డ్ ఆఫ్టర్
0: దేమ్. స్నేహితుని పేర్లేదోనన్నా వాడు పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: అట్లీస్ట్ హీ విల్ బి కాలింగ్ హిస్ ఫ్రెండ్స్ హూ బేర్ ద నేమ్స్ ఆఫ్ గాడ్స్.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వి హావ్ టు రిడీమ్ అవర్ లైవ్స్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యు కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యు వాంట్.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you
0: satisfaction. కాని నామం మాత్రం సత్యం.
1: But the name of the God is truth.
0: నిరంతరము నామాన్ని నాలుకపైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
1: There is no other penance greater than making the name of God dance on your

0: ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ ఇస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్ అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రం చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Chanting,
0: naam chetane tarinchandi.
1: And that's the only way to
0: naam
1: redemption.
0: Naamane varinchandi.
1: And you be after His name.
2: Bhajana bina sukha shanti nahi.

ను వ్యాపి అయి వెలయువాడు. భక్తి నొసంగి రచించడి శక్తి

0: ఎత్తుకొనడు. పత్తివాసుడు నిన్నేర ఎత్తుకొనడు.
1: The one who is present all over this universe and the cosmos for that matter, the one who confers devotion and the needed energy, the one here, Parthivasa, the inhabitant, the Lord Almighty Bhagavan Baba, why does he not come to your rescue, he being the refuge to everyone?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు దేని వలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ థింకింగ్ దాట్ హీ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: Manavudu dhanam vallanu, tindi vallanu, gudde vallanu, indla vallanu thanu jeevisthunnadu anukuntunnadu.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food, raiment and shelter.
0: Entamandi ee jagattu lopala dharmantulu leru.
1: There are lots of rich people in this world, quite a lot.
0: Kani varandaru jeevisthunnara?
1: Do you think that they are alive?
0: Kaadu, daivanugraham leka edi kodunu sadhinchaledu.
1: Nothing can be accomplished without God's grace.
0: Kanuka prati manavudu kodanu అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
1: Therefore is the bounden duty of every man to think of God to begin with.
0: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగినను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలం మానవుడు అంత మాత్రం చేతనే జీవించడానికి వీలు కాదు.
1: It's not possible to live by merely going through the text, attending a college, are going around different countries either.
0: Goppa goppa degree pondinamani or bhavistaru baba.
1: It's a pity that people pride themselves because of high degrees they have.
0: Kali ivanni kevalam bookish knowledge ili.
1: All that amounts to bookish knowledge.
0: Ee bookish knowledge maatrame ee naadu andaru kudanu telusukunnaru.
1: Today all have come to acquire this bookish knowledge.
0: Kani ee bookulu leni puravamu ee vidhanga jeevincharu.
1: Just imagine how mankind survived even before the publication of books.
0: Aa bookulu valla telusukunnatundi gunamulu kevalam education annaru.
1: All that we learn out of these books comes under the title education.
0: కానీ ఎడ్యుకేర్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి? అది ఎడ్యుకేషన్
1: విదౌట్ ఎడ్యుకేర్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేర్ అనగా కాన్షియస్నెస్.
1: ఎడ్యుకేర్ మీన్స్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుడు ఎంత కూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: This consciousness is immanent, latent in everyone. Therefore, he is able to be aware and know.
0: కానీ ఈ కాన్షియస్ను వాడు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: But he is not aware of the consciousness immanent in him.
0: ఈ కాన్షియస్నెస్ సర్వ మానవులను కూడా సంరక్షిస్తుండాలి.
1: It is this consciousness that sustains the entire humanity.
0: తాను విద్యావంతుడు కానీ లేక ఇంకేం పండితులైన కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడిని దీన్ని తెలుసుకోలేడు.
1: దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ ది బేసిక్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హైలీ ఎడ్యుకేటెడ్ వన్ ఆర్ ఈవెన్ ఎ స్కాలర్.
0: ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలము నెగిటివ్ వంటి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ నెగిటివ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వాడు సాధించేది ఏమిటి?
1: బై అక్వైరింగ్ ఆల్ దిస్ ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్?
0: ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రపంచంలో అన్ని దేశంలో చుట్టున్నారు మానవులు.
1: In order to be learned and acquire knowledge, man goes around all over the world today.
0: ఎక్కడను పోనక్కర్లేదు. తామున్న చోటనే తాను ఉంటుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పక సంరక్షిస్తుంది.
1: You don't have to go that far. Remain where as you are, where you are, and experience the consciousness.
0: Kaluka education anetundi ani andaru telusukovali.
1: Therefore it's absolutely essential for everyone to know educare.
0: Adi lopara nunchi prati manavuni kudanu anni vidhala samrakshistu ostundali.
1: It is this educare within, lying within, that protects us.
0: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏం లేకపోతే దాన్ని మాటలు ఎట్లా వస్తుంది?
1: ఇఫ్ దేర్ ఇస్ నో థాట్ బిహైండ్, హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్
0: మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ ఎడ్యుకేర్.
0: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ దిస్ ఎడ్యుకేర్.
0: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణ జరపవచ్చు.
1: వీ కెన్ కన్వర్స్ విత్ ఆల్ ద లాంగ్వేజ్ నోన్ టు అస్.
0: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
1: యు ఆర్ రియలీ, యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ ఎట్ ఆల్ యు నో యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ నేచర్.
0: అన్ని తెలుసుకున్నాడు, ఇతనెవరు, అతనెవరు, అతనెవరు, ఇతనెవరు, కానీ తానెవరు తను తెలుసుకోలేదు.
1: Man has come to know everyone, who is he, so on and so forth, but he does not know himself.
0: Who are you, anetundi telusukani, who am I, anetundi emetru gurtinchukoledu.
1: We go on putting this question, who are you, but we don't put a question to ourselves, who am I.
0: Taane varu telusukovatam cheppukunnappude, adi nijamainatundi education.
1: Therefore the true education, the depth of it lies in understanding one's own true nature.
0: Ayya, neevu ekkada nunchi vachavu? Nenu India nunchi vachanu antaru.
1: If you put a question, where do you come from? The answer, I am from India.
0: Nenu India nunchi vachana ani cheppi akkada oka vidhamaitundi negative erpadipoyindi.
1: Then once you limit yourself to geography India, it is a negative reply.
0: Kani he is not he.
1: Actually speaking, you don't represent the geographical area.
0: Taru vachinatundi ekkada nunchi vacharu, akkada nunchi vacharu.
1: In fact, the origin is quite different from the one he declares.
0: Adi telukokunda vachindi edi deham.
1: In fact, the one that is born is body.
0: India nunchi prayanam ayyindi oka deham.
1: And he went around all India in this body.
0: Kani consciousness anetundi అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
1: బట్ దిస్ కాన్షియస్నెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
0: హూ ఆర్ యూ అన్నప్పుడు ఐ ఆమ్ ఐ.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద రెస్పాన్స్ షుడ్ బి ఐఎమ్ ఐ.
0: అది సరైనటువంటి ఆన్సర్.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్.
0: లేదు, నేను అమెరికా నుంచి వచ్చాను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాను అని చెప్తే ఇది కేవలం ఒక విధమైనటువంటి నెగిటివ్.
1: On the other hand, if you identify with your nativity and respond like this, I am from India, I am from America, that's all negative.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: ఇది నా మనసు. నా మనసు.
1: This is my mind.
0: ఇది నా బుద్ధి.
1: This is my intellect.
0: మా తెలివి.
1: My intelligence.
0: తెలివితేటలు, బుద్ధి, మనసు ఇవన్నీ కూడా కేవలము ఆర్టిఫిషియల్.
1: The mind, intellect and intelligence, they are all artificial.
0: ఈ మైండ్ ను అనేక విధాలుగా పరిశోధనలు చేస్తున్నారు.
1: People investigate the mind and its nature.
0: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఇది మైండ్ ఒక స్థిరంలో ఉన్నది కాదు.
1: However much you investigate going to the depth, it is clearly understood that mind is never steady.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: ee monkey ni pattukoni neevu nenu nenu anukuntunnavu, idi enta tappu.
1: What a mistake it is if you go by this mind, which is just a monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కానీ ఈ వాటర్ బబుల్ నీవు కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ దిస్ వాటర్ బబుల్.
0: యు ఆర్ నాట్ మక్కీ కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ మ్యాడ్ మంకీ ఎయిదర్.
0: కానీ దానికి పూర్వం ఉన్నటువంటి పేరు మ్యాన్కైండ్.
1: బట్ ప్రయర్ టు దాట్ యు హావ్ దిస్ టైటిల్ మ్యాన్కైండ్.
0: కానీ ఆ మ్యాన్కైండ్ అని పోయింది, మంకీ మైండ్ అయిపోయింది.
1: మ్యాన్కైండ్ ఈస్ గోన్, మంకీ మైండ్ హ్యాస్ కమ్ టు స్టే విత్ అస్.
0: ఈ మైండ్ పేరు చేసినటువంటి వాడికి ఏమాత్రము దయా దాచిన్యం అనేటువంటిది కనిపించదు.
1: ద వన్ హూ కాన్సన్ట్రేట్ సెంటర్స్ అరౌండ్ ద మైండ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మెర్సీ ఆర్ కంపాషన్.
0: తనంతా తెలుసుకోవటమే నిజమైనటువంటి ఎడ్యుకేర్.
1: ద ట్రూ ఎడ్యుకేర్ మీనింగ్ టు నో వన్ ఓన్ సెల్ఫ్ రియాలిటీ.
0: కనుక మొట్టమొదటి నుంచి తన థాట్ ఎగిరి లేకపోతే వర్డ్సే రాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ విన్ దేర్ ఇస్ నో థాట్ యు కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్.
0: వర్డ్సే లేకపోతే అర్థమే కాదు.
1: When you do not express out with words, you cannot be understood.
0: కనుక మొట్టమొదటి నీకు తెలుసుకోవడానికి మైండ్ అనేటువంటిది లేకుండా ఉండాలి.
1: Therefore, to know the reality, you should transcend the mind.
0: కానీ ఈ మైండ్ ని పట్టుకుని ప్రయాణం చేస్తే ఎక్కడ చేతావో నీకు తెలిసేది.
1: This vehicle of mind will not take you to the destination or the goal.
0: Thought ని పట్టుకుని.
1: And you should go by the real thought from within.
0: దీన్ని చాలా మంది అంటారు ఆత్మ అన్నారు.
1: Many people call it ఆత్మ or the self.
0: ఆత్మ అనేది లేకపోతే దేహం అనేటువంటిది ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: Without this ఆత్మిక్ principle or the self, nothing can be understood.
0: ఆత్మ గురించి తెలుసుకోవటమే తెలుపుకోవటమే ఎడ్యుకేర్.
1: All that is taught, understood, explained with reference to the self is ఎడ్యుకేర్.
0: కనుక సెల్ఫ్ అంటే ఏమిటని?
1: What is self then?
0: నేను నేను అంటుంటారు.
1: We go on responding I.
0: అది సరైనటువంటి అర్థం కాదు.
1: It is not proper word.
0: నేను అనేటువంటి దానికి సెల్ఫ్ అని చెప్పకూడదు.
1: You cannot call I and the self synonyms.
0: ఇది I అనేటువంటిది అహం.
1: I is అహం.
0: అహం అనేటువంటిది ఉన్నంత వరకు కూడా ఏమాత్రము మనకు అర్థం కాదు.
1: So long this I-ness is limited to aham, you cannot get into the depth.
0: Kaluga ee aham ni peraadu prakak netti.
1: The moment you brush aside this aham,
0: equal bhavam pettukunnappude
1: with equal mindedness you can
0: andari endu kodanu ekanga untuntadi.
1: And this is uniformly present in everyone.
0: Kaani andari endu undetundi oka aatma tappa marokati ledhi.
1: That which is present in everyone is only Atma, nothing else.
0: దీనికి కూడా ఆత్మ అనే పేరు పెట్టారే కాని ఇది కూడా ఆత్మ కాదు.
1: Though just verbally it said Atma, it's not so.
0: కనుక ఇది fundamental I.
1: Therefore this Atma, I is fundamental I.
0: ఈ fundamental ఒకటి ఉండినప్పుడే
1: with this fundamental I,
0: మిగతా వాటికంతా కూడా విలువిస్తున్నాము.
1: We don't give them any value while we value the rest of the
0: fundamental.
1: Without this fundamental I, the Atma, the Self, you will not have any
0: value.
1: When once we recognize that Self, the fundamental I, we can call ourselves Manava, the man.
0: కానీ ఆ ఫండమెంటల్ ఐ తెలుసుకోకుండా ఉన్నంత వరకు తాను మనిషే కాదు.
1: If you do not know this fundamental I, you are not entitled to be called a man, a human being.
0: Inno pasipachi mrugalantha untunnayi.
1: In this world there are many birds, animals and beasts.
0: Avi jeevisthunnayi, neevu jeevisthunnavu.
1: They live, so also you live.
0: Kabatti neevu fundamental I ayyavu.
1: Then how can you call yourself the fundamental I?
0: Adi modalu nunchi manavulu India lopala dani modalu pettu vacharu.
1: And this has been investigated since long here in this country, India.
0: ప్రాచీన కాలం నుండి కూడాను మానవులు ప్రాచీన సంస్కృతిని అనుసరిస్తూ వచ్చారు.
1: పీపుల్ ఫాలోడ్ ద ఏన్షియంట్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: మ్యాన్కు ఒక రూపం ఉంది.
1: ఇట్ హ్యాజ్ ఎ ఫామ్.
0: మ్యాన్కు ఒక భావం ఉంది.
1: మ్యాన్ హ్యాజ్ ఎ థాట్.
0: మ్యాన్కు ఒక విధమైనటువంటి అర్థం ఉంది.
1: అండ్ దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ దిస్ లైఫ్.
0: కానీ ఫండమెంటల్ దీనికి అర్థమే లేదు.
1: బట్ this fundamental I is beyond comprehension and interpretation.
0: అన్ని జీవులు ఎందుకులను ఉంటుండాలి.
1: This fundamental I is present in all beings.
0: Life is wrong.
1: Life is present everywhere.
0: కనుక fundamental I ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ద Therefore, we should make every effort to know this fundamental I.
0: ఈనాడు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించటం వల్ల అందరూ చింతలకంత గురి అవుతున్నారు.
1: Today, as we are concentrating on the body, we are worried more and more.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆర్టిఫిషియల్.
1: Thus, our life has become totally artificial.
0: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడా మనకు నీవెవరో నీకు తెలియదు.
1: So long you lead this artificial life, you will never come to know your reality.
0: నేను నేను నేను అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క వర్డ్.
1: The very one, I-ness, I is a word.
0: ఈ నేను అనేటువంటిది సర్వుడు ఎందుకు కూడా ఉంటుండాలి.
1: This I is present in everyone.
0: అటువంటి సర్వుడు ఎందుకు ఉన్నటువంటి యొక్క ఫండమెంటల్ ఐని మనం కనుక్కోవాలి.
1: This I-ness which is common to all is fundamental that
0: needs to be understood. ఈ ప్రపంచమునకు లౌకికమైనటువంటి అర్థములు కూడా అవసరమే.
1: However, in this transitory world, we need a kind of different approach.
0: ఇది కేవలము ఆకలి దప్పుల కోసమనే వచ్చింది.
1: This world we spend with food and drink.
0: ఈ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ దిగా తీసుకోవాలి కానీ దేహానికి నేను అని చెప్పకూడదు.
1: So the real I, we always say, is fundamental, nothing to do with the body.
0: దేహము పంచభౌతికము.
1: Body is a first senses.
0: పంచభౌతికము కూలదు ఎప్పటికీ.
1: It is bound to fall someday or other.
0: Fundamental అనేటువంటిది కూడడానికి వీల్లేదు.
1: Fundamental I has no end.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూడా తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరాపయుండు.
1: The indweller is immortal.
0: అది నీవు.
1: That reality I is yourself.
0: ఆ దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage either.
0: ఈనాడు నేను నేను అనుకున్నటువంటి దేహమే చావటము పుట్టటము.
1: The so-called I identified with the body has got a birth and an end to follow.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: And that very indweller, fundamental I, verily God himself.
0: కనుక దేహం ధరించినటువంటి వాడు దీనికి పుట్టుక ఉంది చావు ఉంది.
1: The one who has put on this vesture of the body has a beginning and also an end.
0: చావు పుట్టుకను లేనట్టు శాశ్వతుడు.
1: But the indweller is beyond permanent.
0: ఆది మధ్యంతరహితుడు అనాది వాడు.
1: And he has been ancient one right from the beginning.
0: తాను పుట్టక చావక చంపబడక.
1: He cannot be annihilated. He has no beginning nor the end.
0: సర్వత్రా ప్రకాశించువాడు దేహి.
1: It's only the indweller, that true I, that shines with all brilliant
0: purpose. బిచ్చగాడు ఇంటికి వచ్చి అమ్మా బిచ్చం పెట్టండి దేహి దేహి దేహి అంటాడు.
1: When a beggar approaches the doorstep, he calls for, begs for alms, calling Dehi, Dehi, I want.
0: Dehi anetundi vaadedo bichigaaduga undunnaru ani meer bhavistaru.
1: When anyone stretches out the hand and saying Dehi, we think that he has come for some help.
0: Dehi anetundi daivaniki peru gani migitha vaariki peru gaadu.
1: Dehi is the name of God, the indweller.
0: Atti dehini telusukovatame నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: Therefore, the true education lies in understanding this dehi, the indweller.
0: గ్రంథాలు ఎక్కువ చదివినప్పుడు అది ఎడ్యుకేషన్ కాదు.
1: By merely going through the books, you cannot call yourself educated.
0: కేవలము bookish knowledge.
1: All that we gather from books is just bookish knowledge.
0: నేను గోల్డ్స్టీన్ కు నరేంద్ర కు వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ బుక్లు అంతా కూడా ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు?
1: Bhagavan puts this question to Goldstein and Dr. Narendra quite often. Why do you publish so many books?
0: Idantha kuda kevalamu potta kootu kosam chese pani.
1: The publication of books is only to eke out your living, to earn your bread.
0: Kaluga idi kaadu manam cheyavalsinatundi.
1: This is not the thing that we are supposed to do.
0: Manam cheyavalsindi vele untundali.
1: There's quite a different thing that we must do.
0: Chadivi raya nechina vaarandaru vidyavantulena.
1: By merely knowing how to learn, how to read and how to write, by acquiring college degrees, can you call yourself educated?
0: సుజ్ఞానం సుకృతి లేక విద్యను సద్విద్య లేకున.
1: Without spiritual knowledge, can any education be true education by any standard?
0: గొప్ప లక్షాధీశుడిగా ఉండొచ్చు.
1: యు మే బి ఎ మిలియనేర్,
0: కానీ ఎంత లక్షాధీశుడు అయినప్పటికీ
1: హి మే బి ఎ రిచ్ మ్యాన్,
0: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు. గాని
1: పీపుల్ ఐడెంటిఫై విత్ హిస్ రియల్ సెల్ఫ్,
0: దేహాన్ని దేహంకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రము చింతించరు.
1: నో వన్ ఇస్ బాదర్డ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్ ద అఫ్లూయెన్స్ ప్రాస్పెరిటీ యూ హ్యావ్,
0: దేహం ఉన్నంత వరకే అతను ఫలాని వాడు అని అంటుంటారు.
1: యు ఆర్ ఐడెంటిఫైడ్ సో లాంగ్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ.
0: కానీ ఇతను మహారాజు, ఇతను మహారాజు.
1: యు ఆర్ అన్ ఎంపరర్,
0: కానీ ఎంపరర్ పేరు మాత్రమే, కానీ
1: జస్ట్ ఎ టైటిల్ ఎంపరర్.
0: హీఈస్ నాట్ ఎంపరర్.
1: యు ఆర్ నాట్ అన్ ఎంపరర్,
0: పేరు మాత్రం ఎంపరర్.
1: యు ఆర్ జస్ట్ అన్ ఎంపరర్ ఫర్ నేమ్ సేక్.
0: కనుక పేరును మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం గ్రహించదు.
1: Therefore, by simply carrying on this title, it doesn't convey the true meaning.
0: అసలు ఈనాడు మానవుడు అశాంతికి గురి కావటం ఏమిటి?
1: What is the reason for restlessness of mankind today?
0: Restlessness. ఒక్క మానవుడైనా కూడా శాంతిగా జీవించడం లేదు.
1: Not even one person is leading a peaceful life.
0: అంత శాంతిగా ఉంది.
1: Yes, but there is peace.
0: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా వ్యర్థమే.
1: When you do not know the fundamental I, all the knowledge of the rest is in vain.
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటిది లౌకిక విద్యను ఈ జగత్తులో జీవించడానికి అవసరమే.
1: The worldly knowledge, secular knowledge is necessary to carry on our life in this world.
0: దీన్ని ఒక వైపున పెట్టి
1: keep it aside.
0: ఈ అన్నింటికీ లీడర్ అయినటువంటి వాడు ఎవరు?
1: Who is the leader, top one above all?
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ సర్వులు ఎందు ఉంటుంది.
1: This consciousness is present in everyone.
0: కోటి పేద వరకు, కోటీశ్వరు నుంచి వరకు ఉంటుంది.
1: Right from a pauper to a millionaire.
0: కనుక అన్నింటి ఎందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every effort to know that fundamental I, which is equally present in all.
0: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది?
1: This fundamental I consciousness, where is it?
0: అతని ఎందుంది, ఇతని ఎందుంది, ఈమె ఎందుంది, ఆమె ఎందు, అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ.
1: This fundamental I consciousness is present in everyone, everybody.
0: ఇప్పుడు డాక్టర్ ఎవరు అంటే,
1: is there with a doctor?
0: నేను అని చెప్తాడు.
1: He replies, I am the doctor.
0: కానీ ఇంకో ఆ విధంగా చెప్పడానికి వీల్లేదు.
1: The other person can't give the same reply.
0: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గిఫ్ట్ తీసుకోవటం వల్ల అతను నేను నేను నేను అంటున్నాడు.
1: యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ ట్రూ ఐడెంటిటీ, ది ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్. యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ సే ఐ.
0: కానీ నీవు ఐ అనొచ్చు.
1: యూ కెన్ కాల్ ఇట్ ఐ ఎనీవే.
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరి ఎందు ఉంటున్నాడు.
1: But where is God? God is present in everyone.
0: He is sarvabhutanam.
1: God is present in all beings.
0: He is avasyam idam sarvam.
1: God is present in the entire universe.
0: Kalka deham anetundi dani matram neevu anukochu gaani dehini matram nenu ani cheppadaniki veelledu.
1: You may say, if from the worldly sense, I as applied to the body and not to the consciousness.
0: మైసర్పాక్, గులాబ్జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఇలాంటి తీపులు అన్ని అన్ని రకరకాలుగా చేస్తారు.
1: దర్ సో మెనీ స్వీట్స్ యాజ్ యు నో, మైసూర్ పాక్, గులాబ్జామ్ అండ్ సో అండ్ సో ఫోర్త్.
0: ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టినామే కానీ
1: ఈచ్ స్వీట్ హ్యాస్ ఇట్స్ నేమ్.
0: అన్నింటి ఎందు ఉన్నటువంటిది చక్కెర ఒకటే.
1: ఇన్ ఆల్ ద స్వీట్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్, షుగర్.
0: ఆ షుగర్ ను నేను అని చెప్పడానికి వీల్లేదు.
1: And you cannot call this sugar I.
0: కనుక ఈ ఆత్మతత్వం అనేటువంటిది అందరి ఎందు ఉంటుంది.
1: This atmic principle is universal.
0: అట్టా దానిని నీవు నేను అని చెప్పచ్చు.
1: That you can identify yourself with that cosmic principle.
0: అట్టి ఆత్మను నేను అని చెప్పినప్పుడే ప్రతి మానవుడు కూడా ఆనందంగా ఉంటాడు.
1: If you say that I am that fundamental I consciousness, you have got every right to say I.
0: ఆ స్థితికి రావాలి ఈనాడు మానవుడు.
1: Bhagavan says that man should reach that state of consciousness.
0: Purvam.
1: Prior.
0: Manavulandaru kudanu.
1: Yeah, all people.
0: Yogi varuluga undetundi varu. Yogi varulu.
1: They were all yogis, these parents.
0: Yogi ani emti?
1: Who is yogi?
0: He is yogi.
1: And actually, a yogi has nothing with him, yogi.
0: Kaduka, yogi ane chunchuvadu, anni vadala pettina chunchuvadu kaadu, yogi.
1: And we cannot simply say that he has given up all, for that reason he is yogi.
0: Anni tanayende untunnavi.
1: In fact, all are in you.
0: ఈ యోగి జోగి భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
1: వి షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ. యోగి ఇస్ ది స్పిరిచువల్ స్పిరిట్, యోగి ఇస్ ది అఫ్లూయెంట్ వన్, అండ్ ది జోగి ఇస్ ది పాపర్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ది వన్ యూ థింక్ యు ఆర్.
0: రెండో అనుకున్నటువంటి ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ది సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇది సెకండ్ కాదు, థర్డ్ ది.
1: Yes, that's the third one.
0: నీవు నేను వాడు.
1: You and I and he there.
0: Dini anni vidaragudalu the one you really are.
1: Therefore we arrive at the conclusion, the one you really are.
0: Aa moodu kudanu thane unnaru gaani moodu moodu deha levu.
1: Therefore the one you think you are, the one others think you are, the one you really are is the very same one, not
0: in the kaalamlo yogulandaru kudanu ee rakamga bhavinchi sambhashinchukuneetundi varu.
1: In earlier days, in ancient times, people had this kind of approach to life.
0: దీని గురించి చెప్పాలనుకుంటే ఎంతైనా చెప్పవచ్చు.
1: Many things can be said on this.
0: అది ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: This fundamental eye, consciousness is changeless.
0: ఏదో డాక్టర్స్ అంతా కూడా చూస్తున్నారు.
1: Doctors watch.
0: కానీ మొట్టమొదట హార్ట్ చూస్తారు.
1: They examine heart to begin with.
0: ఈ హార్ట్ అన్నిటికంటే మూలమైనది.
1: The heart is the main center.
0: ఈ హార్ట్ అనేటువంటిది దేహాన్ని నిలబెడుతుండాలి.
1: ఇట్ ద హార్ట్ దట్ మెయింటైన్ సస్టైన్స్ లైఫ్.
0: ఈ హార్ట్ లేకపోతే
1: దెన్ దేర్ ఇస్ నో హార్ట్.
0: దేహమే లేదు.
1: ద బాడీ కెనాట్ లివ్.
0: అలాంటి దేహమే లేనటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాం.
1: Therefore that which is beyond the body is the true self, ఆత్మా.
0: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
1: ఐ సే మై సన్ ఇస్ ఇన్ ఎ వెరీ బిగ్ పొజిషన్.
0: నీ సన్ ఎవరు?
1: హూ ఇస్ యువర్ సన్?
0: కేవలం అమెరికాలో ఉండేటువంటి వాడా నీ సన్?
1: ఇస్ ద వన్ హూ ఇస్ స్టేయింగ్ దేర్ ఇన్ అమెరికా.
0: ఇంగ్లాండ్లో ఉండేటువంటి వాడా నీ సన్?
1: ఆర్ ఈజ్ యువర్ సన్ స్టేయింగ్ ఎల్సెవేర్?
0: ఆ రూపాన్ని బట్టి నా సన్ అని నువ్వు అంటున్నావు.
1: బేసింగ్ ఆన్ ద ఫార్మ్ యు కాల్ హిమ్ సో అండ్ సో ఇస్ మై సన్.
0: ఆ ఫార్మ్ ఏ లేకపోతే నీకెవరు సన్?
1: వెన్ దేర్ ఇస్ నో ఫార్మ్ హౌ కెన్ యూ ఐడెంటిఫై యువర్ సన్?
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కట్టమాలవి కారావు.
1: At the time of birth, no one has got the necklace or the jewels around the neck.
0: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ సన్ అని పిలుస్తున్నావు.
1: When you say so and so is my son on the basis of the body and the form.
0: కానీ ఆ బాడీనే నీకు కనిపించకపోతే నీ సన్ అని ఎవరిని అంటావు?
1: When you do not see the body, whom can you claim as your son?
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
1: All this amounts to worldly relationship and the physical relationship.
0: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు మిత్రుడు శత్రువు.
1: Basing on the physical relationship only you say so and so is my friend, so and so is my relation.
0: ఫిజికల్ సంబంధమే నువ్వు పెట్టుకోవద్దు.
1: Do not have these physical connections.
0: నీ ఫిజికల్ కు ఆ ఫిజికల్ శరీరం పుట్టింది కానీ
1: just you are born physically, that's all.
0: ఇది ఒక విధమైనటువంటి నెగిటివ్ నే. అది ఒక నెగిటివ్ నే.
1: ద వెరీ ఫీలింగ్ అట్ ద ఫిజికల్ లెవెల్ ఈజ్ నెగటివ్.
0: కానీ ఈ ఫిజికల్ ని ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
1: వెన్ వన్స్ యూ గో బియాండ్ ద ఫిజికల్ లెవెల్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఇండివెలా ద ఇన్నేట్ ప్రిన్సిపల్.
0: ఇప్పుడు మా పిల్లల్ని ఎవరైనా అడగండి.
1: యూ ఆస్క్ ఎనీ బాయ్ హియర్, అవర్ స్టూడెంట్స్,
0: బాయ్స్ మీ గాడ్ ఎక్కడా అని చెప్పారు అడగండి.
1: యూ ఆస్క్ బాయ్స్ హియర్ వేర్ ఇస్ యువర్ గాడ్?
0: ఎవరీవేర్.
1: They will immediately respond everywhere.
0: You are my God. I am your God.
1: Yes, you are my God. I am your God.
0: But he is my brother.
1: But we say sometimes he is my brother.
0: I am your brother.
1: I am also your brother.
0: Anaga, ee physical body vachinappudike akkada relationship vachestundi.
1: The brotherhood is based on the physical body.
0: Kanuka manam eppudu kodanu ee physical teerpaine mem jeevithanni gaduputhunnam.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: Kani physical eye eppatiki undechuvadi kaadu.
1: And this physical eye will never last long.
0: Eenaadu untundi, repu pothundi.
1: It may be alive today, may not tomorrow.
0: Repu neevu evaru?
1: Tomorrow who are you?
0: Ee deham unnanta varaku idi nenu annavu.
1: So long this body is there, you say I.
0: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరిని అంటావు నీవు?
1: ద మూమెంట్ బాడీ ఇస్ గాన్ హూ కెన్ సే ఐ హియర్.
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటి ఎందుకు కూడా జీరోనే వస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ ఫైండ్ అవుట్ లైక్ దాట్ వీ గెట్ జస్ట్ జీరో ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడా ఈ జీరోలే.
1: Therefore, all that we find in this world identified with the physical body is just a zero.
0: Zero ne manu hero ga bhavistunnamu.
1: And we consider this zero as hero.
0: Neevu zero kaadu.
1: You are not a zero.
0: You are hero.
1: You are a hero.
0: Neevu aneetvantidi ekkada neeku kanipinchukokunda untundo ade neevu.
1: And in fact that you do not find the physical body, beyond that lies the true I-ness.
0: Kanuka మాంసము రక్తము కండలు నెలలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ ద ఫ్లెష్ బోన్ నారో అండ్ ద మజిల్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: అయితే ఈ బాడీని కదిలించేది మెదిలించేది సృష్టించేది ఈ యొక్క బోన్స్ మజిల్స్ ఇవి రక్తము.
1: దేర్ ఫోర్ ద ఫిజికల్ లెవెల్ ద మజిల్ ద బోన్ అండ్ ద బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ విల్ హెల్ప్ ద మూవ్మెంట్ of the body.
0: Kaluka ee movement anta kudanu shastramainatundi kaadu.
1: And this movement is not permanent.
0: Kadiripoyetundi megamune.
1: It just passes by like a passing cloud.
0: Ee kadiripoyetundi danni manam pettukoni
1: we go by this fleeting considerations.
0: Adhe manam anukoni danni develop kosam manam ento prayatnam chestunnamu.
1: We have this false identification on the fleeting things and call ourselves I.
0: కనుక దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
1: దిస్ ఈజ్ నెవర్ పర్మనెంట్.
0: ఏ కార్యములకు ఈ యొక్క దేహం ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ టాస్క్ అసైన్ టు యూ.
0: కనుక నీవు ఆ దేని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
1: ఇన్ దట్ సెన్స్ యూ కెన్ సే ఐ.
0: కానీ జీవితం అంతా నీవు కాదు.
1: ద హోల్ లైఫ్ డజంట్ సెంటర్ అరౌండ్ దిస్.
0: కనుక ఇట్టి సత్యమైన నిత్యమైన శాస్త్రమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమనే మానవుడు ఆవిర్భవించాడు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ టు నో దిస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ ఎటర్నల్ ట్రూత్.
0: నీకు ఈనాడు నీ కుమారుడుకు మ్యారేజ్ చేశావు.
1: టుడే యు హావ్ పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ యువర్ సన్.
0: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.
1: దెన్ యూ నేచురల్లీ ఫైండ్ ద బ్రైడ్ అకాంపనింగ్ హిమ్.
0: ఈ మెవరు ఏంటంటే నా డాక్టర్ ఇన్లా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ హూ ఇస్ షీ యుల్ సే షీ ఇస్ మై డాటర్ ఇన్లా.
0: కానీ ఎంతవరకు ఈమె డాక్టర్ ఇన్లా?
1: హౌ లాంగ్ ఈ షీ యువర్ డాటర్ ఇన్లా?
0: ఈ పెళ్లి కాకుండా ఆ డాక్టర్ ఇన్లా ఎవరు?
1: ప్రయర్ టు ద వెడ్డింగ్ హూ ఇస్ షీ?
0: ఇదంతా కేవలము దానికి పూర్వం లేదు.
1: దిస్ టైటిల్ వాజ్ నాట్ దేర్ బిఫోర్.
0: దానికి తర్వాత లేదు.
1: అట్ ద ఎండ్ ఆల్సో షీ డజంట్ రిమైన్.
0: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటా అది పాసింగ్ క్లౌడ్.
1: దిస్ స్టేట్ హాస్ కమ్ ఇన్ బిట్వీన్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ పెట్టుకుని మనము
1: రిలయింగ్ ఆన్ ద పాసింగ్ క్లౌడ్
0: జీవితం అంతా పాస్ చేస్తున్నాము.
1: వీ జస్ట్ పాస్ ఇన్ అవర్ లైఫ్.
0: ఈ జీవితం అంతా పాస్ చేయడానికి నీకు అధికారం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ పాస్ ఎట్ ఆల్ ఇన్ దిస్ లైఫ్.
0: కనుక నీకు అధికారము ఈ దేహము అనేటువంటిది మాత్రమే తెలుసుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యూ హ్యావ్ గాట్ అథారిటీ ఆన్ ద బాడీ అబౌట్ విచ్ యూ నో.
0: ఈ బాడీనే లేకపోతే నీవెవరో నీకు తెలియదు.
1: And in fact, if you do not have body, you know
0: me telidendru kodanu telidu.
1: And nobody will come to know you when you are in India.
0: Prapanchamlo evariki telidu.
1: Nobody at home will be able to know you without the body.
0: Kaani telisedanta kodanu ee body vallane.
1: All this identification is because of the body.
0: Kaluka prati manavudu kodanu deha bhavanalu pettukoni jeevitham gadapukodu.
1: Therefore we should not spend our life with this attachment to the body.
0: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడాను దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ వన్ విల్ హ్యావ్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
1: దే ఆర్ అటాచ్డ్ టూ మచ్ టు దిస్ బాడీ.
0: అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
1: ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ దట్ విల్ టేక్ యూ టు మిజరీ సారో అండ్ పెయిన్.
0: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అటాచ్మెంట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ గ్రీఫ్ వాట్స్ ఎవర్.
0: కనుక ఈ అటాచ్మెంట్ తొలగించి శాస్త్రమైనటువంటి అటాచ్మెంట్ ను మీరు సంపాదించుకోండి.
1: Therefore, we should give up this body attachment, get ourselves attached to that which is permanent and eternal.
0: దీన్ని పెట్టుకుని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాడు కోరుతున్నారు.
1: We pray to God, Rama and Krishna, with this physical attachment.
0: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవడానికి వీల్లేదు.
1: Having this physical attachment, you cannot call yourself the self, the true I.
0: Atma ane daniki attachment ledhu.
1: The true I, fundamental I, has no attachment.
0: Adi nee endu unnadi, naa endu unnadi.
1: That is present in you and in me as well.
0: Andari endu untunnadi adi.
1: It is present in everybody.
0: Ekatma sarvabhutantaratma.
1: The same fundamental I which is present in all of the beings.
0: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కాని.
1: Therefore, that reality, the true self, is your own nature.
0: కేవలము నీ దేహం మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారమే లేదు.
1: You cannot limit that true fundamental I to this body.
0: ఇదే ఆధ్యాత్మికం అని చెప్తూ వచ్చారు.
1: So this is spirituality.
0: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు.
1: This true spirituality does not mean worshipping with flowers, observing rituals.
0: కనుకనే సీత అనేక రకములుగా కూడాను అనేక మంది ఆమె దగ్గరికి వచ్చారు.
1: Many approached సీత.
0: అమ్మా నీ శ్రీరాముడు ఎక్కడున్నాడు అన్నాడు.
1: They asked her, where is your Sri Rama?
0: ఆమె చెప్పింది, నా శ్రీరామ నాతోనే ఉన్నాడు.
1: She replied, my Rama is with me.
0: ఈ వచ్చిన వారెవరు? ఆయన ఒక దేహం పేరు.
1: అండ్ హూ ఇస్ ది వన్ దట్ హస్ కమ్ దేర్? జస్ట్ దట్ ఇస్ ది నేమ్ ఆఫ్ ది బాడీ.
0: దశరథ మహారాజు యొక్క కుమారుడు.
1: అండ్ హీ ఈస్ సన్ ఆఫ్ ఎన్ ఎంపరర్, దశరథ.
0: కానీ నా రాముడు ఎవరికి సన్ కాదు.
1: మై రామా ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ ఎనీబడి.
0: ఎవరికి అల్లుడు కాదు.
1: అండ్ హీ ఈజ్ నాట్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎనీబడి.
0: కనుక అతను అందరికీ సొంతం వాడే.
1: అండ్ హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దేహాన్ని అత్త, మామ, కోడలు, కొడుకు అని ఈ రకంగా భేదం పెట్టుకుని మనం భావించుకుని జీవిస్తున్నాము.
1: వి క్యారీ ఆన్ దిస్ లైఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫిజికల్ రిలేషన్షిప్స్, కాలింగ్ ఎవ్రీబడి ది కా అంకల్, ఆంటీ అండ్ సో ఆన్.
0: కానీ అంకల్ ఎక్కడి నుంచి వచ్చాడు?
1: వేర్ ఫ్రమ్ అంకల్ హెస్ కమ్?
0: ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఆల్సో ఆంటీ, వేర్ డస్ షీ కమ్?
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
1: ఆర్ యూ ఫర్ దట్ మ్యాటర్?
0: ఈ ప్రశ్న అడగండి, వాడు ఏం చెప్తారు చూస్తాం. ఎవరికి సన్ కాదు.
1: మై రామా is not the son of anybody.
0: ఎవరికి అల్లుడు కాదు.
1: అండ్ హీ ఈస్ నాట్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎనీబడి.
0: కనుక అతను అందరికీ సొంతం.

0: ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: సో ఆల్సో ఆంటీ వేర్ డిడ్ షీ కమ్?
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
1: ఆర్ యూ ఫర్ దట్ మ్యాటర్?
0: ఈ ప్రశ్న అడగండి, వాళ్ళు ఏం చెప్తారో చూస్తాము.
1: యూ పుట్ దిస్ క్వశ్చన్, లెట్ అస్ సీ వాట్ హౌ దే రెస్పాండ్.
0: ఏమీ చెప్పలేరు.
1: దే హావ్ నో ఆన్సర్.
0: అంతా ఒక్కటే అంటారు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్ అండ్
0: అంతా ఒక్కటే అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చింత ఉండదు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ కాంప్రిహెన్సివ్ టోటాలిటీ, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరీ.
0: కనుక అందరికీ సమత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము బోధించాలి.
1: Therefore we should understand the absolute reality which is oneness present in all.
0: అది ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే,
1: when we have full faith in this oneness,
0: అన్నింటి కూడా మేము విశ్వసించిన వారం అవుతాము.
1: Then we can repose faith in the rest of the things.
0: ఏకత్వాన్ని విశ్వసించక,
1: without faith in this unity,
0: భిన్నత్వాన్ని మనం విశ్వసించి,
1: if you go by plurality,
0: దాన్ని మనం ఫాలో చేస్తుంటే,
1: if you follow multiplicity,
0: మన జీవితం అంతా ఇక ఫాలోనే ఉంటుంటది.
1: And we have to follow the whole world,
0: you are a follower,
1: and you just become a follower.
0: కానీ నీవు నిజంగా చూస్తే నీవు ఫాలోయర్ కాదు.
1: Truly speaking, you are not the follower,
0: you are ideal man.
1: You are an ideal man.
0: You are Atma.
1: You are Atma the Self.
0: నీకు పేరు పెట్టినటువంటి ఆ పేరుని పెట్టి నువ్వు చెప్పుకోవద్దు.
1: You just introduce yourself by name.
0: అట్ చెప్పుకుంటేప్పుడు వారికి ఇంకా ప్రపంచంలో బంధం అయిపోతుంది.
1: And if he goes by these physical considerations, he is attached to the world.
0: మీరంతా కూడా స్పిరిచువల్ అటాచ్మెంట్ లోపల మీరు జీవించండి.
1: Lead your life attached to spirituality.
0: అందరితో కూడి మెలుస్తాము.
1: Mingle with everybody.
0: అప్పుడే నీకు నిజమైన ఆనందం చిక్కుతుంది.
1: Then only you will earn true bliss.
0: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
1: Then you'll remain in that state of oneness.
0: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: A true devotee will have this experience, understanding of oneness.
0: ఈ విధమైనటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా,
1: without this experience,
0: దేహమే దేహమే దేహమే పోతుంటే,
1: if he goes on clinging to the body,
0: చావు పుట్టుకలతో ఉండేటువంటి వాడే,
1: ఈజ్ జస్ట్ బౌండ్ బై బర్త్ అండ్ డెత్.
0: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు. ఆది మధ్యాత్రహితుడు అనాది వాడు తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
1: దేర్ఫోర్ టు గో బియాండ్ దిస్ బర్త్ అండ్ డెత్, వన్ షుడ్ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇండ్వెలా, హూ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్, హూ ఈజ్ బియాండ్ దిస్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: ఈనాడు ఇండియాలో ఉప్పెన్ వచ్చింది.
1: అండ్ వీ ఫైండ్ ఇన్ ఇండియా ద ఫ్లడ్స్.
0: నిన్న అమెరికాలో ఉప్పెన్ వచ్చింది.
1: అండ్ వీ ఆల్సో సేమ్ స్టేట్ ఇన్ అమెరికా.
0: లండన్ లో ఒక ఉప్పెన్ వచ్చింది.
1: అండ్ సో ఆల్సో ఇన్ లండన్.
0: ఇవన్నీ కూడాను ఉప్పెన్ అన్ని కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కోసం మాత్రమే సంబంధించినటువంటిది.
1: అండ్ దిస్ ఈజ్ ఆల్ కన్ఫైన్ టు దోస్ లిమిటెడ్ ప్లేసెస్.
0: అమెరికాలో ఎన్నడూ రానటువంటి ఉప్పెన్ వచ్చింది.
1: అమెరికా ఫేస్డ్ ద సిచ్యువేషన్ క్వైట్ అన్ప్రెసిడెంటెడ్.
0: గ్రామం అంతా కూడాను 15 అడుగులు ఎత్తుండేటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ప్లేస్ ఈస్ అట్ ఎ లెవెల్ ఆఫ్ 15 feet హై.
0: గ్రామం అంతా కూడా టౌన్ అంతా కూడాను మునిగిపోయింది.
1: ఆల్ టౌన్స్ ఆర్ సబ్మర్జ్ టుడే.
0: అక్కడ ఏముంది ఏంటంటే ఒట్టి జలమే.
1: వీ ఫైండ్ వాటర్ ఎవ్రీవేర్ టుడే.
0: మనుషులే లేరు.
1: దేర్ ఇస్ నో పాపులేషన్ ఇన్హాబిటెంట్.
0: ఎవరు ఉన్నారు ఎవరు పోయినారు లేరు.
1: హూ ఇస్ గాన్ హూ ఇస్ అలైవ్ నో వన్ నోస్.
0: అంతా నీటితో నిండి ఉంది.
1: వీ ఫైండ్ వాటర్ అరౌండ్.
0: అంతా జనమయం కాకుండా జలమయం అయిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ మియర్లీ జగా ద వరల్డ్, ఇట్ ఇస్ ఓన్లీ జలా ద వరల్డ్ ద వాటర్.
0: ఆ జలం ఉన్నంత వరకు కూడాను,
1: సో లాంగ్ దిస్ వాటర్,
0: అది ఏకత్వమే.
1: యు ఫైండ్ దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం అనేటువంటిది పోయినప్పుడే,
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్,
0: జనం అక్కడ ఆవిర్భవిస్తారు.
1: అండ్ దేర్ యూ ఫైండ్ ద జన ద ఇన్హాబిటెంట్స్.
0: కనుక జనం అనేటువంటిది ఉన్నంత వరకు కూడాను ఇది కేవలం ఒక జగత్ కాదు.
1: Therefore there is only jala, water everywhere. You cannot call jaga the world.
0: Jagattu ante emi?
1: What is this jagat?
0: Janamato pada vyapinchinatvante jagattu.
1: This jagat is one which spreads everywhere.
0: Kaani ippudu aa jagat ledhe.
1: But that jagat is not present now.
0: Kaluku atta remel lopala idi kevalam jagatte gaani janam kaadu.
1: Therefore this truly speaking is the world, not merely water. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి
1: అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: క్రమేణ ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి,
1: అండ్ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ గ్రాడ్యువలీ,
0: నిజంగా సాధన చేయండి.
1: అండ్ ఫాలో ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఒక సాధన చేస్తూ ఉండేది.

0: You do spiritual practice.
1: ఇంకో దాన్ని స్మరిస్తూ ఉండేది.
0: Yet you are psychologically engaged elsewhere.
1: ఇది నీ తప్పే కాని జగత్ యొక్క తప్పు కాదు.
0: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్.
1: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి.
0: See that there will not be any wrong or mistake in you.
1: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వం కనిపించదు.
0: And then you will not find this multiplicity. You find only unity.
1: Unity ni telusukovali.
0: It is this unity that has got to be learned.
1: Aa unity prathi okkari endu kuda untundadi.
0: And this unity is present in everyone.
1: Aa unity ni meer unity ga bhavinchukondi.
0: And go by this unity.
1: Adi kevalam purity ga teesukokoddu.
0: And you cannot simply limit to that purity alone.
1: Aneka mandi 100 samvatsaralu thagudunu bratukutunnaru.
0: And people live long even for 100 years.
1: కాని ఈ 100 ఇయర్స్ కూడా భిన్నంగా భావిస్తున్నారు కానీ ఏకంగా భావించుకోవటం.
0: All this period of 100 years of lifetime is spent in duality.
1: కనుక ఈ డ్యువాలిటీని మనం తీసుకురాలి.
0: Therefore we should brush aside this duality.
1: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: Then you will experience non-duality.
1: ఈ నాన్ డ్యువాలిటీ మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు.
0: The one you experience this non-dualism, non-dualistic state, you are a true man.
1: Dualism unnanta varaku kuda nu miru oka animal.
0: So long this duality is there, you are just a human being.
1: Animal.
0: You are just even animal.
1: Kada duality ni manam eppudu dooram chestunnamo appude manam humanity.
0: The moment you rise above this duality, you belong to humanity.
1: Ee humanity ni miru sampadinchukondi.
0: Be worthy of this humanity.
1: Aa humanity kudanu mee ende untunnadi.
0: That humanness is within you.
1: Kalaku meeru unity ni sampadinchukoni,
0: with this unity
1: appudu meeru bhinnatvam anetundi dooram chesukoni,
0: being away from this plurality,
1: ekatvamlone meeru aanandanni anubhavinchandi.
0: Enjoy the bliss in unity or oneness.
1: Unity is divinity.
0: This unity is the real divinity.
1: Aa divinity ekkadundi?
0: From that divinity,
1: మీ అందే ఉంటున్నది.
0: Is in you.
1: కానీ ఆ డ్యువాలిటీని చూసినంత వరకు కూడా యూనిటీ మీకు కనిపించదు.
0: సో లాంగ్ యు ఆర్ డ్యువల్ మైండెడ్, యూ కెన్ నెవర్ విజువలైజ్ యూనిటీ.
1: ఏకత్వాన్ని మీరు భావించి,
0: కన్సిడర్ దిస్ నాన్ డ్యువాలిటీ.
1: ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పరిచి,
0: డెవలప్ దిస్ యూనిటీ.
1: ప్రపంచమంతా ఏకత్వాన్ని సాధించండి.
0: అచీవ్ దిస్ వన్నెస్ యూనిటీ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
1: ఈ ఏకత్వం అనేటువంటిదే,
0: దిస్ యూనిటీ
1: నిజమైన ప్యూరిటీ.
0: ఈజ్ ద ట్రూ ప్యూరిటీ.
1: ఆ ప్యూరిటీనే నిజమైన లవ్.
0: అండ్ దిస్ ప్యూరిటీ ఈజ్ ద ట్రూ లవ్.
1: ఆ లవ్ అనేటువంటి దీన్ని ఒకదాన్ని మీరు పెట్టుకుంటే అన్ని మీరు అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ ద సెంటర్ బీయింగ్ లవ్, యూ విల్ అండర్స్టాండ్ ఆల్ ద రెస్ట్.
1: కానీ ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఇంకొక సమయం వచ్చినప్పుడు మీకు అన్ని బోధిస్తాను.
0: అట్ అన్ అప్రోప్రియేట్ టైం భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద డీటెయిల్స్.
1: కేవలము లోక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని నాకు డివినిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
0: విత్ ఆల్ ది వరల్డ్లీ అటాచ్మెంట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు అటైన్ డివినిటీ?
1: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని,
0: దేర్ఫోర్ గివ్ అప్ దిస్ అటాచ్మెంట్,
1: యూనిటీని మీరు తయారు చేసుకోండి.
0: అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దిస్ యూనిటీ.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Baba on 3rd September 2005 on the occasion of the inauguration of the International Sai Medical Conference at Prashant.

0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: యావత్ ప్రపంచము ప్రశాంతి నిలయంలో కూడి ఇట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నదనగా వారు విదేశీయులని ప్రశాంతి నిలయం స్వదేశీయమని భావిస్తున్నారు.
1: అట్ దిస్ మోమెంట్ ద హోల్ వరల్డ్ ఈజ్ రిజాయిసింగ్ హియర్ ఇన్ ది శాంక్టమ్ శాంక్టోరమ్ ప్రశాంతి నిలయం. వీ కన్సిడర్ సమ్ నేటివ్స్ అండ్ సమ్ ఫారినర్స్.
0: ఎవరు స్వదేశీయులు ఎవరు విదేశీయులు అనేటువంటి యొక్క భేదభావములు మనం విచారించినప్పుడు ఎక్కడ సత్యధర్మములు వికసిస్తూ ఉంటాదో ప్రకటిస్తూ ఉంటాదో వారే భారతీయుడు.
1: హూ ఆర్ ది నేటివ్స్ ఆఫ్ దిస్ కంట్రీ? హూ ఆర్ ద ఫారినర్స్ ఫర్ దట్ మ్యాటర్? ద ప్లేస్ వేర్ ఎవర్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ అడిహెర్ టు.
0: కేవలం భారతదేశంలో పుట్టినంత మాత్రమున అందరూ భారతీయులు కారు.
1: యూ కెనాట్ కాల్ యువర్ సెల్స్ భారతీయస్ హ్యావింగ్ బీన్ బోర్న్ హియర్.
0: భారతీయుల యొక్క సంస్కృతి సత్యం వద ధర్మం చెర ఈ రెండింటి యొక్క సూత్రములను ఎవరు అనుసరిస్తారో వారే భారతీయుడు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ స్ట్రెసెస్ దట్ వన్ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ. హూమ్సోవర్ దట్ అడిహర్స్ టు దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ ఆర్ భారతీయర్స్.
0: ప్రపంచమంతయును ఒక పెద్ద భవనము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బిగ్ మ్యాన్షన్.
0: ఈ భవనములో అనేక విధములైనటువంటి రూములు కలిసి ఉంటాయి, గదులు.
1: దర్ సో మెనీ రూమ్స్ ఇన్సైడ్.
0: కాబట్టి ఒక్కొక్క దేశం కూడాను ఒక్కొక్క గది వంటిది.
1: ఈచ్ కంట్రీ ఇస్ ఈక్వల్ టు ఎ రూమ్.
0: కనుక యావత్ ప్రపంచమంతా కూడాను ఒక్క గృహమే.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ వన్ హోమ్.
0: సర్వాంగములకు దేహము ఆధారమైనప్పుడు ఈ దేహములో ఒక హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Just as the body has got various limbs that act according to the direction of the heart, there is a center which we have got to know.
0: Sarvangamulaku ee hrudayame annintini supply chestu untundali.
1: To various limbs of the body, it is the heart that supplies blood.
0: Kanuka anni deshamulaku kudanu satya dharmamulane tunti yokka ee prana tattvame andari endu kudanu vilinamai untundali.
1: Therefore it is the truth and dharma righteousness that percolate, that flow throughout the world.
0: భగవంతుడు సృష్టికర్తని భావిస్తుంటారు, విశ్వసిస్తుంటారు.
1: We consider and we have full faith in the statement that God is the creator.
0: భగవంతుడు జీవులను సృష్టించాడు.
1: God has created beings.
0: కానీ జీవులు దేవుణ్ణి సృష్టిస్తున్నారు.
1: But these beings have created in turn God himself.
0: కాబట్టి జీవులు కూడాను సృష్టికర్తలే.
1: Therefore the beings also are creators.
0: భగవంతుణ్ణి భగవంతుడు సృష్టించుకోడు, భగవంతుణ్ణి భక్తుడే సృష్టిస్తున్నారు.
1: గాడ్ ఈజ్ నాట్ ద క్రియేషన్ ఆఫ్ హిజ్ ఓన్ మేకింగ్, ఇట్ ద వన్ ఆఫ్ ద డివోటీ.
0: పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తన భక్తి ప్రపత్తి చేతనే ఒక స్తంభం నందు నారసింహుని సృష్టింపజేశాడు.
1: ప్రహ్లాద కుడ్ సీ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ వితిన్ ద పిలా బికాస్ ఆఫ్ హిస్ సిన్సెరిటీ, స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్.
0: బాలుడైనటువంటి ధ్రువుడు నారాయణ అరణ్యము లోపల సృష్టింపజేశాడు.
1: ఇట్ వాజ్ ద టైనీ టాట్ ధ్రువ హూ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ నారాయణ డైర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్.
0: కనుక సృష్టికర్త ఎవరనగా ప్రతి జీవుడు కూడాను సృష్టికర్తనే.
1: దెన్ హూ ఇస్ ద క్రియేటర్? ఎవ్రీ లివింగ్ క్రీచర్ బీయింగ్
0: ప్రతి జీవుడు కూడాను దేవుడే.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: కానీ దేహాత్మ భావమును పెంచుకోవటం చేతనే తాను ఒక పామరుడైన మానవుని వలె భావిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ attachment, he considers himself innocent and ignorant.
0: సృష్టికి సృష్టికర్తకు ఉన్నటువంటి భేదము ఉపాధి మాత్రమే.
1: The difference between creation and the creator is only in the vesture.
0: ఉపాధిని విస్మరిస్తే ఉన్నది ఒక్కటే, అది ఏ ఆత్మతత్వము.
1: When once we forget this body or the vesture, this principle of the spirit stays on.
0: ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పండుగలను గావించుకుంటూ దాన్ని పర్వదినముగా అనుభవిస్తూ వస్తున్నారు.
1: Each country may observe the festival occasions and follow the tradition.
0: ఇది కొత్త సంవత్సరమని భావిస్తున్నారు చైనీయులు.
1: Chinese consider this day the new year.
0: అయితే భారతదేశమునకును ఈ చైనా దేశమునకును ఏమాత్రము భేదము లేదు.
1: However, there is no difference between Bharat and China.
0: ఈ చైనా దేశం వారు కూడాను ఒక నెల దక్షిణాయనమని ఒక నెల ఉత్తరాయణమని భావిస్తూ ఉంటారు.
1: చైనీస్ ఆల్సో కన్సిడర్ ద టూ పీరియడ్స్ వెన్ సన్ ట్రావెల్స్ సౌత్.
0: భారతీయులు చాంద్రమాసము సూర్యమాసం అని విశ్వసిస్తుంటారు.
1: భారతీయస్ ఆల్సో హావ్ గాట్ దిస్ లూనర్ అండ్ సోలార్ సిస్టమ్స్.
0: ఇదే సంబంధమైనటువంటి విషయాన్ని ఈనాడు చైనా దేశంలో అనుభవిస్తున్నారు.
1: ద సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ దేర్.
0: భారతదేశంలో కొన్ని ప్రాంతముల వారికి ఉత్తరాయణం వచ్చినప్పుడు తదుపరి దీనిని ఒక విధమైనటువంటి నూతన సంవత్సరంగా విశ్వసిస్తుంటారు.
1: ఇన్ భారత్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా వెన్ సన్ ట్రావెల్స్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ దే కన్సిడర్ ఇట్ ఎ ఫెస్టివల్ పీరియడ్ ఆస్పిషియస్.
0: ఇది చాంద్రమాసము అంటారు.
1: దట్ దే కన్సిడర్ లూనార్ పీరియడ్ చాంద్రమాసం.
0: మరికొంత ప్రాంతం వాళ్ళు సూర్యమాసం అంటారు.
1: వైల్ అదర్స్ కన్సిడర్ సోలార్ సూర్యమాస.
0: దీనిని చైనా దేశం లోపల కూడాను మూన్ డే అనగా మానసిక సత్వమైనటువంటి యొక్క చాంద్రమాసమునకును ఒక సూర్యమాసమునకును ఎట్టి భేదము లేదని వారు భావిస్తుంటారు.
1: ది సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ ఓవర్ దేర్ ద లూనార్ అండ్ ద సోలార్ సిస్టమ్స్.
0: మూన్ న్యూ ఇయర్ సన్ న్యూ ఇయర్ అని చెప్తుంటారు.
1: దే ఆల్సో హ్యావ్ దీస్ టూ న్యూ ఇయర్ అకార్డింగ్ టు వన్ సిస్టమ్ న్యూ ఇయర్ అకార్డింగ్ టు అనదర్.
0: ఇవి రెండు కూడా బయట ప్రపంచంలో మనం ప్రదర్శించేటువంటివి కాదు.
1: The lunar and the solar are not present outside.
0: Chandrama manaso jataha chacho suryo ajayata.
1: Moon is the presiding deity of the mind.
0: Kanukane ee manasuku chandrunaku chala sannih sambandham untundadi.
1: Thus there is intimate relationship between the mind and the moon.
0: Manavuni yokka gnana chachchukunu suryunukunu sannih sambandham untundadi.
1: There is an intimate association between sun and the eye of wisdom of man.
0: ఈ విధంగా లోతునకు దిగి విచారిస్తూ పోతే దేశములు కాని భావములు కాని పండుగలు కాని ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు.
1: Like this when we go into the depth and inquire, we don't find any differences between
0: festivals. అన్నింటికీ మానవుని హృదయమే మూల స్థానము.
1: In fact, the heart is the center for every festival.
0: కనుక మానవుని హృదయము లోపల సరైనటువంటి ఏకత్వం అనేటువంటిది ఆరంభమైనప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఏక స్వరూపాన్ని ధరిస్తుంది.
1: లైక్ వైజ్ వెన్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ డెవలప్స్ విత్ ఇన్ ది హార్ట్ హీ విల్ సడన్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆల్ అరౌండ్.
0: సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం. ఈ సత్యం శివం సుందరము మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క మానవత్వం.
1: హ్యూమన్ క్వాలిటీ is the trinity of truth, goodness and beauty.
0: దీన్ని ప్రాచీన కాలం నందు కూడాను ప్లేటో కూడాను దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ప్లేటో.
0: అనగా వాళ్ళు సృష్టి యొక్క తత్వం లోపల మూడింటి యొక్క ఏకత్వాన్ని కూడాను చక్కగా విశదీకరింపుతూ వచ్చారు.
1: దే కుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇన్ ద డివినిటీ క్లియర్లీ.
0: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్తూ వచ్చాడు ఈ ప్లేటో.
1: ప్లేటో డిక్లేర్ దీస్ త్రీ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనినే సత్యం శివం సుందరం అన్నారు భారతీయుడు.
1: భారతీయస్ కాల్ దీస్ త్రీ సత్యం శివం సుందరం.
0: పదముల వ్యత్యాసమైనప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్భావము అన్ని మతములు ఎందుకు ఏకత్వంగానే ఉంటుంది.
1: దో దేర్ ఇస్ ఎన్ అపారెంట్ డిఫరెన్స్ సో లాంగ్ యాజ్ సో ఫార్ యాజ్ లాంగ్వేజ్ ఇస్ కన్సర్న్డ్ ద మీనింగ్ బీయింగ్ ద సేమ్.
0: ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని భారతీయులు ఏ విధంగా తెలుపుతున్నారో దీనిని పాశ్చాత్యులైనటువంటి క్రిస్టియన్స్ కూడాను మూడు రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: జస్ట్ యాజ్ వీ హావ్ గాట్ ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయలిజం క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం ద సేమ్ థింగ్ యూ ఎక్స్ప్లెయిన్ బై వెస్టర్న్ థాట్.
0: మొట్టమొదట ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు.
1: The first statement is, I am the messenger of God.
0: Rendavadi, I am the son of God annaru.
1: The second statement, I am the son of God.
0: I and my father are one annaru.
1: The third statement, I and my father are one.
0: Deenine Holy Ghost annaru Christians.
1: Christians call it as the Holy Ghost.
0: Ee indulopala dvaitamu advaitamu visishta advaitamu moodintu tarvata vacheetvante turiya avastha annaru.
1: Therefore this ultimate transcends all the three levels of consciousness, dualism, qualified non-dualism and non-dualism.
0: I am in the light, I am in the light annaru.
1: Muslims also said, I am in the light.
0: Tadupari, the light is in me annaru.
1: Later they said, the light is in me.
0: Moodavadi, I am the light annaru.
1: The third declaration, I am the light.
0: Ide advaitamu annaru.
1: This is non-dualism.
0: Kabatti ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము మూడింటి యొక్క ఏకస్థానమే మానవుని యొక్క హృదయము.
1: Therefore, human heart is the center of these three levels of thought, the non-dualism, dualism and qualified non-dualism.
0: కనుక పాత్రలు అనేకంగా ఉండవచ్చును.
1: We may pray in a varied manner.
0: అన్ని పాత్రల యందును కూడా ప్రతిబింబించేటువంటి ఒక బింబము ఒక్కటే.
1: It is the same reflection we find in all of the containers.
0: అయితే ఇక్కడ భేదములు మానవత్వంలో ఉన్నటువంటి భిన్నత్వం చేతనే భేదములుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: The difference is due to the diversity in humanity.
0: కనుక వేదాంతము దీనిని అనేక రకములుగా బోధిస్తూ వచ్చింది.
1: The spirituality explains very clearly in a varied manner.
0: ఓ మానవుడా, నీవు అదే కాని అది నీవు కాదు అని.
1: He said, O man, you are that and that, you are not that.
0: నీవు అదే కాని అది నీవు కాదు.
1: You are that, but that's not you.
0: ఇందులో ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference here?
0: ఒక నీటి తొట్టి ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్ టబ్.
0: ఆ నీటి తొట్టి దగ్గరికి నీవు వెళ్లి నీ ప్రతిబింబాన్ని ఆ నీటిలో చూస్తావు.
1: యు గో నియర్ ద వాటర్ టబ్ అండ్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: అది నేనేను అంటావు.
1: యు సే దట్ ఐఎమ్ దట్ రిఫ్లెక్షన్.
0: అయితే ఆ ప్రతిబింబాన్ని పట్టుకుని కొట్టితే నీకు దెబ్బలు తగలవు.
1: నౌ ఇఫ్ యు బీట్ యువర్ రిఫ్లెక్షన్ యు ఆర్ నాట్ హిట్.
0: నీవు అదే కాని ఆ దెబ్బను నీకు తగలటం లేదే, కాబట్టి నీవు అదే కాదు.
1: You say you are the reflection, but you are not harmed, you are not hit, even if the reflection is beaten, therefore you are not the reflection.
0: Aithe daalini neevu tittitiva neeku kopam vastundadi.
1: However, if your reflection is scolded, reprimanded,
0: kottinappudu neeku debbalu tagalavu, kaani tittinappudu maatramu rendinti oka ekatvam ayipothundadi.
1: You are not hurt when the shadow or reflection is beaten, but when it is scolded, you are affected.
0: Adhe vidhamgane dehamlo anetvantidi oka paathrala vantivi.
1: Likewise, body is a vessel.
0: Upadhi, idi kevalam oka negative.
1: Vestya, body is a negative.
0: Kanukane deho devalaya prapto jeevo deva sanatana ani.
1: Body is the temple of God. God the indweller is eternal.
0: Idi kevalam oka vidhamainatundi mandiram vantidi maatrame.
1: Body is a temple.
0: Deham anetundi oka instrument.
1: Body is a sort of instrument.
0: Mind anetundi oka panimutte.
1: Mind is an instrument.
0: Indriyamulu anetundi oka panimutle.
1: Senses are instruments.
0: Manasu kudanu oka panimutte.
1: So also the mind.
0: Ivanni kudanu panimutle.
1: They are all instruments.
0: Deenini neevu vinyoginchukuneetundi vidhanamlo deeni oka ekatvam anu gurtinchali.
1: You should know the principle of unity as you make use of these instruments.
0: Idi nenu antunnava leka idi na deham antunnava?
1: Do you identify the body or you claim that the body belongs to you?
0: Idi na deham anukuntunnavu.
1: You say this is my body.
0: Kaani deham ene nenu cheptam ledhu.
1: But you don't say that I am the body.
0: Na deham anukunnappudu neevu pratyekanga untunnavu.
1: When you say this is my body, you are separate from the body.
0: Idi na handkerchief.
1: This is my handkerchief.
0: Idi separate, nenu separate.
1: I am separate from the kerchief.
0: అదే రీతిగా ఇది నా దేహం అనుకున్నప్పుడు నా దేహం వేరు, నేను వేరు.
1: లైక్ వైజ్ వెన్ ఐ సే దిస్ మై బాడీ ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ.
0: వేదాంతంలో సూక్ష్మరూపకంగా బోధించినటువంటి హూ ఆర్ యూ, దిస్ ఇస్ మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, బట్ హూ ఆర్ మై, ఇది వేసుకుంటే అక్కడ నీవు ప్రత్యేకంగా గోచరిస్తున్నావు.
1: ద స్పిరిచువాలిటీ పుట్స్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ? యూ సే ఐఎమ్ ద బాడీ, దిస్ ఇస్ మై బాడీ, దిస్ మై మైండ్, దిస్ ఆర్ మై సెన్సెస్, దెన్ హూ ఆర్ యూ? యూఆర్ సెపరేట్ ఫ్రమ్ దెమ్.
0: కనుకనే ఈ మై అనేటువంటిది మాయా.
1: Therefore this mind is maya or illusion.
0: ఈ మాయా అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where from you get this illusion?
0: లేని దాన్ని ఉన్నట్టుగా భావించడమే మాయా.
1: You consider the non-existent as the one that
0: మాయా. భగవంతుని యొక్క ఉపాధి.
1: This illusion is the vesture of God.
0: కనుకనే భగవంతుని మాయోపాధి అని పేరు పెడుతూ.
1: Therefore God himself has put on the vesture of illusion.
0: కనుక ప్రాంతమును పురస్కరించుకొని వారి వారి అభ్యాసములను పురస్కరించుకొని ప్రాచీన కాలం నుండి కూడాను వేరు వేరు దేశములు, వేరు వేరు భాషలు, వేరు వేరు సాంప్రదాయములని విశ్వసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ రీజనల్ కన్సిడరేషన్స్ అండ్ ద హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్, ద వరల్డ్ ఇస్ డివైడెడ్ టు సో మెనీ కంట్రీస్ స్పీకింగ్ సో మెనీ లాంగ్వేజెస్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: భగవాన్ సేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్.
0: అది ఏ? ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు ఈ లోకంలో లేడు.
1: There is none in this world without love.
0: కాని ఆ ప్రేమను అనేక మార్గంలో వినియోగించవచ్చును.
1: However, you can make use of this love in different ways.
0: కాని ప్రేమ ఒక్కటే.
1: Love is one.
0: పిచ్చాస్పత్రి లోపల అనేక రకములైనటువంటి పిచ్చివారు ఉంటారు.
1: In mental hospital you have many madcaps.
0: అదే విధంగానే ఈ జగత్ అనేటువంటి ఒక పిచ్చి ఆసుపత్రి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మెంటల్ హాస్పిటల్.
0: కొందరు ధనం పైన పిచ్చి పట్టి ధనము ధనము ధనం అని విచారిస్తుంటారు.
1: సమ్ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ మనీ.
0: కొంతమంది ఆరోగ్యం పైన పట్టి నా ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం అనేటువంటి పిచ్చితో వారు పరితపిస్తుంటారు.
1: సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ ద హెల్త్ వెరీ మచ్ బాదర్డ్.
0: మరికొందరు పదవి యొక్క పిచ్చి బట్టి పదవి పదవి పదవి అని పదవి కోసమే ప్రాకులాడుతుంటారు.
1: సమ్ స్ట్రగుల్ హార్డ్ బికాస్ ఆఫ్ ద మ్యాడ్నెస్ ఫర్ పొజిషన్ అథారిటీ.
0: ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైనటువంటి దానిని వాంఛించి దానిని పురస్కరించుకుని చింతిస్తూ ఉంటారు.
1: లైక్ వైజ్ ఈచ్ పర్సన్ హెస్ గాట్ హిస్ ఓన్ డిజైర్ అండ్ ఈస్ మ్యాడ్ ఆఫ్టర్ ద డిజైర్.
0: ఇందులో మరికొంతమంది దేవుడు దేవుడు అని దేవుని యొక్క పిచ్చి బట్టి ఉంటుంది.
1: అమంగ్ దెమ్ సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్.
0: కానీ ఈ అన్ని పిచ్చిల లోపల కూడాను ఈ దేవుడు అనేటువంటి పిచ్చి చాలా ఉత్తమ పిచ్చి.
1: ఆఫ్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ గాడ్.
0: మానవుడు 12 విధములైనటువంటి చింతలతో మునిగి ఉంటున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ డ్రౌన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ 12 టైప్స్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఈజ్ ఎ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ వన్ వరీ.
0: సంసారం ఒక చింత. సావు చింత.
1: Family life is worried and death is worried.
0: Balyamantayu chinta.
1: The entire period of childhood is worried.
0: Vardhakyamoka chinta.
1: Old age is worried.
0: Jeevinchutoka chinta. Chedupu chinta.
1: Life in general and failure are worries.
0: Karmalanniyu chinta.
1: All actions are
0: kashtamu
1: worries.
0: Kashtamuoka chinta.
1: Difficulties give you worry.
0: Santasamoka chinta.
1: Even happiness.
0: Vinta chinta.
1: The mystery.
0: Sarva chintala baapedi. Sarvesa chinta. Konudi ikanaina prajalara korke meera.
1: O people, seek the blessing and mercy of God who will make you free from all sorts of worries.
0: Ee yokka sarvesa chinta cheta sarva chintalu kuda nirmoolamaipothayi.
1: If you have this madness, worry for God, naturally other problems are solved.
0: దేనిని మనం తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారం అవుతాము.
1: That if known, everything else would be known.
0: దేనిని మనం చూస్తే సర్వమును చూచిన వారం అవుతాము.
1: That if seen, everything else would be
0: seen. దేనిని పట్టితే సర్వమును పట్టిన వారం అవుతాము. దానిని మనం పట్టాలి.
1: If you acquire that, everything else would be acquired easily.
0: తలుపు తట్టితే తలుపులు తెరవబడుతుంది.
1: If you knock the door, it will be opened.
0: పిలిస్తే పలుకుతాడు.
1: If you call, he responds.
0: అడిగితే ఇస్తాడు.
1: If you ask, thou shalt be given.
0: ఈ మూడు ఉపనిషత్తుల యొక్క సత్యమే.
1: These three are the declarations of
0: ఉపనిషత్తు. అయితే ప్రతి మానవుడు కూడాను తలుపులు తడుతున్నాడు అడుగుతున్నాడు.
1: However, every man knocks the door and asks.
0: కానీ దేనిని అడుగుతున్నాడు?
1: What is that he asks for?
0: దేనిని తలుపు కొడుతున్నాడు?
1: What is that he knocks?
0: కానీ కొట్టవలసిన తలుపులు కొట్టడం లేదు.
1: But he is not knocking at the right door.
0: మోక్ష ద్వారాన్ని మనం తెరవమని కట్టాలి.
1: You should knock the door so that the gates of hell
0: కానీ మానవుడు ఉన్నాడు నరక ద్వారాన్ని తడుతున్నాడు.
1: But man is knocking the door of hell.
0: ఆత్మానందాన్ని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు లోకానందమునకై పరితపిస్తున్నాడు.
1: Man who should work hard for the bliss of the spirit is working for the happiness of the world.
0: నీ సన్నిధేన పెన్నిధి అని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు సన్నిధికి దూరంగా వెళ్లిపోతున్నాడు.
1: Man who should pray for the proximity of the divine wants to be near the world.
0: దైవాన్ని అడగాలి.
1: You should ask God.
0: జన్మాన్ని తరింప చేసుకోవాలి.
1: And you should redeem your life.
0: మోక్ష ద్వారంలో ప్రవేశించాలి.
1: And you should open the gates of heaven liberation.
0: కానీ ఈనాడు అడగటము దైవాన్ని అడగటం లేదు.
1: Today we are not asking God.
0: దయ్యాలను అడుగుతున్నారు.
1: We are asking Daya the demon.
0: ఇలాంటి మానవత్వం లోపల ఇంక దివ్యత్వం ఏ రీతిగా వారు దర్శించగలరు?
1: ఇన్ సచ్ ఎ హ్యూమన్ లైఫ్ హౌ కెన్ యూ విజువలైజ్ ద డివినిటీ?
0: ఎక్కడనో నీకు పోయి దర్శించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో
0: ఎనీవేర్. ఏది నీది అనేటువంటిది విచారించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ బిలాంగ్స్ టు యూ.
0: చెప్పినది నీది కాదు.
1: వాట్ యూ సే ఈజ్ నాట్ యువర్స్ యాక్చువల్లీ.
0: వ్రాసినది నీది కాదు.
1: వాట్ దట్ రిటర్న్ ఈజ్ నాట్ యువర్ ఓన్.
0: చేసినదే నీది.
1: What you do belongs to you.
0: కనుకని ఈనాడు చేయకుండా చెప్తున్నాము.
1: Today you don't do but you say.
0: అనుభవించకుండా రాస్తున్నాము.
1: Without experience you write.
0: కనుకని ఆనందానికి అతి దూరం అయిపోతున్నాము.
1: So you are cut off from the bliss.
0: కనుకని చెప్పేదానికంటే చేసి చూపించడం చాలా అవసరం.
1: So instead of saying better you do act and practice.
0: చెప్పడం చాలా సులభము.
1: It's so easy to say.
0: చేయటం చాలా కష్టం.
1: It's very difficult to act.
0: చెప్పినటువంటిది చేసినప్పుడే నిజమైనటువంటి ఒక సాధన ఏర్పడుతుంది.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైజ్ ఇన్ అబ్జర్వింగ్ వాట్ యు సే.
0: చెప్పుట సులభంబు
1: It is easy to declare.
0: Cheyuta kastambu.
1: Very difficult to practice.
0: Datakaina vani tatakaina.
1: Even to Brahma or his grandfather is very difficult to practice.
0: కనుక మనము చెప్పినటువంటి చెయ్యాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్
0: అప్పుడే నీ మానవత్వం అనేటువంటిది నిరూపించిన వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డెమోన్స్ట్రేట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: థాట్స్ వర్డ్స్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ యాక్షన్.
0: దీనినే ప్రాచీనులు త్రిపుటము ఏకత్వము అన్నారు.
1: దిస్ ఏన్షియన్స్ కాల్ ఇట్ యూనిటీ.
0: త్రికరణ శుద్ధి అన్నారు.
1: దిస్ వాట్ యూ కాల్ ప్యూరిటీ.
0: హృదయము శుద్ధిగా ఉండాలి.
1: The heart should be pure.
0: మాట పరిశుద్ధిగా ఉండాలి.
1: The word should be pure.
0: క్రియలు రెండింటికి సంబంధించినవిగా ఉండాలి.
1: Action should have a kind of relationship with what you say.
0: కానీ తలచటం వేరు, చెప్పటం వేరు, చేయటం మరొకటి అయిపోతుంది.
1: You think one way, you say another way, and your action is
0: కనుక ఈనాటి మానవుని దురాత్ముడు అని పేరు పెట్టింది వేదాంతం.
1: Therefore man today is totally wicked.
0: మనస్సు యొక్క ఏకత్వము, మాట యొక్క ఏకత్వము, చేతల యొక్క ఏకత్వము మహాత్మము అన్నారు.
1: It's only the noble soul who will have harmony, integrity between what is said anyat, and done.
0: Vachas anyat, karma anyat, duratmanam annar.
1: It's only the wicked man whose action is at variance with what he says.
0: Eenadu manam trikona siddhini ekapachukovali.
1: Today we should
0: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop this unity.
0: భిన్నత్వాన్ని దూరం చేయాలి.
1: We should be far off from diversity.
0: అప్పుడే నీ యందు దైవత్వం ప్రకాశిస్తుంది.
1: Then all the divinity latent within you will blossom.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: God is not present in a foreign land. He is indweller in you.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగియుండు.
1: Sin is not present in a foreign country. It is attached to your own.
0: పాపం కాని పుణ్యం కాని మరొక ప్రదేశంలో లేదు. ఎట్టి చర్యలో అట్టి ఫలితము.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: ఎట్టి మంటను అట్టి పొగ.
1: యాజ్ ఇస్ ది ఫ్లేమ్ సో ఇస్ ది స్మోక్.
0: ఎట్టి పొగను అట్టి మేఘము. ఎట్టి మేఘము అట్టి వర్షము.
1: యాజ్ ఇస్ ది క్లౌడ్ సో ఇస్ ది రెయిన్.
0: ఎట్టి వర్షము అట్టి పంట.
1: యాజ్ ఇస్ ది రెయిన్ సో ఇస్ ది
0: ఎట్టి పంటను అట్టి తిండి.
1: యాజ్ ఇస్ ది ఫీల్డ్ యూ ఫైండ్ ఫుడ్.
0: ఎట్టి తిండియో అట్టి మనసు.
1: అండ్ యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది మైండ్.
0: కనుకనే మొట్టమొదట మనం చేసే కర్మలను పురస్కరించుకుని మన యొక్క పవిత్రమైనటువంటిది అపవిత్రమైనది నిర్ణయించుకోవచ్చు.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ సీక్రెట్ దట్ విచ్ ఇస్ అన్సీక్రెట్ డిపెండ్ అపాన్ అవర్ యాక్టివిటీ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ టు టేక్ టు గుడ్ యాక్టివిటీ.
0: ఏది పవిత్రమైనటువంటిది,
1: వాట్ ఇస్ దట్ సీక్రెట్,
0: ఏది అపవిత్రమైనటువంటిది,
1: వాట్ ఇస్ దట్ ఇస్ అన్సీక్రెట్.
0: విచారణ చేస్తే అదే వ్యాసుడు చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: వ్యాస డిఫైన్ క్లియర్లీ వాట్ ఈస్ ఎ మెరిట్. To render help to others is a merit. To harm others is a sin.
0: Parapeedanam.
1: Harming others.
0: ఇదే పాపము అన్నారు.
1: దిస్ ఇస్ ద సిన్.
0: అనగా దీనిని పరులను పీడించేటువంటిది పాపం అన్నారు.
1: ఓన్లీ హార్మింగ్ అదర్స్ ఇస్ ద సిన్.
0: కాదు కాదు.
1: నో.
0: పరము. పరం అనగా ఆత్మతత్వము.
1: పర మీన్స్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ది స్పిరిట్ యాజ్ అ డైవర్స్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే.
1: The same spirit is present everywhere.
0: దీనిని భిన్నంగా నీ యందు నా యందు వేరువేరుగా ఉన్నది భావించడమే పాపం అన్నారు.
1: To find it as a sort of diversity or multiplicity.
0: ఎవరినో హింసించడము, ఎవరినో తిట్టడము, ఎవరినో ఇవి కాదు పాపము.
1: So accusing others, criticizing others is not a sin.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: To consider the principle of unity as a diversity is a sin.
0: పరోపకార పుణ్యాయ అన్నాడు.
1: To help others is a merit.
0: పరమనగా తిరిగి ఆత్మనే.
1: This param is spirit again.
0: ఉప ఆత్మకు సమీపించడమే పుణ్యము అన్నారు.
1: ఉప మీన్స్ ప్రాక్సిమిటీ టు దిస్ స్పిరిట్.
0: సమీపము
1: మీనింగ్ క్లోజ్నెస్.
0: ఆత్మకు సమీపంగా పోవటమే పుణ్యము.
1: When you are very close to the spirit,
0: ఆత్మను భిన్నంగా మనం భావించడమే పాపము.
1: Consider yourself separate from this atma is the sin.
0: కనుక వేదాంతం ఇంత సులభంగా కూడాను చక్కని రహస్యాన్ని విపులీకరించేస్తుంది.
1: Therefore spirituality explains the secrets in such a simple way.
0: కనుక దేశములు భిన్నము కాదు.
1: Countries are not different.
0: భాషలు వేరు కాదు.
1: Languages are not different.
0: కానీ అన్నింటి యొక్క అంతరార్థం ఒక్కటే.
1: బట్ ది ఇన్నర్ కంటెంట్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్.
0: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ టంబ్లర్.
0: తెలుగు వారంతా దీన్ని నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ ఇస్ నీరు.
0: ఇంగ్లీష్ వారంతా వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: హిందీ వాళ్ళంతా పానీ అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పానీ.
0: తమిళ వాళ్ళంతా తన్ని అంటున్నారు.
1: తమిళియన్స్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: దోస్ ఆర్ సంస్కృత.
0: కానీ మీరు ఎన్ని పదాలు చెప్పినా ఈ నీటిని ఎవరు మార్చలేదు కదా.
1: యు మే గివ్ ఇట్ ఎనీ నేమ్ యాజ్ యు లైక్ ఇట్ బట్ వాటర్ ఇస్ సేమ్.
0: నీరు ఒక్కటే.
1: Water is one and the same.
0: ఈ పదములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: Words, language.
0: ఈ పదములను మనం భ్రమించి
1: We're carried away by the language.
0: ఇది ఏరో భిన్న భిన్నంగా ఉన్నదని భావించుకోవటమే ఇది ఒక పెద్ద పాపం.
1: If you consider this multiplicity, diversity, well, that is the worst.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా తీసుకోకూడదు.
1: Never take this unity as a diversity.
0: ఈనాడు ప్రపంచము లోపల
1: today in the world,
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి పొందిపోతున్నారు.
1: Intellectuals are ever on the rise day by day that consider diversity.
0: కానీ భిన్నత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: There are very few people who will understand unity and diversity.
0: ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి.
1: Today we need individuals, people who will have this principle of unity.
0: అప్పుడే మన యొక్క దేశ సమస్యలన్నీ కూడాను పరిహారం అవుతాయి.
1: Then all problems of this country would be solved.
0: ఏనాడు మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావిస్తామో అప్పుడే ఈ యొక్క సమాజం లోపల సంఘర్షణలు సమాప్తి అయిపోతాయి.
1: That day when once you recognize and experience the latent divinity within you, all problems are solved.
0: ఈ భిన్నత్వం చేతనే ఈ క్రోధములు తాపములు పాపములు అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి.
1: It's only because we are carried away by the diversity which is the cause for all the sin.
0: క్రోధమే యమధర్మరాజు.
1: And this very anger itself is the
0: మన కోరికలే దీనికి తగినటువంటి యొక్క నది.
1: అండ్ ద డిజైర్ ఈస్ ద రివర్ దట్ టేక్స్ యూ టు ద గాడ్ ఆఫ్ డెత్.
0: యమధర్మరాజు దగ్గరికి పోయేటప్పుడు ఒక నదిని దాటవలసి వస్తుందట.
1: టు గో టు దట్ ద కింగ్ ఆఫ్ డెత్ యూ హ్యావ్ టు క్రాస్ దిస్ రివర్.
0: వైతరిణి నది.
1: The river, this river is Vaitarani, the desire.
0: క్రోధమే యమధర్మరాజు.
1: This anger itself is the king of death.
0: దీనికి ఆత్మతత్వమే సరియైన మోక్ష స్థానము.
1: అండ్ ది స్పిరిట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లిబరేషన్.
0: యమ అనగా ఏమిటి?
1: వాట్స్ ది మీనింగ్ ఆఫ్ యమ?
0: యమ అనగా ఇంద్రియముల నిగ్రహమే యమ.
1: యమ మీన్స్ ది సెన్స్ కంట్రోల్.
0: దీనిని నిగ్రహించుకున్నప్పుడు ఇంతకంటే మనకు స్వర్గం వేరేట్టు లేదు.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ది సెన్స్ కంట్రోల్,
0: నిగ్రహము లేనటువంటి వాడే అనుగ్రహానికి పాత్రుడు కాడు.
1: And without this, you cannot be the recipient of God's grace.
0: నిగ్రహాన్ని సాధించినటువంటి వాడు అనుగ్రహాన్ని కూడా సాధించగలడు.
1: The one who has got this nigraha control deserves anugraha, the mercy.
0: మానవుడు నిగ్రహ అనుగ్రహాన్ని సాధించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి.
1: Therefore everyone should mold himself as a personality with these two, the control nigraha and anugraha
0: mercy. కొత్త సంవత్సరాలు ఒక సంవత్సరం వరకు మనం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ వన్ ఫుల్ ఇయర్ ఫర్ దిస్.
0: సెకండ్ కూడా మనకు కొత్త సెకండే.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ.
0: కనుక ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్ని కొత్త సంవత్సరాలు గడుపుకున్నామో, ఎన్ని కొత్త సంవత్సరాలు పండుగలు చేసుకున్నామో, కానీ ఒకదాని ఎందుకు ఏ మార్పు కూడా మనలో కనిపించడం లేదు.
1: వీ అబ్జర్వ్డ్ అండ్ సెలబ్రేటెడ్ మెనీ మెనీ న్యూ ఇయర్స్ ఇన్ ద పాస్ట్, బట్ దేర్ ఇస్ నథింగ్ న్యూ యునీక్.
0: సంవత్సరం జరిగేకూడదు, దేహం పెరుగుతుండాలి.
1: As years pass by, the we also age.
0: దేహం పెరిగే కొద్ది ఆయువు తరుగుతుండాలి.
1: As we age, life span becomes short.
0: దేహం పెరిగేదాన్ని చూసి మనం ఆనందిస్తున్నామే కానీ తరిగే ఆయువును చూసి మనం విచారం చేయటం లేదు.
1: We are so happy that we age, but at the same time life time diminishes.
0: చాలా బాగా పెద్ద అయిపోయినాడు, పెద్దవాడైనాడు అని ఆనందిస్తుంటారు తల్లిదండ్రులు.
1: The parents are so happy, now you are grown up.
0: కానీ దేహం పెరిగింది కానీ ఈ ఆయు ప్రమాణం తరిగిపోయింది. దీని విచారం చేసేవాడు చాలా తక్కువ.
1: బట్ దేర్ ఇస్ నో వన్ హూ వుడ్ కన్సిడర్ ద లైఫ్ స్పాన్ దట్ డిమినిష్.
0: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాలాన్ని కాలుడు మింగుతున్నాడు.
1: ఇస్ ఓన్లీ టైమ్ ద
0: కాలకాల ప్రబన్నానాం కాలాఖ్యం కరిష్యతి. అయితే ఆ కాలాన్ని కూడా మింగేటువంటి వాడు భగవంతుడు.
1: హౌఎవర్ టైమ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనము ఈ కాలాన్ని ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఆర్ ఎ మోమెంట్ ఇన్ అవర్ లైఫ్.
0: కాలమును వ్యర్థం చేస్తే మన కాయమునే వ్యర్థం చేసుకునే వారం అవుతాను.
1: ఇఫ్ యూ వేస్ట్ టైమ్ యూ విల్ బి వేస్టింగ్ యువర్ లైఫ్ ఇన్ జనరల్.
0: దేనినైనా మనం వినియోగం చేయవచ్చును, దేనినైనా వ్యర్థం చేసుకోవచ్చును, కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు.
1: యూ కెన్ యూజ్ ఆర్ యూ కెన్ వేస్ట్ ఎనీథింగ్ బట్ నెవర్ వేస్ట్ టైమ్.
0: కనుక కాలమును సార్థకం గావించుకునేటువంటి వాడే మహాపుణ్యవంతుడు.
1: Therefore, the one who sanctifies time is meritorious.
0: వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైనటువంటి యోచనల చేత మన కాలమును అపవిత్రం చేయకూడదు.
1: Don't make the time unsacred by indulging in gossip and
0: talk. భగవంతుడు కాల స్వరూపుడు.
1: Time is God.
0: కనుకనే సంవత్సరాయన మహా అన్నాడు భగవంతుడిని.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ కాల్డ్ టైమ్ సంవత్సరాయన మహా.
0: కాబట్టి సంవత్సరం అంటే ఒక సంవత్సరమే కాదు, 12 నెలలు కాదు.
1: Samvatsara year doesn't mean merely 12 months.
0: Samvatsara anaga devuniki samvatsaram ani peru.
1: Samvatsara year is the title of God.
0: Kanukane ee naadu manamu samvatsara swaroopudainatundi bhagavantuni chintinchaka samvatsaranni maatrame chintistunnam.
1: We don't think of God who is very time himself, but ఆధేయాన్ని చూస్తున్నామే
0: కానీ ఆధారాన్ని చూడటం లేదు.
1: జస్ట్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ బేస్ బట్ నాట్ ద ట్రూ బేసిస్.
0: ఈ టవర్ దేనిపైన ఉంటుండాలి?
1: Where do we find this towel now?
0: Table aadharanga untum chetani ee towel nilchagaligindi.
1: It's not present on the table, therefore it's there.
0: Kaani table lo chuttam ledu, kachipu maatrame chustunnam.
1: But we don't look at the table, but we watch the kerchief.
0: Kanaka ee naadu aadharam aneetundi daivattam.
1: Therefore the primal basis is divinity.
0: Aa daivam paine sarve aadheyamulu kodanu jeevisthunnayi.
1: So everything depend on the divinity.
0: Kanaka aadhara aadheyamulu rendinti yokka ekatvanni manam gurtinchali.
1: Therefore we should know the relationship between that which is basis and that which is base.
0: అద్వైతము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ నాన్ జూలిజం.
0: ఇది వస్త్రము.
1: దిస్ ఈస్ క్లాత్.
0: కాదు.
1: నో.
0: దారముల యొక్క చేరిక.
1: కాంబినేషన్ ఆఫ్
0: కాదు.
1: నో.
0: ప్రతి.
1: ఇట్స్ కాటన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే అద్వైతం.
1: ఇట్ ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ఈస్ నాన్ జూలిజం.
0: దారము, ప్రతి, బట్ట అని మూడు చెప్తున్నాము.
1: యు గివ్ త్రీ నేమ్స్, ద కాటన్, ద థ్రెడ్ అండ్ ద క్లాత్.
0: కనుక మనం ఈనాడు జీవించడం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్.
0: క్రిస్టియన్ లోపల కూడాను ఈ జేసస్ ఒకనొక సమయంలో ఒక వ్యక్తిని చూచి ఆకలి అవుతుండదని బాధపడుతుండగా ఒక చేపని ఇచ్చాడు.
1: జీసస్ క్రైస్ట్ యాజ్ హి పాస్డ్ బై అబ్జర్వ్డ్ ఎ మ్యాన్ హూ ఇస్ వెరీ హంగ్రీ అండ్ గేవ్ హిమ్ ఎ ఫిష్.
0: తదుపరి రెండవ దినం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు.
1: సెకండ్ డే హీ కేమ్ టు ద సేమ్ పర్సన్.
0: నాయన, నిన్ను ఇచ్చినటువంటి చేపను మాత్రం నిన్ను భుజించావు, తిరిగి ఈనాడు ఆకలి వేస్తుండాలి, ఈనాడు ఏమి భుజించగలవు?
1: హీ సెడ్, లుక్ హియర్, యు హావ్ ఈటెన్ that fish given yesterday, today what
0: is
1: left?
0: Yenni dinamulanni neeku chepalu ichi ninni aakala teerchedi.
1: How long can I give you fish like this?
0: Kaaballi nee aakala teereyatundi margamu, chepalanu patteyatundi margamu chakkaga neevu gurtinchukomannadu.
1: Therefore better you know the skill of fishing.
0: అప్పుడు ఎవరిపైన నీవు అడగనక్కర్లేదు.
1: Then you don't need to beg.
0: ఎవరిపైన నీవు ఆధారపడనక్కర్లేదు.
1: You don't need to depend.
0: కనుక ఈ ఇతరులపైన ఆధారపడేటువంటి మార్గం లేకుండా తనపైన తాను ఆధారపడేటువంటి ఒక జీవితాన్ని మనం ఈనాడు వెతుక్కోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ లైఫ్ ప్రిన్సిపల్ సో దట్ యు డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. యుల్ బి
0: ఆధారం ఏమిటి? ఆత్మవిశ్వాసమే.
1: ఫర్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏనాడు భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు, ఆనాడే ఈ భారతదేశంలో సర్వ విధమైనటువంటి యొక్క సంస్థలు కొన్ని క్షీణించిపోతున్నాయి.
1: దట్ డే ది భారతీయస్ లాస్ట్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సత్య ధర్మాలను మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో సత్య అండ్ ధర్మ.
0: ఈ ఆత్మవిశ్వాసంతో సత్య ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఎవడైనా సరే వాడు భారతీయుడే.
1: ఇఫ్ వీ ఫాలో దిస్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ స్పీక్ ట్రూత్ బేసింగ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
0: కేవలం దేశంలో పుట్టినంత మాత్రమే భారతీయుడు కాదు నీవు.
1: By an accident of birth, you cannot call yourself a Bharatiya.
0: ఈ దేశానికి ప్రాణ సమానమైనటువంటి ఈ మూడింటిని నీవు చక్కని అనుసరించాలి.
1: These are the life sustaining principles of Bharat, which you can hold.
0: విదేశీయులు స్వదేశీయులు అనే భేదము కేవలం దేశాలను పురస్కరించుకొని కాదు చెప్పవలసింది.
1: So you cannot say one is a foreigner, one is a native, basing on the
0: land. వారి విశ్వాసం గురించి మనం విచారించాలి.
1: We have to inquire their faith.
0: అదే విశ్వాసము.
1: దట్ ఈస్ ది ట్రూ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకపోతే ఏముంది కూడా ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ వి హావ్ టు డెవలప్ టుడే ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క స్పిరిచువల్.
1: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటిది ఈ ఆత్మవిశ్వాసం పైనే ఉంటుండాలి.
1: ట్రూ స్పిరిచువాలిటీ లైస్ ఆన్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరాల కోసమని ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు.
1: ఫర్ ది సెలబ్రేషన్ ఆఫ్ ది న్యూ ఇయర్,
0: ప్రతి సెకండ్ కూడా నూతనమైనటువంటి రీతిగా మీరు విశ్వసించి నూతన భావాలతో మీరు ఉత్తేజవంతులు కావాలి.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ. డెవలప్ ద న్యూ ఫ్రెష్ ఐడియాస్.
0: దీనిని మనం వచ్చిన దాన్ని పెళ్ళకు నెట్టుతున్నప్పుడే మనం ముందుకు సాగడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ స్విమ్ అక్రాస్ దెన్ ఓన్లీ యూ కెన్ ప్రొసీడ్ అహెడ్.
0: నీటిలో పడి నీవు వచ్చిన నీరంతా కూడా వెనక్కి నెట్టుతూ పోయినప్పుడే నీవు ముందుకు పోతున్నావు.
1: హావింగ్ జంప్డ్ ఇన్ టు ది రివర్ యూ షుడ్ బ్రష్ అసైడ్ ఆల్ ద వాటర్ అండ్ స్విమ్
0: ఫార్వర్డ్.
1: దిస్ ఈస్ వాట్ కాల్డ్ స్విమ్మింగ్.
0: నీటి లోపల వచ్చినటువంటి నీరును వెనక్కి నెట్టడం చేతనే మనం ముందుకు కొనసాగిపోతున్నాం.
1: యూ పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ సో దట్ యూ కెన్ స్విమ్ ఇన్ ద ఫార్వర్డ్.
0: గీతను నేర్చినటువంటి వాడు ముందుకు సాగిపోతుంటాడు.
1: ద వన్ హూ నోస్ దిస్ ఈతార్ స్విమ్మింగ్ అమౌంట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గీతా ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుకనే గీతనే ఈత, ఈతనే గీత.
1: దేర్ఫోర్ గీతా సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ఈతా ద స్విమ్మింగ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ బిట్వీన్ ది టూ.
0: మనం పెరిగిపోతున్నామే కానీ మనలో ఉన్నటువంటి యొక్క పవిత్రత ఏమాత్రము పెరగటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సాంక్టిటీ, ద సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్ అస్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్.
0: కొన్ని నిమిషముల పూర్వము అనిల్ కుమార్ చెప్పాడు,
1: Few minutes back, Anil Kumar said,
0: science and technology chala abhruddhi avutundadani.
1: He said, science and technology are increasing.
0: In knowledge ante emiti?
1: What is knowledge?
0: Telivi antunnaru.
1: We say intelligence.
0: Telivi ante emiti?
1: What is intelligence?
0: Oka vidhamainatundi annitini yokka parishilana chesi satyanni gurtinchukuneetundi annaru.
1: This intelligence means observation of all that are around.
0: Adi ekkadano manam sampadinchukonakkarledu.
1: You don't need to acquire.
0: Nirantaram kudano mana yokka dintlo nilchi untunnadi.
1: It is present within you continuously.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదము.
1: వేద కాల్స్ ఇట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ప్రజ్ఞాన?
0: ఏదో చదువుల చేతను గ్రంథముల చేతను వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఎప్పటికీ ఉంటుండాలి.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
0: దీనినే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: దానినే ప్రజ్ఞానం అన్నారు.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఆ జ్ఞానం మనము నేర్చుకునేటువంటిది కాదు.
1: It's not the one that you learn.
0: Teacherlu bodhinchetundidi kaadu.
1: It is not taught by a teacher.
0: Sapulu chikketundidi kaadu.
1: You cannot catch one.
0: Sapulu supply chesetundidi kaadu.
1: No one can supply.
0: Nee vrattaga nerchukuneetundidi kaadu.
1: It's not the one that you can learn afresh.
0: Yende untunnadi.
1: It is there within you.
0: Unna daani nee telusukolekapothunnavu.
1: That which is already latent should become patent.
0: Ee kachchi ikkadane untundali.
1: Here lies the kerchief.
0: Kaani kannulu musukunnappudu
1: when you close your eye
0: ekkadekkado vetukutamu.
1: You go on searching for it all around.
0: Kaani unnadi unnadi ekkadadi.
1: But it is present there.
0: కన్నులు తెరుచుకోకుండా పోవటం చేతనే దీనిని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాము.
1: As you are not opened your eyes, you go on searching for the kerchief.
0: ఎప్పుడు మన జ్ఞాననేత్రములు మనం తెరుస్తామో అప్పుడు నేరుగా ఆ కర్చీఫ్ పైన పోతుంది.
1: The moment you open the eye of wisdom, naturally you look at the kerchief.
0: దీనిపైన మనం శ్రద్ధను చూపటం లేదు.
1: We are not showing an interest.
0: ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి విషయాల్లో ఎంత శ్రద్ధాభక్తులు మనం అనుభవింపచేస్తున్నాము దానిలో ఒక వెయ్యింటి ఒక భాగం చూసినా కూడా చాలు.
1: Out of the interest we have towards the world and worldly pleasures and worldly properties, if we show 1,000th of this interest, you will know the spirituality.
0: కనుకనే మనము ఈ ఉండేటువంటి ఈ సంకుచితమైనటువంటి ఒక దేహంతో అల్ప కాలంతో మనం కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
1: With this limited life, with this limited body, we should not waste time.
0: ye vidhamainatundi okka vyartamu gaakunda dehaanni saathakam gaavinchukovali.
1: We should redeem our lives, make our life sacred without wasting time.
0: Ee puraskarinchukoni ye shankarla varu asthiram jeevanam loke.
1: Basing on the Shankara said life is temporary.
0: Asthiram yavanam dhanam.
1: Youth and wealth are also temporary.
0: Asthiram dhara putraadi.
1: The wife and children are also temporary.
0: Satyam dharmam dvayam sthiram.
1: Truth and righteousness are permanent.
0: ఇవి రెండే మనకు శాశ్వతమైనటువంటి.
1: దీస్ టూ ఆర్ పర్మనెంట్.
0: వీటిని మాత్రమే మనం అనుసరిస్తుంటే ఇంక ఏ జపము ఏ ధ్యానము ఏ కర్మను ఆచరించనక్కర్లేదు.
1: When you have these two and treasure them and follow them, you don't need to undertake any penance or meditation.
0: నీ లోపల ఉన్నటువంటి భావాన్ని సత్యరూపంతో నీవు ప్రకటించు.
1: The inner feeling should be expressed by
0: word. సత్యరూపంతో ప్రకటించినటువంటి దాన్ని చేతితో నీవు ఆచరించు.
1: And the truth having been said, you had to be practiced.
0: దీనికి మూడు కారణాలు ఉంటున్నాయి.
1: There are three reasons behind.
0: రాగ ద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము.
1: Therefore the heart which is not polluted by attachment and hatred.
0: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు.
1: And the talk which is not polluted by falsehood.
0: హింసాదులతో దూషితం కానటువంటి దేహము.
1: The body which is not polluted by violence.
0: ఇదియే పవిత్రమైనటువంటి జన్మము.
1: That is the sacred life.
0: రాగద్వేషాలతో దూషితం కానటువంటి ఒక హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: The heart should not be polluted by any sort of attachment.
0: అసత్యాలతో దూషితం కానటువంటి ఒక నాలుకను మనం చక్కగా కాపాడుకోవాలి.
1: And our speech or words should not be polluted by utter lies.
0: హింసాదులతో దూషితం కానటువంటి ఒక చేతిని మనం సంరక్షించుకోవాలి.
1: And you should have your actions which are not polluted by violence.
0: ఇదియే నిజమైన మానవుడు సాధించవలసినటువంటి గొప్ప ఘనకార్యం.
1: దిస్ ఇస్ ద మైటీ టాస్క్ దట్ హస్
0: ఇంకా ఎన్ని తపములు ఎన్ని జపములు ఎన్ని ధ్యానములు ఎన్ని చేసుకుంటూ ప్రయోజనం లేదు.
1: అదర్ వేస్ ఆఫ్ పెనెన్స్ అండ్ మెడిటేషన్ దే ఆర్ యూస్లెస్.
0: ఈ రాగద్వేషాలను కొంతవరకు మనం అరికట్టుకోవాలి.
1: దేర్ ఫర్ టు పుట్ అండర్ చెక్ దిస్ అటాచ్మెంట్.
0: ఇది రాక్షసుల యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ద డెమోనిక్ క్వాలిటీస్.
0: ఈ మానవతా విలువలు కావు.
1: దే ఆర్ నాట్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుక
1: సో
0: మనం ఈ మూడింటిని సాధించడానికి దైవం యొక్క ప్రార్థన నిరంతరం కూడా చేస్తూ దైవం ఎక్కడో ఏ దేవాలయంలో ఉన్నాడని విచారించకుండా దైవం నా యొక్క హృదయ దేవాలయంలోనే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ యు హావ్ టు ప్రే టు గాడ్ హూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రపంచంలో ఇన్ని సౌకర్యాలు అందించడం దేనికోసం?
1: Why all these conveniences are given to you?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: మంచి డెన్లబ్ బెడ్ తెచ్చి వేసుకున్నావు.
1: You have got a very good డెన్లబ్ బెడ్.
0: చక్కని అనుకూలమైనటువంటి దీంట్లో పరుచుకున్నావు.
1: You have got a very good pillow.
0: సీలింగ్ ఫ్యాన్ చక్కగా తిరుగుతూ ఉండాలి.
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ వర్కింగ్,
0: ఎయిర్ కండిషన్ మంచి కండిషన్ లో ఉంటుండాలి,
1: ఎయిర్ కండిషన్ ఇస్ పర్ఫెక్ట్,
0: కానీ నిద్ర రావటం లేదు నీకు,
1: యట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్.
0: ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఆల్ దిస్ కన్వీనియన్స్?
0: ఎందుకోసం నువ్వు తెచ్చుకున్నావు?
1: వై హావ్ యు బ్రాట్ దిస్?
0: ఈ దిండు నువ్వు ఎందుకోసం తెచ్చుకున్నావు?
1: వై ది పిల్లో?
0: ఈ ఫ్యాన్ ఎందుకోసం వేసుకున్నావు?
1: వై ద ఫ్యాన్?
0: నిద్ర కోసం నువ్వు వేసుకున్నావు.
1: వాట్ ఫార్? ఓన్లీ
0: నిద్ర రానప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ యు కాంట్ స్లీప్ వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఆల్ దిస్ కన్వీనియన్సెస్?
0: అదే విధంగానే దేహముంది, మనస్సుంది, బుద్ధి ఉంది, చిత్తముంది, ఇంద్రియముంది, అంతఃకరణం ఉంది, అన్నీ ఉంటున్నాయి, ఆనందం లేదు.
1: లైక్ వైజ్ యూ హవ్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ సెన్సెస్ అండ్ ది ఇన్నర్ సెన్సెస్,
0: ఆనందం లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ద స్టేట్ ఆఫ్ బ్లెస్ వాట్ ఫార్ ఆల్ దీస్ సెన్సెస్?
0: కనుక ఆనంద నిమిత్తమై ఈ అన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి.
1: వీ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: ఈ మనస్సును ఆనంద నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: మైండ్ షుడ్ బి యూజ్ సో యాస్ టు బి బ్లిస్ఫుల్.
0: మన బుద్ధిని విచారణ నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: ఇంటెలెక్ట్ ఇస్ మెంట్ ఫర్ ఎంక్వైరీ.
0: అంతఃకరణం తగినటువంటి పరిశుద్ధము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సెన్సెస్ షుడ్ బి కెప్ట్ ప్యూర్.
0: కాయం చేత పరిపూర్ణమైన పవిత్ర కర్మలు ఆచరించాలి.
1: అండ్ విత్ దిస్ బాడీ వీ షుడ్ డూ సేక్రెడ్
0: యాక్షన్స్. అప్పుడే మనకు ఆనందం అనేటువంటి నిద్ర హాయిగా వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ దిస్ గుడ్ స్లీప్ ఆఫ్ బ్లిస్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్.
0: మన జీవితం రావటం కోసమని నిత్యానందాన్ని అనుభవించాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి.
1: ది లైఫ్ ఇస్ గిఫ్టెడ్ సో హాస్ టు ఎంజాయ్ దిస్ ఎటర్నల్ బ్లెస్. అంతేకాని
0: కేవలం పశుపక్షి మృగాదుల వలె తినటము, తాగటం, నిద్రించటము, మరణించటము ఇంత మాత్రంతోనే ఉంటే ఇంక నీవు మానవ జన్మం సార్థకమైనదని ఎట్లా చెప్పగలవు?
1: ఇఫ్ యు థింక్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ ఇస్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్, వాట్ ఫార్ ఇస్ హ్యూమన్ లైఫ్?
0: అంటున్నావు ఏమిటి నీ దుర్లభం?
1: What is it that is impossible to achieve?
0: ఎవరినైనా ఒక విద్యార్థిని పోయి అయ్యా వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని ప్రశ్నించినప్పుడు ఏమిటి, ఇది చాలా సులభమైనటువంటిదే కదా అంటారు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఆన్సర్ ఇస్ సో సింపుల్,
0: ఖానా పీనా సోనా మరణ, బస్, ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఇట్స్ ఓన్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్, దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఇది పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి, దాటికి కూడా జరుగుతున్నాయి కదా.
1: యు ఫైండ్ దమ్ దేర్ ఇన్ బీస్ట్ అండ్ అనిమల్స్.
0: చిన్న క్రిమికీటకాదులు కూడా ఈ నాలుగింటిని అనుభవిస్తున్నాయి.
1: యు ఫైండ్ దాట్ ఈవెన్ అమంగ్ ఇన్సెక్ట్స్.
0: ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యునీక్ ఇన్ హ్యుమానిటీ?
0: జ్ఞానం నరాణ అధికం విశేష.
1: This wisdom is an extra quality in human nature.
0: జ్ఞానేన శూన్య పశుపి సమాన.
1: If has no wisdom, he is equal to an animal.
0: కనుకనే ఆ విజ్డమ్ రావాలి.
1: So we should have that wisdom.
0: కనుక ఆ విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జీ.
1: దట్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాలెడ్జ్.
0: ఆ నాలెడ్జీ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ నాలెడ్జ్?
0: ఇది ఎనర్జీ.
1: దట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అనేటువంటిది దైవత్వము.
1: దిస్ ఎనర్జీ ఇస్ డివినిటీ.
0: కనుకనే టేక్ నాలెడ్జీ, అదే టెక్నాలజీ.
1: సో టేక్ నాలెడ్జ్, దట్ ఈస్ టెక్నాలజీ.
0: నీ నాలెడ్జ్ నువ్వు తీసుకో.
1: టేక్ దిస్ నాలెడ్జ్,
0: దాంతో నీవు జీవితాన్ని సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సో జర్నీ.
0: అంతేకాని నీ నాలెడ్జ్ని వదిలిపెట్టి ఎవరి నాలెడ్జ్నో పైన నీవు ఆధారపడితే నీవు ఏ విధంగా సాధించగలవు?
1: లీవింగ్ అ పార్ట్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ డిపెండ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ అదర్స్, హౌ కెన్ యూ రిడీమ్ యువర్ లైఫ్?
0: కాబట్టి ఎవరిపైనో మనం ఆధారపడకూడదు.
1: సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ.
0: తనపైన తాను ఆధారపడాలి.
1: బీ సెల్ఫ్ రిలయంట్.
0: ఈ సెల్ఫ్ రియలైజేషన్,
1: ది సెల్ఫ్ రియలైజేషన్,
0: ఈ విధమైన మార్గం లోపల మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ పాత్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే సర్వస్వరూపము.
1: లవ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఆ ప్రేమ చేత మనము భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి స్వార్థమైనటువంటి విషయాలను త్యాగం చేసి
1: therefore for the sake of love we should sacrifice all the worldly pleasures.
0: ప్రేమ లోపలి ప్రవేశించండి.
1: Let us merge in love.
0: కనుకనే గోపికలందరూ ఆశించారు.
1: Gopikas also wanted it.
0: ప్రేమ

0: ప్రవహింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళిగానముసే ఎగది ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళి గానముసే ఎగది కృష్ణ గానముసే ఎగది
1: వేణుగానము
2: దట్ ఈస్ ద మెలడీ ఆఫ్ దిస్
1: అది ఏని ఆనందము
2: దట్ ఈస్ ద బ్లెస్
1: అది ఏని మధురానందము
2: దట్ ఈస్ ద
1: సీక్రెట్ అది ఏని ప్రేమానందము
2: దట్
1: అది ఏని అద్వైతానందము
2: దట్ నాన్
1: అది ఏని సచ్చిదానందము అది ఏన ఆత్మానందము
2: దట్ ఈస్ ద ఎటర్నల్ బ్లెస్ దట్ ఈస్ ద బ్లెస్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్
1: ఆ ప్రేమ యందే సర్వానందములు ఇమిడి ఉంటున్నాయి
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ బ్లెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ కంటైన్డ్
1: కనుక ప్రేమ చేత సర్వమును సాధించండి
2: సో త్రూ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్
0: ప్రేమ ముదిత మనసే కో

భవిత మనసికు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ శ్రీ

భవసముద్ర సుఖద నావ ఏక రామనా. పరమశాంతి.

Quatre. Bhogaham Purushi Nabhujyati Karoti Dukke.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకోనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనసు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వై ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatadi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో Think of the man, so is the man another.
1: This in English also said, the human being will be as he thinks.
0: Kanuka, manavattva yokka vishishtata, yanta vishalamai yunnadane twinti satyani, vidyarthanu gurtinchali.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: Manavudu, annamaya kosham, pranamaya kosham, manomaya kosham, ఆనందమయ కోశము విజ్ఞానమయ కోశము ఈ ఐదు కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ ఎన్కేస్డ్ బై ఫైవ్ షీట్స్ ద ఫుడ్ షీట్ ద లైఫ్ ద మైండ్ ద బ్లెస్ అండ్ ద విజ్డమ్ షీట్
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: ద ఫిజికల్ బాడీ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఫుడ్
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: సౌ ఇట్ ఈస్ కాల్డ్ ద గ్రాస్ బాడీ.
0: రెండవది ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద లైఫ్ షీట్ ద షీట్ ఆఫ్ ద మైండ్ అండ్ ద షీట్ ఆఫ్ ద విజ్డమ్ విచ్ ఈస్ ద సటిల్ బాడీ.
0: ఇదియే మానవుని యొక్క సుఖదుఖములకు ఆధారం.
1: దిస్ ఇస్ ద బేసిస్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్ ఆఫ్ మ్యాన్.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆల్ సార్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ సటిల్ బాడీ.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: నెక్స్ట్ ఈస్ దట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ బ్లెస్.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగా అనగా
1: హౌ
0: అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: ద సెల్ఫ్ ద సైన్సెస్ అవేర్నెస్ ద సెల్ఫ్ ఇన్ ది షీట్ ఆఫ్ ఫుడ్
0: బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
1: ఈస్ కాల్డ్ బాడీ కాన్షియస్నెస్
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: మీనింగ్ ద సెల్ఫ్ షైన్స్ ఇన్ ద బాడీ ఆల్సో.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు బాడీలీ కాన్షియస్నెస్ అన్నారు.
1: దట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద షీట్ ఆఫ్ ది లైఫ్ షీట్ ఈస్ కాల్డ్ బాడీలీ కాన్షియస్నెస్.
0: దీనిని నర్వస్ కాన్షియస్నెస్ అని కూడా అన్నారు.
1: దిస్ ఆల్సో కాల్డ్ నర్వస్ కాన్షియస్నెస్.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: దిస్ నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసెస్ ద లైఫ్ సోర్స్ అండ్ ఆల్సో స్పీక్స్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ లైఫ్.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: ద నెక్స్ట్ వన్ ఈస్ ద సెల్ఫ్ దట్ షైన్స్ ఫోర్త్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అవేర్నెస్ రిలేటింగ్ టు ద బాడీ.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: ద ఫోర్త్ వన్ ఈస్ ది షీట్ ఆఫ్ విజ్డమ్.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: దిస్ ఇస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: దిస్ హ్యాస్ గాట్
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడా పేరు పెట్టూ వచ్చారు.
1: దిస్ హెస్ గోట్ టూ ఆస్పెక్ట్స్ ద చిత్ అవేర్నెస్ అండ్ ద తపస్ పెనెన్స్.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: వెన్ వి ఎంక్వైర్ ఇన్ ద అదర్ వే
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: ఇట్ షేప్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఆల్ పర్వేసివ్ పవర్.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్.
0: దీని తరువాత
1: లేటర్
0: ది ప్యూర్ డివైన్ సెల్ఫ్ అన్నారు. ఇది ఏ పవిత్ర పురుషార్థము అన్నారు.
1: లేటర్ కమ్స్ ద ప్యూర్ డివైన్ సెల్ఫ్ విచ్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
1: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇన్ ఇట్ కంటైన్డ్
0: ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్
0: ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్
1: ఇన్ఫినిట్
0: విల్ ఆల్ ఎఫెక్టివ్ విల్
1: ఆల్ ఇన్ఫినిట్ విల్
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీక్ ఆఫ్ బ్లిస్
0: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
1: దిస్ బ్లిస్ ఇస్ ఎస్పైర్డ్ ఫర్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ వీ అక్వైర్ దిస్ బ్లిస్
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో క్లియర్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ హ్యూమన్
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్స్ సెల్ఫ్ ఆత్మ
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఓన్లీ ఎమినేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనం అందించుకున్నాడు.
1: Man has under his control all the five elements.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: So man could become master.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the very meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: యూ హ్యావ్ ద రియల్ కెపాసిటీ టు నో ద వెరీ క్వాలిటీ ఇఫ్ హీ నోస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: దిస్ ఇన్ వేదాంత సెట్ వన్ వుడ్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ ఇఫ్ హీ ఇస్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్
0: తెలుసుకున్నట్టు తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో థై సెల్ఫ్
0: నీవనగా ఎవరు?
1: హూ ఆర్ యూ?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దిస్ ఎక్స్టర్నల్ వ్యూ.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: ఆల్ దట్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ హర్డ్ త్రూ ద ఇయర్, ఆల్ దట్ హస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ద మైండ్ They are all external.
0: ఇవన్నీ కూడాను కేవలము ఎలివేషన్ అన్నారు, లోపల ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి యొక్క ప్రతిబింబములే.
1: All this come under one aspect elevation, which is the reflection of the inner one.
0: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
0: కనుకు మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So effort should be made to know the divinity in this human life through the mind, with the mind.
0: మనసే హేతు.
1: The mind is the reason.
0: మనుజుని మనుగడకను దుఃఖమునకు మాన్యతకును.
1: Mind is responsible for the name, for the pain and the pleasure.
0: మనసే ముక్తికి మూలము.
1: Mind is the cause for liberation.
0: మనసే నరకంబు దెచ్చు మై మరపించు.
1: ఇస్ ద మైండ్ దట్ గివ్స్ ఆల్ ద ప్లెజర్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ద మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యు ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: జగత్ యూనివర్స్ హాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్ సెల్ఫ్.
0: ఇది సత్యము కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ.
0: జగత్ వచ్చి పోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జా దట్ విచ్ కమ్స్, గత్ దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: Human being is the one who neither comes nor goes.
0: Dharinchina dehamu marpu chendavachunu.
1: The body that he has may change.
0: Cheeninchavachunu.
1: May decay.
0: Kani manavudu marpu chendevaadu kaadu, nasinchetuvanti vaadu kaadu.
1: But human being shall never perish, he shall never change.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: So he is also called Naraha.
0: రహ అనగా నాశనము.
1: Raha means that degeneration.
0: Na anaga lenatvanti vadu.
1: Na, the one who has no death.
0: Naraha anaga nasanamu lenatvanti vade narudu.
1: Naraha meaning the one who has no death. He is human being, Nara.
0: Atti nasanamu lenatvanti oka tattvame atma tattvamu.
1: That which is deathless is the nature of the self, atma.
0: Kanukane manavudu anaga atma swaroopude kani kevalamu bhautika sharirdhari kadu.
1: So when he says manava, human being, he is the very true self, not the body.
0: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైన యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
1: The very same thing changes differently because of the effects of the mind.
0: ఈ మనసు కూడాను నాలుగు విధములైనటువంటి స్థితిలో ఉంటుంటది.
1: The mind also exists in four different positions.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
1: The first is super mind.
0: Rendavadi higher mind annaru.
1: The second higher mind.
0: Moodavadi illuminated mind annaru.
1: Third one
0: illuminated
1: mind.
0: Inka nalugavadi over mind annaru.
1: The fourth one over mind.
0: Ee naligindi oka rahasyanni manavudu gurtinchinappude manavudu anaga evaru aneetundi thanu artham chesukogaladu.
1: If man recognizes the meaning of these four, he will understand who is manava, the human being.
0: Super mind.
1: The first, super mind.
0: Idi antardrishtito manamu vicharam cheyataniki prayatnam cheyali.
1: But to make an effort to inquire with the inner view, vision.
0: Anaga tana yokka bhavamunu tana yokka drushtini bahirmukhamulo vismarinchi antarmukhamto vishwasinchi andulo vicharana chelapadaniki tagina krushi cheyali.
1: Appropriate effort has to be made to forget the external view and should have the inner vision and think of the feelings within.
0: Manamu cheyavalsinatundi enquiry anta kodanu lopana kaani bayata kaadu.
1: All the inquiry that we have to do is within, not around.
0: Inner divine.
1: That is the inquiry of the inner divine.
0: Anaga dehama nenu kaadu.
1: Meaning, are you the body? No.
0: Deham oka jadamainatundi.
1: Body is inner.
0: Manasa nenu kaadu.
1: Am I the mind? No.
0: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
1: This is just a reflection.
0: ఈ అన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
1: The reaction, reflection, is sound. All these three make the ego and also the mind. కూడాను
0: మార్పు చెందేటువంటిది.
1: So all that is external is bound to change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
1: However, there is a basis which is changeless.
0: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
1: వన్ హ్యాస్ టు ఇమాజిన్, వన్ హ్యాస్ టు వ్యూ దట్ దిస్ ఇన్నర్ డివినిటీ ఇస్ ద మెయిన్ వన్.
0: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
1: లేటర్ కమ్స్ ద సెకండ్ ఆస్పెక్ట్, ద కాస్మిక్ డివైన్.
0: అనగా నా ఎందుండినటువంటి యొక్క దివ్యతత్వమే చైతన్యమే నా ఎదుటి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది.
1: మీనింగ్ ద డివినిటీ అండ్ అవేర్నెస్ ఇన్ మీ ఆర్ వెరీలీ ప్రెసెంట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
0: మా ఇరువురి ఎందు ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే విశ్వమునందంతా ఉంటున్నది.
1: ద డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ బోత్ ఆఫ్ us ఇస్ ఆల్ పర్వేసివ్ ఇన్ ద యూనివర్స్.
0: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
1: ద డివైన్ పవర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: దీనికంటే మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్.
0: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
1: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
0: కానీ అన్నింటి ఎందు ఉండినటువంటి యొక్క చైతన్య శక్తి ఒక్కటే, అది విద్యుత్ శక్తి.
1: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇది కాస్మిక్ డివైన్ అంటారు.
1: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
0: దాని తరువాత
1: ద నెక్స్ట్ వన్
0: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ if you know your own self.
0: Nee muktini neevu maatram koratam valla sadhyam kaadu.
1: It is not possible to liberate yourself by aspiring for it.
0: Binna swaroopamto undinatvanti vishwa swaroopanni kodanu neevu ekanga bhavinchali.
1: You should also understand that universal form, cosmic form in different forms.
0: Kanukune ee ekatvanni manam vishesinchinappude
1: when we believe in that oneness
0: mana manavatto manaku chakkaga artham avutundi.
1: We can understand the human life in full.
0: కానీ ఈనాటి పరిణామం మానవుని యొక్క పరిణామము పదార్థములు, ప్రాణము, దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
1: బట్ టుడే ఆల్ ద మెటీరియల్ ఆల్ ద థాట్స్ జస్ట్ ట్రావెల్ అప్ టు ద బాడీ ఓన్లీ టుడే.
0: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
1: Beyond this, the travel comes to a total halt.
0: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man travels up to the position of mind.
0: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడా మనం పొందాలి.
1: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
0: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
1: How far the mind can travel?
0: మనోమూలం విదం జగత్తు, జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: The mind can travel up to the universe.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
0: Manasato vartinchenta varaku kudanu manavudugane untadu.
1: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
0: Kani idi amanaskudu kavali.
1: But he should withdraw the mind, amanaska.
0: Amanaskudanaga emi, manasuku atheetamainatundi sthitiki povali.
1: Amanaska means one should reach the state beyond the mind.
0: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
1: యూ షుడ్ స్టెప్ ఇన్ టు సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిదే సూక్ష్మదేహములకు సంబంధించినటువంటిది.
1: దిస్ సూపర్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు ద సటిల్ బాడీ.
0: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి ఏవీనూ లేక
1: ఇన్ ది సటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, the mind, the ego are not present.
0: కేవలం చేతనా శక్తిడై ఉంటుంటాడు.
1: Is just the awareness.
0: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
1: But we should also step into that which is beyond this, the causal body.
0: ఈ కారణ దేహం అనేటువంటి దాని ఎందే,
1: in this causal body,
0: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
1: This causal body has got that controlling power. Of the body, the senses, the mind, ego.
0: Yeta vata sarva shaktulu kudanu manavuni ende imidi untunnavi.
1: It's all said and done. All capacities are latent in
0: manavudu. Anantamainatundi shakti kalagadu.
1: Man has got infinite power.
0: Manavudu adbhutamainatundi yokka shakti kalavadu.
1: Man has got excellent power.
0: Manavulaku artamu kaanatundi vishayamulu jagattulo levu.
1: In this world there is nothing that man cannot comprehend.
0: Kanukane adbhutamaina anantamaina artavantamainatundi vaadu manavudu.
1: So man is mysterious, infinite, and that is meaningful.
0: Kaani ee naati manavudu,
1: but man today,
0: goppa vidyavantudai,
1: being highly
0: avantudai, vaigyanavantudai, sarvashaktimayuduga raanistu untunnadu.
1: Man today is shining as a highly educated, intellectual, scientific one.
0: Kaani ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
1: బట్ దీస్ సెక్యులర్ ఫిజికల్ వరల్డ్లీ థింగ్స్ విల్ నెవర్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెస్ ద సెల్ఫ్. ఇవి
0: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
1: దే ఓన్లీ ఎక్స్ప్రెస్ మానిఫెస్ట్ ద వరల్డ్లీ పవర్స్.
0: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
1: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్, latent, which is hidden in secret, which cannot be expressed,
0: adi manavuni endunnatundi cosmic power antaru.
1: That is the cosmic power in
0: universal shakti.
1: That is universal power.
0: Sarvatra undunnatundi oka shaktiye manayendu, manayendu unnatundi oka shaktiye sarvatra kuda untundali.
1: The power present all over the universe is within us, and the power within us is present everywhere.
0: Kani ఆకారమును పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
1: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫార్మ్ వీ టేక్ ఇట్ యాజ్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
0: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
1: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్. When it is blown into the balloon, it will be in a limited form.
0: Kani anantamaina galilo idi merge kavatam ledu.
1: But it doesn't merge into the infinite air around.
0: Eppudu idi anantamaina kunti galilo ekamaipothundi.
1: When does it become one with the infinite air?
0: Ee galini marinta oodi oodi oodinappudu ee aakaram anetundi balloon burst aipothundi.
1: When you blow up this balloon more and more, the balloon bursts.
0: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
1: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
0: మన దేహములే ఒక బెలూన్ వంటివి.
1: So our bodies are a sort of balloon.
0: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండినటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాము.
1: The infinite air present within us, we take it as a fraction, as an atom.
0: కాని ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
1: This atom is just a part of the mighty one.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: There is oneness in both the microcosm and the macrocosm.
0: కాని మనసు చేసే చింతన,
1: but the thinking of
0: the mind, చేసే పని,
1: the action of the body,
0: ఆత్మ చూచే సాక్షిభూతము,
1: and the self, which
0: ఈ మూడు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
1: They appear to be different.
0: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
1: No, they are interrelated.
0: ఆకారంలో భిన్నమే కాని,
1: they may be different in form.
0: ఆనందములో ఏకమే,
1: but in bliss just one.
0: దీనిని ఉపనిషత్తులు,
1: this ఉపనిషత్స్,
0: అనంతములోని ఏకత్వమే అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
1: ఉపనిషత్స్ taught that this is unity in diversity.
0: కనుక మానవత్వం అనగా,
1: so human life,
0: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
1: So humanity is in no way different from divinity.
0: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
1: The humanity and the divinity are one and the same.
0: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు,
1: in the second stage when we develop that broad feeling,
0: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
1: It comes to that oneness, the equality. I am God, the universe is God, both are one.
0: ఇది divine universal form అన్నారు.
1: This is called divine universal form.
0: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
1: How do you get this universal form?
0: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
1: It's not out of difference.
0: శక్తి యొక్క ఏకత్వంతోనే.
1: It's only of oneness, unity.
0: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
1: So we should take this power as quality.
0: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
1: We should take the body as quantity.
0: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
1: There may be plenty of quantity.
0: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: But we should take quality as the chief
0: one. అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
1: It is the consciousness in every man.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
1: this consciousness,
0: సర్వత్రా వ్యాపించినటువంటిది,
1: is present everywhere.
0: మనము గాలి తీసుకుంటున్నాము,
1: వీ బ్రీత్.
0: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
1: ది బ్రీత్, దిస్ ఎయిర్, ఈజ్ నాట్ సెపరేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. హియర్
0: ఉండేటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
1: ది ఎయిర్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ఈజ్ జస్ట్ ఇన్హేల్ డిపెండింగ్ ఆన్ కెపాసిటీ.
0: ఈ దేహములకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
1: దట్ వీ బ్రీత్ ఇన్ టు అవర్ బాడీ, వీ టేక్ ఇట్ యాజ్ లిమిటెడ్ కెపాసిటీ.
0: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
1: టేకింగ్ దిస్ హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వెరీ హంబల్, ఈజ్ వెరీ సింపుల్.
0: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు, అనంతుడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సో లిమిటెడ్ బట్ హీస్ ఇన్ఫినిట్.
0: కనుకనే అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి మానవత్వాన్ని,
1: దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
0: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
1: బికాస్ వీ లిమిట్ టు ద బాడీ,
0: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ బ్రాడ్ ఐడెంటిటీ విత్ ద డివినిటీ.
0: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్, అండర్స్టాండ్ యువర్ డివినిటీ.
0: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ హూ యు ఆర్ ఫస్ట్.
0: కానీ ఈనాటి విద్యా విధానం లోపల,
1: బట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
0: తనను తాను వదలి,
1: leaving one's own self,
0: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: They make an effort to understand the universe.
0: ఇది పెద్ద అజ్ఞానం.
1: This is big ignorance.
0: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
1: today the science has progressed.
0: ఎంత విశాలమైనదో,
1: it is so vast.
0: ఎంత విజృంభించినదో,
1: it has spread far and wide.
0: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
1: But in same hand, along with that, ignorance is also on the rise.
0: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
1: Man is not understanding this ignorance.
0: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి ఎందుకుంటున్నాడు.
1: He keeps in view all his achievements in the field of science.
0: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
1: This is no true wisdom.
0: ఇది అజ్ఞానములోని ఒక భాగమే.
1: Just a part of ignorance.
0: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నాము, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
1: So long man has got the feelings of differences and diversities. He is just ignorant but not the one of wisdom.
0: He over mind. ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
1: So he should reach that state over mind from finite to infinite.
0: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
1: One may question, is that possible?
0: తప్పక సాధ్యమే.
1: Certainly it is possible.
0: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
1: There is nothing in this world that man cannot accomplish.
0: సర్వమును సాధించవచ్చును.
1: Everything he can accomplish.
0: కానీ అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
1: As man has no such confidence within him, he is not able to achieve.
0: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి
1: he goes by the limited body.
0: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘనకార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
1: He doubts, is that possible to understand the infinite with this finite body?
0: దేహము పరిమితమే కానీ నీవు పరిమితుడు కాదు, అపరిమితుడు.
1: Body is limited, but you are limitless.
0: కనుక నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
1: So this I is infinite power.
0: నేను అనేటువంటి అపరిమితమునకు,
1: this I which is infinite,
0: ప్రక్కలో దేహము అనేటువంటిది పెట్టినప్పుడు,
1: when we keep the body by its side,
0: నేను దేహము అయిపోతున్నాడు.
1: Then it becomes I am the body.
0: దేహము పరిమితమైనటువంటిది.
1: Body is limited.
0: నేను అపరిమితమైనటువంటిది.
1: I am limitless.
0: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
1: కీపింగ్ ది లిమిటెడ్ బై ది సైడ్ ఆఫ్ లిమిట్లెస్ హీ ఫర్గెట్స్ ది లిమిట్లెస్ ఆస్పెక్ట్ అండ్ గోస్ బై దిస్ లిమిటెడ్ ఆస్పెక్ట్.
0: కనుక మన బలహీనతలకు, మన సందేహములకు, మన యొక్క డౌట్స్ కు అన్నింటికీ మూల కారణము ఈ దేహమే.
1: ఫర్ ఆల్ అవర్ డౌట్స్, ఫర్ ఆల్ అవర్ క్వశ్చన్స్, బాడీ ఈస్ ద కాజ్.
0: కనుక దేహము పాంచభౌతికము.
1: Body has got all the five senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: Body is bound to fall.
0: దేహి నిరామయుండు.
1: But indweller lives.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
1: The indweller has neither birth nor death.
0: నిజము చూడ.
1: Truly.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: That indweller is verily God.
0: ఆ నీవు దేహివి కాని దేహం కాదు.
1: You are the indweller but not the body.
0: నీవు శరీరి కాని శరీరం కాదు.
1: You are the indweller in the body but not the body.
0: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
1: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
0: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
1: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్ హౌ డు యూ గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర?
0: కనుకనే బాడీ క్షేత్రము.
1: బాడీ క్షేత్ర.
0: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ దిస్ నేమ్ క్షేత్ర?
0: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
0: తిరుపతి క్షేత్రము.
1: క్షేత్ర తిరుపతి.
0: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: బద్రీ క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము.
1: బద్రీ క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
0: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
1: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
0: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము.
1: బాడీ క్షేత్ర.
0: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
1: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ ద నోవర్.
0: క్షేత్రజ్ఞుడు అతనే ఆత్మస్వరూపుడు.
1: ఈ క్షేత్రజ్ఞ ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్
0: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
0: ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
1: When they have that self confidence they can accomplish anything.
0: ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడికి ఏది కూడాను సాధ్యము కాదు.
1: Without self confidence nothing is possible.
0: ఏ కార్యము కూడాను చేయలేడు.
1: He cannot do anything.
0: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
1: So this self confidence is most essential to students.
0: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
1: This self-confidence means, I am the true self.
0: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రుంచి వేయాలి.
1: We should remove the barrier that stands in between me and the person in front.
0: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అడ్డము ఏది? అది దేహం.
1: What is that obstacle between you and the man in front? That is the body.
0: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు,
1: when we get away from this body,
0: రెండు ఏకమైపోతాయి.
1: Both become one.
0: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
1: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీత్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోశములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
1: సో ఆల్ దీస్ 5 sheaths. The sheath of food, the sheath of the mind, the sheath of the life, the sheath of the bliss, and sheath of the wisdom. They are all just
0: shirts.
1: You may have many shirts, many pants.
0: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు కాదు కాదు.
1: They are merely your dress, but you are not that.
0: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకును కారు నీవు అవుతావా?
1: Simply because you travel by car, you cannot be the car.
0: కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు.
1: Car is the chariot, you are the charioteer.
0: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
1: Simply because you are resident in the house, you cannot be the house.
0: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైనది ఒక కట్టడము.
1: You are the owner of the house, the house is merely a construction.
0: అదే విధంగానే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన, ఈ దేహం అనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
1: Body is just the house, the indweller is with God, you are just carried away by the body and you forget the indweller.
0: నీవు దేహము కానే కాదు.
1: You are not certainly not the body.
0: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
1: You have just put on this vesture, the body.
0: ఇది ఎలాంటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
1: One day or other you may change.
0: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
1: You are really the changeless.
0: నీవు నిత్యుడవు సత్యుడవు.
1: You are eternal and all truth.
0: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
1: You should have such faith and develop.
0: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి ఒక ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
1: We should also prove in our spiritual practice the basis for such a feeling.
0: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నాదేహం నాదేహం అని భావనతో ఈ పదములు ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
1: But everyone makes use of this word, my body, but he doesn't understand the meaning of human being, manava.
0: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
1: We should take the meaning of this word, manava.
0: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
1: Man is making use of many things, many words, he doesn't know the meaning.
0: డిక్షనరీలో చూస్తున్నాడు.
1: But he just refers to the dictionary.
0: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
1: Where lies present your dictionary?
0: అదే నీ యొక్క హృదయ తత్వము.
1: The dictionary is very hard.
0: అదియే నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
1: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
0: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
0: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
1: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
0: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుండదని నీవు చక్కగా పరీక్ష చేస్తే.
1: If you examine clearly the power in one finger,
0: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తి కూడాను ఒక వేలియందే మాత్రమే ఉంటుండాలి.
1: The entire power all over the world is present in a finger.
0: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
1: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
0: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
1: నెవర్ గో బై ఫార్మ్.
0: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
1: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫార్మ్.
0: ఆచరణ చేత మానవుడు కావాలి.
1: బట్ హి హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఈనాడు 99% అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
1: In the world today, 99% of people are human beings just in form, but not in
0: practice.
1: We should become a human being in practice.
0: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
1: This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
0: ఈ విధమైనటువంటి శక్తి మానవుడియందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
1: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
0: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
1: In man, a sort of demonic quality, animal quality are on the rise.
0: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: Where lies the difference between the demonic quality?
0: భిన్నత్వం భిన్నత్వం.
1: Diversity, diversity.
0: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
1: Because of that, the animal quality is on the rise.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, రాపిడ్ స్ట్రైడ్స్.
0: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
1: దేర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రానిక్స్.
0: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
1: మ్యాన్ హెస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
0: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
1: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
0: ఇది ఒక వైపున పెరిగిపోతుంటుండాలి.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: మరొక వైపున
1: ఆన్ వన్ హ్యాండ్
0: నైతికంగా
1: మోరల్
0: భౌతికంగా
1: ఫిజికల్
0: ఆధ్యాత్మికంగా
1: స్పిరిచువల్
0: ధార్మికంగా
1: ధార్మిక్
0: దినదినములకు దిగజారిపోతూ
1: డే బై డే దే ఆర్ డిక్లైనింగ్.
0: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము
1: The effects of financial position on one side.
0: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము.
1: There is differences because of community.
0: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు.
1: Because of the misdirected attachment to regionalism.
0: విద్యార్థుల యొక్క ఆందోళనలు.
1: The agitations among students.
0: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
1: They are increasing day by day on one hand.
0: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
1: What is that which is responsible for these differences?
0: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతుండాలి.
1: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: మానవంలో దైవత్వము, మానవత్వము, పశుత్వము, దానవత్వము, నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
1: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
0: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
1: As is forgotten the human quality, the other qualities are increasing.
0: మన తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
1: we are developing our intelligence.
0: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
1: We are not developing the nature of the self.
0: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
1: How are we putting, making use of this skill?
0: మన నాలెడ్జ్, మన విజ్ఞానం, తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది.
1: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
0: నాలుగు శక్తులే మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుంది.
1: All these four powers latent in man assume four forms.
0: మొట్టమొదటి నాలెడ్జ్.
1: The first one, knowledge.
0: రెండవది స్కిల్.
1: The second, skill.
0: మూడవది బ్యాలెన్స్.
1: Third, balance.
0: నాలుగవది ఇన్సైట్.
1: Fourth, insight.
0: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జ్, నాలెడ్జ్ పెరుగుతుండాలి.
1: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
0: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: But third one, the balance is lost.
0: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
1: Human life rests on this balance.
0: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
1: What is the reason for this balance that
0: knowledge ని స్కిల్ చేయటం లేదు విద్యార్థులు, నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
1: Students are not skilling their knowledge, they are killing their knowledge.
0: నాలెడ్జ్ ని కిల్ చేయటం వల్లే బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: As they kill the knowledge, the balance is lost.
0: ఈ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్లే ఇన్సైట్ పోయి అవుట్ లుక్స్ వస్తుండాలి.
1: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
0: ఈ యొక్క అవుట్ లుక్స్ కు మూల కారణం ఇదే.
1: This is responsible for all the outlooks,
0: మనం
1: externally.
0: మనం నిరంతరం కూడాను బయట దృష్టిలోనే ఉంటున్నాము.
1: Continuously we indulge in the external vision.
0: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, దీని తత్వాన్ని గుర్తించాలి.
1: Certainly not. All that you find outside is not there. It is just a reflection of the inner being.
0: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
1: యూఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాజ్ ద రియల్.
0: రియల్ ను మర్చిపోతున్నావు.
1: యూఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
0: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
1: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
0: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
1: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
0: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
0: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
1: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
0: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
1: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
1: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
0: నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
1: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూమ్ సో ఎవర్ యూ మీట్.
0: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ, హూ రియల్లీ యూ ఆర్.
0: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
1: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
0: ఇవన్నీ నీ ఉపాధులే.
1: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
0: నీ ప్రాపర్టీస్.
1: యువర్ ప్రాపర్టీ.
0: నీవే దానికి ఓనరు.
1: యువర్ ద ఓనర్.
0: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై, అదే నీవు మాస్టర్.
1: When you say my body, my mind, my senses, my inner senses, meaning
0: ikkada
1: you are the master.
0: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledhu.
1: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
0: Nee illu antunnavu.
1: You say this is my house.
0: Neevu evaru dehamane nenu anukotam kalagadu nee aa bhavana padutunnavu.
1: Because you mistake yourself with the body, because you have that feeling.
0: Ee yokka inti paina edaina oka cinema wall poster ni karipisthe nuvu vaalto jagada vestunnavu.
1: If any wall poster is stuck to the wall, you fight with him.
0: Idi enta varaku nee abhimanamu?
1: హౌ ఫార్ యూ హ్యావ్
0: ఈ ఇల్లు నాది నాది అనే అభిమానం ఉండినంత వరకు అతనితో నీవు జగడ వేస్తున్నావు.
1: యూ ఫైట్ విత్ దట్ పర్సన్ బికాస్ యూ గాట్ ద ఐడెంటిటీ అటాచ్డ్ టు యువర్ హౌస్.
0: ఆ ఇల్లును అమ్మి వేస్తే దానిపైన బాంబు పడి పగిలేకుండా నీవు విచారణ చేయవు.
1: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్ ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఆనాడు విచారానికి ఈనాడు అవిచారానికి కారణం ఏమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణము.
1: At one time you had pleasure, later you grieve. What is that responsible? Is only attachment.
0: కానీ ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
1: You should not have attachment on the house or the body.
0: నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా సుక్షేమంగా పెరుగుతుంది.
1: If you have got that attachment on the self, the body also will grow.
0: కానీ నీ పైన నీకు విశ్వాసం లేక
1: without faith in yourself,
0: ఇంకా మిగిలిన దానంతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము అసాధ్యం.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ అదర్ ఆస్పెక్ట్స్ ఇట్స్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్.
0: అదే నిజమైనటువంటి గొప్పతనము.
1: దట్స్ రియల్ గ్రేట్నెస్.
0: నీ పైన నీకు విశ్వాసము,
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
0: పైన విశ్వాసము,
1: ఫెయిత్ ఇన్ ది సెల్ఫ్,
0: ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దట్ గ్రేట్నెస్.
0: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
1: వీ ఆర్ నాట్ మేకింగ్ ఎ ఎఫర్ట్ టు నో దట్ సీక్రెట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ యూ.
0: మీరు కేవలం అల్పులమని కానీ,
1: యూ షుడ్ నాట్ టేక్ కన్సిడర్
0: కేవలం ఒక మానవ శరీరదారులు కానీ భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ.
0: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
1: బాడీస్ ఆర్ మియర్లీ వాటర్ బబుల్స్.
0: దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
1: దెన్ కమ్స్ ద మైండ్ విచ్ ఇస్ మ్యాడ్ మంకీ.
0: కనుక మంకీ వంటి మైండ్ ను,
1: the mind that's like a monkey,
0: water bubble వంటి దేహాన్ని,
1: the body the water bubble,
0: విశ్వసించవద్దు.
1: You should never rely on that.
0: నీ విశ్వసించవలసింది ఏమిటి? నీ కాన్షియన్స్.
1: What you should have faith is on conscience.
0: నీ ఆత్మవిశ్వాసం కలగాలి.
1: You should have self confidence.
0: అది లేకుండా ఎన్ని విశ్వాసం ఉంటుంది, ఏమి ప్రయోజనం?
1: Without that there is no use in having faith in other aspects.
0: చక్కగా అలంకారంగా ఉంటుండాలి.
1: The body is highly decorated.
0: కావలసినంత నగలంతా ధరించినాము.
1: You have got so much of jewelry.
0: మంచి మంచి వస్త్రాలు ధరించినాము.
1: You have got very good dress.
0: కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకపోతే దీనికి ఏమి విలువ ఉంటుంది?
1: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
0: అదే రీతిగానే
1: సిమిలర్లీ
0: విశ్వాసం అనేటువంటిదే మన శ్వాసము.
1: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
0: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
1: Without faith, even if the mighty things are accomplished with the body, ఏదో
0: ప్రాప్త శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుందనే కానీ,
1: ఓన్లీ ది ఫిజికల్ పవర్
0: స్వయంగా ఆడేటువంటిది కాదు.
1: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
0: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు మూడు తిరుగుతూ ఉంటుండాయి.
1: When you apply the key to the clock,
0: ఇది తెలియనంత మాత్రమే లైఫ్ ఉందనే.
1: Because the hands move, can you call it a life?
0: కీ ఉన్నంత వరకు తిరుగుతుంది.
1: The hands move, the, because of the key.
0: క్లాక్ కు కీ నే లైఫ్.
1: The key is the life of the clock.
0: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
1: Man does so many things, accomplishes, investigates.
0: ఏది లైఫ్ సోర్స్?
1: What is the life source?
0: అది ఆత్మ.
1: That is the self.
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
1: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness
0: ఏ నీవు అని నీకు బోధిస్తుండాలి.
1: It only teaches you that you are the consciousness.
0: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి?
1: How does that consciousness express?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్, ఐ, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది. హంస
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్,
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: knower. గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండో పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి is
0: master of life.
1: That is master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడో పేరు.
1: The గాయత్రి has third name.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి. సరస్వతి మించు వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ది లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, prajna.
1: Third awareness, prajna.
0: Dhirini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, adhe prajna sakti.
1: Radiation, that is awareness.
0: Vibration, అదే ప్రాణశక్తి.
1: Vibration, the life force.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: Body stands for materialization.
0: భూర్భువస్వః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: Therefore, భూర్భువస్వః are not the three worlds lying apart from you.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: All the three worlds are in you.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: They are present in this, in your body.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: All the three times are in you.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాము.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షుల్ బాడీ. Therefore, Bhur Bhuvasvaha are not the three worlds lying apart from you.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: All the three worlds are in you.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: They are present in this, in your body.

0: for coal.
1: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
0: It's not for that we should sell it out.
1: సర్వము మాణిక్యం మాణిక్యంగానే ఉంటుంటాయి.
0: The gem should remain a gem.
1: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
0: It shines continuously.
1: దీనికి ఏ యొక్క సమయమునందు కాని ఏ విధమైన మార్పులు రావు.
0: ఎని టైమ్ ఇట్ అండర్గోస్ నో
1: దానిని సత్ అన్నారు.
0: దట్ ఇస్
1: అనగా బీయింగ్ బీయింగ్ ఉన్నది ఉన్నది ఉన్నది మార్పు చెందేటువంటిది కాదు.
0: దట్ ఈస్ ది సత్ బీయింగ్ బీయింగ్ చేంజ్లెస్.
1: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ లైఫ్.
1: మానవుడు సామాన్యుడు కాదు.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: మానవుడు మాధవుడే.
0: Human being is very God.
1: దేవుడు అనగా వేరు, దేశమందు లేదు.
0: God is not present in a foreign land.
1: దేవుడు అనగా తనదు దేహమంది.
0: God is present in his body.
1: పాపము అనగా వేరు, పరదేశమును లేదు.
0: Sin is not present in a foreign land.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: It lies in the actions he does.
1: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
0: So the merit and the sin, they lie in one's own actions.
1: మనము దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
0: If you have divine feelings, you will certainly undertake good actions.
1: మనం కేవలము ఒక పశు భావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
0: If you have animal feelings, you do animal activity.
1: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
0: So there should be change.
1: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
0: So this progress advancement should be beyond the mind.
1: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనల్ని మాలిన్యమే చేరి ఉంటుంటారు.
0: So long it centers around the mind, there is bound to be dirt.
1: ఈ మాలిన్యం పోవాలంటే
0: to get away from this dirt,
1: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపంతో దీన్ని పరిశుద్ధం గావించాలి.
0: You should purify with that awareness.
1: చిత్ చిత్ చిత్ ఏమిటి ఈ చిత్?
0: What is this chit awareness?
1: ఇది చిత్తుకు అవేర్నెస్ పేరంటే.
0: Chit is also called awareness.
1: అవేర్నెస్ అనగా ఏమిటి?
0: What do you mean by awareness?
1: పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
0: It is totality, comprehensive understanding.
1: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
0: If you put a question, what is this? You say it's piece of cloth.
1: ఇది కాదు అవేర్నెస్.
0: This is not awareness.
1: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పటం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
0: By saying that it is piece of cloth and feeling that you know everything, it is ego.
1: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్కర్చీఫ్. ఇది అవేర్నెస్.
0: When you unfold it, then you'll understand handkerchief, that is awareness.
1: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటిప్పుడే అవేర్నెస్ అంటారు.
0: The totality, full understanding is awareness.
1: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
0: So humanness should be understood in full, that is awareness.
1: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: Today no one knows what is human quality.
1: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
0: It's only foolishness to feel that he knows everything.
1: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
0: This doesn't come under awareness.
1: Awareness ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
0: Awareness is always the it is a
1: combination. Awareness ఉండదు.
0: Awareness doesn't lie apart for a moment.
1: అలాగా అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
0: So awareness is always in combination with that permanent one.
1: సత్తు చిత్తు అని రెండింటికి సంబంధం పోర్చారు.
0: That's why it is said sat and chit.
1: సత్తుకు పక్కన చిత్తు ఉండే ఉంటుంటాయి.
0: The chit is by the side of the sat.
1: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
0: So being is permanent.
1: ఈ చిత్తు కూడా నువ్వు శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
0: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
1: రెండింటిని మనం అర్థం చేసుకున్నప్పుడే
0: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
1: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
0: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
1: దీనిని సత్ చిత్ ఆనందం అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్ అవేర్నెస్.
1: దీనిని వేదాంతిక్ పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
0: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ కాల్డ్ అస్థి భాతి ప్రియం.
1: ఈ రెండింటికి మధ్య లోపల రూపనామములు చేరటం చేత
0: ఇన్ బిట్వీన్ ది టూ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్
1: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
0: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో లాస్ట్.
1: కనుక మనము ఆకారమును ఆధారంగా తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
1: మా వైస్ ఛాన్సలర్ మానవత్వములకు మాధవత్వములకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
0: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
1: రిలేషన్షిప్ లేదు అక్కడ.
0: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
1: రియాలిటీ ఉంటుండాలి.
0: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
1: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
0: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
1: రెండు ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
0: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వేర్ ఇస్ రిలేషన్షిప్?
1: మానవుడు దేవుడు.
0: మ్యాన్ ఇస్ గాడ్.
1: జీవుడు దేవుడు.
0: ఇండివిజువల్ ఇస్ గాడ్.
1: క్షేత్రము క్షేత్రజ్ఞము.
0: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
1: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
0: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
1: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
0: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
0: Then only you can understand the humanness.
1: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక

0: భిన్నత్వములు, అనేక ద్వేషములు, అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్ హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: ఎవ్రీవేర్,
0: ఎక్కడ చూసినా భయము,
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్,
0: ఎక్కడ చూసినా కూడా దిగులు,
1: ఎక్కడ
0: చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము, భేదము,
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యు ఫైండ్ డిఫరెన్స్?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యు ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థము నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్.
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వన్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం, సత్యం, సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికి ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to a celibate.
0: లేక ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: ట్రూత్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎనీ రీజియన్ ఐదా.
0: ఒక్కటే, ఒక్కటే సత్యం.
1: ట్రూత్ ఈస్ వన్, వన్ అలోన్.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుక నే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద, ధర్మం చెర, ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth and understand righteous action.
0: మానవులకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుక నీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: సో ఈ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దృష్టి లేదు.
1: బికాస్ హీ హాస్ నో విజన్.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ బిహైండ్ దిస్ బ్లైండ్నెస్?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: హీ జస్ట్ డెల్యూటెడ్ దట్ హీస్ ఇన్ క్రియేషన్.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుండాలి.
1: యు ఆర్ నాట్ ఇన్ దిస్ క్రియేషన్, ద క్రియేషన్ ఈజ్ ఇన్ యూ.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: యు ఆర్ నాట్ ఇన్ క్రియేషన్.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ యూ.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: నేను జీవుడిగా ఉండి దేవుణ్ణిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఐ గెట్ ఇన్ టు ది డివినిటీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డెల్యూషన్.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్
0: యు ఆర్ నీవు ప్రవేశించావు ఈ జగత్తుకు. ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ ఇన్ టు దిస్ వరల్డ్. దట్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ, బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇంటు ఆత్మ ఫ్రమ్ దిస్ నేచర్.
0: యు మే వర్షిప్ ఏ పిక్చర్ యాజ్ ఏ గాడ్, బట్ నాట్ గాడ్ యాజ్ ఏ పిక్చర్.
1: సో స్వామి సేస్ యు మే వర్షిప్ పిక్చర్ యాజ్ గాడ్, బట్ నాట్ గాడ్ యాజ్ ఏ పిక్చర్.
0: దిస్ క్లాత్ ఇస్ గాడ్.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నింటినీ పైకి పంపించేసి
1: జస్ట్ టేక్ దెమ్ అప్ టు ది హైట్స్.
0: అంతేకాని గాడ్ ఈజ్ ఫ్లవర్, గాడ్ ఈజ్ క్లాత్, గాడ్ ఈజ్ ప్లేట్, కిందికి దింపదు దీన్ని.
1: సో డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ కాలింగ్ ఇట్ ఇస్ గాడ్ ఈజ్ ఫ్లవర్, గాడ్ ఈజ్ క్లాత్. నో,
0: లుక్ అప్. అది నీ యొక్క స్టేట్.
1: సో స్వామి సేస్ లుక్ అప్. దట్ ఇస్
0: ఉన్నత స్థాయిలో నీవు పోవాలి.
1: Go to noble heights.
0: Low aim is crime. అది నీకు పాపం.
1: Low aim is crime, that is sin.
0: నీవు లోపలికి దిగవద్దు, పైకి పంపించండి.
1: Never go down, take it up.
0: ఇది ఉన్నత స్థాయి. ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: It also refers to reaching the noble heights.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: We should not hurt, harm anyone.
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: We should not be violent towards anyone.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ద సెల్ఫ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: ఇన్ ది కమింగ్ డేస్ విల్ బి సర్టన్లీ థింకింగ్ ఆఫ్ ద సీక్రెట్ పవర్స్ లేటెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఇది
0: కూడా కేవలము ఒక విధమైనటువంటి అవుట్ లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: Idanta only utti master plan maatrame.
1: Swami has designed the master plan.
0: Idanta kevalam raw material maatrame.
1: Swami has placed in front of us the raw material.
0: Ee raw material manu poku chestunnamu.
1: We collected the raw material.
0: Inka yadarthamaina swaroopani manam production cheyali.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: Kadinni ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఇట్ ఇంటు ఎ మెటీరియల్ ఆబ్జెక్ట్.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: ది స్టూడెంట్స్ షుడ్ నౌ దిస్
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: దే షుడ్ బి ఐడియల్ టు ది
0: వరల్డ్. ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి
1: దే షుడ్ ఆల్సో పబ్లిసైజ్ దిస్ ట్రూత్.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: అండ్ ఎస్టాబ్లిష్ ద పీస్ అండ్ సెక్యూరిటీ.
0: మనము కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వి షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఈస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యు షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్ లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్ల పోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ది వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉన్న అందరికీ ఎందుకు, నీవు ఒక వ్యక్తి.
1: యువర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో,
1: విత్ ద కమ్యూనిటీ,
0: ఇలాంటి విశాల భావంతో,
1: దట్ బ్రాడ్ ఫీలింగ్,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: ఇన్ఫినిట్ ఫీలింగ్,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఎనఫ్.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ది స్టమక్ టు ఫిల్ ద బెల్లీ.
0: ఈ స్టమక్ ని ఫిల్అప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలనా?
1: టు ఫిల్అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యూ సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్
0: తిరగనక్కర్లేదు.
1: యూ నాట్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కారం.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్, దేర్ ఇట్ మేనిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి,
1: Having studied all,
0: చాలా వివేకి అయి,
1: being highly intelligent,
0: మగిడి తండ్రి కూడా మందమతుడు,
1: is a foolish one who does not know himself.
0: ఎంత చదువు చదివి,
1: with all the scholarship,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be in any way,
0: హీనుని గుడంబు మానలేడు.
1: Mean man shall never change his
0: తరచు
1: policy.
0: చదువు చదువా,
1: with all the education,
0: తర్కవాదమే కాని,
1: it's just argumentation.
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: You will never get comprehensive
0: knowledge. చదువు చదువు చదివి చావంగ నేటికి, చావులేని చదువు చదువాలే.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్, దేర్ ఇస్ మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: ఎడ్యుకేషన్ షుడ్ లీడ్ టు ఎలివేషన్.
0: అదే మన ఆదర్శము.
1: దట్ ఈస్ ది ఐడియల్.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: దట్ ఇస్ ది ట్రూ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ ది ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: ద వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: వద్దని చెప్పకూడదు.
1: యు షుడ్ నాట్ సే నో.
0: దానితో పాటు,
1: along with that,
0: దీన్ని కూడా చేయాల్సింది.
1: యూ షుడ్ డూ దిస్ ఆల్సో.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: టు ఈట్ ఫుడ్ ఇస్
0: ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: దట్ ఇస్ మెయిన్.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: దట్ ఇస్ ఇంపార్టెంట్ ఐటమ్.
0: అయితే దాంట్లోకి పులుసో రసమో పచ్చడో పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటూ ఉండాలి కదా, కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: అలాంగ్ విత్ ది రైస్ యూ నీడ్ పులుసు సాంబార్ రసం టు మిక్స్ అండ్ ఈట్.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌత్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్,
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ విల్ యాడ్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాస్ యూ డిజైర్.
0: ఈ విధంగా వాంఛన చల్లార్చుకున్నప్పుడే,
1: వెన్ యూ పాసిఫై డిజైర్,
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని,
1: దిస్ ఓవర్ మైండ్,
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని,
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్,
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని,
1: హయ్యర్ మైండ్,
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని,
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: విల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా విభజించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ the spiritual part, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాస్ రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీ నామ సాగరో గతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names, they flow in different directions.
0: ఒక్కటే.
1: ఓషన్ ఇస్ వన్.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: దేర్ఫోర్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్ దే ఆర్ లైక్ రివర్స్.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: అల్టిమేట్లీ దే షుడ్ యూనిఫై విత్ దట్ ఓషన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: That is unity in diversity.
0: మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికి.
1: The air is one to everybody.
0: గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this one
0: చింతన చేస్తూ
1: thinking of the Lord.
0: ఈ యొక్క సమర క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an
0: ideal to the world.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: To lead selfless life, spiritual path is the only way.

0: പ്രേമസ്വരൂപിലാര്
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്
0: മാനവന അഹങ്കാരം ഉണ്ടിനന്ത വരെ കൂടനും ఎవ్వరు అతన్ని ప్రేమించరు.
1: సో ఫార్ వన్ ఈస్ ఈగోయిస్టిక్ హీ విల్ నాట్ బి లైక్డ్ బై ఎనీబడి.
0: కట్టుకున్న భార్య మొదలు కన్న కుమారుడి వరకు కూడాను ప్రాపంచ నిమిత్తమై వారు గౌరవిత్తురే కాని నిజముగా నీ అహంకారం చూచి వారు కూడాను అసహించుకుంటారు.
1: వైఫ్ అండ్ ది సన్ ఫార్ ది వరల్డ్లీ సేక్ ఎక్స్టర్నల్లీ they may seem to respect you, but they don't love you in true spirit.
0: ee ahankaram manavuni yendu undinanta varaku kudanu athani kudanu etti aanandamu labhinchadu.
1: So long there is ego in you, you can never attain bliss at any time.
0: Kanuka manavudu modalu ahankaramunu nasimpa cheskovali.
1: Therefore man must kill this ego in the first instance.
0: Krodham hitva nasochati. Krodham undinanta varaku kudanu itaniki aanandam aneetundi labhinchadu.
1: You cannot be happy so long there is anger in you.
0: Aa krodham taniyandu tiriginanta varaku kudanu dukkame.
1: You are bound to be miserable so long you are angry.
0: ఏనాడు మానవుడు ఈ క్రోధము నశింపజేసుకున్నా అప్పుడే తాను సుఖమును అనుభవిస్తాడు.
1: The day you give up this anger, you will experience happiness.

0: వాంఛలు ఉండినంత వరకు కూడాను ఏ విధమైనటువంటి ఒక సంపద అతనికి చేకూరదు.
1: So long the desires infinite in you, you cannot think of plenty and prosperity at any moment.
0: ఏనాడు మానవుడు వాంఛనలు వదలను అప్పుడే సర్వ సంపదలు కూడాను అతన్ని కూడి వస్తాయి.
1: The day you give up desires, all forms of wealth will follow you.
0: లోభం హిత్వా సుఖీ భవతి. లోభం ఉండినంత వరకు మానవునికి సుఖం అనేటువంటిది కనిపించదు.
1: So long there is greed in you, you don't find any happiness in your life.
0: ఏనాడు లోభమును దూరము గావించుకున్నో ఆనాడే మానవుడు సర్వ సుఖములను అనుభవిస్తాడు.
1: The day you give up this miserliness, you will be happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రపంచమంతా ఇప్పుడును అణుశక్తితో ఆధారపడి ఉంటున్నది.
1: The whole world is based on this atomic power.
0: అణువు కంటెను సూక్ష్మమై అణువు అగుచు, ఘనము కంటెను చూలమై ఘనము అగుచు. ఈ జగత్తంతా కూడాను ఘనమునందు కాని సూక్ష్మమునందు కాని అణుశక్తి యొక్క సమూహమే దీనికి మూల కారణము.
1: The primary reason for the entire world is this: the mightiest, the biggest to the big, and the smallest to the small, even an atom, everything centers around this atomic power.
0: Anuye atma, atmane anuavu.
1: It is atma the spirit that is the atom and vice versa.
0: Kanuka ee anushakti yokka shakti evaru kodunu gurtinchukonaleru.
1: No one can actually estimate the power of an atom.
0: అణు అనగా శక్తి శకముల యొక్క సమూహమే.
1: Atom is the combination of so many rays of power, energy.
0: పలికే పలుకు, చూచే చూపు, వినేటువంటి చెవులు, శబ్దము, నడిచే నడక, సర్వము కూడాను అణుస్వరూపమైనటువంటి యొక్క శక్తియే.
1: It is atomic power that lies behind in the words that we utter, the looks and glances, our walking and also our listening.
0: ప్రతి ప్రాణి యొక్క చలనం కూడాను అణు యొక్క సమూహమే.
1: Every movement of every living creature is based on this atomic power.
0: ఏది అనుభవించినా కూడాను అణు యొక్క ప్రభావమే.
1: It is only the effect of the atomic power that gives us the experience.
0: ఈ సత్యాన్ని ఈనాటి సైంటిస్టులు 1000 సంవత్సరాల తరువాత దీన్ని తెలుసుకోగలిగారు.
1: సైంటిస్ట్ కుడ్ నో దిస్ ట్రూత్ ఆఫ్టర్ ద లాప్స్ ఆఫ్ 1000 ఇయర్స్.
0: ఈ యొక్క అణువు యొక్క శక్తిని గుర్తించడానికి సైంటిస్ట్ కు 1000 సంవత్సరాల కాలం పట్టింది.
1: సైంటిస్ట్ టుక్ రఫ్లీ అబౌట్ 1000 ఇయర్స్ టు నో ద పవర్, ఆటమిక్ పవర్.
0: కానీ ఏనాడో బాలుడైనటువంటి ప్రహ్లాదుడు, విద్యార్థి అయినటువంటి ప్రహ్లాదుడు ఆనాడే దీన్ని గుర్తించాడు.
1: A long back Prahlada, the tiny tot, a student, could know the atomic power.
0: Indukaladandu ledane sandehamu ledu valadu sarva chakrapagatundu endendu vetaki chuchana andande kaladu ani taanu nirnayam chesadu.
1: Prahlada decided and declared, never doubt the presence of the divinity here and there. Wherever you search, you find the divinity.
0: Prahladudu ఎట్టి పరిశోధనలు కాని ఎట్టి పరిశీలనలు కాని సలుపలేదు.
1: ప్రహ్లాద డిడ్ నాట్ డూ ఎనీ ఎక్స్పెరిమెంట్స్ నార్ మేడ్ ఎనీ అబ్జర్వేషన్.
0: నిర్మల నిశ్చలమైనటువంటి చిత్తమునకు సర్వము సత్యస్వరూపమే గోచరిస్తూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ స్టడీ అన్పొల్యూటెడ్ విల్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రూత్.
0: అణువు కంటే సూక్ష్మమై అణువు ఎగుచు,
1: స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్,
0: ఘనము కంటే ఘనమై తాను వెలుయు.
1: He shines more brilliantly than the almighty things.
0: Atmaye anuvu, anuviye atmayagunu.
1: Atom is atma, atma is an atom.
0: Itti satyanni gurtinchinatvanti okka vidyarthi baludu prahladudu.
1: Prahlada is such a student who understood this truth.
0: Deenini aadharam cheskunna prapancham antayi kudanu daivamayame, దైవస్వరూపమే.
1: Based on this principle, we can say the whole world, the cosmos, is basically divine.
0: ప్రతి పదార్థమునందు కూడాను అణు యొక్క శక్తియే ప్రచరిస్తూ ఉంటుండాలి.
1: In all forms of material objects, you find atomic power.
0: ఈ అణువులైనటువంటి వస్తువు కాని, అణువులైనటువంటి స్థానము కాని, అణువు కానటువంటి రూపము కాని ఎక్కడ కూడాను మనకు కానరాదు.
1: There is no place, there is no object, there is no form where there are no atoms.
0: సమస్త పదార్థములు కూడా అణు స్వరూపమే.
1: All forms of matter are just expression of atom.
0: సమస్త శక్తులు కూడాను అణు స్వరూపములే.
1: All powers reflect the atom.
0: ఈ భూమి అంతయు కూడాను కేవలం అణుమయమైనటువంటి స్వరూపమే.
1: The entire earth is full of atoms.
0: ఈ జగత్తునందు ప్రతి వ్యక్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక చిన్న జనరేటరే.
1: In this world, every individual is a generator.
0: ఇతని యందున్నటువంటి ఒక అయస్కాంతమే విద్యుత్ శక్తిగా మారుతూ ఉంటున్నది.
1: The magnet in him transforms into electricity.
0: ఆ విద్యుత్ శక్తి యొక్క ప్రభావం చేతనే మనిషి నడచగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు.
1: Because of the electricity latent in man, he is able to speak, move, listen and see.
0: ప్రతి మానవుని యొక్క హృదయము ఒక రేడియో సోర్సే.
1: In fact, the heart of every man is the source of a radio.
0: ప్రతి మానవుని యొక్క శక్తి కూడాను కేవలము ఆటమ్ శక్తియే.
1: The energy in every man is that of an atomic power.
0: ఇది కాంతి కిరణములే.
1: They are light rays.
0: ఈ కాంతి కిరణముల ద్వారానే ఈ అయస్కాంతం అనేటువంటిది మరింత అధికమవుతూ వస్తుండాలి.
1: Because of light rays, we find this magnetic principle increasing.
0: దీనిని పరిష్కరించుకుని ఐన్స్టీన్,
1: బేసింగ్ ఆన్ దిస్ ఐన్స్టీన్,
0: మ్యాటర్ ఎనర్జీ రెండు ఒక్కటే అనేటువంటి దాన్ని నిర్ణయించాడు.
1: Decided matter and energy are one and the same.
0: ఈ విధమైనటువంటి యొక్క సైంటిస్ట్ యొక్క పరిశోధన ద్వారా జగత్ అంతా కూడా బ్రహ్మమయమే.
1: Based on the experiments of scientists, we can say that the entire universe is divine.
0: కానీ పేర్లు మాత్రమే మార్చగలిగారు. సైంటిస్ట్ అంతా కూడా అణుమయము అన్నారు, వేదాంతులంతా కూడా బ్రహ్మమయం అన్నారు.
1: It's only difference in the nomenclature, the naming. Scientists call it atom, while the saint called it as Brahman.
0: కనుక సైన్స్ చెప్పినటువంటిది సెయింట్ చెప్పినటువంటిది రెండింటి యొక్క భేదము ఏమాత్రము లేదు, ఏకత్వమే.
1: In fact, verily it is one and the same, that of the scientist and also the saint.
0: ఇక్కడ గణపతి అని పదం ఉంటుండాలి.
1: Here we have this word గణపతి.
0: గా అనగా బుద్ధి.
1: గా స్టాండ్స్ ఫర్ ఇంటెలెక్ట్.
0: నా అనగా జ్ఞానము.
1: నా స్టాండ్స్ ఫర్ విజ్డమ్
0: అనగా జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
0: ఈ జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి గణపతిని ఆరాధించడం కూడాను ఒక విధమైనటువంటి గణపతి ఆరాధనే.
1: Acquisition of knowledge and wisdom amounts to worship of ganapati.
0: గణపతి కూడాను శక్తి సకరములే.
1: గణపతి ఆల్సో ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆల్ ఎనర్జీ.
0: ఈ విధమైనటువంటి శక్తి సకరములు చేరటం వల్లనే, అణుశక్తి కూడటం వల్లనే తాను గణపతి అనేటువంటి పేరు సార్థకమైనటువంటిదిగా వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ అండ్ ది పవర్ He is truly named as Ganapati.
0: Intiye kaaka.
1: Not only this.
0: Samasta ganamulu kudanu taanu adhipati ayinatundi vaadu kanaka Ganapati ani kudanu peru vachindi.
1: Since he is the master of all ganas, he is called Ganapati.
0: Samasta shaktulu kudanu taanu adhipati ayinatundi vaadu.
1: He is the master of all faculties.
0: Idanne maroka roopam lopala Vinayaka ani pilustu vacharu.
1: Yes, another name Vinayaka.
0: Itaniki vere nayakudu ledu.
1: He has no master above him.
0: సర్వమునకు నాయకుడు ఇతనే.
1: He is the master of all.
0: ఇతన్ని మరొక రూపం లోపల విఘ్నేశ్వర అని పిలుస్తూ వచ్చారు.
1: He has another name, విఘ్నేశ్వర.
0: అనగా విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి? సమస్త ఐశ్వర్యములకు నాయకుడు.
1: He is the master of all forms of wealth.
0: సకల ఐశ్వర్య స్వరూపుడు విఘ్నేశ్వరుడు.
1: విఘ్నేశ్వర is the very embodiment of all forms of wealth.
0: ఈ యొక్క అంతరాత్మను గురించి మనం విచారణ చేసినప్పుడు అన్నీ కూడా ఆటం యొక్క శక్తి స్వరూపంలే.
1: When we understand the inner significance like that, we'll understand that everything is atomic power.
0: ఏమిటి ఈ సకలేశ్వర్యము?
1: What are the forms of wealth?
0: శబ్ద బ్రహ్మము.
1: One that is the sound.
0: చరాచరము.
1: The movement.
0: జ్యోతిర్మయము.
1: Light.
0: విద్యామయము.
1: That of knowledge.
0: అణుమయము.
1: Atom.
0: సర్వము కూడాను ఈ యొక్క ఆటమ్ యొక్క శక్తులే.
1: Everything speaks of this atomic power.
0: జ్యోతిర్మయం.
1: That of light.
0: ఇది కూడాను ఈ అణు యొక్క స్వరూపమే.
1: It's also the form of an atom.
0: ఈ జ్యోతి అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where do you find this light?
0: ప్రాణి యందు కూడాను విద్యుత్ శక్తి రూపంలో ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: Light is present in every living creature in the form of electricity.
0: ఈ విద్యుత్ శక్తి లేనటువంటి ఒక ప్రాణి కనిపించటం లేదు లోకంలో.
1: There's no living creature in this world without latent
0: electricity. ప్రతి ప్రాణి యొక్క శరీరం కూడాను ఒక విధమైనటువంటి ఒక జనరేటరే.
1: Therefore the body of every creature is like a generator.
0: కనుక మనం విద్యుత్ శక్తికి మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి సాధించనక్కర్లేదు.
1: We don't need to make an effort to acquire electricity separately.
0: ఈ దేహమంతా కూడాను కేవలము ఒక విధమైన అయస్కాంత స్వరూపమే.
1: Body is a form of a magnet.
0: ప్రకృతి అయస్కాంత స్వరూపమే.
1: Nature is a magnet.
0: అయస్కాంతం నుంచి అయస్కాంతియే వస్తుంది కానీ మరొక కాంతి రాదు.
1: You get only the power of the magnet out of the magnet, nothing
0: else. వీటి రూపములు వేరు వేరు కావచ్చును కానీ శక్తి ఒక్కటే.
1: The forms may vary, but the power is one.
0: బల్బు వెలిగినా, ఫ్యాన్ తిరిగినా, స్టవ్ వంట చేసినా, మిషన్ వర్క్ చేసినా, కరెంటు ఒక్కటే.
1: Bulb might illumine, fan might revolve, and you may cook with the help of the stove, but the electricity is same.
0: కనుక దీన్ని విద్యుత్ శక్తి అన్నా, కాంత శక్తి అన్నా, ఉష్ణ శక్తి అన్నా, అయస్కాంత శక్తి అన్నా, లేజర్ శక్తి అన్నా,
1: you may call it electricity or the energy of the light or the power of the heat, you may give it any name.
0: లేక ఒక విధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక ప్రభావాన్ని గురించే ఈ యొక్క అయస్కాంతి ప్రబోధిస్తూ వచ్చింది.
1: This principle, the divine principle, is very much spoken, referred to by this magnetic power.
0: ప్రతి మానవుని యందు ఉన్నటువంటి విద్యుత్ శక్తిని ఎక్స్రే కిరణంగా చూస్తుండాలి.
1: The electricity in every man is viewed as x-rays.
0: దీన్ని ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: This is called inner
0: being. Reflection of the inner being.
1: Reflection of the
0: పలికే పలుకు, చూచే చూపు, వినే శబ్దము, నడిచే నడక, తినే తిండి, త్రాగే నీరు, అన్ని కూడాను విద్యుత్ శక్తి యొక్క లక్ష్యములే.
1: The words that you speak and the listening and everything, the walk, everything is nothing but this energy only.
0: ఈ జలం నందు కూడాను బడభాగ్ని అనేటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: There is fire in water, బడభాగ్ని.
0: అది ఏ విద్యుత్ శక్తి?
1: That is electricity in water.
0: ఏ అగ్నిని జలము ఆర్పుతగలుగుతుండదో అలాంటి ఆర్పగలిగేటువంటి ఒక జలము నుండి ఈ విద్యుత్ శక్తి అమితంగా ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: It is the water that extinguishes fire, but yet there is fire there in water.
0: కనుకనే సర్వం బ్రహ్మమయం, ఈ జగమంతయు సర్వం బ్రహ్మమయం.
1: So universe is divine.
0: దీనిని పురస్కరించుకునియే వేదాంతము సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు.
1: Basing on this, Vedanta says the whole world is divine.
0: విశ్వం విష్ణుమయం జగత్తు అన్నారు.
1: The jagat is of Vishnu.
0: కనుక గణపతి వేరు, విష్ణు వేరు, శివుడు వేరు, శక్తి వేరు, అనేటువంటి మానవుడు వేరు అనేటువంటి భేదములకు మనం దూరం చేయాలి.
1: We should give up observing differences between Ganapati, Shiva, Vishnu, Shakti and man.
0: సర్వులు ఎందుకు మానవత్వం అనేటువంటిది సమానమై ఉంటుండాలి.
1: ద హ్యూమన్ నేచర్ ఇస్ యూనిఫామ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి శక్తికి సరైనటువంటి యొక్క స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ వెరీ మచ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ది వరల్డ్.
0: అయితే ఇది ప్రవృత్తి యొక్క లక్షణమే కానీ నివృత్తి యొక్క లక్షణం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఎక్స్టర్నల్ బిహేవియర్ బట్ నాట్ ది ఇంటర్నల్ ట్రెయిట్.
0: ఈ నివృత్తి అనేటువంటిది రూపరహితంగా సర్వులు ఎందుకు ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ వరల్డ్లీ ఇట్ మూవ్స్ అబౌట్ in a formless way.
0: Adiye anu shakti.
1: This formless one is atomic power.
0: Ee bhautikamainatundi praktika shaktini poshinche nimittamai ee anu shakti yandu aneka rakamainatundi konni margamulu vibhodinchochcharu.
1: To sustain the outer world, the atomic energy, the power changes.
0: Ee vinayaka chavithi dinamu.
1: On this day of vinayaka chavithi,
0: vinayakuniki em arpitam chestunnaru?
1: What is that we offer to vinayaka?
0: ఈ అర్పితం చేసేటువంటి సమస్త పదార్థములు కూడాను ఏ విధమైనటువంటి యొక్క తైల సంస్కారము లేకుండా జరిపేటువంటి యొక్క వస్తువులే వినాయకుడికి అర్పితం చేస్తున్నారు.
1: ఆల్ ఆఫరింగ్స్ ఆఫ్ వినాయక టుడే డోంట్ హ్యావ్ ఎనీ ఆయిల్ కంటెంట్ దేర్.
0: బియ్యము ఉడికించి,
1: రైస్ ఇస్ బాయిల్డ్,
0: దాన్ని ముద్దగా చేసి
1: మేడ్ ఇన్ టు మాస్,
0: ఆ ముద్ద లోపల నువ్వులను ఉడికించి
1: and tills is boiled.
0: దానిలో ఒక విధమైన బెల్లమును ఇమిర్చి
1: జాగర్ ఈస్ మిక్స్డ్
0: దీన్ని ఆ యొక్క బియ్యపు పిండి లోపల కలిపి దీన్ని నైవేద్యంగా పెడుతూ వస్తున్నారు.
1: మిక్స్డ్ ఇన్ రైస్ ఫ్లోర్ అండ్ ఆఫర్ టు గాడ్.
0: ఈ బెల్లమునందు కాని నువ్వులు ఎందుకు కాని బియ్యమునందు కాని తైల సంస్కారం ఎక్కడా కనిపించడం లేదు.
1: Either in till seeds or jaggery rice has no oil there.
0: దీనికోసమనే విఘ్నాస పండుగ వచ్చిందంటే కుడుములు ఉండ్రాళ్లు అని ప్రతి ఒక్కరూ చేస్తుంటారు.
1: Therefore on this day వినాయక చవితి కుడుములు ఉండ్రాళ్లు ఆర్ ప్రిపేర్డ్.
0: దాని పేరు అనగా తైల సంస్కారం లేనటువంటివి.
1: Those that don't have oil content.
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result of it?
0: వచ్చేటువంటి ఒక ఆదాయం ఏమిటి?
1: What is the profit?
0: అని విచారణ చేస్తే
1: if you investigate
0: తైల సంస్కారం కానటువంటి పదార్థములు అతి త్వరగా కూడా జీర్ణమైపోతాయి.
1: All these oilless preparations can be digested quickly.
0: ఈ నువ్వుల వల్ల ఒక విధమైనటువంటి వాతపిత్త కఫశేషాదులు తగ్గిపోతాయి.
1: Because of the use of till seeds you will be free from the bile and the phlegm.
0: బెల్లం వల్ల ఆయి కన్నుల్లో ఉండేటువంటి ఒక శక్తులు చాలా వరకు అభివృద్ధి అయిపోతాయి.
1: జాగరి helps for eyesight, the vision.
0: ఇవన్నీ కూడా ఆరోగ్య నిమిత్తమే ఏర్పడినటువంటి ఒక ప్రసాదములే కాని నైవేద్య నిమిత్తమే ఏర్పడినటువంటి ప్రసాదములు కాదు.
1: These are all the offerings meant for health and not merely for an offering as such.
0: కనుక ఈ దేహమైనటువంటి అణుశక్తిని పదార్థముల యొక్క శక్తి చేత దీన్ని పవిత్రము గావించి తద్వారా కూడాను అమిత ఆయుష్ను కూడాను అభివృద్ధి గావిస్తుంది.
1: సో దాట్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ is converted into the matter and that's made a kind of offering so as to increase the life span.
0: Vinayakuniki kevalam oka vidhamaitundi telivitetalu chaala goppavi.
1: Vinayaka is highly intelligent.
0: Vinayakuni chuste chaala mandi chaala aanandistuntaru.
1: Many feel very happy.
0: Aa roopame chitra vichitramaitundi ga kanipistundi.
1: The form itself is wonderful and mysterious.
0: Pedda bojja.
1: A very big stomach.
0: Chakkani tondamu.
1: And a very good trunk.
0: Kalanka avincheetundi okka kannulu.
1: And the eyes are attractive.
0: Manchi chevulu.
1: And very good ears.
0: Ivanta kudunu proportion chusti emi viruddhanga kanipinchadu.
1: The proportion doesn't seem anything contradictory, non-proportional.
0: Aithe deenini endukosam ee yokka yenugunu sirasunu uncharu.
1: Why he has the head of an elephant?
0: Anaga mana yokka gajamunaku telivitetam chaala goppavi.
1: Elephant is highly intelligent.
0: మృగముల్లో చాలా పెద్ద శరీరం కలిగినటువంటిది.
1: Of all the beasts, the elephant is mighty.
0: ఏ మృగము కూడాను ఈ ఎలిఫెంట్ శరీరం అంత శరీరము ఎక్కడా లేవు.
1: No animal has got that much of body as that of an elephant.
0: కానీ మృగరాజు అయినటువంటి సింహం యొక్క పాదములు కూడాను ఎనుగు పాదంతో తొక్కి కప్పివేస్తుంది.
1: Yes, in the mighty lion also can be trampled under the feet of a lion.
0: ఎక్కడైనా అడవులు యందు సింహం సంచరించిందంటే
1: and lion moves about any form
0: vaati paadamulu gurtunu puraskarinchukoni danni veta vaallu payilertuntaru.
1: The hunters will follow the footprints of the lion.
0: Kaani aa paadamulu paina yelugu nadchindante aa paadamulu purti moosi vestundi.
1: When once the elephant starts moving in the direction the footprints
0: are covered. Mrugaraju paada print nu kudanu moosi vesetuvanti okka paada print elephant ku untundali.
1: The footprints of an elephant will cover the footprints of a lion also.
0: Dani telivitetalu maroka mrugamulaku revu.
1: The intelligence of an elephant no other animal has.
0: Intiye kaakunda
1: not only this
0: మానవులకందరికీ మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క గజము.
1: ఇట్స్ ఎన్ ఎలిఫెంట్ దట్ యాక్ట్స్ యాస్ ఎ గైడ్ టు మ్యాన్.
0: అడవుల్లో ఎవరు సంచరించవలనన్నా కూడాను
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ టు మూవ్ అబౌట్
0: ఈ పొదల మధ్య ఈ చెట్ల మధ్య ఎవరు కూడాను సులభంగా సంచరించలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఈజీ ఎనఫ్ టు మూవ్ అబౌట్ ఇన్ ఎ థిక్ డెన్స్ ఫారెస్ట్. ఒక్క
0: ఎలిఫెంట్ ఆ గజము ప్రయాణం చేస్తున్నట్టే అక్కడంతా ఒక దారి ఏర్పడిపోతుంది.
1: ఇట్స్ ఎలిఫెంట్ దట్ గోస్ ఫస్ట్ మేకింగ్ ఎ వే ఫర్ మ్యాన్ టు ఫాలో.
0: అప్పుడు ఏ మనిషి అయినా కూడా సులభంగా దారి చేసుకుని పోవచ్చు.
1: ఎనీవన్ కెన్ ఫాలో దట్ ట్రాక్.
0: కాబట్టి జీవితారణ్యం లోపల అనేక విధమైన కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఉండేటువంటి పొదలు ఉన్నటువంటి ఒక అరణ్యం నందు కూడాను ఈ ఎలిఫెంట్ అనగా తెలివితేటలు ముందుగా బయలుదేరితే ఎంతైనా సులభంగా మనం ప్రయాణం చేయవచ్చు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ లాసెస్ and pain with all the intelligence we should start treading along.
0: ఇట్టి గజము యొక్క శిరస్సును ధరించినటువంటి వాడు కాబట్టి గణపతికి ఒక విధమైన తెలివితేటలు ఎక్కువ అన్నారు.
1: బికాస్ గణపతి హాస్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: దీనిని ఒకనాడు తల్లి తండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చేరి ఈ తెలివితేటలను పరీక్షించాలని ప్రయత్నం చేశారు.
1: ఫాదర్ అండ్ మదర్ పార్వతీ పరమేశ్వర వాంటెడ్ టు నో ది ఇంటెలిజెన్స్ ఆఫ్
0: ఇరువురు కుమారులు కూడా సమీపించి నాయనారా మీరు ఒక్కతూరి ఈ విశ్వాన్ని ప్రదర్శన చేసి రండి ఎవరు ముందు వస్తారో చూద్దామన్నారు.
1: They called both of the sons and wanted them to go around the earth and want to decide who will stand first.
0: ఈ రెండో మొదటి వాడు ఎక్కడా పోలేదు. గణపతి,
1: గణపతి ఎల్డెస్ట్ డింట్ గో ఎనీవేర్.
0: రెండో కుమారుడు అయినటువంటి సుబ్రహ్మణ్యుడు తన నెమలిని ఎక్కాడు, సంచరించాడు ప్రయాణం.
1: The second son Subramanya started moving on his chariot peacock.
0: చాలా శ్రమపడి ప్రపంచాన్ని చుట్టుకొని చాలా దినములకు వచ్చాడు.
1: He strained and exerted, went round and ultimately returned.
0: సుబ్రహ్మణ్యుడు కొంచెం దూరంలో వస్తున్నాడని తెలిసి తక్షణమే లేచాడు. గణపతి తల్లిదండ్రులను చుట్టాడు, కూర్చున్నాడు.
1: Watching that Subramanya is fast approaching, Ganapati got up, went round the parents and stood there.
0: తల్లి ఆశ్చర్యపడింది.
1: Mother was surprised.
0: గణపతి,
1: గణపతి
0: శ్రమపడి చుట్టి వచ్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు.
1: సుబ్రహ్మణ్య వెంట ఉన్న హోల్
0: ఎక్కడ కూడా కారు కదపలేదు.
1: యూ హావెంట్ పుట్ ఎ స్టెప్ ఫార్వర్డ్.
0: పొట్ట కదలలేదు.
1: యువర్ స్టమక్ డిడ్ మూవ్.
0: కడప దాటలేదు.
1: యూ డిడ్ మూవ్.
0: కాసు ఖర్చు కాలేదు.
1: యూ డిడ్ స్పెండ్ ఎనీ
0: మనీ. నీ ఎట్ట జయించిన వాడు అవుతావు అని ప్రశ్నించింది.
1: హౌ కెన్ యూ విన్, హౌ కెన్ ఐ కాల్ యూ ఎ విక్టర్.
0: తల్లి,
1: మదర్,
0: ఈ జగత్ అంతా ఇక్కడను జగత్ యొక్క సత్యము శక్తి పాణువు అనగా పరాత్మము ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ జగత్తు.
1: దిస్ వరల్డ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: తల్లిదండ్రుల యొక్క ఏకత్వమే ఈ యొక్క జగత్తు.
1: ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ది మదర్ అండ్ ఫాదర్.
0: ఇలాంటి మీ ఇద్దరిని నేను ప్రదర్శన చేసినప్పుడు జగత్తునంతా ప్రదర్శన చేసిన వాడిని అవుతాను.
1: ఇఫ్ ఐ సర్కంబులేట్ రౌండ్ యూ, ఇట్ అమౌంట్స్ టు సర్కంబులేటింగ్.
0: ఎక్కడికి పోయినప్పటికీ మీరు తప్ప మరొకటి లేరు.
1: ఎనీవేర్ ఐ ఫైండ్ యూ ఓన్లీ, నన్ ఎల్స్.
0: సర్వత పాణిపాదం త సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ పోయినప్పటికీ మీరే ఉంటుండేది.
1: వేర్ ఎవర్ ఐ వి సీ వి ఫైండ్ యూ దేర్.
0: అటువంటి సర్వవ్యాపకులైనటువంటి మిమ్మల్ని ప్రదర్శన చేయటమే విశ్వాన్ని ప్రదర్శన చేసినట్టు అవుతుంది.
1: బై గోయింగ్ రౌండ్ యూ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది ఎంటైర్ ఎర్త్.
0: ఈ మాట వినగానే ఈశ్వరునికి చాలా ఆశ్చర్యం వేసింది.
1: ఈశ్వర వాస్ వెరీ సర్ప్రైజ్డ్.
0: చాలా తెలివితేటలు గలవాడు ఉన్నాడు.
1: The son is highly intelligent.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఉన్నారు.
1: He has known the truth.
0: అప్పుడు తాను చెప్పాడు.
1: Then he said,
0: వినాయక,
1: వినాయక,
0: సర్వులకును ఆదర్శాన్ని నిరూపించేటువంటి కుమారుడు నీవు.
1: You are the son who will be an ideal to everybody.
0: నాకంటే ముందుగా కూడా నిన్ను పూజించుగాక ఈ లోకులు.
1: Let this world worship you before they worship me.
0: నాకు కూడా ఇంత తెలివితేటలు లేదు.
1: I am not that intelligent enough as you are.
0: కేవలం తల్లినిండా జడలు ఉంటున్నాయి కానీ తెలివితేటలు తక్కువగా ఉంటున్నాయి.
1: We are here as parents, but we are not that intelligent enough as you.
0: తన యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: Then he went on speaking of his own.

0: చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: All the four locks and the moon over there.
0: Nalla neredu vanti nallani medatoda karamuna naga kankanamu toda.
1: With a dark neck and also holding the snake.
0: Nadumuna chuttina naga charmamu toda maininda nadu bhasmamu toda.
1: With the skin of a snake and with all the ash covering the body.
0: Kudurudi ichina dodda kunkuma bottuto tambula raga dharambu toda.
1: With the vermilion smeared in the forehead.
0: తరహేమయ వజ్ర తాటంకముల తోడ వీక్షాస్త్రవద్దయ వృష్టి తోడ.
1: విత్ ఆల్ కంపాషనేట్ లుక్స్
0: నల్ల గొలువలు దునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ. ఇలాంటి దేహాన్ని ధరించినటువంటి నేను కూడాను ఇంత తెలివితేట కలిగినటువంటి వాడు కాదు.
1: అన్ని ఉంటున్నాయి కానీ
0: తెలివితేట నీ అందే ఉంటున్నాయి.
1: With all the beautiful description of the body, I am not that intelligent as you.
0: Kanuka Shiva Pooja kante munduga kudanu Ganapati Pooja mundu chethuduga ka.
1: Before people start worshipping Shiva, they worship.
0: Ee varani nenu preetito andinchinatvanti annadu.
1: This is the boon I confer, Idranchu.
0: Atti kumarunaku itti tanakante adhikamainatvanti oka sthanaanni andinchinatvanti tandri Eeshwarudu.
1: Eeshwara gave son a higher position than his own.
0: Kanuka గణపతి అనగా సామాన్య తత్వం కాదు.
1: సో గణపతి నేచర్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: సమస్త శక్తులతో కూడినటువంటి స్వరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ.
0: సమస్త తెలివితో కూడినటువంటి స్వరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ ఇంటెలిజెన్స్.
0: సరస్వతి తన యొక్క పొట్టలోని చేరి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నాలెడ్జ్ విజ్డమ్ ఇస్ కంటైన్డ్ విదిన్ ది స్టమక్.
0: ఆయన చేరినటువంటి దాన్ని ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క మార్పు రావడానికి వీలు ఉండదు.
1: వేర్ ఎవర్ హీ ఇస్ దేర్ కెన్ నాట్ బి ఎనీ చేంజ్.
0: అలాంటి గణపతి యొక్క స్థానము సకలేశ్వర్య స్వరూపమైనటువంటి స్థానము.
1: గణపతి సింబలైజెస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: ఇంతే కాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఏ కార్యమునకు ప్రారంభం చేసినప్పటికీ ఏ కార్యమునకు ముందు పోయినప్పటికీ అవిఘ్నము విఘ్నములే కలుగవు.
1: బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ వెన్ వి ప్రే టు గణపతి వి నాట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్స్.
0: అనేక మంది శ్రీమంతులు ధనవంతులు విద్యావంతులు గుణవంతులు ఇలాంటి వారందరూ కూడా గణపతిని పూజ చేస్తుంటారు.
1: మెనీ రిచ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ వర్షిప్ గణపతి టుడే.
0: విద్యార్థులందరూ కూడా ఈ సరస్వతి అనుగ్రహానికి పాత్రలు కావాలని విద్యలో ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరంలో కలగకుండా సాధించాలని తమ పుస్తకాలంతా కూడా వినాయకుని ముందు పెట్టి పూజిస్తుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి ఆల్ స్టూడెంట్స్ కీప్ దర్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వినాయక వర్షిప్ సో దాట్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మన
0: దేశమునకే ఈ సరస్వతి యొక్క పేరును ఇమిచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ ఆఫ్ సరస్వతి ది గాడెస్ ఆఫ్
0: భరత అంటే కేవలం రాముని యొక్క తమ్ముడి పేరు భరతుడు అతని పేరే ఈ రాజ్యమునకు పెట్టారు అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
1: వి థింక్ దిస్ ఇస్ భారత్ నేమ్డ్ ఆఫ్టర్ భరత ద బ్రదర్ ఆఫ్ రామ. ఇట్స్
0: ఎవరి పేరు కాదు.
1: It's not the name of anybody.
0: దైవం పేరే.
1: It's the name of God.
0: ఎవరికైనా ఒక పేరు పెట్టాలంటే ఆ పేరుకు ముందు ఈ పేరు ఉండాలి కదా ఎవరిదైనా ఒకటి.
1: If anyone is to be named, that name must be in existence before.
0: కానీ ఇది ఎవరికి పెట్టనటువంటి పేరు.
1: It's not the name given to anyone before.
0: ఏ విధంగా?
1: How?
0: సరస్వతి.
1: సరస్వతి.
0: నమస్తుభ్యం.
1: నమస్తుభ్యం.
0: వరదే.
1: వరదే.
0: కామరూపిణి.
1: కామరూపిణి.
0: విద్యారంభం. కరిష్యామి చిద్దిర్భవతు వతిమేషద పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేంది బింబానా అన్నారు. భారతి పూర్ణేంది బింబానా ఈ యొక్క పేరు సరస్వతి పేరే. భారతి.
1: భారతి ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ నాట్ ద బ్రదర్ ఆఫ్ రామ. భారతి పూర్ణేందు బింబానా
0: అనగా పరిపూర్ణమైనటువంటి స్వరూపం యొక్క పేరే ఈ భారతి.
1: భారతి నేమ్ స్పీక్స్ ఆఫ్ ద టోటాలిటీ.
0: ఎవరైనా గానం చేయాలంటే శృతి తాళము రాగము ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ టు సింగ్ దే నీడ్స్ టు బి ఏ ట్యూన్ ఇన్ ద బీట్.
0: భారతి.
1: భారతి.
0: భా అనగా
1: భా మీన్స్
0: కేవలం భాగ్యములతో కూడినటువంటిది కాదు భావంతో కూడినటువంటిది.
1: నాట్ ది వన్ ఇస్ ద వన్ ఆఫ్ ఫీలింగ్ ద భావము.
0: రా అనగా ఆ భావము రాగముతో చేరినటువంటిది.
1: భాద భావ ద ఫీలింగ్ ఇస్
0: ఆ రాగము తాళములకు తప్పుకోనటువంటిది.
1: అండ్ ఇట్ విల్ బి ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు ది బీట్.
0: కనుకనే భావ రాగ తాళములతో కూడినటువంటిది కనుకనే భారతి అని పేరు పెట్టారు.
1: ఇట్ ఇస్ కాల్డ్ భారతి బికాస్ దేర్ ఇస్ ద ఫీలింగ్ అండ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: కనుక ఈనాడు ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా ఒక పాటలు పాడాలంటే లేక గాన సభ జరపాలనుకుంటే ఒక సంగీతం ప్రారంభించాలంటే మొట్టమొదటి గణపతిని ప్రారంభిస్తారు.
1: సో ఇన్ ఎనీ మ్యూజికల్ కాన్సర్ట్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ స్టార్ట్ సింగింగ్ దే ప్రే టు
0: వాతాపి గణపతిం భజేహం వాతాపి
1: దే ప్రే టు గణపతి ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్
0: మొట్టమొదటి వాతాపి
1: ఫస్ట్ వాతాపి
0: అనగా గణపతిని పూజించే సర్వ విధమైనటువంటి యొక్క శక్తులను వారు అభివృద్ధి పొందుతారు.
1: They worship Ganapati first so that they'll be powerful thereafter.
0: కనుక గణపతి అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కార్యములకు ఒక విధమైన కర్మలకు ఒక విధమైన శుభములకు దీనికి మాత్రమే కాదు శుభాశుభములకు కూడాను రెండింటికి కూడాను గణపతి దీనికి పతి.
1: Ganapati is not merely master of all actions and auspiciousness but he is master of both auspicious and inauspicious.
0: అతనికి శుభమే.
1: It may look like inauspicious.
0: శుభములు జరగని అతనికి శుభమే.
1: Auspicious uniform to everybody.
0: సర్వుల కుడును శుభమును అందించేటువంటి వాడు గణపతి.
1: గణపతి confers this auspicious thing.
0: సర్వుల కుడును సర్వేశ్వర్యములు కలిగించేటువంటి వాడు గణపతి.
1: గణపతి who confers varied forms of wealth on everybody.
0: బుద్ధి విజ్ఞానములు కలిగించేటువంటి వాడు గణపతి.
1: గణపతి gives you that kind of intellect and wisdom.
0: పెంచేటువంటి వాడు గణపతి.
1: He helps you to grow in intelligence.
0: కనుకనే విద్యార్థులకు ఏ విధమైనటువంటి మొట్టమొదటి ఉండాలంటే
1: what is to be had?
0: సద్గుణములు
1: virtues
0: sadbuddhi
1: good intellect
0: satya niriti
1: truth
0: bhakti
1: devotion
0: kramashiksha
1: discipline
0: kartavya palanamulu
1: duty
0: nerpunade vidya
1: it is education that teaches all these six principles
0: atti vidyanu nerpeetunti vaade ganapati
1: ganapati teaches these six principles
0: durvidyanu nerpeetunti vaadu kaadu
1: he doesn't teach anything bad
0: durvyasanu nerpeetunti vaadu kaadu
1: he doesn't teach any bad habits
0: kanukane sarvulaku nu pati ayinatunti vaadu ganapati
1: so ganapati is the master of everybody
0: అన్నింటికీ పతి అయినటువంటి వాడే గణపతి.
1: హి ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఇలాంటి గణపతి దినము మనము గణపతిని ఏ విధంగా ప్రార్థన చేయాలి?
1: హౌ షుడ్ వి ప్రే టు గణపతి?
0: ఓ భగవంతుడా, నాకు ఈ కార్యం ఆ కార్యం రెండు కావాలని చెప్పిన కాదు. ఏ కార్యమూ వద్దు, నీవే నాకు కావాలి.
1: వి షుడ్ నాట్ ప్రే ఓ గాడ్ ఐ వాంట్ యువర్ హెల్ప్ ఫర్ దిస్ అండ్ దట్.
0: గణపతి మన స్వాధీనుడైపోతే సర్వములకు మనమే పతులు అయిపోతాం.
1: వెన్ వన్స్ యువర్ గణపతి విత్ యూ యూ బికమ్ మాస్టర్ ఆఫ్ ఆల్.
0: బంగారం మన చేతిలో ఉంటుంటే రకవారి నగలు చేయించుకోవచ్చు.
1: ద మూమెంట్ యూ హ్యావ్ ద గోల్డ్ విత్ యూ యూ కెన్
0: ఎనీ ఆభరణములైనా చేయించుకోవచ్చు.
1: ఎనీ నంబర్ ఆఫ్ జ్యూవెల్స్ యూ కెన్.
0: కాబట్టి గణపతి సువర్ణం వంటి వాడు.
1: సో గణపతి ఇస్ గోల్డ్.
0: మన యొక్క భావములు కోరికలు ఇవన్నీ కూడా కేవలము కొన్ని ఆభరణములు వంటివి.
1: ద ఫీలింగ్స్ అండ్ ద డిజైర్స్ ఆర్ లైక్ జ్యువెల్స్.
0: కనుక మనం గణపతిని ఏదో నాకు ఈ చదువు కావాలి, ఇందులో పాస్ కావాలి, ఈ ఉద్యోగం చిక్కాలి, ఇలాంటి కోరికలు మనం కోరకూడదు.
1: సో వి డోంట్ ఆస్క్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎ జాబ్ దాట్ అండ్ దిస్.
0: విఘ్నేశ్వర
1: ఓ విఘ్నేశ్వర,
0: నా కార్యములకు ఎట్టి విఘ్నములు కలగకుండా చూసుకోవాలి.
1: లెట్ దర్ నాట్ బి ఆబ్స్టకల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ టు ఆల్ ద టాస్క్స్ ఐ
0: నీ నిమిత్తమై నేను నిన్ను పూజిస్తున్నాను అన్నాడు.
1: ఫర్ దిస్ పర్పస్ ఐ ప్రే టు యు.
0: ఈనాడు
1: టుడే
0: గణపతి యొక్క తత్వము ఎవరు సరిగా అర్థం చేసుకోవటం లేదు.
1: ద నేచర్ ఆఫ్ గణపతి ఇస్ నాట్ క్లియర్.
0: కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాన్ని మాత్రమే అర్థం చేసుకుని
1: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్,
0: ప్రాకృతమైనటువంటి పదములకు మాత్రమే అర్థములు బోధించుకుంటూ
1: దే ఓన్లీ గివ్ ఎక్స్టర్నల్ ఔటర్ ఇంటర్ప్రిటేషన్,
0: కాలములు వ్యర్థం చేస్తున్నారు. కానీ
1: దస్ వేస్ట్ టైం.
0: అంతర్భావమును గుర్తించి అంతరాత్మను బోధించి నిజమైనటువంటి శాంతిని పొందేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: దర్ వెరీ ఫ్యూ హూ రిమైన్ ఇన్ పీస్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఏ దైవమును కూడాను ఇప్పుడు రాముడు పుట్టాడు, రాముడు పుట్టాడంటే రామ జన్మదినము ఒక పండుగగా చేసుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
1: We celebrate the birthday of Rama, celebrate it all festivity and
0: Ramu ante evaru
1: ujara
0: aakaram maatrame kaadu,
1: not merely the form,
0: atani pavitramainatundi gunamule manaku aadharamu,
1: the sacred qualities is
0: Rama bhaktulu kavalanukunte Rama gunamulo manam nadchukovali.
1: If you want to be a devotee of Rama, have those qualities.
0: Krishna bhaktulu kavalanukunte Krishnuni vale nirantaram aanandanga navutu undali.
1: If you want to be a devotee of Krishna, you should smile, you should be blissful
0: Sai
1: all the time.
0: Sai bhaktulu kavalante nirantaramu premamayulga maarali.
1: If you want to be a devotee of Sai, you should be full of love all the time.
0: Andarni preminchali.
1: You love all.
0: Evvarni preminchakunda undakoodadu.
1: You should never hate anybody.
0: Aithe okkoka paryayamu preminchakunda undinattuga kanipistundi.
1: At times it appears as though we are loving.
0: Vahimanti prakritistikaniki నిజంగా ప్రేమ లోపల ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎక్స్టర్నల్ అపియరెన్స్ బట్ ఇన్నర్ దేర్ ఇస్ లవ్.
0: మట్టిలో పుట్టినటువంటి కుండలు ఎన్ని రకములుగా చేసినా అవి మట్టే.
1: పాట్స్ అండ్ స్లేట్స్ మే వేరీ బట్ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ ఎర్త్ మడ్ ఓన్లీ క్లే.
0: కనుక బంగారంతో చేసినటువంటి నగలు ఎక్కడ చూసినా బంగారే.
1: ఆల్ ద జ్యూవెల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: ఈ విధమైనటువంటి భావాన్ని మనము హృదయంలో చిత్రించుకోవాలి.
2: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ షుడ్ గెట్ ఇంప్రింటెడ్
0: పరిపూర్ణంగా విశ్వసించాలి.
2: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్.
0: కనుక గణపతి తత్వము చాలా గొప్ప అర్థంతో కూడినటువంటిది.
2: సో నేచర్ ఆఫ్ గణపతి ఇస్ మైటీ వన్, ద లార్డ్ ఆఫ్ ఇన్నర్
0: సిగ్నిఫికెన్స్. రూపమే చాలా విచిత్రంగా ఉండేటువంటిది.
2: ద ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ వండర్ఫుల్.
0: కనుకనే చెప్పాడు భాగవతంలో,
2: ఇన్ భాగవతం
0: వ్యాసుడు, చిత్రంబులు
2: పెక్యూలియర్,
0: త్రైలోక్య పవిత్రంబులు,
2: సీక్రెట్ ఆల్ వరల్డ్,
0: ప్రజల విత్తంబులు, సన్మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
2: దర్ మిస్టీరియస్, దర్ వండర్ఫుల్, సో క్లోజ్ టు ది ఆల్ సెయింట్స్ అండ్ సేజెస్. దట్ ఇస్ ద స్టోరీ, మిస్టరీ ఆఫ్ ద డివినిటీ.
0: అతని చరిత్ర చాలా విచిత్రమైనటువంటివి.
2: ది ఎంటైర్ నరేషన్ ఆఫ్,
0: అలాగే ఆ దైవ చరిత్రములు అన్ని కూడా చాలా విచిత్రమైనటువంటివి.
2: అండ్ ఆల్ దట్ ఇస్ రిలేటెడ్ టు గాడ్ ఇస్ మిస్టీరియస్.
0: ఆ చిత్రంలోనే తన చరిత్రలంతా ఇమిడి ఉంటున్నాయి.
2: దేర్ లైస్ ది ఎంటైర్ డివినిటీ.
0: ఏ ఒక్క పదము కానీ, ఏ ఒక్క అడుగు కానీ అర్థరహితమైనటువంటిది ఎక్కడ ఉండదు.
2: There's no word without a meaning.
0: భగవంతుడు ఏది చెప్పినప్పటికీ అది అర్థరహితమైనటువంటిది.
2: వాట్ ఎవర్ గాడ్ సేస్ ఇస్ హైలీ మీనింగ్ఫుల్,
0: సహితమైనటువంటిది,
2: ఇట్స్ ఫుల్లీ మీనింగ్ఫుల్,
0: పవిత్రమైనటువంటి ఒక అర్థం కలిగినటువంటిది.
2: ఇట్ హస్ గాట్ సీక్రెట్ మీనింగ్.
0: కానీ ఏదో ఎవరో పోతుంటే కాచుకోండు అన్నాడు స్వామి.
2: స్వామి సెడ్ వెన్ వన్
0: వెయిట్ వెయిట్ వెయిట్ అన్నాడు.
2: స్వామి సెడ్ వెయిట్ వెయిట్.
0: కానీ
2: ఆర్ ఇన్ ద మిస్టరీ ఆఫ్ ద డివినిటీ.
0: అతని చరిత్ర చాలా విచిత్రమైనటువంటివి.
2: ది ఎంటైర్ నరేషన్ ఆఫ్,
0: అలాగే ఆ దైవ చరిత్రములు అన్ని కూడా చాలా విచిత్రమైనటువంటివి.
2: అండ్ ఆల్ దట్ ఇస్ రిలేటెడ్ టు గాడ్ ఇస్ మిస్టీరియస్.

0: It has got sacred meaning.
1: Kani edo evaro potunte kaachukondu annadu swami.
0: Swami said when one
1: wait annadu.
0: Swami said wait.
1: Kani aa wait cheyadaniki athanu opiki leka tirigi ticket isukunnadu vellipoyadu.
0: He was not patient enough to wait, but he purchased the ticket and left.
1: కానీ అక్కడికి పోయాడు, నెలల కొద్ది వెయిట్ చేశాడు.
0: He had to wait there for months.
1: ఆ వెయిట్ ఇక్కడ చేయలేదు.
0: He has not waited here.
1: అక్కడ పోయినాడు, వెయిట్ చేశాడు.
0: He had to wait there.
1: అక్కడ ఎంత వెయిట్ చేసినా కానీ ఫలించలేదు.
0: In spite of prolonged period of waiting,
1: తిరిగి వచ్చాడు.
0: He was not successful. He returned.
1: తిరిగి వచ్చాడు.
0: He returned again.
1: అయ్యా, నేను వద్దంటే ఎందుకు వెళ్ళావు అన్నాను.
0: భగవాన్ సెడ్, వై డిడ్ యు గో?
1: ప్రతి దాని ఎందుకు ఒక అంతరార్థం కూడా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ హీ సేస్.
1: కానీ కొంతమంది వెర్రిగా దాన్ని పాటిస్తుంటారు.
0: సమ్ జస్ట్ టేక్ ఇట్ ఇన్ ఎ ఫూలిష్ వే.
1: ఇప్పుడు కొంతమంది అంత కూర్చొని ఉంటారు.
0: సమ్ ఆర్ సీటెడ్ హియర్.
1: నేను మధ్యలో వెళుతుంటాను.
0: భగవాన్ గోస్ ఇన్ ద మిడిల్.
1: వాళ్ళు ఏదో అడుగుతుంటారు, స్వామి స్వామి స్వామి నాకు అది కావాలి ఇది కావాలని.
0: దే గో ఆన్ ఆస్కింగ్, స్వామి ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దట్.
1: వెయిట్ వెయిట్ సిట్ డౌన్ అంటారు.
0: భగవాన్ సేస్ వెయిట్ వెయిట్ సిట్ డౌన్.
1: వాళ్ళు అనుకుంటారు, నేను కూర్చొని వెయిట్ చేయలేమో అనుకుని అందరు పోయినా కానీ తాను కూర్చొని ఉంటాడు.
0: దే థింగ్ భగవాన్ సెడ్ వెయిట్, దే మీన్ లిటరల్ మీనింగ్ దే విల్ కంటిన్యూ టు వెయిట్. నేను సహజంగా
1: కూర్చో లేచినప్పుడు కూర్చో అంటుంటాను.
0: When they get up, Swami asks you to sit down.
1: Wait, don't haste.
0: Wait, don't be hasty, he says.
1: Tondara padaddu, konchu kaachukoni undu antanu.
0: Don't be in haste, wait.
1: Aa arthani vaadu inkoka rakamga teeskoni andaru poyinappudiki vaadu kucchone untaru.
0: They go by the literal meaning. Even after everybody leaves,
1: volunteer
0: they still
1: remain. Ayya leem annante ide swami kucchomannadu.
0: If other volunteers say get up, they say
1: swami arthalu.
0: It is a foolish interpretation.
1: సమయ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
0: We should have to understand basing on the position, the
1: దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని కూడా పురస్కరించుకోవాలి.
0: We have to take the consideration, the time and the
1: ఆస్తికులందరూ కూడా ఈ వినాయకుని అనేక రకంగా పూజిస్తుంటారు.
0: Most of the thieves worship వినాయక.
1: ఆస్తికులు ఏ విధంగా పూజిస్తుంటారు?
0: How does a thief worship?
1: శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపచాంతయే అని పూజిస్తారు. శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించిన వాడు విఘ్నేశ్వరుడు.
0: శుక్లాంబరధరం మీన్స్ ద వన్ హూ హాస్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
1: విష్ణు సర్వత్రా ఎక్కడ చూసినా కనిపించేటువంటి వాడిని.
0: విష్ణు ద వన్ సీన్ ఎవ్రీవేర్.
1: చతుర్భుజం నాలుగు పాదములు ఉంటున్నాయి.
0: అండ్ హి హాస్ గాట్ ఫోర్ లింబ్స్.
1: ప్రసన్న వదనం.
0: సో కామ్.
1: ఆ ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు.
0: ద ఫేస్ ఇస్ వెరీ కామ్.
1: అటువంటి రీతిగా భక్తులు పూజిస్తుంటే దీనిని నాస్తికులు ఇంకొక అర్థంగా తీసుకుంటారు.
0: ఎథీస్ట్ టేక్స్ అనదర్ ఇంటర్ప్రిటేషన్.
1: శుక్లాంబరధరం విష్ణు. శుక్లాంబరధరం తెల్లని వస్త్రాలు మోసేది గాడిది.
0: ఇట్ ఇస్ ద డాంకీ దట్ కేర్స్ దట్ క్యారీస్ వైట్ క్లోత్స్.
1: చూసారా, గాడిది.
0: ఇట్ ఇస్ ద డాంకీ.
1: శుక్లాంబరధరం విష్ణు ఎక్కడ చూసినా కనిపించేటువంటిది గాడిది. దాకా వాడు కట్టేయడు దాన్ని.
0: డాంకీస్ ఆర్ సీన్ ఎవ్రీవేర్.
1: శశివర్ణం బూడిద రంగు గాడిదే.
0: శశివర్ణం యాష్ కలర్ ఇస్ ఓన్లీ డాంకీ.
1: కానీ వినాయకుడు శశివర్ణం అనగా మంచి బూడిద రంగు ఉండేటువంటి వాడు.
0: వినాయక ఇస్ ఆఫ్ దట్ కాంప్లెక్షన్.
1: ఆ బూడిదని గాడిదికి పోల్చుకున్నారు.
0: అండ్ హి కంపేర్ టు దట్ డాంకీ.
1: చతుర్భుజం నాలుగు పాదం ఉండేది గాడిదే.
0: చతుర్భుజం ఫోర్ లెగ్డ్ వన్ డాంకీ.
1: ప్రసన్న వదనం ఎప్పుడు తిన్నా దానికి ఆకలైనా అన్నమై తిన్నా ఏ తిన్నా కానీ ఎప్పుడు ప్రసన్న వదనంతో ఉంటుంటారు.
0: డాంకీ హ్యాస్ ది సేమ్ ఫేస్ వెదర్ ఇట్ ఇస్ హంగ్రీ ఆర్ నాట్.
1: కాబట్టి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయాన్ని గాడిదకు పోల్చుకున్నారు వాళ్ళు.
0: ది ఎథీస్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాంకీ.
1: కానీ వీళ్ళు డాంకీస్ కనుకనే దానికి డాంకీస్
0: పోల్చుకున్నారు.
1: భావం తద్భవతి. వారి భావాన్ని పురస్కరించుకునే వారు పోస్తుంటారు.
0: యాజ్ దీస్ ఫెలోస్ ఆర్ డాంకీస్ దే గేవ్ డాంకీ ఇంటర్ప్రిటేషన్.
1: ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థాన్ని తీసుకుని ఆ అర్థాన్ని అనర్థాలుగా పెంచి అనర్థాల్లో నానర్థాలుగా పెంచి నానర్థంలో యథార్థాన్ని వదిలిపెట్టి అనర్థాన్ని మాత్రమే తీసుకుంటారు.
0: దే గో బై డిస్టార్షన్స్, దే గో బై డిఫరెంట్ మీనింగ్స్, ఫర్గెట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ది రియాలిటీ.
1: కనుక అనర్థాలు తీసుకుని అవస్థలు పడేటువంటి వారు కొందరు.
0: వీ షుడ్ నాట్ గో బై రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్.
1: పవిత్రాన్ని తీసుకుని ఆనందించేటువంటి వాళ్ళు కొందరు.
0: Some people take sacred.
1: అదే విధంగానే భగవత్ యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా అర్థం చేసుకున్నప్పుడు అనుస్వరూపుడే భగవంతుడు.
0: Divine power in reality is the atomic power.
1: దీనిని గోపికలు కూడా ఆనాడు చెప్పారు.
0: గోపికస్ ఆల్సో సెడ్,
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల అనయమున నెడబాయికుందువట, అణువు రేణు దృఢకాష్టము మొదలు అఖండ రూపుడమై విరజుతువట. నిను గనుగొన్నగల్లమా కృష్ణ, నిను గనుగొన్నగల్లమా.
0: You are smaller than an atom, bigger than the biggest. You are always in the company of the 84 lakhs of the species. Right from the womb of the mighty one, you are always in the infinite form.
1: Yavaravari, yavaravari, vaara shakti samachara tagnattuga anusaristhu.

0: ఆచరిస్తూ అర్థం చేసుకుంటూ వస్తుంటారు.
1: Each one started understanding and practicing in the way they understand.
0: కానీ గణపతి విషయంలో మాత్రము ఆస్తికులు కానీ నాస్తికులు కానీ సైంటిస్ట్ కానీ సెయింట్లు కానీ అందరి కూడా ఒకే భావమే.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గణపతి, whether a scientist or a theist,
0: సర్వత్రా ఆదిశక్తి ఉంటుండాది, అణుశక్తి ఉంటుండాది.
1: There's atomic power everywhere.
0: కనుక ఈ అణుశక్తి లేకుండా ఏ పదార్థము జగత్తులో ఉద్భవించడానికి వీల్లేదు.
1: వితౌట్ దిస్ అటామిక్ పవర్ దేర్ కెన్ నాట్ బి ఎనీథింగ్.
0: ఇదంతా ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: ఇది మూలాధారమైనటువంటి శక్తి దైవత్వమే.
1: ద ప్రైమల్ బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ డివినిటీ.
0: కనుకనే రామభద్రుడు చెప్పాడు.
1: రామభద్ర సే
0: అనగా భద్రాచలం లోపల రామదాసు రాముని పోల్చుకుంటూ రాముని ప్రార్థించుకుంటూ చెప్పాడు.
1: ఇన్ దట్ సెంటర్ ఆఫ్ భద్రాచలం రామదాసు
0: రామమయం, ఈ జగమంతా రామమయం.
1: రామదాసు సెడ్ Everything in this universe is full of Ramachandra. Ekkada
0: chuchina ramamayame.
1: Everywhere you find Rama.
0: Ramulu lenatundi sthanam lede.
1: There's no place where there's no Rama.
0: Anu lenatundi sthanam lede.
1: There's no place where there's no Rama.
0: Kaabatti sarvatra anu shakti untundadi. Sarvatra Rama shakti untundadi.
1: So there's atomic power, the power of Rama Chandra everywhere.
0: Aa Rama shakti ni telusukovalante ee vidhanga telusukovali?
1: How to know the power of Rama?
0: Jyotirmaya swarupudu.
1: In the form of light.
0: Chusara? Inta jyotirmaya swarupuni ee reethiga jyotiri veligutundi?
1: It's all effulgence and brilliance. How do you know that?
0: రామదాస్ చెప్తూ వచ్చాడు.
1: రామదాస్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
0: పాటు అయినది చెట్టురా, పట్టు అయినది కొమ్మరా, పాటు దప్పి పట్టు విడచితే పరబ్రహ్మ చేరురా, రామ భజన చేయురా, రాజ్యమంతా వెలుగురా, పారమైనది సమరురా, సత్యమైనది ఒత్తిరా.
1: ది ఎసెన్స్ ఇస్ ది ఆయిల్, ది ట్రూత్ ఇస్ ది వేక్.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: When the moment the light is put off, nobody will follow you.
0: ఎవరు రారు,
1: nobody will follow you.
0: ఇలాంటి తత్వము జ్యోతిది.
1: That is the nature of light.
0: సారము ఆయిల్,
1: ఎసెన్స్ ది ఆయిల్.
0: కానీ సత్యము ఒత్తి,
1: ది విక్ ఇస్ ది ట్రూత్.
0: ఈ రెండు పోయేటప్పుడు ఎవరు వెలుతురే రారు.
1: The moment both are not there, you don't get any light.
0: కోట ఏడు చుట్టురా, కోట లోపల తోటరా, కోట ఏడు చుట్టురా, కోట లోపల తోటరా.
1: And there's a fort all around, seven, and that there's a garden within.
0: Seven forts anta unnai.
1: There are seven forts.
0: కాని ఈ మధ్య లోపల ఒక తోట ఉంటుంది.
1: There's garden at the center of the fort.
0: అది సప్తస్వరములు.
1: There are seven sounds.
0: దాని మధ్య లోపలనే ఈ యొక్క దైవత్వం అనేటువంటి తోట ఉంటుంది.
1: There lies the garden of the divinity at the center.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎక్కరా.
1: In order to go to the garden, I don't know the way how to go.
0: కానీ కోటలు తెలుస్తున్నాయి కానీ దారి తెలియటం లేదు.
1: I see the fort but I don't know the way.
0: ఈ విధంగా భక్తులు ఒక్కొక్కరు వారి ఉద్దేశాన్ని పురస్కరించుకుని దైవత్వాన్ని అంత రహస్యంగా ప్రబోధిస్తూ వచ్చారు.
1: Devotees basing on their own feelings and emotions started describing the divinity in their own way.
0: అభిమన్యుడు కూడాను యుద్ధంలో ప్రవేశించాడు.
1: Abhimanyu also stepped into the battlefield.
0: కాని పోవటం మాత్రమే తెలుసు అతనికి.
1: He knows how to get in.
0: తిరిగి రావటం తెలియదు.
1: He doesn't know how to return.
0: తెలియకుండా పోవటం వల్లనే అతని ప్రాణాన్ని అక్కడ కోల్పోతున్నాడు.
1: As he doesn't know how to return, he had to die there.
0: అదే విధంగా కోట ఏడు చుట్టూ ఉండేటువంటి తెలుసును.
1: Though there are seven forts, we know.
0: కానీ దాంట్లో దారి తెలియకుండా ఉంటుండాలి.
1: But we don't know the way to get in.
0: ఆ దారియే ప్రేమతలము.
1: That the only way, the way of love.
0: ఈ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: The love and love alone.
0: ప్రేమతో ఎక్కడైనా కూడా మనం ప్రయాణం చేయవచ్చును.
1: With love you can travel.
0: ప్రేమతో ఎక్కడైనా మనం ప్రవేశించవచ్చును.
1: You can enter with love.
0: కనుకనే love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: You start చేయి ప్రేమతో.
1: You start with love.
0: ఈ ప్రేమతో ఎండ్ చేయి.
1: End up with love.
0: ఈ మధ్యలో రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది ప్రేమమయమే.
1: In between the two is full of love.
0: ఈ ప్రేమను ఏ రీతిగా మనం పెంచుకోవాలి?
1: How to develop this love?
0: ప్రేమను పెంచాలంటే మరొక మార్గం లేదు.
1: There is no other way.
0: ప్రేమను పెంచాలంటే ప్రేమ చేతనే పెంచాలి.
1: It's only love that grows love.
0: ఒక మొక్కను నాటాము.
1: Here you have put a
0: ఆ మొక్క పెద్దదైపోయి పళ్ళు ఇవ్వాలంటే
1: if it to yield fruit.
0: ఊరికి నాటినంత మాత్రం చాలదు.
1: It's not enough if you sow the seed.
0: నీరు పోయాలి, ఎరువు వేయాలి.
1: You have to water and manure it.
0: ఈ రెండు వేసినప్పుడే చెట్టు పెరుగుతూ వస్తుంది.
1: Then grows the tree.
0: కానీ ఈనాటి ఆధునిక పిల్లలు గాని ఆధునిక స్త్రీలు గాని పురుషులు గాని చెట్టు పెరగాలంటే ఏం చేస్తున్నారు?
1: మోడర్న్ మెన్ అండ్ విమెన్ వాట్ ఆర్ ది డూయింగ్ టు గ్రో ట్రీ?
0: చెట్టు నాటుతారు, దిన్నము సాగబెరకాలని పెంచుతారు.
1: దే జస్ట్ ప్లాంట్ ఎ సాప్లింగ్, దే గో అండ్ జస్ట్
0: అది చచ్చిపోతుంది.
1: డ్రాయింగ్ ఇట్ అవుట్, ఇట్ డైస్.
0: దాన్ని పెరగాలంటే ఏం చేయాలి? ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: ఇఫ్ యు వాంట్ ద ట్రీ గ్రో, వాట్ యు షుడ్ యు డు? యు షుడ్ వాటర్ అండ్ మ్యానూర్.
0: విశ్వాసం అనే ఎరువు వేయాలి, ప్రేమ అనే జలం పోయాలి.
1: సో యు హావ్ టు మెన్యూర్. ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ అండ్ వాటర్ ఆఫ్ లవ్ ఇస్ టు బి గివెన్.
0: ఈ ప్రేమ విశ్వాసముల వల్లనే ఆ ప్రేమ అనేటువంటి శక్తి పెరుగుతుంది, పెద్దదవుతుంది, ఫలపుష్పాలను అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ and the manure of faith the tree grows.
0: మనం జగత్తులో అనుకుంటున్నాము,
1: we think in this world,
0: ఏదో తల్లిదండ్రులు మన కోసం ఎంతో పాటు పడుతున్నారని,
1: we think that our parents are struggling.
0: కానీ మాతృదేవో భవ పితృదేవో, తల్లిదండ్రులు దైవ స్వరూపులే,
1: parents are divine.
0: కానీ వారి వారి పరిస్థితి ప్రభావాన్ని పురస్కరించుకుని ఒక్కొక్క సమయంలో దానికి విరుద్ధంగా పోతుంటారు.
1: Basing on the circumstances they act in the opposite way.
0: ఒక గొప్ప విద్యార్థి, తెలివితేటగల విద్యార్థి,
1: a highly intelligent student,
0: దగ్గర సమీపంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు.
1: హి కేమ్ టు ఎ హెర్మిటేజ్ ఆశ్రమ దేర్ క్లోజ్ సెంటర్.
0: అక్కడికి ఆశ్రమం వెళ్ళేటప్పటికి ఆ స్వాములు వారు అనేక విధమైనటువంటి ప్రబోధనలు జరుపుతున్నారు.
1: స్వామీజీ దేర్ ఇన్ దట్ హెర్మిటేజ్ స్టార్టెడ్ టీచింగ్, ప్రీచింగ్.
0: ఈ లోపల ఆ వర్షం వచ్చింది, చీకటి పడింది.
1: ద రెయిన్ స్టార్టెడ్, ఇట్ వాస్ డార్క్.
0: ఆ పిల్లవాడు ఇంటికి రాలేకపోయాడు.
1: ద బాయ్ కుడ్ నాట్ రిటర్న్.
0: అప్పుడు చెప్పాడు ఈ స్వామి,
1: స్వామి సేడ్,
0: నాయన చీకటి పడింది,
1: ఇట్స్ డార్క్,
0: వర్షం కురుస్తుంటుండాలి,
1: రైనింగ్
0: కనుక నీవు ఇంటికి వెళ్ళడానికి వీలేదు, ఈ రాత్రి ఇక్కడే పండుకో అన్నాడు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ టు గో హోమ్, బెటర్ యూ స్టే బ్యాక్ టు నైట్.
0: ఆ పిల్లవాడు చెప్పాడు,
1: ద బాయ్ సేడ్,
0: స్వామి,
1: స్వామి,
0: నా తల్లిదండ్రులు నేను ఇంటికి పోకపోతే వాడు నిద్రపోరు, భోంచేయరు.
1: మై పేరెంట్స్ ఓంట్ టేక్ ఫుడ్, దే డోంట్ స్లీప్ అంటిల్ ఐ గో.
0: నాకు భార్య కూడా ఉంటుండాలి,
1: ఐ హావ్ వైఫ్ టు,
0: ఆమె కూడా నిద్రపోదు,
1: షీ టు ఓంట్ గో టు స్లీప్,
0: భోజనం చేయదు,
1: షీ డజంట్ టేక్
0: ఫుడ్. వీరందరూ చాలా అవస్థలకు గురి అవుతారు,
1: దే సఫర్ ఎ లాట్,
0: కనుక నేను పోతాను అన్నాడు.
1: సో ఐ మస్ట్ గో.
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాన్ క్యాన్,
0: నీవు ఈ విధంగా అరుస్తున్నావు,
1: యూఆర్ జస్ట్ షౌటింగ్ లైక్,
0: ఏదో ప్రాకృతమైనటువంటి ప్రేమలు అందరికీ ఉంటున్నాయి కానీ వారికి ఉంటున్నాయి.
1: వరల్డ్లీ లవ్ దే టు హ్యావ్,
0: కానీ నిజమైనటువంటి ప్రేమ ఎవరికి లేదు.
1: ట్రూ లవ్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీబడీ.
0: పెంచినారు, పెద్ద చేశారు కనుక దేహతత్వమైనటువంటి తత్వానికి సంబంధించిన ప్రేమ మాత్రమే ఉంటుంటారు.
1: దే హావ్ టేకెన్ కేర్ ఆఫ్ యూ అండ్ యూ హావ్ కమ్ టు దిస్ లెవెల్, దేర్ఫోర్ యూ హావ్ రెస్పెక్ట్ అండ్ లవ్ దెమ్.
0: అప్పుడు చెప్పాడు,
1: అండ్ హీ సెడ్,
0: నీ ఎక్కడి నుంచి వచ్చావు బాబు అన్నాడు.
1: అండ్ దెన్ స్వామీజీ ఆస్క్డ్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
0: నేను జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చానన్నాడు.
1: హి సేస్ ఐ యామ్ ఫ్రమ్ జితేంద్రియ కింగ్డమ్.
0: మా రాజ్యం పేరు జితేంద్రియ రాజ్యం.
1: దట్ ఇస్ వెరీ నేమ్ ఆఫ్ కింగ్ అవర్ కింగ్డమ్.
0: నా తండ్రి పేరు జితేంద్రుడు.
1: మై ఫాదర్స్ నేమ్ జితేంద్ర.
0: నా పేరు మోహచంద్రుడు, మోహేంద్రియ,
1: మోహేంద్రియ
0: అనగా సత్యజిత్తు అనే కుంటాను. దాన్ని సాధించినా నేను అన్నాడు.
1: మై నేమ్ ఇస్ సత్యజిత్, ఐ కాంకర్ ట్రూత్.
0: కనుక నేను ఇక్కడ వెళ్లే తీరాలి, నా తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారన్నాడు.
1: హి సెడ్ ఐ మస్ట్ నెసెసర్లీ గో బికాజ్ మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ.
0: ఈ ఒక్క రాత్రి లోపల నీ తల్లిదండ్రుల ప్రేమ నీ గుర్తుంచుకో, చక్కగా అర్థం చేసుకోమన్నాడు.
1: దిస్ నైట్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్
0: అన్నాడు. కానీ ఈ పిల్లవాడు పట్టిన పట్టు విడవలేదు.
1: ద బాయ్ డిటర్మిన్డ్
0: వెళ్లే తీరాలి అన్నాడు.
1: ఐ మస్ట్ నెసెసర్లీ గో.
0: వెళ్ళు, సంతోషమే, నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేసేయి, కానీ పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు వాళ్లే.
1: హి సెడ్ యెస్ సర్టన్లీ యు గో నౌ, ద పేరెంట్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ యు.
0: నీకు కొన్ని విధమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాను.
1: బట్ నౌ ఐఎమ్ టీచింగ్.
0: ఈ బోధన చక్కగా పరీక్ష చేయమన్నాడు.
1: యు టెస్ట్ ద వ్యాలిడిటీ.
0: ఒక మాత్ర ఇచ్చాడు.
1: హి గేవ్ హిమ్
0: ఇంటికి వెళ్తాను, దాన్ని నోట్లో వేసుకుని నీళ్లు త్రాగు అన్నాడు.
1: హి గేవ్ హిమ్ ఎ టాబ్లెట్, బై టైమ్ యు గో హోమ్
0: నీవు మరణించినట్టుగా పడిపోతావు.
1: యు విల్ ఫాల్ యాజ్ ఇట్ వాస్ డెడ్.
0: నీవు మరణించవు.
1: బట్ యు డోంట్ డై.
0: వారు ఏమేం చేస్తున్నారో, ఏమేం చెప్తున్నారో ఇవన్నీ నీకు వినిపించేటటువంటి శక్తి కూడా నేను ఇస్తానన్నాడు.
1: ఐ ఆల్సో గివ్ యు ది పవర్ టు ఫాలో వాట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్స్పైర్డ్ దేర్.
0: సరే చూస్తామన్నాడు.
1: He said, yes, I'll see and went.
0: భోంచేశాడు.
1: He had his food.
0: ఆ మాత్ర నోట్లో వేసుకున్నాడు, నీళ్లు త్రాగాడు.
1: And he just swallowed that tablet.
0: తక్షణమే పడిపోయినాడు.
1: Immediately fell down.
0: మరణించినట్టుగా కనిపించింది.
1: It appeared as though he died.
0: ఓ తల్లి, తండ్రి, భార్య, బంధువులు, మిత్రులు, శత్రులు అందరూ కూడా అక్కడ చేరిపోయారు.
1: All congregated, assembled there. Mother, father, wife, relations.
0: ఎక్కడికి పోయినాడో, ఏ ఆశ్రమానికి పోయినాడో, ఎప్పుడు వచ్చాడో, ఏమిటో, మాకు చాలా బాధగా ఉంటుందని అరుస్తున్నారు.
1: They went on shouting, very much bothered, where he has gone, to which hermitage he has gone.
0: ఆ సమయానికి సరిగ్గా తిరిగి ఆ స్వామి వచ్చాడు.
1: Exactly at that time Swami ji appeared there.
0: అమ్మా, ఎందుకు మీరు ఏడుస్తున్నారు?
1: He said, why are you crying?
0: ఇప్పుడే నా ఆశ్రమం నుంచి వచ్చాడు ఈ పిల్లవాడు.
1: The boy came just now from.
0: ఏం జరిగింది?
1: What happened?
0: ఎందుకోసం ఈ విధంగా మరణించాడు?
1: How is it that he died now?
0: మాకు తెలియదు స్వామి, మీ ఆశ్రమం నుంచి వస్తానే భోంచేశాడు, మరణించాడు.
1: They said, we don't know why he died.
0: మీరు ఏం చేశారో ఏమిటో అని స్వామి పైన వేస్తూ వచ్చారు.
1: And all started blaming Swami. You must have done something that made him.
0: చాలా పొరపడుతున్నారు.
1: You are mistaken.
0: కొంచెం ఓపిక పట్టుకోండి.
1: Wait for some time.
0: నేను దాన్ని బ్రతికిస్తాను అన్నాడు.
1: I'll see that he'll come back to life.
0: అయ్యో, బ్రతికిస్తే నాకు అంతకంటే కావునా అని భార్య, తల్లి, తండ్రి అందరూ కూడా చాలా బాధపడ్డారు.
1: If you bring him back to life, we'll be very, very happy. They prayed to him like that.
0: అక్కడ పోయిన తర్వాతనే ఒక మాట చెప్పాడు.
1: He said one.
0: ఇదిగో ఈ టంబ్లర్ నీళ్లు తీసుకోండి.
1: Take this tumbler full of water.
0: ఈ జలము ఎవరు త్రాగుదో వారు మరణిస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు అన్నాడు.
1: Whosoever drinks this tumbler full of water, he will die and this dead man will get up.
0: తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు.
1: Went to mother.
0: రాజా,
1: the king,
0: నీకు భవిష్యత్తులో రాజు కావాలనుకున్నప్పుడు నీ కొడుకు కావాలి, ఇదిగో నీవు త్రాగి నీవు ప్రాణం ఇచ్చు నీ కుమారుడు బతుకుతాడు అన్నాడు.
1: ఇన్ ఫ్యూచర్ యువర్ సన్ ఇస్ టు బి ద కింగ్ నౌ, యూ డ్రింక్ ద వాటర్ యూ విల్ డై అండ్ యువర్ సన్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అప్పుడు తండ్రి చెప్పాడు,
1: ఫాదర్ సెడ్,
0: స్వామీజీ నాకు ఇంకా పిల్లలంతా ఉంటున్నారు, వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు, దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, వీడు ఇంకా చిన్నవాడు కదా, నేను చావడానికి వీలు లేదు అన్నాడు.
1: ద ఫాదర్ కింగ్ సెడ్, స్వామీజీ, ఐ హావ్ ద రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్. Who will take care of this kingdom? He is after all a young boy.
0: తల్లి దగ్గరికి వెళ్ళాడు.
1: Then he went to mother.
0: తల్లి, మాతృ మనసు కదా,
1: yes, your mother.
0: నీవి నీరు త్రాగి నీ కుమారుని బతికించుకోమన్నారు.
1: Your mother, you drink this water, see that your son will come back.
0: అయ్యో, ఇంకా ఆడబిడ్డంతా ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కావాలా, పెళ్లిళ్ళు కావాలి, పేరెంట్స్ ఎన్నో పనులంతా ఉంటున్నాయి, నేను స్త్రీనే ఇంటిలో లేకపోతే ఈ పనులు ఏమి జరగవు, ఆడవారు లేనటువంటి ఇల్లు అడవి అయిపోతుంది, కాబట్టి నేను త్రాగను అని.
1: The mother went on telling, I have got so many daughters, I should see that they get married. A house without a woman is almost a forest. Well, how am I to die now? No.
0: సరే, వీరిద్దరు లేచకపోయినప్పటికీ భార్య తప్పక ఏడుస్తుంది అనుకున్నాడు, ఆమె దగ్గరికి వెళ్ళాడు.
1: స్వామీజీ షూర్ దట్ ది వైఫ్ విల్ సర్టన్లీ క్రై ఫర్ ది లాస్ ఆఫ్ ది హస్బెండ్.
0: అమ్మా, నీకు ఈ విధమైనటువంటి విడో స్థితి పరి ప్రారంభమైంది.
1: అండ్ నౌ యూ బికమ్ ఎ విడో. దిస్ ఇస్
0: విడో కాబోతున్నావు నీవు ఇప్పుడు.
1: అండ్ యు ఆర్ గోయింగ్ టు బి విడో నౌ.
0: కనుక నీ భర్త కోల్పోయినాడు.
1: అండ్ యు ఆర్ లాస్ట్ యువర్ హస్బెండ్.
0: దారి లోపల ఏదో సింహం కరిచేసి లేక మృగం కరిచేసి నీ ప్రాణం విడిచిపెట్టాడు తను.
1: అండ్ ఆన్ ద వే యాస్ యువర్ హస్బెండ్ వాస్ రిటర్నింగ్ హిస్ కిల్డ్ బికాజ్ ఆఫ్ ది అటాక్ ఆఫ్ ది బై ఎ లయన్.
0: మీరు త్రాగండి, మీకు మీ యొక్క భర్త బతుకుతాడు అన్నారు.
1: యూ డ్రింక్ దిస్ వాటర్, యువర్ హస్బెండ్ విల్ కమ్ బ్యాక్.
0: అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో, నా తల్లికి నేను ఒకదాన్నే బిడ్డను.
1: The wife started telling, I am the only one.
0: Nenu marinchinatte na talidarlu iddaru kuda marinistaru.
1: If I die, my both of my parents will die.
0: Ma property anta kuda em ayipothundo emto.
1: What will happen to all the property?
0: Daichesi nen traganu anindi.
1: Please, I am not ready to drink the water.
0: Nigin muguru chepparu lopalaku vellaru.
1: And all the three said.
0: Muguru em plan vesaru, Visveshwaraya plan vesaru.
1: All the three planned, the master plan they had of the Visveshwaraya
0: kada. Muguru vacharu namaskaram chestunnaru.
1: All the three.
0: Swami, maakanta enno bandhanalanta untunnayi.
1: Swami, you have so many attachments.
0: మీకు ఏ బంధన లేదు.
1: యూ డోంట్ హ్యావ్ ఎన్ అటాచ్మెంట్ స్వామి.
0: మీకు ఏ బంధన లేదు.
1: యూ హ్యావ్ నో అటాచ్ బాండేజ్.
0: ఏ విధమైనటువంటి బాధ్యత లేదు.
1: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ.
0: మీరే త్రాగి మా కుమారుని బ్రతికించండి.
1: లెట్ యూ డ్రింక్ దిస్ వాటర్ అండ్ సీ దట్ మై సన్ కమ్ బ్యాక్.
0: ఇంతే కాదు, పక్క తల్లి చెప్తుంటుంది.
1: మదర్ వెంట అంటే,
0: స్వామి, మీ సమాధి అంతా కూడా మార్బుల్ స్టోన్ తో కట్టిస్తాము.
1: మదర్ స్టార్టెడ్ టెల్లింగ్, స్వామి, వి ఆర్ రెడీ టు మేక్ దిస్ టోమ్ మేడ్ అప్ ఆఫ్ మార్బుల్ ఫర్ యు.
0: మీ మార్బుల్ విగ్రహమే పెట్టిస్తాము.
1: And they said, we build the tomb made up of marble.
0: ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు ఎంత ఆశలు పెట్టాలో అన్ని ఆశలుగా చూపిస్తున్నారు.
1: Went on speaking of their future plans.
0: తక్షణమే ఆ గురు పిల్లవాడు లేమన్నాడు.
1: The moment guru wanted this boy to get up, he got up.
0: అన్ని విన్నాడు. వీళ్ళు చెప్తున్నటువంటి అంతా కూడా
1: హీ హర్డ్ ఆల్ దట్ ట్రాన్స్పైర్డ్.
0: చెప్పింది పరమ సత్యము.
1: హి సేస్, స్వామీజీ, వాట్ యు సెడ్ ఇస్ సుప్రీమ్.
0: లోకమంతా మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఏదో ప్రాప్తమైనటువంటి ప్రేమలు ఉంటుంటాయి తల్లిదండ్రులకు.
1: దేర్ ఇస్ వరల్డ్లీ లవ్, ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మదర్, నో ఫాదర్, నో రిలేషన్.
0: కానీ నిజమైనటువంటి ప్రేమ ఒక భగవంతునికి తప్ప ఎవరికి ఉండదు.
1: ఇస్ ఓన్లీ ది డివైన్ లవ్ దట్ ఇస్ ట్రూ లవ్.
0: ఇలాంటి ప్రేమ నాకు కావాలి, కానీ ఈ బంధు ప్రేమ నాకు అక్కర్లేదు.
1: ఐ వాంట్ ది డివైన్ లవ్, నాట్ ది వరల్డ్లీ లవ్.
0: ఆ విధంగా ఈనాడు లోకంలో అందరూ ప్రేమించినట్టుగానే కనిపిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాస్ దో దట్ ఎవరీవన్ ఇస్ లవింగ్.
0: కానీ ఏది ప్రేమనో ఏది ప్రేమ కాదో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్.
0: అయినప్పటికీ తల్లిదండ్రులకు మాత్రం ప్రేమ ఉంటుంది.
1: However, we love the parents.
0: వాళ్ళని మనం ఆనంద పెట్టాలి.
1: We should make them happy.
0: సాధ్యమైనంత వరకు వాళ్ళని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయాలి.
1: We should make them happy to a certain.
0: కానీ దైవ ప్రేమను మాత్రం మర్చకుండా చూసుకోవాలి.
1: But we should never forget a God.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది.
1: That's permanent.
0: అది ఏ సత్యమైనటువంటిది.
1: That's true.
0: అది ఏ నిత్యమైనటువంటిది.
1: That's eternal.
0: ఈనాడు ప్రేమించినటువంటి తల్లిదండ్రులు కూడా మరణించవచ్చును.
1: And the parents that love you will die someday.
0: కానీ దైవమునికి ఎట్టి మరణము లేదు.
1: But God is deathless, immortal.
0: అలాంటి అమృత స్వరూపుడైనటువంటి వాడు దైవము.
1: God is immortal and eternal.
0: అట్టి దైవాన్ని మాత్రం మనం నిరంతరము ప్రేమించాలి.
1: We should love God.
0: దాంతో పాటు దైవాన్ని తల్లిదండ్రులను కూడా ప్రేమించండి.
1: And we should love
0: our బంధుమిత్రులను ప్రేమించండి.
1: Love your relatives.
0: సర్వులను ప్రేమించండి.
1: Love everybody.
0: అయితే ఈ దైవ ప్రేమను మాత్రం చెలించినటువంటి యొక్క భక్తితో ప్రేమించాలి.
1: But we should have unwavering steady love for God.
0: ఆ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop that eternal truth, the principle of love.
0: అట్టి ప్రేమనే దైవ స్వరూపము.
1: Love is God.
0: అట్టి ప్రేమనే గణపతి స్వరూపము.
1: And Ganapati is love.
0: అట్టి ప్రేమనే విఘ్నేశ్వర స్వరూపము.
1: Love is Vigneshwara.
0: అట్టి ప్రేమనే సర్వ స్వరూపము.
1: And love is
0: నీ స్వరూపం కూడా నీ భగవంతుడి స్వరూపమే.
1: In fact, you are also essentially divine.
0: నీకు నేను భగవంతుని అని భావించుకో.
1: Consider yourself as God.
0: నీకేమీ తప్పు లేదు.
1: No mistake.
0: నీవు నిజంగా శారీరకంగా నీవు మానవుడే, కానీ
1: In form you are just a human being.
0: ఆత్మ దృష్టిలో నీవు దైవమే.
1: But from the point of spirit, Atma, you are God.
0: కనుకనే అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావంతో నీవు జీవించు.
1: Lead your life with the feeling that I am Brahma.
0: శరీర భావంతో నేను ఒక వ్యక్తిని.
1: Just at the physical level, I am an individual.
0: కానీ మానసిక స్థితిలో నేను ఒక దాసుని.
1: But at the mental level, I am a servant.
0: ఈ హనుమంతుడు కూడా ఇదే చెప్పాడు.
1: That's what Hanuman said.
0: రాముడు హనుమంతుని ఒక పర్యాయం పిలిచాడు.
1: Rama asked Hanuman to come close.
0: హనుమాన్, నీవు ఏ రీతిగా నన్ను ఆరాధన చేస్తున్నావు?
1: Yes, Hanuman, in what form are you worshipping me?
0: స్వామి,
1: స్వామి,
0: శారీరకంగా నేను మీ దాసుని, మీరు నా ప్రభువు అని ప్రార్థిస్తున్నాను.
1: Physically, I am your servant, you are my master.
0: నా మానసికంగా నీవే నేను, నేనే నీవు అనుకున్నాను.
1: Psychologically, I consider myself as you and I.
0: కానీ ఆత్మ రీతిలో మనం ఇద్దరు ఒక్కటేను అన్నాడు.
1: At atmic level, both of us are one and the same.
0: ఇద్దరు కానే కాదు.
1: Not two.
0: మనం ఇద్దరు ఒక్కటేను అన్నాడు.
1: Both of us are one.
0: ఈ విధంగా మూడు రకములైనటువంటి యొక్క భావాలతో మనం ప్రేమిస్తున్నాం.
1: And we love with these three feelings.
0: ఈ మూడు రకములు మంచివే.
1: All these three
0: are good. కానీ కట్టకడపటికి మాత్రము మనం ఇద్దరు ఒక్కటే అనేటువంటి సత్యానికి మాత్రం రావాలి.
1: But the ultimate reality is this, that the individual and God are one and the same.
0: దేహాలు వేరు వేరు కావచ్చు,
1: బాడీస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ ఆత్మ ఒక్కటే.
1: But Atma is one.
0: దీనిని ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు బ్రాహ్మణులు.
1: And truth is one, not two. It's misinterpreted in different ways by scholars.
0: Kanuka, so Vigneshwara yokka pandugante idu sarva samanyamainatundi panduga mana bhavistunnamu.
1: This Vigneshwara festival is not an ordinary one.
0: Kaani samasta devatala yokka swaroopamu, samasta devatala yokka shakti smattamu anta Vigneshwara yende untundadi.
1: All the faculties, the powers are latent in Vigneshwara.
0: Manam nirantaram kudunu ee naadu panduga maatrame, ee naadu maatrame poojinchadam prayojanam kaadu. నిరంతరము పూజిస్తూ రావాలి.
1: నాట్ ఎనఫ్ ఇఫ్ యు ప్రే టు గణపతి టుడే, హౌ టు ప్రే టు హిమ్ ఎవ్రీ డే.
0: కనుక భగవంతుడు క్షణ క్షణం నందు కూడాను దైవత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: దీన్ని పురస్కరించుకుని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
1: దేర్ఫోర్ వి షుడ్ ఆఫర్ ఆల్
0: ఏ పనైనా చేయి,
1: యు డు ఎనీథింగ్,
0: ఎక్కడికైనా వెళ్ళు,
1: యు మే గో ఎనీవేర్.
0: ఎంత భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను అనుకో,
1: లెట్ దట్ బి సాటిస్ఫైయింగ్.
0: ఏదో ఒక వస్తువు యొక్క తృప్తి కోసం మనం చేస్తున్నాం అనుకుంటాము, చాలా పొరపాటు.
1: యు థింక్ దట్ యు టేక్ ఇట్ ఫర్ మెటీరియల్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ రాంగ్.
0: ఏది చేసినా నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావు.
1: యు డు ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: అంతేగాని పదార్థ తృప్తి కోసం కాదు.
1: నాట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్.
0: పదార్థ తృప్తి కోసం ఎవరు కూడా చేయటం లేదు.
1: నో వన్ యాక్ట్స్ లైక్ దాట్.
0: ఇప్పుడు నేను ఒక యాపిల్ కొనుక్కొని తినాలి అనుకున్నావు.
1: టుడే యూ వాంటెడ్ టు ఈట్ ఎన్ యాపిల్.
0: యాపిల్ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావా?
1: ఆర్ యూ గోయింగ్ టు సాటిస్ఫై దట్ యాపిల్?
0: నీ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావు.
1: యూ వాంట్ టు హావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ హావింగ్.
0: నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాను, వైట్ డ్రెస్ వేసుకుని పోవాలనుకుంటున్నావు.
1: యూ గో టు మందిర్ వేరింగ్ వైట్ డ్రెస్.
0: ఈ డ్రెస్ కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావా?
1: ఆర్ యూ వేరింగ్ డ్రెస్ ఫర్ డ్రెస్
0: కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావు?
1: నో, ఫర్ యువర్ ఓన్.
0: అదే విధంగా ప్రతి కార్యములు ఎందుకు కూడా నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావే కానీ ఇంకో పదార్థం తృప్తి కోసం కాదు.
1: Likewise, every action is done to satisfy one's own self.
0: కనుక ఏ పని చేసినప్పటికీ నీ దైవ ప్రేమతో నీవు పనులు చేయి.
1: Whatever you do,
0: సర్వము నీకు సద్దింపజేస్తుంది.
1: యు డూ విత్ ఆల్ లవ్.
0: సర్వము నీకు విజయాన్ని అందిస్తుంది.
1: యు విల్ అచీవ్
0: ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: అండ్ యు విల్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అండ్ పీస్.
0: సర్వము భగవంతుడిగానే భావించుకో.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ డివైన్.

0: ఆయురారోగ్యంబు అఖిల సంపదలును ఆధ్యాత్మికపు చిత్త అలరునప్ప. ఆయురారోగ్యంబు ఆధ్యాత్మికపు చిత్తమలరునప్ప. అంతియే కాదు మోక్షమర చేత నిలచు ఇంతకన్నను వేరెద్దియరుగా పరతూ. సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా,
1: ఎవ్రీవన్ who is born into this world should be aware that company with bad people will bring him ruin, will ruin his life, will make his thoughts bad and will make his actions bad. He will lose the little devotion which he may have and he will turn to bad ways and bad paths. Before such a catastrophe of ruin comes to a man, he should realize that he might enter good company, avoid bad paths, and then he will get longevity, health, all prosperity. Not only that, he will get spiritual attainment come to him easily. Besides all these, even liberation will be at hand. What other truth can I tell you, O good members of this congregation?
0: Chadul nechitinanchu గర్వము వహించన్ రాదు. మీకున్న చదువే పాటిది

గర్వదురహంకారం బులంబాయు నేర్వదగది

0: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
0: ప్రేమస్వరూపర్స్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్ల్డ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
1: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు, గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉంది.
0: ఫర్ మ్యాన్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ అండ్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ది బేస్ విచ్ ఇస్ హిడెన్ బిహైండ్ ఆల్ దట్.
1: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపజేస్తూ ఉంటున్నది.
0: ఆల్దో దిస్ బేస్ డస్ నాట్ అపియర్ టు అస్ ఫర్ అవుట్వర్డ్ సీయింగ్ యాజ్ మ్యాటర్ డస్, ఇన్వర్డ్లీ ఇన్సైడ్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ డిస్టింక్టివ్ ఇన్నర్ స్పిరిట్.
1: దానిని ఆత్మ అనియు జీవత్వమనియు పిలువబడుతూ వచ్చింది.
0: దిస్ హ్యాస్ బీన్ కాల్డ్ ది ఆత్మ ఆర్ ది జీవ.
1: ఇట్టి జీవతత్వాన్ని ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
1: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
0: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
1: అథ అత బ్రహ్మ జిజ్ఞాస, ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదము స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నువ్వు నింపుకొని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము, వరింపజేసే నిమిత్తము, భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
0: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అథ అత బ్రహ్మ జిజ్ఞాస, దీస్ హ్యావ్ స్టూడ్ యాజ్ ది ఫోర్ పిల్లర్స్ విచ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు లిబరేట్ హ్యుమానిటీ అండ్ టు గివ్ ఎన్లైటన్మెంట్ టు ది హ్యూమన్ కైండ్.
1: సమస్త వేదాంత సారము కూడాను ఈ నాలుగు పదములు ఎందే, నాలుగు వాక్యములు ఎందే ఇమిటి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: Today we should recognize the truth that all the essence of the philosophy and the Vedas is contained in these four words.
1: Brahma jignasi ainatunti vade brahma jnani kagaladu.
0: The one who is a brahma jignasi, who wants to understand Brahman, can become Brahman.
1: Brahma jnani e vidyavantudani cheppabadu.
0: A truly educated person will deserve that title only if he has the knowledge of Brahman.
1: Avidya kevalam janana maranamulaku moola karaname kaani ఆత్మతత్వమును అందించేటువంటి యొక్క మార్గము కానేరదు.
0: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
1: అథ ఈ అథ అనేటువంటి పదము నానార్థములతో కూడి ఉంటున్నది.
0: The word అథ has got a manifold meanings.
1: మొదటి అర్థము మంగళాధ్యయనము, మంగళాచరణము.
0: The first meaning is to accept victory or prosperity.
1: రెండవది అనంతరము.
0: The second meaning is infinitude.
1: మూడవది ఆరంభము.
0: The third meaning is beginning.
1: నాలుగవది ప్రశ్న.
0: The fourth meaning is inquiry or question.
1: ఐదవది సర్వస్వము.
0: The fifth meaning is knowledge.
1: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో అర్థములు ఉంటున్నది ఈ అథ అనే పద్య పదంకు.
0: Yet many more meanings are given to this one word అథ.
1: కానీ ఈ బ్రహ్మసూత్రములు ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనము అథ అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
0: But the word Adha, as it occurs in the Brahma Sutra in this context, we have to take the meaning that this is Anantara, that is something which has no limit.
1: Deni Anantaramu? అనేటువంటి ప్రశ్న తిరిగి మనం వేసుకోవాల్సి వస్తుంది.
0: We should also have to ask the question, what is it the content of?
1: సాధన చతుష్టయములు అనంతరమే అనేటువంటి జవాబు కూడాను దీనికి స్పష్టమవుతూ వచ్చింది.
0: We will get the meaning that this gives us the large content of the 8 types of sadhana.
1: ఈ సాధన చతుష్టయములు అనగా ఏమిటి? అనగా మొట్టమొదటిది నిత్య అనిత్య విషయ పరిశీలనమైనటువంటిది జ్ఞానము. అదే విజ్ఞానము.
0: What are these 8 types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
1: Rendavadi vairagyam.
0: The second one is vairagya.
1: Vairagyam anaga kevalamu aalu biddalanu aastipaastulanu visarjinchi aranyavasamu cheyamani kaadu.
0: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
1: The main
0: meaning of this word vairagya is to recognize that the world that you see is impermanent and is like a water
1: bubble.
0: The third one is the ability to get forbearance.
1: Samadhamadi satyapatti anaga antaryindriyamulanu bahiryindriyamulanu anagadrukki tadwara pavitramaina satyamaina nirmalamaina nischalamaina nisvarthamaina kunti yokka pavitra bhavamulanu abhiruddhi gavinchukune kunti yokka parinamam.
0: The third one, which has been described as sama and dama, can be explained by saying it is acquiring control over the inner senses and the external organs and thereby obtain an amount of stability. The fourth one is mumuksha, that is to see.
1: అనుకోవటము ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతి.
0: దిస్ వన్ ఇస్ టు సీక్ మోక్ష ఆర్ లిబరేషన్ బట్ టు థింక్ దట్ మోక్ష ఇస్ సమ్ స్పెసిఫిక్ ప్లేస్ అండ్ దట్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ వన్స్ లైఫ్ దిస్ ఇస్ ఓన్లీ ఎ
1: మోహ క్షయమే మోక్షము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నిరూపించాలి.
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ ది వర్డ్ మోక్ష ఇస్ మోహ క్షయ దట్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ ది ఇల్యూషన్.
1: ఇంకా ఐదవది శ్రవణము.
0: ది ఫిఫ్త్ వన్ ఇస్ లిసనింగ్ శ్రవణ.
1: శ్రవణం దేనిని మనం శ్రవణం చేయాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ లిసన్ టు?
1: చేస్తున్నాం కావలసిన శ్రవణం చేస్తున్నాము.
0: వీ ఆర్ లిసనింగ్ టు మెనీ థింగ్స్.
1: దుర్బోధనలు, దుర్వాక్యములు, అపశబ్దములు, అనవసరమైనటువంటి అపనిందలు, ఇలాంటివన్నీ కూడా మనం శ్రవణం చేస్తున్నాం.
0: We are listening to bad words, bad things and accusations of others.
1: శ్రవణం చేసేటువంటి ఇంద్రియములను, వాక్కును ఉచ్చరించేటువంటి ఇంద్రియములను, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: The human organs that listen, the human organs that utter words, and the human organ that smells, we are not recognizing that God has given them to us for involving ourselves in sacred tasks.
1: Miyati iti matraha ani, ee indriyamulaku matraha ani oka peru.
0: These organs are also called by one name, matra.
1: Matra anega rendu arthamulu.
0: The word matra has two meanings.
1: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
0: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఎ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
1: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
0: మాత్ర హ్యాస్ అనదర్ మీనింగ్, దట్ ఈస్ ఎ స్టాండర్డ్ మేనర్,
1: అనగా ఒక సాక్ష్యము అని కూడా చెప్పవచ్చు.
0: వన్ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్ బై సేయింగ్
1: లేక ఒక కొలతబద్ద అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ కెన్ బి ఎ యార్డ్ స్టిక్ ఆర్ ఎన్ ఎవిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
1: ఇతను అన్ని విధములు కూడా అంద చందములుగా ఉంటున్నాడు కానీ ఎత్తు తక్కువగా ఉంటుందాది అంటాం మనం.
0: we sometimes say this person is beautiful, is appearing in all ways well, but he is a little short.
1: అయితే అతని అందచందములను కొలిచినటువంటి యొక్క కొలతబద్ధ ఏది?
0: What is the yardstick which we have used for measuring his beauty?
1: అదే కన్ను.
0: That is the organ which is the
1: eye. కనుకనే ఇట్టి కొలతబద్ధలతో కూడినటువంటిది కనుకనే ఇంద్రియములకు మాత్ర అని పేరు.
0: Because our organs use such yardsticks, our organs have been called matra.
1: ఈ పదార్థము పుల్లగున్నది తీయగున్నది అని నిర్ణయం చేస్తున్నాం మనం.
0: We decide that this material is sour or material is sweet.
1: ఈ పుల్లదనమును తీయదనమును కూడాను కొలిచినటువంటి కొలతబద్ధ ఏమిటి? నాలుకని.
0: What is it that gives this yardstick of sweetness or sourness? That is the tongue.
1: అబ్బా ఇది దుర్గంధము ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి యొక్క వాసనను నిర్ణయం చేస్తూ ఉంటుండాలి.
0: We also say this is bad smell, this is fragrance. This decision is made.
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటి కొలతబద్ధ ఏమిటి? మన నాసికను.
0: What is the implement which decides this good and bad? It is this human organ.
1: అయితే శ్వాసను పీల్చుటకు ప్రాణమును నిలబెట్టుకున్నటకు పవిత్రమైనటువంటి యొక్క అంద చందములతో కూడినటువంటి యొక్క భగవత్ సృష్టితో ఉన్నటువంటి యొక్క ఈ జగత్తును దర్శించుటకు పవిత్రమైనటువంటి యొక్క వాక్యములను పరమాత్మని యొక్క శ్రవణమును కొంతవరకును అంతం ద్వారా గోలుటకు ఈ ఇంద్రియమును అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విధములైనటువంటి అపమార్గములలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
0: God has given us these organs for maintaining our breath and maintaining our life, for also uttering the sacred words relating to God, for seeing the divine aspects and the creation of God. But forgetting the truth, we are using these organs for our
1: purpose. భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
0: Because we are transgressing these limitations prescribed by God for our organs, all sins come into our life.
1: పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగిలియు.
0: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
1: మనము చక్కని వాసన చూడటానికి గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
0: God has given us the nose to enjoy good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
1: ఆకలి బాధను తప్పించుకునే నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు, కానీ రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలం దానవుడుగా మార్చుకుని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
0: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
1: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు, కానీ అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
0: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart. But He has not given us these ears to hear about the accusation of others and faulty words.
1: కనుకని శ్రవణ మనన నిధిధ్యాసన అనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయములు అనేటువంటి దాంట్లోపల ఈ శమద మాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకు శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ ఐదో పాయింట్.
0: బేరింగ్ ఇన్ మైండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ శ్రవణ మనన నిధిధ్యాసన లిసన్ అబ్సార్బ్ అండ్ డైజెస్ట్ దే హ్యావ్ గివెన్ టు అస్ శ్రవణ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దీస్ ఎయిట్ మెథడ్స్ ఆఫ్ సాధన.
1: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
0: దిస్ లిసనింగ్ వీ షుడ్ కన్ఫైన్ ఇట్ టు లిసన్ టు ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
1: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడాను కొంతవరకును స్తంభించిపోతాయి.
0: ఇఫ్ వీ బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్ సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
1: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండినటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది, కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
0: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్ బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
1: అనేక మందికి మీకు తెలుసు ఏరోప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
0: Many of you know that when we travel in aeroplane, they give us first some cotton.
1: Aya, ee shabdamu vininappudu konta varaku kudanu nee yokka sahajamainatundi shabdamu stambinchipothundi kanuka atuvanti reetiga stambinchipokunda unde nimittamai neevu danni kaapadukomani cheppini aa prathi andistuntaru.
0: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So, prevent and protect your ears with this cotton. The kind of listening which we should accept is to listen to God's
1: name.
0: Good words which come out of good company are the things which we should listen to.
1: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
0: ది సెకండ్ స్టేజ్ ఈజ్ టు అబ్సార్బ్ వాట్ యు హావ్ లిసన్ టు.
1: ఈ మననము చేసినటువంటి దానిని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
0: ది థర్డ్ స్టేజ్ ఈజ్ నితిధ్యాస, దట్ ఈస్ వాట్ యు హావ్ లిసన్ టు అండ్ అబ్సార్బ్, యు హావ్ టు రిటైన్ అండ్ డైజెస్ట్.
1: ఇంకా కట్ట కదపటది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
0: The last one is to investigate what this Thvam Padartha, what does Thvam mean?
1: Thvam managa nenu evaru aneetvanti danni mottamottam manu vicharam cheyali.
0: Thvam means who am I? The investigation as to who am I is to be done first.
1: Nenu nijamuga manavudana leka danavudana leka daivamna aneetvanti yokka danini manamu prati vyakti kudanu vicharam cheyali.
0: Every individual should investigate truly whether he is a human being or whether he is a rakshasa or whether he is God.
1: Leka neevu manavudiga ni visheshistunte neevu danavudinlo praveshinchadaniki veelundade.
0: If you believe that you are a human being, there is no opportunity for you.
1: Neevu manavudiga visheshistunnavu danava karyamulu aacharistunnavu.
0: You are believing that you are a human being, but in practice you are undertaking actions.
1: Kanukane papamulu parvathamulu vale perigipothu vastunnayi.
0: This is the reason why sins are growing like mountains.
1: Manavudani visheshinchinappudu manava karmalane aacharinchali.
0: When you believe that you are a human being, you
1: manavuni karmalu daya dakshinyamto premato koodinatvanti sahanamto koodinatvanti yokka satsampatti.
0: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human.
1: Kanukane ee vidhamainatvanti sadhana sampattini telisukunna taruvata అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నారు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ యు హావ్ రియలైజ్డ్ దీస్ కంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్ యూ విల్ డిజర్వ్ టు బికమ్ ఎ వైజ్ మ్యాన్, బ్రహ్మజ్ఞాని.
1: అంతేకాదు రెండవది అతహ అన్నారు.
0: నాట్ ఓన్లీ దట్, ది సెకండ్ వర్డ్ ఇన్ దట్ బ్రహ్మసూత్ర ఈజ్ అతహ.
1: ఈ అతహ అనగా ఈ కారణం వలన. ఏ కారణం?
0: దిస్ అతహ మీన్స్ ఫర్ దిస్ రీజన్. వాట్ రీజన్?
1: ఈ జగత్తునున్నటువంటి ప్రతి పదార్థము కాని ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
0: వాట్ ఈస్ దిస్ రీజన్? ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈజ్ ది రీజన్.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేని దేనిని చూస్తున్నామో, ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నామో, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
0: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. కనుకనే
1: యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
0: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: వాట్ ఎవర్ ఇట్ మే బి,
1: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
0: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ, వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్ డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్, డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక ఏ కర్మలు కాని, ఏ విషయము కాని, ఏ యొక్క రూపము కాని ఇవన్నీ కూడా మార్పు చెందినవే కానీ శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత, ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
0: దిస్ బ్రహ్మసూత్ర టెల్స్ us దట్ ఫర్ ది రీజన్ ఆఫ్ యువర్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ ఆల్ ది వర్క్, ఆల్ ది మెటీరియల్ అండ్ ఆల్ ది థింగ్స్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఆర్ అన్ ట్రూ, ఆఫ్టర్ దాట్ దెన్ యు సీక్ విజ్డమ్ అండ్ సీక్ బ్రహ్మజ్ఞాన.
1: అత అత ఈ రెండు కూడాను మనకు అర్థమైపోయింది. బ్రహ్మ, ఈ బ్రహ్మ అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని బ్రహ్మతత్వం ఉన్నారు.
0: We have understood the two words atha ataha. The next is brahma. Brahma stands for the omnipresent divinity.
1: దీనిని మనం తెలుసుకోవటానికి అదే జిజ్ఞాస, తెలుసుకోవాలి.
0: To know this, to seek knowledge of brahman is the jignasa.
1: శేషవములో తల్లివడిని తనకు సర్వస్వంగా భావించి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటాడు.
0: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
1: తన తల్లి ఒడి కంటే మరొక ప్రపంచం ఉన్నదని కానీ మరొక సుఖం ఉన్నదని కానీ ఏమాత్రం కూడా తాను విశ్వసించదు.
0: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
1: కానీ అట్లు విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి ఆట బొమ్మలపైన కొంతవరకు వాంఛ పెరిగి తల్లి ఒడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
0: The child, which started with such limited belief, gradually as it grows up, the child begins to look at toys to play with and will leave the mother's lap and will begin to handle the toys.
1: ఆట బొమ్మలే తనకు సర్వస్వంగా భావించి ఆడుకుంటున్నటువంటి సమయమునందు అమ్మ పిలిచినప్పటికీ రాదు ఆ బిడ్డ.
0: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
1: ఈ స్థాయి క్రమక్రమేణ పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛల్లో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
0: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
1: Awareness is life ani anni telusukovalanetundi uddesham cheta samsaram anetundi dantlo munigi aa yokka sukha santoshanni anubhavinchalani aashistuntadu manavudu.
0: Man knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
1: he wants to appreciate appadiki inga amma nannala matalu kuda nu atikramistadu.
0: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
1: Lokam yokka nindala nishturanni kuda nu tejistadu.
0: He will give up the sayings and the utterances of the world about him.
1: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
0: హీ విల్ బికమ్ బ్లైండెడ్ విత్ లవ్ అండ్
1: అదే సర్వస్వంగా భావిస్తాడు.
0: హీ థింక్స్ దట్ ది వరల్డ్ కన్సిస్ట్స్ ఓన్లీ ఆఫ్ దట్.
1: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలైన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
0: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God, oh God, why have I entered this family, why have I taken all these children on my head, I want to give up everything.
1: Indulo yedokka nindala nishturanni kuda nu tejistadu.
0: He will give up the sayings and the utterances of the world about him.
1: Kamandudai prapanchamlo munugutadu.
0: He will become blinded with love and
1: adhe sarvasanga bhavi.

0: family, why have I taken all these children on my head? I want to give up everything.
1: Indulo edi vyaktiki aanandanni andinchindi.
0: Amongst all these things, none of them.
1: Seshavamulo talli vadi pradhananga undindi.
0: In the childhood, mother's lap was everything.
1: Tadupari aata vastule aadharanga untunnayi.
0: Thereafter, toys were the basis.
1: మూడవది కుటుంబమే ప్రధానంగా లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
0: ది థర్డ్ వన్ వాస్ దట్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరి అయిన మార్గం అని విశ్వసించాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ బిలీవ్ దట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈస్ ది ఓన్లీ పాత్ విచ్ హీ కెన్ యాక్సెప్ట్.
1: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది. అది
0: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
1: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
0: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
1: Manamu cheseetuvanti sarva karmalu kudanu chitta shuddhi nimittamai chestunname kani moksha prapti kosam kaadu.
0: All the work that we do is only for purification for chitta but not for the final liberation.
1: Chitta shuddhi nandincheetuvantive kani karmalu mokshanni prasadincheetuvantivi kaadu.
0: Work can only purify your chitta but cannot lead you to liberation.
1: Kanuka manamu ఈ నిత్యానంద ప్రాప్తిని అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్ష ప్రాప్తి లక్ష్యం అందించుకోవటం అత్యవసరం.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వెరీ నెసెసరీ దట్ అన్ ఇండివిజువల్ హూ వాంట్స్ టు గెట్ పర్మనెంట్ ప్లేస్ షుడ్ బి ఇన్ వర్క్ బి డూయింగ్ వర్క్ క్లెన్స్ హిస్ చిత్త బట్ హ్యావ్ హిస్ డెస్టినేషన్.
1: కలిగినటువంటి మానవుని యందు ఆత్మతత్వం అనేటువంటిది అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంటాయి.
0: In the individual who has cleansed his chitta, this brilliance of atma will be seen in
1: loka vyavaharamulu yandu loka vanchali yandu munigi aneka vidhamulainatundi yokka allakallolamulainatundi bhavamulato koodinatundi chittamu ee atma tattvanni anagalukutu untadi.
0: That mind which involves itself in worldly work and worldly desires gets into confusion in so many ways will prevent this aspect of atma coming forward.
1: కిర్లియన్ అనేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ అన్ ఇండివిజువల్ బై నేమ్ కిర్లియన్.
1: అతను ఫోటోగ్రాఫర్. అతని పేరే కిర్లియన్ ఫోటోగ్రాఫీ అని పేరు.
0: ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ బై హిమ్ ఆర్ కాల్డ్ కిర్లియన్ ఫోటోగ్రాఫ్.
1: రష్యాకు అతి సమీపంలో దక్షిణ దిశ యందు నల్ల సముద్రం ఉంటుండాలి.
0: క్లోజ్ టు రష్యా ఆన్ ది వెస్టర్న్ సైడ్ దేర్ ఇస్ ది బ్లాక్ సీ.
1: అక్కడ అనేక విధమైనటువంటి పరిశోధనలు జరిపాడు దేహం పైన.
0: This person performed a great deal of investigation on the human body.
1: ee dehamu yokka charmam nunchi edo konni kaantulanta kudunu vidrumistu prakashistu vastundaye.
0: That from the surface of this body there are several radiations emitted. This was his conclusion.
1: కనుకని ఈ దేహమునందు ఒక అగమ్య గోచరమైనటువంటి అర్థము కానటువంటి ఒక దివ్య శక్తి ఉన్నది అని తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
1: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా ఫోటో తీస్తూ వచ్చాడు.
0: హీ హాజ్ ఆల్సో బిన్ ఫోటోగ్రాఫింగ్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ త్రూ దిస్ లైఫ్.
1: అన్ని అంగములు ఎందుకూడను ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంటు వలె మెరుస్తూ వస్తున్నాయి.
0: In all the human organs photographed, there was seen some blazing, divine blazing like an electric current.
1: కేవలము ఎలక్ట్రాన్, కొన్ని న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాయి.
0: The particles which are named electron, neutron, proton are the three basic things with which physics of today deals.
1: పదార్థములు అన్ని కూడాను ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
0: That all the matter can exist in the form of energy was also established.
1: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడాను వారు నిర్ణయించుకున్నారు.
0: They also come to the conclusion that there is nothing beyond matter and energy.
1: అయితే ఈ కిర్లియన్ను దీనికి అతీతమైనటువంటిది కూడా మరొక ఉంటుందని ఫిజిక్స్ కొంతవరకు పైకి వెళ్లాడు.
0: బట్ కెరిలియన్ ట్రాన్స్గ్రెస్డ్ దీస్ బౌండరీస్ అండ్ సెడ్ దట్ దేర్ వాస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ బోత్ దీస్ థింగ్స్.
1: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును, గుట్టను, రాయిని, రప్పను, జంతువులను, మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
0: In many ways, by taking such photographs, he was examining the trees, the rocks, the mountains and so on.
1: ఈశావాస్యమిదం స జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.

0: He came to the conclusion that the truth of this world is ishavasyam jagat.
1: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను చిక్కు కలిగి లేక అహంకారం చేతను అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
0: The scientists who saw these photographs of Kerylin were disappointed to some extent and they wanted to prevent him from going further with his investigation.
1: దీనిని కెరిలియను దివ్యశక్తి అని కూడా పిలుస్తూ వస్తుంటే ఆ దివ్యశక్తి అనేటువంటిది పిలిచడానికి వీలు కాదని చెప్పని వీరు క్రొత్తగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
0: While Kerylin was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
1: ఈ ప్లాస్మా అనేటువంటిది అర్థం కానటువంటి యొక్క నేముగా ఉంటుండాలి కానీ అతను చెప్పినటువంటిది దివ్యత్వం అనేటువంటి శక్తి అనేటువంటిది సరి అయినటువంటి పేరుగా ఉంటుండాలి.
0: This plasma is only a name which does not lead you to understand what we want to describe, but to call it the divine strength enables you to understand what we want to describe.
1: పేరు ఏదైతే ఏమి పదార్థం ఒక్కటే.
0: What does it matter if the names are different?
1: దీనిని వేదము ఏకం సత్వి ప్రాభౌదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కెరిలియన్.
0: The same thing has been told to us in the Vedas that while the truth is only one, different people see it in different ways.
1: ఇతను ఒక దినము ఫ్లయింగ్ సాసర్ అంటారు. అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు కలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
0: There is what is called a flying saucer. Many people do not believe in it. But lately, some investigations have shown.
1: ఒకనాడు ఈ కెరిలియన్ ప్లేన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
0: One day, when Kerylin was traveling in a train, he saw a flying saucer.
1: కెమెరాతో స్విచ్ ఆన్ వేశాడు.
0: He took his camera and switched on.
1: చూచి ఇంకా ఎన్నో లోకములు ఉంటున్నాయి భగవంతుని యొక్క సృష్టి లోపల, దీనిని తెలుసుకోవటానికి మానవునికి అసాధ్యం అన్నాడు.
0: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
1: ఈ భూమిపై ఏ విధంగా జీవులు అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలం నందు సూర్యమండలం నందు కూడా కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
0: Like the jivas spending their lives in this world, so also there is life on the moon and life on the sun.
1: పాలుపంతలు అంటారు, మిల్కీ వే అని.
0: There is what is called the Milky Way.
1: దానికి కొంత సమీపంలో ఇంకొకటి కూడా ఉంటుండాలి నక్షత్ర మండలము అని.
0: Close to the Milky Way, there is also a cluster of stars.
1: దానిని కూడాను కొంతవరకును అందులో ఏ జీవి ప్రాణము ఏ విధమైనటువంటి జీవిగా ఉంటుందనేటువంటి దాన్ని పరిశీలించాలని ఈ కెరిలియన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
0: Kerylin wanted to find out what kind of life exists in this cluster of stars near the Milky Way.
1: దానిని ఈనాటి సైంటిస్టులంతా కూడాను గెలక్సీ అనే పేరు పెడుతూ వచ్చారు.
0: This has also been called by the scientists of today by the word galaxy.
1: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడాను ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He was establishing that in this galaxy there is some divine life.
1: కనుక ఈనాడు నాస్తికత్వము భౌతికవాదము ఒకవైపున పెరుగుతూ పోతుంటే మరొక వైపున ధార్మికవాదము ఆధ్యాత్మికవాదము నైతికవాదము మరొక వైపున పెరుగుతూనే వస్తూ ఉండాలి.
0: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
1: నేడు కాకపోయినా ఇంకా కొన్ని సంవత్సరం లోపల ఈ నాస్తికులు అందరూ కూడాను ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
0: ఇఫ్ నాట్ టుడే, సమ్ టైమ్ ఆర్ అదర్, సూనర్ ఆర్ లేటర్, ఆల్ దీస్ ఎథీస్ విల్ టర్న్ ఇన్ టు బిలీవర్స్. దేర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్.
1: ఆస్తికులందరినీ కూడాను కేవలం మూర్ఖులని, వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని, ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
0: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
1: నిజంగా భౌతికవాదులు నాస్తికవాదులే గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారు.
0: Truly, those who follow the material philosophy
1: మూర్ఖులైపోయి మూఢాచారాన్ని అనుభవిస్తున్నారు.
0: They are taking foolish paths and blind paths.
1: సత్యమైనటువంటి దాన్ని గుర్తించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
0: They are not making an attempt to recognize the truth.
1: ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఈ కోవకే చెందుతుంటున్నారు.
0: The students of today, all of them belong to this category.
1: నిజముగా విద్య అనగా ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు.
0: Truly, they do not understand the meaning of education.
1: ఏ ఒక బిఏ నో ఏ ఎంఏ నో ఏ ఎంఎస్సీ నో డిగ్రీ తీసుకున్న తక్షణమే మేము గొప్ప విద్యావంతులం అని విర్రవీగుతూ ఉంటున్నారు వెరీ వారి.
0: The moment they take a degree, BA or MA or MSc, they feel proud that they are educated people.
1: ఈ కూటి కూట కూటి విద్యలన్నీ కూడాను కేవలం పొట్ట కూటిని అనుభవించడానికి చేస్తున్నాయి తని నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్యస్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
0: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్ బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
1: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
0: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
1: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారి చక్కని విద్యార్థులను చెప్పవచ్చు.
0: Really, those students can be called students if they are good, if they do good, and by their good work help the world in a good manner.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్, ప్రేమ స్వరూపస్,
1: ఇందులో మనము కొన్ని రకమైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరము.
0: It is very necessary that amongst these we should accept certain paths.
1: Teni teegalu untuntai.
0: The bees, take the example of the bees.
1: Okkokka pushpamunandunnatunte makarandanni anta kudanu golutuntai.
0: Each of these bees goes and gets the honey that is present in each flower.
1: Ee makarandamunu maatrame teestuntai kaani inka apavitramainatunte rasanni taanu grolavu.
0: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
1: ఈ మధుర మకరందాన్ని గోని కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
0: Having acquired the sweet honey, they gather it in one place.
1: తిరిగి ఎవరికి ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
0: Ultimately, from the beehive, some other person gets the honey.
1: తాము అందుకునేటువంటిది మధురమైనటువంటి యొక్క మకరందము.
0: What they get is the sweet honey.
1: తిరిగి అందించేది ఎవరికో వారికి త్యాగము.
0: వాట్ దే హ్యాండ్ ఓవర్ టు అదర్స్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్
1: ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
0: వాట్ దే గివ్ అవే ఇస్ ఆల్సో సేక్రెడ్ హనీ.
1: నల్లటీగ ఉంటుంటుంది, నల్లటి ఈగ.
0: దేర్ ఇస్ ఎ బ్లాక్ ఫ్లై.
1: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థములపైననే వాలుతూ ఉంటుంది.
0: దిస్ బ్లాక్ ఫ్లై ఆల్వేస్ గోస్ అండ్ రెస్ట్స్ ఆన్
1: కేవలము తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
0: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
1: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన, తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అపవ అశుద్ధంగా చేయటము, ఈ రెండు కూడా చెడ్డ కార్యములే చేస్తున్నాయి.
0: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టు డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
1: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడాను నల్లటీగల వలె తయారు కాక తేనెటీగల వలె తయారు కావాలని ఆశిస్తున్నాను.
0: So, I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
1: Meeru manchini maatrame aashinchi, manchini maatrame progu chesukoni, manchigane itharulaku andinchadaniki prayatnam cheyali.
0: You should seek good, get good, and do good to others.
1: Aadarshavantamainatuvanti jeevithani andinchali mana yokka vidyarthulu.
0: Our students should show a life which is an ideal example to others.
1: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్, ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
1: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
0: డు నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ సింప్లీ టు ప్రమోట్ యువర్ డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మెటీరియల్ డిజైర్స్ అండ్ బికమ్ అన్ యానిమల్.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశం నందు ఎన్నియో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
0: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
1: నిగమములు హరించి నిండు దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే.
0: The Rakshasa, Somakasara, who has hidden the Vedas, hidden the truth, and given to the world absence of truth, what good has he done?
1: Parasati nasinche, పదితలలు వాడేమి పట్టుకుపోయను గట్టిగాను.
0: ది 10-headed రావణ హాస్ గాన్ ఆఫ్టర్ ఎ ఉమన్ హూ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ హి
1: ఇలా సూది మొనలంత ఈయ జాలనటన్న దుర్యోధను ఉండేమి దోచుకొని ఇలా సూది మొన ఎంత సూది మొన ఎంత ఈయ జాలనటన్న దుర్యోధను ఉండేమి దోచుకొని
0: దుర్యోధన హూ వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ ప్లాట్ ఆన్ ది ఎర్త్ వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ అక్వైర్డ్ అండ్ గెయిన్డ్ అండ్ టేకెన్ విత్ హిమ్.
1: పసిపాపలను బట్టి కసిబట్టి చంపిన కంసుండు ఏమాత్రం కాచుకొని
0: కంస హూ హెస్ గాట్ హోల్డ్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ ఇగ్నోరెంట్ యంగ్ చిల్డ్రన్ అండ్ కిల్డ్ దెమ్ వాట్ ఈస్ ఇట్ దట్ కంస హెస్ అక్వైర్డ్ అర్ గెయిన్.
1: వద్దురా బాబు ఏ ఆశ పెద్దగాను.
0: డూ నాట్ హ్యావ్ దీస్ డిజైర్స్ ఇన్ ఎనీ లార్జ్ మెషర్.
1: నేటి దుర్మార్గులకు కూడా నిదే గతి.
0: ఇఫ్ యూ లుక్ ఎట్ ది పీపుల్ ఆఫ్ బ్యాడ్ కాండక్ట్ ఆఫ్ దిస్ డే దే విల్ ఓన్లీ బీ ఇన్ ది సేమ్ మేనర్ సఫర్.
1: కానీ ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మన ముసుళ్ల పండగాని రామశర్మ రాసినటువంటి వాడు పాపం.
0: బట్ రామశర్మ హెస్ రిటర్న్ దట్ అహెడ్ ఆఫ్ యూ వెన్ యూ బికమ్ ఓల్డ్ దెన్ కమ్స్ యువర్ ట్రయల్ ది ఓల్డ్ ఏజ్ విల్ బ్రింగ్ యూ ఆల్.
1: కొంతమంది యువకులు తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం నందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు కానీ దాని తత్ఫలితం ముందు వస్తుందా అనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు.
0: సమ్ యూత్స్ అండ్ యంగ్ పీపుల్ హ్యావ్ దేర్ ఫుల్ అటెన్షన్ ఆన్ వాట్ దే డూ అట్ దట్ మోమెంట్ అండ్ దే డూ నాట్ థింక్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ విచ్ దేర్ యాక్షన్స్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక మనము తెలిసి చేసేటువంటి పనికి అంతా కూడా తెలియక ఒక ఫలితం ఉంటుండాలి.
0: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
1: Kanuka, manam satphalitanni pondalani aashinchetuvanti vyaktuluga undinappudu satkarmala aacharinchali.
0: So if we are individuals who want to have good consequences, we must do good work.
1: Ee vidhamugainatunte bhavamlo cheta vidyarthulu pavitramainatunte vidya yokka tattvanni kuda nu chakkaga gurtinchi వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపు చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

नास्तिक बुद्धि हेच्चे कुरुवन्ननु भक्ति पोये।

0: మర్యాదల ధర్మము రూపుమాపే బల్ నాస్తిక బుద్ధి హెచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికిం స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికిం నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికిం
1: థీస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ ఎథీస్టిక్ టెండెన్సీస్ ఆర్ ఆన్ ద రైజ్ దేర్ ఇస్ నో డివోషన్ టు వన్స్ ఓన్ టీచర్ There is no devotion which has been the hallmark of the ancient times is ending. And noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinamu.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanam.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamalaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: Ganalaku adipati ainatunti vade Ganapati.
1: Ganapati is the master of ganas.
0: Aneka ganamalu jagattunu poshistu untai.
1: The whole universe is sustained by ganas.
0: Atti ganamulakanta kudunu naathudainatunti vade Ganapati.
1: Ganapati is the master of all the ganas that maintain the cosmos.
0: Andariki oka master untadu, guru untadu. కానీ గణపతికి ఎట్టి గురువు లేడు, తనకు తానే గురువు.
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ మాస్టర్, ఎ బాస్ ఓవర్ హిమ్, బట్ గణపతి హ్యాస్ నో మాస్టర్ ఓవర్ హిమ్.
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము.
1: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హ్యాస్ నన్ అబవ్ హిమ్.
0: ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు.
1: గణపతి హాస్ అనదర్ నేమ్ మూషిక వాహన, హూ హాస్ మూషిక అనగా చారియట్,
0: రాత్రికి చిహ్నము.
1: మూషిక సింబలైజెస్ డార్క్ నైట్.
0: ఈ చీకటి ఎందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది.
1: ద ర్యాట్స్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్.
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే.
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్.
0: అజ్ఞాన అంధకారమునందు సంచరించేటువంటిదే మూషికము.
1: ఇట్ ఈస్ ద ర్యాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్.
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని, వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక.
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ giving up all kind of activity whatsoever you do, and I confer liberation unto you.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: The one with body attachment will be full of anxiety, worry and problems.
0: ఈ దేహము ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the thought originates in this body.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: Krishna wanted us to give up all this body or physical attachment.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: The inner significance lies here is to experience the unity in diversity.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without Vyashti, the individual, you cannot think of Samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without Samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta motta Vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, Vyashti.
0: Ee Vyashti dwarane Samashti ni manamu gurtinchataku veelavutundi.
1: Through realization of the nature of the Vyashti individual, you can know the society, Samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యు కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి డివైన్ హింసెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుకు మొట్టమొదటి మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టియే దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: There is not much of the difference between the individual soul and the cosmic spirit.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: Individual carries on his life sojourn basing on his individual nature.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వ లోకములు కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: When once we know the nature of samishti, the society, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti, individual.
0: Idi nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na aneetvante de vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Ee naati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజించినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విత్ వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: Lokamulo vinayakunni poojinchetunte varu unnaru, kaani vinayakudu marokarini poojinchadam ekkada jaragatam ledhu.
1: In this world there are many that worship vinayaka, but you don't come across vinayaka worshiping anyone else.
0: Eeshwarudu kudanu tana kumarudaina vinayakunni poojistadu, kaani vinayakudu eeshwarudini poojinchadu.
1: We find Ishvara, the very Father, worshipping the Son, Vinayaka. And you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka, sarvulakunu nayakudainatuvadi vade Vinayakudu.
1: So Vinayaka is the master of all.
0: Inati lokamulo, vesti, samasti, chuchukuntunnaru.
1: The whole world centers around these twin principles. The individual vesti,
0: samasti, community.
1: They are not making an attempt to know the primordial governing principle behind.
0: సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ పరమేష్టి గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: వీ ఫైండ్ సో మెనీ టాస్క్స్ అండర్టేకెన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎన్నియో మంచి చెడ్డలు జరుగుతున్నవి.
1: గుడ్ and bad do happen in this world.
0: Kani manchi chettalaku moola kaaranamem kevalam manavula yokka sankalpame.
1: It is the thought of the man which is responsible for good and bad to follow.
0: Chetta sankalpamula cheta chetta bhavamulu erpadtayi.
1: Because of bad feelings within we find bad thoughts.
0: Manchi sankalpamula cheta manchi phalitam jarugutu untadi.
1: Good sentiments, good feelings will give rise to good thoughts.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దిస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ దీస్ టూ.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: సమ్టైమ్స్ బ్యాడ్ హ్యాపన్స్.
0: మానవునికి చింత లేనటువంటి ఒక సమయమే చిక్కదు.
1: దేర్ ఇస్ నో టైమ్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీ ఆర్ యాంగ్జైటీ.
0: ప్రతి కార్యములకు చింతించాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఎవ్రీ టాస్క్.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుంటుట ఒక చింత.
1: బర్త్
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత.
1: డెత్
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్
0: జీవించు ఒక చింత.
1: లైఫ్
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: This worry is the main thing covering all these 12 facets.
0: మానవుడికి చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: Without chinta, the worry, there cannot be santasa, happiness.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: Out of these chinta difficulty, you will have santosha, happiness.
0: The pleasure is an interval between two pains, అన్నారు.
1: Pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ విదౌట్ పాసింగ్ త్రూ డిఫికల్టీస్.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ లాట్ ఆఫ్ డివినిటీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవం నందు కూడా కనిపించదు.
1: The latent power in man cannot be seen anywhere else.
0: అంతటి దివ్య శక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానము యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి ఒక నైవేద్యములు పెడుతుంటారు.
1: On this day of వినాయక చవితి, we have special offerings to God.
0: ఈ వినాయకునకు ఉడికినటువంటి ఒక పదార్థములు అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ ఆర్ ఫ్రైయింగ్ ఇన్ మేకింగ్ ద సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్.
0: నువ్వులు రుబ్బి,
1: ద తిల్ సీడ్స్ ఆర్ గ్రైండెడ్,
0: దీంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ ఇస్ మిక్స్డ్,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్,
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్,
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: స్పెషల్ ఆఫరింగ్ సాక్రిఫిషియల్ ఫుడ్ బై నేమ్ కుడుములు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ మేడ్ ఆన్ ది స్పెషల్ డే.
0: ఈ ఆయిల్ అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవులకు నిత్య ఆరోగ్యం అనుభవిస్తాడు.
1: సిన్స్ ది ఆఫరింగ్ ప్రిపరేషన్ హ్యాస్ నో ఆయిల్ దేర్ మ్యాన్ విల్ బి హెల్తీ.
0: అట్టి ఆహారం భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హ్యాస్ పార్టేకెన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటలీ ఆయిల్ ఈజ్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాల కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారమును భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: వినాయక పార్టేక్ సచ్ ఫుడ్. హీ హాస్ గాట్ వెరీ బిగ్ బ్రాడ్ స్టమక్ బట్ యట్ హీ ఈస్ వెరీ హెల్దీ.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతే కాదు, ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: హీ హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
0: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
1: దెర్ బి నో ఆబ్స్టికల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడాను దూరం అయిపోతుంటాయి.
1: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టికల్స్.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి, ప్రాకృతమైనటువంటివి.
1: ప్రేయింగ్ టు వినాయక యు విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
0: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్.
0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: ది అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్ ఈస్ ద బాడీ.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఈస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
1: దట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఈస్ చేంజ్లెస్.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్మెంట్.
0: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని, ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: అండ్ when you have ఓవర్ వెయిట్, ద హార్ట్ విల్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు
0: పంప్. మన దేహం లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: వెన్ ఎవర్ ద హార్ట్ బీట్స్ పంప్స్ బ్లడ్, ఇట్ వుడ్ రీచ్ 12,000 miles.
0: ఈ 12,000 miles దూరము ఈ రక్తం ప్రయాణమయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది.
1: ద బాడీ గెట్స్ టైర్డ్ సప్లయింగ్ బ్లడ్ టు 12,000 miles ఆఫ్ డిస్టెన్స్.
0: దేహం బలమయ్యే కొలది దీనికి సప్లై కూడా ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లో హార్ట్ వీక్ అవుతుంది.
1: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
0: కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 miles దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 miles.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ హార్ట్ ఈజ్ నాట్ పుట్ టు ఓవర్ వర్క్.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ వినాయక.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: వీ ఈట్ ఆల్.
0: కానీ తనకేమాత్రం కూడా బాధలు కలగవు.
1: బట్ వినాయక హ్యాస్ నో ప్రాబ్లమ్స్.
0: అనగా ఈ దేహంకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: ది యాక్షన్స్ ఆఫ్ వినాయక హ్యాస్ గాట్ దీస్ సటిలిటీస్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్.
0: ఈ భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యంకు మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుక మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: So we should exercise control over our food habits.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: We also have this rat.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: We just take it as rat in the literal sense, but it's not so.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి మొదలు పెడుతుంటాడు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
1: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికము చాలా చిన్నది.
1: It is so small.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయకా ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ of ignorance will carry such heavy head load.
0: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడు అనగా చీకటియే.
1: So it is darkness only.
0: చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు.
1: We do not know the weight of ignorance.
0: ఇలాంటి బరువు అయినటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
1: This darkness of ignorance is so heavy which would last for a long time.
0: వినాయక చవితి ఎందున్నటువంటి అంతరాత్మలు ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of inner meanings behind the celebration.
0: ఈనాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: And today there's a special worship making use of grass garika.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: What is its origin?
0: ఒకానొక సమయంలో పార్వతి పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: At one time Parvati and Parameshwara were playing dice.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారు అనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధమైన నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ అంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
0: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
1: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: ఇది కేవలము వంచన చేస్తుండాలి నంది.
1: అండ్ హి థాట్ ద అంపైర్ నంది ఇస్ చీటింగ్.
0: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
1: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
0: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
1: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
1: నంది వెంట్ ఆన్ టు ప్రే లైక్ దిస్, మదర్ ఇట్స్ నాట్ ఎనీ చీటింగ్ ఆర్ ఎనీ డిసీట్ లైక్ దాట్.
0: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ సో స్ట్రాంగ్.
0: కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పం.
1: గాడ్స్ విల్ హ్యాపన్.
0: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్స్ బిహైండ్ ద విక్టరీ.
0: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
1: సో నంది సెడ్ పార్డన్ మీ.
0: అప్పుడు చెప్తాడు
1: దెన్ హి సెడ్
0: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
0: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుదుగాక అని చెప్పింది.
1: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరిక గ్రాస్ విల్ బి ఆఫర్ టు యూ.
0: ఈ లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
1: దిస్ గరిక గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: మీరు చాలా మందికి తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో దిస్,
0: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లో విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్లో వదులుతుంటారు.
1: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ అట్ ద రెసిడెన్సెస్, వి గెట్ దెం ఫ్రీ టు మూవ్ అలాంగ్ ద లాన్.
0: తెల్లటి గ్రాస్ ఒకటి ఉంటుంది గరక,
1: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
0: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
1: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
0: కనుకనే ఇది ఆరోగ్యమునకుడు ఎంతో క్షేమము.
1: సో దిస్ ఎన్ష్యూర్స్ హెల్త్.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
1: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఈ హెల్త్ అంటే ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
1: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
0: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
0: మనం పూజించడం చేత
1: యాజ్ వి వర్షిప్
0: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుందనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
1: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ది మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
0: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి,
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఫ్లోయన్స్.
0: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
1: వీఆర్ మిస్యూజింగ్ ఆల్ దీస్ త్రీ ఫ్యాసెట్స్.
0: ఈ దుర్వినియోగం చేసుకోవటం చేతనే మానవుని అందున్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ వీఆర్ లూజింగ్ ఎనర్జీ బై అండ్ లార్జ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడా నాలుగు ఉన్నాయి.
1: In fact, there are certain divine qualities within us.
0: ఈ కామ క్రోధ లోభములు.
1: And we do have other qualities like the desire.
0: ఈ నాలుగు గుణములు కూడా మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
0: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
1: Desires have no bounds.
0: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండవ వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
1: When one desire is fulfilled, we move on to the next.
0: దీనికి అంత్యమే లేదు.
1: It has no end.
0: కనుకనే ఇది కామం.
1: This is
0: క్రోధము.
1: Then anger.
0: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
1: And this is very bad.
0: ఇది తనను, తన బంధువులను, తన మిత్రులను, తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడా క్షీణింపజేస్తుంది.
1: In fact, anger will make you away from your relations, your friends, your near and dear.
0: కోపము కలిగిన వారికి,
1: the one who is angry,
0: ఏ పనియు ఫలింపకుండు,
1: will never be successful.
0: ఎగ్గును గలుగును,
1: he will have difficulties.
0: పాపపు పనులను చేయుచు,
1: he will be committing sinful acts.
0: పొమ్మని పించుకునుట చేకూరుచుమే,
1: and he will be put to all insults and humiliation.
0: తన కోపం తన శత్రువు,
1: his anger is his enemy.
0: తన కోపం తనకు సచ్చ,
1: and in fact then happiness gives you protection. And your compassion is your relation.
0: తన సంతోషమే స్వర్గము,
1: the very happiness is the hell.
0: తన దుఃఖమే నరకమండ్రు,
1: and your misery is the hell.
0: కనుక మానవునికి ఈ క్రోధం అనేటువంటిది చాలా క్షీణింపజేస్తుంది.
1: Therefore anger will lead to the decline and the ruin.
0: ద్వేషము,
1: అండ్ హెట్రెడ్.
0: ఈ ద్వేషం అనేటువంటి క్రోధమునకు మించినటువంటిది.
1: అండ్ హెట్రెడ్ ఈజ్ మోర్ డెవిలిష్ ఎవరిని
0: మనం ద్వేషించకూడదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతూ ఉంటుంది మానవునికి దుర్గుణములు.
1: అండ్ బికాస్ ఆఫ్ ది హేట్రెడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
0: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటుంది.
1: బికాస్ ఆఫ్ ఈవిల్ టెండెన్సీస్ ది డివినిటీ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితం తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
1: The life span today is cut short because of these evil traits.
0: 100 samvatsaram bratakavalsinatundi manishi oka 30 samvatsaramlu 40 samvatsaramuke cheenchipothunnadu.
1: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40
0: because
1: of his bad habits.
0: Ee kamakrodha deshamulo vallane thana yokka aayushyam kodanu arimpa chestundadi.
1: The main reason is because of these three reasons: the anger, the desire and hatred.
0: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతుష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
1: వెన్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ టోటల్లీ రిమూవ్డ్
0: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికి ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికి ప్రాణం మాత్రం పోదు.
1: వీ మే బి మెట్ విత్ ఎనీ యాక్సిడెంట్ ఇన్ ఫ్యూచర్ బట్ విల్ నెవర్ లూజ్ అవర్ లైఫ్.
0: మన దుర్గుణమనే ఇవి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీజౌట్స్ గా వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటున్నాయి.
1: వీఆర్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ వుడ్ కమ్ బ్యాక్ టు అస్ by your reaction
0: కనుక ఈ కామక్రోధ ద్వేషములను మొట్టమొదట మనము తరిగింపు చేసుకుంటూ రావాలి.
1: Therefore we should kill these three evil traits, the anger,
0: వచ్చినా కూడా మనం ఇది నా యొక్క గుణములు కావు.
1: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
0: ఈ పశు గుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
1: If these animal qualities find a place in me, I too become an animal.
0: నేను పశువు కాదు.
1: I am not animal.
0: నేను మనిషి.
1: I am a human being.
0: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
1: Then once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
0: qualities. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
1: We develop desires grow more in this age.
0: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణా మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
1: The excessive desire will spoil our future.
0: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేడ.
1: Human life is a four-storied mansion.
0: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
1: The first one is celibacy.
0: రెండవది గృహస్థము.
1: Householder.
0: మూడవది వానప్రస్థము.
1: Recluse.
0: నాలుగోది సన్యాసం.
1: ఫోర్త్ వన్ రినన్షియంట్.
0: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదటి పునాది చాలా భద్రంగా ఉండాలి.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ఎ ఫోర్ స్టోరీ బిల్డింగ్ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
1: ద ఫౌండేషన్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ సెలిబసీ.
0: ఈ యువకులు ఎందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
1: దిస్ షుడ్ బి సేఫ్ అండ్ సో స్ట్రాంగ్.
0: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
1: This foundation is properly laid and ensured its strength, the rest of the three states are guaranteed.
0: ఈ బ్రహ్మచర్యమునందే ఈనాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడాను నాశనం చేసుకుంటున్నారు.
1: 3/4 of life is ruined because this foundation is not strong.
0: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
1: We say we have no time to pray to God.
0: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
1: I have no time to think of God for 5 minutes.
0: కానీ ఈ దుర్భావముల చేత దుశ్చింతన చేత దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
1: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
1: వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ద టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
0: కనుకనే ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
0: అది ఏ బ్రహ్మచర్యము.
1: That is the state of celibacy.
0: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
1: Celibate, brahmacharya means the one who moves about Brahma.
0: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
1: Not merely remaining unmarried.
0: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
1: Constant contemplation of the divine.
0: మీ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
1: The constant thought of God.
0: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
1: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసీ.
0: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
1: బ్రహ్మచర్య Its true sense lies in contemplation, constant
0: contemplation of God. Under any
1: circumstances, we should
0: not forget God. స్మరించు.
1: We should think of God, chant His name.
0: పవిత్రతను నీవు అనుభవించు.
1: Experience the sacredness of life.
0: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితమును అంకితం చేయి.
1: End your life in love.
0: ఇది ఈ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
1: This ensures the safety and the strength of the foundation.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: గోడలు కనిపిస్తాయి.
1: You see the wall.
0: భవనం కనిపిస్తుంది.
1: You see the building.
0: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
1: You see the beauty and elevation.
0: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
1: బట్ ఫౌండేషన్ యూ డూ నాట్ సీ.
0: అది భూమిలో పడిపోతుంది.
1: బికాస్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
0: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
1: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్టీ.
0: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
1: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక దానికి అందచందములు చేరిన
1: ది సేఫ్టీ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: గోడలు కనిపిస్తాయి.
1: యు సీ ద వాల్,
0: భవనం కనిపిస్తుంది.
1: యు సీ ద బిల్డింగ్,
0: భవనం యొక్క అందచందములు.

0: basis for the building which is seen from outside.
1: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
0: The foundation does not need any decoration.
1: పైకప్పు గోడలకు ఒక రాళ్ళంతా కూడాను డ్రెస్ చేస్తారు.
0: The walls and the elevation are so beautiful.
1: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
0: The foundation in the ground does not require any beautification.
1: కానీ భవనం యొక్క భారమంతా కూడా మోసేది ఇదే.
0: But the whole burden and the weight of the mansion is taken over by the foundation.
1: కనుక భవనం యొక్క భారమంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
0: Therefore we should lay the strong foundation.
1: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రము యోచించడం లేదు.
0: Today we are not thinking of this strong foundation.
1: పైన అందచందముతో ఉండేటువంటి ఒక దీన్ని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
0: We go by the outer beauty, the external elevation.
1: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
0: The first to begin with is celibacy.
1: నిరంతరం దైవత్వాన్ని స్మరించటము.
0: We should always think of God.
1: చర్యమనగా ఏమి? నడుచుకోవటము.
0: చర్య means conducting one's own self.
1: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
0: You have to conduct yourself accordingly.
1: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
0: Preceptors say today.
1: ఆచార్యుడు అంటాడు.
0: A preceptor is ఆచార్య.
1: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య means the one who practices and teaches.
1: ఆచరించకుండా ఊరికి అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
0: The one who does not practice and simply propagate is
1: a teacher. ఉపాధ్యాయుడు కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు కాని
0: teacher can teach lessons.
1: ఈ మనోనిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
0: He cannot be of any help to you.
1: ఆచార్యుడైనటువంటి వాడు మనోనిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
0: A true acharya preceptor will help you to control your mind.
1: అందుకోసమే ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
0: Among so many gurus we have got two important acharyas.
1: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
0: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
1: భీష్మాచార్య.
0: భీష్మాచార్య.
1: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
0: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
1: ఈ ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
0: Dronacharya is the preceptor of all Pandavas.
1: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
0: He taught them all expertise in archery.
1: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
0: భీష్మాచార్య was the master of their
1: హృదయ సంకల్పములంతా కూడాను పవిత్రము గావిస్తుంటూ వచ్చాడు.
0: He sanctified all the thoughts.
1: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
0: He obeyed the command of the mother.
1: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
0: following the command orders of the mother
1: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
0: అండ్ హీ వాజ్ ద రిసిపియంట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద మదర్.
1: కనుకనే అతను గొప్ప జ్ఞాని.
0: యాజ్ హీ ఒబేయ్డ్ హిస్ పేరెంట్స్ హీ వాజ్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: జ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: కేవలం గొప్ప గొప్ప గ్రంథమునంతా చదవటం కాదు జ్ఞానం.
0: ఇట్స్ నాట్ టెక్స్చువల్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The vision of non-dualism is
1: ఒక్క దైవత్వం తప్ప అన్యము స్మరించకూడదు.
0: One should not think of anything other than the
1: దైవత్వానికి మన దేహమును అర్పితం చేయాలి.
0: One should dedicate himself to the divine.
1: దైవత్వానికి మన మనసును అర్పితం చేయాలి.
0: The mind should surrender to God.
1: దైవత్వానికి మన బుద్ధిని అర్పితం చేయాలి.
0: The intellect must accept God.
1: సర్వకర్మన్ భవత్ ప్రీత్యర్థం.
0: All accepts should be satisfying to God.
1: నీ ప్రీత్యర్థం కోసం నీవు పాటుపడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
1: దైవ ప్రీత్యార్థంగానే శ్రమపడాలి.
0: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
1: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమే చేసేస్తూ వచ్చాడు.
0: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్ ప్లీజ్ గాడ్.
1: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
0: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: He was lying on the bed of arrows.
1: 58 dinavaru
0: for 58 days.
1: Dehamanta kudanu ambulu jaatukoni unnadu.
0: And the arrows all over pointed arrows.
1: Kani
0: yet
1: oka neeraina kudu gutikiti taagaledu.
0: He didn't drink even a drop of water.
1: Kani talli premaku paathru kavali.
0: But he wants to receive the grace of
1: talli anugrahaniki taanu guri kavali.
0: He should certainly enjoy the love of mother.
1: Kattagadiki poye munduga
0: before leaving the body
1: అర్జున్ని పిలిచాడు.
0: అర్జున
1: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
0: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్. హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: ఇతనికి అనేక బిరుదులు ఉన్నాయి.
0: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
1: అర్జున పాల్గొన పార్థివ కీర్తి సేతువ అనా

0: ದ್ವಿತೀಯ ಜೈ ಕೃಷ್ಣ ಸವಿಸಾಚಿ ಧನಂಜಯ.
1: ದೀಸ್ ಆರ್ ಆಲ್ ದಿ ಟೈಟಲ್ಸ್ ಅಂಡ್ ನೇಮ್ಸ್ ಆಫ್ ಅರ್ಜುನ.
0: ಕನಕ ಇದನ್ನು ಧನಂಜಯರು,
1: ಇಸ್ ಧನಂಜಯ
0: ಅರ್ಜುನ. ಅರ್ಜುನಗೆ ನಿರ್ಮಲವಾದ ಚಿತ್ತಂ ಗಲವಾಡು
1: ಅರ್ಜುನ, ದ ಪ್ಯೂರ್ ಹಾರ್ಟೆಡ್.
0: ಕನಕ ಅರ್ಜುನ,
1: ಅರ್ಜುನ
0: ನೀ ಯೊಕ್ಕ ಅಂಬುಲೇ ನನ್ನ ಈ ನೇಲಂ ಪಾಲು ಚೇಸಿಂದು.
1: ಅಂಡ್ ಯುವರ್ ಆರೋಸ್ ಮೇಡ್ ದ ಬೆಡ್ ಫಾರ್ ಮೀ.
0: ತಾತಗಾರು, ಯುದ್ಧ ಸಮಯಂ ಲೋಪಲ ಎನ್ನೋ ಜರುಗುತ್ತೂ ಉಂಟಾಯಿ.
1: ಇನ್ ವಾರ್ಫೇರ್ ಮೆನಿ ಥಿಂಗ್ಸ್ ಹ್ಯಾಪನ್.
0: ಈ ಯುದ್ಧ ಸಮಯಂನಂದು ಅಪಕಾರ ಉಪಕಾರಂನನ್ನು ಏಮಾತ್ರ ಕೂಡ ಪಾಟಿಂಚರಾದು.
1: ಇನ್ ದ ಬ್ಯಾಟಲ್ ಫೀಲ್ಡ್ ವಿ ಡೋಂಟ್ ಅಬ್ಸರ್ವ್ ದ ಹಾರ್ಮ್.
0: ನೀವು ವೇಸಾವು ಅಂಬುಲು, ನೀನು ವೇಸಾನ ಅಂಬುಲು.
1: ಇನ್ ಫ್ಯಾಕ್ಟ್ ಯು ಶಾಟ್ ಆರೋಸ್ ಎಟ್ ಮೀ ಸೋ ಐ ಡಿಡ್.
0: ನೀವು ವೇಸಿನಂತೆ ಅಂಬುಲು ನಿರಪರಾಧಿ ಅನ್ನುವಂತೆ ಕೃಷ್ಣನಿಗೆ ಕೂಡ ಕೊಟ್ಟಿರಾಯಿ.
1: ಅಂಡ್ ಇನ್ ಫ್ಯಾಕ್ಟ್ ದಿ ಆರೋಸ್ ದಟ್ ಯು ಶಾಟ್
0: ಕೃಷ್ಣ ದೇಹಮಂತಕವನ್ನು ರಕ್ತಮಯಮಾಯಿಪೋಯಿಂದಿ.
1: ಅಂಡ್ ದೇರ್ಫೋರ್ ದ ಹೋಲ್ ಬಾಡಿ ವಾಸ್ ಬ್ಲೀಡಿಂಗ್.
0: ಕಾನಿ ದೀನಿಕಿ ಮೇಮೇನ ವಗಿಸುತ್ತಾರಾ?
1: Are you suffering because of that reason?
0: ಇದು ಯುದ್ಧ ಸಮಯವು.
1: It is battle time.
0: ಮಂಚಿ ಚಡ್ಡಲಿಗೆ ಅವಕಾಶವೇ ಇಲ್ಲ ಇದಕ್ಕೆ.
1: During war there is no
0: ಜಯಾಪಜಯ ಮಾತ್ರವೇ ಉಂಟುಂಡಾಲಿ.
1: It is only the triumph victory that matters.
0: ಕಾಬಟ್ಟಿ ನಾ ದೋಷವನ್ನು ಕ್ಷಮಿಸಿಂಡಿ.
1: Pardon my mistakes.
0: ನೀಕ ಏನ್ ಕಾವಾಲೋ ಕೋರ್ತೇ ತಪ್ಪಗ ನೇನ್ ಇಸ್ತಾನನ್ನಾಡು.
1: Whatever you want, whatever boon you want me, I will grant now.
0: ಭೀಷ್ಮ ಒಕ್ಕಟಿ ಕೋರ್ನಾಡು.
1: Bhishma wanted one.
0: ನಾಯನ ನಾಕು ದಾಹಮು, ಇದು ಅಂತ್ಯ ಸಮಯವು.
1: This is the last moment. I'm thirsty.
0: 58th dinam prana modalutunnanu.
1: 58th day I'm leaving this body.
0: Kanukane na tallini techi na notlu poyamannadu.
1: See that my mother would shower water.
0: Talli Ganga Devi.
1: Mother of Bhishma is Ganges, Ganga Devi.
0: Aa tallini techi na yokka notlu poyamannu cheppadu.
1: See that Ganga water is brought to me.
0: Tachame ammulu chusi భీష్ముడున్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమి లోపు కొట్టాడు.
1: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అన్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
0: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
1: దెన్ గంగస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
0: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
1: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మా దేవ్.
0: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
1: భీష్మా ఇస్ ఎ లిబరేటెడ్
0: జ్ఞాని. భీష్ముడు
1: the one of wisdom.
0: Bhishmudu sarvajnana sampannudu.
1: He is the very personification of all forms
0: Sarva
1: of knowledge.
0: Sarvavedi sampannudu.
1: He has got all fluent.
0: Samasta sadhamalu chesinatunti vaadu.
1: He did everything.
0: Evvariki apakaram koradu.
1: He didn't harm anybody.
0: Kanukane aa talli yokka jalamunu tana notlo posin tarchame Bhishmudu tana yokka kannulu moosadu.
1: After drinking the water he ended his life.
0: Adiye అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్ తో దీని సమాప్తి కూడా జరిగింది.
1: యాజ్ హి వాస్ పుట్ టు దట్ సిచ్యువేషన్ బై అర్జున ద రిలీఫ్ ఆల్సో వాస్ గివెన్ టు హిమ్ బై అర్జున.
0: అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ దిస్ నేమ్ అర్జున.
0: అర్థం తెలిసి ప్రవర్తించరు.
1: బట్ దేర్ కాండక్ట్ ఇస్ నాట్ ఇన్ అకార్డెన్స్ టు ద మీనింగ్ ఆఫ్ ది నేమ్.
0: శ్రీశైలం లోపల కూడాను
1: దేర్ ఇన్ శ్రీశైలం
0: అర్జున మల్లికార్జున బ్రహ్మరాంబ అని ఉంటుండాలి.
1: అండ్ యూ హ్యావ్ నేమ్స్ బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల
0: మల్లికార్జున బ్రహ్మరాంబ
1: మల్లికార్జున బ్రహ్మరాంబ.
0: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
1: హూ ఇస్ మల్లికార్జున?
0: మల్లి అనగా జాస్మిన్.
1: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
0: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
0: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
1: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
0: కనుక మల్లికార్జున అనగానే ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
1: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
0: భ్రమరాంబ
1: భ్రమరాంబ
0: అంబ అనగా తల్లి.
1: అంబ ఇస్ మదర్.
0: భ్రమర అనగా తుమ్మెద.
1: భ్రమర ఇస్ హనీ బీ.
0: ఆ తెల్లని తుమ్మెద
1: హనీ బీ
0: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది.
1: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
0: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
1: as the honeybee gets into the flower of Arjuna it sucks the nectar
0: చేసుకుంది.
1: And then gets its life redeemed.
0: కనుకనే అర్జునత్వం చాలా అనేక అర్థాలకంతకున్న మూల కారణము.
1: Arjuna has got so many interpretations and meanings.
0: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
1: Arjuna is a great soul.
0: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జునుడు మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason that Arjuna is extolled?
0: Yavari paina kodunu nishkaranamga tane villinu prayoga pettina vatti vaadu kaadu.
1: In fact he didn't fight with anybody without any reason.
0: Edo yuddhamlo cheyavalsi vachinappudu chesadu.
1: He had to fight in war times.
0: Kaani krishnudu kudanu
1: krishna
0: arjuna rayabaraniki pamputunnaru meeru nenu evarto maatadali annadu.
1: You are sending me as an emissary. whom should I
0: call? యుద్ధము జరగకూడదు.
1: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
0: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
1: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
0: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రమును వినియోగించడు.
1: కృష్ణ డిసైడెడ్ టు బీ ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
0: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
0: బావగారు మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనక్కర్లేదు, మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
1: యువర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ యు నో ఎవ్రీథింగ్ సీ దట్ ద వార్ ఈస్ ప్రివెంటెడ్.
0: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
1: ధృతరాష్ట్రంతో
0: మాట్లాడమనియా?
1: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్రం?
0: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
1: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
0: కానీ బుద్ధి లేదు.
1: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
0: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
1: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్
0: సన్. ఈ పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
1: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
0: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
1: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్.
0: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
1: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
0: అని చెప్పేటప్పటికీ సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
1: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్ బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
0: ఇంకా యుద్ధము సిద్ధమని భావించుకుని వచ్చాడు.
1: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
0: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
1: అండ్ దెన్ అర్జున కి
0: అర్జున
1: అర్జున
0: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
1: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
0: విఫలమైపోయింది.
1: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
0: కనుక యుద్ధం సిద్ధమైనాను.
1: సో బీ రెడీ టు ఫైట్.
0: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
1: దెన్ అర్జున వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
0: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
1: ఇన్ దిస్ డ్యూరింగ్
0: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
1: డ్యూరింగ్ వార్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్ దోస్ హు ఆర్ నాట్ ఇన్.
0: కృష్ణుడు చక్కని సూక్ష్మమైనటువంటి విషయం చెప్పాడు.
1: హు ఆర్ నాట్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. కృష్ణ
0: అర్జున
1: అర్జున
0: యుద్ధములకు వచ్చినటువంటి వారు యుద్ధముకు వచ్చేస్తారే కానీ యుద్ధములకు రానటువంటి వాడు ఈ యొక్క గ్రూప్ లో చేరరు.
1: దోస్ హు ఆర్ రెడీ టు ఫైట్ విల్ బి దేర్ ఆన్ ద బ్యాటిల్ ఫ్రంట్ నాట్ అదర్స్.
0: కనుకనే యుద్ధంలో పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
1: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
0: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
1: దేర్ ఆర్ నన్ హు ఆర్ నాట్ గిల్టీ.
0: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
1: ఆల్ ఆర్ గిల్టీ.
0: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
1: సో బీ రెడీ టు ఫైట్
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్.
0: కానీ కృష్ణ
1: కృష్ణ
0: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
1: It's gross injustice because they are accepting to fight.
0: ఈ కౌరవులు ఏమాత్రం కూడా సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
1: Kauravas were never proper at any time.
0: కనుక దీనికి ఒప్పుకున్నారు. ఇంకా అయిపోయింది.
1: They accepted to fight.
0: అన్నగారికి వినయం చేయమన్నాడు.
1: And they prayed to their brother.
0: ధర్మజాన్ దగ్గరికి పోయాడు.
1: They went to Dharmaja.
0: ధర్మజాకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
1: Dharmaja does not like any war or fight.
0: సరే అతను కూడా ఇంకా ఒప్పుకోక తప్పదు.
1: He too had to concede.
0: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
1: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
0: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజునికి కూడా లేదు.
1: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
0: ఒక్కటే వాడు కోరాడు.
1: దే వాంటెడ్ వన్.
0: కృష్ణ
1: కృష్ణ
0: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
1: వీఆర్ రెడీ టు ఫైట్ వై డిలే?
0: నీవు యుద్ధం సిద్ధమని చెప్పించావు.
1: యూ సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
0: కానీ
1: బట్
0: మా బావగారు క్షేమంగా వచ్చారు.
1: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
0: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
1: హీ సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
0: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
1: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ అస్ ఆల్ హ్యాపీ.
0: ఇదే మా ఆనందం అన్నాడు.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
0: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
1: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
0: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
1: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
0: అర్జునుడు కోరాడు.
1: అర్జున్ ఆల్సో డిజైర్.
0: కానీ
1: బట్
0: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
1: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: కాలకూటమున విషయం జరిగించబేలా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
0: కాలకూటమున
1: ఇన్ పాయిజన్
0: విషమును జల్ల వీలా?
1: And is it proper to
0: బయట దావాగ్యంలో మళ్ళీ పూల విజయలు లీల?
1: Is it possible to throw flowers on fire?
0: ముష్కరుండి బ్రోల
1: in front of if
0: you can
1: will they listen to good words?
0: ఏల ఈ సంధి మాట నీకు గోపాల.
1: Why this role of an ambassador, O Gopala? Because people are ready to fight.
0: ఇంకా మన కొట్టు గోపాల.
1: No more of speaking anymore.
0: అని చెప్పాడు.
1: He said so.
0: సిద్ధం అయ్యారు.
1: They are ready to fight.
0: అక్కడికి యుద్ధంలోకి వెళ్ళేటప్పటికీ
1: when they were proceeding ahead,
0: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
1: Arjuna was fear stricken.
0: యుద్ధము చేస్తానో చేయనో అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
1: Not that he can't fight, but
0: చూడవంతులందరికీ ఇదే పెద్ద భయం.
1: It is a factor that created fear because good people also may be put to death. Who are going to be killed? He doesn't know.
0: ఆ పుత్రులను పోగొట్టుకున్నట్టు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: The parents will certainly feel miserable.
0: చిన్న పిల్లలు పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: Many people will feel very bad about
0: బాధ అంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
1: They will certainly face all these difficulties in succession.
0: కనుకని అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
1: That was the feeling of Arjuna.
0: కృష్ణ
1: కృష్ణ
0: ఇంక వద్దాం,
1: లెట్స్
0: ఇంటికి వెళదామన్నాడు.
1: లెట్స్ గో బ్యాక్.
0: కృష్ణ ఈ యుద్ధమును నేను భరించలేను.
1: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
0: ఇంటికి వెళదామన్నాడు.
1: లెట్స్ లెట్ గో బ్యాక్.
0: కృష్ణుడి కోపం వచ్చింది.
1: కృష్ణ వాజ్ యాంగ్రీ.
0: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధమును తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
1: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ and having come here you wanted me to return.
0: ఇలాంటి భయం కోసం నీ యుద్ధానికి ఎందుకు రావాలి?
1: Why should you come here when you are fear stricken, afraid?
0: ఇందరి బంధుపుత్ర పురుత గురు పుత్రుని చంపి భరించుటట్లు.
1: You say that you cannot bear the death of your near and dear.
0: Krishna, Krishna, indari bandhu mitru guru putrulu sampi bharinchutettilu.
1: How can I bear the death of the children of my gurus, of my preceptors?
0: Naa kannulu tiriguchunnavika.
1: My head is reeling.
0: Kaalamu gadupu kadalam intiki innannadu.
1: Let us return, turn back this chariot.
0: Indikosam vachava neevu
1: Arjuna
0: piriki panda annadu Krishnudu.
1: Krishna said, have you come for this purpose? What a shame it is you are
0: coming. Antamatamunakai neevenduku raavali?
1: Why should you come now?
0: Ani cheppadu.
1: He said so.
0: Appudu aa Krishnudu yokka bodha kramakramena lopala poyalli అది మంచి బలమును అందించింది.
1: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హ్యాస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున.
0: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
1: హీ వాజ్ రెడీ టు ఫైట్ నౌ.
0: కానీ తాను చేయలేకపోయాడు.
1: బట్ యెట్ హీ కుడ్ నాట్ పికప్ స్ట్రెంగ్త్.
0: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుమికాడు.
1: అండ్ కృష్ణ జంప్డ్ టు ద చారియట్.
0: నేను యుద్ధం చేస్తాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు ఫైట్ హీ సెడ్.
0: యుద్ధము చేయనని చెప్పావు.
1: In the beginning you
0: made మీరు యుద్ధం చేస్తే మీ మాటను ఓడిపోయినట్టు అవుతుంది కృష్ణ. మీరు ఓడిపోవచ్చును కానీ మీ మాటలు మాత్రం ఓడిపోకూడదు.
1: కృష్ణ యూ సెడ్ దట్ యూ విల్ నెవర్ ఫైట్. నౌ యూఆర్ రెడీ టు ఫైట్ నౌ కృష్ణ. యూ షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
1: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్.
0: చీయగచ్చిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొలగాయి.
1: The ear rings were just shining like everything all over the sky.
0: ఒక ఉర్వంలో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాలు వర్ణిస్తూ నేడు భీష్మని చంపదు నిన్ను కాతు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
1: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
0: నేడు భీష్మని చంపదు.
1: I'm ready to kill Krishna.
0: నిన్ను కాతు.
1: I'll protect you
0: Arjuna. విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి.
1: Arjuna, leave me, I am prepared to kill Bhishma.
0: కరలి తనుజంచు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
1: Therefore, God only should come to my refuge.
0: ఎవరో నాకు దిక్కు కాదు, నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
1: Krishna, who is prepared to kill me now, can only protect me.
0: చూచారా, ఎవరు చంపడానికి వస్తున్నారో అతనే నాకు దిక్కు అన్నాడు.
1: The killer will be the protector.
0: అట్టి భీష్ముడు ద్వేషులకు కూడాను దుర్మార్గులకు కూడాను తనకి ప్రియమైనటువంటి వాడు.
1: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
0: ఇలాంటి జ్ఞానం కురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
1: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: భీష్ముడికి పూర్తి జ్ఞానమే.
1: భీష్మ రిప్రజెంట్ ద టోటాలిటీ ఆఫ్ విజ్డమ్.
0: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు
1: భీష్మ ద వైజ్
0: కట్టకడకు తన అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill his desire
0: tallina tanlo tirigi chechukunnadu.
1: And he drank the water, the gift of his mother.
0: Tallina tanlo chechukoni shanti pondadu.
1: And then God himself pacified, remained peaceful.
0: Prema sarvulara.
1: Embodiments of law.
0: Mukhyanga mana pavitramaina charitralanni kudanu.
1: The history which is sacred.
0: ఎన్నో అంతరాత్మలతో కూడినటువంటి పవిత్రతలంతా ఉన్నాయి.
1: Has got so many subtle secrets behind.
0: కానీ పిల్లలు ఎవరు ఏ చరిత్రను కూడా చదవరు.
1: But the students do not read the history.
0: ఈ నావల్స్ కథలంతా చదువుకుంటూ కూర్చుంటారు.
1: But they read novels and stories.
0: ఈ కథల్లో ఏమాత్రం కూడా మీనింగ్ ఉండదు.
1: The novel stories are meaningless.
0: ఈ కథలు చదవటం అంతా వ్యతనే.
1: It is all vyatha, the misery.
0: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
1: The history shows you the divine path.
0: ఏమిటి ఆ హిస్టరీ?
1: What is the history?
0: His story is history.
1: His story is history.
0: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
1: It is the history of God.
0: దాన్ని మనం చదవాలి.
1: We should read that.
0: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
1: There is useless to read remaining.
0: కనుక మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
1: భాగవత, రామాయణ, భారత are sacred epics.
0: Kanuka ilanti pavitramainatundi charitra koodinatundi vinayaka charitra.
1: Vinayaka chaviti has got the message of all these three epics.
0: Vinayakudu goppa gnani.
1: Vinayaka is very wise.
0: Atariki undinatundi gnanam marokati ledu.
1: None can excel him in wisdom.
0: కనుకనే సర్వ దేవతలు కూడాను వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఆల్ దేవతీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
0: అందరికి పూజనీయుడు వినాయకుడు.
1: ఆల్ వర్షిప్ వినాయక.
0: అట్టి వినాయక చతుర్దశి దినము.
1: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి మనం
0: కాలమును వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుని దగ్గర పెడతారు.
1: Many students keep their text books in front of Vinayaka.
0: Vinayaka arpitam chesi vatini tirigi swikaristaru.
1: They make all offerings and then party.
0: Anaga bhagavantudu swikarinchinatundi oka gnanamu maaku bodhischali.
1: Meaning the wisdom of God should be given to us.
0: Anduvalla ee naadu chaala vidyarthulu chaala vinayakunni poojinchadam atyavasaram.
1: It's most essential the students worship Vinayaka.
0: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
1: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
0: వినాయకుడు ఏ వాంఛలు కోరడు.
1: వినాయక హ్యాస్ నో డిజైర్.
0: దేనిని ఆశించడు.
1: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
0: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
1: we have to worship God who confers grace.
0: అగ్రహించి దేవుణ్ణి ఆరాధించరాదు.
1: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
0: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
1: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
0: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
1: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
0: భజన వినాశిక శాంతి నది హరి భజన వినాశిక శాంతి నది.

0: all that is good and bad arises from the infinite time. For us to feel that there is dearth or that there is plenty is also the result of the feeling of infinite time. There is no one in this universe who does not and who will not have to surrender himself to time. Time is responsible for almost everything in this world. The Mohammedans say Allah. The Christians say Jehovah. The Vaishnavites refer to God as Kulabjaksha. The Shaivites refer to him as Shambho or Shankara. But all of them worship in the same way, and it is necessary for you to realize that the Supreme Self, the one divinity in this world, will grant you long life and happiness.
1: అనుష్ఠాన క్రియలు ఆచరణ కృతమైన అనాది భారతదేశంలో పవిత్రమైనటువంటి మహాపర్వదినములలో శాస్త్రముల నుంచి నిమిత్తమై వాటి అంతరార్థమును అనుభవించి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటి మహాపర్వదినములని భావిస్తారు.
0: Those of you who are immortal sons of this sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness. We should not think that divine pursuits, adhyatmic life, is not something which is lonely and isolated.
1: మానవ సంబంధమైనటువంటి రాగద్వేషములకు ఎట్టి సంబంధము లేనటువంటి యొక్క మానవత్వాన్ని ఏకత్వంగా భావించి అందులో దివ్యత్వము మాత్రమే మనం ప్రకటింపజేసేటువంటి యొక్క మహాపవిత్రమైనటువంటి జన్మగా మానవత్వాన్ని విశ్వసించాలి.
0: We have to believe and we have to accept that man's life is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment, and make you ultimately realize humanity as one.
1: ప్రకృతి యొక్క చైతన్యము నిరంతరమైనటువంటిది కాదు, అది మహాపవిత్రమైనటువంటిది. కేవలం గుణములతో చేరినంత మాత్రమే అహంకార పూరితమైనప్పుడు అది కొంత వికారమైనటువంటి ఆకారము ధరిస్తుంది. అదే ఈశ్వర పరమైనప్పుడు అది సాధారణమైనటువంటి సత్య స్వరూపాన్ని అందిస్తుంది.
0: What you see, the movement and the life in nature, is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవలసినటువంటి సత్యముని కానీ మానవత్వం లోపల కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకుని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింది.
0: If we do not establish and see in man's life the truth of divinity and the truth of the Lord, but instead of that, if in the life we only see the social aspect and the group aspect, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: చిట్టి వికారములకు వికృతమైనప్పుడు కేవలం గురువులే దీనికి కారణంగా ఉంటున్నాయి, దీనికి వ్యామోహములే దీనికి ఆధారంగా ఉంటున్నాయి, దీని యొక్క సంకల్పములే దీనికి తగినటువంటి పరికరములుగా గోచరిస్తున్నాయి.
0: For such distorted appearances, for such distorted views, it is only our gunas, that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైన చింతాలు సమష్టి స్వరూపంగా సాక్షాత్కరించేటటువంటి సత్వరూపమే భావించాలి.
0: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
1: భగవంతుడు సర్వజ్ఞాని సర్వభూతాంతరాత్మ ఇట్టి సత్యములను ఆధార రూపమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తుంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అట్టి సత్యమును మనం గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందించినాడు. అది ఏ బుద్ధి.
0: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆకారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose. But
1: today, దానిని ఆ మార్గంలో ప్రవేశించలేక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితంలో ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుండాలి.
0: బట్ టుడే వి ఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వి ఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ యూస్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మనం జీవితం తెల్లవారని మొదలు రాత్రి వరకు బయట దృష్టిని ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖ సౌభాగ్యముల కోసమే మనం ఆశిస్తున్నాము కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూనుకోవటం లేదు.
0: Throughout our life, we are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self.
1: మనం ఆత్మవేదికే నిమిత్తమై అందించినటువంటి యొక్క ఈ బుద్ధి ద్వారా మనం అన్నమాటై ప్రాణాలాడుకోవటము ఇది మానవత్వానికి మతిమూర్తినట్టుగా ఉంటుంది.
0: So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself.
1: ఎట్టి విద్యావంతుడైనా ఎట్టి బలవంతుడైనా ఎట్టి గుణవంతుడైనా ఎట్టి అధికారవంతుడైనా కేవలం తన యొక్క ప్రవర్తనలు అన్నీ కూడా అన్నపానాల నిమిత్తంగా ఉపయోగపెట్టినట్టుగా తాను భావిస్తూ ఆరాట పడుతూ తన జీవితంలో అర్థం చేసుకోలేని యజ్ఞంలో తాను నిరసన పొందుతున్నాడు.
0: నో మ్యాటర్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ ఎ పర్సన్ మే బి, హౌఎవర్ క్లెవర్ ఎ పర్సన్ మే బి, హౌఎవర్ రిచ్ ఎ పర్సన్ మే బి, హౌఎవర్ పవర్ఫుల్ ఎ పర్సన్ మే బి, ఇఫ్ ఆల్ ది టైమ్ హీ స్ట్రగ్లింగ్ టు గెట్ హిస్ ఫుడ్ and to get his drink, then he is simply wasting his life.
1: మేధావులు స్వామిగుణులు ఉన్నటువంటి కోతులు కూడా గోపికలు కూడా ఆహార నిమిత్తమై వెతికేటువంటిది అన్నము వెతికేటువంటి వాడు పాపి, ఆస్తులు వెతికేటువంటి వాడే గోపి అని కూడా వాడు వర్ణించారు.
0: Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
1: ఇలాంటి ఆత్మనిమిత్తమైన అన్వేషణ యొక్క పవిత్రమైన చిత్తములు మనలో ఉండినప్పుడు, భగవంతునికి అర్పితం చేసినప్పుడు తాను భూముల యొక్క పందరము నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటి నుండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన శరణ మరణములనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రముల మధ్య నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
0: If we therefore devote all our time to the realization of the inner divine spirit in us and we develop what may be called a good spiritual heart, then there will be a chance, and in fact God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and he will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact he will take you into himself.
1: కాని ఈ అన్నిటికీ ఈ కామ కోపములనేటువంటి మహాపిశాచులు మానవుడు వెంట ఈ దండవలే ఉంటుంది. కొంతవరకు కూడాను అతన్ని మానవత్వానిగా మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
0: అన్ఫార్చునేట్లీ through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man and they are turning him into inhuman and sometimes making a beast.
1: కనుకనే ఇట్టి కామక్రోధములను అరికట్టుకోవడానికి ఇట్టి కామక్రోధములకు మూల స్థానమైనటువంటిది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
1: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి కారణం ఇంద్రియములు మనస్సు.
0: The true place where these things reside are our bodily organs and our mind.
1: తనలో ఉద్భవించి తననే ఆడించి తననే నడిపించి తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకోలేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
0: The bodily organs are born with the body. They are born in him. They work with him. They work for him. And if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతి అంటే మన జీవితంలో అంకితం చేస్తున్నాము కానీ ప్రశాంత సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
0: బై లవింగ్ దీస్ లస్టీ డిజైర్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఓవర్ పవర్ అస్ అండ్ by allowing ourselves to be subservient to them, we are only becoming more and more distant from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance and we are becoming further and further from peace.
1: జగత్తునందు పోటమయ్యేటువంటి ప్రతి పదార్థము కూడా మనకు స్థిరంగా నిలిచిపోయేటువంటిది కాదు, మనకు దక్కేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి వేల వలె లేక ఎండమావడం వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాంధవాలే మనకు కనిపిస్తున్నాయి.
0: All the things that we see in this world, they are not going to be permanent. They are only transient. However, they seem to give us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time.
1: ప్రతి మానవుడికి కూడా మానసిక శాంతి అత్యవసరం.
0: For every man, peace of mind is absolutely necessary.
1: కాని ఈ మానసిక శాంతి ధనం వల్ల కానీ పదం వల్ల కానీ ఇంకే విధమైనటువంటి బలం వల్ల కానీ మనకు లభించేటువంటిది కాదు.
0: But this peace of mind is something which no one can get either by the possession of money or by the possession of a power or by the possession of some status.
1: సూక్ష్మ దైవభావం నుంచి మాత్రమే ఇది లభించేటువంటి పదార్థం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ అవర్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఓన్లీ బై అవర్ ఫీలింగ్ అబౌట్ గాడ్ దట్
1: ఆధ్యాత్మిక మార్గం చేపడము. మానవుని దైవం వైపు మరణించే నిమిత్తమై మేము ఆశించటం లేదు. దైవము మానవీయంలో అవతరింపజేసేటువంటి సత్యాన్ని మాత్రమే గుర్తించి దివ్య జీవితమైన కుంటిగా మీరు అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
0: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
1: సత్య ప్రకటనకై ప్రతి ఆస్తికుడు పాటుపట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: దట్స్ టుడే దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ అవర్ టాకింగ్ అబౌట్ పర్సూట్ ఆఫ్ ట్రూత్. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ ఈజ్ పర్సూయింగ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్. బట్ వాట్ వీ షుడ్ రియల్లీ ట్రై అండ్ అటైన్ ఈజ్ టు ఎక్స్ప్రెస్, ఈజ్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్.
1: రాత్రి దొంగతనం చేసేటువంటి దొంగ కూడా నేను దొంగలోనేటువంటి సత్యం వాడు చేస్తూ కానీ పోలీసులు వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తన సత్యం తెలియదు కాదు. కనుక సత్యము శక్తి యొక్క స్వరూపమై, తన యొక్క స్వభావమై, తన యొక్క ఆనందమయమై, తన యొక్క ఆత్మ స్వరూపమై కూడా ఉంటున్నారు.
0: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ద థెఫ్ట్ డ్యూరింగ్ ది నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్. బట్ హీ ఈజ్ హైడింగ్ ది ట్రూత్ simply because he is afraid of proclaiming it. If when he proclaimed it, those who are responsible for punishing him, the police will get hold of him. Truth is part and parcel of every individual. That one must realize.
1: Atti satya margamu avalambinchesi satya swaroopanni sandarshinchesi satya prakatana cheyyanadu manam aadarinchinappude manaku bharat desham yokka pavitramainatuvanti yokka srushtiye kaaka యావత్ ప్రపంచమును కూడా సుఖశాంతిని అందించడానికి తగినటువంటి కర్తవ్యం అయిపోతాం.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి యాక్సెప్ట్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వి అల్టిమేట్లీ ప్రొక్లెయిమ్ ది ట్రూత్ అండ్ మేక్ ఇట్ ఎవిడెన్స్ టు ఎవ్రీబడి, వి విల్ బి ఏబుల్ టు మేక్ అవర్ లైఫ్ ఇన్ దిస్ కంట్రీ ఎ వర్ది వన్.
1: అట్టి సత్యత్వాన్ని ప్రకటింపజేయడం నిమిత్తమై ఇట్టి పదజన్మలు అప్పుడప్పుడు మనకు తద్వారా మనకు జ్ఞాపకం చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గం ప్రవేశింపజేయడానికి తగినటువంటి యొక్క పురుగొలుసులు మనం చేస్తూ ఉండాలి.
0: ఇట్ ఈస్ టు ఎనేబుల్ అస్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ సచ్ సేక్రెడ్ ఫెస్టివల్ డేస్ లైక్ దిస్ come occasionally and out of the celebration of such sacred festival days that we are led from untruth to truth.
1: ఈ నాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి పర్వదినములకు అంతరాత్మ కూడా వేరుతుంది.
0: టుడే ఫర్ ది సేక్రెడ్ డే ఆఫ్ మహాశివరాత్రి దేర్ ఈస్ ఎ సెపరేట్ ఇన్నర్ మీనింగ్.
1: శివరాత్రి నాడు తనకు తెలిసినో తెలియకునో భగవత్ ఆరాధన కలపడం చేతను ముక్తి పొందవచ్చును, లేక మరొక విధమైనటువంటి సంస్కారం చేత తనకు కొంత పరిణామం కలగవచ్చునని కూడా మీకు అందించాడు. అంతేకాక భగవంతుడు ఆరాహారం తన కట్టమును ఉంచుకోవటం చేత తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవము దొరకడం చేత శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక పర్వదినంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని సతలమూలకంగా, కొన్ని అనుభవం మూలకంగా, కొన్ని ఆదర్శ మూలకంగా తన యొక్క నిజ స్థానమును గుర్తింపజేయడానికి సూచించినటువంటి సూచనలే కానీ ఇవి సత్యములు కాలేరు.
0: Professor Gokak told you that on this sacred day of Mahashivaratri, an individual, whether knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
1: అందరికి చందమామల వేలుతో చూపించినట్టుగా మనకు అతీతమైన అగమ్యమైన కొన్ని విధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనుభవజ్ఞుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
0: జస్ట్ యాజ్ ఈవెన్ ది మూన్ విచ్ వీ కెనాట్ రీచ్, we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
1: భగవంతుని భగవంతుని అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా పోతుంది కానీ ఫీల్ అవుతుంది కానీ భగవంతుని కేవలం ఒక అసాధారణంగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనను అందుకునేటువంటి
0: It is only when we are able to understand God as God and develop your devotion to Him as God that He will appear to you in His true form. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
1: ఇట్టి ఆడంబరమైనటువంటి ఆచారాలకే ప్రధానమైనటువంటి స్థానం అందించి తన చిత్తశుద్ధిని మాత్రమే మరచి భగవంతుని యొక్క సత్యస్వరూపానికి దూరం అవుతున్నారు కనుక నేటి నుంచి ఎప్పుడు మనము మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియములను భగవత్ వినియోగ నిమిత్తమై మనం అంకితం చేసి సర్వ కర్మలను భగవత్ప్రత్యర్థంగా భావించి డ్యూటీ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటుండాలి.
0: From today onwards, one should remember that just for the sake of show or publicity, all these external appearances have no use at all and have no truth in them, and one should develop understanding the true nature of God, and then you will realize that duty is God and work is worship. We must develop with great care our own confidence and belief.
1: కానీ ఈనాడు విశ్వాసము సుఖములు సంతోషములు ఆదాయములు కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించినంత మాత్రమున తమ యొక్క భక్తి సిద్ధులు ఆ రెండు అభివృద్ధిగా ఉంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
0: టుడే అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ గెట్స్ సమ్ వాట్ స్ట్రాంగ్ ఇఫ్ వాట్ యు వాంట్ comes about if some good happens to you or if you have some prosperity. On the other hand, if what you want does not happen to you and if you get into some difficulties, then the belief and faith become very shaky.
1: కష్టములు సుఖములు కూడా నువ్వు వేరువేరైనటువంటివి కాదు. కష్ట సుఖములు రెండు కలిసి దీని విడదీయని ఎవరి ధరము కాదు. సుఖము ప్రత్యేకముగా నేను చూడబోము, కష్టము ఫలించలేను సుఖం పటము.
0: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
1: Sankaranaka kasta samayamulandu deeniki konni taramulinde sukha samayam kodu manaku prapistundali ane kunte vishwasanni mana hrudayamlo bhadram chesukovali.
0: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible, and it is perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
1: Bharavantuni nammi telinatundi var lokamlo ledu.
0: There is no one in this world who has really been let down if one had developed faith.
1: Nenu konni sarvamanaitundi yokka కారణం చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి క్షణకాలం మాత్రమే మనకు బాధిస్తాయి కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైనటువంటి చల్లని పన్నీరు మీరునే ఉంటుంటాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ మొమెంటరీ అండ్ ట్రాన్సియంట్ సిచ్యువేషన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వన్ గెట్స్ ఇన్ టు సమ్ డిఫికల్టీస్ అండ్ వన్ ఫీల్స్ సమ్ పెయిన్. But if one develops love for God and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
1: జగమైన విగ్రహమును భగవంతునిగా విశ్వసించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవగా ఎందుకు ప్రాప్తించలేదు.
0: While we are accepting and praying to stones, idols, and so on, in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings? Thus, God is present in every creature.

0: లైఫ్ బ్రెత్.
1: ఆ శ్వాసమే సత్యరూపంగా మనం సంరక్షించుకోవాలి.
0: That life breath, we should be able to see and recognize it as our true self.
1: Aa swatham ee degamundi unnadaliki jeevunda untundali mangalanga untundali ee swatham ee degamundi poyinappudu telanga maaripothundali amangalanga manam satyamichukunnadi.
0: It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the shivam, has the mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes shivam or a dead body.
1: Kanuka shivam anipindiki mana swasa swaroopakangane manam visarinchali.
0: So pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath.
1: Inaru shivaratri shivam anaga mangala ratri anaga chikatto chernatvanti.
0: Today is shivaratri. Shiva means bliss and happiness. Ratri means it is darkness.
1: Kanuka chikati anaga ajnaname chikati yokka chinnam.
0: To talk of darkness is to talk of it as a symbol of ignorance.
1: Ee yokka andhakaramlo kunnu aanandanni manam avrutti chestunnatundi diname shivaratri dinanga manam visheshinchavalsindi kaadu kevalam chaturdashi dinamanta shivaratri ga visheshinchali. మన గోపాలకులు చెప్పారు ప్రతి చతుర్దశి కూడా పద్నాలుగు జోలు మనం కాకపోనట్లేదు. మనకు ఏనాడు అజ్ఞానిగా ఉంటుంటారో ఆ నాడంతో మంగళకరమైనటువంటి యొక్క శివతత్వాన్ని మనం ప్రకటింపజేస్తున్నప్పుడు మనకు నిత్యము నిరంతరము కూడా శివరాత్రిగానే మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss. Such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri.
1: కడుపు నిండుకు అజ్ఞానం నింపుకొని కన్ను నిండుకు ప్రకృతి దృశ్యాన్ని చూచుకుంటూ హృదయం నిండుకు ఆశలతో మనం అల్లాట పడుకుంటూ శివరాత్రి శివరాత్రి అని మనకు దొరుకుతుందంటే మాత్రంగా అది శివరాత్రి కాదు, మనకి నిరంతరము శివరాత్రిగానే ఉంటుంటాయి.
0: In our body we are full of ignorance. In our mind we are full of desires and pleasures. In our stomach we have got all kinds of things. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss.
1: తగినటువంటి యొక్క పరికరము, తగినటువంటి యొక్క మహాశక్తివంతమైనటువంటి యొక్క నామంలో మనం కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి. అన్నింటికంటే కూడా ప్రేమ అతి సులభమైనటువంటిది. ప్రేమతో పరమాత్మని పొందడానికి ఎట్టి శ్రమ కూడా మనకు ఉంటుండదు. కనుక ప్రతి ఒక్కరి హృదయం కూడా ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ తర్క వితర్కములతో దూరం నింపుకోవడానికి మాత్రం మీరు కూలుకోకూడదు.
0: Therefore we have to accept as our fundamental duty to dispel ignorance, and in order to dispel ignorance the means for doing it is nama smarana. Also you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love.
1: Prema ku minchinatundi yokka parashakti, prema ku minchinatundi yokka parikaramu, prema ku minchinatundi yokka paratattvam kudanu.
0: There is no energy or shakti which is something stronger than love. There is no instrument or method or means stronger than love.
1: Dini start the day with love, end the day with love, feel the day with love, end the day with love. This is the way to God. ఈ ప్రేమ తత్వంతోనే మన జీవితాన్ని తెల్లవారు లేచాం. ప్రేమతో లేమంటున్నాడు స్వామి. ఎక్క ప్రేమతో లేచమంటే హృదయాన్ని చక్కగా విడింపు చేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పని కూడా ప్రేమతో నిరూపిస్తూ చేయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేకాదు లేచిన దగ్గరనే సర్వేంచుకోవాలంటే కోపపడతాం, లేచి కాఫీ తీసుకున్నారని ఇంకొక కుక్కుపడే కోపపడతాం. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే
0: in the four statements, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. The first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love. Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger. So we must accept and we must make up our minds to start as well as end with the proper way. The baby which is born with the word koham koham in the mouth, it's only when it can end its life with something contrary there will be some usefulness.
1: కనుక మనం ప్రారంభంతో పుట్టినటువంటి యొక్క విషయం ఆకుండా కూడా దీని అంత్యము అనేటువంటి యొక్క దీంట్ లోపల దీన్ని పూర్తి విసర్జించేటువంటి స్థితిని మనం పొందినప్పుడే ఈ విధమైనటువంటి జన్మ సార్థకం అవుతుంది. కానీ మానవులైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మను కూడాను దైవ ప్రీత్యర్థంగా చేస్తున్నాను అనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అద్భుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకు ధన కనక వస్తు అహనాలతో మనం యొక్క జీవితాన్ని గడుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
0: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It's only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have nama sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a Divine Discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Namasmarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivaratri. Thank you and Sai Ram.

0: అద్వితీయమునందంగా అర్హుడగును. అద్వితీయమునందంగా అర్హుడగును అద్వితీయము. అద్వితీయమునందంగా అర్హుడగును.
1: లవ్ ఈజ్ ద ఫార్మ్ అండ్ హీస్ లవ్. బ్రహ్మన్ ఈజ్ లవ్ and love is the form of Brahman. Therefore, there should be connection, love to love only. Therefore, strengthen this love so as to attain the state of non-dualism.
0: Namo Chaitanya.

0: इति श्रुतिः ప్రేమస్వరూపులారు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మోక్షం అన్నది ఆకాశం నుండి ఉట్టిపడదు.
1: లిబరేషన్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద స్కై.
0: పాతాళ లోకం నుండి పుట్టి రాదు.
1: నార్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్. పాతాళ
0: భూమి నందు మనకు లభ్యము కాదు.
1: యు డోంట్ గెట్ ఇట్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్.
0: అజ్ఞానమును మనం దూరము గావించుకున్నప్పుడే ఇట్టి పవిత్రమైనటువంటి మోహోచ్చయమైనటువంటి మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: ద మూమెంట్ ద ఇగ్నోరెన్స్ ఇస్ టోటలీ కిల్డ్ దెన్ యుల్ గివ్ అప్ ఆల్ అటాచ్మెంట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ is noblest and the highest, full of fragrance and all abilities.
0: Aneka janmala punya phalamunu proku chesi andinchi andukunnatvanti oka janmam ee manava janmam.
1: Human life is the result of merits of the past lives.
0: Enta tapasru chesi enni prarthanalo salipi enni vidhamaina shramalako manam oorchi తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నది ఈ మానవ జీవితం.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ పెనెన్స్ ప్రేయర్ ద అండ్ ద స్ట్రగల్.
0: ఇంత శ్రమించి ఫలించినటువంటి ఒక ఈ మానవ జన్మమును సార్థము కావించుకొనక నిరర్థకం చేసుకుంటున్నాం ఈనాడు.
1: హ్యావింగ్ గాట్ దిస్ హ్యూమన్ లైఫ్ అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ పాస్ట్ మెరిట్, we are not able to work for its redemption.
0: ee manav janmam yokka utrushtam emiti?
1: What is the greatness of human life?
0: Deeni yokka lakshyam emiti?
1: What is the purpose of life?
0: Deeni yokka gamyam emiti?
1: What is the goal of life?
0: Endu nimittamai manam ee manav janmam dharinchamu?
1: Why have we taken upon ourselves
0: ee satyanni manavudu kodanu gurtinchavalsina avasaram?
1: Everyone has to recognize this truth.
0: Kaani duradrishtavasattu మానవ జన్మం లభ్యమై కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి తరుణమునందు దీనిని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఫర్ టు అచీవ్ ఇట్స్ పర్పస్.
0: ఈ విశాల ప్రపంచమునందు పశుపక్షి మృగాదులు, క్రిమికీటకాదులు, చీమ దోమలు కూడాను తమ తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ వస్తున్నాయి.
1: ఇన్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఇఫ్ అండ్ బర్డ్స్ బీస్ the ants and the mosquitoes also discharge their own duty.
0: Gora krura mrugamulu kudanu tama yokka kartavyanni tam nirvartistu vastunnayi.
1: The wild and the cruel animals also do their duties.
0: Kani manavudu tama kartavyanni tam nirvartinchadam vismarinchadu.
1: But man has forgotten to discharge his responsibilities.
0: Kalamu prachanda marutam vale ati veganga kadiripothunnadi.
1: The time is passing off like the whirlwind.
0: దేహములకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ ఈజ్ ఫాస్ట్ డిసపియరింగ్ రిడ్యూస్డ్ లైక్ ద మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐస్.
0: కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ లీవింగ్ దిస్ బాడీ బిఫోర్ హీ రియలైజెస్ ది వెరీ పర్పస్.
0: మానవ జన్మం లభ్యమై ప్రయోజనం ఏమిటి?
1: What is the use of this human life?
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of this human life?
0: నరజన్మ దుర్లభము. ఏమిటి దీని యొక్క దుర్లభం?
1: We say human life is rare. What do you mean by this rarity?
0: ఈ సత్యాన్ని మానవుడు ఏ మాత్రం కూడాను విచారించటం లేదు.
1: Man is not inquiring this
0: factor. గుర్తించటం లేదు, ప్రవర్తించటం లేదు.
1: He is not understanding it, nor does he conduct himself accordingly.
0: మానవ జన్మం చాలా పవిత్రమైనది.
1: Human life is highly sacred.
0: Inta pavitramainatundi ee janmamunu manam enni vidhamainatundi oka sadupayogamu cheskovali.
1: We have to make full use, good use of this sacred life.
0: Kani ee sadupayogam jaragatam ledu.
1: But we are not making proper use of
0: mana kalamunu karmamunu kayamunu kudanu manam vyarthamu gavinchukuntunnam.
1: We are wasting time, action and the body.
0: Karanam emiti?
1: Why
0: ee bhautikamaina laukikamaina prakrutamainatundi ఈ విషయ భోగములు ఎందే మన జీవితంను అంకితం గావించుకుంటున్నాం.
1: We spend all the time in these fleeting, physical, ephemeral pleasures of life.
0: ఈ ప్రాకృత ధర్మములు ఎందే మన యొక్క జీవితము అంకితం గావించి, ఇదియే మన లక్ష్యమని భావించి, ఇదియే మన గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి లక్షణాలే.
1: This is all the outward trend.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క గుణములే.
1: These are the qualities of the outward behavior.
0: కాని మానవుని యొక్క సహజ లక్ష్యము నివృత్తి తత్వం.
1: But the original nature of mankind is the inward path.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక భౌతిక ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
1: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral and momentary.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all our learning?
0: ఎన్ని చదువులు చదివియునేమి ఫలము?
1: What is the use of all this education you acquire?
0: Kannosata vrata tappincha evari taramu?
1: Who can make you escape from your destiny?
0: Chadda buddhulu tanatala chereneni?
1: When wicked thoughts are there in your head,
0: enda barunu buddhulu bendu baru? Enda barunu buddhulu bendu baru?
1: You become dunce. You become dunce and you lose your quality.
0: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
1: వాట్ ఈస్ ద రిజల్ట్, ద రివార్డ్ ఆఫ్
0: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
1: వాట్ ఈస్ ఇట్ యు అకంప్లిష్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: రావణ హ్యాస్ లెర్న్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్.
0: భస్మాసురుడు కూడా ఎంతో గొప్ప విద్యావంతుడే.
1: భస్మాసుర ఇస్ ఆల్సో హైలీ నాలెడ్జబుల్.
0: కంసుడు చాలా తెలివితేటలు గలవాడే.
1: కంస ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ నిరంతరం కూడాను భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్ ఫర్ లాంగ్.
0: నిరంతరం కూడాను రామచింతన చేస్తూ వచ్చాడు.
1: థాట్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి ఆల్సో వర్షిప్ శివ.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహంతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిచువల్ ఈస్ ఫాలోడ్ విత్ ఫిజికల్ వరల్డ్ ఈస్.
0: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు తెలిపినప్పటికీ, ఎంత మంత్రోత్సవం జరిపినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
1: In spite of all education, the penance, spiritual practice and chanting mantra, Ravana did not lose his bad habits or bad behavior.
0: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరం అవుతుంటాయి.
1: Then once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go.
0: ఈనాటి మానవుని యొక్క మనసు నుండికు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
1: The human mind today is full of worldly thoughts.
0: అపవిత్రమైన భావములతో దీన్ని నింపుకుంటున్నాం.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: అశాశ్వతమైనటువంటి తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందం మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లెస్?
0: ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు శాంక్టిఫై అవర్ హార్ట్.
0: ఈ హృదయం నుండి కొను ప్రేమను నింపుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
1: యూ కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
0: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసవనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మోడర్న్ యూత్ షుడ్ బి టు సో ద సీడ్స్ ఆఫ్ లవ్ అండ్ గ్రో ద ఫ్లవర్స్ ఆఫ్ ఫర్బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్.
0: సమాజములకు శాంతి ఫలం అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: దే షుడ్ బి స్టూడెంట్స్ దట్ వుడ్ హ్యాండ్ ఓవర్ ద ఫ్రూట్స్ ఆఫ్ పీస్ టు ద సొసైటీ.
0: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
1: ద సొసైటీ ఇస్ రియలీ యర్నింగ్, పైనింగ్ ఫర్ పీస్.
0: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
1: హౌఎవర్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్ ఆర్ నాట్ ప్రెజెంట్.
0: శాంతి భద్రతలు తన యందే ఉన్నవి.
1: Peace and security are with him.
0: సర్వము తనయందే ఉన్నది.
1: Everything is within you.
0: కానీ ఆ సత్యాన్ని తాను మానవుడు మర్చిపోతున్నాడు.
1: Man is forgetting this truth.
0: స్వస్వరూపాన్ని విస్మరించి బాహ్య రూపాన్ని విశ్వసించి కేవలం అనిత్యమైనటువంటి ఒక భావముల చేత ప్రపంచములో అన్వేషణ జరుపుతున్నాడు మానవుడు.
1: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
0: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయు కూడాను బ్రహ్మస్వరూపమే.
1: The whole universe is the form of Brahma.
0: బ్రహ్మ లేనటువంటి స్థానము కాని బ్రహ్మని కానటువంటి నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్, యూ డోంట్ ఫైండ్ ఎనీ నేమ్ వేర్ దెర్ ఇస్ నో బ్రహ్మన్.
0: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు, ఇవన్నీ కూడా బ్రహ్మానుభూతులే.
1: ఆల్ యువర్ లుక్స్ అండ్ సౌండ్స్ దట్ యు లిసన్ టు అండ్ ఎక్స్పీరియన్స్ దట్ యు పాస్ త్రూ,
0: కంటికి చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ మేక్స్ యు లుక్, దట్ విచ్ మేక్స్ యు హియర్, that which makes you pass through the experiences and forget in ecstasy is only this Brahman.
0: Kalukane mamaatma sarvabhutaantaraatma aneetundi satyanni prati vyakti kudanu chakkaga artham cheskunte ee vidhamainatundi yokka allakallolamulaku avakasame undadi prapanchamulo.
1: Then once everyone understands this principle that everyone is the spark of the divine, there will be no scope for any agitation or disturbances.
0: Jagatlo endu chuchinappudikini oke vidhamainatundi కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
1: ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టుడే వీ ఫైండ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫైట్స్ వార్ ఎవ్రీవేర్.
0: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిసైడ్ హూ ఇస్ ద హ్యూమన్
0: ఎవడు సజ్జనుడో ఎవడు దుర్జనుడో అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ వికెడ్.
0: ఎవడు మనిషి ఎవడు పశువు అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ ఎన్ అనిమల్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోవలసినటువంటి యొక్క ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వం నుంచి పశుత్వానికి రివర్స్ వెనుకకు తిరిగిపోతున్నాడు.
1: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ అనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ది డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఈస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది అనిమాలిటీ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: కాదు, మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: దిస్ ఇస్ నాట్ ది మెయిన్.
0: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
1: వేర్ టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయాసక శాంతం పత్నీ క్షమా పుత్ర షడ్ విషయే జన బాంధవ. జనులకు నిజమైన బంధుత్వం ఇవ్వే, నిజమైనటువంటి తల్లి ధర్మమే.
1: ది ట్రూ మదర్
0: సత్యమే తల్లి,
1: ట్రూత్ ఈజ్ ద మదర్.
0: దీనివల్లనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర.
1: దేర్ఫోర్ వేద డిక్టేట్స్ దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: సత్యములకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ట్రూత్.
0: త్రికాల భాగ్యం సత్యం.
1: ఇట్స్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: దీని మార్పుటకు దేశకాల పరిస్థితుల ప్రభావములు ఏమాత్రం కూడాను పనికిరావు.
1: ఇట్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, అన్చేంజబుల్.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఈస్ ఫర్గాటెన్ టుడే.
0: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
1: ఇన్ ఆర్డర్ టు విజువలైజ్ డివినిటీ యు డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ యువర్ సెల్ఫ్.
0: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ద కవరింగ్ of ego and attachment, you will be able to see the divinity.
0: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే, రాగద్వేషములే పెద్ద గ్రహములు.
1: There are two planets which make us suffer, they are the raga, the attachment, dvesha, the hatred.
0: ఈ రాగ ద్వేషములను మనం నిర్మూలం గావింతమా, మనకు మనమే బ్రహ్మము.
1: When once you give up these two, you become Brahman.
0: సర్వం విష్ణుమయం జగత్,
1: the whole universe,
0: జగత్తంతా కూడాను దైవ స్వరూపంగా నిరూపొందుతుంది.
1: The entire universe will transform into the divine.
0: అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైనా కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know a fraction of the divinity at least.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజముగా మీకు ఆధ్యాత్మికం అంటే ఏదో పెద్ద శ్రమగా కనిపిస్తుంటారు.
1: You think that spirituality is very difficult.
0: మీరు నేర్చే విద్యల కంటే చాలా వెయ్యింటి ఒక సులభమైనటువంటిది.
1: The spirituality is much easier than your education. Just 1,000.
0: ఈ విద్యల కంటే, లౌకికమైన విద్యల కంటే ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత సులభమైనటువంటిది, అత్యంత సులభమైనటువంటిది.
1: Spiritual knowledge, spiritual education is far easier than the formal knowledge or education.
0: తెలుసుకోలేకపోవటం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది.
1: As you do not know, you find it difficult.
0: ABCDలు నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
1: How much you struggle to learn the alphabets ABCD?
0: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికి ఈ ఏబీసీలు చాలా లోగా కనిపిస్తాయి మనకు.
1: యాజ్ యూ ఏజ్ అండ్ అడ్వాన్స్ ఇన్ స్టడీ, ది ఏబీసీడీ బికమ్ సో సింపుల్.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది. ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణం లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
1: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, ఫార్మల్ నాలెడ్జ్, బిరిఫ్ట్ ఆఫ్ ఆల్ మోరల్ వాల్యూస్, దేర్ ఫోర్ హ్యూమన్ వాల్యూస్.
0: దేని హితమైనటువంటి ఒక ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటెన్ ది ధర్మ ఆఫ్ రైట్యూస్నెస్ విచ్ ఇస్ ద బేసిక్ థింగ్.
0: ఏబీసీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములంత వేదబడియే.
1: As this modern education, ABC learning, has become more and more, people have forgotten the Veda Shastra.
0: ఎంఏను ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు గల్గే.
1: As people get degrees, high degrees like BA and MA, there is nothing like lower secondary knowledge, education.
0: ఏది ఎంఏలు బిఏలు?
1: What are these degrees, MA?
0: MA plus D mad, BA plus D bad. ఇవేనా మనం నేర్చుకోవటం?
1: MA plus D mad, BA plus D is bad. Is that you learn?
0: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: దే ఆల్ మిస్లీడ్ యూ.
0: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువులు చదువుతున్నామే కానీ హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిండించుకునే కోసమని మనం ఈ చదువులు చదవటం లేదు.
1: We just study to carry out our living, to earn our daily bread.
0: Manasu nindali, hudayam pandali.
1: The heart should fructify, the mind should be gratified.
0: Ade jnano manaku hudayaveshanga vastuntadi.
1: And then there comes the real trait in you.
0: Ye oka degree teeskunnappudiki employment office lopala register chestadu. Inka daniki tirigatam lopale tana kaalam anta vyaktam chesukuntadu.
1: Whatever degree one might receive, he registers his name with the employment office.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ నాట్ ద వన్ దట్.
0: ఈ భౌతికమైన జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
1: ఫర్ వరల్డ్లీ లివింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణములను చేకూర్చదు.
1: ఇట్ విల్ నాట్ కన్ఫర్ ద పర్మనెంట్ వాల్యూస్.
0: అన్నింటికీ కూడాను మానవతా విలువైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా.
1: Without the truth, the righteousness, love, peace and violence, all this education, the value is just a zero.
0: Satya dharma prema shantunu lekunna dana dharmalu sarthakata sunna.
1: Without the truth, righteousness, love and peace, all the acts of charity are, they just
0: satya
1: become null and void.
0: Satya dharma prema shantunu lekunna పదవుల నేలిన ఫలము సున్నా.
1: Without these human values, there is no value in occupying the exalted positions of authority. సత్యధర్మ
0: ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా.
1: Without these human values, so many good acts that you undertake, their value will fall into nothingness.
0: ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములి వినాగు పునాది గోడలప్ప.
1: For this age-old, ancient mansion of dharma to live and sustain, these are the pillars, the foundation. Our human life is present at the center, surrounded by four walls. Every house should have four walls. Our life is spent at the center. Today, walls
0: are
1: falling. There is no life actually.
0: We are
1: just spending our lifetime under the shade of
0: tree.
1: Is that the human life? Don't you find birds living? Don't you find any sex living?
0: క్రూరమైనటువంటి మృగంలో బ్రతకటం లేదా?
1: వైల్డ్ యానిమల్స్
0: అవి ఏ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
1: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్?
0: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
1: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: రేపు ఏమి అనేటువంటి చింత కూడాను పచ్చలకు లేదు.
1: The birds are not bothered of tomorrow.
0: Kani manavudu 5 years plan 10 years plan varaku kuda nu inka vruddhi chesukunte untuntadu.
1: But man thinks of 5 year plan and more and more.
0: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పుడు ఆనందంగా ఉంటాయి.
1: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
0: జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచు కోటి విద్యలను పునిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగనేలా.
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెలీ we study so much and struggle hard, but we don't have full happiness. To fill the small belly, we are full of troubles. With all the determination we study well, we are not able to get the total happiness. Why should this human society be full of grief?
0: Manava.
1: Oh man, understand this.
0: ఏమిటి మనం చేస్తుండేది?
1: What is that we do?
0: నిద్ర నుండి లేచి,
1: right from the time we get from bed until we retire,
0: పొట్టకై హద్దును పద్దులేక,
1: without any limits for our living,
0: వ్యయమందగా జీవితు జీవితంబు,
1: we spend all our life,
0: నీ విద్య ధరమోసి,
1: we dedicate, spend all our life, అరవింద
0: దాక్షుని విస్మరించి,
1: we forget God,
0: ఏ పెద్ద సుఖము నుండి తిరో ప్రీతిగా యోచన చేయు.
1: Oh man, understand clearly what great pleasure that you have been enjoying out of this struggle. Oh man, understand clearly, examine clearly.
0: మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణం. మూడు ప్రాణముల్లో ఇది ఒకటి ప్రధానం.
1: What are essentially need required are the moral, ethical and spiritual value.
0: ee naadu prapanchamulo ee naitika, dharmika, aadhyatmikam anetundi adugantu poyinayi.
1: Today in society you don't find even a trace of moral, ethical and spiritual value.
0: ekkada chuchina kanipinchatam ledu.
1: You don't find them anywhere.
0: ee dharmamulu nyayamulu anta kudunu adavi palaipoyindi.
1: You find the morality and the
0: anyaya, akrama, anachara, asatyamlanta kudanu gramamullo nindi poyinayi.
1: Villages are full of injustice and cruelty.
0: Ye rogamunakaina nivaranaku mandu unnadu kani ee raga dveshalaku mandu ledu.
1: There is a cure and a remedy for any sort of a disease.
0: Karanam emiti? Swarthamu saprayojanami.
1: The reason is selfishness and self interest.
0: Vidyarthulara,
1: students,
0: swarthamu avasarame.
1: You need to be
0: సప్రయోజనం అవసరమే.
1: సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఒక
0: కానీ ఒక పరిమితం ఉండాలి.
1: బట్ దే షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఈ పరిమితంతో లేకపోవడం చేతనే, అపరిమితమైన ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తుండాలి.
1: Because they are not kept under check under certain limits, therefore we are grief stricken more and more limitlessly.
0: ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహమునకు సుఖం?
1: What kind of happiness you have in this body? What is happiness?
0: తినటం సుఖమా?
1: Eating?
0: నిద్రించటం సుఖమా?
1: Sleeping?
0: బిడ్డలు కనటం సుఖమా?
1: Or have progeny, children?
0: ధనము సంపాదించటం సుఖమా?
1: Or money?
0: లేదు లేదు.
1: Nothing.
0: దేని యందు సుఖం లేదు.
1: There is no happiness anywhere.
0: ఆ సుఖములంతా కూడాను క్షణమైనవి.
1: All this happiness is momentary.

0: గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. మా కురుదన జన యౌవన గర్వం.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni
1: will vanish in a moment of time.
0: Meerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get a big
0: degree. MBBS kavali.
1: I should be MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MBA
0: kavali. ఎంఎఫ్ఎం కావాలి అని ఇప్పుడు పాస్ అయినప్పుడు మాకు సంతోషం అని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్ యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎంబీఏ డిగ్రీ, ఎంఎఫ్ఎం డిగ్రీ, ఇఫ్ యూ బికమ్ అన్ ఇంజనీర్, ఇఫ్ యూ బికమ్ ఎ డాక్టర్ అండ్
0: పాస్ అయింది,
1: యూ పాస్ ది ఎగ్జామినేషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తర్వాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందము అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది.
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషం.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్ దేర్ ఆఫ్.
0: ప్రమోషన్ ఏ వస్తుందో మోషన్ ఏ వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది.
1: యూ గెట్ ద ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్, మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్, యు వాంట్ టు గెట్ మ్యారీడ్.
0: ఆనందం అనుకుంటారు.
1: థింక్ దట్ దట్.
0: కానీ మ్యారేజ్ అయిపోయింది.
1: యు గెట్ మ్యారీడ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యు వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యు హావ్ ఎ సన్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఒక డాక్టర్ కావాలి అంటాడు.
1: అండ్ యు వాంట్ ఎ డాక్టర్.
0: డాక్టర్ అయింది.
1: యు హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడాను ఆలు మొగడికి జపడాలు. కొరియా వార్.
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది, నాకు ఈ కష్టం నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివే.
1: All these are the
0: కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు.
1: You
0: కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there's no happiness ultimately.
0: కట్టకట్టు ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగము నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యు ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది.
1: ఏజ్ 90.
0: మంచం పైన పడ్డాడు.
1: హిస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మోమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్, సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: అండ్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్, హీ సేస్ డాక్టర్ గివ్ ఇట్.
0: పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం. ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ, వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్?
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనస్సా అన్నాడు.
1: దేర్ఫోర్ ఇట్ త్యాగరాజ్ హూ సెడ్, ఓ మైండ్ టెల్ మీ ట్రూత్, ఈజ్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద మనీ?
0: అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: All the conveniences, all the material came. He sacrificed.
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: He wanted proximity to the divine.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: All these things to make.
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: But we should have spiritual goals and experience in this world.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is
0: not. కానీ మితిమీరినటువంటి సుఖములు మనకు కోరకూడదు.
1: But it should not be in excess.
0: ఎంత వరకు అంత, enough.
1: You should have the extent enough.
0: అవసరమైనంత మాత్రమే ఉండాలి.
1: To the extent enough needed.
0: మనం భుజిస్తున్నాము.
1: You eat.
0: బాగా భుజిస్తున్నాము.
1: You eat more.
0: ఎంత భుజించావో అంత తిరిగి నీవు వెలుపలకు పంపకపోతే నీ స్టమక్ పాడైపోతుంది.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: Urge, bujistu, bujistu, bujistu, untunte ajirna rogam prarambham avutundi.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: Chinnatvanti danini vadalali.
1: That which has to be is partaken of the
0: sweet scent out.
1: You breathe in and that must be
0: exhaled. It's
1: not possible to
0: hold it. We must
1: earn money like
0: this. All that
1: earned must
0: be sacrificed. You
1: should make use of the money that you earn for the benefit of the poor and the needy and
0: poor. మన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడా చక్కని పాఠములు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ భారత్.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. అయ్యా నా కర్మణ, ఎన్ని యజ్ఞాగాది క్రతువు చేసినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్,
0: న ప్రజయా, ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ,
1: యూ మే హ్యావ్ చిల్డ్రన్ ఎ బిగ్ ఫ్యామిలీ,
0: నా ప్రజయా ధనేన, ఎంత నీవు సంపాదించినప్పటికీ,
1: యు మే ఎర్న్ ఎ లాట్ అమాస్ వెల్త్,
0: త్యాగేనైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెకండ్.
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము.
1: ఇమ్మోర్టాలిటీ.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి ఆనందము.
1: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ సాక్రిఫైస్.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి అమరత్వము.
1: దట్ ఇమ్మోర్టాలిటీ ఇస్ దేర్.
0: త్యాగంలో ఉండిన ఆనందం మరొక దాంట్లో లేదు.
1: అండ్ ద బ్లిస్ దేర్ ఇన్ ది సాక్రిఫైస్.
0: ఏమిటి త్యాగం చేయాలి?
1: వాట్ ఈస్ ది సాక్రిఫైస్?
0: ఇల్లు త్యాగం చేయాలా?
1: Should we give up the heart?
0: Ashtipasthulu tyagam cheyala?
1: Or should we sacrifice your property?
0: Kaadu, kaadu, kaadu. Bhagavantudu deenni edi tyagam cheyam cheptam ledu.
1: God never tells you to sacrifice these things.
0: Ee durgunanni tyagam chey.
1: Give up, sacrifice the bad quality.
0: Bhagavantuni kuda nee ivvalsinatundi mee sadgunalu bhagavantudu em maatram koratam ledu.
1: God doesn't want your good qualities or virtues.
0: Mee durgunalu bhagavantuniki andinchandi.
1: Sacrifice, offer your bad qualities unto God.
0: Evaru dinni nachinatundi variki andinchali.
1: You have to pass on to those who are not prepared.
0: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరు అంగీకరించరు?
1: Nobody will relish.
0: ఎవరు దానిని అందుకోరు?
1: Nobody will receive.
0: కడపటికి తల్లిదండ్రులైనా కూడా అందుకోరు.
1: Even parents are not prepared to accept your bad quality.
0: విద్యార్థులారా,
1: చూడండి,
0: తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు, పొరపాటు, పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది.
1: Oh students, you think that your parents love you. Your wife and children love you. No. The supreme love only is in the hands of God.
0: తల్లిదండ్రులంతా కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయి దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Parents love you, expecting service from you when they grow old.
0: భార్య బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Wife and children also love for the same reason.
0: కానీ
1: బట్
0: ఏ స్వార్థము, ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే.
1: It's only God who loves you without any trace of selfishness or self-interest.
0: కనుక అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునకు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి.
1: God who is selfless.
0: భగవంతుడు చేయమని చెప్పడం లేదు.
1: God only will receive those things, no one else in this world.
0: ఇప్పుడు రూమ్ లో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైస్ ఛాన్సలర్ సత్యాము వీళ్ళందరికీ.
1: భగవాన్ వాస్ టెలింగ్ దీస్ థింగ్స్ దేర్ ఇన్ ది ఇంటర్వ్యూ రూమ్ దేర్.
0: ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: Here you have got 100 rupees currency note.
0: Chala panikiranaatvadiga untundali.
1: And that 100 rupees currency note is so dirty, useless.
0: Chala malinyam cheri untundali.
1: It is very dirty.
0: Enta chuttani kuda nu impuga untundadu.
1: You don't want to look at it.
0: Aa yokka 100 rupayala note bichigaaniki ichina gaani ishtapadadu.
1: Even beggar is not prepared to accept that.
0: ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ యు త్రో ఇట్ అప్ అవుట్ సైడ్,
0: అంగీకరించడు.
1: నోబడీ విల్ యాక్సెప్ట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు, పనికిరాని నోటు, రిజర్వ్ బ్యాంక్ కొండపై ఇచ్చేసి దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ యు సరెండర్ దిస్ యూస్లెస్ డర్టీ 100 రూపీ నోట్ దేర్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్, దే విల్ యాక్సెప్ట్ అండ్ గివ్ యూ న్యూ ఫ్రెష్ నోట్.
0: కనుకనే మీ యొక్క డర్టీ మైండ్ అనేటువంటి యొక్క నోటును ఎవరు కూడా అంగీకరించరు.
1: Nobody will accept you.
0: తల్లి కానీ, తండ్రి కానీ, పుత్రుడు కానీ, భార్య కానీ, బిడ్డ ఎవరు కూడా దాన్ని అంగీకరించరు.
1: నో మ్యాటర్ యువర్ ఫాదర్, మదర్, సన్ ఆర్ ఎ డాటర్ ఆర్ వైఫ్.
0: కానీ రిజర్వ్ బ్యాంక్ దాన్ని గాడ్ రేజ్ అన్నారు. అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు.
1: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్.
0: కనుకనే ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటును మీకు అందిస్తాడు.
1: గాడ్ ద రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ టు రిసీవ్.
0: కనుక భగవంతుడే మీ యొక్క రిజర్వ్ బ్యాంక్.
1: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్.
0: ఆ యొక్క పెట్టెలో పెట్టండి, గాడ్ రేజ్, అదే మీకు మంచి అభివృద్ధి అవుతుంది.
1: కీప్ ఇట్ ఇన్ ది గాడ్ రేజ్ అల్మారా. గాడ్ రేజ్ అండ్ హీ విల్
0: రేజ్, నాట్ రేజ్, గాడ్ రేజ్.
1: సో ఇట్ ఈస్ నాట్ గాడ్ రేజ్ అల్మారా, గాడ్ రేజ్.
0: మీ దుర్గుణాలు దాంట్లో పెట్టండి, మిమ్మల్ని ఏమీ బాధించవు.
1: Keep those bad qualities in the God.
0: మీరు సుఖపడతారు, జగత్తుకు సుఖం కలుగుతుంది.
1: And you will be happy and the world will be happy then.
0: చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
1: Don't keep anything bad.
0: ఎవరికి అందించకండి.
1: Don't pass it on.
0: అర్పితం చేయి భగవంతునికి.
1: Offer it to God.
0: భగవంతుడా, అన్ని సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం.
1: Oh God, I offer all my actions so as to please you.
0: తమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంతా అర్పితం చేసి.
1: Offer everything to God, who is your mother, you are a father.
0: నీ పనులు నువ్వు చేయి, నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: అర్పితం అంటే ఏమిటి?
1: What do you mean by the surrender offering?
0: ఏ పని చేయకుండా ఊరికి సోమరిగా కూర్చోవటం కాదు.
1: Not to sit like a lazy fellow.
0: నీవు చేసే సర్వ కర్మలు కూడా నువ్వు భగవంతుడికి అర్పితం చేయి.
1: All your actions must be offered to God.
0: మరి తమ తానే అందిస్తాడు.
1: And he will give you the reward.
0: నువ్వు రాసేటువంటి లెటర్ నువ్వు రాయాల్సిందే.
1: You must write your letter.
0: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
1: అండ్ యూ మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్
0: ఆఫీస్. అంతవరకు నీ కర్తవ్యము.
1: దేర్ నాట్ టు దట్స్ ఫార్ యు.
0: అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికనే పోతుంది.
1: ద కవర్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్ టు అమెరికా.
0: దేర్ ఇస్ ఎ డిపార్ట్మెంట్.
1: దేర్ ఇస్ ఎ సెపరేట్ పోస్టల్ డిపార్ట్మెంట్.
0: నీవు దాంట్లో ఏం యోచించేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది.
1: ద లెటర్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ బొంబాయి టు న్యూయార్క్.
0: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
1: యూ డూ యువర్ డ్యూటీ.
0: భగవంతునికి అర్పితమనే కవర్ను అందించండి.
1: అండ్ యూ జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
0: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
1: God will suddenly give you the reward that you deserve.
0: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండాలి.
1: That faith is missing in mankind.
0: విశ్వాసం అత్యవసరము.
1: Faith is most essential.
0: ఈ విశ్వాసమే లేకపోతే ఇంకా శ్వాసం లేని జీవితమే.
1: Without viswasa the faith there is no swasa or
0: breath. కనుక ఆ విశ్వాసం కూడాను ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
1: You should have faith full of love.
0: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without love it's useless.
0: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
1: There is a student.
0: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు చిన్న ఆశ్రమం కట్టుకుని.
1: దర్ ఇస్ ఎ గురు హు వాస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బాయ్.
0: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
1: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
0: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
0: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punaha, antyakale, maha dukkam, tasmat jagrata jagrata.
1: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
0: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
1: ద బాయ్ సెడ్ స్వామి, ఎ ప్రిసెప్ట్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్, నాట్ వర్స్.
0: ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారికి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
1: Swami, O teacher, there may be many people in the world, but my wife is different.
0: నా
1: పేరెంట్స్
0: నేను లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఎట్ ద డోర్ స్టెప్. Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
0: ఇవన్నీ చెప్తుంటే ఈ పిల్లవాడు అనుకున్నాడు, స్వామి ఇది మీ బోటి వారికి

0: ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ అట్ ద డోర్ స్టెప్.
0: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
1: ది లవ్ మీ సో మచ్.
0: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
1: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్ లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
0: ఇదిగో చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
0: ఒక మాత్ర ఇచ్చాడు.
1: హి గేవ్ హిమ్ ఎ పిల్.
0: నీవు ఇంటికి పోతే ఆ మాత్రను తినేసేసే అన్నాడు.
1: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
0: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
1: యూ విల్ ఫాల్ అన్కాన్షియస్.
0: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
1: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
0: ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
0: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
1: బట్ ఎవ్రీబడి యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
0: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
1: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
0: చూస్తావు, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
1: Let us see in this test, because
0: first semester, second semester, third semester, fourth, even the test lu, anni test lu jarugutundi.
1: You got so many tests, first semester, second semester, and so on.
0: Ee vidhanga pillalku test ante chaala test.
1: The students have got taste in these tests.
0: Velladu veskunnadu.
1: Well, he swallowed the pill.
0: Padipoyadu.
1: He fell unconscious.
0: Talli vachindi.
1: Mother came.
0: Tandrini pilchindi.
1: He summoned.
0: Kekalu vesindi.
1: And he shouted.
0: Ayyo kumarunu maraninchadu ani cheppi edustundadi.
1: She went on crying for the death of the son.
0: Ee maata vineteppudiki bharya parigetti vachindi.
1: In the meantime, wife.
0: Ayyo naagati emiti ani aayama edustundadi.
1: He was also crying for the loss of
0: the son. Naa talliki enokadanne kumarte.
1: And the only daughter.
0: Naa bhartha ee vidhanga ayipothe naagati emiti.
1: If this is my fate, what is going to happen in future?
0: ఏమిటి అని ఏడుస్తుంది.
1: ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీస్ వరీయింగ్ క్రైయింగ్ ఫర్ హర్ ఓన్ సెక్యూరిటీ.
0: ఇరు పొరుగు వారందరూ చేరారు.
1: ఆల్ అదర్స్ అసెంబ్డ్ ఇన్ ది మీన్ టైమ్.
0: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది. పాపం
1: దే వర్ ఆల్ ఫీలింగ్, దే ఆర్ సింపథైజింగ్ బికాస్ ద ఫెలో హు డైడ్ ఈజ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. Everybody
0: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
0: ఆ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సౌయారి సమయానికి.
1: ఈ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైం.
0: స్వామి వస్తున్నాడు అందరికి అంత దారి ఇచ్చారు.
1: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
0: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
1: ది స్వామి ఆస్క్డ్ మదర్, వై డు యూ క్రై లైక్ దిస్.
0: నా కుమారుడు మరణించాడు స్వామి.
1: స్వామి మై సన్ డైడ్.
0: భార్యను అడిగాడు, ఎందుకోసం అమ్మ నువ్వు ఇంత దుఃఖిస్తున్నావని.
1: హి ఆస్క్డ్ వై, వై డు యూ క్రై.
0: అయ్యో ఇతను నా భర్త, అతను పోతే నాకు అతి ఏమిటి.
1: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
0: అప్పుడు తండ్రితో చెప్పాడు.
1: దెన్ హి టోల్డ్ ద ఫాదర్.
0: లోపలికి వెళ్లి టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
1: హి ఆస్క్డ్ ఫాదర్ టు బ్రింగ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి. కొంచెం నాటకం ఆడాడు.
1: దిస్ స్వామి యాక్టెడ్ ఎ డ్రామా దేర్ అండ్ హి క్లోజ్డ్ హిస్ ఐస్.
0: ఈ నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
1: ఎనీబడీ హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
0: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆమె, ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
1: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ద వైఫ్, ద బెటర్ హాఫ్.
0: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
1: I am the only daughter of my parents.
0: Nenu pothe na talidandru pranam teeskuntaru.
1: If I die, my parents will not be able to live.
0: Kabatti daichesi nenu thraganu anindi.
1: So I am not prepared to drink this tumbler water.
0: Nee bhartha bhartha amma nee chaavu tappemi unnadu.
1: Your husband will come back to life, better you die.
0: Chacche vaadu ettaina chachadu taane poni swami nee pothunna.
1: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
0: Sare talliki chupinchadu amma nee thraagutaava ani.
1: Then he asked mother, are you ready to drink?
0: Ayyo nayana intiki naa bidda prasavaniki vachindi, aanaku prasavam chese vaallu evaru lenu, inka iddaru aada biddalu unnaru, vaallu pendindi kaavali, ivanni naa baadhyataga untundali, neenu etla chachipoyedi.
1: The mother said the first daughter came for delivery, there are two more daughters kept in waiting to be married, how am I to die now?
0: Sare tandiki cheppadu.
1: Then he told father.
0: తండ్రి చేస్తే యోచన చేశాడు.
1: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంటికంతా పెద్ద నేను.
1: ఐఎమ్ ది హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ.
0: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
1: అండ్ టూ లేడీస్ విల్ బి రిమైనింగ్.
0: నా కోడలు ముండం వస్తుంది.
1: అండ్ డాటర్
0: నా భార్య కూడా ముండం వస్తుంది.
1: అండ్ సో ఆల్సో ద వైఫ్.
0: ఇంట్లో మగదిక్కే లేరు.
1: సో దేర్ నో మ్యాన్. కాబట్టి
0: నేను ఎక్కడ చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు.
1: ఆల్ ది త్రీ హావ్ గాన్ ఇన్.
0: ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్.
1: ది డివైస్ ఇస్ మాస్టర్ ప్లాన్.
0: తీసుకొని వచ్చారు స్వామి.
1: దే సెడ్ స్వామి,
0: మీరెంతో దయామయులు.
1: యు ఆర్ వన్ ఆఫ్ కంపాషన్.
0: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
1: యు హావ్ నో రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి.
1: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
0: మీకు మంచి సమాధి, గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
1: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
0: అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పుడు

0: లేచాడు.
1: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫెలో వాటర్.
0: బాబు నీ భార్య ఏం చెప్పింది, నీ తల్లి ఏం చెప్పింది, తండ్రి ఏం చెప్పింది, కట్టగట్టుకుంటే నన్నే చావమని చెప్పారు.
1: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
0: జగమంతా నిత్యం,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహా దుఃఖం, తస్మాత్ జాగ్రత్త అజాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
1: బర్త్ ఇస్ మిజరీ, లైఫ్ ఇస్ మిజరీ, డెత్ ఇస్ మిజరీ. నో వన్ హ్యాస్
0: ఏదో దేహాభిమానినంత వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు.
1: Because of this body attachment, you love the body.
0: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు.
1: This is all sort of selfishness.
0: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: God is the only one who is selfless.
0: కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి, తప్పులేదు.
1: యూ లవ్ సచ్ ఎ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్, నో డౌట్.
0: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, గుడ్ వర్క్, టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ద ఫాదర్ ఆఫ్ ది డివైన్.
0: ఉన్నటువంటిది మమాత్మ, సర్వభూతాంతరాత్మ.
1: ఇట్స్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్.
0: ఎవరిని మనం తూలనాడరాదు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
1: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్షిప్
0: విత్ హిమ్. అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
1: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
1: All threads are interwoven.
0: అన్ని దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ సో స్ట్రాంగ్.
0: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇఫ్ యు సెపరేట్ ద థ్రెడ్స్ యు కెన్ కట్ ఇట్ ఆఫ్.
0: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
1: దేర్ఫోర్ లెట్ ఆల్ ద లవ్ టు బి డైరెక్టెడ్ టు గాడ్.
0: అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద
0: ఫామ్. అందరిని సేవించు.
1: సర్వ
0: అందరిని భజించు.
1: లవ్ ఆల్
0: అందరిని నీవు విశ్వసించు.
1: హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
1: But that doesn't mean
0: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
1: But that doesn't mean you should be
0: carried away. దేహము భౌతికము.
1: The body is just
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: It's bound to fall down.
0: దేహం నిరామయుండు.
1: The indweller is
0: గడుతింపక దేహం చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: Actually speaking, the indweller has no insignia or the prince like birth and death.
0: దేహియే దేవదేవుడు.
1: That indweller is God Almighty.
0: క్షేత్రం ఇది.
1: This is only the field of the body.
0: లోపల క్షేత్రజ్ఞుడున్నాడు.
1: There you find the knower, క్షేత్రజ్ఞ.
0: వాడినప్పు కొంప.
1: The body is full of
0: లోకముల బ్రగ్గెడు సేవక గంప.
1: It's full of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perineates like a
0: సాగర మీద గలేని కంప.
1: It cannot cross across the ocean of life. Therefore it's full of bones.
0: ఉచ్చలమని నమ్మబోకు మనం.
1: Never think this body.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: Surrender yourself. హరిపాదములు ఆశ్రయించవే. And offer all your prayer to the feet of God.
0: అది ఈనాడు ఈ సమయంలో ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ టు గాడ్, ఫుల్ ఫెయిత్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: ఆ విశ్వాసాన్ని మనం కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైన అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుందని.
1: బికాస్ సచ్ ఫెయిత్ ఇస్ గాన్ టోటలీ లాస్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్.
0: నైతిక విలువలు పెంచుకోండి.
1: Develop moral values.
0: ధార్మికమైన సమాజంలో ప్రవేశించండి.
1: And develop ethical values.
0: అనుభవించండి.
1: And experience the
0: లౌకికం. మీకు సుఖంగా ఉంటుంటారు.
1: And then you will enjoy this world.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు ఈ యొక్క పాఠశాల ఎందుకు కానీ కళాశాల ఎందుకు కానీ ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడ మార్గంలో పడుతుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్. వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ దోషము కాదు. ఇది
1: ఇస్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
1: ది మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
1: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్లా నిలచగలదు.
1: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్ హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్.
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుపనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆధ్యాత్మికం.
1: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఆత్మవిశ్వాసం.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: యు నాట్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
0: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు
1: ఇఫ్ యూ ఫైండ్ టైం
0: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్
0: కాలమును వ్యర్థము గావించకుండా
1: వేస్టింగ్ టైం
0: మీ యొక్క కాయమును పెడమార్గం పట్టించకుండా
1: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ
0: లేని యొక్క దుర్మార్గ భావాలంతా మీ తలలో చేర్చకుండా
1: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్
0: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
1: యూ ఫైండ్ టైమ్ థింక్ ఆఫ్ గాడ్.
0: అదియే మీ యొక్క నిజమైన భవిష్యత్తుకు ఒక పెద్ద తీరన ధనం.
1: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
0: కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
0: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్ నేమ్.
0: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్
0: సమాజంలో ప్రవేశించండి.
1: ఎంటర్ ఇన్ ద సొసైటీ.
0: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ద సొసైటీ.
0: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
1: అండ్ డిజర్వ్
0: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
1: అండ్ బి ఈగోలెస్.
0: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
1: వై ద బాడీ?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
0: కనుక
1: సో
0: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడా హృదయంలో దాచుకోండి.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యు లిసన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ.
0: అన్ని దాచుకోవడానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు.
1: ఇన్ఫాక్ట్ యు మే నాట్ బి ఏబుల్ టు కంటైన్ ఆల్ దట్ యు లిసన్.
0: ఒకటి రెండు ఇంపార్టెంట్ అయినా మీరు దాచుకోండి.
1: అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్.

मार्ग में।

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 9th of March 2005 on the occasion of Mahashivaratri.
1: கட்டடையினையட்டி நிஜ கர்மணமு சுட்டுச்சு வச்சி ஏ கட்டின் பெட்டுனு பெட்டினட்டனு பவிம்பக திரது. கட்டடையினையட்டி நிஜ கர்மணமு சுட்டுச்சு வச்சி ఏ గతిం పెట్టును పెట్టినట్లను భవింపక తీరదు. తల క్రిందుక గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే. ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే.
2: Undertaking the action that is stipulated, having done it, one has to face the consequences of one's own action. It is impossible to escape. We cannot turn it upside down. What is the cause behind that which turns upside down, closer to the tree?
1: పట్టును ఎవరైనా పట్టు తెచ్చి ఆ చెట్టు కట్టివేసిరా? లేదు.
2: హ్యావ్ ఎనీబడి టైడ్ అప్ ది ట్రీస్ ది వర్డ్స్ టు ది ట్రీ?
1: అది దాని యొక్క నైజము దాన్ని పాటిస్తూ ఉంటుండాలి.
2: ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ లైఫ్ లైక్ ద బ్యాట్ దట్ మూవ్స్ అప్ సైడ్ డౌన్.
1: అటులనే ప్రతి మానవుని కూడాను, ప్రతి ప్రాణి కూడాను, ప్రతి జంతువు కూడాను ఇట్టి కర్మను సహజంగా అనుభవిస్తూ వస్తున్నవి.
2: దేర్ఫోర్ సిమిలర్ ఇస్ ది సిచ్యువేషన్ విత్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, బీ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ అదర్ టైనీ క్రీచర్, ద బర్డ్ ఆర్ ద బీస్ట్ ఆర్ అన్ అనిమల్.
1: కానీ లోకములో ప్రతి మానవుడు కూడాను ఏమిటి ఇది చిత్తము, నేనేమీ చేయలేదు, చేయకపోయినప్పటికీ ఈ కష్టం అనేటువంటిదని అనుభవించటం వచ్చింది అని అనుకుంటున్నారు. కాదు,
2: ఎవ్రీవన్ బిగిన్స్ టు వండర్ వాట్ ఈజ్ ఇట్ దట్ హీస్ ఫేసింగ్, హౌ ఈజ్ దట్ హీస్ ఫేసింగ్ ఆల్ దాట్ ఇన్ లైఫ్, బికాస్ హీస్ నాట్ అవేర్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్.
1: కనుక ప్రతి ప్రాణి కూడాను తాము అనుభవించేటువంటి యొక్క కష్టసుఖములు రెండు కూడాను తాము చేసుకున్నటువంటి యొక్క కర్మల ఫలమే.
2: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు.
2: ఎవ్రీ మ్యాన్ gets into one action and also faces the rewards or consequences of action.
1: కాని ఇప్పటి కూడాను ఇది ఎక్కడి నుంచి వచ్చినది ఈ కర్మ? నేను చేసిస్తే వస్తున్నదా లేక సహజంగా లభించినటువంటిదా అనేటువంటి సందేహము ఇంకా తీరటం లేదు మానవులకు.
2: As he passes through the life and the various incidents, he begins to wonder, how is that these things are happening to me?
1: ఒక మానవుడే కాదు, క్రిమికీట పశ్చాత్తులు కూడాను తమ తమ కర్మలు తాము అనుభవిస్తూనే ఉన్నవి.
2: నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్, ద ఆల్ బర్డ్స్ అండ్ బీస్ ఇన్సెక్ట్స్ విల్ హ్యావ్ టు నెసెసరీ పాస్ త్రూ దిస్ డెస్టినీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవత్వము ధరించి ఈ జగత్తులో మనిషి సమాజంలో కూర్చొని అన్నింటినీ గమనిస్తూ ఉంటున్నాడు మానవుడు.
2: మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు నో ద సీక్రెట్ బిహైండ్ దిస్ డెస్టినీ అండ్ వాచింగ్ ఆల్ ది హ్యాపెనింగ్స్ అరౌండ్ హిమ్.
1: ఇట్లు అనుభవించకూడను, గుర్తించకూడను, తానింకను తెలుసుకొని లేకపోతున్నాడు.
2: దో హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ యట్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్.
1: ఒక చిన్న ఉదాహరణము, ప్రతి ఒక్కటి కూడాను కర్మల యొక్క ఫలితమే అని భావించవచ్చును.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్, వన్ హ్యాస్ టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ దట్ ఎవ్రీ యాక్షన్ ఈల్డ్స్ ఇట్స్ ఓన్ రిజల్ట్స్.
1: నేను ఈనాటి వరకు కూడాను ఈ విషయాన్ని నేను బోధించలేదు ఎవరికి.
2: భగవాన్ టిల్ దిస్ డేట్ హ్యాస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ దీస్ డీటెయిల్స్.
1: ఈనాడు కర్మఫల నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క జన్మలను గురించి బోధించే నిమిత్తమై నేను ఈనాడు జ్ఞప్తికి తెస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఆఫ్ అస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ బర్త్ అండ్ దిస్ డెస్టినీ అండ్ టు రిమైండ్ అస్ ద ట్రూత్.
1: పుట్టపర్తిలో కరణము సుబ్బమ్మ అని ఒక భక్తురాలు ఉండేటువంటి ఆమె, ఆమె గొప్ప శ్రీమంతురాలు, ఆమెకు బిడ్డలు లేరు. ఎంత ఉండినప్పటికీ తాను సర్వులకు కూడా దారబోస్తూ ఇదంతా భగవంతుని యొక్క భిక్ష, అతను పెట్టినటువంటి భిక్షనే నేను వీరికి అందిస్తున్నాను అనేటువంటి సమచిత్తాన్ని భావించుకుని కాలం గడుపుతూ ఉండేటువంటిది.
2: ఇన్ పుట్టపర్తి దేర్ లివ్డ్ ఎన్ ఆర్డిన్ డివోటీ, ఎ గ్రేట్ పర్సన్ బై నేమ్ కరణం సుబ్బమ్మ, ఎ వెరీ రిచ్ లేడీ. షీ హ్యాస్ నో చిల్డ్రన్ బట్ యెట్ షీ కన్సిడర్డ్ ఆల్ ద వెల్త్ యాజ్ గాడ్స్ గిఫ్ట్.
1: కానీ ఆమెకు ఒక్క కోరిక మాత్రం ఉండేటువంటిది.
2: బట్ షీ హ్యాడ్ వన్ డిజైర్,
1: స్వామి నా అంత్య సమయం లోపల తమ హస్తముల ద్వారా నా నోటిలో నీరు పోయాలి అని కోరేటువంటిది.
2: He desired and prayed to Swami that Bhagavan should be there by her side when the last moment approaches and that he should make her sip water.
1: Tappaka nenu aanadu maata ichchanu.
2: Bhagavan promised.
1: Ee maata ichchina tarvata 6 samvatsaramu tarvata nenu Madras ku vellanu.
2: 6 years passed. Bhagavan had been to Madras.
1: ఆమెకి ఎట్టి జబ్బును లేకుండా క్షేమంగానే ఉంటుండాలి.
2: హీ వాస్ వెరీ హెల్దీ విత్ నో ఎయిల్మెంట్స్ వాట్స్ ఎవర్.
1: ఆమె ఈ చింతను కూడా మర్చిపోయినది.
2: హీ హ్యాడ్ నో థాట్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: అప్పుడు వార్ టైం.
2: ఇట్ వాస్ వార్ టైం.
1: ఆ మెడ్రాసులో అన్ని ఇండ్లు కూడాను మూతలు మూసిపోయినాయి.
2: ఇట్ వాస్ ద టైం వెన్ ఆల్మోస్ట్ ఆల్ ద రెసిడెన్సెస్ వర్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ ది వార్.
1: పునామల్లి హైరోడ్ లోపల 16 నంబర్ ఇంటి లోపల ఒక భక్తుడు నా కోసం కాచుకొని ఉంటున్నాడు.
2: అలాంగ్ ది పూనమల్లి హైవే రోడ్ రెసిడెన్స్ 16 నంబర్ ఎ డివోటీ వాజ్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
1: ఆ ఇంటి ఎందు కూడా ఉన్నటువంటి యొక్క ప్రజలందరినీ కూడా ఎక్కడికో పంపించాడు.
2: అండ్ హీ మేడ్ ఎవ్రీబడి ఆల్ ద రెసిడెంట్స్ లీవ్ ది రెసిడెన్స్.
1: ఆయన ఒక్కడే మాత్రమే ఉన్నాడు.
2: The devotee was staying there all alone.
1: Sare appudu nannu aa intilo dimpukunnadu.
2: And he received Bhagavan.
1: Chala garavanga oka vantavanni pettaru naaku vaddistu vachadu.
2: And he employed a cook to make all the preparations for Bhagavan.
1: Nenu 3 dinamulu akkada unna tarvata nenu tirigi vachesanu.
2: Bhagavan stayed there for 3 days and returned.
1: Vachi కారులో వచ్చాను.
2: హీ రిటర్న్డ్ ఇన్ హిస్ కార్.
1: కారులో వచ్చి బుక్కపట్నంలో దిగి నేను అక్కడి నుంచి నేరుగా పుట్టపర్తికి వస్తున్నాను.
2: భగవాన్ గాట్ డౌన్ దేర్ నియర్ బుక్కపట్నం అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి స్ట్రైట్ అవే ఫ్రమ్ దేర్.
1: కానీ ఆ రోడ్డు లోపల జనం చాలా చింతగా ఉంటున్నారు.
2: బట్ సమ్ పీపుల్ వర్ నోటీస్డ్ ఆన్ ద వే సైడ్ హూ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: నేను అప్పుడు ఆ రోడ్ లోపలనే జట్కా బండిలో కూర్చొని వస్తున్నాను.
2: భగవాన్ వాజ్ ట్రావెలింగ్ బై జట్కా ప్రెసెంట్ దోస్ డేస్ అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి.
1: అప్పుడు కార్లు కూడా పుట్టపర్తికి వచ్చేటువంటివి కాదు.
2: ఇన్ దోస్ డేస్ ఈవెన్ కార్స్ డిడ్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ ప్లేస్.
1: అప్పుడు బండిలో వస్తుంటే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆ బండి తోడేటువంటి ఒక వ్యక్తి, స్వామి మీకు తెలియదా అన్నాడు.
2: While Bhagavan was on his way to Puttaparthi, the Jatkawala told, Bhagavan, don't you know this?
1: ఏమిటి అని నేను ప్రశ్నించాను.
2: స్వామి asked, what is it?
1: కళ్ళు సుబ్బమ్మ ఇప్పుడు ఎక్కడున్నది అన్నాను.
2: And Bhagavan asked, where is Subbamma?
1: వారి తల్లిగారింట్లోనే వరండాలో పెట్టారు స్వామి, డెడ్ బాడీని అన్నారు.
2: And the answer that man gave was this, the body was there resting at the residence of her mother. In the veranda.
1: నేను గట్టిగా నవ్వాను.
2: స్వామి లాఫ్డ్ లౌడ్లీ.
1: నేను ఆమెకి ఇచ్చిన మాటను నేను మరవలేదు, తాను మరవలేదు, కనుక తానింకా ప్రాణం పోలేదు అని నేను నాలో నేను తలుచుకుంటున్నాను.
2: స్వామి హ్యాస్ నాట్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు హర్ అండ్ షీ టు ఆల్సో ఈస్ క్వైట్ మైండ్ఫుల్ ఆఫ్ ద ప్రామిస్ రిసీవ్డ్ ఫ్రమ్ భగవాన్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ షీ హ్యాస్ నాట్ డైడ్.
1: నేను నేరుగా ఆ బండిని సుబ్బమ్మ ఇంటికి తీసుకుని పోయారు.
2: అండ్ స్వామి వెంట్ స్ట్రైట్ టు ది రెసిడెన్స్ ఆఫ్ సుబ్బమ్మ.
1: కడపటి వరకు తమను తలుచుకుంటూనే వెళ్ళింది సుబ్బమ్మ అన్నారు.
2: దే ఆల్ సెడ్ ఇన్ వన్ వాయిస్ దట్ సుబ్బమ్మ లెఫ్ట్ హర్ బాడీ థింకింగ్ ఆఫ్ స్వామి టిల్ ద లాస్ట్ మూమెంట్.
1: ఎక్కడ పోయింది అన్నా నేను తెలియనట్టుగా.
2: స్వామి ఇన్నోసెంట్లీ హస్ పుట్ దిస్ క్వశ్చన్, వేర్ హ్యాస్ షీ గాన్?
1: అది ఎక్కడ పోయిందో మాకు తెలీదు, ఆమెలో ప్రాణం లేదు.
2: దే సెడ్ వేర్ షీ హాస్ గాన్ వీ డు నాట్ నో బట్ షీఈస్ నాట్ అలైవ్.
1: డాక్టర్స్ అందరూ చూచారు.
2: డాక్టర్స్ ఎగ్జామిన్డ్.
1: ఆనాడు బ్రాహ్మణు కనుక వాడు ఎవరిని దగ్గర చేర్చలేదు.
2: బ్రాహ్మిన్స్ ఇన్ దోస్ డేస్ డిడ్ అలౌ ఎనీబడీ టు కమ్ క్లోజ్ టు దెమ్.
1: ఒళ్ళంతా చీమలు పట్టినాయి.
2: అండ్ ద బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ యాంట్స్ ఆల్ అరౌండ్.
1: కప్పినటువంటి ఒక దుప్పటి తీసి పారవేశారు.
2: అండ్ ద బ్లాంకెట్ కవరింగ్ ద బాడీ వాస్ రిమూవ్డ్.
1: ఒళ్ళంతా చీమలు.
2: And the body is full of ants all around.
1: అప్పుడు నేను దగ్గరికి వెళ్లి సుబ్బమ్మ సుబ్బమ్మ అని పిలిచాను.
2: భగవాన్ వెంట్ క్లోజ్ టు ద బాడీ అండ్ సెడ్ సుబ్బమ్మ సుబ్బమ్మ.
1: కనులు తెరిచింది.
2: She opened her eyes.
1: స్వామి ఎప్పుడు వచ్చారు అని ప్రశ్నించింది.
2: She asked Swami, when did you come?
1: ఇప్పుడే వచ్చాను సుబ్బమ్మ అన్నా.
2: And Bhagavan said, Subhamma, I have come just now.
1: ఆమె కన్నులు తెరిచి స్వామి వైపుని చూస్తూ మాట్లాడుతూ ఉండేటప్పటికీ తన సోదరులు తన సిస్టర్స్ తన తల్లి గబగబా ఇంటి లోపల దూరారు.
2: As she was conversing with Swami, in the meantime, all her brothers and sisters came closer.
1: ఎందుకంటే స్వామికి వంటలు చేయాలని.
2: Because they were all there to make preparations for Swami.
1: నాకు వంటలతో పని లేదమ్మా.
2: Swami said, I am not bothered about
1: Subbamma chuttaniki vachanu.
2: I have come here to see Subbamma.
1: Amen chuchanu.
2: I have seen her.
1: Nenu ikka neriga Puttaparthiki povachu.
2: And I can go straight to Puttaparthi now.
1: Terchi chey pattukoni Subbamma em talchukuntunnavu ani prashninchanu.
2: Swami caught hold of hand and said, Subbamma, what is it you are thinking about?
1: Sai Ram Sai Ram Sai Ram anukuntunnanu Swami.
2: And Subbamma replied, Swami, I'm only saying Sai Ram, Sai Ram, Sai Ram.
1: నా దగ్గర ఉన్నటువంటి ఒక కర్చీఫ్ తీసి ఆమె కంటి దారాలు తుడిచారు.
2: And Swami, with his kerchief, wiped out her tears.
1: తుడిచినప్పటికీ ఆమె ఇంకను నవ్వుతూ వచ్చేసింది.
2: And she was smiling.
1: స్వామి, ఇప్పటికైనా తాము చెప్పినటువంటి మాట నప్తి అందుంది కదా అంది.
2: Bhagavan, you still remember the promise you made to me?
1: అప్పుడు వారి తల్లి తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చేశారు. డాక్టర్స్ అందరూ కూడా వచ్చేశారు.
2: In the meantime, the brothers, sisters, mother, doctors all have assembled there.
1: వచ్చి ఇంతసేపు ఆ సుబ్బమ్మ పలకలేదే, రాత్రి నుండి కూడాను శ్వాసనే లేదే, ఏమిటి ఇది విచిత్రము, ఇది సాయిబాబా శక్తి ఏమో అనుకున్నారు.
2: They were all very much surprised. Because she was not having any life, no breathing, since last night. She was not talking to anybody. How is that she is talking now? Maybe the power of Bhagavan Baba.
1: Aame chayi teesi naa chayi pattukundi.
2: And then she caught hold of Swami's hand.
1: Swami, entati marpu ledu meeku. Ee erukanta kudanu meeku ekkada nunchi vachindi.
2: Swami, you never forget. How is that you have got that remembrance?
1: చెప్పిన మాట తప్పేటువంటి వాడు కాదు సత్యసాయి.
2: సత్యసాయి విల్ నెవర్ బ్రేక్ ద ప్రామిస్ గివెన్.
1: తన పేరే సత్యం.
2: హిస్ నేమ్ వెరీలీ సత్య.
1: చెప్పినంతా కూడా సత్యమే కాని అసత్యంగా మారదు.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇస్ ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్.
1: చెయ్యి తీసుకుంది, తన నొసట బ్రాస వేసుకుంది.
2: అండ్ షీ కెప్ట్ ద పామ్ ఆఫ్ భగవాన్ ఆన్ హర్ ఫోర్హెడ్.
1: నేను అప్పుడు విభూతి తీశాను, ఆమెకు నొసట బ్రాసాను.
2: భగవాన్ మెటీరియలైజ్ విభూతి ఫర్ హర్ అండ్ స్మియర్డ్ ఇట్ ఆన్ హర్ ఫోర్హెడ్.
1: ఇంకా సుబ్బమ్మ నువ్వు క్షేమంగా కన్ను మూసుకో.
2: అండ్ భగవాన్ సెడ్, సుబ్బమ్మ యూ కెన్ బి సో పీస్ఫుల్.
1: నీకు ఇంతవరకు ఏ చింత ఉండినాదో ఆ చింత ఇప్పుడు తీరింది.
2: ఆల్ దట్ యు హావ్ బీన్ వరీయింగ్ అండ్ థింకింగ్ అబౌట్ దట్ ప్రామిస్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్.
1: స్వామి లేడే అనేటువంటి చింత నీకు ఎక్కువ బాధ పెడుతూ ఉండాలి. స్వామిని చూచావు, స్వామి మాటలు విన్నావు, స్వామి చేయి పట్టావు.
2: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ దట్ యు హావ్ టు లీవ్ ఎట్ ఎ టైమ్ వెన్ స్వామి ఇస్ నాట్ హియర్, దట్ యు కుడ్ నాట్ టాక్ టు హిమ్, that you could not have sip of water as promised given earlier. Now you could have all of them.
1: Yena appu subhamanta cheppanu, subhamma nenu ikka puttaparthi vellostanu annanu.
2: Then Bhagavan said, subhamma I will now go to puttaparthi.
1: Manchidi swami, manchidi.
2: He said, yes swami, yes.
1: Nannu kuda ekkada pampalo akkada pampinchesi meeru puttaparthi cherandi anindi.
2: She said, Bhagavan send me to that place where I have got to be sent and then you leave this place.
1: నాకు ఆ మాట చెప్పింది, కన్ను మూసుకుంది.
2: సో సేయింగ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్.
1: ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళ కర్మలంతా వారు చేసుకుంటూ వచ్చారు.
2: అండ్ ఆల్ ద రైట్స్ అబిచ్యురీ సెరమనీ దట్ హస్ టు బి ఫాలోడ్ ఇట్ వాస్ డన్.
1: నేను వెళ్లి పుట్టవతి చిత్రావతి నది వరకు వెళ్లాను.
2: భగవాన్ వెన్ క్లోజర్ టు చిత్రావతి రివర్.
1: ఆ చిత్రావతి నదిలో దాటుకొని పోవాలి, నడుచుకొని పోవాలి.
2: వన్ హ్యాస్ టు వాక్ అక్రాస్ ది చిత్రావతి రివర్.
1: నా కోసమని రెండు ఎడ్ల బండిని తయారు చేసి పెట్టింది సుబ్బమ్మ పూర్వమే.
2: సుబ్బమ్మ గాట్ ద బుల్లక్ కార్ట్ ఆల్రెడీ రెడీ ఫర్ స్వామి.
1: ఆ ఎడ్ల బండిలో కూర్చున్నాను, పుట్టపర్తి మందిరం చేరాను.
2: స్వామి రీచ్ పుట్టపర్తి ఇన్ దట్ బుల్లక్ కార్ట్.
1: అప్పటికి ఈమెకు తీసుకుని వచ్చారు శ్మశానానికి.
2: బై దట్ టైమ్ ద బాడీ వాజ్ బ్రాట్ టు ద క్రిమేషన్ గ్రౌండ్.
1: పొగ వస్తూ ఉండాలి.
2: And smoke was observed.
1: నేను చెప్పాను, ఇప్పుడు సుబ్బమ్మ మరణించింది, ఆమెకు అగ్ని సంస్కారం కూడా జరిగింది, అది ఏ ఈ పొగ అని చెప్పాను.
2: భగవాన్ సెడ్ ది స్మోక్ ఇస్ బికాస్ ఆఫ్ ద బాడీ దట్ వాస్ లిట్ నౌ ద ఫైర్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
1: ఈ బండి లోపల గృహమమ్మాయి తమ్ముడు ఉన్నాడు.
2: దేర్ ఇన్ ద సేమ్ బుల్లకాట్ హ్యాపెన్ టు బి ద బ్రదర్ ఆఫ్ గృహం అమ్మాయి ఈశ్వరమ్మ.
1: ఉండి స్వామి, ఇంతసేపు ఉండినటువంటి వారు ఆమెను చూసుకుని వచ్చిండకూడదా అన్నాడు చంద్రమౌళి.
2: చంద్రమౌళి సెడ్, హౌ ఇస్ ఇట్ దట్ షీ కుడ్ వెయిట్ సో లాంగ్, కుడ్ షీ నాట్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం.
1: చంద్రమౌళి, నేను మాట తప్పేవాడిని కాదు, ఇచ్చిన మాటను దక్కించుకున్నాను. నేను వచ్చినాను, ఆమెకు నోట్లో నీళ్లు పోశాను, తప్పక శాంతిగా బయలుదేరిపోమ్మని చెప్పి నేను వచ్చేశాను.
2: భగవాన్ సెడ్, చంద్రమౌళి ఐ విల్ నెవర్ బ్రేక్ మై ప్రామిస్, యాజ్ పర్ మై ప్రామిస్ వెల్ ఐ కేమ్ హియర్ టు సీ హర్ లాస్ట్ మూమెంట్.
1: అప్పుడు చంద్రమౌళి కూడాను చాలా ఆనందించాడు.
2: చంద్రమౌళి వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ.
1: గ్రామంలోకంతా పెద్ద సుబ్బమ్మ.
2: అండ్ సుబ్బమ్మ ఇస్ ఎల్డర్.
1: ఆ గ్రామం యొక్క ప్రాపర్టీ అంతా కూడాను సుబ్బమ్మ పేరుతోనే ఉంది.
2: The whole property in that village belongs to her.
1: అలాంటి పెద్దామెను అందరూ కూడా గౌరవించేటువంటి వారే.
2: All respected సుబ్బమ్మ.
1: కానీ స్వామి వచ్చి చేర్చిన తర్వాత ఎవరి ముఖము చూచలేదు ఆమె.
2: But ever since she met Swami, she didn't care anymore.
1: తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను స్వామి పనులే, స్వామి పనులే, స్వామి పనులే.
2: Right from dawn to dusk, she attended all jobs, works associated with Swami.
1: నేను అప్పుడప్పుడు చెప్పకుండా ఎక్కడైనా బయటికి పోయినప్పుడు కొండలంతా తిరిగేటువంటిది పాపం ఆమె.
2: Then Bhagavan left this place without telling anybody. She used to search for Bhagavan.
1: ఒక బ్యాగ్ లోపల,
2: in a bag,
1: ఒక టిఫిన్ క్యారీ పెట్టుకుని,
2: with a tiffin carrier inside,
1: ఉప్మా, దోశ, వడ, ఇడ్లీ ఇవన్నీ చేర్చుకొని పెట్టుకునేటువంటిది పాపం.
2: With that carrier, upma, vada, idli, she was carrying that
1: దోశ కూడా పెట్టుకునేటువంటి దేవత.
2: ఇంక్లూడింగ్ దోశ.
1: అక్కడ పోతానే స్వామి ఏం తెచ్చావు అని అడిగితే నేనేమి చెప్పాలి, స్వామి మీకు ఏది ఇష్టమో అది తెచ్చాను.
2: Supposing if Swami asks, what is that you brought for me? Well, she should be in a position to say, Swami, whatever your relation.
1: Naaku dosa ichesey annanu.
2: Swami said, give me dosa.
1: Nanu oka tattalo betti naaku andinchindi.
2: She served it in a plate and gave it to Bhagavan.
1: Subbamma, ee dosa naaku bagaledu.
2: Swami said, Subbamma, this dosa is not nice.
1: Naaku idli pettu annanu.
2: I want idli.
1: ఇడ్లీ కూడా వడ్డించింది.
2: షీ సర్వ్డ్ ఇడ్లీ ఆల్సో.
1: నాకు ఇడ్లీ కూడా అక్కర్లేదు అన్నాను.
2: స్వామి సార్, ఐ డోంట్ వాంట్ ఇడ్లీ నౌ.
1: ఉప్మా పెట్టు అన్నాను.
2: దెన్ ఐ వాంట్ ఉప్మా.
1: ఉప్మా కూడా పెట్టింది.
2: షీ సర్వ్డ్ ఉప్మా.
1: తెల్లవారు లేచినప్పటి నుంచి ఈ రకరకాల పిండి వంటలంతా చేసి నా కోసం కాచుకొని ఉండేటువంటి సుబ్బమ్మ.
2: ఇన్ ఫ్యాక్ట్ షీ ప్రిపేర్స్ ఆల్ దీస్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
1: ఇంకా ఏమడుగుతాడో ఏమో అని భయం పాపం సుబ్బమ్మకు.
2: Because she was not sure what Swami would ask.
1: Subbamma, neevem bhayapadanakkaledu.
2: And Bhagavan said, Subbamma, don't fear.
1: Nee yokka bhakti prapattulu bhavishyattulo itharuku cheppalani uddeshamtone nee ninni prashnalu vesanu.
2: I ask this question, I have put these questions because in future the world should know your sincerity of devotion.
1: Appudu tarvata Swami meeru teesukunnaru కానీ నాకు కొంచెం వడ్డించండి అనింది పాపం.
2: భగవాన్, యు యాక్సెప్టెడ్ బట్ కైండ్లీ సర్వ్ లిటిల్ టు మీ.
1: అప్పుడు నేనే ఇడ్లీని ఓ చట్నీతో అద్ది కొంతవరకు ఆమె నోట్లో పెట్టాను.
2: అండ్ స్వామి సర్వ్డ్ హర్ ఇడ్లీ అలాంగ్ విత్ చట్నీ.
1: ఈ విధంగా ఆమె అంత్య సమయం అంతా కూడాను చాలా ఆనందంగా గడుపుకుంది పాపం.
2: హి హస్ స్పెంట్ ఆల్ దీస్ డేస్ ఇంక్లూడింగ్ ద లాస్ట్ మూమెంట్ బ్లిస్ఫుల్లీ.
1: ఇద్దరు బండిలో కూర్చున్నాము, చంద్రబాబుడు తోలుతున్నాడు. స్వామి మీకు భక్తులపైన ఎంత దయ.
2: అండ్ చంద్రబాబు సెడ్ స్వామి హౌ కంపాషనేట్ యు ఆర్
1: టువర్డ్స్. మీ దయను మేము ఇంత అని వర్ణించడానికి మాకు భాష లేదు.
2: వి కెనాట్ ఎస్టిమేట్ అండ్ డిస్క్రైబ్ యువర్ కంపాషన్ ఫర్ డివోటీస్.
1: ఆ భాష కూడా మాకు లేదు.
2: వీ డోంట్ హ్యావ్ దట్ లాంగ్వేజ్.
1: సుబ్బమ్మ పైన ఉన్నటువంటి ఒక దయాకరుణ ఇంత అంత అని కాదు.
2: And your love and compassion for Subbamma is beyond all our estimation.
1: Subbammaku swami pai unnatundi oka bhakti prapattudu ittivi attivi ani cheppadaku veelu kaadu.
2: So also the faith and devotion of Subbamma towards Swami also
1: itti
2: great.
1: Karanam Subbamma yokka gatini Prahladudiki devote ekkuga kanipinchindi vaadaku. Subbamma yokka bhakti Prahladudu vane kanipinchindi.
2: Subbamma devotion is comparable to the devotion of Prahlada.
1: అప్పుడు ఆ బండిలోనే మేమిద్దరు కూర్చున్నాము.
2: బోత్ ఆఫ్ దెమ్ సాట్ ఇన్ ద కార్ట్.
1: తిరిగి వెనక్కి వస్తున్నాము.
2: అండ్ దే వర్ రిటర్నింగ్.
1: వెనక్కి వచ్చిన తర్వాత ఆమె భవనం ముందు బండి నిలిచింది.
2: అండ్ ద కార్ట్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్.
1: అప్పుడు ఇద్దరు లోపలికి వెళ్లి స్నానం చేసి తర్వాత నేను బయటకు వచ్చాను.
2: బోత్ ఆఫ్ దెమ్ గాట్ ఇన్ ఆఫ్టర్ సమ్ టైమ్ స్వామి కేమ్ అవుట్.
1: ఈనాటి నుంచి ఆనాటి వరకు కూడాను సుబ్బమ్మ యొక్క భక్తి భక్తి భక్తి అనేటువంటిది ప్రపంచం అంతా కూడా ప్రాకిపోయింది.
2: ద డివోషన్ ఆఫ్ సుబ్బమ్మ ఈజ్ వెరీ వెల్ నోన్ టు ద హోల్ వరల్డ్ నౌ టుడే.
1: రెండవ దినమే బెంగళూరు నుంచి ఒకదానిపైన ఒకటి కార్లు అన్ని వచ్చినాయి.
2: రైట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డే మోటార్ కేడ్ నమ్ మెనీ కార్స్ రీచ్ దిస్ ప్లేస్.
1: సుబ్బమ్మ బ్రతికిందట. సుబ్బమ్మ పిక్నిక్ తీసుకెళ్ళారట సాయిబాబా మాట్లాడుతూ వచ్చారు.
2: పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ ఆఫ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ దట్ బాబా బ్రాట్ సుబ్బమ్మ బ్యాక్ టు లైఫ్ దట్ షీ వాజ్ రిజరెక్టెడ్.
1: ఇవంతా మేము మాట్లాడుకుంటుండగానే సుబ్బమ్మ ఇల్లంతా నిండిపోయింది జనాలు.
2: ఇన్ ద మీన్ టైమ్ ద హోల్ హౌస్ ఆఫ్ సుబ్బమ్మ.
1: సుబ్బమ్మ ఎంత అదృష్టవంతురాలవు తల్లి నీవు.
2: Everyone started complimenting her, how lucky you are.
1: ఇతనికి ఇచ్చినటువంటి మాటలు ఎట్టు ఉండినప్పటికీ తమకు ఇచ్చినటువంటి మాటను స్వామి నెరవేర్చుకున్నాడు.
2: వాట్ ఆర్ అదర్స్ మే సే బట్ భగవాన్ విల్ సర్టన్లీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ మేడ్.
1: ఇదంతా గమనిస్తూ ఉండినాడు కొండమరాజు.
2: ఆల్ దిస్ ఈస్ నోటీస్డ్ బై కొండమరాజు.
1: ఈ కొండమరాజు అంతా గమనించేసి కట్టకడపటికి ఆయనకు ఈ కోరిక వచ్చింది.
2: కొండమరాజు ఆల్సో హ్యాడ్ సిమిలర్ డిజైర్.
1: స్వామి మా కులంలో పుట్టారు.
2: యు ఆర్ బోర్న్ ఇన్ యువర్ ఫ్యామిలీ.
1: మా వంశంలో పుట్టారు.
2: యు ఆర్ ఇన్ యువర్ క్లాన్.
1: మా వంశములకు తగినటువంటి ఒక కీర్తిని సంపాదించారు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు బ్రాట్ ద నేమ్ టు ది హోల్ క్లాన్.
1: అయితే నాకు ఈ జన్మ తరించాలి.
2: ఐ వాంట్ లిబరేషన్.
1: నా నోటిలో నీరు పొయ్యాలి అంత సమయంలో.
2: ఐ ప్రే టు యూ దట్ యూ షుడ్ బి నియర్ మీ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ అండ్ మేక్.
1: తప్పక దానిని అనుకోవలసినటువంటి విషయం లేదు.
2: In fact, there is nothing more to ask.
1: నేను తప్పక పోస్తాను అని చెప్పాను.
2: And Swami said, yes, I'll certainly be with you.
1: స్వామి చెప్పిన తర్వాత ఇంకా తప్పడు అని ఒకే ఆనందం ఆయనకు.
2: And he was so happy because Swami will certainly stick to his promise.
1: సరే ఒకనాడు రాత్రి ఆయన ఇంటికి నేను వెళ్ళాను, నడుచుకొని పోయాను.
2: One day night Swami went there walking along.
1: అప్పుడు కొత్త మందిరం నుంచి ఊర్లోకి నడుచుకునే పోవాలి.
2: That was the only way to reach. One has to walk the distance.
1: పోయేటప్పటికి చూచాడు.
2: And he noticed
1: కొండమరాజు.
2: కొండమరాజు saw Swami.
1: ఈశ్వరమ్మ అని పిలిచాడు.
2: He said, ఈశ్వరమ్మ.
1: అనగా ఈ దేహానికి తల్లి.
2: The mother of Bhagavan.
1: అప్పుడు ఏం మామా అని వచ్చింది.
2: And ఈశ్వరమ్మ started reaching that place saying, what is it you want?
1: ఈ పొద్దు ఇంకా నేను ఉండను.
2: He said, I am not going to live any longer.
1: కొంచెము పూర్ణం చేసి పెట్టు.
2: And got the rice pudding be ready.
1: పూర్ణంలో ఇది పెట్టి కొంత ఒక చిన్నది ఓడిగా చేసి పెట్టు.
2: And also make certain other preparations also.
1: ఎవ్వరికి తెలియదు ఆమెను చేసి పెట్టింది.
2: She alone made these preparations.
1: ఆమె చేసి పెట్టిన తర్వాత తను ఎక్కడో పోయినట్టుగా మైటి బయటికి పోయినట్టుగా పోయాడు.
2: అండ్ కొండమరాజు లెఫ్ట్ దట్ ప్లేస్ యాజ్ ఇఫ్ హి హస్ గాట్ సమ్ జాబ్ టు లుక్ ఇన్.
1: ఆ లోపల తట్టలో పెట్టించాడు ఈ యొక్క ఓడిగను.
2: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సర్వ్డ్ ఇన్ ఎ ప్లేట్.
1: పెట్టి ఆయన వచ్చేటప్పటికి నేను తీసుకెళ్లి తట్టను పెట్టాను.
2: అండ్ స్వామి కెప్ట్ దిస్ ప్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: స్వామి ఏమి మీ శక్తి సామర్థ్యములు మాకేమి అర్థం కావటం లేదే.
2: కొండమరాజు సెడ్ స్వామి హౌ powerful you are, how mysterious you are, we are not able to comprehend.
1: ఇప్పుడు పెట్టి దాన్ని కొంచెం కలిపి ఆయన నోట్లో పెట్టాను.
2: స్వామి మిక్స్డ్ అండ్ మేడ్ హిమ్ ఈట్.
1: అప్పుడు ఆయనకు 102వ సంవత్సరము.
2: హీ వాజ్ ఏజ్ 102 అట్ ద టైమ్.
1: అట్టి వాడైనప్పటికీ నడుచుకొని కొత్త మంది ఆయనకు వచ్చేటువంటి వాడు.
2: అట్ దట్ ఏజ్ ఆల్సో హీ కుడ్ వాక్ వెల్.
1: ఎందుకు నీవు ఇట్లా వస్తావు, పశువులంతా తిరుగాడుతుంటాయి, ఏమైనా నెట్టితే కూడాను నువ్వు కింద పడిపోతే చాలా ప్రమాదం కదా అని నేను చెప్పేవాడిని.
2: భగవాన్ యూజ్ టు కాషన్ హిమ్, వై డు యూ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్, యూ మే స్లీప్ ఆన్ ద వే.
1: స్వామి నీవే మా అండదండలుగా ఉంటున్నప్పుడు ఏ యొక్క పసి వచ్చి నన్ను నొట్టుతుంది అని చాలా ధైర్యంగా చెప్పేటువంటి వాడు.
2: అండ్ హిస్ రెస్పాన్స్ వాజ్ దిస్, వెన్ స్వామి వెన్ యు ఆర్ బై మై సైడ్ యాజ్ ఎ సపోర్ట్ నో అదర్ థింగ్ కెన్ కమ్ ఇన్ అవర్ వే.
1: ఇంకా కొండమరాజు ఇంటి దగ్గరికి వెళ్ళాను.
2: And Swami went to the residence of Kondamaraju.
1: Atta poi cheppi tatta iskonu vachindi Isharamma.
2: Isharamma brought the plate.
1: Idigo tata ee rotte meeru tinandi, ee vodiga meeru bhujinchandi.
2: And Bhagwan said, grandfather, you eat this, these preparations.
1: Noru techadu.
2: And he opened his mouth.
1: Nene tunchi konchi notla pettu vachanu.
2: Swami made him eat bit by bit.
1: Ba enta madhuranga untundali Isharamma. నీవు ఏనాడు కూడా ఇలాంటి ఓడిగ చేయలేదు కదా, ఈనాడు ఎందుకు ఇంత గొప్ప ఓడిగా ఉంటుండాలి అని చాలా మెచ్చుకున్నాడు.
2: అండ్ కొండమరాజు ప్రైజ్ ఈశ్వరమ్మ, యూ నెవర్ ప్రిపేర్డ్ లైక్ దిస్, ప్రిపరేషన్స్ ఆర్ ఎక్సలెంట్ హీ సెడ్.
1: స్వామి నేను కోరి చేస్తుంటే అన్ని తప్పులే జరిగేటువంటిది, ఈనాడు ఏ విధంగానూ నేను కోరలేదు, తమరు చెప్పారు స్వామి ఇచ్చాడు అని నేను చేస్తున్నాను.
2: When I do it purposefully, things are not in the way as they are today.
1: నా శక్తి సామర్థ్యం ఏమి కాదు తన మామా అనింది.
2: These are not my skills and capacities, no.
1: అప్పటికి పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు అతని కుమారులు వాళ్ళిద్దరు కూడా వచ్చారు.
2: In the meantime, పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు sons reached there.
1: వచ్చేటప్పటికి వారికి కూడా కొంచెం పెట్టాడు.
2: And Swami served them also.
1: అంతా తిన్న తర్వాత నీళ్లు త్రాగాడు. అమ్మా నాకు నిద్ర వస్తా ఉంది అని పండుకున్నాడు.
2: దెన్ హీ డ్రాంక్ వాటర్ అండ్ సెడ్ ఐఎమ్ స్లీపీ అండ్ రెస్టెడ్.
1: ఆమె చెప్పింది, ఈశ్వరమ్మ ఇది నిద్ర కాదు.
2: ఈశ్వరమ్మ సెడ్ దిస్ నాట్ స్లీప్,
1: ఇది స్వామి యొక్క సంకల్పమే.
2: దిస్ ఇస్ స్వామీస్ విల్
1: అని చెప్పింది. ఇంకందరూ పోండి అని చెప్పారు.
2: అండ్ స్వామి సెడ్ లెట్ ఆల్ ఆఫ్ యూ గో.
1: నేను చెప్పాను పెద్ద వెంకమరాజుకు చిన్న వెంకమరాజుకు కట్టెలు గిట్టెలంతా తయారు చేసి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పాను.
2: Swami instructed Pedavenkamaraju, Chinnavenkamaraju to make all the preparations ready. All could know this.
1: దానివల్ల చెప్పిన మాటను దక్కించుకునేటువంటి వాడు సత్యసాయి బాబా అనేటువంటి పేరును ఆ కొండవరాజు ఒక్కతూరి పబ్లిష్ చేశాడు.
2: అండ్ కొండవరాజు పబ్లిష్డ్ ఎట్ వన్స్ సత్యసాయి విల్ సర్టన్లీ హోల్డ్ ఆన్ టు హిస్ ప్రామిస్.
1: అతని పేరే సత్యము.
2: హిస్ వెరీ నేమ్ ఇస్ సత్య.
1: సత్య సత్య సత్య అని పిలిచేటువంటి వాడు.
2: హిస్ నేమ్ ఇస్ సత్య. కొండవరాజు యూస్ టు కాల్ స్వామి సత్య సత్య.
1: అందరు కూడాను ఏదేదో ఇంకొక పేరుతో పిలుస్తుంటే ఈయన మాత్రం ఆ పేర్లు ఉపయోగపెట్టలేదు.
2: అదర్స్ మే కాల్ హిమ్ ఇన్ డిఫరెంట్ వే బట్ కొండవరాజు ఆల్వేస్ అడ్రెస్ హిమ్ యాజ్ సత్య
1: సత్య సత్య సత్య.
2: హి ఆల్వేస్ కాల్డ్ హిమ్ సత్య.
1: కానీ గృహమమ్మాయి కూడాను ఇంకొక పేరు పోయలేదు, సత్యం సత్యం సత్యం అనేటువంటిది.
2: బట్ ద మదర్ ఆల్సో అడ్రెస్డ్ హిమ్ సత్యం సత్యం ట్రూత్.
1: ఈ ఇద్దరు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడాను ఏదో పేరు పెట్టుకునేది, నారాయణ సత్యనారాయణ ఇట్లా ఇట్లా పిలిచి పేరు పిలిచేటువంటి వాడు.
2: బట్ అదర్స్ హ్యాడ్ దేర్ ఓన్ వే ఆఫ్ కాలింగ్ భగవాన్ సత్యనారాయణ అండ్ సో ఆన్.
1: ఈ విధంగా జరుపుకుంటూ ఈ ఇరువురు జన్మలు సార్థకమైపోయినాయి.
2: థింగ్స్ వెంట్ ఆన్ బీ దట్ యాజ్ ఇట్ మే దోస్ టు ఆర్ లిబరేటెడ్.
1: ఈ విధంగా చెప్పిన మాటను దక్కించుకోవటానికి కోసం నేను ఎన్ని ఆటలైనా ఆడుతుంటాను.
2: భగవాన్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్ యూ గో టు ఎనీ.
1: కానీ చాలా మంది భక్తులు మాటలు ఇస్తారు కానీ నా మాట వారికి తగ్గించుకోరు.
2: బట్ మెనీ పీపుల్ మేక్ ప్రామిస్ బట్ దే డోంట్ స్టిక్ టు దేర్ ప్రామిస్.
1: నాయన నిజంగా నేను వెంటనే ఉంటుంటాను, నువ్వేం యోచన పెట్టుకోవద్దు అని చెప్తే అప్పటికప్పుడు మాత్రము సరే అని అనేటువంటి వాళ్ళు మరి తర్వాత మర్చిపోయేటువంటి వారు.
2: వెన్ భగవాన్ సేస్ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, బట్ వీ అపియర్ టు హ్యావ్ బిలీవ్డ్ దట్ అట్ దట్ మోమెంట్ అండ్ ఫర్గెట్ లేటర్.
1: కనుక ఈ విధంగా తప్పించుకొని పోయేటువంటి వారు.
2: దట్స్ హౌ ది పీపుల్ ఆర్, దే డోంట్ బిలీవ్.
1: నాకు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలను చాలా దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర పోషించాలని నాకు చాలా ఆశ.
2: స్వామి రియల్లీ ఇంటెన్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆర్ఫన్స్, దోస్ హు ఆర్ లెఫ్ట్ విత్ నన్, భగవాన్ ఈజ్ దేర్ రిఫ్యూజ్.
1: ఇప్పుడు అదే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను అక్కడ మీరు సూచించారు పుట్టపర్తికి దగ్గర లోపలనే,
2: వెరీ క్లోజ్ టు పుట్టపర్తి.
1: వారికి ఒక ఇండ్లు కట్టించి
2: స్వామి కన్స్ట్రక్టెడ్ రెసిడెన్సెస్ ఫర్ దెమ్.
1: వాళ్లకు వంటలంతా చేపించి
2: అండ్ ఆల్ ఫుడ్ ఇస్ సర్వ్ టు దెమ్.
1: వాళ్ళంతా కూడా చక్కగా పోషిస్తూ వచ్చాను.
2: అండ్ భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ఫన్స్.
1: వాళ్ళు ఇప్పుడు ఎట్ట ఉన్నారంటే,
2: హౌ ఆర్ దే టుడే,
1: చిన్న చిన్న పిల్లలు,
2: స్మాల్ చిల్డ్రన్.
1: వాళ్ళు ఫస్ట్ క్లాస్ కూడా పాస్ చేయలేదు.
2: And in fact they didn't get through first class even.
1: First class kaakapoyinappudiki aa pillalu 10th class lo pass ayinaru.
2: And today they could pass 10th class.
1: Vaalle English nechukotam, vaalle Telugu nechukotam, vaalle anni vidhala paatalu vaadukotam, anni vidhala vaalle ippudu 10th class pass chesaru.
2: They have learnt all English language, Telugu. They started practicing music and they passed successfully the 10th class.
1: ఈ విధంగా ఎక్కడ పోయినప్పుడు నేను నా యొక్క పని ఇదే విధంగానే చేయాలి. దిక్కుని అనేటువంటి వారికి దేవుడే దిక్కు అని.
2: భగవాన్ ఈజ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్న్. వేర్ ఎవర్ హీ గోస్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి దట్ నీడ్ హిమ్.
1: కనుక నేను ఒక్కటే అని కాదు, చెప్పడానికి పోనుకుంటే ఎన్నైనా కానీ చెప్పచ్చు.
2: There are lots and lots of things that could be shared with you.
1: Vidyarthulara,
2: students,
1: meeru kuda naaku ento prema.
2: Swami loves you very much.
1: Kanukane meerandaru kuda manchi abhirudhiki vachi manchi peru techukondi.
2: You should progress, advance in life, get a good name.
1: Aa peru techukunnatunte variki nenu enthaina krutagnataga untanu.
2: And Swami will appreciate you. If you come up in life, Bhagwan is ready to give you whatever you want.
1: Nannu nene meeku ichukuntunnanu.
2: Bhagwan is ready to offer his own self to you.
1: Vidyarthulara,
2: students,
1: mee prema tattvamu naa yokka anuraga tattvamunaku antukoni rendu vidhara kudanu aadukuntu paadukuntu untundayi.
2: It is perfect unison and harmony heart to heart, love to love between Swami and his students.
1: అనేక రకములుగా కూడాను వాళ్ళు వాళ్ళకి తగినటువంటి యొక్క శిక్షలు రక్షణ రెండు కూడా కల్పించుకుంటూ వచ్చారు.
2: Many people had శిక్షణ training, రక్షణ protection from the divine hand.
1: నేను ఎవరిని కూడా ఏ విధంగా కూడా దండించలేదు.
2: స్వామి నెవర్ పనిష్డ్ ఎనీబడి.
1: ఎవరైనా పిల్లలు కూడా తప్పు చేస్తే ఆయన నువ్వు పని చేసావా మంచిది ఇక పని చేయదు అని చెప్పేటువంటి వాడిని.
2: ఇఫ్ ఎనీ బాయ్ కమిట్స్ ఎనీ మిస్టేక్ హీ జస్ట్ వార్న్స్ హిమ్ డోంట్ డూ దట్ డోంట్ రిపీట్ ఇట్.
1: కనుక నాకు కోపం అనేది ఎక్కడా లేదు.
2: స్వామి హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ యాంగర్ ఎట్ ఆల్.
1: కానీ కొంతమంది ఈ కోపం లేకుండా ఉంటాడు సాయిబాబా అంటారు.
2: Some say, how is it that he has no anger? How is it possible?
1: వారి కోసమే కొంతవరకును గట్టిగా చెప్పవలసి వచ్చేది.
2: At least for the circumstances, he had to pick up anger and speak harshly.
1: ఇవన్నీ కూడా ఏవి నా నుంచి వచ్చినవి కాదు.
2: In fact, they were not truly there within.
1: నోటి నాలుక నుంచి వాళ్ళు ఏదో సరిచేసేయాలని వచ్చేటువంటి పదవి.
2: It is only to correct people, verbal, vocal, oral expression.
1: అందరిపైన నాకు ప్రేమనే.
2: స్వామి లవ్స్ ఆల్.
1: ఈ ప్రేమ ఎవరికి కానరాదు.
2: అండ్ దిస్ లవ్ ఇస్ నోన్ ఏ పేరెంట్.
1: ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ ప్రేమ అక్కడికి పరిగెత్తిపోతుంది.
2: దిస్ లవ్ విల్ బీ విత్ యూ. యూ మే బి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ హియర్.
1: కనుక మీరు నా పైన ఏ ఉద్దేశం మీరు పెట్టుకోవద్దండి. స్వామికి మా పైన కోపమేమో, స్వామికి మా పైన అయిష్టమో ఏమో అని మీరేమాత్రం ఉత్తరించండి.
2: నెవర్ థింక్ దట్ స్వామి ఈజ్ యాంగ్రీ విత్ యూ. నెవర్ థింక్ దట్ స్వామి డిస్లైక్స్ యూ. నో, హీ లవ్స్ ఎవ్రీబడి ఆల్ ద టైమ్.
0: యు ఆర్ లిస్నింగ్ టు ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ ద 9th ఆఫ్ మార్చ్ 2005 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ మహా

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fourth discourse on Gita Bhagavan delivered on 5th August 1984. In this totally enlightening discourse, Bhagavan teaches us the true nature of world, the right meaning of the word Maya, and how man can get over it. Sri Bhagavan Vacha.
1: జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తరిపీదులకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
2: ది యాక్టివిటీస్ అండ్ ప్రొసీజర్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సాధకాస్ అండ్ డివోటీస్ దట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగ.
1: ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయంలో నిలుపుకొని తాదాత్మ భావమును పొంది ఏకత్వంలో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికే ధ్యానము అన్నారు.
2: ధ్యానం మెడిటేషన్ హెల్పింగ్ డిస్క్రైబ్ దట్ మెథడ్ బై విచ్ వన్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ మైండ్ అండ్ బికమ్ వన్ విత్ ది థాట్ ఇట్సెల్ఫ్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: ద్వై చింతయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినదే ధ్యానము అనేటువంటి పదం.
2: The word dhyanam, meaning meditation, is derived from dvaita.
1: Daivamunu hrudayamulo nilupukoni tadatma bhavamunu pondi ekatvamulo divyatvanni pondetuvanti yokka divya sthiti.

0: தியானமோ அனைத்து பதம்.
1: தி வேர்ட் தியானம் மீனிங் மெடிடேஷன் இஸ் டிரைவ் ஃப்ரம் துவைசித்தம்.
0: துவை சிந்தையாமனகா భగవంతుని చింతనే ధ్యానము అని కూడా చెప్పబడుతుంది.
1: ద్వై చింతయ రెఫర్స్ టు ది రిమెంబరింగ్ ఆఫ్ ద లార్డ్.
0: కేవలం అప్పుడప్పుడు చింతించినంత మాత్రమన ఇది ధ్యానము కానేరదు.
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ నవ్ అండ్ దెన్ కెనాట్ బికమ్ మెడిటేషన్.
0: సతతం చింతన చేయటం సర్వకాలములు ఎందు సర్వావస్థలు ఎందు సర్వ ప్రదేశములు ఎందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు.
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం. అండ్ ఇట్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ నౌ అండ్ దెన్ అలోన్.
0: అభ్యాసం అనేటువంటిది కాలముతో కర్మముతో కారణంతో కూడి ఉంటుంటారు.
1: ప్రాక్టీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ time, circumstances and the object.
0: కాలకర్మ కారణములకు అతీతమైన స్థితిని ధ్యానం అని చెప్పబడుతుంది.
1: మెడిటేషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రాన్సెండ్ ద ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లేస్ అండ్ థింగ్స్ లైక్ దట్.
0: కనుకనే అభ్యాసముల కంటే ఉత్తమమైనటువంటిది ధ్యానము అని.
1: దేర్ఫోర్ మెడిటేషన్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సుపీరియర్ టు ప్రాక్టీస్.
0: ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని.
1: నాలెడ్జ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి సుపీరియర్ టు మెడిటేషన్.
0: ఇది విచారణ శక్తితో కూడినటువంటిది.
1: నాలెడ్జ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎంక్వైరీ.
0: విచార ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎంక్వైరింగ్ అబౌట్ ది నేచర్ ఆఫ్ ఆబ్జెక్ట్.
0: క్రమక్రమేణా ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగంలో కూలుకున్నటువంటి స్థితికే శాంతి అని చెప్పబడుతుంది.
1: గ్రాడ్యువలీ క్రాసింగ్ ఓవర్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ రీచింగ్ ది స్టేజ్ ఆఫ్ పీస్ అండ్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది లాస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: దీనిని పురస్కరించుకుని శిష్య సూక్తమనందు న కర్మణ న తజయ సరేన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అదే శాంతితత్వము అని బోధిస్తుంది భగవద్గీత.
1: విత్ రెఫరెన్స్ టు దిస్ పురుష సూక్త హెస్ ఆల్సో జస్ట్ ఎక్స్టోల్డ్ ది సాక్రిఫైస్ అండ్ ఆల్సో భగవద్గీత హెస్ థాట్ సర్వసంగ పరిత్యాగ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానం ఉంటుంది.
1: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
0: ఒకటి మానవత్వములో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
1: వన్ థింగ్ ఇస్ టు కీప్ ఎ గోల్ విచ్ ఇస్ యునిక్ అండ్ విచ్ ఇస్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ.
0: ఈ లక్ష్యమే లేకుండా మానవుడు యజ్ఞ సాధన ఎందు కూడాను ప్రవేశించలేడు.
1: ఇఫ్ man does not have something like a goal, he would not be able to achieve anything.
0: Kanukane motta mota jignasi aneetundi chittilo prarambham avutundi.
1: Therefore in the very first place one has to enter into the stage called jignasi.
0: Jignasi nundi sadhakudu aneetundi deentlo pravesistundi.
1: From the stage of jignasi one enters the stage of sadhaka.
0: Akkada nunchi arududu aneetundi gamyamu cherutuntadu.
1: After that, he reaches the goal of Arudha.
0: Jignasi aneetundi vishayanni meeku sulabhanga artham kavalanukunte vidyarthi sthayi ani cheppavachu.
1: If you want to understand this in a easier terminology, it will be compared to studentship.
0: Anaga vidyana abhyasinchadamlo vishayanni kodikarinchadamlo konni vishayanni telusukunnatalo prathamika sthayilo undeetundi sthiti.
1: This refers to the stage wherein one tries to acquire information.
0: Kanuka jignasi aneetundi vaadu daivam yokka tattvanni daivam yokka rahasyanni daivam yokka shakti samarthyamulanu vicharana dwara abhilashinchi aasinchi aa

0: ఏంటో కొంతవరకు నువ్వు దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
1: Therefore, in this particular state, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God, and the principle of God.
0: Tattvamasya tattvanni vicharana dwara telusukovadam.
1: Trying to understand the principle of tattvamasi through inquiry.
0: Tattvamasi anaga tat tvam asi. Danini దీనిని రెండింటిని గుర్తించుకుని రెండింటి యొక్క ఏకత్వాన్ని కూడా తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం.
1: తత్వమసి రెఫర్స్ టు ద ఎఫర్ట్ మేడ్ టు ఫైండ్ అవుట్ దాట్ అండ్ దిస్ అండ్ రికన్సైల్ అండ్ టు అచీవ్ యూనిటీ బిట్వీన్ దీస్ టూ.
0: ఇలాంటి దాన్ని తెలుసుకున్న తర్వాత సాధక అనగా దీనిని ప్రాక్టికల్ లో పెట్టేటువంటి యొక్క వినియోగించుకునేటువంటి విధానంలో ప్రవేశిస్తాడు.
1: One has to know this first. After knowing this, one has to put it into practice, and that is called the stage of sadhaka.
0: ఈ సాధక స్థాయిని ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి.
1: The sadhaka stage we compare it to the stage of employment, profession, practicing.
0: విద్యనే లేకపోతే ఉద్యోగం అనేది లభించదు.
1: If one does not have education and qualification, one may not be able to get a job.
0: కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం.
1: Therefore, in the stage of jignasu, one tries to acquire information and education, and the next stage, the stage of sadhaka, one practices and uses the education.
0: అరుడు అనేటువంటిది పెన్షనర్ మాదిరి ఉంటుంటారు.
1: The next stage, అరుడు, అరుడు maybe, compare it to the stage of pensioner.
0: Pension eppudu teesukuntadu? Udyogam aina tarvatane pension teesukuntadu.
1: One receives pension and becomes a pensioner only after completing his job and
0: udyogam eppudu chestadu? Vidyanu abhyasinchina tarvatane udyogam chestadu.
1: One gets employment only after one acquires education and qualification.
0: Kanukane mottamodati vidyarthi sthayi, rendavadi udyoga sthayi, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
1: దీస్ త్రీ స్టేజెస్ ఆర్ ది స్టేజ్ ఇస్ స్టూడెంట్ షిప్, ది సెకండ్ ఇస్ ఎంప్లాయ్మెంట్ స్టేజ్ అండ్ ది థర్డ్ వన్ ఇస్
0: అరుణ స్థాయియే పరమశాంతంగా కాలమును పవిత్రమైన దీనిలో ఏకత్వంలో గురించి విచారించేటువంటి స్థితి.
1: అరుణ స్టేజ్ వే కంపేర్ టు ద స్టేజ్ వేర్ ఇన్ వన్ వుడ్ ఎంజాయ్ కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ యుడ్ బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ దట్ యూనిటీ ఇన్ ఆల్ ద బీయింగ్స్.
0: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి జ్ఞానమభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
1: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ ది వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్.
0: ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కాని విషయగ్రస్తుడు కారాదు.
1: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీ రాదర్ దాన్ డెవలపింగ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
0: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
1: The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry.
0: Meer chakkar gurtincharo ledo. Brothers and sisters of Sai family ani cheptuntaru. Ikkada brothers and sisters of half. Ikkada brothers and sisters half lo untuntaru.
1: I don't know whether you have keenly observed this or not. In the while addressing, it is said, brother,
0: Sai family lo full brothers and sisters ane rujiga ledu ikkada. Half brothers and sisters ga untundare.
1: The word brothers and sisters of Sai family, it is not of Sai family, it is half Sai family.
0: Deenine part time devotees ani cheppavachchu.
1: And this stage that we described as the stage of part time devotees.
0: Kani Bhagavad Gita lo aa vidhanga cheppaledu.
1: In Bhagavad Gita, this is not given in that particular fashion.
0: నీవు పూర్తి శరణాగతి మీకమ్మని బోధించింది.
1: It has taught complete surrender.
0: ఈ శరణాగతి తత్వమునకు కాలము ప్రధానం.
1: ఫర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కంప్లీట్ సరెండర్ ది టైం ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
1: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
0: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
1: హీఈస్ నాట్ మియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైం, బట్ హీ హాస్ కెప్ట్ ది ఎంటైర్ టైం అండర్ హిస్ కంట్రోల్.
0: కాలవశుడు జీవుడు.
1: ద వన్ హూ ఈస్ బౌండ్ బై టైం ఇస్ మ్యాన్.
0: కాలాతీతుడు దేవుడు.
1: ద వన్ హూ హాస్ ట్రాన్సెండెడ్ ది టైం ఇస్ గాడ్.
0: మృత్యుక్లిష్టుడు జీవుడు.
1: ద వన్ హూ ఈస్ మార్టల్ ఈస్
0: అమర స్వరూపుడు దేవుడు.
1: ద వన్ హూ ఈస్ ఇమ్మార్టల్ ఇస్ గాడ్.
0: కనుకనే దైవత్వమును ఆశ్రయించినప్పుడే కాలముతో కూడినటువంటి జీవతత్వము సార్థకమని ఉంటుంది.
1: ఓన్లీ వెన్ యు టేక్ షెల్టర్ ఇన్ డివినిటీ యూ బి ఏబుల్ టు ట్రాన్సెండ్ ద ఎలిమెంట్ ఆఫ్ టైం.
0: కాలకాలుడు అని భగవంతునికి ఒక పేరు.
1: వన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఈస్ కాలకాల.
0: కాలకాల ప్రపన్నానం కాలక్రింద కరిష్యతి అని కాలము జీవుణ్ణి దింగుతూ ఉంటుండాలి.
1: టైం ఈస్ కన్స్యూమింగ్ మ్యాన్.
0: కాలమునే మింగేటువంటి వాడు దేవుడు.
1: గాడ్ కన్స్యూమ్ టైం ఇట్సెల్ఫ్.
0: కనుకనే కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చేయాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు బేస్ హిస్ యాక్టివిటీ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ టైం అండ్ వర్షిప్.
0: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
1: ఉపనిషత్ హ్యాస్ డిస్క్రైబ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ అండ్ ద వర్క్.
0: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభము చేయాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వన్ హ్యాస్ టు పే సాల్యుటేషన్స్ టు ది వర్క్ అండ్ యాక్టివిటీ.
0: కారణమేమనగా మానవుని యొక్క పుణ్యములకు కాని పాపములకు కాని, మంచి కాని చెడ్డ కాని, ఉద్ధతికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణం, కాలమే ప్రధానం.
1: ఇట్ ఇస్ ది టైమ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ది మ్యాన్ డౌన్ ఫాల్ ఆర్ ఫర్ ది మ్యాన్ ప్రోగ్రెస్, ఫర్ ది గుడ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ఫర్ ద బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఫార్ అర్నింగ్ మెరిట్ ఆర్ ఫర్ అర్నింగ్ డిమెరిట్.
0: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మలు సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ యూజువలీ ప్రే ఇన్ దిస్ పర్టికులర్ వే, ఓ గాడ్ యు ఆర్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ టైం, ప్లీజ్ సీ దట్ ఐ సాంక్టిఫై మై యాక్టివిటీ అండ్ ఐ సాంక్టిఫై ది ఎలిమెంట్ ఆఫ్ టైం అండ్ రీచ్ దై లోటస్ ఫీట్ అండ్ స్పెండ్ మై టైం ఇన్ దై సన్నిధి.
0: దృష్టికల్పితమైనటువంటి జగత్ అంతయ్య కూడాను కాలముతో లీనమైనటువంటిది.
1: ది ఎంటైర్ వరల్డ్ విచ్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ది సైట్ ఇట్సెల్ఫ్ ఈస్ ఇనెక్సిసిబుల్
0: కాలములో చేరినటువంటిది.
1: ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టైం.
0: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ టైం.
0: కాలము ఎవరి కోసము ఆగదు.
1: టైం డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్.
0: కాలమును జీవులు అనుసరించవలసినదే కానీ జీవులను కాలము అనుసరించదు.
1: జీవీస్ ఆర్ లైఫ్ పీపుల్, ది మెన్ విల్ హావ్ టు ఫాలో ద టైం. టైం డస్ నాట్ ఫాలో మెన్.
0: కాలము పెద్ద ప్రవాహం వంటిది.
1: టైమ్ మే బి కంపేర్డ్ టు ఎ ట్రెమెండస్ ఫ్లో.
0: సమస్త జీవులు సమస్త పదార్థములు ఈ కాల ప్రవాహంలో కొట్టుకుని పోతున్నవి.
1: ఓన్లీ లివింగ్ బీయింగ్స్ అండ్ ఆల్ మెన్ ఆర్ వాష్డ్ అవే బై ది ఫ్లో ఆఫ్ టైం.
0: ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు.
1: ఎ పర్సన్ హూ ఈస్ వాష్డ్ అవే బై ది ఫ్లడ్ cannot go to another article which is itself being washed away for protection and shelter.
0: Tanu aapreinchinatundi padarthamu rendu kudanu pravahamlo kottukone poyetundi vastuvule.
1: The man himself and the object in which he has taken shelter both are washed away by the flood of time.
0: Kanuka kruttivalini kruttivalu antarinchinattiga untundadi ee kala pravahamlo undeyatundi okka vyaktulu aapreinchadam.
1: If you take shelter to people who are subject to time and the flow of time, it is like blind imitating or following blind.
0: ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితుడు కాగలడు.
1: If one were to take shelter in a person who is on a bank, one may be able to save, get saved.
0: Avante daivam.
1: And that particular person or that bank.
0: Agatte daivam.
1: That is God.
0: Atta daivani aasrayinchinatundi vyakti, ee pravahamunaku dooramai, baadhalaku dooramai, dukkhamulaku dooramai, vicharamulaku dooramai, aanandamuto tana kaalamunu ankitamga vinchukuntadu.
1: The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with that time.
0: Kanukane nayana neevi kala pravahamulo kottukoni poyeyukunte jeevudam neeku ottu neeni nannu aashrayinchinappude neeku ee vidhamainatundi baadhalaku ee maatramu guri kaavu kanuka nannu aashrayinchu ani తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ బీన్ డిక్లరింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సరెండర్ బై టెలింగ్ ద మ్యాన్, ఓ మ్యాన్, యు ఆర్ వాష్డ్ అవే బై ది ఫ్లడ్ ఆఫ్ టైమ్. ద ఓన్లీ వన్ హూ కెన్ గివ్ యూ షెల్టర్ ఇస్ మై సెల్ఫ్. యూ టేక్ షెల్టర్ ఇన్ మీ. అండ్
0: ఇప్పుడే సాధకుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవు తప్ప నాకు అన్యము లేదని శరణాగతి అవుతాడు. ఏ విధంగా అవుతాడు? మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం దేశభూతం కి రక్షమాం శరణాగతి అన్నాడు.
1: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మ్యాన్ టేక్స్ షెల్టర్ ఇన్ గాడ్ ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ హిస్ వెల్త్ హిస్ ప్రాపర్టీ హిస్ ఎంటైర్ వైఫ్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ అండ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ టేక్స్ షెల్టర్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్.
0: అయితే ఇట్టి శరణాగతి తత్వములకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
1: For this particular principle of surrender, there is a very big curtain.
0: ఈ విధమైన తెరచేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక దైవమునకు అర్పితం చేయలేక తన మనతత్వాన్ని పూర్తి గావించుకునలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
1: On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
0: Adi maya.
1: That custom is delusion.
0: E maya anaga emiti?
1: What is the meaning of delusion?
0: E maya anetundidi lenidi. మాయా అన్నారు. ఏది లేదో అదే మాయా.
1: మాయా ఆర్ ఇల్యూజన్ రిఫర్స్ టు దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. డిరైవ్ ఫ్రమ్ ద వరల్డ్ దట్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇస్ మాయా.
0: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయా.
1: ఇమాజినింగ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మాయా.
0: ఎత్తి కలదను చుట్టిమో అది లేదు.
1: Whatever you are thinking as existing does not really exist.
0: Yaddi ledana chuttimo addi kalad.
1: Whatever you are thinking does not exist really exists.
0: Unnadokkata satyamu ennatikidi.
1: Remember that always there is only one thing which is true.
0: Leni dayyanu lokamu chudarayya.
1: Truly speaking, the world really does not exist. Please see.
0: Manamu oka traadunu chusi idi paavu ani bhavistunnam.
1: We see a rope and mistake it to be a snake.
0: Kani paavu ledu.
1: There is no snake there.
0: Ledi paavunu unnadani bhravinchatam chetane bhayabhrantulu kuri avutunnadu.
1: We are subjected to fear and tension by imagining that there is a snake where there is no snake really.
0: Ee bhayamunaku kaaranam emiti?
1: What is the reason for this fear?
0: Ledi danini unnadiga bhavinchukotame bhramam.
1: Imagining things which really do not exist as existing, that is
0: ee bhramane baadhalaku kaaranam.
1: This particular feeling is responsible for all the troubles.
0: Kanuka idi anta kudanu oka prajnana tattvamulo daanini pradarshinchinappudu adi traaduga manaku rupondutundi.
1: If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there.
0: Appudu etti bhayam kudanu untundi.
1: Then there will be no fear whatsoever.
0: దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడా ఏమాత్రము భయం ఉండదు.
1: టు రీచ్ ఇట్, టు హోల్డ్ ఇట్ అండ్ టు ఫీల్ ఇట్ యూ విల్ నాట్ బి అఫ్రైడ్ బికాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ రోప్.
0: అదే విధముగానే ఈ దృష్టి కల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి యొక్క స్వరూపం అనేటువంటి సత్యము గుర్తించబడలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాం.
1: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎ నంబర్ ఆఫ్ సారోస్ బికాస్ వీఆర్ ఫర్గెటింగ్ ది ఫ్యాక్ట్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద వన్ విచ్ వీఆర్ థింకింగ్ టు బి.
0: మనము ఈ జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాం.
1: వీఆర్ వ్యూయింగ్ ఇట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ వరల్డ్.
0: విచారణ దృష్టితో మనము చూడటం లేదు.
1: వీఆర్ నాట్ లుకింగ్ త్రూ ఎన్క్వైరీ.
0: దీన్ని విచారణ దృష్టితో చూసినప్పుడు ఈ జగత్ అనేటువంటిది ప్రావాహిక సత్యం.
1: If you were to look at the world through the eyes of inquiry, this is only a truth of a flow as such.
0: Pravahika satyam anaga nirantaramu maarpu chendutune untuntadi.
1: Pravahika satyam or continuously refers to a continuous change which will be taken.
0: Nadiloni jalamu pravahinchutune untuntadi.
1: The waters in a river will be continuously flowing.
0: Aithe aa yokka pravahinchinatvanti jalamu ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుక జలము చేరిపోతుండాలి.
1: ది వాటర్ వెన్ ఇట్ మూవ్స్ ఆర్ వెన్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్ అండ్
0: ఇది నిరంతరము ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది.
1: ద వర్డ్ నది రివర్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: ఈ నదిలో నీరు ఉండినా ఉండకపోయినా దాని పేరు నది.
1: Whether there is water in the river or not, it is still described as a river.
0: నీవు ఈ జగత్తులో ఉండు ఉండకపో
1: Whether you live, exist in the world or you do not exist, still it is the world.
0: Ini satyam.
1: This is the truth.
0: Maapu chendaka me pravahim.
1: Change itself may be flow.
0: Kalka pravahim satyam ee jagat.
1: Therefore, this particular truth associated with...
0: Anaga satyam to chayana mithyam uvani.
1: This is truth associated with a untruth.
0: Mithyam to kudane kundane satyam.
1: Associated with untruth is truth.
0: దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు.
1: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
0: కనుకనే సదసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్.
1: సదసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెరీ బోత్ కోఎగ్జిస్ట్ దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూత్.
0: ముడిగట్టుతో చేరినటువంటి దర్పను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
1: సాధన రిఫర్స్ టు దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ బై విచ్ వి సెపరేట్ ది ట్రూత్ అండ్ అంట్రూత్ అండ్ టేక్ ది ట్రూత్.
0: దీనిని భగవద్గీత ఎందుకు నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు.
1: The same thing has been described in Bhagavad Gita as Nitya Anitya Vibhaga Yoga, Kshetra Kshetrajna Vibhaga Yoga, Saddhatraya Vibhaga Yoga.
0: Kanukane, ee trigunatmaka swaroopamaina sthiti maya.
1: Maya is associated with three attributes.
0: Ee maya anna, ajnanamu anna, prakruti anna, tamasu anna, inta paryaya padamule gaani, ee anni okkati.
1: Illusion, ignorance, Well, all these are synonyms tamas. And tamas, all these are...
0: Tamas anna mayani. Ajnanam anna mayani.
1: Tamas also refers to...
0: Prakruti anna mayani.
1: Nature also refers to ignorance.
0: Maya anna mayani.
1: Well, illusion is illusionist.
0: Anaga, leni dhanini dhaminchi, dhanini satyamuga bhavinchi, dhaniki manamu guri kavatame, ili maya yokka prabhavam.
1: Thinking... as existing things which really do not exist and coming under its spell is described as maya.
0: Aneka mandi brahma satyam jagat vidya cheptuntaru.
1: Quite a few people describe as brahma satyam, brahma is truth and jagat vidya world is untruth.
0: Jagat bhavam matram vidya kaadi jagat vidya kaadi.
1: The feeling of the world is not true but world itself is not is true.
0: Kalaka brahma ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
1: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య.
0: కనుకనే భగవద్గీత ఎందు అర్జున నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
1: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యు సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్ యు ఆర్ గోయింగ్ అవే అవే ఫ్రమ్ మీ.
0: నన్ను శరణించు, సరైన సర్వదుఃఖములకు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ అన్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్డ్.
0: భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా బాధించదు.
1: When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm.
0: చిన్న ఉదాహరణ,
1: small example.
0: పెద్ద పెద్ద శ్రీమంతుల భవనముల ముందు ఒక పెద్ద కుక్కను ఉంచుతారు.
1: In the palaces or in the big bungalows of rich people, there will be a watch dog kept at the gate.
0: ఈ కుక్క అన్ని బజారు కుక్కల వంటిది కాదు.
1: This dog is not like a street dog.
0: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
1: This has been brought up by a person who has been showing such an affectionate.
0: అటు ఇటు పోయే వారిని చూసి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు.
1: This dog does not go on barking when it sees people moving around.
0: ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపై చర్య తీసుకుంటుంది కుక్క.
1: It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to
0: కొంతమంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు.
1: Some people fearing the sound produced by the barking of the dog, they get back and go away.
0: అయితే కొంతమంది దీక్షలు పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి.
1: సమ్ పీపుల్ టేక్ ఎ రిజర్వ్ సమ్ హౌ టు మీట్ ది ఓనర్ ఆఫ్ ద హౌస్ అండ్ దే స్టాండ్ దేర్ ఫర్మ్ అండ్ షౌట్ ఎ లిటిల్ లౌడర్ టు గెట్ ది
0: ఆ యజమాని ఉన్నత భవనంపై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని.
1: బట్ ఓనర్ ఫ్రమ్ ది బంగ్లో హీ లుక్స్ అట్ ద పర్సన్ హూ ఇస్ అట్ ద గేట్.
0: అయ్యో ఇతను నా మిత్రుడే అని తాను కిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనలో తీసుకుని పోతాడు లోపల.
1: ద ఓనర్ రికగ్నైజెస్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ హీ కమ్స్ డౌన్ అండ్ గోస్ టు ద గేట్ టేక్స్ హిమ్ అలాంగ్ విత్ హిమ్సెల్ఫ్.
0: ఈ వచ్చిన వ్యక్తి యజమానితో లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమి అతన్ని చేయదు.
1: When the stranger who has just come goes with the master of the house, this dog does not bark or harm.
0: అదే విధముగానే మోక్ష సౌధములకు, భక్తి సౌధములకు, ఆనంద సౌధములకు ప్రథమస్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాయి.
1: In the same fashion, this illusion, which will be compared to the dog which we have just explained now, that would be there to the bungalow of moksha or deliverance and bliss.
0: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కానటువంటి వాడో లేక యజమానుతో ఎక్కువ పని లేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
1: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ దేర్ అండ్ స్టిల్ ఇఫ్ హీ కమ్స్ దేర్ ది డాగ్ క్యాచ్ ఎ ఫోటో.
0: ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అట్టే వెనుకకు వెళ్లిపోతారు.
1: ఫియరింగ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సచ్ ఎ డాగ్ బైటింగ్ దేమ్ ఎట్సెట్రా దే రన్ అవే దే గో బ్యాక్.
0: వారికి దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలేంటిదని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడ నేను నిలిచి మాయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానితో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు.
1: బట్ ఎ పర్సన్ విత్ ఎ ఫర్మ్ రిజర్వ్ ఫర్మ్ డిటర్మినేషన్ నో డజన్ మైండ్ ది డాగ్ అట్ ఆల్ హీ స్టేస్ దేర్ షౌట్స్ అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ గోస్ విత్ హిమ్ టు ద బంగ్లో.
0: కనుక దృఢ నిశ్చయుడై శరణాగతుడైనటువంటి వాడు ఈ యజమానుడు అనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధమును చేరుతాడు.
1: దేర్ఫోర్ ద వన్ విత్ ఎ ఫర్మ్ రిజర్వ్ అండ్ హూ హస్ డిసైడెడ్ టు జస్ట్ మిస్ ది మాస్టర్ స్టే దేర్ అండ్ ఎంటర్ ద ప్యాలెస్ ఆఫ్ పీస్.
0: కనుకనే అర్జునుడి నాయన నీవు అనేక విషయవాదులతో కూడి అనేక విధమైనటువంటి యొక్క దృష్టికల్పితమైన జగత్ వ్యవహారములతో కూడి నీవు తప్పిపోతున్నావు.
1: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
0: ఏకాగ్ర చిత్తుకు కాలేకపోతున్నావు.
1: You have not been able to develop concentration.
0: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
1: You have not been able to establish me in your heart.
0: అభ్యాస యోగము చేయి.
1: Continue cultivate practice, constant practice.
0: అప్పుడు ఈ చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
0: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణం దొరుకుతావు.
1: Only when you are having concentration of mind, you will be able to take shelter in me and surrender.
0: Premato, vichyaramato, nannu smarinchu.
1: With love and with faith, remember me, think of me.
0: Ye pani chestunnappudiki nannu chintinchu.
1: Whatever work you are doing, think of me.
0: యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యవహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవచ్చు.
1: Even when you are waging a war, do not think that it's a secular activity and therefore you need not think of me.
0: మామను స్మరించచ్చ యుద్ధమునందు కూడా నన్ను స్మరించు.
1: Even when you are waging a war, you think of me and fight.
0: ఇది యుద్ధం కాదు.
1: This is not war.
0: కేవలం లౌకికమైన ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
1: This is not something like a ordinary quarrel with the individual.
0: నీ ఇంద్రియములతో, నీ దుర్గుణములతో, నీ దురాలోచనలతో, నీ దుర్బుద్ధులతో నీవు యుద్ధం చేసినట్టుగా భావించు, నన్నే స్మరించు.
1: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties, and think of me and face the war.
0: Fight. మీరు చేయవలసినటువంటి యుద్ధము పరులతో కాదు, వ్యక్తులతో కాదు, జీవులతో కాదు.
1: You need not wage a war with others, with individuals, with a person.
0: నీవు అంతరీంద్రియములతో నీవు యుద్ధం చేయాలి.
1: యు ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
0: వాటిని నీవు సాధించాలి.
1: యు హావ్ టు కంట్రోల్ దెమ్.
0: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
1: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశిపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
1: యు హావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ఇన్ ఎ ట్రైల్.
0: ఇంద్రియాలోకము గెలువజాలం.
1: But you are not being able to win the sense, the world of senses.
0: Nana, ee lokalanta jeevinchinanta maatramana neevu raju kavachunu.
1: Father, by winning the all the world,
0: neevu indriyalu jeevinchinappudu rajanika raja maharaja raja neevu maharajuga avutavu.
1: Only when you control and completely achieve
0: vishwaniki adhipathi avutavu.
1: Your senses, you will become the king of the entire universe.
0: Kaani loni shatrumulaku longipoyina vaadu పైక దిపుల నెక్కి పట్టగలడు.
1: బట్ ఇఫ్ యు ఆర్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ సెన్సర్, హౌ కెన్ యూ జస్ట్ విన్ ది ఎనిమీ?
0: నీవు గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వారితో నీ వేరీగా పోరాడగలవు.
1: ఇఫ్ యు ఆర్ అరెస్టెడ్ అండ్ టై డౌన్ అండ్ కెప్ట్ ఇన్సైడ్ ది హాల్, హౌ కెన్ యూ ఫైట్?
0: కనుక మొట్టమొదట నీ లోని ఇంద్రియాలు నువ్వు సాధించడానికి ప్రయత్నించు.
1: ఇన్నర్ ఎనిమీస్ ఇఫ్ యు విన్, యు కెన్ విన్ ది ఎక్స్టర్నల్ ఎనిమీస్.
0: అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది.
1: When it is possible, only when you surrender.
0: నాది, నేను, నావారు అనేటువంటి భావాలు ఉండినంత వరకు కూడాను నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు.
1: మై ఆబ్జెక్ట్, మై సెల్ఫ్ అండ్ మై పీపుల్, సో లాంగ్ యాజ్ యు హావ్ సచ్ ఫీలింగ్స్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు సరెండర్.
0: ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఏ యాక్టివిటీ ఇన్ భూతాకాశ.
0: భూతాకాశము జయించాలి.
1: You have to win the Bhutakasha also.
0: Chintakashamunu sadhinchali.
1: You have to win even the Chintakasha also.
0: Chidakashamulo praveshinchali.
1: And you have to enter
0: Chidakasha. Andulo praveshinchina tarvata meelavanni taane chusukuntadu.
1: Once you enter Chidakasha, all the other things are taken care of.
0: Rail station ku manamu poyyanta varaku మన లగ్గేజ్ ని ఒక కూలీను, ఒక జట్కాను, ఒక రిక్షాను, ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి.
1: అంటే వి రీచ్ ది రైల్వే స్టేషన్ విల్ హావ్ టు క్యారీ ది లగ్గేజ్ బై సమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఏ టాంగ్ ఆర్ రిక్షా ఆర్ సంథింగ్ లైక్ దట్.
0: ఎవరు చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి, తలపైన చేతిలో పెట్టుకుని.
1: ఇఫ్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్ టు హెల్ప్ యూ, విల్ హావ్ టు క్యారీ ది లగ్గేజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడ అక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
1: వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్, యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యూ లైక్ అండ్ యూ విల్ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
0: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
1: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
0: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయడం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను పుట్టను నిండి మీద పెట్టుకుంటాడు.
1: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దట్. దే sit in the train but still keep the luggage on their head.
0: Kalukane saranagati ayina tarvata sarvamu tanake arpitam chey.
1: Once you surrender yourself to the Lord, offer everything
0: to him. Eppudu ekkada etla cheyalo taane chusukuntadu.
1: What is to be done, when it is to be done, how it is to be done is taken care of by himself.
0: ఇంక నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటి అక్కడ ఏమాత్రము ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్
0: దీనినే రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు.
1: దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే ఇన్ రామాయణ బై లక్ష్మణ.
0: చిత్రకూట పర్వతం చేరారు సీతారక్షణ సమేతుడై రాముడు.
1: రామ రీచ్ ది మౌంటైన్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ ఆర్ అకంపనీడ్ బై
0: భగవంతుడు. ఎప్పుడు కూడా నువ్వు లీలా మానస విగ్రహుడు.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలా మానస విగ్రహ.
0: అది కేవలం నటన సూత్రధారి.
1: హీఈస్ ఓన్లీ ఏ పర్ఫెక్ట్ యాక్టర్.
0: ఏ బాధలు ఏ దుఃఖము ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను విచారంగాను కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సారో ఎనీ పెయిన్ వాట్ ఎవర్ బట్ స్టిల్ సమ్ టైమ్స్ హీల్ బి యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ హావింగ్.
0: దైవం మానుష రూపేణ మనుష్యాకారం పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటించబడినప్పుడే మానవులకు సదీస సంబంధుడవుతాడు.
1: దిస్ ఇస్ డన్ బై గాడ్ వెన్ హీ కమ్స్ డౌన్ ఇన్ ది హ్యూమన్ ఫారం. బికాస్ ఇన్ ది హ్యూమన్ ఫారం హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది నేచురల్
0: అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారం ధరిస్తుంటాడు.
1: దిస్ హ్యూమన్ ఫారం ఇస్ టేకన్ సో దట్ హీ విల్ బి ఈజీలీ యాక్సెసబుల్ టు పీపుల్.
0: రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు.
1: Rama acted as if he is tired and he
0: stands all tired ayinattuga Lakshmana neeku nadavalenu ani chemudalu dukkukoni kinda vestunnadu.
1: He was removing sweat from his brow and telling Lakshmana, I'm tired, I'll not be able to move.
0: Ikkada edaina oka chinna parnasara kutiram nirminchu andulo vishanti teeskundam annadu.
1: You put up a hut somewhere here, we can take a little rest there.
0: ఎక్కడ వెయ్యాలి నాన్న అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ వేషాలి కాటేజ్
0: నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
1: రామ సైడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
0: రామ రామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ బిగాన్ జస్ట్ టెలింగ్ రామ రామ వాట్
0: నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాటలు నేను వినవలసి వచ్చింది అన్నాడు.
1: వాట్ ఆర్ మై మిస్టేక్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐ యామ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
0: లక్ష్మణుడు పడేటువంటి పాదం చూచి రాముడు తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీ ఇంత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
1: Rama knew the mind of Lakshmana and why he was telling. But still, in order to make Sita understand this particular thing, he said, Lakshmana, what mistake have I committed? What is it that I have asked? Why are you feeling
0: so much? He said, Anna, Tallini, Tandini, Bharyanu, Biddanu, Rajyamunu, Sarvasanga Parityagude, Tama Agnani, Naku, Tadamga Bhavinchi, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తను వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా నాకు? నాకొక్కటి నేను.
1: లక్ష్మణ
0: ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వు ఏమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా, అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత క్రూరుణ్ణి అని తాను బాధపడినాడు.
1: Lakshmana said that I have given up everything, wife, father, mother and the kingdom, everything I have come along with you, thinking that you are the father and Sita herself is the mother and this itself Ayodhya, and I have only to implement your will and I don't have my own will at all, and you are asking me to construct and choose a place where I can construct it.
0: Naaku rendu vaanchaneetundi ledu, nee aadhane naa yokka ishtam.
1: Your command is my wish and I don't have
0: ishtam edo adhe naa ishtam.
1: Whatever is your will, that is my wish.
0: నీవు ఏది చెప్పినా నేను తిరసావహించడమే నా కర్తవ్యం.
1: ఐ ఓబే అండ్ దట్ ఇస్ మై డ్యూటీ.
0: నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
1: మై గోల్ అండ్ మై ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఐ డోంట్ హ్యావ్ సెకండ్ థాట్స్.
0: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి, రామ మరొక పర్యాయము లక్ష్మణ్ ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
1: సీత ఇంటర్వ్యూ అండ్ జస్ట్ ఓల్డ్ రామ There should not be a second chance.
0: Anaga, jeevudu tana ishtamu aneetundi ye maatramu okate undakoddu.
1: This only is to illustrate that man or jeeva should not have his own desire.
0: Anta neevi, anta neevi.
1: Everything is yours, all is yours.
0: Cheppina daanini nirasavahinchadame saranagati yokka lakshyam.
1: Surrender refers to implicitly implementing what has been asked to be done.
0: Aa reetiga naa raillo vachi kurcho ninnu nee saamanlu annitini nenu mosukoni gamyani cherustanu.
1: In that particular way, you come and sit in my train, and I'll carry you, your luggage, everything. After coming here also, don't carry your luggage on account of your own ego sense or your hate and suffer.
0: Kanukane, bhakti prapanthulu yokka margamanandu, saranagati pradhanamainatundi lakshyamga bodhistu vachadu Krishnudu.
1: Krishna has been teaching in this context the importance of surrender as the highest point of devotion.
0: Appude daivanugraham aneetundi ekkada undinappudiki aa address ku ee anugraham aneetundi pension pomputu untadu.
1: Once you surrender, you'll be able to just get the grace of Lord wherever you are, and that will be in the form of condition. Grace will be
0: flowing.
1: Whether you are in the forest,
0: ఆకాశమునున్న,
1: whether you are in the sky,
0: పట్టణమునున్న,
1: whether you are in the town,
0: పల్లెనున్న,
1: whether you are in the
0: village, మీదనున్న,
1: whether you are
0: కట్టేబడి ఉన్న,
1: even if you
0: are in the river, దిక్కు అన్నాడు.
1: Wherever you are, I will be your shelter.
0: ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు.
1: In that particular order, come and surrender to me. That is the order and command of Krishna.
0: కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మను ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము అత్యవసరమని గుర్తించాలి.
1: Therefore, we have to recognize that to sanctify the principle of Christ and to sanctify our work, we have to surrender ourselves and reach the goal.
2: That was the fourth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 5th August 1984, you just heard Bhagavan teaching us the true nature of world.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 15th discourse on Gita Bhagavan delivered on 20th August 1984. In this discourse, Bhagavan narrates the events that led to the Kurukshetra war and the commencement of Gita. He also gives an introduction to the most important chapter in Bhagavad Gita, which is Sankhya Yoga, the Yoga of Wisdom. Sai Bhagavan Uvacha.
1: Kshudram Hrudaya Daurbhalyam.
2: Weakness of the heart is rather mean.
1: Archana, ఈ నీచమైన మానసిక దౌర్బల్యమును తరమగొట్టు. ధైర్యముగా ఈ యుద్ధభూమి నందు నిలువుని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ కమాండే అర్జున, గివ్ అప్ ద ఫెయింట్ హార్టెడ్నెస్, ఫైట్ ఇన్ దిస్ వార్ విత్ కరేజ్.
1: హృదయ దౌర్బల్యమునకు మూల కారణము దేహాత్మ భావం.
2: బాడీ కాన్షియస్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఫెయింట్ హార్టెడ్నెస్.
1: ఈ దేహాత్మ భావంకు అజ్ఞాన ప్రభావమే కారణం.
2: ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బాడీ కాన్షియస్నెస్.
1: ఏ తర్వాత అజ్ఞాన ప్రభావం చేత మానవుని యందు దేహాత్మ భావన పెంచుకుని తద్వారా మానసిక దౌర్బల్యుడవుతున్నాడు.
2: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మ్యాన్ ఈస్ డెవలపింగ్ బాడీ కాన్షియస్నెస్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీఈస్ బికమింగ్ వీక్ మైండెడ్.
1: మానసిక దౌర్బల్యుడు ఎట్టి చిన్న కార్యమును కూడా సాధించలేడు.
2: విత్ వీక్ మైండెడ్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ దో ఇట్ ఇస్ స్మాల్.
1: కనుకనే మధ్య మధ్య గీతాచార్యుడు నాయమాత్మ బలహీనేన లభ్యః అని, హృదయ దౌర్బల్యము కలిగినటువంటి వాడు బలహీనుడైనటువంటి వాడు ఎట్టి కార్యమును కూడా సాధించలేడని నిరూపించాడు.
2: గీతాచార్య ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ గీతా ఉపదేశ జస్ట్ సేడ్ దట్ ఎ వీక్ మైండెడ్ పర్సన్ కెనాట్ అచీవ్ అండ్ అకాంప్లిష్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్. దిస్ హెస్ బీన్ రిపీటెడ్ బై హిమ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
1: మానసిక దౌర్బల్యము కలిగినటువంటి వ్యక్తికి దుఃఖ మోహములు వెంటాడుతుంటాయి.
2: ఎ పర్సన్ హూ ఈజ్ వీక్ మైండెడ్ విల్ బి హాంటెడ్ బై సారో అండ్ ఇన్ఫాచ్యునేషన్.
1: దుఃఖము ముందా లేక మోహం ముందా అనే విషయాన్ని మనం విచారించినప్పుడు మోహము ఉండినప్పుడే దుఃఖము మోహమును వెంటాడుతుంది.
2: బిట్వీన్ సారో అండ్ ఇన్ఫాచ్యులేషన్ విచ్ ఈస్ ఫస్ట్ ఇఫ్ వీ ఎన్క్వైర్ ఇన్ టు వీ కమ్ టు ది కన్క్లూజన్ ఇన్ఫాచ్యులేషన్ బ్రింగ్స్ అబౌట్ సారో.
1: మోహమే లేకుండా దుఃఖము ఆ స్థానం నందే ఉండదు.
2: వితౌట్ అటాచ్మెంట్ దెర్ వుడ్ బి నో సారో.
1: మోహము బింబము దుఃఖము ప్రతిబింబము.
2: ఇన్ఫాచ్యులేషన్ ఆర్ అటాచ్మెంట్ ఈస్ ది ఆబ్జెక్ట్ and its image is sorrow.
1: ఈ బింబ ప్రతిబింబములే మానవుని ప్రధానమైన విరోధులు.
2: దిస్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ దే ఆర్ ది ప్రైమరీ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: ఈ మోహ దుఃఖములు మానవుని కృంగదీయుచున్నవి.
2: దిస్ అటాచ్మెంట్ అండ్ సారో దే మేక్ హిమ్ వెరీ వీక్.
1: నాది నేను నావారు అనేటువంటిది ఒక మోహం.
2: మై సెల్ఫ్ మై పీపుల్ అండ్ మై థింగ్స్ దిస్ ఈస్ ఇన్ఫాచ్యులేషన్.
1: ఎంత కాలమైనప్పటికీ నాది నావారు అనేటువంటి భావము ఉండినంత వరకు కూడాను ఈ దుఃఖం అనేటువంటిది వానిని వెంటాడుతూనే ఉంటుండాలి.
2: యాజ్ లాంగ్ యాజ్ ఎ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ అటాచ్మెంట్ హీ వుడ్ సర్టన్లీ బి హ్యావింగ్ సారో.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేను నాది నావారు అనేటువంటి స్థానము నుండి మనము మనవారు అనేటువంటి స్థానమునకు మనం ప్రయాణం చేయాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ ది స్టేజ్ వేర్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద థింగ్స్ హిమ్సెల్ హిజ్ ఓన్ పీపుల్ అండ్ హిజ్ ఓన్ ఆర్టికల్స్ హీ హ్యాస్ టు గో ది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ we, ours and our own people.
1: నేను నాది నావారు అనేటువంటిది కేవలం స్వార్థపరమైనటువంటి.
2: I, my things and my people. This is saturated with selfishness.
1: ఈ స్వార్థం అనేటువంటిది బంధన.
2: Selfishness is bondage.
1: క్రమక్రమేణా ఈ స్వార్థం నుండి పరాత్మనకు మనం ప్రయాణం కావాలి.
2: From selfishness we must travel gradually to selflessness.
1: విద్యార్థులు చక్కగా గుర్తించేటువంటి విషయము, ఒక ఎస్ఎస్ఎల్సీ అని అనుకోండి లేక 10th class అనుకోండి, ఎగ్జామినేషన్ అయిన తర్వాత వారి రిజల్ట్స్ అంతా పేపర్లో వస్తుంటాయి.
2: ఇట్ ఈస్ కామన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద స్టూడెంట్స్ దట్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ 10th standard ఎస్ఎస్ఎల్సీ ది రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్.
1: న్యూస్ పేపర్ లోపల ఒక 2 pages కూడాను ఈ రిజల్ట్స్ నెంబరే ఉంటుంటుంది.
2: ఇన్ ఎ న్యూస్ పేపర్ ఆల్మోస్ట్ 2 pages ది రిజల్ట్స్ ది నంబర్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ పాస్ విల్ బి
1: కొన్ని లక్షల మంది నంబర్స్ అంతా ఉంటుంటాయి. అక్కడ
2: దేర్ కుడ్ బి ఎ ల్యాక్ ఆఫ్ పీపుల్ ది నంబర్స్ విల్ బి అనౌన్స్ దే.
1: అయితే విద్యార్థి చూచేది ఈ అన్ని నంబర్స్ చూడడు, తన నంబర్ ఎక్కడుందో దానిపైన మాత్రమే గమనం పెట్టుకుని ఉంటాడు.
2: బట్ ఎనీ స్టూడెంట్ ఈస్ కన్సర్న్ టు ఫైండ్ అవుట్ హిస్ పర్టికులర్ నంబర్, హీ డజంట్ సో మచ్ కేర్ ఫర్ ఆల్ ది అదర్ నంబర్స్.
1: ఇన్ని నంబర్స్ వచ్చినాయే, నా మిత్రులు ఇంతమంది పాస్ అయినారే అనేటువంటి విషయాల భావము ఈ విద్యార్థిలో రాదు.
2: A student doesn't have that feeling of broad-mindedness, seeing the, all the numbers. So many of my friends have passed.
1: పూర్తి స్వార్థపరుడు కావటం చేత ఒక్క నంబర్ కోసమే తాను ఆ పేజీలంతా వెతుకుతూ ఉంటాడు.
2: As he is extremely selfish, he will be searching only for one number and that is his number.
1: ఇదే స్వార్థం.
2: This is selfishness.
1: ఈ స్వార్థమును కొంతవరకు లక్ష్యమును ఉంచుకొని పరాత్మను కూడాను అనుభవించుటకు ప్రయత్నించాలి.
2: Based upon this selfishness, we should try to understand selflessness also.
1: మరొక ఉదాహరణం.
2: One more example.
1: 10 మంది మిత్రులు చేరి ఒక ఫోటో తీసుకున్నారు.
2: 10 friends have taken a photo.
1: ఈ ఫోటోలో 10 మంది వచ్చారలే, నా ముఖం ఎక్కడుంది, నా ముఖం ఎక్కడుంది, ముందు ఫోటోలో తన ముఖాన్ని మాత్రం ముందు చూస్తాడు.
2: Anyone is interested in identifying his own photo among the 10.
1: ఇది కూడా కేవలము ఒక విధమైనటువంటి స్వార్థమైనటువంటి ఒక దృష్టి.
2: దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ నారో అండ్ సెల్ఫిష్ విజన్.
1: ఈ స్వార్థంతో పాటు పరు యొక్క ముఖమును కూడా చక్కగా వచ్చిన వాళ్ళేవా అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించాలి.
2: Along with his selfish feeling of looking at his own image in that particular photo, he has to look, try to find out how the other's photo has come.
1: మనది మనము మనవారు అనేటువంటి విశాల భావము లోపల సర్వుని యొక్క యోగక్షేమాన్ని కూడాను చూసుకుంటుంది ఈ యొక్క మనస్తత్వం.
2: విత్ ఎ ఫీలింగ్ విచ్ ఈస్ సాచురేటెడ్ విత్ వీ అవర్ థింగ్స్ అండ్ అవర్ పీపుల్, వన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్.
1: పూర్వము అర్జునుడు ఖాండవనము దహించాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ అర్జున డిస్ట్రాయ్డ్ ఎడ్ ఫారెస్ట్ ఆఫ్ కాండవ.
1: ఇంకా ఇంకా ఎన్నెన్నో యుద్ధములు గావించాడు.
2: హియర్ వేజ్ ఏ నంబర్ ఆఫ్ వార్స్.
1: ఆ పరిస్థితి ఎందు తనకు ఈ విధమైనటువంటి యొక్క మమకారం కాని శోకము కాని రాలేదు.
2: అట్ ద టైమ్ ఆఫ్ ఫైటింగ్ దోస్ వార్స్ హీ నెవర్ గాట్ ఎయిదర్ ది సారో ఆర్ అటాచ్మెంట్.
1: అయితే ఈ మహాభారత యుద్ధం నందు మధ్యస్థానంలో నిలుచుకున్నటువంటి అర్జునుడు బంధువులను మిత్రులను పుత్రులను తిరుతండ్రులను తాతలను గురువులను నావారు అనుకునేటువంటి వారిని చూచాడు.
2: బట్ ద సేమ్ అర్జున స్టాండింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మహాభారత వార్, హీ టుక్ ఎ వ్యూ ఆఫ్ హిజ్ ఓన్ క్లోజ్ రిలేటివ్స్, హిజ్ ఓన్ టీచర్స్, హిజ్ ఓన్ అంకుల్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ హీ గాట్ ఎ పర్టికులర్ ఫీలింగ్.
1: ఇక్కడ నావారు అనేటువంటి యొక్క మమత్వము ఈ మోహము రావటం చేత తాను అనేక విధములుగా కూడాను కొంత మోహమునకు కట్టుబడి అజ్ఞానములకు ఉరి అవుతూ వచ్చాడు.
2: హీ వాజ్ సబ్జెక్టెడ్ టు ద ఫీలింగ్ ఆఫ్ మైండ్నెస్ అండ్ విత్ దాట్ అరోస్ ఇన్ఫాచ్యుయేషన్ అండ్ కాన్సిక్వెంట్లీ సారో.
1: రాయబారమునకు పంపే సమయమునందు అర్జునుడు కృష్ణుడు కొంచెం ఆలస్యం చేయుచున్నాడే, తక్షణమే యుద్ధము గావించాలి అనేటువంటి ఉత్సాహంతో కృష్ణుని అనేక విధములుగా పురికొలుస్తూ వచ్చాడు అర్జునుడు.
2: When Krishna was sent on peace mission, Arjuna was very much interested in waging a war and he was trying to provoke Krishna to see that this mission fails.
1: రాయబారమునకు అనేక విధములుగా ప్రయత్నం చేస్తుండేటువంటి సమయం లోపల కృష్ణ, ఈ రాయబారంతో జరిగేటువంటి పని కాదు, యుద్ధమునకు సిద్ధం కావటమే మంచిది అని ధైర్య సాహసములతో కృష్ణునికి చెప్పాడు.
2: Arjuna told Krishna with a lot of courage in his heart that Arjuna, Krishna, this particular thing is not going to be settled by
1: Kauravulu. Rayabaramuku kudireetunte varu kaadu.
2: Kauravas would not agree for this particular mission.
1: Yetlanaga
2: Shiva asked as to how this could be described.
1: Kalakutamuna amrutamu sujimpavila.
2: Nectar cannot arise out of the poison.
1: Bhayadadavagnilo malle poola veda jallu neela.
2: How can you get a peace in the midst of the ocean of terror?
1: Mushkaru nimrola hitoktulu mela.
2: Why
1: unajala yela ee sandhi matalika gopala.
2: He said, Gopala, why all these words of peace? They will never be acceptable to them. Let us not indulge in this kind of peace mission.
1: Kuracha buddula kauravulara paratoragi mana pottu kottura.
2: Those mean-minded Kauravas, would they agree for and accept our proposals?
1: Chalika uttara dakshina dhruvamulu kaliyuna yuddhamu siddhamanaka kalaharanamika yela.
2: Is it possible to bring North Pole and South Pole together? Similarly, it is impossible to bring peace mission. Why do you make efforts in this particular direction, O Krishna?
1: Pandavulu uttara disi andunnaru, Kauravulu dakshina disi andunnaru. ఈ ఇరువురు కలవాలంటే ఇటువైపున పడమరు ఇటువైపున తూర్పు అడ్డం వస్తుంది, కనుక మీరు కలవాలంటే ఇంకా పైన్నే కలవాలి కానీ కింద కలచడానికి వీలు కాదని చెప్పినని దృఢంగా చెప్పాడు అర్జునుడు.
2: అర్జున ఎక్స్ప్లెయిన్,
1: పడమర తొరగి మన పొత్తు కొత్తురా.
2: దోస్ మీన్ మైండెడ్ కౌరవాస్, వుడ్ దే అగ్రీ ఫర్ అండ్ యాక్సెప్ట్ అవర్ ప్రపోజల్స్?
1: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలియు.

0: ఉంది. కనుక మీరు కలవాలంటే ఇంకా పైనే కలవాలి కానీ కింద కలచడానికి వీలు కాదని చెప్పినని దృఢంగా చెప్పాడు అర్జునుడు.
1: అర్జున ఎక్స్ప్లెయిన్ దట్ పాండవాస్ ఆర్ ఆన్ ద నార్థన్ సైడ్, కౌరవాస్ ఆర్ ఆన్ ద సౌదర్న్ సైడ్ అండ్ బిట్వీన్ దెమ్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్. ఇఫ్ ఇట్ ఆల్ దే హావ్ టు జాయిన్ టుగెదర్ దే హావ్ టు జాయిన్ ఓన్లీ ఇన్ హెవెన్ అండ్ నాట్ ఆన్ ఎర్త్ అండ్ దట్ వే హి జస్ట్
0: ఆర్ హెవెన్ ఆర్ హెల్
1: హెవెన్ ఆర్ హెల్ బట్ నాట్ సర్టన్లీ ఆన్ ఎర్త్.
0: కనుక ఈ విధంగా ఆలస్యం చేయుచున్నటువంటి కృష్ణుణ్ణి అనేక విధములుగా కూడాను తాను తొందర చేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: అర్జున వాజ్ ట్రైంగ్ టు హేజన్ అప్ ఆల్ దీస్ థింగ్స్ విత్ కృష్ణ హూ వాజ్ ట్రైంగ్ టు షోస్ ఎలిక్ట్.
0: కారణమేమి? తన బంధువులను, తన మిత్రులను, తన యొక్క గురువులను, తన యొక్క తాతలను ఎవరిని చూడలేదు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ అర్జున అట్ దట్ టైమ్? He did not see anyone of his relatives, grandparents and none so ever.
0: Drushti kontha varaku vikasinchaka puramu idi vishalamainatu bhavanga undinadi Arjunuku.
1: Before the vision was blossom, it seems Arjuna had very broad vision.
0: Yuddha bhoomilo madhya bhagamlo nilchina samayam lopala andarni drushtini prasarinchadu.
1: Once he stood in the middle of the war field, took a look at the relatives.
0: Anadu yuddhamulaku purukalpinatuvanti oka Arjunude ee madhyasthanam nandu nilchi Krishna indari bandhu mitru guru putrula jampi bharinchutettulo naa kannulu tiruguchunnavika kaalamu gadapaka kadalu mintiki.
1: The same Arjuna, when he stood in the middle of the battlefield, took a look at the close relatives and friends, his eyes began reeling and he suffered from giddiness and he just said, well, Krishna, I would not be able to fight the war.
0: Ee matalu vinna tachchaname Arjuna chuchi Krishnudu mandi paddadu.
1: The moment
0: udram hrudaya daurbalyam ani kontha varaku dushinchadu kuda Arjunni.
1: The moment Krishna heard these words of Arjuna, he was very much angry. He just said, he admonished him by telling, it is mean-mindedness.
0: ఈ విధమైన పిరికిపంద యుద్ధమునకు సిద్ధం ఎందుకు కావాలి?
1: Such a timid fellow as you are, why did you get ready for the war?
0: కేవలము ధీరత్వంగా నిరూపణ చేసి దీనుడై ప్రతిపిస్తున్నావు.
1: You posed as if you are a hero and a courageous fellow, but you seem to be suffering from timidity.
0: ఇలాంటి శోకముతో బాధపడేటువంటి వ్యక్తి కేవలం వైద్యులకు శిష్యుడే కాని యోగులకు శిష్యుడు కాదు.
1: A person who suffers from such faint-heartedness can be a disciple of a doctor and not a disciple of a yogeshwara.
0: కనుక ఇలాంటి వాడిని నా శిష్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంటుంది.
1: I feel ashamed of accepting you as my disciple.
0: యుద్ధము అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటిది కాదు.
1: War did not arise suddenly.
0: ఇది 3 నెలల నుంచి కూడా దీని యొక్క రాయబారం జరుగుతూనే ఉంటుండాలి.
1: The mission has been going on for the past 3 months and preparations also.
0: ఆనాడే ఈ విధమైన యొక్క దీనిని ప్రదర్శించి ఉండిన నేను ఇందులో పాల్గొని ఉండేటువంటి వాడిని కాను.
1: If only in the beginning itself he has shown this kind of disinclination, I would not have taken up this particular task at all.
0: బంధువులకు స్నేహితులకు అనేక విధములుగా పత్రములు రాసి వారి యొక్క సమ్మతిని పొంది ఈనాడు సర్వ బంధువులు కూడా చేరినటువంటి ఈ సమయం లోపల నీ ఛాత్రధర్మం నిర్మూలం చేసుకుంటున్నావు.
1: ఆఫ్టర్ రైటింగ్ లెటర్స్ టు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ గెటింగ్ దేర్ అప్రూవల్ అండ్ ఆఫ్టర్ అసెంబ్లింగ్ ఆల్ ఆఫ్ దెమ్ దెన్ యూ ఆర్ జస్ట్ డిస్ట్రాయింగ్ యువర్ ఓన్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ఛాత్ర.
0: నీవు దౌర్బన్యుడు దౌర్భాగ్యుడవు.
1: You are an unfortunate fellow and a faint-hearted one.
0: అంతే కాదు నీవు పిరికి పందవు అన్నాడు.
1: You are extremely timid fellow.
0: నీ కోటి వారిని చూచి ఇంకా రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడాను నీ యొక్క మనమళ్ళు కొడుకులు కూడాను నీ యొక్క పరాక్రమం చూచి నవ్వవలసి వస్తుంది అన్నాడు.
1: ది కమింగ్ జనరేషన్స్ విల్ హావ్ టు లాఫ్ అట్ యువర్ ల్యాక్ ఆఫ్ కరేజ్.
0: నీవు అర్జునుడు అని పేరు పెట్టుకున్నావు.
1: యు హావ్ టేకెన్ ద నేమ్ ఆఫ్ అర్జున.
0: అర్జున అనగా దీనికి అర్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అర్జున?
0: ఈ అర్జున అనగా పవిత్రము అని నిర్మలము అని దీనికి అర్థం.
1: అర్జున యాక్చువల్లీ మీన్స్ సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
0: ఇలాంటి నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క అర్జునుకు ఈ మాలిన్యము ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది?
1: ఫర్ సచ్ ఎ పర్సన్ యాజ్ అర్జున హూ ఈస్ ప్యూర్ అండ్ హూ ఈస్ సేక్రెడ్,
0: దీనికంతా మూల కారణము అజ్ఞానము.

0: ఫర్ దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఈ యొక్క రోగమును చక్కగా కనిపెట్టినటువంటి వైద్యుడు కనుక నారాయణుడు దానికి తగినటువంటి యొక్క చికిత్సకు పూనుకుంటున్నాడు.
0: నారాయణ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిసీజ్ హీ గాట్ హింసెల్ఫ్ ప్రిపేర్ టు ట్రీట్ ఇట్.
1: భగవద్గీత ప్రారంభమైన తక్షణమే ఏ కర్మయోగము, ఏ ధర్మయోగము, ఏ యొక్క నిష్కామ కర్మను ఇలాంటి బోధనలు చేయవచ్చును, భక్తి యోగమును కూడా బోధించవచ్చును.
0: ఇన్ ది బిగినింగ్ ఆఫ్ భగవద్గీత ఇట్సెల్ఫ్ కృష్ణ కుడ్ హ్యావ్ టాట్ భక్తి యోగ ఆర్ కర్మయోగ ఆర్ నిష్కామ కర్మయోగ.
1: అసలు కృష్ణుడు మాట్లాడడానికి ప్రారంభించడమే రెండవ అధ్యాయం.
0: కృష్ణ కమన్ స్పీకింగ్ ఓన్లీ ఇన్ ది సెకండ్ చాప్టర్.
1: మొదటి అధ్యాయం అంతా కూడాను అర్జును యొక్క గొడవ ఏడ్చుకోవటంలోనే సరిపోయింది.
0: ద ఎంటైర్ ఫస్ట్ చాప్టర్ ఈజ్ డివోటెడ్ టు ద రికార్డ్ ఆఫ్ ద వీపింగ్ అండ్ క్రైయింగ్.
1: ఏ మాత్రము అందులో కొంచిత్ కించిత్ మాట అయినా కూడాను తాను ఉపయోగపెట్టలేదు.
0: కృష్ణ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ అట్ ఆల్ ఈవెన్ ఫర్ ఎ స్మాల్ వైల్. ఫర్ ఎ లిటిల్
1: రెండవ అధ్యాయములో ప్రారంభించింది 11వ శ్లోకం.
0: ఇన్ ది సెకండ్ చాప్టర్ ఫ్రమ్ ది 11th శ్లోక కృష్ణ బిగన్ టీచింగ్.
1: అంతవరకు ఓపిక పట్టుకున్నాడు కృష్ణుడు.
0: కృష్ణ ఎక్సర్సైజ్ పేషెన్స్ అంటిల్ సచ్ టైమ్.
1: అయ్యా నీ సరుకు ఇంకా అయిపోయిందా అని ప్రశ్నించాడు.
0: హీ క్వశ్చన్ హ్యావ్ యూ ఎగ్జాస్టెడ్ ఆల్ యువర్ స్టాక్.
1: ఉన్న సరుకు అంతా తలలో నింపుకునేదంతా కూడాను పిల్లలు ఎగ్జామినేషన్ హాల్లో పోయి పేపర్లో చూసినట్టుగా ఎంటీ హెడ్ అయిపోయింది అర్జునికి.
0: Just as students head become empty after writing the examination, Arjuna's head became empty after exhausting all his sorrow in the form of first chapter.
1: అప్పుడు ప్రారంభించాడు కృష్ణుడు.
0: Then Krishna commenced.
1: నీ యందు కార్పణ్య దోషము ప్రవేశించింది.
0: In you, the defect of mean-mindedness, weakness has entered.
1: దీనికి తగినటువంటి వైద్యము చేస్తానని తాను కోరుకున్నాడు.
0: I know how to treat it, I will do it, he said.
1: కారణమేమనగా అజ్ఞానమే ఈ మోహమునకు ఈ శోకమునకు కారణమని గుర్తించాడు.
0: ఇగ్నోరెన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాచ్మెంట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్. దిస్ వాజ్ రికగ్నైజ్డ్ బై కృష్ణ.
1: అప్పుడే సాంఖ్య యోగమును ప్రారంభించాడు.
0: దెన్ హి కమెన్స్డ్ సాంఖ్య యోగ.
1: సాంఖ్య విషయమునకు సంబంధించినటువంటి ఆత్మ అనాత్మ భావము స్వరూపము యొక్క తత్వం.
0: సాంఖ్య యోగ ప్రైమరీలీ డీల్స్ విత్ ఆత్మ అండ్ అనాత్మ, సెంటియెంట్ అండ్ ఇన్సెంటియెంట్ ఆర్టికల్.
1: అజ్ఞానములో ఉండినటువంటి వానికి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయములు ఎట్లా అర్థమవుతాయి?
0: ఎ పర్సన్ హూ ఈజ్ సో క్లీన్ ఇగ్నోరెంట్ హౌ కుడ్ యూ అండర్స్టాండ్ ఆత్మ అండ్ అనాత్మ.
1: దీనికి ఒక చక్కని ఉదాహరణ.
0: వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: రోగంతో ప్రమాదమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వానికి డాక్టర్ మొట్టమొదట ఆ ప్రమాదమును తప్పించేటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి.
0: వెన్ ఏ పేషెంట్ is in great danger, doctor has to see that he goes out of danger.
1: తదుపరి తగినటువంటి ఉపచారములు చేయాలి.
0: After that he can undertake the other treatment.
1: మొదలు ప్రమాదము ఉంచుకుని పోతుంటుంటే ఉపచారాలు చేస్తూ కూర్చుంటే ఈ ప్రమాదము తప్పదు.
0: When he is in great danger, unless he is saved from that, the other things will not be of
1: help. మొట్టమొదట ప్రమాదమును కొంతవరకు చల్లార్చి తదుపరి ఉపచారములో ప్రారంభించాలి.
0: First save him from the danger and then give the other treatment.
1: మునిగిపోయేటువంటి వాడిని మందులు లేవదీసి తదుపరి కొన్ని ఉపచారములు చేయాలి.
0: If a person is getting drunk, take him out, bring him to the bank, then you can give the other treatment.
1: వాడు మునిగిపోతుంటే వాడికి ఉపచారాలు చేయటానికి పోతుంటే మునిగి చచ్చిపోతాడు.
0: When he is getting drunk, if you want to just give him all sorts, if you want to try to give him comfort,
1: అదే విధంగానే అర్జునుడు శోకమోహములో మునిగిపోతున్నాడు.
0: In the same way, Arjuna was sinking and he was full of sorrow and attachment.
1: Kanuka modalu sokamohamulaku taginatundi treatment cheyali.
0: Therefore, in the first place, the treatment will have to be to deal
1: aa balaheenathilo undinatundi vaniki daivya saasam anetundi chakkani strong injection ichchadu Arjunudu. Krishnudu,
0: Krishna gave a strong injection of courage and valor in order to save him from sorrow and
1: daivya saasamunu andinche nimittamai ee aatma anatma yokka vishayanni bodhinchadu prarambhinchadu.
0: In order that Arjuna gets courage and valor, he explained aatma and anatma.
1: Arjuna, bhaya bhrantulato manam etti chinna karyamunu kodunu sadhinchalem.
0: Arjuna, with fear you would not be able to accomplish anything.
1: Kanuka neevu ధైర్యంతో నిలిచాలి.
0: స్టాండ్ కరేజియస్లీ.
1: ఏ విధమైన భయానికి అవకాశం కాకుండా చూసుకోవాలి.
0: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫియర్.
1: బీ ఫియర్లెస్
0: ఇస్ సేఫ్.
1: ఈ విధముగా నువ్వు ఉండినప్పుడే నీతో ఎంత కార్యమైన కూడా నేను సాధిస్తాను.
0: ఓన్లీ వెన్ యూఆర్ లైక్ దాట్ ఐ కెన్ మేక్ యూ టు అచీవ్ మెనీ థింగ్స్.
1: కృష్ణుడు ఆసనం నందు కూడా నవ్వుతూనే ఉంటున్నాడు.
0: ఈవెన్ అట్ దట్ టైమ్ కృష్ణ వాజ్ ఫౌండ్ స్మైలింగ్.
1: అర్జునుడు ఏడుస్తూనే ఉన్నాడు.
0: అర్జున వాజ్ క్రైయింగ్.
1: నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అని.
0: ద వన్ హూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ ఈజ్ నారాయణ, ద వన్ హూ క్రైస్ ఈజ్ నర.
1: ఏడ్చేవాడు అజ్ఞాని, నవ్వేవాడు జ్ఞాని.
0: ఎ క్రైయింగ్ పర్సన్ ఈజ్ ఇగ్నోరెంట్. ఎ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్.
1: జ్ఞానాజ్ఞానం అనేటువంటిది ఇక్కడనే ఉంటుండాలి, కనిపిస్తూనే ఉంటుండాలి, ఆత్మ అనాత్మ యొక్క విభాగంలో.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్ కెన్ బి సీన్ దేర్ ఇట్సెల్ఫ్.
1: కృష్ణుడు ఆత్మ,
0: కృష్ణ ఇస్ ఆత్మ.
1: ఇంకా అర్జునుడు అనాత్మ,
0: అర్జున ఈజ్ అనాత్మ.
1: నీది నాది సంబంధించినటువంటి విషయాన్ని నీకు బోధిస్తానన్నాడు.
0: కృష్ణ సే థింగ్స్ రిలేటింగ్ టు మీ అండ్ టు యూ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్.
1: నేను నీవు కావాలా, నీవు నేను కావాలా?
0: ఐ షుడ్ బికమ్ యూ అండ్ యూ షుడ్ బికమ్ మీ. హీస్ కృష్ణ సే.
1: నేను నీవు కావాలనుకుంటే నేను ఒక దౌర్బల్యుడు కావాలి.
0: ఇఫ్ ఐ షుడ్ బికమ్ యూ ఐ షుడ్ ఆల్సో బికమ్ వీక్ మైండెడ్.
1: నాకు ఇట్టి దౌర్బల్యం నాలో ఏమాత్రం కూడా ప్రవేశించదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ ఎనీ ఎంట్రీ ఆఫ్ సచ్ వీక్నెస్ ఇన్ మీ.
1: లేక నీవు నేను కావాలని ఆశిస్తున్నావా, నన్ను ఫాలో చేయి.
0: ఇఫ్ యూ వాంట్ బికమ్ మీ దెన్ యూ హావ్ టు ఫాలో మీ.
1: అప్పుడే కరిష్యే వచనం తవా అన్నాడు అర్జునుడు. స్వామి మీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
0: దెన్ అర్జున సెడ్ స్వామి ఐ వుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో యువర్ కమాండ్.
1: ఈ విధముగా ముందు అతనికి దైవ్య సాహసములను అందించి కార్యము యందు ముందంజ వేసేటువంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా అందించాడు.
0: ఆఫ్టర్ గివింగ్ సఫిషియంట్ ఎన్కరేజ్మెంట్ అండ్ కరేజ్ టు అర్జున, హీ మేడ్ హిమ్ టు అండర్టేక్ ఫైటింగ్ అండ్ యాక్షన్.
1: ఈ సాంఖ్య యోగములో మొట్టమొదట దేహం యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ది సాంఖ్య యోగ థింగ్స్ రిలేటింగ్ టు బాడీ వర్ టాట్.
1: అర్జున నీవు చూచినటువంటి వారందరూ నీ బంధువులని, నీ మిత్రులని నీవు భావిస్తున్నావు.
0: అర్జున ద పీపుల్ హూమ్ యు హావ్ సీన్ యు ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్.
1: ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు?
0: హూ ఈజ్ రిలేటివ్ అండ్ హూ ఈజ్ అ ఫ్రెండ్?
1: ఎవరు దేహి, ఎవరు దేహము?
0: హూ ఈజ్ బాడీ అండ్ హూ ఈజ్ ద ఇంటర్.
1: దేహములంతా కూడా కేవలం నీటి బుడగల వంటివి.
0: ఆల్ ది బాడీస్ ఆర్ లైక్ వాటర్ బబుల్.
1: నీ బంధువులు, నీ మిత్రులు, చర్వులు కూడాను ఈనాడు మాత్రమే కలిగినటువంటి వారు, చేరినటువంటి వారు కాదు.
0: ఆల్ యువర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్, దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఓన్లీ టుడే.
1: అనేక జన్మల నుండి వారు, నీవు, నేను కూడా వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం.
0: ఫర్ అ నంబర్ ఆఫ్ బర్త్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టూ ఆల్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్టెడ్ అండ్ యూ ఎగ్జిస్టెడ్ అండ్ వీ ఆల్సో ఎగ్జిస్టెడ్.
1: దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఇవి కేవలము మానవుని యొక్క ఉపాధులు.
0: బాడీ, మైండ్, ఇంటెలిజెన్స్, దిస్ ఆర్ ఆల్ ఓన్లీ ది దిస్ ఆర్ ఓన్లీ అడ్జెంట్స్ ఆఫ్ ఎ పర్సన్.
1: ఇవి ఉపాధులు అనగా మనము ధరించినటువంటివి, వస్త్రములు వంటివి.
0: దిస్ ఆర్ సంథింగ్ లైక్ ది క్లోత్స్ దట్ వి హావ్ వోర్న్.
1: ఇవి మనము ధరి, ఇవి జడములైనటువంటివి.
0: దిస్ ఆర్ ఆల్ ఇనర్ట్.
1: ఈ జడములైనటువంటి దానికోసం సంబంధ బాంధవ్యమును నీవు అభివృద్ధి పరచుకొని ఈ శోకమోహంకు గురి కావద్దు.
0: వై డు యూ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఇనర్ థింగ్స్ అండ్ సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ టు సారో అండ్ ఇన్ఫాక్ట్.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: నీ బంధువులకు, నీ మిత్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు నువ్వు చేయవచ్చును.
0: ఆల్ ది ఆనర్ అండ్ ది అదర్ థింగ్స్ డ్యూ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్.
1: అయితే
0: బట్
1: ఈ యుద్ధ భూమిలో వాయు వరుసలకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
0: ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ దేర్ కెనాట్ బి ఎనీ రూమ్ ఫార్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
1: ఒకరు ఎదురు పార్టీ, రెండవది వారిని ఎదిరించేటువంటి పార్టీ.
0: దేర్ ఆర్ టూ పార్ట్స్, వన్ అపోజిట్ టు ది అదర్.
1: ఇక్కడ రెండు లక్ష్యములు మాత్రమే ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క బంధుమిత్రుల యొక్క సంబంధం అనేటువంటిది ఈ యుద్ధ భూమిలో ఏమాత్రం కూడా వాయు వసలడానికి పెండిండు కావు అని చెప్పి చెప్పాడు.
0: టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ మ్యారేజ్ ఫంక్షన్.
1: కనుక నీవు యుద్ధ భూమిలో ఉన్నావా లేక భద్రభూమిలో ఉన్నావా?
0: ఆర్ యూ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఆర్ యూ ఇన్ ఎనీ అదర్ ప్లేస్?
1: కనుక యుద్ధమునకు వచ్చినటువంటి వాడు యుద్ధము గావించు.
0: యూ హ్యావ్ కమ్ ఫర్ ఫైటింగ్, ఫైట్.
1: దీనిని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకం లోపల ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత ఉత్సవ మామక పాండవ శివ కిం కురువత్ సంజయ అన్నాడు. సంజయుని చూచి
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ధృతరాష్ట్ర ఆస్కర్ సంజయ, సంజయ వాట్ ఆర్ మై పీపుల్ డూయింగ్ అండ్ వాట్ ఆర్ పాండవాస్ డూయింగ్?
1: ధర్మక్షేత్రి కురుక్షేత్రి ఈ రెండు కాదు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు.
0: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ధర్మ, వాట్ ఆర్ దే డూయింగ్?
1: యజ్ఞయాగాది కృతములు ఆచరించడం చేత అది ధర్మక్షేత్రంగా మారింది.
0: ఇట్ ఇస్ ఎ ప్లేస్ వేర్ సాక్రిఫైసెస్ హ్యావ్ బీన్ డన్ అండ్ దేర్ఫోర్ ఇట్ మే బి డిస్క్రైబ్డ్ యాస్
1: కురునందనులు ఆడుకున్నటువంటి ప్రదేశం కనుక దీనికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది.
0: చిల్డ్రన్ ఆఫ్ కురు హ్యావ్ ప్లేడ్ ఆన్ దట్ పర్టికులర్ ఫీల్డ్, దేర్ఫోర్ ఇట్ ఇస్
1: కనుక ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో. ధర్మక్షేత్రం అనగా ఏమి? అనేక విధమైనటువంటి స్వార్థరహితమైన పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి భావముతో కూడినటువంటిది.
0: ఆల్ సేక్రెడ్ ఆస్పిషియస్ థింగ్స్ హావ్ బీన్ డన్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్, దేర్ఫోర్ ఇట్ విల్ బి డిస్క్రైబ్డ్ యాస్.
1: అనగా దీనికి మన దేహమునే ప్రమాణంగా తీసుకుందాం.
0: వీ కెన్ టేక్ అవర్ ఓన్ బాడీ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్.
1: పుట్టినప్పుడు ఈ దేహము నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి రీతిగా పశుపాపగా ఉంటుంటుంది.
0: వెన్ దిస్ బాడీ వాజ్ బోర్న్ ఇట్ ఇస్ ప్యూర్ అండ్ అన్బ్లెమిష్డ్.
1: యక్తి కామక్రోధ లోపమోహమైనటువంటి ఈ అరిషడ్ వర్గంలోకి ఏమాత్రము తాను బానిసు కాదు.
0: ఇట్ వాజ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: నిరంతరము ఆనందంతో చిరునవ్వులు చిందులు దొరుకుతుంటాయి సంతి బిడ్డ.
0: A small child just born would always be happy.
1: ఒక ఆకలికి మాత్రమే ఏడుస్తుంది గాని అన్య భావనలకు ఏమాత్రము తాను యోచన చేయదు.
0: ఇట్ క్రైస్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ హంగ్రీ, అదర్వైజ్ నాట్. ఇట్ ఆల్వేస్ బి హ్యాపీ.
1: దొంగ వచ్చి చూచినా నవ్వుతుంది, దొర వచ్చి చూచినా నవ్వుతుంది చంటి బిడ్డ.
0: వెన్ బి ఇట్ ఎ థీఫ్ ఆర్ బి ఇట్ ఎ కింగ్, హూఎవర్ టేక్స్ ఎ లుక్ అట్ ఇట్, ఇట్ స్మైల్స్ అట్ దెమ్.
1: కొట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది, ముద్దెట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది.
0: ఇట్ విల్ లాఫ్ అండ్ స్మైల్ అట్ ఎ పర్సన్ హూ హాస్ కమ్ టు బీట్ ఇట్ ఆర్ హూ హాస్ కమ్ టు ఫాండ్లీ
1: కిస్ కిస్. అదే విధంగానే చంటి బిడ్డలో నిర్మలంగా ఉంటుంటుంది కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహము.
0: చైల్డ్ యాజ్ ఇట్ విల్ బి ప్యూర్ ఇట్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మక్షేత్ర.
1: అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహములకి ధర్మక్షేత్రము అని.
0: ఎ బాడీ విచ్ ఇస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ది గుణస్ సత్వరజస్తమో
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి.
0: యాజ్ ది బాడీ గ్రోస్ ఆన్ ఇట్ గ్రోస్ ఆన్ కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: ఈర్ష్య అసూయ డంబము ఇత్యాది అహంకారము క్రోధము తాపము మోహము ఈ గుణములు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: జెలసీ హేట్రేట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్ అటాచ్మెంట్ వెన్ ఆల్ దీస్ థింగ్స్ డెవలప్ దిస్ బికమ్స్ కురుక్షేత్ర.
1: కాబట్టి ధర్మక్షేత్రము ఇదే, కురుక్షేత్రము ఇదే.
0: Therefore, the same body is Dharmakshetra and it is Kurukshetra also.
1: ఈ మంచి చెట్టలు రెండు కూడా మన కురుక్షేత్రంలో ఉంటున్నాయి.
0: Both good and bad are they find a place in our heart.
1: పాండవ కౌరవుల యొక్క యుద్ధము 18 దినములు మాత్రమే జరిగింది.
0: The war between Pandavas and Kauravas was there, but it lasted only for 8 years.
1: ఈ మంచి చెట్టల యొక్క గుణముల యుద్ధము జీవితమంతా జరుగుతూ ఉంటుంది.
0: But the war between good and bad, it goes on throughout the life.
1: దీనికి ఒక ఎండ్ అనేటువంటిది అంత్యం అనేటువంటిది లేదు.
0: దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వార్.
1: కనుకని అతను ఆ దృష్టి అందించుకుని ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు నావారు అనగా ఏంటి మమత్వంతో కూడినటువంటిది నావారు.
0: మై పీపుల్ కౌరవాస్ అండ్ పాండవాస్
1: వారి మమత్వంతో కూడినటువంటిది ఈ రజో తమో గుణము.
0: రజో తమో attributes and gunas, they are associated with mamatvam.
1: Mamaka, pandavas cheva, pandava anani enti pure adi satvikamainatundi okka gunamulu.
0: The word pandava stands for purity and satvic nature.
1: Telladanamunaku nirmalatvaniki pandavatvam ani peru.
0: For whiteness and purity, the word used is pandavatvam.
1: Evarikaina tella jabbu vachinatte pandu rogam untaru. Pandu anaga emi tella jabbu ani tellaga undeyatundi.
0: If any person gets a disease, it is called Pandu Rogam.
1: Pandu Rajuku adhe jabbu.
0: The king Pandu suffered from that.
1: Atani peru kudanu Pandu.
0: His name also is Pandu.
1: Kanuka atani putrulu ainatundi varu kabatti itulu parishuddhamainatundi yokka varu Pandavulu.
0: The children of Pandu therefore are pure.
1: Anaga deeni yokka antaratham emti?